0: సమస్యలు అనేటువంటిది విశాలం విశాలం విశాలం. ఇది మన ప్రోగ్రెస్. ఇంతే కానీ నేరవుగా ఉండటం కాదు మన ప్రోగ్రెస్. అధికంగా చదవటం కాదు మన ప్రోగ్రెస్. నీటుగా డ్రెస్సులు వేయటం కాదు మన ప్రోగ్రెస్. సుఖంగా కారులో తిరిగాటం కాదు మన ప్రోగ్రెస్. మన ప్రోగ్రెస్ ఏంటి? హృదయాన్ని పెంచుకోవటం నిజమైన ప్రోగ్రెస్.
1: సో ద వర్డ్ ప్రోగ్రెస్ హాస్ గాట్ ఎ డిఫరెంట్ కనోటేషన్ ఆల్ టుగెదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ సొసైటీ ఆర్గనైజేషన్. ద వర్డ్ ప్రోగ్రెస్ డస్ నాట్ స్టాండ్ ఫర్ యువర్ మెటీరియల్ కంఫర్ట్, డస్ నాట్ స్టాండ్ ఫర్ కంఫర్ట్ ఆఫ్ యువర్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అండ్ ద లైఫ్. యువర్ ప్రోగ్రెస్ కన్సిస్ట్ ఇన్ యువర్ ట్రైయింగ్ టు డెవలప్ a large view, an expanded outlook, wherein you can take everybody into you in the same degree of love and affection.
0: సమత్వాన్ని అభివృద్ధి కావించుకోవాలి.
1: And try and build up this point of view where you can
0: సమత్వము మనకు చక్కని ఉపదేశం చేస్తుండాలి.
1: Where you will be unruffled and calm. Now here again the ocean waters have a lesson for us.
0: ఎండల కాలం లోపల సముద్రం నీరునంతా సూర్యుడు ఆవిరిగా మార్చుకుని పైకి తీసుకెళ్తున్నాడు. ఎన్నో వేల ఇది గ్యారెంట్లుగా లక్షల కోట్లుగా తీసుకుని పోతున్నాడు.
1: Now during summer time we find that this heat tends to evaporate the surface of the ocean waters and gallons and thousands of gallons of water are evaporated back.
0: అయితే ఇంత నీరు తీసుకుని పోతుంటే కూడాను సముద్రము కించిత్తైనా తగ్గటం లేదు.
1: But in spite of the fact that gallons of water like this are being evaporated away, the content and quantum of the ocean water basically remains the same.
0: Varshakalamulo goppa goppa jeevanadulanta vachi danko cheripothundadi.
1: On the other hand, during monsoon time, rainy seasons, you find that life-giving rivers gush out and flow forth in abundance and join the ocean.
0: Adi peragatam ledu.
1: But then you find that the ocean water doesn't
0: increase. Endalakalamani taggatam kani వర్షాకాలమని పెరగటం కానీ పెరుగు తరుగు రెండు లేకుంటే సమత్వము సముద్రం బోధిస్తుండాలి.
1: ఇట్ డజంట్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ. సో ఇన్ సమర్ ఇట్ డజంట్ గెట్ డిక్రీస్డ్, ఇన్ రెయినీ సీజన్ ఇట్ డజంట్ గెట్ ఇంక్రీజ్డ్. సో యూ ఫైండ్ దట్ ఇట్ రిమైన్స్ ద సేమ్.
0: ఇంతే కాదు, సముద్రంలో ఏదైనా ఒక చెత్త వచ్చి పడిందంటే తక్షణమే అనేక అలలు పంపించి ఆ చెత్తను గట్టుకు నెట్టిస్తుండాలి, కానీ తనలో పెట్టుకోవటం లేదు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఎనీ అమౌంట్ ఆఫ్ డర్ట్ కుడ్ బి డంప్డ్ ఆన్ ఇట్, బట్ వాట్ డస్ ఇట్ డూ? Waves after waves come and wash aside and wash ashore this dirt and filth and the like to the
0: deen yokka antarattham emiti.
1: What is the inner meaning of this?
0: Manavuni hudaya samudram lopala aneka chintalu anetundi dust nu cherchukokunda takshame danni purchi veyali, danni paikaku baitaku nettali.
1: The lesson is in the heart of man, whatever be the evil and the wicked things which might come, you should give no room whatsoever for it. Try to remove it then and there.
0: Inte kaadu, tana yokka kadupu lopala అనేక భయంకరమైనటువంటి మృగములంతా పెట్టుకుంది.
1: అండ్ దెన్ అగైన్ యూ ఫైండ్ దట్ ఇన్ ద ఓషన్ డెప్త్స్ వీ హ్యావ్ క్రీచర్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్.
0: అంతేకాకుండా తన యందు విలువలైనటువంటి ముత్యములను కూడా పెట్టుకుంది.
1: బట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో నరిషెస్ అండ్ సస్టైన్స్ అండ్ సెక్యూర్స్ ప్రెషియస్ జెమ్స్ అండ్ పర్ల్స్.
0: కానీ చిప్పలను మాత్రం బయటకు నెట్టుతుండాలి.
1: బట్ ఇట్ థ్రోస్ అప్ ఆన్ ద సర్ఫేస్ వాల్యూలెస్ షెల్.
0: ఈ చిప్పలను బయటకు నెట్టి ముత్యములను తనలో పెట్టుకుంటుంది.
1: ఇట్ పుషెస్ అవుట్ ద వాల్యూలెస్ షెల్స్, make secure the precious pearls within.
0: అదే విధంగా సద్గుణములను మనలో పెట్టుకోవటము దుర్గుణములను పైకి నెట్టివేయాలి.
1: So in the same manner, keep the sadguna, the good traits deep within you. Remove the dirt outside and remove them off.
0: ఇంతే కాదు, పైన అనేక విధములైన అలలుగా ఉండినా కానీ లోపల సముద్రం ప్రశాంతంగానే ఉంటుంటాయి.
1: Then again we find waves atop the ocean surface giving you a state of agitation, but deep within everything is calm and serene.
0: మనకు బయభాగము లోపల లౌకికమైన దాంట్లో అనేక దుఃఖములు కష్టములు కొన్ని బాధలు కలగవచ్చును, కానీ లోపల ప్రశాంతంగానే ఉంటుండాలి.
1: So also outwardly pertaining to our physical and bodily existence, we might be subjected to grief, distress and the like, but we should ever remain calm, unruffled and serene deep within.
0: కనుక నిజమైన ఆధ్యాత్మికం అంటే ఏమిటంటే మనస్సు నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకుని తద్వారా ఏ విధమైనటువంటి యొక్క దీనిలో కూడా సమత్వం లేకుండా ఉండకుండా సమత్వంతో కాబట్టి మన జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: సో దిస్ ఆధ్యాత్మిక పాత్ ఇస్ దట్ విచ్ విల్ గివ్ యూ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఇస్ సెరీన్ ప్యూర్ అండ్ which will confer on you the state of equanimity, where you remain unruffled, where you remain calm and take everything as they come.
0: Individual sadhana anaga mana pratyekinchinatte japamulo dhyanamulo uleka pathanamulo edo okati koni chestu mana yokka divyatvanni kodanu konta vicharana chestu ravali.
1: Now when you talk of the individual sadhana, there certainly you have some of these things prescribed, like japa, dhyana, or reading from the scriptures and the like.
0: తనను తాను తెలుసుకోలేనిటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా సాధించగలడు?
1: Now this is the first step for him. If he is not in a position to understand his own true nature, how can he make others understand their nature?
0: కనుక తాను మంచి పడి ఇతరులు మంచి చేయడానికి పూనుకోవాలి.
1: He should prosper first, then he can take care of others.
0: కనుక మానవ జీవితము చాలా విలువైనటువంటి జీవితము.
1: So man's life is something precious.
0: ఈ విలువైనటువంటి జీవితమును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: And this precious life should be diverted for a good cause.
0: అన్నింటికంటే సేవా భావం చాలా ఉత్తమమైన భావం.
1: And the greatest of feelings one could have is that of service to others.
0: సేవ యందు ఉండేటువంటి ఆనందము మరొక సాధనలో యందు మనకు లభించదు.
1: The happiness or bliss that you can get through this medium of service which you cannot get anywhere else.
0: హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి.
1: Try and broaden your vision.
0: మనం ఎక్స్‌పాన్షన్ లవ్ మన హృదయాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయినప్పుడే అంతా ఏకత్వంగా ఉంటుంటది.
1: Reach the stage where you talk of expansion love.
0: ఈ సంకుచితమైనటువంటి భావానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: There should be no room whatsoever for a narrow and contracted vision.
0: కనుక ఈ దేహము అనేటువంటి దాంట్లో నేను నేను అనేటువంటిది తెలుసుకోవటమే ఒక విధమైనటువంటి ఘటాకాశం.
1: So in this body, this aspect of your existence where you keep asking about your own self,
0: ఇక సంకల్పంతో కూడినప్పుడు ఉండేటువంటిది జలాకాశము.
1: This could be called the ఘటాకాశ. Now where you have all your thoughts coming in the way is called the జలాకాశ.
0: ఈ నేను అనేటువంటి వాడు ఈ సంకల్పమును లక్ష్యంలో పెట్టుకుని చూసేటువంటిది జఠరాకాశ.
1: Now this eye, he is goaded on by his thoughts and he tries to do something thereof, that is called జఠరాకాశ.
0: దీనిని దహరాకాశం అని కూడా చెప్తూ వచ్చారు.
1: This third one, జఠరాకాశ, is also called దహరాకాశ.
0: కేవలం సాక్షిభూతంగా ఉండేటువంటి స్థితి మాత్రమే ఒక చిదాకాశం అని చెప్తూ వచ్చారు.
1: Over and above this, you have got the చిదాకాశ where you are a mere witness.
0: ఇంకా నిర్వికల్ప స్థితి ఎందు ఉండేటువంటిది మహదాకాశం అన్నారు.
1: And then you have the మహదాకాశ where you have no thought of any nature whatsoever.
0: Kanuka manamu aham anetunti yokka ghatakasam nunchi jalakasam nunchi dharakasam nunchi uchidakasam nunchi mahadakasam lo manam cheripovali.
1: So beginning from this first stage, ghatakasa aham, you try to proceed through these various stages, jalakasa, finally you come to the highest state of existence, the mahadakasa.
0: ఈ మహదాకాశమే దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి స్థానము.
1: నౌ దిస్ మహదాకాశ ఇస్ ద స్టేట్ వేర్ గాడ్ హింసెల్ఫ్ రిసైడ్స్.
0: ఆ స్థానమును చేరడానికి ఇవన్నీ కొన్ని స్టేషన్స్.
1: సో ఆల్ దీస్ అదర్ స్టేజెస్ స్టేషన్స్ లీడింగ్ ఆన్ టు దట్ మెయిన్.
0: కనుక మనము ఈనాడు చేయవలసిందంతా ఘటాకాశం నుంచి జలాకాశంలో పోవాలి అనే సంకల్పములు సంకల్ప వికల్పాత్మకం మనహ ఈ మనస్సు యొక్క స్థాయికి మనం చేరిపోవాలి. ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి సాక్షిభూతమైనటువంటి యొక్క దహరాకాశంలో ప్రవేశించాలి. ఈ సాక్షిభూతం నుంచి కూడాను ఒక విధమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక స్థాయి అదే చిదాకాశంలో చేరాలి. ఇక్కడ నుంచి నిర్వికల్ప స్థితి ఎందే మహదాకాశం కలుపు లభిస్తుంది. నిర్వికల్పం అనగానే సంకల్ప వికల్పము లేనటువంటిదే నిర్వికల్పం.
1: So we have these different stages. You are in the ghatakasa stage. Now the mind comes into the picture, giving you thoughts and ideas and the like. That is the jalakasa. From there you must transcend and go on to a higher state of existence, the dharakasa, where you will become a mere witness as such, far removed from everything that is going on within you. But you have a further stage to achieve, where you will have a serenity descending on you. That is the chidakasa stage. And then you come to the ultimate step, that is the madakasa, where you have nothing to do whatsoever.
0: దీనిని అనేక మంది కుండలిని శక్తి అని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి ప్రయాణం చేయటం, దీనిని కుండలిని శక్తి అని కూడా చెప్తూ వచ్చారు. కానీ అది సరైనటువంటిది కాదు. మన యొక్క దర్శనాశక్తిని మనం అభివృద్ధి పెంచుకుంటూ పోవాలి.
1: Now some people talk about the kundalini shakti with regard to this journey. This is not the correct statement as such. One could talk about these different darshanas.
0: ఈ దర్శన శక్తులు ఎందుకు ఈ ఐదు దర్శనంలో మనం పొందినప్పుడే ఆరో దర్శనంలో మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకుంటాం, ఏడో దర్శనంలో మధ్య అయిపోతాం.
1: But you have these five darshanas given to you, then in the sixth darshana stage, you will be really be able to aware of what you really are. And the seventh stage consists in your merging into God.
0: ఒక సాధన ఎందే ఈ ఏడు దర్శనాలు ఆరో దర్శనాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుండాలి.
1: It is this medium of sadhana by which an individual can possibly achieve this sixth darshana.
0: ఏ పని చేసినా దైవ భావంతో మనం చేయాలి.
1: Whatever we do is for God.
0: శబరి చక్కని ఆదర్శం.
1: It's for God. Take the example of Sabari in this context.
0: ఈమె ఎట్టి విద్యను చదవలేదు.
1: She has not studied anything.
0: ఎట్టి వేదమును తెలియదు.
1: She has not studied any Vedas.
0: ఎట్టి శాస్త్రమును తెలియదు.
1: Now she is well versed in
0: శాస్త్రం. దట్టమైన అడవి లోపల ఋషులు మాట్లాడుకుంటున్నారు, శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు సీతా సమేతుడయ్యని.
1: In the thickness of a jungle, she overheard the rishis talking about Sri Rama having come to the forest area.
0: With wife.
1: With his wife.
0: అప్పుడు ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అరణ్యానికి వచ్చాడేమో అని తాను ఒక దారిని పోతూ ఏక ఏనాడైనా శ్రీరాముడు ఈ దారిలో రావచ్చును అని దారినంతా ఊడ్చటం.
1: Having heard about this, she would feel, oh, one day Sri Rama might come this way, so why not I make the path clear for him.
0: ఇంకా శ్రీరామచంద్రుడు వస్తే ఈ గుండుపైన ఏమైనా కూర్చుంటాడో ఏమో అని ఆ గుండునంతా చక్కగా మెత్తపరచటము.
1: She goes about it and then she feels, if Sri Rama were to come, he'll have to have a place to sit on. So he starts cleaning
0: about it. ఎట్లు నడుచుకుంటూ వచ్చేసేసి ఏమమ్మా ఏమైనా కొంత ఆహారం ఉందా అని శ్రీరాముడు అడుగుతాడో ఏమో అని కొన్ని పండ్లంతా తీసి ఏరు పెట్టుకోవటం.
1: So she starts clearing a boulder. And then she feels, oh, if Sri Rama were to come, she could ask me, is there anything for me to eat?
0: Anaga, నిరంతరము కూడా రామచింతనలోనే పండు చేరుతుండాలి, రామచింతనలోనే రోడ్డు క్లీన్ చేస్తుండాలి, రామచింతనలోనే గుండెంతా నయం చేస్తుండాలి, రామచింతనలోనే పొగలంతా పెరిగి వేస్తూ అంతా రామచింతని సర్వం రామమయం అనేటువంటి దీనిగా ఉండటం చేతనే రాములు రావటం శబరిని అనుగ్రహించటం జరిగింది.
1: Whether with regard to Sri Rama's coming, or for the place for him to sit, or for some food to be offered to him, she is constantly immersed in the thoughts of Rama, and no other thought comes to her during this course of her activities. So it is no surprise that one day Sri Rama comes and confers on her this benediction and showers his grace on her.
0: కనుక మనం చేసేటువంటి యొక్క సర్వ కర్మలు కూడాను మామిడి గురువు చెప్పినట్టుగా ఇది దైవకర్మ కూడాను రామచింతనలోనే పండు చేరుతుండాలి, రామచింతనలోనే రోడ్డు క్లీన్ చేస్తుండాలి, రామచింతనలోనే గుండెంతా నయం చేస్తుండాలి, రామచింతనలోనే పొగలంతా పెరికి వేస్తూ అంతా రామచింతని

0: comes and confers on her this benediction and showers his grace on her.
1: కనుక మనం చేసేటువంటి ఒక సర్వ కర్మలు కూడాను మామిడి గురువు చెప్పినట్టుగా ఇది దైవ తృప్తి కోసము, దైవానందం కోసము, దైవ సంతృప్తి కోసం అని ఈ భావంతో మనం చేస్తే ఇదంతా దైవునికి అర్పితమైపోతుంది.
0: So as Marvin Kruve has just said, whatever we do, every thought of ours, every deed of ours, every activity of ours, if you were to feel that this is, we are doing this for the sake of God, as an act of worship, then certainly you are sanctifying your day-to-day existence.
1: దీని ఉపనిషత్తులు సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి చేసిన నమస్కారము నా స్వామికి చేస్తున్నాను అనుకుంటే అది తప్పక నీ స్వామికే చెందిపోతుంది.
0: You have a parlance in the Upanishad. Whatever namaskar, to whosoever I am doing it, it is bound to reach my Swami. If you have that feeling, it is bound to reach Swami.
1: అదేవిధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరినైనా మనం తిరస్కారం చేస్తే అది కూడా దైవానికి చేరిపోతుంది.
0: బై ద సేమ్ టోకెన్, ఇఫ్ యూఆర్ రిజెక్టింగ్ ఎన్ ఇండివిజువల్, బీ అష్యూర్డ్ దట్ దిస్ యాక్ట్ ఆఫ్ రిజెక్షన్ ఈస్ బౌండ్ టు రీచ్ గాడ్.
1: కనుక ఈ రెండింటి మీ దృష్టిలో పెట్టుకుని మీరు సేవలు చేయండి.
0: సో కీప్ దిస్ ఇన్ వ్యూ అండ్ ప్లంజ్ ఇన్ టు యువర్ సేవ.
1: ఎవరికి సేవ చేసినా నా దైవానికే చేస్తున్నానని భావించుకోండి.
0: Your service may be directed towards an individual, but be assured and convinced that you are doing your God.
1: Yes, any area lo manam pani chestunnamu, ee vedavaniki pani chestunnamu, ee ai specialist anta vachesi ai camp lo pani chestunnamu ani ee rakamga manam pettuko, evvariki chesina na daivaniki chestunna. Ee bhavam chaala uttamainatundi bhavam,
0: that you are serving God himself. So constantly have this feeling. You might be working in the slum area, you might be giving some medical assistance by the specialist, or you might be doing anything by way of the seva activities. Be convinced in the first place that you are serving God himself in such manifold ways.
1: Manam ee naadu jagattunaku aadarshavantanga choopinchavalsinatundi.
0: This is the ideal that we have to uphold to the world at large today.
1: Satya sai samastani endu pratyekamainatundi ee uttamainatundi bhavanni, sakramainatundi bhavanni, shastrottamainatundi bhavanni manam aacharinchali.
0: Now this feeling which permeates the Satsai organization is the most laudable aspects of our organization. This is what makes it unique in terms of all that goes on.
1: ఇలాంటి సమయంలో ఎవరే అనుకున్నా కూడా మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
0: డ్యూరింగ్ సచ్ ఎ పీరియడ్ వాట్ ఎవర్ అదర్స్ మైట్ సే, వీ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్, వీ షుడ్ నాట్ బి
1: నిందా స్తుతులను కూడా మనం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: వీ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇన్ అవర్ స్ట్రైడ్ ఈవెన్ రిడిక్యూల్ అండ్ క్రిటిసిజం.
1: మంచి వారికే కొన్ని చిక్కులు కలుగుతుంటాయి.
0: నౌ బి ష్యూర్ దట్ ఇట్స్ ఓన్లీ ద గుడ్ వన్స్ హు ఆల్వేస్ ఆర్ ట్రబుల్డ్.
1: ఇప్పుడు కాకులు ఎన్నో తిరుగుతున్నాయి, దాన్ని ఎవరైనా పద్యంలో పెట్టి పోషిస్తున్నారా?
0: Now you have crows, any number of them. Does anybody make an effort to cage a crow?
1: కాదు, మనం ఈ చిరుకులు మాత్రమే తెచ్చి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
0: సర్టెన్లీ నాట్. ఇట్స్ ద ప్యారట్ దట్ యు గో ఆఫ్టర్ అండ్ యు వాంట్ టు కేజ్ ఇట్.
1: చాలా అందంగా ఉంటుంటది,
0: బికాజ్ ద ప్యారట్ ఇస్ సో వండర్ఫుల్ టు లుక్ అట్.
1: చాలా ప్రీతిగా ఉంటుంది,
0: అండ్ సంథింగ్ విచ్ గివ్స్ యు లాట్ ఆఫ్
1: చాలా మంచిది కూడాను.
0: ఇట్స్ ఎ గుడ్ వన్.
1: అది మంచిది కాబట్టి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
0: బికాజ్ ఇట్ ఇస్ సచ్ ఎన్ ఎనోబ్లింగ్ వన్.
1: మంచిదానికి బంధనం వచ్చింది కానీ కాకులకు బంధనం రాలేదు.
0: సో యూ ఫైండ్ దట్ ప్యారట్ విచ్ ఇస్ బేసికలీ గుడ్ ఈస్ కేజ్ అండ్ ఇంప్రిజన్ ఇన్.
1: బంధనం లేదు కదా అని కాకులు గొప్ప అని ఎవరైనా చెప్తున్నారా?
0: Just because a crow has not been caged, does anybody say the crow is greater of the two?
1: అదే విధంగా మంచి వారికి కొన్ని చిక్కులు కొన్ని బంధనాలు ఏర్పడుతుంటాయి, ఇది మంచిగా మనం భావించాలి.
0: So it's also that the good and the noble ones alone are subjected to troubles and distress and difficulties.
1: కీపి కూడాను ఒక గుండును అనేక దెబ్బలు కొట్టడం చేతిని అది సుందరమైన ఆకారంగా తీర్చిదిద్దుతున్నాడు.
0: The sculptor, you find, he starts working on an amorphous mass of rock. But because of the work that he does on the rock, it becomes a beautiful idol.
1: తినకపోతే ఆ గుండు సుందరమైన విగ్రహంగా తయారు కాదు.
0: It becomes a beautiful idol. Without these blows from the sculptor, the boulder would not become a beautiful idol.
1: మనకు కూడాను అనేక నిందలు, నిష్ఠూరములు, కష్టములు వచ్చినప్పుడే మన యొక్క సమస్త యొక్క పవిత్రమైన ఇది వ్యాప్తి అవుతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్, ఆల్ దిస్ క్రిటిసిజం, ఆల్ దిస్ రిడిక్యూల్ విచ్ ఇస్ బీయింగ్ హర్ల్డ్ ఎట్ అవర్ ఆర్గనైజేషన్స్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ గుడ్. ఇట్స్ ఓన్లీ దెన్ దట్ ద గ్లోరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ దిస్ సెటప్ విల్ బీ షోన్ టు ద వరల్డ్ ఎట్ లార్జ్.
1: కనుక పవిత్రమైన భావంతో, విశాలమైన హృదయంతో సమాజ సేవలో మన వారందరూ కూడా పాల్గొని ఒక ముంబై డిస్టిక్ లో పని 1000 మంది ఆఫీస్ బోయ్స్ ఉన్నారంటే 1000 మంది ఎంత పని చేయొచ్చును.
0: To have such sacred ideas, have this broad outlook and plunge into your activities. We talk of 1000 office bearers here. How much work can possibly be done by these 1000 workers?
1: ఒక్క నలుగురు శంకరాచార్య శిష్యులే జగత్తునంతా గొప్ప వ్యాప్తి గావించి శంకరాచార్య యొక్క ప్రచారము అభివృద్ధి గావించారు.
0: There were but 4 disciples of Shankaracharya. It was just these 4 who spread the message of their master to every nook and corner of this country.
1: ఒక్క బొంబాయి లోపలి 1000 మంది ఆఫీసర్స్ బేరర్స్ గా ఉన్నారంటే ఎంత మనం స్ప్రెడ్ చేయొచ్చును.
0: Now in Bombay alone, we have 1000 office bearers. You can see the extent to which this message could be spread.
1: కనుక నెక్స్ట్ ఇయర్ కు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చేసి మన యొక్క దీని లోపల

0: 3 సంవత్సరంలో 3,000 మంది ఆఫీస్ బేరర్స్ కావాలి ముంబైలో.
1: So in the next year, try and further and develop and build on these activities so that in the next 3 years, this 1,000 would become 3,000.
0: కేవలం ఈ క్వాంటిటీని మాత్రమే మీరు చేయకండి, క్వాలిటీ కూడా ఉంటుండాలి.
1: బట్ దెన్ డోంట్ గో మియర్లీ బై ద క్వాంటిటీ పార్ట్ ఆఫ్ ఇట్, యూ మస్ట్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ద క్వాలిటీ.
0: కానీ ఇక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సమధి, అక్కడ ఒక భజన మండలి, ఇవంతా ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు, క్వాలిటీతో ఉంటుండాలి. మరి
1: you must also look to the quality part of it. Now just because Swami has said don't go about starting a samiti here, a bhajan mandali there, just for the sake of increasing the number, you must try and make a case for the quality part too.
0: Kanuka ee Mumbai pattanam lopala modati nunchi kudanu chaala goppaga sevalu chestune unnaru, enno vidhamaitundi yokka aadarshanni kudanu veer nirupistunnaru. మీరు ఇంకా మున్ముందు కూడాను ఉన్నతమైన ఉత్తమమైన కొత్తమైనటువంటి ఆదర్శాలను ఇతర యొక్క ప్రాంతంలో వారికి కూడాను ఆదర్శంగా నిరూపించి మీరు కూడా ఆనందించి సర్వజీవులు కూడాను ఆనందాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: బాంబే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దే హావ్ బీన్ ఎఫర్ట్స్ డైరెక్టెడ్ టువర్డ్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాడబుల్, డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాఫ్టీ ఇన్ దేర్ ఎయిమ్స్ అండ్ అంబిషన్స్. And they have succeeded, they have been succeeding all these years. They have verily stood out as ideals and models for others elsewhere. It's my hope that in the coming years, you would grow from strength to strength. Strengthen your activities, build upon what you have already achieved, and finally, do something in such a way that everybody could possibly take a leaf out of whatever is being done here. And be assured that you would succeed. And hoping and blessing you thus, I bring this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.

0: వాక్యమందు.
1: ద గ్రేటెస్ట్ ప్రాస్పెరిటీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు,
1: టుడే,
0: స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క గుణగణములను ప్రకటించి ప్రచారం చేసి ఆనందించగోరే ఈ యొక్క 19వ తేదీ ప్రారంభించాం.
1: The 19th of November is set apart to look into all the matters relating to women and disseminate what is good.
0: స్త్రీలలో అనేక విధములైనటువంటి యొక్క సత్య సంస్కృతులు ఉన్నవి.
1: In woman there is virtue and there is good and truth.
0: భూమి ఒక్కటి.
1: The world is only one.
0: కాని ఎట్టి విత్తులను నాటుదమో అట్టి మొక్కలే అభివృద్ధి అవుతాయి.
1: The seeds that we sow, we get only plants of those seeds.
0: అదే విధముగానే తల్లి యొక్క గర్భము భూదేవితో సమానం.
1: The woman's womb is synonymous with the earth.
0: ఇందులో ఎట్టి సంకల్పములనేటువంటి యొక్క విత్తులను మనం నాటుకుందమో అట్టి ఫలములే మనం అందుకునేటకు సిద్ధంగా ఉంటాం.
1: What is the idea that we conceive in ourselves, that it is that comes forth from the womb.
0: మామిడి విత్తనము నాటి చేదు ఫలమును పొందలేము.
1: We cannot sow mango seeds and get some other type of fruit.
0: వేప విత్తనము నాటి మధురమైనటువంటి మామిడి ఫలమును పొందలేము.
1: We cannot sow the seeds of a neem tree and ask for sweet fruits.
0: కనుకనే తల్లి గర్భము నిరంతరము సత్య సంకల్పముల చేత సత్య భావముల చేత సత్య కార్యముల చేత నింపుకోవాలి.
1: So the mother's womb should be full of good thoughts, good words and good deeds.
0: అప్పుడే మనకు సత్పుత్రులు సదాచార సంపన్నులు సద్గుణవంతులైనటువంటి బిడ్డలు కలుగుతారు.
1: It's only then we get virtuous and good conduct of from children who are born.
0: కాని ఈనాడు దుర్గుణములు దురాలోచనలు దుస్సంగములు కలిగినటువంటి బిడ్డలు అభివృద్ధి అవుతున్నారనగా దీనికి మూల కారణము తల్లి యొక్క సంకల్పం లేని కారణం.
1: The ideas of the mother are responsible for the children who are either good or bad, and today there are children who are full of bad thoughts and wicked inclinations.
0: పూర్వము ఆర్యాంబాని గొప్ప గుణవంతురాలుండేటువంటి
1: Aryamayi was a very good woman.
0: Ame Kerala desham lopala Kaladi anetundi intlo undedi. Kerala desham Kaladi.
1: She was in Kaladi in Kerala. She was born there.
0: Ame nirantaram kudanu daivachintane chestu daivakaryamulu yende nimaglulai undetundi vaaru.
1: She was always thinking of God and doing the actions relating God word.
0: Deeni tatpalitamga ఆమె పవిత్రమైన గర్భమునందు జగద్గురువైన శంకరాచార్యులు వారు జన్మించారు.
1: As a consequence of a good idea, Shankaracharya was born to her.
0: శంకరాచార్యులు ఇంతటి గొప్ప మహాగురువు కావడానికి కారణము తల్లి యొక్క సంకల్పములే దీనికి మూల కారణం.
1: For Shankaracharya to become a great guru, the mother's ideas were the cause for it.
0: వివేకానంద కాని రామకృష్ణ పరమహంస కాని వీరందరూ కూడాను ఈ తల్లి యొక్క సంకల్పం చేతనే వీరు ఇంతటి గొప్పవారుగా తయారయ్యారు.
1: ఐదర్ రామకృష్ణ ఆర్ వివేకానంద ఆర్ వాట్ దే ఆర్ బికాస్ ఆఫ్ ది ఐడియాస్ ఆఫ్ దేర్ మదర్.
0: పుత్రీదేవి మీకు తెలిసినటువంటిదే. ఆమె నిరంతరం కూడాను దైవ చింతన లోపల కాలం గడుపుతూ వచ్చేటువంటిది.
1: యు ఆల్ నో పుత్తలి దేవి, షీ వాజ్ ఆల్ ద టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: ఆమె ఒక వ్రతమును నిరంతరము ఆచరిస్తూ ఆ వ్రతం పూర్తి అయినప్పటికి కోకిల గానం కాడాలి.
1: షీ వాజ్ అండర్టేకింగ్ ఎ వౌ అండ్ ఆఫ్టర్ ద ఫినిషింగ్ ఆఫ్ ద వౌ షీ వెయిటెడ్ ఫర్ ద కుక్కు టు సింగ్.
0: ఆ యొక్క కూతలు వినక తాను ఏమాత్రము భుజించేటువంటిది కాదు.
1: టిల్ షీ హర్డ్ ద సింగింగ్ ఆఫ్ ద కుక్కు షీ వుడ్ నెవర్ పార్టేక్ ఆఫ్ ఫుడ్.
0: కానీ ఎంతసేపు అయినప్పటికీ తల్లి భుజించక ఆ విధంగా ఉండటము కుమారుడు చూడలేకపోయాడు.
1: So the son could not bear the mother keeping fast till she heard the cuckoo sing.
0: Kani aa pillavaade inti velukuku velli కోకిల కూచినట్టుగా కూచి అమ్మ కోకిల కూసింది ఇంక మీరు భుజించవచ్చును అని ప్రార్థించాడు.
1: సో ద సన్ వెంట్ ఇన్సైడ్ అండ్ ఇమిటేట్ ద సింగింగ్ ఆఫ్ ద కుకూ వెంట్ టు ద మదర్ అండ్ సెడ్ మదర్ యు కెన్ నౌ పార్టేక్ ఆఫ్ ఫుడ్.
0: అప్పుడు తల్లికి చాలా దుఃఖం కలిగింది.
1: దెన్ ద మదర్ ఫెల్ట్ వెరీ సాడ్.
0: నా గర్భములో ఇలాంటి అసత్యవాది ఆ జన్మించటము.
1: యు హవ్ బోర్న్ ఇన్ మై వూమ్ హావ్ యు బికమ్ ఎ పర్సన్ హు టెల్స్
0: లైస్. నేను ఏ పాపం చేశాను?
1: ఓ గాడ్ వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్.
0: కనుక నాకు ఇలాంటి పుత్రుడు కలగడానికి నా పాపమును పరిహారం చేయమని.
1: సో టు హావ్ గివెన్ బర్త్ టు సచ్ ఎ బాయ్ ప్లీజ్ గాడ్ ఫర్గివ్ మై సిన్స్.
0: చాలా విలపించింది.
1: షీ ఫెల్ట్ వెరీ సాడ్ అండ్ క్రైడ్.
0: ఈ విలాపము చూచి కుమారుడు దుఃఖించి నా తల్లికి నేను ఇంత శ్రమ ఇచ్చింది కదా అని విచారించాడు.
1: Seeing the state of his mother, the sad state of his mother, the son felt very sad that he had given so much trouble to her.
0: అప్పటి నుంచి నేనికపైన అసత్యమే ఆడను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు కుమారుడు.
1: Then from then onwards he promised himself that he would never tell a lie.
0: ఆనాటి నుంచి సత్యము తప్ప అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ హీ స్పోక్ ఓన్లీ ద ట్రూత్ అండ్ ట్రూత్ అలోన్.
0: కనుకనే తల్లుల యొక్క శిక్షలు కూడా కుమారులకు అత్యవసరము.
1: సో ద ట్రైనింగ్ ఫ్రమ్ ద మదర్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: తప్పులు చేసినప్పుడు తల్లి శిక్షించి అతన్ని మందలించి సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: ద మదర్ షుడ్ ట్రై వెరీ హార్డ్ టు కరెక్ట్ ద సన్ వెన్ హీ కమిట్స్ ఎ మిస్టేక్.
0: తప్పులు చేశాడు కదా అని పిల్లవాడిని క్షమించకూడదు.
1: She should not forgive the son for having committed an error.
0: కనుకనే తప్పుకు తగినటువంటి శిక్ష మంచికి తగినటువంటి ఫలితమును తల్లి యొక్క చేతుల యందే ఉంటున్నది.
1: To punish if he has done wrong and to reward him if he has done good is the task of the mother.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తల్లి సంకల్పాలను అనుసరించి ముందు మంచి చెడ్డలుగా మారుతున్నారు.
1: It's because of the ideas and the will of the mother, the son changes either for the good or the bad.
0: Oka chinna adarshamu.
1: One small example.
0: Puramu Rangoon yuddham aina tarvata,
1: after the Rangoon war,
0: andarni kolpoyi talli oka kumarudu edo oka vidhanga Madras cheraru.
1: One mother and son, after everything was lost, reached Madras.
0: Kani వారికి ఉండడానికి ఇల్లు కాని తినడానికి తిండి కాని ఎక్కడ లభించలేదు.
1: They had no shelter over their heads, no food to eat.
0: తల్లి ఇంటింటికి పోయి భిక్షం తేవటము, కుమారునికి కొంత పెట్టడము, తాను కొంచెం భిజించటము.
1: The mother would go asking for alms house to house, give most of it to her son and partake of a little to herself.
0: ఒక్కొక్క దినము ఈ యొక్క ఆహారం చికెన్ దినము కుమారుడికి మాత్రమే పెట్టి తాను పస్తుపడేటువంటిది.
1: వన్ డే వెన్ డిడ్ నాట్ వెన్ షీ డిడ్ నాట్ గెట్ మచ్ ఫుడ్ షీ గేవ్ ఎవ్రీథింగ్ టు హర్ చైల్డ్ అండ్ షీ ఫాస్టెడ్.
0: ఈ విధంగా కుమారుడి యొక్క సుక్షేమం నిమిత్తమై తల్లి అనేక బాధలు పడుతూ వచ్చింది.
1: ఫర్ ద సేక్ ఆఫ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అ సన్ షీ పుట్ హర్ సెల్ఫ్ టు అ లాట్ ఆఫ్ డిఫికల్టీస్.
0: తల్లి దినదినమునప్పుడు క్షీణించిపోతూ వచ్చింది.
1: ద మదర్ గాట్ ఇమాషియేటెడ్ డే టు డే.
0: కుమారుడు చెప్పాడు.
1: దెన్ ద సన్ సెడ్,
0: తల్లి నీవు భుజించుక నాకు మాత్రమే వడ్డిస్తున్నావు.
1: వై యు ఆర్ నాట్ ఈటింగ్ అండ్ యు ఆర్ గివింగ్ టు మీ ద ఫుడ్ అలోన్.
0: సరికాదు సరికాదు అని
1: దిస్ ఇస్ నాట్
0: ఎంతనో ప్రార్థించాడు.
1: హి ప్రేడ్ టు ద మదర్,
0: రేపటి నుంచి నేనే భిక్షానికి పోతానన్నాడు.
1: సో బికాజ్ యు డు నాట్ టేక్ ద ఫుడ్ మదర్, ఐ విల్ గో మై సెల్ఫ్ టుమారో అండ్ ఆస్క్ ఫర్ ఆర్మ్స్.
0: కుమారుడు భిక్షవెత్తటము తల్లి కన్నా చూడలేదు.
1: ద మదర్ కుడ్ నాట్ స్టాండ్ ద చైల్డ్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఫుడ్.
0: అట్టి మదర్ యొక్క హృదయము కరిగిపోయింది.
1: So the mother's heart melted.
0: Nayana, you go nakkarled, nene din sigidatvanti prayatnam chestanu.
1: Dear son, you need not go, I will go myself and try.
0: Neevu bichchavettakam nenu sahinchalenu bharinchalenu.
1: I just cannot see you going and asking for alms.
0: Yokanaadu chaala balaheenam aipoyadu.
1: She became very weak one day.
0: Kumarudu bichchaniki vellaadu.
1: The son went for alms.
0: ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు.
1: హీ వెంట్ టు ఎ బిగ్ ఆఫీసర్స్ హౌస్.
0: ఆ ఆఫీసర్ వరండాలో ఈజీ చైర్ పైన కూర్చున్నాడు, పేపర్ చదువుతున్నాడు.
1: ది ఆఫీసర్ వాస్ సిట్టింగ్ ఆన్ ద వరండా ఆన్ ఎన్ ఈజీ చైర్.
0: అయ్యా నాకు ఆకలి ఆకలి ఆకలి అని రోదు పట్టాడు.
1: అండ్ ద సన్ క్రైడ్ అవుట్ ఓ సర్ వి ఆర్ హంగ్రీ వి ఆర్ హంగ్రీ.
0: అప్పుడు ఈ ఆఫీసర్, నాయన కూర్చో ఇక్కడ, నేను తెస్తాను ఒక ఆకులు, నీవు భుజించిపోమన్నాడు.
1: Then the officer said, "Dear one, sit here. I will bring the food."
0: అప్పుడు ఆ బిడ్డ చెప్పాడు, లేదు లేదు, నేను ఈ అన్నాన్ని నా ఇంటికి తీసుకుని పోవాలి.
1: No, no, I have to take this food to the house.
0: అప్పుడు ఆఫీసర్ అనుకున్నాడు, అరే వీరికి ఆకలేమి లేదు, నిజంగా ఆకలే ఉంటుంటే దీన్ని తీసుకుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి.
1: Oh, you surely are not hungry, where you so? You would have eaten this here and not taken it to your house.
0: ఈ మాటలు చెప్తూ ఉండగానే పిల్లవాడికి తల తిరిగింది, పడిపోయాడు.
1: As soon as he heard his harsh words, the boy felt giddy and fell down.
0: పడిపోయి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: And then he was talking something as he fell down.
0: ఈ ఆఫీసరు తన చెవిని తన యొక్క నోటి దగ్గర పెట్టి విన్నాడు ఏమి చెప్తున్నాడు అని.
1: Then the officer came close to him and tried to hear what he was saying.
0: Ayya adhikari modaru na talliki.
1: Oh officer, first it is for my mother.
0: Tarvada nen tintanu.
1: And it's afterwards my self.
0: Ani swaram raanatvanti dintu deeninga cheptunnadu.
1: Even when the voice was very faint, he was
0: modalu ammaku ammaku ammaku.
1: First it is for my mother, my mother, my mother.
0: Ammaku ammaku ani cheptu pranam vichadu.
1: And saying so, he died.
0: Anaga alanti kumarudu ee naadu ekkadaina kanipistara?
1: Such type of sons, can we see them today?
0: Talli aakala nimittamai kumarudu tana pranaanni kudunu arpitam chesadu.
1: For the sake of the hunger of his mother, the son was prepared to give up his life.
0: Alanti prachinapu yokka samskrutulu ee naadu abhivruddhi parchali.
1: The traditions of the olden times, we have got to resurrect them today.
0: Atti tallulu kaani అట్టి కుమారులు కానీ ఈనాడు ఎక్కడ కూడా లభించటం లేదు.
1: We cannot see such a type of mother or such a son today.
0: ఇది కలి ప్రభావమే కాకుండా విద్యా ప్రభావం కూడా దీనికి కొంచెం తోడుగా వస్తుంది.
1: It is not only because of the Kali age, but because of the educational system today.
0: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటి చదువులు.
1: Today's education seems to be only for a livelihood.
0: సమాజము కుటుంబము దేశము యొక్క క్షేమాన్ని హృదయంలో ఏమాత్రము సంకల్పించటం లేదు.
1: They do not have the feelings in the heart for the nation, for the world and for their own country.
0: మొట్టమొదట తన కుటుంబ క్షేమాన్ని దృష్టి యందు ఉంచుకోవాలి.
1: First you must think of the welfare of the family.
0: కానీ అట్టి దృష్టియే వీరి యందు కనిపించటం లేదు.
1: But today we cannot see such type of thoughts.
0: ఒకానొక సమయం లోపల
1: once
0: తల్లి చాలా శిక్షించి బిడ్డలను పోషిస్తూ వచ్చేటువంటిది.
1: One mother was very very strict with her children and that's the way she was bringing them up.
0: ఆమె దగ్గర యదా రాజా తదా ప్రజాని, యదా అధికారి అదా సేవకురాలు.
1: So how is the one who rules, so is the subject. That's what
0: అట్టి పవిత్రమైన హృదయం గల తల్లి దగ్గర పవిత్రమైనటువంటి ఒక సేవకురాలే చేరింది.
1: So to that mother who was very pure in heart came a person, was a worker.
0: Aame peru Ramba.
1: A worker came, her name was Ramba.
0: Atti aa Ramba sevakuralainatunte ame pillalu chaala jagrataga kaapaadutu vacheetundi.
1: So that Ramba who was serving looked after the children with love and care.
0: Oka dinamu
1: one day
0: Gandhi parigetti vachadu.
1: Gandhi came running.
0: Ramba, Ramba, నాకు చాలా భయంగా ఉంటుండది అన్నాడు.
1: Ramba, I'm very afraid.
0: అప్పుడు ఆమె దగ్గరికి పిలిచి, నాయన నీకెందుకు భయము?
1: Oh, she called him to her and then said, child, why?
0: సర్వశక్తుడైనటువంటి రామచంద్రుడు ఉండగా నీవెందుకు భయపడతావు?
1: Why are you afraid when God, the all protector, is with us?
0: కనుకనే నీవు ఎప్పుడు భయం వస్తుందో అప్పుడు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని స్మరించమని చెప్పింది.
1: So whenever you're afraid, my child, recite the name Ram, Ram, Ram.
0: Ini ramanamanni kadapati pranam vidicheyanta varaku kudanu Gandhi smaristu vachadu.
1: The same name of Rama, Gandhi started chanting till the end of his life.
0: Kaloku ee naadu atti sevakulu ekkadaina manaku labhistara?
1: Can we see such type of workers or servants today?
0: Aa naadu atti tallulu అట్టి సేవకురాళ్ళు అభివృద్ధిగా ఉండటం చేతనే పిల్లలు సద్గుణవంతులైపోయి సదాచారవంతులైపోయి సన్మార్గంలో నడుచుకుంటూ వచ్చారు.
1: ఇట్స్ బికాస్ దేర్ వర్ సచ్ మదర్స్ సచ్ దోస్ హూ సర్వ్డ్ దట్ విమెన్ వర్ వెరీ వర్చ్యూస్ అండ్ దే ప్రాస్పర్డ్.
0: ఇంకా మీకు తెలుసును ఈశ్వర చంద్ర దయాసాగర్.
1: యు నో విద్యాస్ చంద్ర దయాసాగర్. విద్యాసాగర్.
0: ఆయన చాలా బీదవాడు.
1: హీ వాజ్ అ వెరీ పూర్ మ్యాన్.
0: తల్లి కూడా ఎట్టి శక్తి లేనటువంటిది.
1: ద మదర్ ఆల్సో డిడ్ నాట్ హ్యావ్ మచ్ టు గివ్.
0: కానీ తాను ఏదో విధంగా కొంచెం సంపాదించి బిడ్డకు పెట్టేది, తాను మిగిలితే తినేటువంటిది.
1: Somehow she should get something for her son and the remaining part she would take it.
0: ఆ విధంగా కాలం గడుపుతూ పిల్లవాడిని పోషిస్తూ వచ్చింది, చదివిస్తూ వచ్చింది.
1: She spent her time this way. She started to take care of her son and educate him.
0: ఆ తల్లి హృదయం లోపల పవిత్రమైన భావాలు ప్రవేశించాయి.
1: In the mother's heart there were pure thoughts.
0: నా జీవితం నాకు అక్కర్లేదు, నా కుమారుడు శాంతి జీవితంగా పవిత్రమైనటువంటి జీవితంగా గడపాలని ఆశించింది.
1: I am not so anxious about my life. I wish my son to live virtuously and happily.
0: రాత్రి పూట కలకత్తా లోపల స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి పిల్లవాడు చదివేటువంటి వాడు.
1: In Calcutta during nights in the street lights this child would go and study.
0: ఆ విధంగా చదివి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: He studied in that fashion and became an eminent man.
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు.
1: He studied post graduate.
0: ఇది అయిపోయేటప్పటికి ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు.
1: And after he finished it he tried for a job.
0: ఉద్యోగం లభించింది.
1: He got a job.
0: ఆ ఉద్యోగం చేస్తూ ఆనాడు చాలా తక్కువ జీతములు.
1: He used to do the job and in those days the pay was very less.
0: ఆ తక్కువ జీవితంతోనే తల్లిని తాను పోషించుకోబడుతుండేటువంటి వాడు.
1: Within that small emolument he used to take care of his mother and himself.
0: ఒకనాడు తల్లి ఎక్కడో తిరునాళ్ళకు పోవాలని ఊరి వారందరూ కూడా కలకత్తాలో తిరునాళ్ళకు పోతున్నారు.
1: So the mother desired that she should go for some mela because everyone in the village
0: తల్లి కూడా పాత చీర కట్టుకుని ఆమె కూడా తిరునాళ్ళకు దేవుని దర్శనం కోసం పోయింది.
1: So the mother had to wear a sort of an old sari and she joined the people who were going on that pilgrimage.
0: అప్పుడు ఈ దృశ్యాన్ని చూచాడు.
1: She saw the sight.
0: తల్లి చూచి, అమ్మా నీవు ఈ విధమైనటువంటి దుస్తులతో తిరునాళ్ళకు పోవటం నాకు చాలా కష్టంగా ఉంది.
1: మదర్ యూ గోయింగ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సారీ, ఐ డు నాట్ లైక్ ఇట్, ఐ ఫీల్ బ్యాడ్.
0: నీవు సరైనటువంటి దుస్తులు నీవు తీసుకో.
1: ప్లీజ్ వేర్ ద ప్రాపర్ క్లోత్స్.
0: నా జీవితం అంతా కూడా నీకే అర్పితం చేస్తాను.
1: ఐ షల్ ఆఫర్ మై హోల్ లైఫ్ టు యూ
0: అని ఆయన సాయంకాలం వెళ్ళాడు, మంచి చీరలు తీసుకుని వచ్చాడు.
1: సో దట్ వెరీ ఈవినింగ్ హీ వెంట్ అండ్ బాట్ ఎ నైస్ సారీ.
0: మరి ఒక దిన సాయంకాలం వెన్నెలలో కూర్చొని ఇద్దరు సంభాషణ చేస్తున్నారు.
1: One day in the evening both mother and son were talking to each other.
0: Amma nee abhishtham emo telipithe tappaga nen dani nerveristanu naa shakti konadi annadu.
1: Mother, if you tell me your desire I shall try to fulfill it to the best of my effort.
0: Nayana naaku oka korika unnadi annadi.
1: Child, I have one desire.
0: Emiti aa korike?
1: What is that?
0: Mana village prajalanta kodanu neeru lekunda చాలా దూరం వెళ్లి ఆ నీరుని తెచ్చుకుని తాగుతున్నారు. వారు పడేటువంటి అవస్థను నేను చూడలేకుండా ఉన్నాను.
1: The people of this village go a long way to fetch water. There isn't water in this village. I cannot bear to see them suffering so.
0: కన మనకు ఒక పల్లె లోపల ఒక బావిని త్రవ్వించటము, నీకు బోర్వెల్ వేయటము నీవు చేస్తే నాకు చాలా సంతోషం అన్నాడు.
1: If you can please get a borewell board and a well, I shall be so happy.
0: ఈ పిల్లవాడు బోర్వెల్ వేశాడు.
1: This boy got a borewell jug.
0: Chakkani neeru vachi prajalakantarki dahane teechadu.
1: Clear water came out of it and all the people there were so satisfied.
0: Appudu talli cheppindi, nayana naaku chaala aanandanga untundadi.
1: And then the mother said, son, I'm so happy.
0: Dahame pradhanamainatundi.
1: So the thirst
0: neere prana samanamu.
1: Thirst has been quenched and that is what is so
0: blessed. Appudu neeru ఈ ప్రజలకు అందించడము నాకెంతో ఆనందంగా ఉంటుండాలి. నీవు నా కుమారుడు పుట్టినందుకు ఈ సత్కార్యం చాలా గొప్పదిగా ఉంటుండాలి.
1: I'm so happy that you have quenched the thirst of these people and you have done such a good deed as
0: well. మరి ఒక దినము ఇది పాత చీర కుట్టుకుంటూ కూర్చొని ఉండినది తల్లి.
1: One day she was wearing an old sari stitched all over.
0: కుమారుడు ఆఫీస్ నుంచి వచ్చాడు 5 గంటలకు.
1: The son came at 8 o'clock from the office.
0: అమ్మా నీకు ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అని ప్రశ్నించాడు.
1: Mother, don't you have any other?
0: Nayana, naaku marokati chinna korika untundali.
1: Son, I have a small desire.
0: Mana gramamloni chinna chinna pillalandaru kudanu chaduvukovadanikani inko gramaniki velli chaala shravapadi nadchukoni vastunnaru.
1: Children from our village go to other villages. They take so much of trouble for going there to the school.
0: Aa dushyanni nenu chudalekapothunnanu.
1: I am unable to see that sight.
0: Kaanaka mana gramamlone oka chinna badini నిర్మించు అన్నది.
1: Could you please build a small school in our village?
0: సరే, తనకు వచ్చేటువంటి జీతంలోనే చాలా వరకు తాను మిగిలించుకుని ధనమును ఏమాత్రమూ దుర్వినియోగం చేయకుండా పోషిస్తూ వచ్చాడు.
1: So with a small pay that he was getting, he tried to set up for something and got a school built in the village.
0: చిన్న స్కూల్ కట్టించాడు.
1: A small school was built.
0: ఆ స్కూల్ లోపల పిల్లలందరూ చాలా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆనందంగా కాలం గడుపుతూ వచ్చారు.
1: So the children in that village would sing and dance and were very happy.
0: ఈ దృశ్యాన్ని తల్లి కూడా చూచింది.
1: And the mother saw this sight.
0: నాయన, ఇది మరొక ఉపకారం. నాకు కాదు, మన గ్రామంలో కాదు, ఈ దేశం ఒక విధమైన ఆదర్శంగా కనిపిస్తుంది.
1: This has become an illustrious example for the whole nation.
0: కనుక నీవు చాలా ధన్యుడు అయిపోయినావు నాయన, నా గర్భంలో పుట్టినందుకు అని ఆనందించింది.
1: So she became very happy that the son had achieved such a great thing.
0: ఈ విధంగా కాలం గడుపుతూ గడుపుతూ ఉండగా
1: So when they were spending time మరి
0: ఒక దిన ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే చాలా బాధగా ఉండేది తల్లి.
1: When he came back from the office, he saw his mother in a very bad state.
0: అమ్మ, ఎందుకు నిన్న వరకు చాలా ఆనందంగా ఉండినావి, ఈనాడు దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: Mother, till yesterday you were so happy, why are you now downhearted?
0: నాయన, నీరు అందించావు, స్కూల్ కట్టించావు, కానీ ఈ పిల్లలు సరైనటువంటి స్థితిలో లేక అనారోగ్యవంతులైపోయి చాలా కష్టపడుతున్నారు.
1: You got a well dug, you got a school built, but I see the children over here are not healthy.
0: కనుక వీరికి ఏదైనా ఒక విధమైన వైద్యశాలను నిర్మించమని చెప్పింది.
1: సో ఇఫ్ యూ కుడ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అ హాస్పిటల్ బిల్డ్, ఇట్ వుడ్ బి వెరీ గుడ్.
0: చిన్నది ఒక వైద్యాలయం కట్టించారు.
1: హీ బిల్ట్ ఎ వెరీ స్మాల్ హాస్పిటల్.
0: ఇది ఒక డాక్టరు ఒక నర్సు ఉండేటట్టుగా పెట్టాడు.
1: దేర్ వాజ్ ఓన్లీ వన్ డాక్టర్ అండ్ వన్ నర్స్.
0: ఈ విధంగా చేసినప్పుడు తల్లి మరింత ఆనందం అయిపోయింది.
1: అండ్ ద మదర్ వెన్ హి డిడ్ దిస్ హి డిడ్ కుడ్ నాట్ కంటైన్ హర్ జాయ్.
0: ఇది ఎందుకోసం మీకు చెప్తున్నానగా, తల్లి యొక్క సంకల్పాలు ఉత్తమమైన సంకల్పాలుగా ఉంటుంటాయి.
1: Why I am telling you this is because the mother has got pure thought.
0: ఆ సంకల్పాలు మనము పరిపూర్ణం గావించుకునే నిమిత్తమై మనం ఆమె గర్భంలో పుట్టామని సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి మనం.
1: We have got to fulfill the pure thoughts of the mother and tell ourselves that we have been born for that.
0: తల్లి గర్భం నుండి పుట్టి తల్లి గర్భమునకే కొన్ని దుఃఖములు కల్పించేటువంటి ఆటలు మనం ఆడకూడదు.
1: We should not do acts having been born to a pure mother.
0: ఇది రకంగా ఈ దేహం యొక్క సంబంధమైనటువంటి దీంతో చక్కగా జరిగింది.
1: సో దాట్ విచ్ వాజ్ రిలేటెడ్ టు దిస్ బాడీ, వెల్ థింగ్స్ హ్యాపెన్ వెరీ వెల్.
0: నేను పైన భోంచేస్తూ ఉండినాను.
1: ఐ వాజ్ ఈటింగ్ అప్ స్టేర్స్.
0: అప్పుడు గృహం అమ్మాయి పైకి వచ్చింది.
1: గృహం అమ్మాయి
0: ఈ దేహం ఒక తల్లి.
1: గృహం అమ్మాయి కేమ్ అప్ స్టేర్స్. షీ వాజ్ ద మదర్ టు దిస్ బాడీ.
0: ఏమి ఈనాడు పైకి వచ్చావమ్మా అన్నాను.
1: వై హ్యావ్ యూ కమ్ అప్ మదర్? ఐ
0: మీరు భోంచేయండి, భోంచేయండి, తర్వాత నేను చెప్తాను.
1: యూ ఈట్, యూ ఈట్, దెన్ ఆఫ్టర్ వర్డ్స్ ఐ విల్ సే, షీ సెడ్.
0: భోజనం అయిన తర్వాత,
1: ఆఫ్టర్ ఫినిషింగ్ మై ఫుడ్,
0: స్వామి మన పల్లె చాలా కుగ్రామం.
1: అవర్ విలేజ్ ఇస్ అ వెరీ వెరీ స్మాల్ వన్.
0: ఇక్కడ వైద్యమే లేకుండా చాలా బాధపడుతున్నారు.
1: There's absolutely no medical facilities
0: here. తల్లి చంటిపిడిని ఎత్తుకుని బుక్కపట్నం పరిగెత్తున్నారు.
1: And because of that many people go to బుక్కపట్నం.
0: వాడు నడచలేక కూర్చొని అనేక శ్రమలు పడుతున్నారు.
1: They cannot walk the distance, though they sit and they suffer a lot.
0: అప్పుడు నేను చెప్పాను.
1: Then I said,
0: లేదు, ఈ గ్రామంలోనే ఒక హాస్పిటల్ కట్టిస్తానన్నాను.
1: I said, in this village I'll get a hospital built.
0: అప్పుడు మొట్టమొదట చిన్నది కట్టించాను.
1: సో ఇన్ ద బిగినింగ్ ఎ స్మాల్ హాస్పిటల్ వాస్ బిల్ట్.
0: తరువాత ఒక దినము పైకి వచ్చింది ఆమె.
1: దెన్ ఎ బిగ్ హాస్పిటల్ బికేమ్.
0: స్వామి, మీరు ఏమి అనుకోకూడదు, నాకు రెండవ కోరిక ఒకటి ఉండాలి, మీరు తీర్చాలని.
1: దెన్ షీ సెడ్, స్వామి, డోంట్ థింక్ అదర్వైజ్, ఐవ్ గాట్ ఎ సెకండ్ డిజైర్.
0: మీకు కోరికలు వచ్చినాయా అని నేను మందలించాను.
1: దెన్ ఐ బికేమ్ ఎ లిటిల్ స్ట్రిక్ట్ అండ్ ఐ ఆస్క్డ్, వై యు గాట్ అనదర్?
0: ఇన్ని వేల మంది వస్తుంటే వారి కోరికలంతా తీరుస్తున్నావే, నా కోరిక మాత్రం ఎందుకు తీర్చకూడదు?
1: So many hundreds and thousands are coming to you. You're fulfilling their desires. Why can't you? Why can't you fulfill my desire? What is yours? I asked.
0: ఆమె చెప్పింది.
1: Then she said,
0: మన గ్రామంలో ఎక్కడ చూసినా కానీ నీరు లేకుండా అంతా ఎండిపోతున్నాయి.
1: In our village there's absolutely no water. Everything is getting dried up.
0: ఏం కావాలన్నాను.
1: What do you want?
0: మన గ్రామంలో ఒక చిన్న బావిని త్రవ్వించండి.
1: In our village please get a well dug.
0: చిన్న బావిని త్రవ్వించాము.
1: Then I got a well.
0: మన మందిరంలోనే త్రవ్వించాను.
1: It was right in
0: our గ్రామం. జనం అంతా కూడాను ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు.
1: The people of the village, all of them would come to this village and take water.
0: అప్పుడు ఆమె చేరి మూడో దినం వచ్చి, స్వామి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను అని.
1: Then she came the third time and said, Swami, I am very, very
0: happy. కాని మరొక్కటి మాత్రం నాలో ఉంటుండాలి.
1: But there is still one desire.
0: ఈ కోరికలకు ఒక ఆదుపే లేదు.
1: For desires, there is absolutely no end.
0: కనుక మన చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని బుక్కపట్నం వెళుతున్నారు.
1: All the little children are going to Bukkapatnam to study.
0: వాడు నడవడానికి శక్తి లేనటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు.
1: They do not have the strength even to walk.
0: కనుక మన స్కూల్లో ఒక చిన్న పిల్లలకంతా కూడాను ఒక స్కూల్ కట్టించండి అనింది.
1: So please get a school built in this village.
0: కట్టించాను.
1: I got it built.
0: అప్పుడు చాలా సంతోషించింది.
1: Then she felt very happy.
0: ఇంకా నాకు చాలు స్వామి ఈ కోరికలు అనేది.
1: Then she said, enough Swami, all my desires are fulfilled.
0: అనగా ఆనాడు చిన్న స్కూలే కట్టించినప్పుడు ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది.
1: So that little school now has been transformed.
0: చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా మారిపోతుంటది.
1: It has become a big university. A small seed can become a big tree.
0: పూర్వమంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది.
1: Earlier this a small hospital.
0: ఆ హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది.
1: That small hospital has become the super speciality today.
0: ఆనాడు ఏదో చిన్న బోర్ వెల్ ఒక చిన్న బావిలో వేసి నీరు ఇప్పిస్తున్నటువంటి వాడిని ఈనాడు మన జిల్లాకు అంతా కూడా పైప్స్ వేయించి చక్కని నీరు అందించారు.
1: In those days when only a bore well and a well was there, today I have been able to supply them.
0: కనుకని తల్లి సంకల్పములు ఉత్తమమైనప్పుడు కుమారుడి యొక్క సంకల్పం కూడా ఉత్తంగా ఉంటుంటాయి.
1: So the thoughts and the deeds of the son are due to the
0: దానికి శక్తి సామర్థ్యములు కూడా చేకూర్చుకుంటాయి.
1: So he gets the strength and the power to do
0: this. దేశం యొక్క పవిత్రత ఎవరు కూడా సరిగా గుర్తించలేరు.
1: Nobody has been able to understand the power and the purity of the mother.
0: కానీ సత్సంకల్పంలో మానవుని యందు కలిగినప్పుడు అది తప్పక పవిత్రమైన అభివృద్ధికి వస్తుంది.
1: So we ask for wealth and for power.
0: అది చాలా బలహీనత.
1: That's weakness, mental weakness.
0: మంచి చేయాలని నీవు సంకల్పించుకుంటే తప్పక అది జరిగిపోతుంది.
1: If you resolve to do something good, always
0: నీ సంకల్ప బలమే దీనికి తగినటువంటి శక్తిని అందిస్తుంది.
1: The power of your thoughts will give you the strength.
0: ఒకానొక సమయం లోపల సచీదేవి చైతన్యం తీసుకుని పడి.
1: So one day Sachidevi took Chaitanya.
0: అప్పుడు పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళాడు.
1: So they built a very pure.
0: అప్పుడు చూచాడు.
1: He saw.
0: ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికి వెళ్ళాడు.
1: Where have we gone? I had gone to the temple.
0: చైతన్యమూర్తిని దర్శించాడు.
1: He saw చైతన్యమూర్తి.
0: దర్శించి, స్వామి నాకు ఏమీ అక్కర్లేదు.
1: He saw him and I said, Swami, I don't want anything.
0: నీవు జగత్ పాలకుడు.
1: You are the one who will redeem the
0: world. లోక పాలకుడు.
1: You will redeem everybody.
0: ప్రాణనాథుడు.
1: You are a great one.
0: జీవనాథుడు.
1: You give life.
0: దేహనాథుడు.
1: And you protect the body.
0: అన్నింటినీ నీవు పోషించగలవు.
1: You are able to foster everything.
0: కానీ నాకు ఈ దేహ వాంఛ లేదు.
1: But I do not have the desire for this body.
0: ఆధ్యాత్మికంలో చూస్తే
1: in the spiritual life
0: ఐహిక ఆముష్మికములు కోరుతుంటారు.
1: So they get into a kind of a higher state.
0: నాకు అట్టి ఆశలు లేవు.
1: I do not have that type of desire.
0: నాకు ఎట్టి కోరికలు లేవు.
1: I do not have any desire.
0: కానీ
1: but
0: నాకు ఒక్క కోరిక కలదు.
1: I've got one desire.
0: అది ఒక్కటే నాకు అనుగ్రహించమన్నాడు.
1: That's the only thing you can fulfill.
0: చైతన్య, ఈ చైతన్యునకు నిన్ను ప్రేమించేటువంటి శక్తిని మాత్రం ఒక్కటి అనుగ్రహించు, నాకు ఇంకేది అక్కర్లేదు అన్న.
1: చైతన్య, గివ్ మీ ద పవర్ టు లవ్ యూ, దట్స్ ఎనఫ్ ఫర్ మీ.
0: ఎందుకంటే నీవు ప్రేమ స్వరూపుడు.
1: బికాజ్ యు ఆర్ ద వెరీ ఎంబాడీమెంట్
0: ఆఫ్ ప్రేమనే మా ప్రాణము.
1: అండ్ లైఫ్
0: ప్రేమనే మా జీవితము.
1: లవ్ ఇస్ ప్రేమ.
0: ప్రేమ యందే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ అవర్ వెరీ లైఫ్, అవర్ వెరీ
0: ప్రేమ యందే పుట్టి.
1: వి హావ్ బీన్
0: ప్రేమ యందే పెరిగి.
1: వి హావ్ బీన్ లివింగ్ ఇన్ లవ్.
0: ప్రేమ నుంచిన ప్రేమ మహిమ.
1: And we have got to be full of love.
0: Karuka ninnu preminchetundi okka premanu naaku andinchu chaalu.
1: Give me the love that I can love you totally. That's enough for me.
0: Aa sachi devochi emuntu naina neevu bratakali kada tinali kada nilavani needa undali kada ivi edi vuddu antunnave kaaranam emti aninna.
1: Oh, you have got to live, Sachidevi said. You have got to eat and survive. Then why are you behaving like this?
0: Amma, neekinta vayasu vachi kudanu bhagavantuni tattvanni kinchittaina kudanu gurtinchukolekapothunnavu.
1: Mother, though you have become so old, you are not able to feel.
0: Bhagavantuni yokka premanu maatrame manu andukunde inga sarvamu andulone cheripothuntadi.
1: If you get the love of God, you get everything, he said.
0: Prema roopamu brahmamu premamayamu.
1: So the whole world is full of God's love.
0: Amma bhagavantuni yokka premane.
1: The whole world is full of God's
0: love. ఈ జగత్తంతకును ప్రేమని.
1: The world is full of love.
0: కనుకనే ఆ ఒక్క ప్రేమ ఉంటుంటే కావాల్సినదంతా సిద్ధిస్తాయి మనకు.
1: If you get that love, it's enough. Everything will come to you.
0: ఈ చిల్లర చిల్లర కోరికలు కోరుకొని.
1: Do not ask for these small desires.
0: మన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు.
1: Let us not waste our life.
0: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమని.
1: In everybody there's the same love.
0: ఆ ప్రేమ చేతనే ఈ జగత్తులో అందరూ జీవించగలుగుతున్నారు.
1: సో బికాస్ ఆఫ్ దట్ లవ్ ఆల్ ఆఫ్ us are able to live.
0: ప్రతి మానవుడు కూడా విశ్వ కుటుంబం లోపల ఒక వ్యక్తిగా రూపొందుతున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ లివింగ్ ఇన్ దిస్ హ్యూజ్ యూనివర్స్.
0: ఆనాడు చైతన్యుడు ఈ కోరికను కోరి వీధి కుడును తిరిగి దైవ చింతన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హావింగ్ ఆస్క్ దిస్ ఫ్రమ్ హిస్ మదర్ బూన్ ఫ్రమ్ హిస్ మదర్ హీ వెంట్ ఫ్రమ్ డోర్ టు డోర్
0: సింగల్ పట్టి కృష్ణ భజన చేస్తూ పోతుంటే దుర్మార్గులు వచ్చి ఆ భజనకు చితికలి కూడా పెరుగుకుని పోయేటు.
1: When he went around doing the bhajan of Krishna, even the wicked ones.
0: ఎక్కడ మంచో అక్కడ చెడ్డ కూడా ఉంటుంటది.
1: Even in the wicked there is good.
0: ఎక్కడ పవిత్రమో అక్కడ అపవిత్రం కూడా చేరుతుంటది.
1: Where there is good there is always
0: light. ఎక్కడ జ్యోతియో అక్కడ నీడ కూడా వస్తుంటాయి.
1: Where there is light there is also darkness.
0: మంచి వారికి అన్ని కష్టాలు కలుగుతుంటాయి.
1: So good people will have to face all these difficulties.
0: కాబట్టి ఆ కష్టాలు మన మంచికి అభివృద్ధి పరుస్తాయి.
1: So those sufferings bring us out.
0: అని ఆ విధమైనటువంటి విశ్వాసం చేత దృఢమైనటువంటి ఒక సంకల్పం చేత తిరిగి అవి పారేశాడు తన పాట తాను భజన చేస్తూ పోయాడు.
1: So Chaitanya went about singing the bhajans of God having the conviction.
0: క్రమక్రమేణ వీధి భజన చేస్తూ పోతుండగా
1: when as he was singing along the streets
0: kontamandi toti pillalantaru kuda cheri
1: there were other children who joined
0: taalalu chitikalu teesukoni vachi vaadu kuda bhajan chestu vacharu.
1: They also brought these different type of instruments and started singing along with
0: them. Kani tallu kuda aa pillalni mandarincharu.
1: Then they also scolded the children.
0: Kani aa pillalu ee chaitanya margani ye matram vadaledu.
1: But Chaitanya, they did not give up Chaitanya.
0: ఆ పిల్లలంతా కూర్చోబెట్టుకుని చక్కగా బోధ చేసేటువంటి వాడు.
1: He used to keep the children with him and do the bhajan.
0: మంచికి ప్రక్కలు చెడ్డ వస్తుంటది.
1: Where there is good there can always be bad.
0: ప్రపంచంలో మంచి లేకుండా చెడ్డ జరగడానికి వీల్లేదు.
1: In the world without good no bad.
0: చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీల్లేదు.
1: Without bad good cannot happen.
0: మంచి చెడ్డలు రెండుగా పొందియుండు.
1: Both together are good and bad.
0: వీటి విడదీయని ఎవ్వరి వశము కాదు.
1: To separate them no body can.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: Pleasure is not by itself alone good or
0: not. కష్టము ఫలించేని సుఖం పడందరు.
1: Without suffering you cannot attain happiness.
0: కాబట్టి మన సుఖమంత కూడా కష్టమందే ఉంటుండాలి.
1: So our pleasure is
0: అని ఆ విధంగా ప్రచారం చేస్తూ వెళ్ళాడు.
1: So he went on telling the good is in bad and our happiness
0: also. తల్లి యొక్క ప్రభావము చేతను తల్లి యొక్క సత్సంకల్పము చేతను ఈ కుమారుడు చాలా సత్పురుషుడిగా మారిపోయాడు.
1: Because of the will of the mother and because of the assurance of the mother, the son became a very great
0: being. కనుక ఈనాడు లోకములోపల తల్లి యొక్క భావాలు ఉత్తమమైన భావాలుగా పెంచుకోవాలి.
1: So the mother should have pure thoughts within them.
0: సత్యమైన సంకల్పాలుగా తీర్చిదిద్దుకోవాలి.
1: They'll have to will to do the good things.
0: ఉత్తమ ప్రవర్తనలో కూడా మెలగాలి.
1: They've got to go in the right way.
0: అప్పుడే వారికి ఆదర్శవంతమైనటువంటి పుత్రులు కలుగుతారు.
1: It's only then they'll get exemplary sons.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క పుణ్యభూమి త్యాగభూమి యోగభూమి.
1: In the ancient days, from the ancient days, India, Bharat has been a place which is full of tyaga, sacrifice, and goodness and virtue.
0: Yanta tyagam manaku chestumo,
1: the amount of sacrifice that we do,
0: anta tejamu manayandu utti padutundi,
1: and within us will come the tremendous power.
0: Oka chinna vishayam meeku cheptunnanu,
1: a small thing I am going
0: to tell. Naaku eppudu kuda tejam untune untundadi.
1: I am always having that strength within.
0: Kaani kontha mandi 15 dinamal nunchi vachinatundi varu, Swami. మీ తేజం చాలా ప్రకాశిస్తుండదే అన్నారు.
1: అండ్ సమ్ పీపుల్ సే స్వామి ఫర్ ద లాస్ట్ 15 డేస్ యువర్ ఎఫల్జెన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్
0: పిల్లల యొక్క క్షేమాన్ని మనసులో ఉండేటువంటిది.
1: I would have the welfare of people within
0: me always. Health, education, water, వీటిపైన పడి దాన్ని కొంతవరకు వదిలినాను.
1: So for some time when I got myself involved in this water and the school and the other facilities.
0: ఒక నెలకు పూర్వము
1: a month ago
0: నేను కుర్చీలో కూర్చొని
1: when I was sitting in the chair
0: ఏదో చిన్నది ఒక పేపర్ అక్కడ పడి ఉంటే చూస్తూ వచ్చాను.
1: Something reported in the paper was there. I read it.
0: ఆ పేపర్ లో
1: ఇన్ దట్ పేపర్
0: ఒక తల్లి
1: వన్ మదర్
0: కుమారుడు ఉన్నాడు
1: అండ్ అ సన్
0: ఏ విధంగా ఉన్నారు డెడ్ బాడీలతో ఉన్నారు ఇద్దరు
1: హౌ ఆర్ దే ఎగ్జిస్టింగ్
0: ఆ తల్లి ఆ కుమారుని ఆకలిచింతను భరించుకోలేకపోయింది
1: She could not bear the hunger of a son.
0: Amma naaku aakali aakali ani vachadu.
1: He came crying out, Mother, I am hungry, I am hungry.
0: Nayana, ippudu ekkadi chusina varshalu ostunnayi. Poyina nelle jarigindi idi.
1: So from then, so much of rain is coming.
0: Varshamulu adhikanga kurustu vachayi.
1: Because there is too much of rain.
0: కనుక ఈమె బిచ్చాని కుడును పోవడానికి వ్యవధి
1: లేకపోయింది
0: నాయన ఈ వర్షం వల్ల నేను బిచ్చము కూడా ఎత్తలేకపోయేస్తున్నాను
1: సో బికాస్ ఆఫ్ దిస్ ట్రెమెండస్ రెయిన్స్ ఐ కాంట్ గో అవుట్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్
0: వర్షం నిలిచేటువంటి అవకాశం కనిపించలేదు
1: డజంట్ సీమ్ యాస్ ఇఫ్ ద రెయిన్ వుడ్ స్టాప్
0: కానీ నా కుమారుడికి నేను ఏ రీతిగా అన్నం పెట్టాలి
1: దెన్ హౌ కెన్ ఐ బ్రింగ్ యూ
0: అని భరించుకోలేకుండా ఎలుకలకు వేస్తారు చూడండి ఆ మందు తీసుకుంది నీళ్లలో కలిపింది చాలా స్ట్రాంగ్ గా ఆ కుమారుడు తాపింది తాను తాగింది ఇద్దరు
1: ఐ కెనాట్ గో బికాస్ ఐ ఇట్స్ రెయినింగ్ సో బ్యాడ్ సో షీ గాట్ సమ్ పాయిజన్ విత్ ది అడ్మినిస్టర్ టు ది యానిమల్స్ షీ గేవ్ సంథింగ్ టు ఆఫ్ ఇట్
0: అది పేపర్ లో ఎవరో దీన్ని వేశారు
1: షీ పార్టుక్ ఇట్ అండ్ దే డైడ్
0: పేపర్ వాళ్ళకు కూడా ఇలాంటి చెడ్డవి చిక్కుతాయి కానీ మంచివి చిక్కవు
1: సో ఐ సా దిస్ ఇన్ ద పేపర్ ద పేపర్స్ ఆల్వేస్
0: ఒకవేళ మంచి చిక్కినా దాన్ని గమనంలో తీసుకోరారు
1: They do not think of publishing good
0: news. మంచిని తెచ్చి ప్రపంచానికి చాటేటువంటి యొక్క అదృష్టవంతులుగా ఉండేటువంటి వారికి ఈ విధమైనటువంటి పని చేస్తారు.
1: So those who want to publish the truth will say so.
0: ఏ సందుల్లోనూ ఏ గొంతుల్లోనూ ఏమి జరిగింది అనేటువంటి వాటంతా వెతుక్కుని వెతుకుని చెడ్డనంతా తెచ్చి వేస్తుంటారు.
1: So they take wicked things and always publish.
0: మంచిని వేయడానికి వాళ్ళకి బుద్ధి రాదు చెయ్యి కదలు.
1: To publish good things and neither do they.
0: అది వాడి యొక్క జన్మ కర్మనే దీనికి మూల కారణము.
1: So the life of those people is full of
0: bad thoughts. ఒక భావమే వీళ్ళకి మూల కారణము.
1: Because of their thoughts, all the bad is due to them.
0: నాకు చాలా కష్టమేసింది.
1: I felt very sad.
0: చీ, ఇది పవిత్రమైన భారతదేశము.
1: The pure Bharat Desha.
0: ఈ త్యాగభూమి.
1: This is full of
0: ఇది అమృత దేశము.
1: And there's a wonderful.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అమృత భూమి లోపల.
1: In this pure.
0: అన్నపూర్ణ క్షేత్రం అని పేరు పొందినటువంటి ఈ దేశం
1: దిస్ ప్యూర్ కంట్రీ విచ్ హస్ బీన్ కాల్డ్ అన్నపూర్ణ
0: కుమారుడికి ఇంత అన్నం పెట్టలేక మరణించింది తల్లి
1: ద చైల్డ్ డైడ్ బికాజ్ షీ కుడ్ నాట్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ టు హర్ సన్
0: భావం నాకు కలిగింది
1: ఐ ఫెల్ట్ వెరీ సాడ్
0: తక్షణమే ఇంకా అన్ని కార్యములు వదిలిపెట్టాను
1: సో ఐ మేడ్ ఐ విల్ దట్
0: విలేజ్ విలేజ్ కూడాను
1: సో దట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్
0: వంటలు చేయటము పంపటము
1: సో దట్ వి వుడ్ కుక్ కేర్ అండ్ సెండ్ ద ఫుడ్
0: ఈ విధమైన ప్రజలకందరికీ ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించుకుంటూ వచ్చాను
1: సో ఐ వాంటెడ్ ఎవ్రీ citizen to feel happy
0: mana pillalu kunu chaala bangaru vanti varu
1: our children are so are like gold
0: enta kashtam laina cheppadaru
1: they underwent all lots of difficulties
0: ellavaru modaku ratri varaku sanchalinchi
1: they went from morning
0: uthanga kunu tirigi mandiram cheriyetunte
1: and with a lot of enthusiasm but come
0: back inti intiki cheraru
1: they went to each house
0: patta palli pallaku vacharu
1: they went to each village
0: vaalaku anni vidhala saukaryam chesaru
1: and those people gave a lot of comfort to them
0: appati munchi na oka pedda aanandam kaligindi
1: and from then on my heart is full of
0: tyagam chesam chenne tejam perugutu untadi
1: if anybody sacrifices I'll do anything for them
0: kanaku nenu ee naadu goppaga nenu bhujinchatam ledhu
1: I don't eat much
0: inta purum nenu takkuvaga bhujinche vaadini kaadu
1: Earlier also I was not eating very nice.
0: అప్పటి భోజనమే ఇప్పుడు కూడాను.
1: What I was eating then I am eating now.
0: నేను తెల్లవారి భజన ఎంత చరమే.
1: After the bhajan in the morning.
0: ఇంత సంకటి ఇంత ఆకుపచ్చడి లేక ఇంకా ఆకుకూర తీసుకుని వచ్చేవాడిని.
1: I'll eat a little ragi rice and a little chutney.
0: ఆ దీంట్లో ఏ మాత్రమూ మార్పు కలగలేదు.
1: There's absolutely no difference from then to now.
0: ఆ చిన్న భోజనం చేతనే నాకు తేజం అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: Because of the meager food that I take, I get a tremendous strength.
0: ప్రజాపకారమే చాలా ప్రధానమైనటువంటి ప్రమాణం.
1: Because I always think of the welfare.
0: ప్రజల క్షేమమే పరమాత్మని యొక్క అందము.
1: I feel very happy when I think of the welfare of
0: people. ప్రజా క్షేమం నిమిత్తమై ఈ కార్యక్రమంలో పాల్గొనడం చేత ఎంతైనా క్షేమం కలుగుతుంది.
1: So one gets a lot of enthusiasm, strength when one thinks of the welfare of the people.
0: ఇంతకు పూర్వము నేను ఇంత నడుచుతుంటే
1: when I was walking earlier
0: చాలా మంది భక్తులు కూడా స్వామికి ఏమో కాలుకి దెబ్బ తగిలిందేమో ఎందుకోసం కుంటుకుంటూ నడుస్తున్నాడే అని అనుకునేటువంటి వారు
1: many devotees felt why is swami walking so slowly
0: నాకు ఎట్టి దెబ్బ తగలలేదు
1: maybe
0: ఎట్టి జబ్బులు రాలేదు
1: maybe his legs are hurting no I never get any disease I never get any disability
0: మెల్లగా ఎందుకు నడుస్తున్నా అంటే అందరికి ఎక్కువ దర్శనం ఇవ్వాలా ఎక్కువ టైం దీన్ని అనుభవించుకోవాలి
1: I walk very slowly only because I like to get darshan to
0: everyone. Kaalu noppulu ledu.
1: I do not have any pain in the legs.
0: Etti baadhalu levu.
1: I do not have any disability.
0: Anandanga untunnanu.
1: I am very happy.
0: Aaradu nunchi na aanandam dinidi na abhivruddhi ponchutundali.
1: From then on my blessing is increasing.
0: Mana praja sevane manaku prana samanamani meerandaru bhavinchali.
1: You have got to understand that serving humanity is what I am.
0: Nee tejasu kudunu daiva tejasu ga maarutundi.
1: You will also become very brilliant and divine.
0: Daivam pratyekanga ledu.
1: Divinity is not separate.
0: దైవం ఏ మందిరంలోనో ఏ టెంపుల్ లోనో ఉన్నాడని మీరు భావించకూడదు.
1: Divinity is not in a temple or anywhere.
0: దేవో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
1: God resides within you.
0: మన దేహమే భగవంతుని దేవాలయం అనుకోవాలి.
1: Our body is a temple of God.
0: ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడే దేవుడిగా భావించాలి.
1: And the life that is within the body is God.
0: కనుకనే దేవుణ్ణి వెతకడానికి ఎక్కడ పోనక్కర్లేదు.
1: You need not search for God here and there.
0: మీ లోపల మరచు.
1: Go and look within yourself.
0: అంతః దృష్టిని అభివృద్ధి పరచుకో.
1: Try to inculcate
0: అక్కడ ఆనంద స్వరూపుడు కనిపిస్తాడు.
1: The inside and you will find the blissful form.
0: దైవం అనేటువంటి వాడు మనకంటే వేరు కాదు.
1: So God is not something different from us.
0: మనమే దైవ స్వరూపులము.
1: We are the very form of divinity.
0: మీరు మానవుడు మానవుడని దేహాభిమానం చేత చాలా పొరబడుతున్నారు.
1: You think of yourself as men because you have the body consciousness.
0: ఈ దేహాభిమానాన్ని క్రమక్రమేణా సన్నగిల్లపు చేసుకోవాలి.
1: You have got to decrease this body consciousness.
0: దైవాభిమానాన్ని పెంచుకుంటూ రావాలి.
1: You have got to increase your love for divinity.
0: అన్ని విధాల కూడాను మానవుడు దేవుడైపోతాడు.
1: Then man himself becomes divinity.
0: కనుక మానవుడు దేవుడు ప్రత్యేకం కాదు.
1: It's not man who is separate.
0: ఈ రెండు కొడును బింబ ప్రతిబింబములే.
1: They are only the image and the reflection.
0: కనుక ఇది ప్రత్యేకంగా మనం భావించరాదు దేవుణ్ణి వెతకడం.
1: We should not think them separate, they are one.
0: కానా దేవుడు మనంగానే ఉంటున్నాము. మన యందే ఉంటున్నాడు దేవుడు.
1: God is within us forever.
0: ఇది కేవలము జీవరహితమైనటువంటి యొక్క గుడి.
1: This body is something without life.
0: దీంట్లో దేవుడు రావటం చేతనే ఇది కదిలాడుతూ వస్తుండాలి.
1: Because God is within, it's full of life.
0: ఈ వైబ్రేషన్ నిజమైనటువంటి యొక్క ప్రాణము.
1: So this is the one that is within, which is the
0: దీన్ని ఆలోచన చేసేటువంటి రేడియేషన్ దీనికి తగినటువంటి యొక్క జ్ఞానము.
1: So if you separate them, it is ignorance.
0: ఈ వైబ్రేషన్ ప్రాణము.
1: Vibration is life.
0: ఆ విజ్డమ్ పవర్ అని పెట్టిది జ్ఞానము.
1: The wisdom power is called.
0: ఈ రెండు కూడా దైవం యొక్క శక్తులే.
1: So these are the strength that is given to you by God. Satyajnanam
0: anantam brahma.
1: Truth, wisdom and this.
0: Satyamargamulo manam praveshiste adi brahma tattvam.
1: If you go on the righteous path, that is the way to brahma.
0: Brahma tattvanni manam telusukodaniki ekkado manam prak povadam nekkadu.
1: To know the principle of brahma we need not go
0: anywhere. Ekkada unna devam nalone unnadu. Nalu ee dehame tane yokka de villu ani manam bhavinchali.
1: We have got to think that the body is a temple of God.
0: మనకి ఎక్కడ లేని ఆనందం ఉట్టి పడుతుంది.
1: It's only then we get extreme.
0: ఎక్కడ లేని శక్తి మనలో ప్రవేశిస్తుంది.
1: We get a tremendous strength.
0: సర్వ శక్తులకు మనమే అధిపతులమైపోతాము.
1: We become the repositories of tremendous power.
0: మన శక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు లోకంలో.
1: The strength that we have within is not anywhere else.
0: కనుక ఈ శక్తిని మీరు పోషించడానికి తగిన కృషి చేయండి.
1: So foster this strength and make an effort.
0: ఇది అంత సులభంగా రాదు.
1: It cannot come so easily.
0: అనేక జన్మ జన్మముల యొక్క సంస్కారం చేతనే ఇలాంటి ప్రాప్తి మనకు లభిస్తుంటాది.
1: The deservedness you get after taking birth again and again.
0: ఏ పనినైనా చేయండి.
1: Do any work.
0: ఇదంతా దైవ కార్యమే.
1: Think that it's the work of God.
0: అప్పుడు అది కూడా దైవ కార్యం ఎట్టవుతుంది అని కొంతమంది ప్రశ్నిస్తారు.
1: Some people ask, going to office, how can it be God's work?
0: దైవం కానటువంటి ఒకటి కదా ఇది దైవ కార్యం ఎట్టవుతుంది.
1: How can you think that any work is without God?
0: అంతా దైవమే.
1: The whole thing is created.
0: పాడిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: Everything is pervaded by divinity. All over is his hands and his legs and his head.
0: ఏ కర్మ చేసినా కానీ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మీరు వదలండి.
1: Any action that you undertake, think that it is the offering to God.
0: ఈ విధమైనటువంటి యొక్క సద్భావమును ఆనాడు తల్లులు పెంచుకోవటం చేతని ఆనాడు బిడ్డలంతా కూడా సత్పుత్రులుగా అభివృద్ధి అయ్యారు.
1: Because the mothers fostered in those days such type of
0: ఆదర్శమైన జీవితాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
1: That's why they got illustrious.
0: ఈనాటి కూడా భారతదేశం అన్ని దేశముల కంటే చాలా ఉపాధ్యాయ స్థానం నందుంటున్నది.
1: Bharat is a country which is like a teacher to all the nations.
0: గత జీవుడగు పతిం బ్రతికించి యముగల్చే సావిత్రి భారత సాధికాదే.
1: Was not Savitri a wonderful woman in Bharat who brought back her dead husband to life?
0: Tara satya mahima che davagni challarche truti chandramati bharatiya gade.
1: Chandramati, who did she not assist her husband in his endeavor?
0: Kula satitvama agni gundana prakatinche sita bharata dharajata gade.
1: did not Sita jump into the fire, was she not the child of Bharat?
0: Kinisi durmada kiratiyu bhutigavinche damayanti bharata ramanigade.
1: Was not Damayanti a great illustrious woman of Bharat?
0: Satva sagara veshti tatshvatalamuna bharata dati pativrata prabhava bhava sampannataku gade pantabhumi.
1: So Bharat is a land wherein it gives a harvest.
0: Akila deshalakini upadhyayakade.
1: Great illustrious women are there, and it's a teacher to the
0: whole world.
1: Bharat Desha is a world teacher.
0: కాని మన ప్రవర్తన వల్ల ఆ ఉపాధ్యాయ స్థానాన్ని మనం కోల్పోతున్నాం.
1: So we are forgetting the great works that we have got to do.
0: ఎలాంటి పండితులు ఉన్నారు ఈ లోకంలో?
1: How many pandits are there in this?
0: ఎలాంటి విద్యావంతులు ఉన్నారు ఈ లోకంలో?
1: How many scholars are there in this country?
0: ఎలాంటి మేధావులు ఉంటున్నారు ఈ లోకంలో?
1: There are intellectuals in this country.
0: కానీ స్వార్థము స్వప్రయోజనము వీళ్ళలో అభివృద్ధి కావడం చేత అంతా కూడా క్షీణించిపోతున్నారు.
1: Self interest and selfishness it is that is making everything.
0: కన్న కుమారుడైనా సరే, కట్టుకున్న భర్త అయినా సరే, తప్పు చేసినప్పుడు మందలించాలి.
1: Whether it's a son or her husband, the mother has got to take them to task.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆదర్శము.
1: That is the illustrious example.
0: అది ఏ నిజమైనటువంటి అభివృద్ధికి మూల కారణము.
1: That is the truth which leads to progress.
0: కనుక ఎక్కడైనా తప్పు చేస్తే దాని మూల స్థానాన్ని మనం కోల్పోతున్నాం.
1: So we are forgetting the great works that we have got to do.
0: ఎలాంటి పండితులు ఉన్నారు ఈ లోకంలో?
1: How many pandits are there in this?
0: ఎలాంటి విద్యావంతులు ఉన్నారు ఈ లోకంలో?

0: నిజమైనటువంటి యొక్క ఆదర్శము.
1: దట్ ఇస్ ద ఇలస్ట్రియస్ ఎగ్జాంపుల్.
0: అదే నిజమైనటువంటి అభివృద్ధికి మూల కారణము.
1: దట్ ఇస్ ద ట్రూత్ విచ్ లీడ్స్ టు ప్రోగ్రెస్.
0: కనుక ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని మందలిస్తూ రావాలి, కానీ క్షమిస్తూ పోకూడదు.
1: వేర్ ఎవర్ ఎన్ ఎర్రర్ ఇస్ కమిటెడ్ వన్ హ్యాస్ టు బి రిప్రిమాండెడ్ ఫర్ ఇట్. యూ షుడ్ నాట్ ఫర్గివ్ ఇట్.
0: ఆ క్షమించడం కూడాను సరి అయినటువంటి మాటల్లో చెప్పాలి.
1: సో వీ హావ్ గాట్ టు టెల్ దెమ్ టు గో ఆన్ ద రైట్ వే టు ఫర్గివ్ దెమ్.
0: మీరు ఇంత ఆఫీసర్ అయిపోయినారు, మీరు కూడా ఇట్లా అబద్ధం చెప్పొచ్చునా, మీరు ఇట్లా రాడవచ్చునా అని మంచిగా చెప్పాలి.
1: సో యువ్ గాట్ ఇట్ నైస్ వే, యూ హావ్ బికమ్ సచ్ ఎ బిగ్ ఆఫీసర్, కుడ్ యూ టెల్ నైస్.
0: ఆఫీసర్ దగ్గర ఏమండి మీరు అసత్యం ఆడుతున్నారు అని గట్టిగా చెప్తే భార్య కొడతాడు రెండు.
1: So if you go and tell him what you are doing like this and talk in a good harsh way, then you will get to beat him.
0: హృదయానికి ఆనందమును కష్టము లేకుండా ఉండేటట్టుగా చెప్పినప్పుడు ఆ మృదుమధుర భాషలతో ఎంతైనా మార్పు చెప్పొచ్చు.
1: If you say things in a very nice way, pleasant way, then anything will touch the heart of any person.
0: కనుక భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎంతో ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
1: So the country of Bharat has been an illustrious example from time immemorial.
0: అట్టి ఆదర్శమే అన్ని దేశాలకు కూడాను ఉపాధ్యాయ స్థానం చేకూర్చింది.
1: So you have got to be the illustrious examples of Bharat.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమను పెంచుకోండి.
1: You foster love.
0: సత్యాన్ని వచించండి.
1: You have truth in you.
0: ఏదో చదువు చదువు చదువు అని చదువు కోసం కాలాన్ని వ్యర్థం చేయకండి.
1: It's not merely study and study and don't
0: చదువు.
1: What is this education?
0: చదివినంత మాత్రం నా చదువు.
1: If you read books, is that enough?
0: కాలేజీకి పోయినంత మాత్రం నా చదువు.
1: Is education merely going to the college?
0: కాలేజీకి పోయి డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రం నా చదువు.
1: If you just go to the college and get degrees, is it education?
0: కాదు కాదు. సద్గుణములు, సద్బుద్ధి, సత్యనీతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
1: Good conduct, doing good acts and sacrifice and all such virtues only lead to truth and happiness.
0: కనుకని మనం సద్గుణముల చేత, సదాచారం చేత, సత్ప్రవర్తన చేత మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి.
1: With good thoughts, good actions and good deeds, we have got to progress in our life.
0: ఈ విధమైనటువంటి యొక్క గుణములు పెంచుకున్నప్పుడే
1: try to foster such qualities.
0: ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాము.
1: We have got to resurrect the old traditions.
0: తిరిగి పునరుద్ధరించినటువంటి వారం అవుతాము.
1: We will have to resurrect them again.
0: పురుషత్వాన్ని నిరూపించినటువంటి వారం అవుతాము.
1: We will be the people who will be called an example to the others.
0: ఈ విధమైన యొక్క ప్రవర్తనలో జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: So you have got to make these efforts and start right in your lives.
0: ఏ కర్మలు ఆచరిస్తూ ఉండినప్పటికీ
1: whatever we practice,
0: భగవత్ నామం అనేటువంటిది మన నాడిగా రూపొందాలి.
1: It should, God's name should be right within, coursing
0: in our
1: veins. నామం
0: ఆడకపోతే ప్రాణం లేనట్టే.
1: If your pulse doesn't act,
0: నామం చెప్పకపోతే అది కూడా ప్రాణం లేనట్టే.
1: So if you do not chant the name of God, it's as if
0: నాడు ఆడినంత మాత్రమున బ్రతికినట్టు అనుకుంటారా?
1: So as long as the pulse is there,
0: నాడి ఆడుతూ ఉంటుంది కానీ బ్రతుకు మాత్రం ఉండదు.
1: So the pulse should be functioning, only then you are alive.
0: నా ఆడుతున్నది అనేటువంటిది తనకు సత్యాన్ని గురించి చెప్పుకోవాలి.
1: Then you will feel the truth that your pulse is really functioning.
0: మత్తు ఇచ్చినటువంటి వారి పల్స్ కూడా ఆడుతుంటాయి.
1: Those who have taken some kind of
0: కానీ ప్రపంచ జ్ఞానం లేదు వాడికి.
1: Anesthesia, the pulse is working, but they are not able to.
0: కాదు కాదు.
1: It's not that.
0: కనుకని ప్రతి ప్రాణం కొన్ను దైవనామే నాడిగా పెట్టుకోవాలి.
1: సో ఫర్ ఎవ్రీ వన్ ద పల్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఫన్.
0: ఏది జరిగినా కానీ ఇది నా మంచికి, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ టెల్ యువర్ సెల్ఫ్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఆ విధమైనటువంటి సద్భావాలు మనం పెంచుకున్నప్పుడే
1: ఇఫ్ యూ ఫాస్టర్ సచ్ గుడ్ థాట్
0: అదే సదాచారంగా మారిపోతుంది.
1: దట్ టర్న్స్ ఇంటు గుడ్ యాక్షన్స్.
0: సదాచారమే మన జీవితంలో ఒక ఆదర్శవంతమైనటువంటి.
1: అండ్ దోస్ గుడ్ యాక్షన్స్ విల్ బికమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అవర్ లైఫ్.
0: కనుక
1: దేర్ఫోర్
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: సత్య ధర్మాన్ని మనం గుర్తించాలి.
1: రైచియస్ కండక్ట్స్ అండ్ ట్రూత్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ దెం, వి హావ్ గాట్ టు ప్రాక్టీస్ దెం,
0: అందించాలి,
1: వి హావ్ గాట్ టు ఆల్వేస్
0: ఆనందించాలి,
1: వి హావ్ గాట్ టు ఫీల్ హ్యాపీ.
0: ఈ ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: అండ్ వి హావ్ గాట్ టు గివ్ ఇట్ టు అదర్స్, షేర్ ఇట్ విత్ దెం.
2: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: ప్రేమ స్వరూపులారా. కాని మనము ధన నిమిత్తమై సిరి నిమిత్తమై అనేక విధమైనటువంటి కన్న కష్టాలు పడుతున్నాం.
1: We are trying to make a lot of efforts for gaining health and power.
0: Chaitanya okkate okati korutu vachadu.
1: Chaitanya asked only for one thing.
0: Na dhanamu siri kadu hariye annadu.
1: My dharma is not wealth but God.
0: Hari na dhanamu.
1: Hari is my wealth.
0: Siri kadu.
1: It's not wealth.
0: Siri ne pakkaku nettadu harini smaristu vachadu.
1: He set aside wealth and he started to think of Hari.
0: Kalukune Hari nama bina ఆనందనహి. ఆనందం కలగాలంటే హరినామం కావాలి మనకు.
1: సో ఇఫ్ యు వాంట్ బ్లెస్ యు హావ్ గాట్ టు సింగ్ ద నేమ్ ఆఫ్ హరి.
0: కనుక దైవనామాన్ని స్మరిస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్
0: అండ్ చాంట్. దైవచింతన చేస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు డు
0: సమాజ సేవలో పాల్గొనండి.
1: వి హావ్ గాట్ టు గెట్ అవర్సెల్ఫ్ ఇన్
0: మోర్. వీరు నా వాడు వీరు నా వాడు అనే భేదాన్ని పక్కకు నెట్టండి.
1: ఇన్ ద సర్వీస్ ఆఫ్ సొసైటీ డోంట్ మేక్ డిఫరెన్సెస్ బిట్వీన్ పీపుల్ అండ్ పీపుల్.
0: అది రెండు కూడా ఒకటి గానే అని భావించాలి.
1: People who are different from us, they are not there, they are one.
0: అందరం నా వారే.
1: They are all my own.
0: మన విశ్వ కుటుంబంలో ఒక వ్యక్తులము.
1: We are all one family members.
0: ఈ ఏకత్వంలో మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: You try to feel bliss in the sense of unity. ఇష్టమైన
0: భావాలకు అవకాశం ఇవ్వకండి.
1: Do not give any scope for any type of disunity.
0: ఎవరిని చూసినా గానీ దేహో దేవాలయములతో జీవో దేవ సనాతన. ఆ దేహము దేవాలయమే.
1: So the body of everybody is a temple of God.
0: ఏ దేహాన్ని మనం చూసినప్పటికీ ఈ దేహంలో దేవుడు ఉన్నాడని వాడికి నమస్కారం
1: చేసుకోవాలి.
0: కనుకనే ఆ విధమైన సద్భావం చేసినప్పుడే నీకు దైవం ప్రత్యక్షం అవుతాడు.
1: When you have such good thoughts and God materializes himself to you.
0: సంతోషం.

0: మరణించి ఏతెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమపురుషు ఏ గుణంబు గణించి ఏతెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమపురుష ఏ గుణంబు గణించి ఏతెంచెనో నాడు పేద కుచేలుని ప్రోవ వేదచరితుడు ఏ గుణంబు గణించి ఏతెంచెనో నాడు కరినిగా చెడితరి కమలనయను ఏ గుణంబు గణించి ఏతెంచెనో నాడు ఏ గుణంబు గణించి ఏతెంచెనో నాడు పేద కుచేలుని ప్రోవ వీధ చరితుడు ఆ గుణంబె గణించి ఆర్యవందుడు అవతరించిన భూమిపై అవనియందు
1: Lord, who has taken birth that day with those attributes, who could save Prahlada, God with all the attributes, who could come to the rescue of the poverty-stricken Kuchela, God with all his attributes, who saved Gajendra from being caught from the crocodile, has incarnated himself on earth today.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుడు ఎక్కడ ఎట్లు అవతరించను ఎక్కడ అవతరించను అనేటువంటి ప్రశ్నలు కాలహారణంగా కలిగేటువంటివి.
1: వేర్ ఇస్ గాడ్? హౌ హ్యాస్ హీ మేనిఫెస్టేటెడ్? హౌ హ్యాస్ హీ ఇన్కార్నేటెడ్? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ అరైజ్ ఇన్ అవర్ మైండ్స్.
0: లోకములో ఏది పుట్టవలనన్నను దానికి కొన్ని కారణ కార్యాలు కలగాలి.
1: ఫర్ ఎనీథింగ్ టు మేనిఫెస్ట్ అండ్ మెటీరియలైజ్ దేర్ మస్ట్ బి ఎ కాజ్ అండ్ ఎన్ ఎఫెక్ట్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు, సర్వులు భగవత్ స్వరూపమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. All are the embodiments of the divine.
0: ee naadu ramana puttina dinamu, krishna puttina dinamu, jesus puttina dinamu ani perlu veri veri roopamga varlinchi aa namavunuku birthday chestunnaru.
1: We celebrate birthday of Rama, Krishna and Jesus, and taking God in various names, we celebrate with all festivity the birthday.
0: Nijanga ee vidhamga cheppukoni aaradhinchadam cheta adi oka birthday avutaya kaavu.
1: Observance of the celebration of this kind and declaring it as a birthday, would that amount to worship? No.
0: Bhagavantudu samvatsaram okatvari janminchadu.
1: You don't find God taking birth once every year.
0: Prati manavuni uchchasam nishchasamule bhagavat swaruparu.
1: God is the very breath, the inhalation and exhalation.
0: Adi om tat sat.
1: That's what it is. Om tat sat.
0: Tat adi.
1: Tat that.
0: చిత్ ఇది,
1: చిత్ దిస్,
0: అది ఇది అనే రెండు పదములు మాత్రమే ఉన్నావు కానీ అతను ఇతను అనేటువంటి భేదములు లేవు.
1: though these two words, that and this, are there, but only one that exists without the second.
0: భగవంతునకు ఎట్టి జన్మములు లేవు.
1: గాడ్ ఇస్ బియాండ్ బర్త్.
0: ఎట్టి గమ్యములు లేవు.
1: నో గోల్ వాట్స్ ఎవర్.
0: కానీ పాములైనటువంటి మానవులు కొంచెం విశ్వాసమును పెంచుకునే నిమిత్తమై ఈ విధమైనటువంటి జనన మరణాలని నిరూపిస్తూ వచ్చారు.
1: హౌఎవర్ ద బిగినర్స్ ద ఇన్నోసెంట్ టేక్ దిస్ వే టు నో గాడ్ అండ్ టు బి నియర్ హిమ్.
0: భగవంతుడు పుట్టుకునే ఉంటుంటే దీనికి రెండవది గిట్టడం కూడా ఉంటుంటది కదా.
1: When once you say that God has a beginning, you should also be able to explain the end of God.
0: దీనికి పుట్టుక చావులు రెండు కూడా లేవు.
1: God has neither a beginning nor an end.
0: అంతా కూడాను మానవుని యొక్క భ్రమనే.
1: That is all human imagination.
0: దేహమును పురస్కరించుకొని దానిని ఆరాధన చేసుకుంటూ ఇది ఏ పుట్టుక అయినటువంటిది అని భావిస్తున్నారు.
1: Basing on the body, we go by the birthday for celebration.
0: ఇది కేవలము భక్తుని యొక్క భ్రమలే కాని సత్యములు కావు.
1: That is all the feeling of a devotee and not the truth at all.
0: లోకములో ఎందరో జన్మిస్తున్నారు.
1: Many people are born.
0: ఎందరో మరణిస్తున్నారు.
1: People leave this world.
0: మరణం అంటే ఏమిటి? జన్మం అంటే ఏమిటి?
1: What is birth? What is death?
0: దేహము కనిపించడమే జననము.
1: The appearance of the body is birth.
0: దేహము కనిపించకుండా పోవటమే ఇది అంత్యము.
1: The disappearance of the body is the end of life or death.
0: కనుక మానవుడు తన భ్రాంతులు మాత్రమే తను సృష్టించుకుని భ్రమిస్తున్నాడే కాని భగవంతుడు పుట్టుటగా చావుటం అనేటువంటిది లేదు.
1: Therefore, man is carried away by his illusion and imagination. In fact, God is beyond birth and death.
0: Sarvata paanipadam tas sarvato chi siromukham sarvata stutimalloki sarvama vrutisthati. మానవుడు జన్మించినాడని మరణించినాడని జీవించినాడని తెలుపుకోవటము ఇది కేవలం ఒక అజ్ఞానం యొక్క ప్రతిబింబం.
1: టు కన్సిడర్ దట్ వన్ ఇస్ బోర్న్ అండ్ వన్ హ్యాస్ లెఫ్ట్ దిస్ వరల్డ్ ఆర్ స్పెండింగ్ హిస్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: పుట్టుక చావులు రెండు కూడాను భగవంతుని యొక్క సంకల్పములే.
1: ద బర్త్ అండ్ డెత్ హ్యాపన్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్.
0: మనం ఉచ్ఛ్వాసం తీసుకోవటం ఆ విశ్వాసాన్ని వదలటము ఇది తీసుకోవటమే బర్త్ వదలటమే డెత్.
1: We breathe in and breathe out. Breathing in process is birth, breathing out is death.
0: ఈ రెండింటి యొక్క సంబంధమైనటువంటి కారణాన్ని గుర్తించుకొని కేవలం కాలంలో స్వల్పంగా వాడు వినియోగించుకుంటున్నాడు.
1: Basing on the breathing process, man makes use of his lifetime.
0: ప్రేమమూర్తి అయినటువంటి పరమంతుడు ప్రేమస్వరూపుడే.
1: గాడ్ ఈజ్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్. హీఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ సర్వనీయందు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసముగా కనిపిస్తూనే ఉన్నది.
1: దిస్ లవ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ ప్రాసెస్.
0: లోకములో ఇట్టి మార్పులను గుర్తించుకోవడానికి అనేక పర్యాయములు అనేక రకములైనటువంటి యొక్క యోచనలు చేస్తున్నారు.
1: To know the various changes, people have been attempting repeatedly to know the mystery behind these changes.
0: ఈ చావు పుట్టుకలను గుర్తించుకునే నిమిత్తమై అనేక శాస్త్రములు అనేక వ్రతములు అనేక సన్నిధులు ఎంతో పరిశోధన చేస్తూ వచ్చారు.
1: In fact, people have investigated a lot to get into the significance of the inner secrets, mystery behind the birth and death.
0: అంతవరకు మనం పోనక్కర్లేదు. మనం ధరించినటువంటి ఒక దేహమే మనకు రెండింటినీ చాలా క్షణమైనందు కూడాను చూపుతున్నది.
1: In fact, we don't need to go that far. The body, the vesture that we have put on, will indicate the secret behind birth and death.
0: ఈ శ్వాసను తీసుకోవటమే బర్త్.
1: The respiratory process, breathing in, is birth.
0: శ్వాసం వదలటమే డెత్.
1: Breathing out is death.
0: ఈ రెండింటి యొక్క జనన మరణాల లోపల నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు?
1: In between these two, birth and death, what is that you love?
0: Kani denini kuda nu preminchatam ledu.
1: In fact, you are not loving any.
0: Kani prema ni endu leda unnadi.
1: That doesn't mean that there is no love in you. There is.
0: Manam icchetunte viluvalanta kuda nu premake kani pranik kadu.
1: In fact, we attach value to the principle of love and not merely to the individual.
0: Oka chinna udaharanam teeskondi.
1: A small example.
0: So poyindi pranam lopala.
1: When say so, the life has gone into the body.
0: Hum vachindi pranam.
1: When once you say hum, naturally it goes out.
0: Ee sohamulu rendu kudanu eppudu manaku jarugutunnayi.
1: So hum, when do they happen?
0: Prati chanamunu kudanu ee rendu kudanu manaku bodhisthune unnayi.
1: This happens in every moment of our life.
0: Ee swasam undinanta varaku kudanu mohanamune jeevudu annaru.
1: We can claim ourselves alive so long we breathe.
0: Ee jeevitam unnanta varaku idi jannam annaru.
1: This is life so long there is respiration.
0: Ee soham anetundi nilichipoyina idi maranam antunnaru.
1: Then once this soham process, respiration comes to a halt, it means it is death.
0: Kanaka janana maranalu rendu kudanu mana yokka pranam nunchi jarigutunnavi.
1: Therefore birth and death are related to life.
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఇంత మార్పులు జరుగుతుండగా భగవంతుడు లేడని ఉన్నాడని ఎవరు సాధించగలరు?
1: When these two things are happening in such a mysterious way, who can deny the existence of God?
0: ఉన్నాడని కొంతమంది, లేడని మరి కొంతమంది ఈ విధంగా వాదోపవాదములతో కాలమును వ్యర్థం చేస్తున్నారే కానీ ఇవి రెండు కూడా సత్యములు కావు.
1: పీపుల్ వేస్ట్ దేర్ టైమ్ ఆర్గ్యూయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ సమ్ సే వెల్ సమ్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్
0: కానీ అది ఉన్నది ఎప్పటికీ ఉన్నది.
1: గాడ్ ఇస్ ఎగ్జిస్టెన్స్.
0: ఇది పోవటము రావటం అనేటువంటిది కాదు.
1: ఇట్ నైదర్ కమ్స్ నార్ ఎవర్ వానిషెస్.
0: కనుక దేహం అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని ఈ రెండింటి యొక్క తత్వములను మనం ప్రబోధిస్తూ ఉన్నాం.
1: ఆల్ దీస్ కన్క్లూజన్స్ వీహ్ కమ్ టు బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద బాడీ.
0: ఏ హృదయం మనసుకి నాకు మగిడి దానినే అర్పించి మహితమూర్తి పలక వేరేమీ ఎత్తు నీ పాదార్చనకును అంతరకటింతు అందుకోవయ్య నీవు.
1: ఓ లార్డ్, యు హావ్ గివెన్ మీ దిస్ సీక్రెట్ హార్ట్, ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ యాజ్ మై ఆఫరింగ్. వాట్ ఎల్స్ కెన్ ఐ గివ్ యూ ఆఫర్ ఓ లార్డ్?
0: కనుక ఈ రెండు కూడాను మానవుని యొక్క భ్రాంతులే కాని నిజమైనటువంటి సత్యములు కావు.
1: దీస్ టూ ఆర్ ది ఇమాజినేషన్స్ ఆఫ్ మ్యాన్, బట్ దే ఆర్ నాట్ బేసికలీ ట్రూ.
0: లోకములో ఎంతనో జీవులు కలుగుతున్నాయి.
1: We find many beings in this world.
0: Enniyo jeevulu maranistunnayi.
1: Many beings die with the passage of time.
0: Ee janamalamu rendu kudunu kaalamunaku sambandhinchinave kaani kaayamunaku sambandhinchinave kaadu.
1: The birth and time are related to the factor of time.
0: Birth and death
1: are related to the factor of time.
0: Kanuka manavudu tana yokka sattamne taanu polchukuntu unnadu.
1: Therefore man goes by his own experience of his own nature.
0: దీన్ని పరిష్కరించుకుని అట్టి దేహంతో కూడినటువంటి ఒక బ్రహ్మందాన్ని నా సంబంధ బాంధవ్యములని భావిస్తున్నారు.
1: And so he establishes interrelationships and intimacy basing on the body.
0: ఇది కూడా చాలా పొరపాటే.
1: This is also a mistake.
0: దేహం ఉండినంత వరకును నా సంబంధము.
1: So long the body lasts, it is related to you.
0: కానీ ఇది పోతానే నాకు సంబంధం లేదు.
1: The moment body disappears, you have no more of relationship.
0: Sambandham kalagatamu povatamu rendu kudanu dehamulato kalgeetuntivu kaadu.
1: In fact, the relationship is beyond the body that appears and leaves.
0: Evariki evari sambandham?
1: Who is related to whom?
0: Aina nee puttakamurpu unnada?
1: Did that person exist prior to your birth?
0: Velin tarvada nee kanipistada?
1: Would you be able to see him after you leave this world?
0: Ledu.
1: No.
0: ఈ రెండింటి యొక్క తత్వములు కూడాను అసత్యములే.
1: బోత్ ఆర్ ఫాల్స్.
0: ఇది భ్రమలతో కూడి బ్రహ్మతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములా పాటుపడుతున్నారు.
1: దిస్ ఇస్ ఆల్ అవర్ ఇల్యూషన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ వీ వాంట్ టు నో ద రియాలిటీ.
0: కనుక ఈ బాహ్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరతత్వమునకు మనం సరి అయినటువంటి అర్థం తెలుసుకోవటం లేదు.
1: Therefore, we are not understanding the true nature the importance of the reality because we think from the worldly physical point of view.
0: అసలు తాను ఎవరో అనేటువంటి దాన్ని గుర్తించుకోవటమే నిజమైనటువంటి యొక్క సాధన.
1: The true spiritual practice consists in investigating one's own true nature.
0: Who am I? కనుక నేను ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవటం కోసమని ఇన్ని విధమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: We undertake so many spiritual practices to find an answer and experience to this question, who am I?
0: నీ యందు ఉన్నటువంటి నేనే సర్వుని యందు ఉంటుండాయి.
1: The I in me is uniformly present in everyone.
0: కనుక ఇట్టి దానిని నీవు నేను అనేటువంటిది భేదభావం చేత కలహము పొంది ఇది అశాంతికి గురి చేస్తున్నాయి.
1: We are restless, lost of peace because of distinction, differences on grounds of you and me here.
0: ప్రేమ స్వరూపులార,
1: embodiments of love.
0: జనన మరణములు దేహములకే కాని జీవులకు లేవు.
1: Birth and death relate to the body and not to the being.
0: ఇది ఉన్నది లేదు అనేటువంటి నిర్ణయించడం కూడాను మనసు యొక్క కల్పనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ దట్ రిఫర్స్ టు బర్త్ అండ్ డెత్. ఇట్స్ ఇమాజినేషన్.
0: అన్ని మానవుని యొక్క కల్పన చేతనే జరుగుతున్నాయి.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ మ్యాన్స్ ఓన్ క్రియేటివిటీ.
0: కనుక జీవితమే ఒక విధమైనటువంటి కళ.
1: ద హోల్ లైఫ్ ఈజ్ అ డ్రీమ్.
0: ఇట్టి డ్రీమ్ లోపల సత్యం ఎక్కడ నీవు గుర్తించగలవు?
1: ఇన్ దిస్ డ్రీమ్ హౌ డు ఎక్స్పెక్ట్ టు నో ద ట్రూత్?
0: కనుక ఇవన్నీ కూడా నువ్వు భ్రాంతులే.
1: సో ఆల్ దీస్ ఆర్ ఇల్యూజన్స్.
0: ఈ భ్రాంతి ఉండినంత వరకు కూడాను బ్రహ్మం నీకు కనిపించడు.
1: సో లాంగ్ దిస్ భ్రాంతి ఇల్యూజన్ యూ కెనాట్ నో బ్రహ్మ.
0: ఏనాడు ఈ భ్రాంతి మనం వదులుకుంటామో ఆనాడే మనం జన్మకు తగిన గుర్తు.
1: ద డే యూ గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్యూజన్ ఆర్ డిల్యూజన్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: మొట్టమొదట శంకరుడు కూడాను ఇదే విధంగా సందేహించాడు.
1: This has been the teaching of Shankara to begin with.
0: Neen evaru ani prashninchukuntu vachadu.
1: He has put this question to himself, who am I?
0: Kaani oka naati ratri nayana neevu neeve neevu maroka padarthamu kaavu.
1: One night he got this answer, you are you, none else.
0: Kanuka నేను ఎవరు అనేటువంటి దానికి గుర్తించాలంటే శ్వాసంతోనే మనం గుర్తించవచ్చు.
1: సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ యామ్ ఐ, ద బ్రీతింగ్ ప్రాసెస్ విల్ ప్రొవైడ్ ది ఆన్సర్.
0: ఇలాంటి సులభమైనటువంటి మార్గమును వదిలి అసలు కష్టమైనటువంటి దానిలో ప్రవేశించి కంగారుకు జీవితాన్ని విసుగు చెందుతున్నాడు.
1: వీ హ్యావ్ గివెన్ అప్ సచ్ అన్ ఈజీ సింపుల్ పాత్ బట్ వీఆర్ ఆఫ్టర్ వెరీ టఫ్ అండ్ రఫ్ పాత్స్ అండ్ వేస్ట్ అవర్ టైమ్.
0: కనుక ఈ టఫ్ రఫ్ ను కూడా మనం పూర్తి వదిలిపెట్టవాలి.
1: దేర్ఫోర్ వీ హ్యావ్ టు గివ్ అప్ దిస్ రఫ్ అండ్ టఫ్ పాత్స్ విచ్ యూ హ్యావ్ బీన్ అడాప్టింగ్ సో ఫార్.
0: కాలులో ముళ్ళు ఉండినంత వరకు కూడా మనకు బాధ కలుగుతూ ఉంటుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ థార్న్ ఇన్ యువర్ లెగ్ ఇట్ గోస్ ఆన్ పించింగ్ యూ, హర్టింగ్ యూ.
0: ఆ ముళ్ళును తీసి పారవేస్తున్నా మనకి ఎట్టి బాధలు ఉండవు.
1: ద మోమెంట్ యూ రిమూవ్ ద థార్న్ యూ విల్ నాట్ సఫర్ ఎనీ లాంగర్.
0: ఈ దేహం నేను నేను అనేటువంటి ఒక భ్రాంతి చేత దానితో బాధపడుతున్నాం.
1: ద సఫరింగ్ ఇస్ డ్యూ టు body identification.
0: ee oka bhavam poorthi teesivestima neevu evaro neeke telustundi.
1: The moment the body identification is totally given up, got rid of, you will know your true nature.
0: Kaluka ivanni kuda nee bhrantulatone jarugutunnayi.
1: These are all your own imaginations.
0: Punarapi jananam punarapi maranam.
1: You are born again and again, you are born and you die.
0: Punarapi janani yetareseyanam.
1: Time and again you are there in the womb of your mother.
0: Iha samskare bahudustare.
1: This ocean of life is so difficult to swim across.
0: Kripaya pare pahi murari.
1: O merciful Lord, help me to cross this ocean of life.
0: Tana lopala unnatundi oka swasane telusukomani pojistundali.
1: It is an indirect teaching to know the inherent breathing principle.
0: నీవు తెలుసుకునేటకు ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ టు నో దిస్.
0: భజ గోవిందం భజ గోవిందం.
1: సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, సింగ్ ద గ్లోరీ ఆఫ్ గోవిందం.
0: గోవిందం భజ మూఢమతే.
1: ఓ ఫూలిష్ మ్యాన్, సింగ్ హిస్ గ్లోరీ, చాంట్ హిస్ నేమ్.
0: ఇహ సంస్కారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే.
1: This ocean of family, the life of this is so difficult to cross. Oh God, please be merciful unto me.
0: ఈ విధంగా మానవుడు తన యందు ఉన్నటువంటి దానిని తాను తీసుకోలేకపోతున్నాడు.
1: Like this man is not able to know that which is latent and immanent in him.
0: తనకు ఒకనాడు స్వప్నం వచ్చింది.
1: He dreams on one day.
0: ఆ స్వప్నంలో తాను మరణించినట్టుగా తాను పొందుతున్నాడు.
1: There in the dream he has experienced death.
0: కానీ అక్కడ నేను మరణించానని బాధపడుతున్నాడు.
1: He feels so sad because of death in the dream.
0: లేచి చూసేటప్పటికే తాను దేహంతో ఉన్నాడు.
1: As he woke up, he could notice his body.
0: అప్పుడు పోయినాడని చెప్పి భావించింది ఏది?
1: What is it that was under the feeling of the death?
0: ఇది కూడాను మనోకల్పనే.
1: It is also the creation of the mind.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క భ్రాంతులే కాని నిజమైన సత్యములు కావు.
1: Therefore, all are the creations, imaginations of the mind only.
0: నా బిడ్డ, నా కొడుకు, నా తల్లి, నా తండ్రి, ఇవన్నీ కూడా భ్రాంతులు కాక మరి నిజమైనటువంటి తల్లి అంటారా?
1: The intimate associations and relationships of the claim, like so-and-so is my daughter, my son, they are all of our own making at the realm of the mind.
0: ఈ విధమైనటువంటి భ్రాంతులు పుట్టించుకుని, ఈ భ్రాంతుల చేతని పెంచుకుని, తదుపరి తాను అనేక విధమైనటువంటి కష్టమును గురి అవుతున్నాడు.
1: Because of this assumed imaginations and presumptions, man is suffering.
0: ఇవన్నీ ప్రేమ యొక్క ప్రభావములే.
1: In fact, they are all the expressions of love.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వమే తన యందు ఉన్నప్పుడు ఈ రెండు భావములు కూడా నాకు కనిపించవు.
1: In fact, when there is true eternal principle of truth within you, you are not carried away any longer by imagination. Love is one and the same.
0: ఇది రెండు రకములైనటువంటివి కాదు.
1: It cannot be diversified.
0: శారీరకంగా ఉండేటువంటి ప్రేమ ఇది అసత్యమైనటువంటిది.
1: The physical love is false.
0: దీంట్లో ఆత్మతత్వంగా భావించుకున్నప్పుడు అది ఏ సత్యమైనటువంటిది.
1: But love in reality is truth.
0: కనుక సత్యమును మనం గుర్తించాలంటే కొంత శోధన చేయాలి.
1: In order to know the truth, you must investigate.
0: Kanuka oka chinna udaharanam,
1: a small example.
0: Godavari nadiki leka Ganga nadiki prayanam aipothunnappudu,
1: supposing you go on pilgrimage towards Godavari or Ganga,
0: oka chettu kinda oka vyakti kurchoni dukkum karane ani cheptunnadu.
1: There was a person who sat under a tree repeating the rules of the grammar, dukrunkarane.
0: Idi paanini grammar.
1: This is paanini grammar.
0: Appudu Shankaralu varu oka shishyunni atani daggara pampichadu.
1: Shankara sent one of his disciples to that person who was repeating rules of grammar.
0: Telusukoni rammannadu.
1: He wanted his disciple to know what that person was doing.
0: Appudu tana yokka aatmatattvanni tana bodhisukuntunnadu ani cheppadu.
1: And the answer was that he is just reminding of his true identity.
0: Aa vidhanga cheptam chesa neeku emaina baadha tagginda?
1: By repeating the rules of grammar, are you free from suffering?
0: Appudu neruga Shankarla vaare vachi,
1: Shankara himself personally came.
0: Pichivada dukkum karane edi dukkum karane?
1: He said, oh man cap, what is this dukkum karane, the rules of the grammar?
0: భజ గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి టుకృంకరణే.
1: ఓ మ్యాడ్ క్యాప్, సింగ్ హిస్ గ్లోరీ, చాంట్ హిస్ నేమ్. When the end is nearing, none of these factors would come to your refuge or rescue.
0: Kanuka ee rendu nu niyende puttinavi gaani niyende adiginavi gaani bayata nunchi vachinavi gaani lopa nunchi poyinavi gaani kaadu.
1: Therefore, both are present within you, not that the special is solicited or asked for.
0: ఇది మానవుని యందు భ్రమ అనేటువంటి ఇది చేరిపోవటం చేతనే బ్రహ్మ తనకు దూరంగా ఉండినట్టుగా కనిపిస్తుండాలి.
1: So when once we are carried away by this illusion or thought, we are not able to know the reality.
0: కనుకని బ్రహ్మనే తానని సత్యాన్ని గుర్తించినప్పుడు బ్రహ్మ తన యందు ఉండనే ఉండదు.
1: When once you know that you are divine, you will not be deluded any longer.
0: కానీ నిజంగా నా దగ్గర లేదు భ్రమ అనేటువంటిది తీసుకుంటడం చాలా సులభం.
1: It's quite simple to know that you are not carried away by any imagination. That's after all your thought.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: ఈ పుష్పం నా చేతిలో ఉండినంత వరకును ఇది నా పుష్పం అంటున్నావు.
1: యాజ్ ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్ ఐ కాల్ దట్స్ మైన్.
0: కానీ దాని కింద పడి వేస్తే నా పుష్పం లేదు.
1: The moment I drop this flower is no longer mine.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: దేహమే నేను అని భ్రాంతి పొందినంత వరకును ఆ దేహాభిమానం చేత మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాడీ ఐడెంటిఫికేషన్ అటాచ్మెంట్ విత్ ద బాడీ మ్యాన్ ఈజ్ సఫరింగ్.
0: ఈ బాడీ పోయిన తర్వాత తనకు ఏ చింతను లేదు.
1: The moment body is gone,
0: అప్పుడే
1: యు విల్ నాట్ హ్యావ్ ఎనీ
0: వరీ. సుఖదం తాను అప్పుడు నిత్యానందంగా ఉంటుంటాడు.
1: దెన్ హీ విల్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్.
0: ఇవి రెండు కూడా తెలుసుకుని తానే బాధపడుతున్నాడు.
1: Because he knows he is carried away by illusion, he suffers.
0: ప్రేమ స్వరూపులార
1: embodiments of law.
0: మన సుఖ దుఃఖములు రెండు కూడాను మనం కల్పించుకున్నవే కానీ భగవంతుడు ప్రసాదించినవి కాదు.
1: Pain and pleasure are of our own making, nothing to do with the divine.
0: ఇది రెండింటిని మనమే కల్పించుకొని రెండింటి ద్వారా మనమే బాధపడుతున్నాము.
1: The pain and pleasure are of our own making and we experience both.
0: ఎవరు మనకు బాధను అందించేటువంటి వారు ఈ జగత్తులో కనరారు.
1: In this world there are none to give you any pain.
0: ఈ బాధను కల్పించేటువంటి వారు కూడా ఎక్కడ కనరారు.
1: There are none who are put to such kind of suffering.
0: ఇవి రెండు కూడా నీవే కల్పించుకుంటున్నావు.
1: Both of them are of your own making.
0: ఇవి రెండు కూడా నీకు బ్రహ్మనే.
1: That's your imagination.
0: ఆ బ్రహ్మ తన యందు ఉండినంత వరకును సత్యమైనటువంటి బ్రహ్మ మనకు తెలియదు.
1: సో లాంగ్ దిస్ ఇల్యూజన్ ఇస్ దేర్ యూ కెన్ నాట్ నో ది ట్రూత్.
0: కనుక ఈ భ్రమను మనం వదులుకోవాలి.
1: సో వీ మస్ట్ షెడ్ దిస్ ఇమాజినేషన్.
0: సుఖ దుఃఖములు రెండు కూడా భ్రమలే కాని మరొకటి కావు.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ఈక్వలీ ఫ్లీటింగ్ ఇమాజినరీ.
0: బిడ్డ తల్లి అనేటువంటిది కూడాను ఒక భ్రమలే కాని నిజంగా బిడ్డ తల్లి కాదు.
1: ద చైల్డ్ అండ్ మదర్ are also imaginations but not true.
0: ప్రతి ఒక్కటి కూడాను భగవత్ విషయంలో ప్రవేశించినప్పుడు అన్ని కూడా భ్రాంతులే.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ వెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ గాడ్ ఆల్ అవర్ థాట్స్
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండినంత వరకు కూడా మనకి ఈ బ్రహ్మదేవ మనకు జీవితాన్ని కల్పిస్తున్నాయి.
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వీ రిటైర్ వీఆర్ ఫుల్ ఆఫ్ దీస్ థాట్స్ అండ్ ఇమాజినేషన్స్.
0: జన్మించినటువంటి మానవుడు
1: man was taken
0: ఎంత వరకు తాను సత్యంగా ఉండగలరు.
1: మ్యాన్ వాజ్ టేకన్ బట్ హౌ లాంగ్ ఈజ్ హి గోయింగ్ టు లివ్ హిస్ లైఫ్.
0: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది, తర్వాత కృంగుతూ కృంగుతూ వస్తుంది.
1: ఆల్ హీ గ్రోస్ మోర్ అండ్ మోర్ బట్ నేచురలీ వండర్ ద బాడీ షుడ్ టు
0: పుట్టటము పెరగటము ఇవన్నీ కూడాను అసత్యములే.
1: ద బర్త్ అండ్ గ్రోత్ ఆర్ ఆల్సో అన్ట్రూ.
0: కానీ ఇది మనం సత్యంగా భావించుకుని దీంతో మనం అనేక బాధలు పడుతున్నాం.
1: వీ కన్సిడర్ దెమ్ యాజ్ రియాలిటీ అండ్ హెన్స్ వీ సఫర్.
0: కనుక మనం ఏది చేసినప్పటికీ ఈ ఒక్కటి కూడా సత్యము కాదు.
1: Therefore, whatever you may do, never consider any as truth.
0: నీ కన్ను తెరిచి చూసినప్పటికి ఇన్ని శిరస్సులు కనిపిస్తున్నాయి.
1: When you open your eyes, you see so many heads here.
0: కానీ కన్నును మూసుకుంటేవా ఒక్క శిరస్సు అయినా కనిపించదు.
1: The moment you close your eyes, you don't see even one head.
0: ఆ చిత్రములంతా ఎక్కడ పోయినాయి?
1: What happened to all the heads?
0: ఆ చిత్రం ఎక్కడ నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
0: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే పోయినాయి.
1: దే రిటర్న్ టు ది ప్లేస్ ఆఫ్ దేర్ ఆరిజిన్.
0: ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు.
1: యూ డోంట్ నో వేర్ ఫ్రమ్
0: ఎక్కడ పోయిందో నీకు తెలియదు.
1: యూ ఆల్సో డు నాట్ నో వేర్ దే లెఫ్ట్.
0: కనుక తెలియనటువంటి దాన్ని పట్టుకుని మనం బాధపడుతున్నాము.
1: వీ సఫర్ ఇన్ ఆర్డర్ టు నో విచ్ ఇస్ అన్నోన్.
0: ఈ తెలియని దానికోసం బాధపడటం ఇది ఎంత పిచ్చితనము.
1: ఇట్స్ టోటల్ మ్యాడ్నెస్ to worry for that which is not known.
0: ఇది ఏది నేను కాదు నావి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు నీకు ఎట్టి బాధ కూడా ఉండదు.
1: If you know the reality that none belong to you, that you are none of these, then you will never suffer.
0: కనుక అన్ని కూడా మన భ్రమంతో కల్పించుకున్నామే కానీ సత్యమైనటువంటిది ఒక్కటి కూడా లేదు.
1: Therefore everything is illusion of our own making, nothing is total truth.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది ఒక్కటే మాత్రము మన వెంట అదంతా ఇంటా ఉంటుండదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద లవ్ దట్ ఈస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
0: ఈ ప్రేమ అనేటువంటిది లేకపోతే మానవుడే లేడు.
1: విదౌట్ లవ్ మ్యాన్ కెనాట్ లివ్.
0: కనుకనే ప్రేమ అనేటువంటిది మనకు నిజమైన ప్రాణం.
1: దేర్ఫోర్ లవ్ ఈజ్ లైఫ్.
0: ఆ ప్రేమనే మనకు లైట్.
1: దిస్ లవ్ ఈజ్ లైట్.
0: లవ్ ఈజ్ లైట్.
1: Love is light.
0: ఆ లైట్ ను మనం పెట్టుకుంటే ఈ అజ్ఞానమైన చీకటే మనకు గోచరం కాదు.
1: When we have this light of love, the darkness, ignorance would be dispelled.
0: దీనిని పురస్కరించుకుని పునరపి జననం పునరపి మరణం.
1: Basing on this, it's only said repeated life cycle. So what that you see, you do not see later. The non-apparent becomes apparent or conspicuous
0: subsequently.
1: Nothing to do with the changes in the material. It is only human relations with the material objects that would make him feel
0: so.
1: Man is subjected to effects of such imaginations relating to the objective world, and so he suffers. Embodiments of love. Love is immortal, deathless. That immortal love is true love. That which comes and goes is not true love. The body grows and also decays. How do you consider this true? Where there
0: is
1: birth, growth and death. For all these imaginations, the body is the main cause. Therefore, you have to reduce this body attachment day by day. This is most essential. This is the true spiritual practice. The spiritual practice does not mean worship, meditation, penance, and so
0: on.
1: That what you consider true, it must be given up. It's quite easy to give up this false
0: identification.
1: But you do not know why you are suffering. We experience bliss so long we are in this body. The moment it is gone, we suffer, we grieve. So for birth and death, it's only our thought. We should make every effort to give up such thoughts. We have to cut short our body identification. As you make every attempt to reduce it day by day, it is quite possible. That is the true spiritual practice. What is spiritual practice? Do you mean to say that spiritual practice is the one to lose what you have? No. Do you have a claim on that which is lost? No. That which exists, that which is non-existent, do not belong to you either. They are like dreams. And it's only dream experiences that would confuse you. For all this, there is only one main cause. You find so many bulbs illumining. You can count, there are many.
0: There
1: is only one current that flows in all these bulbs. That current is the principle of truth. Therefore, the power supply in the absence is only your thought.
0: Embodiments of
1: develop love more and more.
0: ఎవరిని చూసినా ప్రేమించండి.
1: Love everyone.
0: నీ యొక్క ఎదురున్నటువంటి వాడు నీకు ద్వేషి కాదు.
1: There's no person who hates you.
0: నీకెవరు కూడా నువ్వు విరోధం కాదు.
1: None are enemies in this world.
0: నీకందరూ ప్రేమించుకోవాల్సిన వాడే.
1: Therefore all deserve your love.
0: కనుక నువ్వు ద్వేషించినటువంటి వాడు నా వాడు కాదు అనుకుంటున్నావు.
1: You consider a person who hates you as your enemy. You think that the person who loves you as your own. In fact, both of them don't belong to you. It is only the thoughts and the mind that brought the distinction. Today, to know the divinity, people follow many spiritual disciplines. What are they? Is it possible to experience
0: ఈ సాధనతో భగవంతుడు పోతున్నాడా?
1: Do you mean to say that he would leave if you don't pursue?
0: భ్రాంతులే పోతున్నాయి, భ్రాంతులే వస్తున్నాయి.
1: It is only the thoughts, imaginations that appear and vanish.
0: కనుక ఈ భ్రాంతులను పోగొట్టుకోవడానికి తగిన ప్రయత్నం చేయి.
1: We should make every effort to be free from the thought process.
0: నేను నేను అనేటువంటి భ్రాంతిని నీవు వదలకో.
1: Give up this body identification mind.
0: అప్పుడే నీకు ఈ భ్రాంతి పోతుంది.
1: Then you will be free from the delusion.
0: అప్పుడే నీకు ఎట్టి భ్రాంతి కూడా ఉండదు, నీకు భయభ్రాంతులు కూడా ఉండవు.
1: Then you will never be affected by any sense of fear or delusion.
0: కనుక మనం ఈనాడు మన సాధన చేయవలసింది ఏమిటి?
1: What is that we should do?
0: ధ్యానంలో కూర్చోవటము, జపములు చేయటము, సాధనలు తలపటము, ఇవి అనుకుంటున్నాం మనం. ఈ సాధనలు జపములు తపములు మన భ్రాంతి కోసమే చేస్తున్నాం, కానీ నిజమైన బ్రహ్మం కోసం కాదు.
1: You think in the name of the spiritual discipline you sit to meditate, you worship, you want to do penance, but that's all your own thought, your own mind.
0: ఇవన్నీ కూడా నువ్వు వదిలిపెట్టు.
1: Give up all these.
0: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము.
1: Strengthen the thought that I am God, I am God.
0: I am God, I am God, I am God and that's all. నీవు గాడ్ అయిపోతావు.
1: Think repeatedly, I am God, I am God.
0: This body only the vastram.
1: This body is only the vesture, the dress.
0: నేను ధరించినటువంటి ఒక వస్త్రమే కాని ఇది పుట్టినటువంటి వస్త్రం కాదు.
1: Body is the dress you have put on. The dress has not taken any birth.
0: ఈ దేహభ్రాంతిని పెంచుకొని పెంచుకొని పెంచుకొని దుఃఖం మరింత పెరిగిపోతున్నది.
1: The suffering is more and more because of this body identification.
0: తేజ దుర్జన సంసర్గం.
1: Run away from the bad company.
0: భజ సాధు సమాగమం.
1: Be in good company.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
0: ఇది కావాల్సింది, ఇక్కడ నిలిచేది ఒక్కటే.
1: దాట్స్ వాట్ ఈజ్ రిక్వైర్డ్.
0: ఎక్కడ చూసినా లోకం లోపల,
1: ఇన్ దిస్ వరల్డ్ వేరే ఎవరీ,
0: అనేక మంది కనిపిస్తూనే ఉన్నారు.
1: యు సీ మెనీ పీపుల్.
0: కానీ కనిపించే వారంతా అనేక మందే.
1: డూ యూ మీన్ సే దట్ యు మీట్ మెనీ పీపుల్?
0: కానే కాదు.
1: నో,
0: అన్ని ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ వన్.
0: తల్లి తానే, తండ్రి తానే, బిడ్డ తానే, తల్లి చెల్లెలు తానే, అక్క తానే.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ వన్ నెస్ that has expressed in the form of multiplicity.
0: పేరు మనం పెట్టుకుంటున్నామే కానీ ఇది ఏది కాదు.
1: ఇట్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ నామెన్క్లేచర్, ద నేమ్. ద ట్రూత్ ఇస్ వన్.
0: కనుక ఫ్రూట్ ఈజ్ వన్,
1: ట్రూత్ ఇస్ వన్.
0: ఈ ట్రూత్ అనేటువంటిది ఒకదాన్నే పెట్టుకోవాలి.
1: ద ట్రూత్ ఇస్ వన్ విచ్ షుడ్ బి కెప్ట్ ఇన్ వ్యూ.
0: అందులోనే ప్రేమ ప్రవాహం అవుతుంది.
1: అండ్ దట్ లీడ్స్ టు ఇన్సిస్టెంట్ ఫ్లో ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రవాహం లోపల మనం నిలిచిపోవాలి.
1: ఇన్ దిస్ రివర్ ఆఫ్ లవ్ యూ స్టాండ్ స్టిల్.
0: మునిగిపోవాలి.
1: Get yourself drowned in the river of love.
0: ఎట్టి పరిస్థితి ఏందైనా కూడా ప్రేమను మాత్రం మార్చుకోకండి.
1: Under any circumstances, never lose love.
0: ఎవరైనా వచ్చి నీకు ద్వేషలేనిటువంటి వాడు బుజారులో కనిపించినప్పుడు, వీడు నా వాడే, నా తండ్రే, నా తమ్ముడే, నా తమ్ముడే అనుకో.
1: Any person who hates your enemy, you may meet him on the street, but consider him as your brother.
0: వీడు నా ద్వేషాన్ని అంచుకుంటే తప్పక నీకు వచ్చేసింది.
1: బట్ ఇఫ్ యూ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్, వెల్ యూ మిస్ ద బాస్.
0: అంత ఒక త్యాగంలోనే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ లైస్ ఇన్ దిస్ ఫ్యాక్టర్ ఆఫ్
0: త్యాగమే నిజమైనటువంటి యోగము.
1: సాక్రిఫైస్ ఇస్ యోగా.
0: ఈ త్యాగం అనే యోగాన్ని మనం పెంచుకోకుండా రోగం అనేటువంటి దేహాన్ని పెంచుకుంటున్నాము.
1: వితౌట్ దిస్ యోగా, ద స్పిరిచువల్ డిసిప్లిన్ ఆఫ్ త్యాగా సాక్రిఫైస్, వీ సఫర్ రోగ ఎఫ్లిక్షన్స్.
0: కనుక ఈ త్యాగం అనే దాన్ని మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈ సాక్రిఫైస్ చేసుకున్నప్పుడే నిజమైనటువంటి బాధ మనకి ఏమాత్రం కలగదు.
1: వెన్ వన్స్ యూ ఆర్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్, యూ విల్ నెవర్ సఫర్.
0: కనుక మనం చేయవలసినవి భ్రాంతులు పెంచుకునే సాధన కాదు, భ్రాంతులను వదులుకునే సాధన చేయాలి.
1: దేర్ఫోర్ ద స్పిరిచువల్ డిసిప్లిన్ ఈజ్ ఇంటెండెడ్, ఈజ్ ఎయిమ్డ్ అట్ గివింగ్ అప్ ది ఇమాజినేషన్, ఇల్యూషన్.
0: దేహాల పెరుగుకొనేది కూడా మన భ్రాంతులు పెరుగుతూనే ఉంటున్నాయి కానీ తరగటం లేదు.
1: డే బై డే యాజ్ వీ గ్రో అండ్ ఏజ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఇమాజినేషన్ అండ్ ఇల్యూషన్.
0: మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఒక్కటి.
1: ఓన్లీ వన్ థింగ్ వీ హావ్ టు నో.
0: ఇది నాది కాదు.
1: దిస్ ఇస్ నాట్ మైన్.
0: నాదనేది ఏమిటి? నా ఎందున్నటువంటి నేనే నేను.
1: హూ యామ్ ఐ? ద రియల్ సెల్ఫ్ ఇన్ మీ.
0: కనుకనే మనం ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ అనుకో, నిన్నెవరూ బాధించలేరు.
1: Therefore, when you go on repeating, I am I, no one can hurt
0: you. I am Jiva, you are Deva. అనుకుంటేనా బాధలు కలుగుతాయి.
1: If you observe differences, I and you are bound to suffer.
0: I and you, ఎక్కడ అవుతుంది?
1: How can you say I and you?
0: నేను నీవు అనేటువంటి ఎక్కడ వచ్చి పుట్టాయి?
1: Where from they?
0: మనం కల్పించుకున్నవే.
1: That's all your own creation.
0: మనం నేను నువ్వు అనుకోవటం చేత మనము అనేటువంటి చేరిపోయింది.
1: బికాస్ ఆఫ్ యూ అండ్ ఐ దేర్ దిస్ వర్డ్ వీ.
0: ఈ ఊ అండ్ హీ అంటే
1: అండ్ ఇఫ్ యూ సే వి అండ్ హీ
0: తర్వాత హీనే అవుతుంది
1: అండ్ అల్టిమేట్లీ యూ విల్ ఎండ్ అప్ ఇన్ హీ గాడ్
0: నో యూ
1: ఇన్ దట్ హీ ద డివైన్ దేర్ ఇస్ నైదర్ ఐ ఆర్ యూ
0: నో వి
1: దేర్ ఇస్ నో వి ఐదర్
0: ఒక్కటే అవుతుంది
1: ఓన్లీ హీ గాడ్ దట్ లాస్ట్
0: కనుకనే ప్రేమ స్వరూపులారా
1: సౌ ఎంబోడిమెంట్
0: సాధనలు అనేక మంది చేస్తూనే ఉన్నారు
1: వి ఫాలో మెనీ స్పిరిచువల్ డిసిప్లిన్స్
0: ఏదో జపం చేస్తున్నాము ధ్యానం చేస్తున్నాము
1: సమ్ మెడిటేట్ అండ్ సమ్ డూ పెనెన్స్
0: కానీ ఇవన్నీ కూడా అంత వ్యర్థమైనటువంటివి
1: దే ఆర్ జస్ట్ వేస్ట్
0: అయితే కొంతకాలంకు ఇవే మార్పులు కలుగుతాయి
1: హౌఎవర్ దేర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం
0: కానీ ఈ తాత్కాలికమైనటువంటి సాధనలు ప్రత్యమైనటువంటి కాదు
1: దే మే కన్ఫర్ సమ్ టెంపరీ రిజల్ట్స్ బట్ దే వుడ్ నాట్ గివ్ పర్మనెంట్
0: సత్యమైనవి కాదు
1: దే ఆర్ నాట్ ట్రూ
0: ఎంత అనిత్యం అనిత్యం అనిత్యం
1: దే ఆర్ ఆల్ జస్ట్ టెంపరీ
0: ఈ టెంపరీ అయినటువంటి దానికి మనం ఏమాత్రం విచారించలేకూడదు
1: దేర్ఫోర్ లెట్స్ నాట్ గెట్ వరీడ్ ఆఫ్ ది టెంపరీ రిజల్ట్స్ ఆర్ టెంపరీ
0: ఈ వరీనే మనకు ఎక్కువ వరీ చేస్తుండాలి
1: సో దిస్ ఓన్లీ
0: నాది నాది అనుకోవటమే వరీ
1: ద క్లెయిమ్ ఆఫ్ మైండ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ వరీ
0: ఈ వరీ అనేటువంటిది ఎంతవరకు వస్తుంది
1: హౌ లాంగ్ ది వరీ లాస్ట్
0: హరి అనేటువంటి దాన్ని తెలుసుకునేంత వరకు వరీ మనం వెంటాడుతుండాలి
1: అంటిల్ యు నో హరి ద వరీ విల్ బి ఆఫ్టర్ యూ
0: కనుక నీవు వరీ పడటము దేనివల్ల
1: వై డు యూ వరీ
0: నేను భ్రాంతి వల్లనే పడుతున్నాను
1: బికాస్ ఆఫ్ దిస్ బాడీ ఐడెంటిఫికేషన్ మైండ్ ఐ
0: నేను కాదు ఇది హరి హరియే వరీ
1: అండ్ దేర్ ఫోర్ హరి ద సెల్ఫ్ ఐ దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ వరీ
0: కనుక మనం ఎప్పుడు కూడాను మనకు సత్యమైనటువంటి దానిని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద ట్రూత్ ద రియాలిటీ
0: ఎట్టి పరిస్థితిలో ఏదైనా కూడా మనం కంటిదారులు కాచకూడదు
1: Under any circumstances, we should never shed a tear.
0: దేనికోసం మనకు హరి అనేటువంటి దాన్ని తెలుసుకునేంత వరకు వరి మనం వెంటాడుతుండాలి
1: Until you know హరి, the worry will be after you.
0: కనుక నీవు వరి పడటము దేనివల్ల

0: Under any circumstances, we should never shed a tear.
1: దేని కోసం మనం బాధపడుతున్నాం?
0: Why do you suffer?
1: ఇది నాది అనుకున్నంత వరకే, అది నాది కాకుండా పోయినప్పటికీ ఏ బాధన ఉండదు.
0: Because of the claim of ownership belonging, you cry.
1: కనుక నీవు బాధపడకుండా నిరంతరము శాంతిగా ఉండాలనుకుంటే నేను నేనే అనే సత్యాన్ని గుర్తించాలి.
0: Never feel sad. In order to be happy, know that this principle, I am I.
1: ఇట్టిదాన్ని మీరు సాధించుకుంటే మిమ్మల్ని ఏ విధమైనటువంటి బాధలు బాధించవు.
0: If you have this strength and more, you will never suffer.
1: కానీ ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది దేహాభిమానము, దేహములకు సంబంధించినటువంటి వస్తువు అభిమానాలు మీరు ఏమాత్రం పెంచుకోకండి.
0: What we are supposed to know today is this. We should not develop body attachment and attachment to material objects.
1: ఈ విధమైనటువంటి దీంతో నేను త్యాగం చేసుకుంటే అన్ని విధాల ధన్యుడు అవుతావు.
0: With the spirit of sacrifice, you can work for your own liberation.
1: మీరు సాధించవలసినటువంటి త్యాగమే కాని భోగం కాదు.
0: What you should seek is sacrifice, not affluence, bhoga.
1: ఇది నాకు కావాలి కావాలి అనుకునేటువంటిదే భోగము.
0: In fact, the desire is bhoga, affluence.
1: ఇది నాది కాదు అనుకోవటమే యోగము.
0: The denial is yoga.
1: కనుక ఆ యోగమే నిజమైన మనకు తగిన బలము.
0: This yoga, this spiritual practice is bala, the strength.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Itti balamunu gurtinchukune nimittamai Jesus anni sadhana chestu vachadu.
0: To know the spiritual strength behind every person, Jesus has undertaken many spiritual disciplines.
1: Kani kontha kalamunaku thanaku ee bala kaligi ekkuva ayipothu vachindi.
0: At one time he had to face this unbearable suffering.
1: Okaturi జెరూసలంలో ఒక తిరునాలు జరుగుతూ వచ్చింది.
0: దేర్ ఇన్ జెరూసలేం దేర్ వాజ్ ఎ ఫేర్ ఇన్ దట్ విలేజ్. జెరూసలేం
1: ఆ తిరునాలు లోపల తల్లిదండ్రులు పిల్లవాడిని తీసుకుని పోయారు.
0: అండ్ జీసస్ వాజ్ టేకెన్ దేర్ బై హిస్ పేరెంట్స్ టు దట్ విలేజ్ జెరూసలేం.
1: ఈ జనం ఒత్తిడి వల్ల ఆ పిల్లవాడు కనిపించకుండా పోయాడు.
0: ఇన్ ద క్రౌడ్ ద బాయ్ ఇస్ లాస్ట్.
1: కానీ ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు?
0: వేర్ ఇస్ ద బాయ్?
1: లోపల ప్రవేశించి
0: he has gone in.
1: A priest cheptunnatundi vishayalanta chakkaga vintunnadu.
0: And the boy has been listening to the teachings of the temple priest.
1: Kalligannulu ekkadu vetukutunnaru devalayanku duttu chuttu vetukutunnaru.
0: The parents are in search of the boy in the premises of the temple around.
1: Enta varaku vetukinappudiki suryodayam modalukoni suryastham varaku kuda vetikayaru.
0: The parents were in search of the boy who was found missing right from dawn to dusk.
1: Vaani kanipinchaledu.
0: They could not find him.
1: Ee Mary జోసెఫ్ ఇద్దరు కూడా బాధపడుతున్నారు.
0: మేరీ అండ్ జోసెఫ్ ఫెల్ట్ వెరీ సాడ్.
1: తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మరి ఒక తూరి ఆ పిల్లవాడు కనిపించాడు.
0: ఆఫ్టర్ ది ఎర్లీ వర్షిప్ దే కుడ్ ఫైండ్ ద బాయ్.
1: నాయన ఎక్కడ పోయింటివిరా, తెల్లవారి మొదలుకొని నేటి వరకు మిమ్మల్ని అవస్థపడుతూ చాలా వెతుకుతూ వచ్చాము.
0: దెన్ దే ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ హ్యాపెన్డ్ టు యు, వేర్ హావ్ యు గాన్, వి హావ్ బీన్ ఇన్ సర్చ్ ఆఫ్ యు.
1: అమ్మా నేను ఎక్కడికి పోలేదు.
0: ద బాయ్ రిప్లైడ్, ఐ హావ్ నాట్ గాన్. కాలు కొడుకు
1: దాటలేదు.
0: I have not gone anywhere.
1: నేను లోపలనే ఉన్నాను.
0: And there inside.
1: ఏం చేస్తున్నావు?
0: What are you doing?
1: ప్రీస్ట్ చెప్పేటువంటి విషయాలంతా నేను తప్పగా జరిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను.
0: The boy said, I am listening to the teachings of the priest.
1: అప్పుడే తన ఎందున్నటువంటి ఒక తత్వాన్ని మానవుడు కనుక్కోవాలంటే బయట వెతుకుతున్నాడే కానీ తన లోపల వెతకటం లేదు.
0: To know the latent divinity within, man is searching outwards, externally.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను భగవంతుని వెతకడము బయటనే వెతుకుతున్నాడు కానీ తన ఎందున్నటువంటి భగవంతుని ఏమాత్రం తన కనిపించలేదు.
0: మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఔటర్ వరల్డ్, ఈజ్ నాట్ మేకింగ్ ఎనీ సర్చ్ విదిన్.
1: తన ఎందే ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: తానే భగవంతుడిగా ఉన్నాడు.
0: యువర్ గాడ్.
1: కానీ తను బయట తట్టు వెతుకుతూ ఉన్నాడు.
0: బట్ యట్ మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్ అవుట్ సైడ్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నీవు ఇక్కడే ఉన్నావు.
0: You are here.
1: నీవు బయట తట్టుపోయి నిన్ను నీవు చూడాలనుకుంటే వీలవుతుందా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు ఫైండ్ యువర్ సెల్ఫ్ అవుట్ సైడ్?
1: నిన్ను నీవు ఏ విధంగా చూడగలవు?
0: హౌ కెన్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్?
1: చూడటమే వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
1: అంత మాత్రం చేత నేను లేననుకుంటావా?
0: దట్ డజంట్ మీన్ దట్ యూ కెన్ డినై యువర్ సెల్ఫ్.
1: అంత వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ ఫలాన అబ్బాయి ఎక్కడైనా ఉన్నాడా అని అడిగితే నీవేనయ్యా ఫలాన అబ్బాయివి అని అడుగు చెప్తా.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్, సమ్ స్ట్రేంజర్ విల్ టెల్ యూఆర్ ది పర్సన్ హూమ్ ఆఫ్టర్ యూఆర్ సర్చింగ్ ఫార్.
1: అప్పుడు తన ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించుకోగలడు.
0: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద ట్రూత్ విత్ హిమ్.
1: ఈ ఏకత్వాన్ని గురించి చర్చుకోవటం చాలా సులభమే కానీ దాన్ని నమ్మాలి బాగా.
0: ఇట్ ఈస్ క్వైట్ సింపుల్ అండ్ ఈజీ టు నో దిస్ వన్నెస్, బట్ వన్ మస్ట్ హ్యావ్ అబ్సల్యూట్ ఫెయిత్.
1: నేను అనేటువంటిది

0: నాకంటే బయట లేదు.
1: In fact, I is within, not outside.
0: నేను నా యందే ఉంటున్నది కానీ నాకంటే బయట లేదు.
1: The I is within me, not outside.
0: నాకంటే బయట ఉన్నటువంటిది నేను కాదు.
1: That which is in the exterior is not mine.
0: కనుకనే తపస్తత్వ శక్తి చేత తన బయట లోపల రెండు దగ్గర కూడాను కనిపిస్తూనే ఉంటాడు.
1: Therefore, out of inquiry, one would know inside and outside the reality.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Mukhyanga meeru vetakavalsindi nee endunnatundi ninne vetakali.
1: In fact, you have to search yourself within.
0: నిన్ను నీవు వెతుక్కోవటమే ఇదే నిజమే సాక్షాత్కారం.
1: ద సెల్ఫ్ ఎంక్వైరీ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
0: అది తెలుసుకుంటే ఇంకే బాధలు ఉండవు నీకు.
1: ద మూమెంట్ యు నో యు విల్ నాట్ సఫర్ ఎనీ లాంగర్.
0: కనుక మీరు ఏమాత్రం కూడా బాధపడుకోకుండా దైవ సాక్షాత్కారం కాలేదని మీరు వచించకండి.
1: నెవర్ ఫీల్ సాడ్, నెవర్ సే దట్ యు హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కనుక తను తానేందే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: ఒకడు పుస్తకం చదువుతున్నాడు.
1: One was found
0: ఆ చదువుతూ చదువుతూ ఉన్నప్పుడు 10 రూపాయల నోట్ ఆ పుస్తకంలో పెట్టాడు.
1: అండ్ హీ కెప్ట్ ఎ 10 రూపీ కరెన్సీ నోట్ ఇన్ ద బుక్.
0: కానీ మర్చిపోయినాడు.
1: హాస్ ఫర్గాటన్.
0: మరి ఒకనాడు అందరినీ నువ్వు 10 రూపీస్ ఇస్తావా అని అడిగాడు.
1: హావింగ్ ఫర్గాటన్ ద లాస్ట్ నోట్ అండ్ హీ హాస్ బీన్
0: ఇస్తాను మై ఫ్రెండ్
1: 10 రూపీ నోట్ ఫ్రమ్ సంబడీ.
0: ఇస్తాను కూర్చోమని చెప్పాడు.
1: సమ్ పర్సన్ సెడ్ yes I'll give you
0: the receipt అని దాన్ని తీసుకుని చదువుతూ వచ్చాడు.
1: అండ్ హీ వాస్ గోయింగ్ త్రూ ద బుక్ placed in front of him.
0: ఆ బుక్ లోపలే 10 రూపీస్ నోట్ కనిపించింది.
1: దేర్ హీ కుడ్ నోటీస్ ద 10 రూపీ నోట్.
0: అప్పుడు అయ్యా నా బుక్ లో నేనే ఎప్పుడు పెట్టాను కానీ మర్చిపోయాను, నిన్ను నేను 10 రూపీస్ అడిగాను.
1: Then the man replied, I kept 10 rupee note in this book long back. I have forgotten. And therefore I wanted 10 rupee note from you.
0: 10 rupees నాకు అక్కర్లేదు.
1: Well, I don't need your 10 rupee note.
0: నేను పెట్టిన 10 rupees నాకు చిక్కింది.
1: I have got this 10 rupee note with me now, which I kept it in the book long back.
0: అప్పుడు నీకు ఏ విధమైనటువంటి రుణము ఉండదు.
1: Then I am not indebted to you in any way.
0: నీవు దానిని మరచి విత్తనం దగ్గర 10 రూపాయల నోట్ తీసుకుంటే నీవు ఎప్పటికైనా వాడికి రుణపడి ఉంటావు.
1: If you forget the 10 rupee of your own and seek from someone else, you are indebted to him. Therefore, every principle must be sought after in the interior, not outside.
0: ఇలాంటి సత్యమైనటువంటి దీన్ని ఒక చిన్న మార్గంలోనే మనం గుర్తించవచ్చు.
1: This truth can be known in a very simple way.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: ఈ విద్యార్థులు కూడాను ఎన్నో రకమైనటువంటి భ్రాంతులతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆల్సో మేక్ సో మెనీ ఎఫర్ట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇమాజినేషన్.
0: మీరు ఏ వస్తువులు మీరు తెలుస్తున్నా బయట మాత్రం వెతకండి.
1: నెవర్ సర్చ్ ఫర్ ఎనీథింగ్ అవుట్ సైడ్.
0: మీ అందే ఉంటున్నది.
1: The reality is within you.
0: మీ సర్వస్వము మీ అందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: బయట వెతికేది అంతా కూడా కల్పన లే.
1: ఆల్ దట్ యూ ఆర్ ఇన్ సర్చ్ outside is imaginary.
0: ఆ ఇమాజినరీ మీరు తట్టుకోండి.
1: ఫేస్ దట్ ఇమాజినేషన్, రెసిస్ట్ దట్.
0: అప్పుడే మీకు శాంతి కలుగుతుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: అప్పుడే నీకు సర్వైనటువంటి విజయం, నేను నేనే, నేను నేనే.
1: దెన్ యూ విల్ నో ద ట్రూత్ బిహైండ్ దిస్ డిక్టమ్, ఐఎమ్ ఐ.
0: కనుకనే మీరు ఈ చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి చాలా గ్రంథాలు చాలా పరితాపాలు జరుపుతూ ఉంటున్నారు.
1: టు నో దిస్ సింపుల్ ట్రూత్స్ యూ గో త్రూ సో మెనీ సీక్రెట్ టెక్స్ట్.
0: కనుక ఈ టెస్ట్ అంతా కూడా పారవేయండి.
1: బ్రష్ అసైడ్ ఆల్ దీస్ టెక్స్ట్.
0: నీ టేస్ట్ మాత్రం నీవు చక్కగా పట్టుకో.
1: గో బై ద టేస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, నాట్ ది టెక్స్ట్.
0: నీ టేస్ట్ నిన్ను చూడాలని నీవే.
1: ద టేస్ట్ ఈజ్ ద టేస్ట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుక నిన్ను నీవు చూసుకుంటే నీకు ఏ విధమైన టేస్ట్ ఉండదు.
1: ఇఫ్ యూ హావ్ గాట్ ద టేస్ట్ ఆఫ్ ద రియాలిటీ యువర్ సెల్ఫ్, యూ విల్ నాట్ హ్యావ్ టేస్ట్ ఆఫ్టర్ ఎనీథింగ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం,
2: భజ గోవిందం,
0: గోవిందం భజ మూఢమతే. ఇహ సంస్కారే బహు దుస్తారే కృప.

Bhajagovinda.

Thank you.

0: కలుగుచునుండును. కర్మలందు జన్మ కలుగుచునుండును. కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు. సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వీ పర్ఫార్మ్ వీ గెట్ బర్త్, అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్. Again, they are responsible for the good and the bad that happen. And one should remember that the joy and sorrow are almost permanent. They will be occurring always.
0: Karmanu bandini manushya loki.
1: Mankind is bound by the karma, action.
0: జగత్తు బ్రహ్మమయం.
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసెస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టికి కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: For creation as well as for the entire humanity, it is action which is cause and which is the basis.
0: ఈ కర్మ యొక్క తత్వాన్ని గుర్తించుకొనుటకై కర్మలు ఆచరించాలి.
1: Recognizing the theory and the law of action, one has to perform action.
0: కర్మలు ఆచరించుటకూడను కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: Even to perform action, we have to understand the law of action.
0: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
1: Action really refers to all the things which are performed by the mind, the body and also the world.
0: కర్మాచరణకు ఐదు సూత్రములు.
1: There are five principles which govern the law of action.
0: మొదటిది శరీరము.
1: The first one is the physical body.
0: రెండవది కర్త.
1: ది సెకండ్ వన్ ఈజ్ ద డూయర్.
0: మూడవది వివిధ భాగములు, అంగములు.
1: ది థర్డ్ వన్ ఈజ్ ది సెన్సరీ ఆర్గన్స్.
0: నాలుగవది వేరువేరు పనులు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: ఐదవది అన్నింటి ఎందుకూడను సమత్వంగా ఉండేటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ and permeates everything.
0: Divyattvam chetane samastam kudanu jarugutunnadi.
1: Everything is happening by the will of divinity.
0: Kani itti divyattvamu gurtinchukonaleka kevalam angamulanu upangamulanu aadharamu chesukoni మానవత్వం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించ కనుక తాము తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుతున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీ ఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్ష చే కర్మలు ఆచరించుతున్నారు మానవుడు.
1: Men are performing actions expecting the fruits thereof.
0: ఈ కర్మ ఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మ నెత్తుచున్నాడు.
1: Man is again being born in order to enjoy the fruits of his own actions.
0: కారణం ఏమనగా కర్మ ఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మ ఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: Man is being reborn again because he is expecting to reap the fruits of his actions.
0: కనుకని ఫలాపేక్ష లేనటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
1: Therefore, one has to recognize that performing actions without expecting fruits is very important.
0: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలు ఉన్నవి.
1: There are two types of action.
0: దీనినే ధర్మములని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ యాజ్ ధర్మ.
0: స్వధర్మ పరధర్మ అని.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మ, వన్ ఈజ్ స్వధర్మ, అనదర్ ఈజ్ పరధర్మ.
0: ఈ స్వధర్మం అనగా కేవలము జాతి, మత, కుల, వర్ణములకు సంబంధించినదిగా భావిస్తున్నారు.
1: పీపుల్ థింక్ దాట్ స్వధర్మ రెఫరెన్స్ టు ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ రెఫరెన్స్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ సచ్ అదర్ ఓన్లీ ఆస్పెక్ట్స్.
0: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
1: People also consider performing swadharma is good for them.
0: కానీ ఇది శ్రేయస్తే ప్రియస్తే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
1: While it is true, but the swadharma does not refer to the caste community, the religion and the nationality.
0: Swa anaga atma.
1: Swa refers to atma.
0: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
1: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
0: ఇది మారునది కాని ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కానీ కాదు.
1: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
0: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
0: ఇది సత్యనిత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
0: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
1: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదియే శ్రేయస్సని కూడాను గుర్తించాలి.
1: Therefore, it is necessary to recognize that dharma refers to atma and performing such a swadharma is always good and beneficial.
0: Paradharma managa ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
1: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
0: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: అహంకారం అమకారములతో చేరినటువంటిది.
1: దిస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత దేర్ ఫోర్ హెస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
0: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ that deha dharma, dharma associated with body is always expecting fruits thereof and therefore again
0: dehamuto aacharinchetunte sarva karmalu kudanu phala prapti nimittamai aacharistunnaru.
1: All the actions which are performed with the help of body are performed expecting fruits thereof.
0: Kanuka idi pramadamainatuntidiga kudanu manam visvasinchali.
1: Therefore we have to believe that this is rather dangerous.
0: Karmalu aacharinchu samayamunandu manike ematram kudanu artham kaadu.
1: While performing actions, we really do not understand the implications.
0: Mundu raaboyetunte yokka vicharamulaku manam emaatramu gurtinchukolekapothunnam.
1: We are not looking to the future and expecting and visualizing what is going to happen.
0: Bonulo undinatunte yokka ullipaya vasanakai urukulettetunte elukulavale mundu emi jaruguno ఏమవుతుందో, ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాము.
1: వీఆర్ సంథింగ్ లైక్ ర్యాట్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద ఆనియన్ ఇన్ ద కేజ్. వీఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్ వెన్ వీ పర్ఫార్మ్ సమ్ యాక్షన్.
0: తాత్కాలిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ టెంపరర్లీ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ గోయింగ్ టు బైండ్ అస్ ఇన్ ఫ్యూచర్.
0: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు పర్ఫార్మ్ గుడ్ యాక్షన్స్.
0: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
1: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
0: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
0: కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ అని.
1: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
0: అహంకార మమకారములకు సంబంధము లేక,
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: ఫలమును ఆశించక,
1: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్
0: ఆర్, సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
1: Performing all the actions as an offering to the God are good actions and satkarmas.
0: Idi kevalamu,
1: believing this to be only
0: daivanni tripti pariche nimittamu, daivanni prasannulu gavinchukune nimittamu, daiva pritini anubhavimpagore nimittamu, ivi aacharinchetunti sadgunamulato kudinetunti karmalu.
1: Actions which are performed associated with great virtues are performed for the pleasure of God, for winning the favor and grace of God and for the satisfaction of God.
0: Ahankara mamakaramulato palapekshato cheyinatvanti karmalu anni kudanu rajasika karmalu.
1: Actions performed with a sense of egoism and also with a sense of belongingness and attachment, these are all rajasika karmas.
0: Ivi kevalamu samanyamainatvanti manavulu ee jagattunandu nityamunu aacharincheatvanti yokka vruttulu.
1: These are the actions which are performed generally by all ordinary human beings in the world.
0: Prithvi paya kaliginatvanti prati manavudu kudanu ee rajasika sambandhamainatvanti yokka karmalane adhikanga anubhavistunnadu.
1: Every man who is living on earth tends to perform rajasik karmas in large quantities and number.
0: Veetini satvikanga marchukunataku prayatninchali.
1: One has to make an effort to transform them into sattvic actions.
0: మూడవది తామసిక కర్మ.
1: ద థర్డ్ వన్ ఈజ్ తామసిక్ యాక్షన్.
0: ఇది కేవలము స్వార్థము సప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాను తీవటము, ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ పర్ఫార్మ్ టు హర్ట్ పీపుల్, టు హారమ్ పీపుల్ అండ్ టు గివ్ ట్రబుల్ పీపుల్.
0: ప్రాణహింసతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ వయలెన్స్ అండ్ హార్మింగ్ పీపుల్.
0: భూతదయారహితమైనటువంటిది.
1: దిస్ ఈజ్ compassionless.
0: ఇది సంకుచితమైనటువంటి యొక్క భావములతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ నారో మైండెడ్నెస్.
0: పూర్తి స్వార్థమైనటువంటిది.
1: ఎంటైర్లీ అండ్ అబ్సల్యూట్లీ సెల్ఫిష్.
0: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: దీస్ తామసిక్ యాక్షన్స్ ఆర్ వెరీ డేంజరస్.
0: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
1: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్, man will be performing different types of action in his day to day life.
0: Kanukane ee karmala yokka parihara nimittamai,
1: in order to overcome the bad implications of these actions,
0: aiti vidhamulainatvanti yagnamulu niyaminchinadu.
1: They have prescribed five types of yagna.
0: Okati deva yagnamu.
1: First one is deva yagna.
0: Rendavadi pitru yagnamu.
1: The second one is pitru yagna.
0: Moodavadi bhuta yagnamu.
1: The third one is bhuta yagna.
0: నాలుగవది మనుష్య యజ్ఞము.
1: The fourth one is manushya yagna.
0: ఐదవది ఋషి యజ్ఞము.
1: The fifth one is ఋషి యజ్ఞ.
0: దీనినే బ్రహ్మ యజ్ఞం అని కూడా భావిస్తుంటారు.
1: The fifth one is also described as బ్రహ్మ యజ్ఞ.
0: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to understand the inner meaning of all these yagnas and sacrifices.
0: మానవుడు నిత్య జీవితములో తాను ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
1: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్, ఎ నంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ లివింగ్ బీయింగ్స్ డై.
0: మనకు తెలియకుండానే రుబ్బుటలో, దంచుటలో, నూరుటలో అనేక ప్రాణులు ప్రాణములు పోవుచున్నవి.
1: వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆఫ్ పౌండింగ్ గ్రైండింగ్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ దే లూజ్ దర్ లైఫ్.
0: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నాట్ నోయింగ్లీ.
0: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
1: Without our own knowing, we are responsible for the death of
0: a number of living beings. యొక్క పరిహార నిమిత్తమై దేవ యజ్ఞము అని నిర్ణయించారు.
1: In order to overcome the sinful implications of these actions, deva yagna is prescribed.
0: Intiye kaaka,
1: not merely this,
0: mana dehamanandu anga angamanandu kudanu rasaswarupulai devutalu nivasinchuchunnaru.
1: In our physical body, in each limb, gods are living in the form of rasa.
0: Anduvalane angirasulu ani veeriki peru.
1: That is why these gods have been given the name of angirasa.
0: Kanuka rasaswarupulai mana angamanu poshinchutu rakshinchutu undatam chetane varika krutagnata purvakanga varini konni smarinchatamu brahminchatamu konti chintinchatamu dhyaninchatamu ilanti karyamulu yendu swadhyayam sarpatamu మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: దేర్ఫోర్ దీస్ గాడ్స్ హూ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ వేరియస్ లిమ్స్, హూ హ్యావ్ బీన్ ఫాస్టరింగ్ వేరియస్ లిమ్స్, దే విల్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ అండ్ దే విల్ హ్యావ్ టు బి ప్లీజ్డ్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ టు ప్లీజ్ దెమ్ ఈస్ కాల్డ్ దేవ యజ్ఞ, దేవ సాక్రిఫైస్.
0: నిద్రావస్థల యందు, దుర్శక్తి అవస్థల యందు, మనకు తెలియనటువంటి సమయములందు ఈ దేహమును ఆ దేవతలే రక్షిస్తూ వస్తుంటారు.
1: డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్లీప్ and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
0: ee pavitramainatundi dehamu karma charana nimittamai kaliginadaneetundi satyanni gurtinchinatundi vyaktulu ee kaayamunu poshincheetundi oka devatalaku krutagnata telapatamu vaari kartavyam.
1: People who recognize this fact that this body has been given for performing action and which has been protected by these various gods, you have to be grateful to them, and this is performed done by deva yagna.
0: Shariram adyam khalu dharma sadakam ani ee yokka dharma sadanaku ee shariram e mooladharamu.
1: For performing dharma, this body is a basic requirement and basic support.
0: Kanukani ee anga devatalu ainatunti yokka veeriki manam krutagnata purvakanga varini smaristu bhajistu dhyanistu చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞం అని చెప్తూ వచ్చారు.
1: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ మేక్స్ అస్ రిమెంబర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆఫరింగ్ వర్షిప్ రిమెంబరింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ లవ్ దోస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ బాడీ.
0: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ అండ్ రిమూవ్ ద సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బై యాక్ట్స్ విచ్ వీ డు నాట్ నో అన్నోయింగ్లీ వీ పర్ఫార్మ్.
0: ఇంకా పితృయజ్ఞము,
1: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
0: ఈ పితృయజ్ఞము యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పితృయజ్ఞ.
0: కట్టెలు కొట్టునప్పుడు,
1: వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యూయల్,
0: కొమ్మలు విరుచునప్పుడు,
1: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది
0: బ్రాంచెస్, పువ్వులు కోయునప్పుడు,
1: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ అస్.
0: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనం అవలంబిస్తూ రావాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దీస్ యాక్షన్స్. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ పితృయజ్ఞ.
0: ఇంతియే కాక ఈ దేహమునకు మూల కారకులు తల్లిదండ్రులు.
1: Not merely that, the people who are responsible for this body is our parents.
0: Mana raktamu, mana aaharamu, mana yokka medadu, mana yokka telivitetalu, ivanni kudanu tallidandrulu yokka prasadamai.
1: We have to consider that our physical body, the blood, the food and the head, everything is a gift of our own parents.
0: Food, head and blood.
1: Food, head and blood, they are all the gifts of parents.
0: Kanuka, ee pavitramaina manava janmamu anugrahinchi prasadinchinatundi ee yokka tallidandrulaku manam entayo runapadi untunnam.
1: We are greatly indebted to parents who have bestowed on us this particular body, which is very useful for us in performing dharma.
0: Varu bratiki undinanta varaku kudanu varini prasannuluga vinchi varini santripti parichetunti karmalu manam aacharinchali.
1: As long as they are alive, we have to conduct ourselves and perform actions which will give them joy and pleasure.
0: Varu maraninchina tarvata vari gnapakarthamai yerpadinatuntive ee yokka shraddhamulu.
1: Shraddha ceremony has come up in order to give them satisfaction even after their death.
0: Itti shraddha karmala chetane aa pitru devatalanu santripti parachi variki sariyainatundi prasannulu gavinchukovali.
1: Shraddha ceremony has to be performed in order to give them joy and get their pleasure and their grace.
0: Ee karana nimittamai pitru yagnam kudanu yerpadutu vachindi.
1: Pitru yagna has come upon in order to satisfy this particular requirement also.
0: Bhuta yagnamu,
1: the third one is bhuta yagna.
0: Manam snanam cheyunappudu,
1: while taking bath,
0: illu oorchunappudu,
1: while sweeping the floor,
0: battalu utukunappudu,
1: while washing the clothes,
0: enniyo pranulu maraninchutunnavi,
1: a number of living beings lose their lives.
0: Ee pranulu maraninchina yokka pariharathamai manamu ee vidhamainatundi yokka bhuta yagnamu anaga bhuta pritiriki manam tagina prayatnam cheyali.
1: Bhuta yagna has to be performed in order to give satisfaction to these living beings which would have killed unknowingly.
0: Idi prachina kalam nundi kudanu rishula daggara nundi idi prarambhamaindi.
1: This particular yagna has its origin in the
0: rishula ashramamlo sattvika swarupulainatundi jinkalanu nemellanu penchukotamu govulanu penchukotamu ఇది స్వార్థం పరార్థం యొక్క నిమిత్తమై వారు ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ఈ యొక్క భూత గణములను ప్రేమిస్తూ వచ్చారు.
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఇన్ ది ఆశ్రమ్స్ ది గ్రేట్ రిషీస్ యూజ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ది కౌస్ అండ్ ది డియర్స్ బోత్ ఫార్ సాటిస్ఫైయింగ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్.
0: మన ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని ఆనాటి వ్యక్తులందరూ కూడాను ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటము లేక బియ్య పిండి పెట్టడము ఇలాంటివంతా కూడాను ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
1: ఇన్ కీపింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్ పీపుల్ హావ్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ భూత యజ్ఞ బై గివింగ్ షుగర్ ఆర్ ఫ్లోర్ వెర్ ఎవర్ దే సీ ది యాంట్స్ అండ్ యాంట్ హిల్స్.
0: భుజించిన తర్వాత మన యొక్క విస్తరియందు ఏ కొంత మెతుకులైనా ఉంటుంటే దాన్ని బయట పారవేసినప్పుడు ఏ కాకులో ఏ పక్షులో ఏ కుక్కలో వచ్చి భుజించి అది కూడా నువ్వు భూత తృప్తిని కలిగించేటువంటి మార్గాన్ని అవలంబింపజేసుకున్నారు.
1: అనదర్ ఆస్పెక్ట్ ఈస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్స్ డినర్ వన్ మే లీవ్ ఎ లిటిల్ రెమినెంట్స్ ఆఫ్ ఫుడ్ విచ్ వెన్ థ్రోన్ అవుట్ వుడ్ బి గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫార్ వేరియస్ అదర్ లివింగ్ బీయింగ్స్.
0: ఈనాటి కూడా అనేక మంది గృహములు యందు గోవులు కుక్కలు పక్షులు ఇత్యాది చిన్న చిన్న మృగములంతా కూడా పెంచుకుని వాటిని తృప్తిపరుస్తూ వస్తున్నారు.
1: ఈవెన్ టుడే ఇన్ ఎ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ హౌసెస్ దే రేర్ ది కౌస్ ది డాగ్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎ ఫ్యూ బర్డ్స్.
0: ఈ భూత ప్రీతిని కలిగించడం కారణం ఏమిటంటే మనము తెలియక చేసినటువంటి దోషములను పరిహారార్థము.
1: దిస్ పర్టికులర్ యజ్ఞా ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వి హావ్ పర్ఫార్మ్డ్ విచ్ వి హావ్ కమిటెడ్ వితౌట్ నోయింగ్.
0: ఇంకా మానవ యజ్ఞము,
1: the fourth one is manava yagna,
0: manushya yagnam antaru.
1: This is also called as manushya yagna.
0: Manamu poyi ragarinche samayam nandu kooragayalu tarige samayam nandu dari nadiche samayam nandu aneka pranulu nashistu unnai.
1: While walking, while cutting the vegetables, while lighting the fireplace etc, a number of living beings lose their lives.
0: Kanukane ee vidhamainatti yokka yagnamulu jaripi ఈ మరణించినటువంటి యొక్క ప్రాణుల యొక్క పరిహార నిమిత్తము పాప పరిహార నిమిత్తము గావించేటువంటి కర్మలుగా యజ్ఞములుగా భావిస్తూ వచ్చారు ఆనాటి మహనీయులు.
1: ది గ్రేట్ పీపుల్ ఆన్ ద ఓల్డెన్ డేస్ పర్ఫార్మ్డ్ దిస్ పర్టికులర్ యజ్ఞ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ది సిన్స్ కమిటెడ్ ఇన్ దట్ పర్టికులర్ వే ఆర్ ఎక్స్పీషియేటెడ్ అండ్ రిమూవ్.
0: కడపటది ఋషి యజ్ఞము, దీనినే బ్రహ్మ యజ్ఞము.
1: The fifth one is Brahma Yajna. It is also called Rishi Yajna.
0: Jantu naam narajanma dullabhamu. Ee manava janmam chala dullabhamainatundi.
1: It is difficult to get this birth as a human being. Human
0: dullabho manava janmah. Ee yokka manushya janmam chala dullabhamainatundi.
1: It is almost impossible or difficult to get the human birth.
0: Idi kevalamu janmantara sukritam chetanu భగవత్ కృపా కటాక్షము చేతను ఏర్పడినటువంటిదే కాని మనుష్య ప్రయత్నముతో లభించినటువంటిది కాదు.
1: హ్యూమన్ బర్త్ ఈజ్ ఒబ్టెయిన్ నాట్ ఎంటైర్లీ బై ది హ్యూమన్ ఎఫర్ట్స్. ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సమ్ టైమ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్ అండ్ ఆల్సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను ఉపనిషత్తులను ఇతిహాసములను నియమములను నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
1: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి ఒక చతుర్విధ పురుషార్థములు కూడా వారే నియమించారు.
1: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామాండ్ మోడ్.
0: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టి నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడా వారు కల్పించారు.
1: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
0: ఏ పశుపక్షి మృగాదులకు కూడా లేనినటువంటి నిబంధనలంతా కూడా మానవులకు నియమించారు.
1: ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ డూ నాట్ అప్లై టు ద బర్డ్స్ అండ్ ఎనిమల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
0: కారణమేమనగా మానవుడు విచిక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక నిత్యానిత్య పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
1: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఈస్ బెస్టోర్డ్ విత్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ హి హస్ టు యూజ్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫాలో ఆన్ ద రైట్ పాత్.
0: ఈ పాపములు కూడా మానవునికి మాత్రమే ఉన్నవి కానీ మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడా లేవు.
1: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికే నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
1: The laws also have been prescribed only for man and not for birds and beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికే నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and birds.
0: శాపములు కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
0: పాపము శాసనము శాస్త్రము శాపము ఈ నాలుగుడను ఒక మానవునికి మాత్రమే.
1: The sin, the law, the scriptures and the curse, all these are meant only for man and not for animals.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధమైనటువంటి యొక్క మార్గములను నిరూపిస్తూ వచ్చారు.
1: మహర్షీస్ హావ్ లైడ్ డౌన్ రైట్ రాయల్ పాస్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు శాంక్టిఫై హిజ్ లైఫ్ అండ్ టు జస్టిఫై హిజ్ హ్యూమన్ బర్త్.
0: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గములకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి వారిని స్మరించి వారిని ధ్యానించి వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Therefore, it is our important duty to perform these things and to express our gratitude to those people who have given all these scriptures and other things mentioned just now.
0: దీనితో పాటు
1: along with this,
0: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
1: Man is ploughing the land in order to cultivate
0: and raise crops.
1: He is making the land.
0: పంటలు పండిస్తున్నాడు.
1: He is cultivating the crops.
0: కలుపులు కోతలు తీస్తున్నాడు.
1: He is removing the weeds.
0: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధమైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
1: Even while performing all this activity associated with agriculture, a number of
0: ధాన్యమును పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను ఋషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
1: ఋషి యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వీ వుడ్ హావ్ కమిటెడ్ వైల్ కల్టివేటింగ్ ద ల్యాండ్ అండ్ రేజింగ్ ద క్రాప్స్.
0: కనుక మానవుడు నిత్యము తన తెలియక ఎన్నో విధమైనటువంటి యొక్క ప్రాణాలను మనం నశింపచేస్తున్నాము.
1: నాట్ నోయింగ్ వాట్ హీఈస్ డూయింగ్ man is responsible for killing a number of living beings in his day to day living.
0: ఈ జగత్తునందు అహింసా తత్వమును బోధించి అహింసా తత్వమును ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడాను కనిపించడం లేదు.
1: In this world, you do not come across even a single individual who really understands and performs.
0: అహింసా తత్వమును బోధించేటువంటి అధికారం కూడాను ఎవరికి లేదు.
1: No one has the right to preach ahimsa and non-violence.
0: Anaga
1: ahimsa here refers to non-injury.
0: ఇలాంటి యొక్క మార్గములో మానవునికి తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
1: When man is killing so many living beings, what right does he have to preach non-injury?
0: మనము నిత్యమును అనుభవించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కూడాను అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: Even in our regular breathing, inhaling and exhaling, a number of small insects die.
0: మనం ఆచరించేటువంటి ప్రాణాయామం ప్రత్యాహార సాధన యందు కూడాను అనేక క్రిమికీటకాదులు మరణిస్తున్నాయి.
1: In all the acts which you do in terms of pranayama and pratyahara also, a number of living beings lose their lives.
0: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు యందు కూడాను అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: Even in penance and dhyana and meditation which you do, a number of living beings lose their lives.
0: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
1: How can, where is the room and where is place for?
0: క్షణం కూడాను మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
1: When we are injuring and killing so many people,
0: హింసలనే చేస్తున్నాము.
1: We are killing living beings.
0: Aite,
1: but then
0: మనము తెలిసేది మనము చేయకూడదు పాపము.
1: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కమిట్ సిన్.
0: తెలిసి ఒకరిని హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ అండ్ హర్ట్ ఏ పర్సన్ నోయింగ్.
0: తెలిసి ఒక ప్రాణమును బాధించకూడదు.
1: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కాజ్ ఎనీ.
0: తెలియక చేసేటివి ఎన్నో ఉండవచ్చును.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ యు పర్ఫార్మ్
0: తెలియక చేసేవి పాపములు కాదు.
1: Acts which are performed not unknowingly,
0: they are
1: not sins, they are only
0: mistakes. There
1: is room for excusing them.
0: కాని తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
1: But for acts which are performed knowingly, there is no remedy.
0: తప్పక అనుభవించే తీరవల్లో
1: one has to suffer the consequences of his
0: actions. కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాము.
1: When man performs a number of actions in that particular forum, he has to suffer the consequences of all the
0: bad విత్తనమును మనం నాటుకుందామో అట్టి మొక్క గానే అట్టి వృక్షం గానే అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యూ సో ద ఫ్రూట్స్ అండ్ ది ట్రీ దట్ యు గెట్ విల్ డిపెండ్.
0: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
1: వీ ఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
0: ఇది కేవలం అజ్ఞానమే.
1: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతును అనిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో, ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో, ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
1: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్, హౌ కెన్ యూ రీప్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్.
0: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు, ఎన్ని అయినను పాపకర్మాల మనసు, భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
1: యూ డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూటెడ్ మైండ్ విచ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
0: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ actions you have performed, not leaving even one, the appropriate results of all these things Brahma will give and adorn you with a garland of the fruits of actions.
0: Kanukane manamu trimurti aradhana chesi manamu chesinatundi trikalamulu yokka papamunu kodanu pariharam gavinchukune nimittamai pratah sandhya madhyana sandhya sayam sandhya ani pratah pooja madhyana pooja sayam pooja aneetuntivi erpadutu vachayi.
1: In order to overcome all the sins which would have performed in different ways, the three types of sandhya, pratah sandhya, morning sandhya, and sandhya performed in the afternoon, sandhya performed in the evening, they have been prescribed. Similarly, the worship, morning worship, worship in the noon, and worship in the evening have been prescribed.
0: Suryudu tellavari brahma swarupudu.
1: Sun god may be described as Brahma in the morning.
0: Madhyana samayam nandu ee suryudu ishvara swarupudu.
1: The same sun god is Ishvara during the noon.
0: Sayankala samayam nandu ee suryude Vishnu swarupudu.
1: By evening the same sun god may be described as Vishnu.
0: Kanukane trisandali endu kudanu trimurtulu yokka aaradhanaga jarigipothu untundadi.
1: That is why these three sandhyas have been prescribed as the worship of Trinity, three gods.
0: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
1: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
0: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
1: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ and we are responsible for killing a number of things.
0: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కాని ఇంకే విధమైన వేదికలు కాని మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
1: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి
1: ఒబేయింగ్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్
0: దేవతలను చింతించి
1: రిమెంబరింగ్ ద గాడ్స్
0: మన ఇంటి ఎందు ఉన్నటువంటివో లేక బయట ఉన్నటువంటి యొక్క ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణులకు కొంత ఆహారం అందించి
1: వీ కెన్ ఆఫర్ లిటిల్ ఫుడ్ ఎ లిటిల్ ఫుడ్ టు
0: లేక ఒక బిచ్చగారికైనా ఇంత అన్నం పట్టెడు అన్నం పెట్టి
1: యూ కెన్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ ఫర్ ద బెగర్
0: కొన్ని కుక్కలకైనా ఇంత అన్నం పెట్టి
1: యూ కెన్ గివ్ ఆఫర్ ఎ లిటిల్ ఫుడ్ అట్లీస్ట్ ఫర్ ఎ డాగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
0: కనుకనే
1: దేర్ ఫోర్

0: మేది జగదీతపము కన్నా సత్యశీలం వేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్నా చూడలాభం వేది, క్రోధము కన్నా శత్రుత్వమేది, రుణము కంటెను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను సంపదేది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
1: కెన్ దర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్? కెన్ దర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్? కెన్ దర్ బి ట్రూత్ విచ్ ఈస్ greater than tapas? Compassion is greatest form of dharma, and anger is greatest form of sin, and taking a loan is something like a disease. Can there be a greater death than the ill fame or bad name? Can there be a greater merit than remembering the Lord?
0: Kanuka manava jeevitamu chaala utkrushtamainatundi, శ్రేష్టమైనటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ వెరీ సేక్రెడ్.
0: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము.
1: అవర్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు మేక్ అవర్ ఓన్ సచ్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఏ వర్తీ వన్.
0: కేవలం పైపై ఉచ్చారణ చేతను, పైపై మంత్రముల యొక్క ప్రతిష్టల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెర్రితనము.
1: ఇట్ ఈస్ రాదర్ unwise to think that by merely repeating some mantras would be able to just make our lives
0: mantramula cheta mana paapam pariharam kaadu.
1: Through mantras you cannot remove the sins that
0: karmala chetane manaku ee yokka pariharamu enta varaku naina jarpukovachunu.
1: Only by performing the right action you can remove the sins which you have committed.
0: Kanukane kattavi karmalanu nirvartinchadaniki taginatuvanti shakti samarthyamulu meeru sampadinchukovali.
1: Therefore you will have to acquire the required capacity to discharge your duties properly.
0: Nitya jeevitamulo satyanandanni manam anubhavinchali.
1: In daily life you should enjoy the truth and the bliss.
0: Kevalam manam ee naadu anubhavincheetundi aanandamu laukika aanandamulu,
1: whatever type of joy that you are enjoying today is only mean one,
0: chanikamaina aanandamulu.
1: It is a temporary joy.
0: Anityamaina aanandamulu.
1: It is impermanent joy.
0: Asatyamaina aanandamulu.
1: It is untrue joy.
0: Ee aanandamula cheta manamu hrudayamu ee maatram kodano parishuddham kaaneradu.
1: This kind of joy can never purify your heart.
0: Kanukane chitta shuddhi leni shiva pooja yetiki.
1: What is the use of offering worship to shiva without
0: chitta shuddhi leni aacharam adiyela?
1: What is the use of doing acharas without the
0: pavitra shuddhi leni paakamela?
1: What is the use of cooking food with vessels which are not pure?
0: Nee hrudayam aneetundi shuddhanga lenappudu neevu enni karmalu aacharinchi prayojanam emti?
1: What is the use of performing different actions if your heart is not
0: asalu karmalu aacharinchatame chitta shuddhi nimittamu?
1: In fact performing actions itself is for
0: mana karmala dwara chittam marinta ashuddham gaavinchukotamu, idi marinta ajnanamu.
1: It is rather ignorant to perform actions and pollute our own heart.
0: Kani ee naadu aneka vidhamaitundi vedantamulu uchcharinchavachchu.
1: Today what is happening is we are uttering vedanta and we are preaching
0: kani
1: vedanta.
0: Kani aacharinchatam chaala kashtamu,
1: but practicing vedanta is
0: aa kashtamainatundi aacharanane manu pradhanamaina lakshyamlo unchukovali.
1: A person who works he gets
0: kashtamunandhe manaku sukham unnadi kani sukhamunandu sukham ledu. Na sukhar labhyate sukham.
1: There is joy in our own work and hard work. Without that we will not be able to get joy.
0: Kanuka manamu nitya jeevitam lopala ye vidhamainatundi yokka veda shastram itihasa puranamulo manaku teliyakapoyinappudikini manaku telisinanta varaku kunu bhutadaya paschattapamulu mana hrudayamulo abhivruddhi parchukovali.
1: We might not be knowing Vedas, Upanishads and all that, but in our day to day life we should exhibit
0: చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడా నువ్వు దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్, వెన్ హీ హస్ ది కెపాసిటీ
0: వరకు నువ్వు మనం దాన ధర్మములు చేయాలి.
1: యు మస్ట్ ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ సో లాంగ్ యాజ్ యు హావ్ ది కెపాసిటీ.
0: కనుక నీ ధనము కూడా నువ్వు నలుగురు శత్రువులు ఉంటున్నారు.
1: వెల్త్ ఆల్సో కుడ్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ యూ.
0: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
1: ఫర్ వెల్త్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
0: ఈ ధర్మమునకే ఈ ధనమును సద్వినియోగం గావించకుండేనా
1: ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ మే క్లెయిమ్ ఇట్. ఫస్ట్ వన్ ఈజ్ ది ఎల్డెస్ట్ సన్.
0: ఇంకా రెండవ వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు ఉపయత్నములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్ వెన్ హీ హాస్ ది కెపాసిటీ
0: వరకు మనం దాన ధర్మములు

0: types of people who may claim it. The first one is the eldest son.
1: Inka rendovadu anaga raju anaga prabhutvamu edo oka saaku paina ఏదో ఒక రైడ్ జరిగించో ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పు లేక ట్యాక్స్ అని చెప్పు వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
0: ద సెకండ్ క్లైమెంట్ ఫర్ వెల్త్ ఈస్ ది కింగ్ హూ క్లెయిమ్స్ ఇట్ బై వే ఆఫ్ ఎ ట్యాక్స్ ఆర్ సమ్ సచ్ లెవీ ఆర్ ఫీస్.
1: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
0: The third claimant is a thief who may try to steal away whatever is left.
1: Inka migili yemaina untunte agni praveshinchi bhasam chestundi.
0: Still if there is something left out, it is the fire which may destroy it.
1: Kanukane jeevitam unnanta lopalni manam taginatvanti yokka telisi dana dharmalu chesi jeevitanni sarthakam gavinchukovali.
0: Therefore when you are having life, when you are having capacity, knowingly you should perform actions of charity and justify the wealth.
1: Telisi cheyali kani chachina tarvata em chestaniki veelavutundi.
0: When you are alive, knowingly with full intention you will have to do it.
1: చాలా మంది వీళ్ళు రాస్తుంటుంటారు నేను చచ్చిన తర్వాత పలాని ధర్మం పలాని ధర్మం పలాని ధర్మం. ఏమిటి చచ్చిన తర్వాత? అది కూడా చచ్చుంది.
0: మెనీ పీపుల్
1: ఇలాంటిది చేసేది నీవు బ్రతికినట్టే నీ హస్తములతో చేసి ఆనందాన్ని అనుభవించు.
0: మెనీ పీపుల్ రైట్ ఎ విల్ ఇన్ విచ్ దే సే హౌ టు డిస్పోజ్ ఆఫ్ ది వెల్త్ దట్ దే హావ్. వెన్ యు ఆర్ అలైవ్ త్రూ యువర్ ఓన్ హ్యాండ్స్ బై యువర్ ఓన్ కాన్షియస్ ఎఫర్ట్
1: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
0: Whatever you do it knowingly and intentionally.
1: Trokku telisi mrokku.
0: You see what is ahead of you and put your next foot, and also knowing fully.
1: Kalpane param bhaktudainattu Tyagaraju kudanu telisi rama chintana cheyave.
0: Tyagaraju also has described that, oh mind, you go on repeating the name of the Lord knowing
1: you telisi bhagavantunu chinta chey manasa.
0: ఓ మైండ్, ఆఫ్టర్ నోయింగ్ వెల్
1: ఏదో తెలియకుండా అజ్ఞాన వృత్తిలో నీవు స్మరించడానికి ప్రయత్నించద్దు.
0: డోంట్ రిపీట్ ద నేమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నోయింగ్ ఫుల్.
1: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకొని ప్రయత్నించున్నాడు.
0: రిమెంబర్ దట్ హీస్ ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిపొటెంట్ నోయింగ్ ఫుల్లీ వెల్ రిమెంబరింగ్.
1: ఈనాటి భక్తులు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు చక్కగా వర్ణిస్తారు, కానీ పనుల లోపల ప్రవేశపెట్టేటప్పటికే తుస్సు బుస్సు అని బయలుదేరుతుంటాది.
0: బట్ డివోటీస్ ఆఫ్ టుడే దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఆమ్నిప్రెసెంట్, ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్, బట్ దేర్ యాక్షన్స్ బిలై దీస్ థింగ్స్.
1: ఈనాటి మన యొక్క ప్రవర్తనలన్నీ కూడాను పూజారికి మాత్రమే ఒక హద్దుగా ఉంటున్నాయి.
0: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజా రూమ్. అది
1: ఈ పూజా రూమ్ లో ఉండినంతసేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
0: సో లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ద ష్రైన్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇమెన్స్ పీస్.
1: భగవంతుని చాలా ప్రాప్తిస్తూ ఉంటారు.
0: యూ విల్ బి ఆఫరింగ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద
1: ఆ గది దాటి యువతలు అడుగు పెట్టినా ఇంకా పని వారి పైన, వారి పైన, వీరి పైన అనేక రకమైనటువంటి యొక్క ఉద్రేకాలు బయలుదేరుతుంటాయి.
0: ద మోమెంట్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ది ష్రైన్ రూమ్ యూ బికమ్ అజిటేటెడ్ అండ్ గో ఆన్ షౌటింగ్ ఆర్ ఎవ్రీ వన్ దట్ యు కమ్ అక్రాస్.
1: ఇది కాదు మన నిజమైనటువంటి యోగము, ఇది కాదు మన నిజమైనటువంటి ధ్యానము, ఇది కాదు మన నిజమైనటువంటి భక్తి.
0: దిస్ ఈజ్ నాట్ ట్రూ యోగ, ట్రూ ధ్యాన ఆర్ ట్రూ డివోషన్.
1: సతతం యోగిన నిరంతరము కూడాను శాంతితో, ప్రేమతో, సత్యముతో జీవితాన్ని అంకితం గావించాలి.
0: వన్ షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగా కంటిన్యూస్లీ అండ్ కంటిన్యూస్లీ వన్ షుడ్ ప్రాక్టీస్ లవ్ అండ్ డివోషన్.
1: భగవంతుని ముందు అనేక భరతనాట్యాలు ఆడుతుంటారు.
0: బిఫోర్ గాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
1: ఈ వినయ విధేయతలు అనేటువంటిది కేవలము ఆషాఢభూతిని వేషాలుగా కనిపిస్తుంటాయి.
0: ద ఒబీడియన్స్ అండ్ ద హ్యూమిలిటీ ఎగ్జిబిటెడ్ ఆర్ ఓన్లీ
1: కొంచెం మరుగుపోయినా ఇంకా సాక్షాత్ దుర్వాసులో, విశిష్టులో, అంబరీషులో, ఇంకే విధమైనటువంటి మార్గాల్లో అవలంబిస్తుంటారు.
0: బిఫోర్ గాడ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ షోన్ యాజ్ అన్ ఎగ్జిబిషన్.
1: ఈ విధంగా మారటం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు.
0: వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ సైట్ యూ బికమ్ యువర్ ఓన్ రియల్ సెల్ఫ్. అండ్
1: సమయమును పురస్కరించుకొని కొన్ని పదములు మార్చుకోవచ్చును.
0: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ యు మే చేంజ్ యువర్ టోన్ అండ్ వర్డ్స్ యూ.
1: కానీ హృదయాన్ని మాత్రం మార్చుకోరాదు.
0: బట్ యుడ్ నెవర్ చేంజ్ యువర్ హార్ట్.
1: ఇలాంటి వారి హృదయం కేవలం ఒక రాక్షస హృదయం అనే చెప్పవచ్చు.
0: The heart of such people who go on changing from moment to moment, they are demonic hearts.
1: Kanuka manamu chuchutuku manavula vale untundi mana pravartana rakshasa pravartanalaga untunte inga daivattam ee reetiga manaku praaptistundi.
0: For appearance, if we are human beings by

0: యాక్షన్స్ ఇఫ్ యూఆర్ డెమన్స్ హౌ కెన్ యూ గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్?
1: ఈనాడు ప్రపంచంలో మానవత్వం అనేటువంటిది ఎక్కడ కూడా నువ్వు కనిపించటం లేదు.
0: ద హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎనీ స్మాల్.
1: అనేక సాధకులంతా కూడా భగవంతుని అన్వేషిస్తున్నాము, భగవంతుని వెతుకుతున్నాము, భగవంతుని వెతుకుతున్నాము అంటున్నారు.
0: ఎ నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ సే దట్ దే ఆర్ సర్చింగ్ ఫర్ గాడ్.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతకటం ఎందుకు? ఎక్కడ వెతకటము?
0: వెన్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్ వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సర్చింగ్?
1: తాను భక్తుడు కాదు కనుకనే వెతుకుతున్నాడు.
0: బికాస్ హీఈస్ నాట్ ఏ డివోటీ హీఈస్ మేకింగ్.
1: నిజమైన భక్తుడైతే వెతకనక్కర్లేదు.
0: ఫర్ ఎ ట్రూ డివోటీ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ సర్చింగ్.
1: సర్వత పాణిపాదం తర్వతోచ్చే శిరోముఖము సర్వత శృతిమల్లోకి. సర్వత్రా తానే ఉంటున్నాడు.
0: ఫర్ ఎ ట్రూ డివోటీ హీ ఫైండ్స్ గాడ్ ఎవ్రీవేర్.
1: ఈనాడు భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
0: టుడే డివోటీ ఈజ్ నాట్ సర్చింగ్ గాడ్.
1: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
0: ఇన్ఫాక్ట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫార్ ఎ ట్రూ డివోటీ.
1: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
0: హీ ఈజ్ సర్చింగ్ టు ఫైండ్ అవుట్.
1: ఈ వెతకడం ఎందుకంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
0: ద రీజన్ ఫర్ ఈజ్ సర్చింగ్ ఫర్ ఎ ట్రూ డివోటీ ఈజ్ వేర్ ఎవర్ యూ సీ యూ డోంట్ గెట్ ఎ ట్రూ డివోటీ అట్ ఆల్.
1: ఈనాటి మన భక్తి అంతా కూడా రివర్స్.
0: ద టైప్ ఆఫ్ డివోషన్ దట్ వీఆర్ హ్యావింగ్ ఈజ్ ఇన్ ద రివర్స్.
1: భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడనేది పోయి భగవంతుడే భక్తుల్ని వెతుకుతున్నాడు ఈనాడు.
0: టుడే ఇన్స్టెడ్ ఆఫ్ డివోటీ సర్చింగ్ ఫర్ గాడ్, గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ డివోటీ.
1: కనుక మనము భగవంతుడు మనల్ని వెతకనివ్వకుండా మనమే భగవంతుని దక్కించుకొని చిక్కించుకునేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి, సాధించాలి.
0: టుడే వాట్ విల్ హ్యావ్ టు జస్ట్ డూ ఈజ్ we have to just get the capacity to get the grace of God.
1: Kalukane karmaacharana dwara kayamunu saatakam chesukoni kaalamunu pavitramu gaavinchukoni divyatvani anubhavinchi pavitratalo manam leenamai povali.
0: Through the body perform actions of dharma, justify your own existence and make your life sacred and reach the goal.
1: Mana hrudayamu okkate.
0: Our heart is only one.
1: ఇది కేవలము ఒక మ్యూజికల్ చైర్ కాదు.
0: అవర్ హార్ట్ ఈజ్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
1: ఒక్కతూరి ఒక్కరు, మరొకతూరి మరొకరు, మరొకతూరి మరొకరిని ఈ హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ వన్ డే వన్ పర్టికులర్ పర్సన్ ఇంటూ అవర్ హార్ట్.
1: నిజమైనటువంటి భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ది ట్రూ క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ డివోటీ.
1: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు, అన్ని కాలములు ఎందుకు కూడాను ఒకే సమత్వాన్ని మనం వహించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ఎన్ ఈక్వల్ మైండెడ్నెస్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ట్రబుల్, ఇన్ ద సారో, ఇన్ ద జాయ్, ఇన్ ద డిఫికల్టీస్, ఇన్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఆల్.
1: పది మంది పొగిడితే మనము 50 పౌండ్లు ఉండేటువంటి వాడు 100 పౌండ్లుగా మనం పెరిగిపోతాం.
0: ఇఫ్ ఎనీవన్ ప్రైజెస్ అస్ వీ ఇన్క్రీజ్ ఆల్మోస్ట్ 100%.
1: ఎవరైనా దూషిస్తే లేక విమర్శిస్తే మనం కృంగిపోతాం.
0: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజెస్ అస్ సెన్సర్స్ అస్ వీ ష్రింక్.
1: ఈ కుంగి ప్రొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
1: కృంగటము ఒక బలహీనత.
0: ఇట్ ఈస్ అ వీక్నెస్ టు ష్రింక్ ఇన్ వన్ సెల్ఫ్.
1: పొంగిపోవటం ఒక అహంకారత.
0: To get elated is a sense, is a type of ego.
1: ఈ రెండింటికి మనం స్థానం ఇవ్వకూడదు.
0: We should not give room for either of them.
1: పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గిడదాకా అట్టే ఉండు.
0: I have held the feet. Whatever decision I have taken, let me not give it up. Whatever my
1: come. కోరినదేదియో కోరనే కోరితివి కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
0: Whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up.
1: Adigina dediyo adagane adigitivi adigina jiduaka viduvakundu.
0: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
1: Talachina dediyo talachane talachitivi talapu teeruduaka povakundu.
0: When somehow I have thought of this particular thing, once I have thought of him in the way, I am not going to go away.
1: Boru padaleka thanaina bravavalayu.
0: Not being able to bear with us, he has to yield.
1: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
0: Not forgetting your own self, you should go on asking.
1: అంతే కాని తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నారు.
0: But then it is not a true quality of a good devotee to go away just like that.
1: ఇది భక్తుని యొక్క లక్షణాలు.
0: These are the qualities of a devotee.
1: ఇట్టి లక్షణాలను మనం అభివృద్ధి పరచుకొని మన యందు చేరినటువంటి అవలక్షణాలను దూరం చేసి ఈ నిత్యానందమును ఈ యొక్క బ్రహ్మానందమును ఆత్మానందమును అనుభవించి దేశమునందు తగినటువంటి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: We have to develop these qualities and foster these qualities, and we have to become distant for bad qualities, and we should enjoy Nityananda, Brahmananda and all that. And thus I bring my discourse to a close.

పై మనకింత తమకంబు తగదంచు చలి ఎండ వానల సైచు తరులు గిరులు. రేపు మాపటి కంచు వాపోవలదంచు రేపు మా

అలరిహమంచు ఏడ్చు ప్రకృతి జనని బాష్పవృష్టంబు దెల్పు ఏడ్చు ప్రకృతి జనని

0: ఎండ వానల సైచుగిరులు.
1: ది మౌంటన్స్ దేహం యొక్క తత్వాన్ని మానవుడు అనేక అభిమాన మమకారం చే పెంచుకొని దానికి బద్ధుడై దాసుడై కేవలము తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
2: డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద బాడీ, బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ద బాడీ, మ్యాన్ ఈజ్ ఫర్గెటింగ్ ద డివినిటీ విచ్ హీ రియలీ ఈజ్.
1: ఈ అభిమాన మమకారముల చేతనే మానవుడు ఈ తుచ్చమైన శరీరమును అనేక విధములుగా ఆధారం చేసుకుని దివ్యత్వమైనటువంటి ఆధేయమైనటువంటి యొక్క ప్రకృతిని కూడాను విస్మరించి తాను స్వార్థమునందు మునిగిపోతున్నాడు.
2: మ్యాన్ ఈజ్ గెటింగ్ ఇమ్మర్స్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ టు ద ఫిజికల్ బాడీ. దేర్ ఫోర్ హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు లెర్న్ ఎనీ లెసన్ ఈవెన్ ఫ్రమ్ నేచర్ ఆర్ ఫ్రమ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ.
1: సుఖదుఖములు సమానత్వాన్ని వహించి దివ్యత్వాన్ని లక్ష్యంలో దించుకొని పవిత్రమైన జీవితం గడపమని పర్వతములు కూడాను బోధిస్తూ ఉన్నాయి.
2: ది మౌంటన్స్ ఆర్ టీచింగ్ ఎ లెసన్ టు ద మ్యాన్ దట్ మ్యాన్ షుడ్ ట్రీట్ ఎవ్రీథింగ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్, యాక్సెప్ట్ సారో అండ్ జాయ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ ఎంజాయ్ ద రియల్ డివినిటీ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
1: చలియే అని పర్వతములు ఏ రగ్గులను ధరించటం లేదు.
2: Mountains are not covering themselves with any
1: yellow adikamagan unnave ani ye hill station ko vellatam ledu.
2: They are not
1: ye air condition lo veskotam ledu.
2: When they are faced with severe heat, they are not resorting to any other hill station to get a comfortable cool.
1: Varaki ye vidhamga bharinchali anetunte oka branch cheta thane godugulu pattatam ledu.
2: They are not trying to hold any umbrella to them to save themselves from rain.
1: Kevalamu ee chali enda vanalu dehamunaku maatrame kaani aatmaku sambandhinchinavu kaadaneetundi satyanni gurtinchukuneetundi parvathamulu manavunaku aneka vidhamuluga prabodham sarpthu vachayi. Idi rendava guru.
2: Mountains are the second teacher. As they are teaching a lesson that man should have equal mindedness, man should not care much for the physical comforts and physical aspects of the life.
0: రేపు మా పటికంచు వాపోవలదంచు విహగముల్ సంతుష్టి విద్య గరుపు.
1: పక్షులు అప్పటికప్పుడు ఆకలి వేసినప్పుడు ఏదో ఒక ప్రదేశమునకు వెళ్లి తన పొట్టలు నింపుకొని ఆనందముగా సుఖముగా శాంతిగా జీవితం గడుపుతున్నవి కానీ రేపు మాపు అనేటువంటి యొక్క ఈ 5 ఇయర్స్ ప్లాన్ వేసుకుని ఈ తిండి తీర్థాతల నిమిత్తమై తాను అనేక విధమైన శ్రమలకు ఏమాత్రం పాటు పట్టడం లేదు.
2: బర్డ్స్ ఆర్ ద థర్డ్ టీచర్ విచ్ టీచ్ ది లెసన్. యాజ్ ది ప్రాక్టీస్ ఇట్ దే గో టు ఎ ప్లేస్ వెన్ ఎవర్ దే ఫీల్ హంగ్రీ గెట్ దర్ ఫుడ్. దే డు నాట్ బిలీవ్ ఇన్ స్టోరింగ్ ఫార్ ద ఇయర్స్ అండ్ ద ఇయర్స్ టు కమ్.
1: మానవ జీవితము రేపు మాపు అని చెప్పుకుంటూ ఏమాత్రం కూడా ఆధారము లేవు.
2: మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సపోర్టింగ్ పాయింట్ టు సే దట్ హ్యాస్ టు ప్లాన్ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్.
0: రేపు మా పని నీవి రీతి గడిపిన రేపేమి కానున్నదు.
1: రేపు రేపు రేపు రేపటి వరకు మనం నిలిచేటువంటి సత్యం ఏమిటి?
2: వేర్ ఇస్ ది గ్యారంటీ that would be living for one more day tomorrow? You have such kind of
1: ee vidhamainatundi neeti pudugu vanti ee jeevithamulku repu maapu ani aneka vidhamuluga kodanu manu praakulaadi ee jeevithamunu kaalamunu vyartham gaavinchukuntunnam.
2: Human life which will be compared to a water bubble, where is the guarantee that you would have it tomorrow on the day after? Why should you suffer from anxiety for tomorrow on the day after?
1: ఇది మానవత్వమునకు తగినటువంటి ఒక దివ్యత్వం కానేరదని పక్షులు కూడాను అనేక విధములుగా ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: The birds are teaching a lesson to man that this is not proper for man to worry himself and feel anxious about tomorrow on the day after.

0: వారు మన కంటెదుట? ఎంతమంది మరణిస్తున్నారు, ఎంతమంది జన్మిస్తున్నారు, ఎంతమంది మనం వదిలి వెళ్తున్నారు, ఇవి మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ది ఫ్యాక్ట్ దాట్ వెన్ వీఆర్ సీయింగ్ ఆల్సో దాట్ సో మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బోర్న్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్. ఆర్ వీ లెర్నింగ్ ఎనీ లెసన్ ఫ్రమ్ దెమ్ అండ్ ఫ్రమ్ దిస్ ఫ్యాక్ట్?
0: ఎన్ని చూచినప్పటికీ, ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ ఇంకనూ మానవుడు ఈ శరీర భ్రాంతిని వదులుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ గివింగ్ అప్ హిస్ డెల్యూషన్ అండ్ హిస్ డెల్యూటెడ్ ఐడియాస్ అబౌట్ ది ఫిజికల్ బాడీ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ లెసన్స్ బీయింగ్ టాట్ బై ది నేచర్ అండ్ బై సో మెనీ గురుస్.
0: కనుకనే దేహతత్వాన్ని క్రమక్రమేణ కొంత బాధ్యతను తప్పించుకోవటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దేర్ ఫోర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫిజికల్ డెల్యూజన్స్.
0: నాది నేనను భ్రాంతి అనర్హమంచు. ఏది మన ఇల్లు, ఏది మన భూమి, ఏది మన వస్తువు, ఏది మన యొక్క తత్వం, దీనిని మనం విచారించుకోకుండా కేవలము అన్ని నాది నేను అని స్వార్థ స్వప్రయోజనముల నిమిత్తమై మనం కాలములో అనేక విధములు కూడాను కాయాన్ని విస్మరింపచేస్తున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ అవర్ టైం నాట్ రియలైజింగ్ దట్ నథింగ్ రియలీ బిలాంగ్స్ టు అస్. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పొసెస్డ్ ఆర్ నాట్ బిలాంగింగ్ టు అస్. దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ మస్ట్ బి రియలైజ్డ్ బై అస్ వెన్ వీఆర్ లివింగ్ ఎ లైఫ్.
0: ప్రకృతి యొక్క తత్వమే మనకు చక్కగా ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: నేచర్ ఈజ్ టీచింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే.
0: గడిచిన వసంతకాలము తిరిగి వస్తున్నవి.
1: ద స్ప్రింగ్ విచ్ హెస్ గోన్ బై ఈజ్ కమింగ్ అగెయిన్.
0: అనేక ఋతువులు కూడా తిరిగి లభిస్తూ ఉన్నాయి.
1: ద సీజన్స్ ఆర్ రిపీటింగ్ దెమ్సెల్వ్స్ అగెయిన్.
0: క్షీణించిన చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నాడు.
1: ద వేనింగ్ మూన్ అగెయిన్ వాక్సెస్.
0: కానీ నదీ జలము నరుని యవ్వనము వెనుకకు రాదు అని జగత్తే మనకు ప్రబోధిస్తూ ఉన్నది.
1: ద వరల్డ్ ఈస్ టీచింగ్ ద రివర్ వాటర్ అండ్ ద యూత్ విచ్ హెస్ గాన్ బై విల్ నెవర్ కమ్ బ్యాక్ టు అగెయిన్.
0: గురువు గురువు గురువు, ఎవరు మనకు నిజమైన గురువు?
1: వెన్ యు సే మాస్టర్ అండ్ మాస్టర్, హూ ఈస్ ద రియల్ మాస్టర్?
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్ ప్రబోధనలు గావించేటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి మనకు నిజమైన గురువు కాదా?
1: ఈజ్ నాట్ నేచర్ ఏ ట్రూ గురు అండ్ ఏ ట్రూ మాస్టర్ as it is teaching all these subtle and very important lessons to us?
0: ఈ విశ్వమే మనకు గురువు.
1: This world itself is our guru, master.
0: విశ్వమే కార్యము.
1: The world itself is
0: విశ్వమే కారణము.
1: And God is the cause.
0: కార్యకారణ సంబంధ స్వరూపమైనటువంటిది ఈ విశ్వము.
1: This world is based upon the relationship between cause and effect.
0: హరిమయము విశ్వమంతయు.
1: The entire world is
0: హరి విశ్వం అయుండు.
1: అండ్ ఇన్ హరి యూ కెన్ ఫైండ్ ద వరల్డ్.
0: సంశయము పని లేదు.
1: డు నాట్ ఎంటర్టైన్.
0: హరిమయము కాని వస్తువు పరమాణువు లేని వీళ్ళను పరికించినచు.
1: ఇఫ్ ఓన్లీ యూ ఎగ్జామిన్ దెర్ ఇస్ నాట్ ఈవెన్ అన్ ఆటమ్ ఇన్ విచ్ యూ డోంట్ ఫైండ్ హరి.
0: ప్రపంచమంతా ఇప్పుడు భగవంతుని యొక్క లీలా మానస విశేషమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ ప్లే ఆఫ్ ద లార్డ్.
0: కనుకని ఈశావాస్యమిదం జగత్, అంతై కుడును భగవత్స్వరూపమే. ఈ జగత్తు భగవంతుడు నివసించడానికి తగినటువంటి యొక్క వసతి గృహం.
1: దిస్ వరల్డ్ ఈజ్ ద హోమ్ ఆఫ్ ద లార్డ్. ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ హిమ్.
0: కనుక ఇది ఆదిలేని అనంతము.
1: దిస్ ఈజ్ ఇన్ఫినిటీ విచ్ డస్ నాట్ హ్యావ్
0: అన్నిటికీ. ఇదే ఆది.
1: This is the beginning of all the things.
0: Periginanta varaku perigi vikasinchinanta varaku nu vikasinchi.
1: It grows as long as it wants, blossoms when it wants.
0: Taru paripurna prakashamu nonduchunnadi.
1: And it gets fulfillment when it wants.
0: Kanuka kanulaku kanipinchi chevulaku vinipinchi tanuvunu kaliginchi manasunu maripinchi manuvatanu vikasimpa cheseetundi ee jagat.
1: This world can be seen by the eyes, it can be experienced by the mind, it can be enjoyed by the heart. Such is the nature of the world.
0: Itti pavitramaina jagattuku trigunamule aadharamulu.
1: These three qualities are the basis of such a world.
0: Trigunamul yokka vikarame,
1: ఇట్ ఈస్ ది మోడ్యులేషన్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీ.
0: ప్రకృతి యొక్క సృష్టి స్థితి లయములకు మూల కారణము.
1: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్త్, ది సస్టెనెన్స్.
0: గుణములే ప్రకృతికి ప్రాణములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్స్ ఫార్
0: గుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ యొక్క ప్రపంచము.
1: ది వరల్డ్ ఈజ్ ఎసెన్షియలీ ఎ కాంగ్లోమరేషన్ అండ్ వర్కింగ్ ఆఫ్ దీస్ త్రీ గుణాస్.
0: కనుకనే త్రిగుణముల యొక్క తత్వమే త్రిమూర్తి స్వరూపము.
1: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ మేనిఫెస్టెడ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ లార్డ్స్.
0: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావముతో, విశేష వికారములతో, ఆహ్లాద ఉల్లాసములతో ఈ జగత్తును, లోకాలను పాలిస్తూ ఉంటున్నది.
1: ది ఓవర్ లార్డ్ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్, గివింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డ్యుయాలిటీ.
0: ఏతావాత ప్రకృతి యొక్క స్వరూపం పరమాత్మ స్వరూపమే.
1: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దట్ నేచర్ ఇట్సెల్ఫ్ ఈజ్ గాడ్.
0: ఇట్టి భగవత్ స్వరూపమైనటువంటి యొక్క ప్రకృతిని మనం విస్మరించి ఏదో చిల్లర అల్లర గురువుల నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
1: గివింగ్ అప్ సచ్ ఎ గ్రేట్ టీచర్ యాజ్ నేచర్, వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సమ్ స్మాల్ టీచర్స్ అండ్ మాస్టర్స్.
0: దీనిని పురస్కరించుకునియే

0: குரு பிரம்மா, குரு விஷ்ணு, குரு தேவோ மகேஸ்வரா, குரு சாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நமஹா அன்னார். எவர் ஈ குரு?
1: Who is this Guru? He is described as Brahma, Vishnu and Maheshwara.
0: Guru Brahma. E Brahma yavaru?
1: When you say Guru is Brahma, who is this Brahma?
0: E srutti anta ikunnu Brahma swarupame.
1: This nature itself is the very form of Brahma.
0: E srutti ki karanam kudanu parabrahmane.
1: The cause for this nature and creation also is Brahma.
0: కనుకనే సృష్టి స్థితి లేమనప్పుడు ఆధారుడైనటువంటి ఆకారుడైనటువంటి యొక్క దివ్యత్వమే పరబ్రహ్మ.
1: పరబ్రహ్మ ఈజ్ ది వెరీ బేసిస్, ద ప్రైమరీ కాజ్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఎంటైర్
0: స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రభుత్వ తత్వమునకు ఈ యొక్క పేరు బ్రహ్మ అని పేరు.
1: బ్రహ్మ ఈజ్ ద నేమ్ గివన్ ఫార్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రవృత్తి, యాక్షన్.
0: ఇతను అనంతుడు,
1: హీఈస్ ఇన్ఫినిట్.
0: ఇది ఏ పురుష సూక్తములు అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. భగవంతుని ఇంత చూచినప్పటికీ ఇంకా 10 inches ఎక్కువగానే కనిపిస్తుంటాడట.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ పురుష సూక్త యాజ్ గాడ్ బీయింగ్ నాట్ మెజర్డ్ బై ఎనీథింగ్ యాజ్ మచ్ యాజ్ హీఈస్ 10 inches మోర్ దాన్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్. ఏమని
0: చెప్తుంది?
1: What does Shruti say?
0: Satya jnanam anantam brahma antundari.
1: Shruti says truth, wisdom and infinity is brahma.
0: Satyam paramatma swarupamu.
1: Truth is the very form of brahma.
0: Prema paramatma swarupamu.
1: Love is the form of paramatma.
0: Shanti paramatma swarupamu.
1: Peace also is the form of paramatma.
0: Ee satya, prema, shanti swarupamainati manavudukudunu paramatma swarupame.
1: Man who is the very embodiment of truth, love and peace is himself God and Supreme Lord.
0: Kanukane Guru Brahma ante Brahma Bhagavat swarupam anetunte vaadu kaadu, prakruti swarupude Brahma.
1: When we say Guru Brahma, it is Brahma is in the form of prakruti, nature.
0: Anaga prakrutiye manaku prathama guruvu.
1: Therefore our first teacher is nature.
0: గురు విష్ణు. ఈ విష్ణు ఎవరు? వ్యాపక శక్తి కలిగినటువంటి వాడవే విష్ణు.
1: హూ ఇస్ దిస్ విష్ణు? ది ఆల్ పర్వేసివ్ వన్. దట్ పర్టికులర్
0: ఈ వ్యాపకత్వం చేత, అనేక అంగముల చేత ఈ యొక్క ప్రకృతి లోపల ప్రవేశించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ హూ హాస్ పర్వేడెడ్ ది నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ లింబ్స్ ఆఫ్ నేచర్.
0: దీనినే తైత్తిరీయ ఉపనిషత్తు నందు కూడాను ప్రకృతికి పోల్చుకుంటూ వచ్చారు.
1: ఈవెన్ ఇన్ తైత్తిరీయ ఉపనిషత్ దిస్ హస్ బీన్ కంపేర్డ్ టు నేచర్.
0: బహిష్య తత్సర్వవ్యాప్య నారాయణ స్థితః. లోపల వెలుపల సర్వత్రా ఉండేటువంటి వాడు ఈ యొక్క విష్ణు స్వరూపుడు అని.
1: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ విష్ణు ఇస్ వన్ హూ పర్వేడ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఫుల్లీ అండ్ కంప్లీట్లీ.
0: కనుక ఇది కూడాను ప్రకృతి స్వరూపమే.
1: అగైన్ దిస్ ఆల్సో ఈజ్ ది
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణు స్వరూపుడు.
1: విష్ణు ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇక్కడ బ్రహ్మకు విష్ణువుకు భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ అండ్ విష్ణు ఇన్ దిస్ రెస్పెక్ట్.
0: కేవలము నామము మాత్రమే మారుగా ఉంటున్నవి కానీ స్వరూప స్వభావం రెండు ఒక్కటి.
1: ది ఫార్మ్ అండ్ నేచర్ ఆర్ ద సేమ్ బట్ దేర్ ఇస్ ఓన్లీ ఎ డిఫరెన్స్ ఇన్ ద నేమ్.
0: గురుదేవో మహేశ్వర. ఈశ్వరుడెవరు?
1: హూ ఇస్ దిస్ సుప్రీం ఈశ్వర?
0: అతను కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
1: హీ ఈజ్ ఆల్సో వన్ హూ కమాండ్స్ ఆల్ టైప్స్ ఆఫ్
0: ఈశావాస్యం ఇదం జగత్. జగత్తంతా నివసించినటువంటి వాడు ఈశ్వరుడే.
1: ఈశ్వర ఈజ్ వన్ హూ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ నేచర్.
0: ఇతని యొక్క ఐశ్వర్యములే పంచభూతములు.
1: ది 5 elements ఆర్ హిజ్ వెల్త్.
0: ఆకాశము, గాలి, నిప్పు, నీరు, ప్రకృతి, ఈ పంచభూత స్వరూపుడే ఈశ్వరుడు. ఇదే సకలైశ్వర్య స్వరూపుడు.
1: వెన్ యూ సే ఈశ్వర ఈజ్ హ్యావింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్ ఇట్ రెఫర్స్ టు ది 5 elements ఆఫ్ స్కై, విండ్, ఫైర్, వాటర్ అండ్ ఎర్త్.
0: కనుక ఏ ప్రదేశంలోకి వెళ్ళినప్పటికీ ఈ పంచభూతములను విసర్జించి మనం ప్రాణములు పుంజుకోలేము.
1: టు విచ్ ఎవర్ ప్లేస్ యు గో యు కెనాట్ లివ్ వితౌట్ దీస్ 5 elements.
0: కనుక ఏతావాత ప్రకృతి స్వరూపుడే ఈశ్వరుడు.
1: The sum and substance of this is that Ishvara is verily the nature.
0: Kanuka Satra Rajotamo Gunamutu Kudina Twentyoka Brahma Vishnu Maheshwaru Prakutyuka Akar Swarupuli.
1: Brahma Vishnu Maheshwara, who are associated with the three qualities of Satva, Raja and Tamo, are verily nature itself.
0: Itti Manavunaku Udattata Udarata Pradharamaitunti Yokka Jeeva Nalamulu.
1: For men who are basically God Himself should have these two qualities, Udattata and Udarata.
0: Satyam Vada Dharmam Chara. అనేటువంటి ప్రధాన శాసనములు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రాణ సమానములు.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ కన్సిడర్ స్పీకింగ్ ట్రూత్ అండ్ ఫాలోయింగ్ రైటియస్ పాత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
0: మానవుడు అనగా కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వరూపుడు కాదు.
1: మ్యాన్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ టోటాలిటీ ఆఫ్ మియర్ ఫిజికల్ బాడీ, ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అన్నింటికి సాక్షిభూతుడైనటువంటి చిదానంద స్వరూపుడే మానవుడు.
1: హీఈస్ ఎసెన్షియలీ ఎ విట్నెస్ ఫార్ ఆల్ ద థింగ్స్.
0: అతని సత్ చిత్ ఆనందుడు.
1: హీఈస్ వెరీ నేచర్ ఈస్ సత్ చిత్ ఆనంద.
0: ప్రతి మానవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడే.
1: ఎవరీ మ్యాన్ ఈస్ ఎసెన్షియలీ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ కాన్షియస్నెస్.
0: ఈ సచ్చిదానంద తత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: దెన్ వై హాజ్ హీ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ సచ్చిదానంద?
0: ఈ శరీరం పైనటువంటి మమకారం చేతను అభిమానం చేతను మానవుడు తన మనస్సును బహిర్ముఖంగా మార్చుకుంటూ అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ అండ్ డెల్యూజన్ విచ్ మ్యాన్ హ్యాజ్ అన్ హిజ్ ఫిజికల్ బాడీ హీఈస్ టర్నింగ్ హిజ్ మైండ్ అవుట్వర్డ్స్ అండ్ దేర్ఫోర్ హీఈస్ డెల్యూడెడ్.
0: తద్వారా ఈ యొక్క ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతూ వచ్చాడు.
1: స్వేర్డ్ బై ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ అవుట్వర్డ్ గోయింగ్ మైండ్ హీఈస్ ఫర్గెట్టింగ్.
0: మానవుడందరూ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క ప్రభావానికి మాత్రమే లొంగుతున్నారు, కాని ఆత్మ సంబంధమైన స్వభావాన్ని ఏమాత్రము గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ నేచర్ బట్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ హిజ్ రియల్ నేచర్ హిమ్సెల్ఫ్.
0: ఇట్టి మానవత్వం ఈనాడు అద్వైతము అనగా రెండు కానటువంటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: టుడే మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ హిజ్ రియల్ నేచర్ విచ్ ఈస్ అద్వైత ఇట్సెల్ఫ్.
0: అనగా సమన్వయము అంటాం మనం.
1: సమన్వయ విచ్ మీన్స్
0: ఈ సమన్వయం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై సమన్వయం?
0: ఒకరితో ఒకరు కూడటం అని కానీ ఒకరితో ఒకరు చేరటం కానీ ఇది సమన్వయమని భావిస్తున్నాము. ఇది నిజమైన సమన్వయం కాదు.
1: కమింగ్ టుగెదర్ ఆర్ జస్ట్ గెటింగ్ సెపరేటెడ్ దిస్ ఇస్
0: సమరసం కూడాను కాదు.
1: దిస్ ఇస్ నాట్ సమన్వయ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సమన్వయం.
1: సీయింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దాట్ ఈస్ రియల్ సమన్వయ రికన్సిలియేషన్.
0: అనేకత్వంలో మనము ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ట్రై టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇక్కడే భావాద్వైతము క్రియాద్వైతము పదార్థాద్వైతము ఈ మూడింటి యొక్క అద్వైతాన్ని మనం గుర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేది మనకు అర్థమవుతూ వస్తుంది.
1: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ అద్వైత, భావాద్వైత, క్రియాద్వైత అండ్ పదార్థాద్వైత.
0: భావాద్వైతము
1: ఫస్ట్ వన్ ఇస్ భావాద్వైత.
0: ఇది ఒక వస్త్రం.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రం దారం లేక వస్త్రం కాలేదు.
1: Without threads, it is not possible to have this cloth.
0: Pratyeka daram kaledu.
1: It is not possible to have threads without cotton.
0: Prati daramu vastramu moodu okkate.
1: Therefore, cotton, threads and cloth are essentially same.
0: Kanukane deeniki prati aneetvantidi upadhana karanam.
1: For this cotton may be considered as a upadhana.
0: Maggamu neseetunte vaadu kevalam nimitta karanam.
1: The weaver and also the weaving, that process may be considered as the upadhana.
0: Idi oka endi tumbler.
1: Here is a silver tumbler.
0: Aithe deeniki upadhana karanam vendi.
1: For this the upadhana karana is silver.
0: Deenini erpachinatunte vaadu kamsali deeniki nimitta karanam.
1: The silversmith, he may be described as nimitta karana.
0: Aithe ఉపాధార కారణం లేక నిమిత్త కారణం ఏమాత్రం కూడా దీనికి సరైనటువంటి యొక్క రూపంలో చేర్చుకోలేదు.
1: యూ కెనాట్ గెట్ ఎ టమ్లా without having upadhana karana, only with nimitta karana.
0: Kanukane bhavadvaitam anaga anninti endukundinatundi ekatvanni manam gurtinchadaniki prayatninchali.
1: Bhavadvaita refers to recognizing the basic unity which exists in all the things that you see.
0: Prati, dharamu, vastramu, moodu, okkate, ide bhavadvaita.
1: Bhavadvaita means recognizing cotton, threads, cloth as one and the same.
0: Inka kriyadvaita managa emiti?
1: What do you mean by kriyadvaita?
0: Manam enni rakamulaina karmalu acharinchinappatikini,
1: what are types of actions we undertake?
0: Nenu chestunnanu, నేను అనుభవించాను, నేను సాధించాను అనేటువంటి ఈ కర్తృత్వ భోక్తృత్వం చేతనే మానవుడు భిన్నత్వాన్ని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ ఫ్రమ్ రియాలిటీ బికాస్ హీ థింక్ దట్ హీ ఈజ్ ద డూయర్, హీఈస్ ద ఎంజాయర్ అండ్ హీ హెస్ అచీవ్డ్.
0: ఏ కార్యములు చేసినప్పటికీ, ఏమి సాధించినప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ ఇవన్నీ ఇప్పుడు భగవత్ ప్రీత్యార్థం అంటే అదే కర్మోద్యోగితం.
1: ఇఫ్ యూ కెన్ ఆఫర్ whatever you do, whatever you see, whatever you achieve as an offering to the Lord, that becomes kriyadvaita.
0: Kanukane bhavamunu bhagavantuni paina unchi karmalu enni aacharinchinappatikini idi advaita roopakamgane dogocharistundi.
1: If your feeling is fixed on God, whatever work you do, then it becomes advaita, kriyadvaita.
0: Inka padartha advaitamu.
1: The next third one is padartha advaita.
0: Ee padartha advaitam anekuntidi ee naadu manavuniki chaala pradhanamainatundi.
1: This particular advaita, padartha advaita, is very important for the man of today.
0: Prati vyakti kudanu, prati prani kudanu panchabhootamulato koodinatundi vaade.
1: Every human being, every person is essentially a combination of elements.
0: Shabdamu, aakasha swaroopamu.
1: Sound is
0: gaali, mane uchchasa nishwasamu.
1: The wind is our inhaling and exhaling.
0: Vedi mane yokka temperature.
1: And fire, it gives the temperature of the body.
0: Mana chamatalu mane yokka mutramu ivanni kudunu jala swaroopamu.
1: Water becomes a sweat and various other types of
0: mana dehamanta kudunu mrunmaya swaroopame.
1: Our entire body is made up of
0: ee panchabhootamulu paramatma swaroopam kada.
1: Are not these five elements, the very embodiment of God?
0: మానవుడు కూడాను ఈ పంచభూతములతో కూడినటువంటి వాడే కనుక అందరు కూడాను ఒక్కటే. ఇది అద్వైతం.
1: As every man is made up of these five elements, we should say every man is
0: ఈ దేహమునందు ఏది ఉన్నదో మీ దేహమునందు కూడాను అదే ఉన్నది.
1: Whatever you find in this body is found in your body also.
0: మీ దేహమునందు ఏది ఉన్నదో ఈ దేహమునందు కూడాను అదే ఉంటుంది.
1: Whatever is found in your body is also found in my body.
0: రూపనామములు వేరు కాని పదార్థములు ఒక్కటే.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ బేసిక్ మెటీరియల్ ఇస్ ది సేమ్.
0: కనుక ఇట్టి పదార్థాద్వైతాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు ఏకోవసి సర్వభూతాంతరాత్మ, అందరి ఎందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దిస్ పదార్థద్వైత, వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
0: కనుక జగత్ అంతైకుండా కేవలం అద్వైతమయమైనటువంటిది.
1: Therefore, the entire world is basically full of
0: ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్ ఎంటిటీ అట్ ఆల్, దేర్ ఇస్ ఓన్లీ బ్రహ్మ.
0: అట్టి తత్వాన్ని మనం పొందవలనన్నా,
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ దట్ స్టేట్,
0: మన ప్రాచీన ఋషుల యొక్క ప్రబోధనను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టీచింగ్స్ ఆఫ్ అవర్ ఏన్షియంట్.
0: కానీ దురదృష్టవశాత్తు,
1: బట్ అన్ఫార్చునేట్లీ,
0: ఈ ఉపనిషత్తులకు కాని, ఈ బ్రహ్మసూత్రములకు కాని, ఈ వేదములకు కాని సరైన అర్థమును చెప్పేటువంటి వ్యక్తులు లేకపోవటం చేతనే అనర్థాల్లో పడి నానార్థమును పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: As there are no people who can give the correct meaning and interpretation of Brahma Sutras and various scriptures, man is misinterpreting everything and not realizing the basic truth, and there is a lot of misunderstanding.
0: ఎవరికి తోచినట్టు వారు సమన్వయం గావించుకుంటూ వస్తున్నారు.
1: Everyone is interpreting according to his own light, his own likings.
0: ప్రేమ స్వరూపులారా, సర్వులకుడును ప్రేమమయమైన యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి, అందించాలి.
1: Embodiments of divine love. We should experience and offer love, which is our very basic nature.
0: ఈనాడు ప్రబోధించేటువంటి వ్యక్తులు కూడాను ఇతరులకు ప్రబోధించినటువంటి విషయమును తమకు కూడాను అన్వయిస్తాయనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నారు.
1: పీపుల్ హు ఆర్ అండర్టేకింగ్ టీచింగ్ టుడే షుడ్ రియలైజ్ దాట్ ఎవ్రీథింగ్ విచ్ దే ఆర్ టీచింగ్ ఇస్ అప్లికేషన్
0: మాత్రమే మనం ప్రబోధిస్తున్నామని భావిస్తున్నారు.
1: దే ఆర్ సాటిస్ఫైడ్ ఓన్లీ విత్ టీచింగ్.
0: కనుకనే వారి యొక్క ప్రబోధనకు కూడా విలువలేకపోతున్నాయి.
1: దట్ ఈస్ ద రీజన్ వై దేర్ టీచింగ్స్ డు నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ.
0: ప్రబోధించేటువంటి వ్యక్తి తాము ఆచరించి అనుభవించి ఆనందించి పెంచి 10 మందికి పంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ టు టీచ్ అదర్స్ మస్ట్ ప్రాక్టీస్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద జాయ్ ఫర్ 10 అదర్ పీపుల్.
0: ఈనాడు పవిత్రమైన భారతదేశమందు నాస్తికత్వం అభివృద్ధి కావడానికి ఇదే మూల కారణం.
1: దిస్ ఇస్ ద రీజన్ వై ద ఏథియిజం ఇస్ డెవలపింగ్ ఇన్ ద కంట్రీ టుడే.
0: చెప్పేటువంటి వ్యక్తులు చేయడానికి పూనుకోవటం లేదు.
1: పీపుల్ హు ఆర్ టీచింగ్ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
0: కనుకనే ఇక్కడ తికరణ శుద్ధియే నిజమైన మానవతా విలువ.
1: ద ట్రూ హ్యూమన్ వాల్యూ ఈస్ హ్యావింగ్ ప్యూరిటీ ఆఫ్
0: సత్యము ధర్మము శాంతి ప్రేమ అనేటువంటి పదములు కాదు.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ వర్డ్స్ ఆర్ నాట్ రియల్.
0: సంకల్పించుకున్నటువంటి దానిని వాక్కులో ఉచ్చరించటము.
1: వాట్ ఎవర్ యు థింక్ యు మస్ట్ అట్టర్.
0: సంకల్ప వాక్కులు రెండింటి కూడా క్రియారూపంలో మనం ప్రవేశపెట్టడం.
1: అండ్ దెన్ యు షుడ్ ప్రాక్టీస్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. వాట్ ఆర్ యువర్ థాట్స్.
0: తికరణ శుద్ధియే మానవత్వం.
1: దిస్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ త్రికరణ విచ్ ఇస్ బేసికలీ హ్యూమన్ నేచర్.
0: ఈనాడు ఈ త్రికరణ శుద్ధి ఏమాత్రం కూడా మన ఎందుకు కనిపించడం లేదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
0: మనసు వేరు, మాట ఎందు వేరు, క్రియ మరొకటిగా రూపొందుతూ ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ద మైండ్, సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద వర్డ్ అండ్ సంథింగ్ స్టిల్ డిఫరెంట్ ఇన్ యాక్షన్. దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పొందవాలన్నా,
1: if you want to attain the divinity which is so sacred,
0: ఏకత్వాన్ని మనం సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should understand unity in its proper perspective.
0: ప్రపంచమంతా ఇక్కడను పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: The entire world is full, complete in itself.
0: దీనికి భిన్నత్వం అనేటువంటి ఏమాత్రము కనిపించదు.
1: There is nothing which is wanting in the world.
0: పరిపూర్ణమైన బ్రహ్మం నుంచి పరిపూర్ణమైన జీవత్వము ఉదయించింది.
1: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువల్ జీవో హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది బ్రహ్మ. బోత్ ఆర్
0: పరిపూర్ణమైన జీవతత్వం నుండి దేహం వీడిపోగా పరిపూర్ణమైనటువంటిదిగానే శేషిస్తూ ఉంటుంది.
1: వెన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ టేకన్ అవుట్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవి, ది థింగ్ లెఫ్ట్ ఈజ్ ఆల్సో ఫుల్ అండ్
0: అదియు పూర్ణము. ఇదియు పూర్ణము.
1: దట్ ఈస్ ఫుల్, దిస్ ఈజ్ ఆల్సో ఫుల్.
0: పూర్ణమున పూర్ణము ఉదయించినటువంటిది పూర్ణము.
1: వెన్ యూ టేక్ ది ఫుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఫుల్,
0: పూర్ణము నుంచి పూర్ణం పోతే మిగిలినటువంటి కూడా పూర్ణమే.
1: వెన్ యూ టేక్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వాట్ రిమైన్స్ ఆల్సో
0: అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతి. అంతా పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్.
0: ఏ ఒక్కటి కూడాను శేషించినటువంటిది పూర్ణమే, అనుభవించినటువంటిది పూర్ణమే, గతించినటువంటిది పూర్ణమే, వర్తమానంది పూర్ణమే.
1: వాట్ ఎవర్ హ్యావ్ ఎంజాయ్డ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ ప్రజెంట్ ఈజ్ ఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ అండ్ హోల్సమ్.
0: కనుకనే దేహభ్రాంతి చేతనే మనం ఈ పూర్ణత్వాన్ని మనము విస్మరిస్తున్నాము.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ, అటాచ్మెంట్ టు ద బాడీ.
0: కేవలం ఇంద్రియముల చేతను దేహం చేతను అనేక కర్మలు మనం ఆచరించవచ్చును.
1: We may be performing different actions through the physical body and the sense organs.
0: ఇది కేవలము దేహ వృత్తులు తప్ప ఆత్మకు సంబంధం లేదు.
1: These are all the activity of the physical body but not the activity of ఆత్మ.
0: అనగా ఇదియే దీనికి సరైన ప్రమాణం.
1: ఆత్మ హ్యాస్ ఏ పర్టికులర్
0: ప్రజ్ఞానమే ఆత్మ.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆత్మ.
0: ఈ ప్రజ్ఞానము అనేటువంటిది దేహమునందు ఇంద్రియమునందు అంతఃకరణయందు వాక్కునందు సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇన్ ద సెన్స్ ఆఫ్
0: ఒకదానికొకటి అన్యోన్యాశ్రమై అవినాభావ సంబంధమై ఉంటుంది.
1: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్ అండ్ దే ఆర్ ఇన్ఎక్స్ప్లికబ్లీ రిలేటెడ్.
0: కన్ను చూస్తుండదని మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ ది ఐ హాస్ బీన్.
0: కాదు కాదు, కన్ను కేవలం ఒక పనిముట్టు వంటిది.
1: ఐ ఓన్లీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ అంతఃకరణ ప్రజ్ఞ ద్వారానే ప్రజ్ఞావృత్తి ద్వారానే కన్ను ఎరుపు నలుపు తెలుపు అన్ని రంగులు చూడగలుగుతుండాలి.
1: ఐ హావ్ బీన్ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ డిఫరెంట్ కలర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ప్రజ్ఞ ఫ్లోయింగ్ త్రూ.
0: ఈ రంగులు చూసినటువంటి కన్నులు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఐ విచ్ డిస్టింగ్విష్
0: ప్రజ్ఞనే.
1: ఇట్ ఈస్ దట్ ప్రజ్ఞ ఇట్ సెల్ఫ్ విచ్ సీస్.
0: ఇంకా చెవులు వినిపిస్తున్నాయి, శబ్దాన్ని వింటున్నామంటున్నారు. కాదు కాదు,
1: యూ కన్సిడర్ ది ఇయర్స్ హావ్ బీన్
0: అంతఃకరణ వృత్తి ద్వారా ఈ ప్రజ్ఞ ప్రవేశించినప్పుడే చెవులు మంచి చెడ్డ శబ్దములు వినగలుగుతున్నాయి.
1: ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రజ్ఞ వెన్ ది మైండ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్ ఇట్ హస్ బీన్ ది ఇయర్స్ హావ్ బీన్ ఏబుల్ టు హియర్.
0: కనుక అన్నింటికీ కూడా ప్రజ్ఞనే ప్రధానమైనటువంటిది.
1: దేర్ ఫోర్ ఫర్ ఎవ్రీథింగ్ ది బేసిస్ అండ్ ది సపోర్ట్ ఈస్ ప్రజ్ఞ, ది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
0: ఇక్కడ వాక్కు, మనసు, ప్రాణము ఈ మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ ది వర్డ్, ద మైండ్ అండ్ లైఫ్ ఫోర్స్, దీస్ త్రీ టుగెదర్, దట్ ఈస్ ఆత్మ.
0: వాక్కు, మనసు, ప్రాణము మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ వర్డ్, మైండ్ అండ్ లైఫ్, దిస్ ఈజ్ ఆత్మ.
0: వాక్కు తేజోమయం.
1: వాక్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: మనసు అన్నమయము.
1: మైండ్ ఈజ్ బేస్డ్ అపాన్ ఫుడ్.
0: ఇంకా ప్రాణము రసమయం.
1: దిస్ లైఫ్ ఫోర్స్ ఈజ్ బేస్డ్ అపాన్ రస లిక్విడ్స్.
0: వాక్మయమైనటువంటి యొక్క ఈ తేజస్సు మయోమయమును, మనోమయమును కేవలము ఒక ప్రాణమయంగా మార్చుకోవడానికి ఇదే మూల కారణం.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ది మైండ్ ఇంటూ లైఫ్ ఫోర్స్.
0: ఈ యొక్క అన్నమయమైనటువంటి మనస్సును రసమయంగా మారుస్తుండేటువంటిది కూడాను ఈ యొక్క వాక్మయమే.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్.
0: దీనిని ఉపనిషత్తులు రసోవై సహా అన్నారు, ఈ రసస్వరూపుడే పరమాత్ముడు అని.
1: ది ఉపనిషత్స్ హ్యావ్ డిక్లేర్ ది సేమ్ థింగ్ యాజ్ పరమాత్మ యాజ్ ది వెరీ ఎసెన్స్.
0: కాదు, అంగీరసహ అన్నారు. మన అంగమ లోపల సర్వత్రా ఉండి ఒక్కొక్క అంగమునందు కూడా రసస్వరూపుడైనటువంటిదే ఆత్మ.
1: ఆత్మ ఫంక్షన్స్ ఇన్ ఆల్ అవర్ లిమ్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ రస
0: మూల కారణం.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ది మైండ్ ఇన్ టు లైఫ్ ఫోర్స్.
0: ఈ యొక్క అన్నమయమైనటువంటి మనస్సును

0: రసస్వరూపుడైనటువంటిదే ఆత్మ. ఆత్మ ఫంక్షన్స్ ఇన్ ఆల్ అవర్ లిమ్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ రస. కనుక ఇట్టి భగవతత్వాన్ని మనం గుర్తించడానికి ఎన్నో విధములు సాధన చేయనక్కర్లేదు.
1: దెర్ ఇస్ నో నీడ్ టు డూ ఎనీ టైప్ ఆఫ్
0: విభ్రాకృతమైన జీవితం నందు
1: ఇన్ ది వరల్డ్లీ లైఫ్
0: నిత్య ప్రపంచమునందు అనుభవించేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ ఆత్మతత్వం శుభోదయం అవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ డైలీ లైఫ్ యూ కెన్ రియలీ అండర్స్టాండ్ ఆత్మ ఆల్సో.
0: హేతుహు అని భగవంతుడికి ఒక పేరు.
1: వన్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హేతుహు.
0: హేతు అనగా ఏంటి? సృష్టికి అంతా కూడాను ఉపాధాన కారణము నిమిత్త కారణము తానే.
1: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ గాడ్ ఈజ్ ఉపాధాన కారణ అండ్ ఆల్సో నిమిత్త కారణ.
0: ఈ రెండింటికి కారణభూతుడు కావటం చేతనే ఇతనికి హేతుహు అన్నారు.
1: యాజ్ హీఈస్ ది కాజ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్.
0: ఇతనికి మరొక పేరు కూడాను విచ్చరుడు అని మరొక పేరు.
1: అనదర్ నేమ్ ఆఫ్ ఫర్ ది లార్డ్ ఈజ్ విచ్చరుడు.
0: అనగా జగత్తునందు ఉద్భవించినటువంటి ప్రతి పదార్థం కూడాను క్షీణిస్తుంది, మార్పు చెందుతుంది.
1: Everything that is born in this world, it decays and it disappears.
0: Enni chinna enni marpulu chendinappudiki bhagavantuni endu chinada seledu marpu kalugadu.
1: When while all these objects undergo change and they get destroyed, there is no such thing in God.
0: Bhagavantuni yokka prema tattvamu akhandamainatidiga untuntadi.
1: The principle of love in God is infinite.
0: Adi tarigedi kani perigedi kani kaadu.
1: It never diminishes nor does it grow.
0: క్షణములో పని తరుగుచు క్షణములోనే పెరుగునట్టిది అది ఒక్క ప్రేమ కాదు.
1: యూ కెనాట్ కాల్ ద
0: రావు పుట్టుకలేనట్టి జీవి హృదిని నిత్య నిర్మల జ్యోతి నెగడు ప్రేమ. క్షణములోపనే పుట్టుచు క్షణములోనే పెరుగునట్టిది ఎప్పుడు ప్రేమ కాదు.
1: యూ కెనాట్ కాల్ దట్ లవ్ if it is born in a moment and if it
0: ee vaadimana premalani kudanu kshanamulo purtundadi kshanamulo marnistunnai.
1: Today our love appears and disappears just like that.
0: Bhagavantuni prema attidi kaadu, daniki puttuka ledu chaavu ledu.
1: For God's love there is neither birth nor death.
0: Premane atani yokka swaroopamu.
1: His very form itself is love.
0: Premane atani swabhavamu.
1: His nature is love.
0: Daniki origedi kaani tarigedi kaani periyedi kaani ledu.
1: There is nothing which diminishes, which increases, which decreases, so far as the God's love is
0: concerned. Chavu puttuka kaligina deha hrudini. Ee chavu puttuka rendu udinatundi yokka dehuni yokka hrudayam nandu
1: in
0: nitya nirmala jyoti ayi negadustundi.
1: In human body which he undergoes birth and death, there in his heart it shines like a flame.
0: అఖండమైనటువంటి ప్రేమ అన్యులకంతా కూడా అందించేటువంటి స్వభావమే భగవంతునిది.
1: గాడ్స్ నేచర్ ఈస్ టు డిస్ట్రిబ్యూట్ హిజ్ ఇన్ఫినిట్ లవ్ అమంగ్ ఆల్ పీపుల్.
0: కనుకనే ఓం విచ్చరాయ నమః అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై హెస్ బీన్ వర్షిప్డ్ యాజ్ విచ్చర.
0: అనగా భగవంతుని ప్రేమ ఏ విధమైనటువంటి వారికైనా కూడా సమర్థంగా అందిస్తూనే పోతుంటారు.
1: గాడ్ గోస్ ఆన్ గివింగ్ హిజ్ లవ్ టు ఆల్ పీపుల్ అలైక్.
0: కొంతమంది భావించవచ్చు కొంతకాలం భగవంతుని ప్రేమ అనుభవించాం, మరికొంతకాలం భగవంతుని ప్రేమకు దూరమయ్యాం అని భావిస్తుంటారు.
1: సమ్ ఆఫ్ యూ విల్ బి థింకింగ్ దట్ వి ఆర్ క్లోజ్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్ సమ్ టైమ్.
0: ఇది అనేకం డిస్టెంట్. వారి భావ భేదములు తప్ప భగవంతుని భేదం కాదు.
1: ఆల్ ది డిఫరెన్స్ ఎగ్జిస్ట్ ఇన్ దర్ ఫీలింగ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: శుద్ధమైన అర్థం వంటిది.
1: The entire nature is a pure mirror.
0: ఆ అద్దం ముందు నీవు ఏ విధమైనటువంటి చర్యలు నీవు చేస్తావో దాని ప్రతిబింబాన్ని నువ్వు అనుభవిస్తావు.
1: What you see in the mirror is a reflection of your own actions.
0: కనుక నీవు చేసినటువంటి మంచి చర్యలే నీకు ఆ విధమైనటువంటి యొక్క ప్రేమకు సమీపంగా ప్రేమకు దూరంగా కనిపించినట్టుగా ఉంటుంటాయి.
1: Your own good deeds and bad deeds make you feel that you are close to the love of the Lord.
0: భగవంతుని యొక్క ప్రేమ తత్వం ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: God's love is unchanging. It is all
0: ప్రేమ నిర్గుణము నిరంజనము సనాతనము నికేతనము నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: God's love is always constant, pure and never diminishing and never selfish.
0: ఈనాటి ప్రేమలన్నీ కూడాను దేహమును ఆధారం చేసుకుని ప్రేమలను పెంచుకోవటము తెంచుకోవటము జరుగుతుండాలి.
1: The love in human

0: things based upon the physical aspect, it grows and it diminishes.
1: Prema swarupulara.
0: Dukkhamu kani, aanandamu kani, idi kevalam manavuniki swabhavulu kaadu. Embodiments of divine love. Sorrow and joy are not natural.
1: కేవలం కల్పితములు మాత్రమే.
0: దిస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ క్రియేటెడ్.
1: దుఃఖమే ఇది స్వభావమే అయితే ఈ దుఃఖాన్ని నిర్మూలం గావించడం ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: ఇఫ్ సారో ఇస్ ది నేచర్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: ఎన్ని తపస్సులు చేయి, ఎన్ని ధ్యానములు చేయి, ఎన్ని పూజలు చేయి, ఈ దుఃఖ నివారణ కావడానికి వీలు కాదు.
0: పెనెన్స్, ఎనీ టైప్ ఆఫ్ సాధన కెన్ నెవర్ రిమూవ్ సారో ఇఫ్ ఇట్ ఇస్ హిస్ నేచర్.
1: కారణం ఏమిటి? స్వభావాన్ని మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు.
0: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ నో వన్ కెన్ చేంజ్ వన్స్ నేచర్.
1: బెల్లమునకు తీపి స్వభావము.
0: స్వీట్ టేస్ట్ ఈస్ ది
1: ఈ స్వభావాన్ని ఎంత మార్చడానికి ప్రయత్నించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
0: యూ కెన్ నెవర్ రిమూవ్ స్వీట్నెస్ ఫ్రమ్ జాగరీ.
1: అదే విధంగానే మనకు దుఃఖం స్వభావం కాదు గనుకనే మనం మార్చుకోగలుగుతున్నాం.
0: యాజ్ సారో ఈజ్ నాట్ నేచురల్ టు అస్, వీ కెన్ ఓవర్కమ్ సారో.
1: ఈ సుఖ దుఃఖములు రెండు కూడా మనస్సు యొక్క వికారములే.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఎసెన్షియలీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్
1: మైండ్. మనోవికారముల చేతనే సుఖములు దుఃఖములు మనకు సంభవిస్తున్నాయి.
0: ది జాయ్ అండ్ సారో అకర్ ఆన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్ అండ్
1: నిజముగా మనము ఆనంద స్వరూపులమే.
0: వీఆర్ బేసికలీ ది వెరీ అమృత
1: స్వరూపులమే.
0: ఇమ్మార్టాలిటీ,
1: అనంత స్వరూపులమే.
0: ఇన్ఫినిటీ,
1: అమరత్వములమే.
0: వీఆర్
1: ఇట్ సత్యాన్ని మనం భావించాలి.
0: We should always consider our selves.
1: ఎప్పుడు ఇది మనకు భద్రపడుతుంది?
0: When can we be steady in our approach?
1: ప్రేమను మనం అనుభవించినప్పుడే ఇది భద్రత ఏర్పడుతుంది.
0: Only when we develop and enjoy God's love steadily, we can have this kind of thing steady in us.
1: నాది నావారు అనేటువంటి స్వార్థ స్వప్రయోజనం మనం కొంతవరకు నిర్మూలం గావించుకోవాలి.
0: We should remove from us the feelings of I and mindness.
1: ఎవరికి కొంతమందికి మాత్రమే మనం సేవ చేయాలి, కొంతమంది క్షేమాన్ని మాత్రమే మనం కోరాలి అని కాదు.
0: We should not feel that we should serve only a few people.
1: అందరి క్షేమాన్ని కోరాలి.
0: We should wish the welfare of all.
1: అందరి ఆనందాన్ని మనం ఆశించాలి.
0: We should aspire for the bliss of all.
1: అందరి అభివృద్ధిని మనం అభిలషించాలి.
0: We should wish the good for all.
1: ఇట్టి పవిత్రమైన భావం చేతనే ప్రాచీనులు
0: The ancients were full of
1: such lessons. They
0: have offered such lessons as let the whole world be happy and let the whole world enjoy.
1: వేదమునందు కూడాను ఇట్టి సమత్వాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: The Veda also teaches
1: సహనాభవంతు సహవీర్యం కరవావహి. ఇవంతా ఏమిటిది? కలిసి మెలిసి పెరుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: Let us live together, let us grow together, let us develop the intelligence which we have acquired.
1: Kalasi melasi kalata leka chelimitu jeevinchudam anindi vedam.
0: Veda has declared, let us live without any misunderstanding and any quarrel.
1: Kalasi melasi kalata leka chelimitu jeevinchudam anindi vedam. Kani ee naadu maadi meede anetunte oka bheda bhavulaku choti vatam chetani kalatala abhirudhi ayipothunnayi.
0: On account of differences which are allowed between person and person, there have been quarrels these days.
1: Prema swarupulara, ee divyamaina bhavanni mee yokka hrudayamulandu nimpukodaniki tagina krushi cheyandi.
0: Embodiments of divine love develop
1: vesamu asuya ragamulu ilanti vantram mana hrudayamlo emaatram kudunu praveshincharadu.
0: Do not give room for hatred and anger in your hearts.
1: ఏనాడు ఈ దివ్యమైన ప్రేమను మనం అనుభవిస్తామో ఆనాడే మనం దివ్యత్వాన్ని కూడా అనుభవిస్తాం.
0: వీ కెన్ ఎంజాయ్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దిస్ డివైన్ లవ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ ఇన్ అవర్ హార్ట్.
1: ఒకనొక సమయంలో ధర్మజుడు కృష్ణుడు ప్రశ్నించాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ధర్మజ క్వశ్చన్ కృష్ణ,
1: నిరంతరము కూడాను నిన్ను దూషించేటువంటి యొక్క దూషణలు నేను వినలేకపోయేటువంటి వాడు.
0: కృష్ణ, I was not able to hear whenever any person criticized you.
1: Shishupala dantavakradulu maha papulu.
0: This Shishupala and Dantavakra are great sinners.
1: Divyamurti ainatundi yokka paramatmani inni vidhamuga nindistu vacharu.
0: They were criticizing in abusive terms.
1: Kani atti varu enatikaina kodunu ee papa phalam anubhavinchak tappadani bhavinchanu.
0: I always felt such sinners will face their get the reward for what
1: ee maha sabhalopala.
0: But in this great assembly,
1: నేను నా కనులతో చూస్తూ ఉండగానే,
0: ఈవెన్ వెన్ ఐ యామ్
1: వాచింగ్, దివ్యమైనటువంటి యొక్క జీవన జ్యోతులు మీలో ఐక్యమైపోయినాయి.
0: ది ఫ్లేమ్ ఎంటర్డ్ ఫ్రమ్ దేర్ డెడ్ బాడీ.
1: ఇలాంటి పాపలు కూడా మీలో ఐక్యత ఉంటుందా అని ప్రశ్నించాడు.
0: హి క్వశ్చన్, Do such sinners also get a place in you?
1: Dharmajunaku oka chakkani peru.
0: Dharmaja has a good name.
1: Madhura bhashana ani ataniki oka title.
0: One of the titles is a sweet tongued one.
1: Rajabhushana ani rendu oka title.
0: Another one is Rajabhushana.
1: Rajabhushana madhura bhashana idi kevalam nee bhranti tappa anyam kaadu annadu
0: krishnudu. Krishna told Dharmaja, Rajabhushana, Madhura Bhashana, this is only your own deluded thinking.
1: Dushana Bhushana Tiriskara Puraskaramalu Dehamulaku Matrame Kani Atmaku Levu.
0: Praise and censure are applicable only to the physical body, they are not applicable to Atma, he said.
1: Dehame Neenanetuvanti Okka Mamakaram Chetane Nee Ee Badhaku Guri Kavalsi Vachindi.
0: You will be put to this kind of suffering when you identify yourself with the physical body.
1: ఈ దేహ భ్రాంతిని నీవు అభివృద్ధి గావించుకోవటం చేతనే ఆత్మ భ్రాంతి నీకు అడ్డు తగిలింది.
0: When you develop delusion about your own physical body, then you will not be able to understand ఆత్మ
1: ప్రాపర్లీ. ఈ దుఃఖమునకు కాని, ఈ ఆనందమునకు కాని, ఈ క్రోధమునకు కాని, ఈ రాగమునకు కాని నీ మనసే కారణం.
0: ఫార్ ది సారో ఆర్ జాయ్, ఫార్ ది అటాచ్మెంట్ ఆర్ హేట్రేట్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ మైండ్.
1: మనసును మంచిగా మరల్చుకో.
0: యూ ట్రై టు చేంజ్ యువర్ మైండ్.
1: అంతేకాని ఎట్టి వారికైనా కూడా నాలో స్థానం ఉంటుండాలి.
0: దెర్ ఇస్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ మీ.
1: ఎచ్చట పుట్టి నచ్చటకి నేగుటనైతే ఓ ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి తిరిగి పోక తప్పదు.
0: ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ దే హ్ కమ్.
1: మట్టి నుంచి పుట్టినటువంటి కుండ,
0: ద పాట్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్
1: పగిలి ముక్కలై చూరుచూరై తిరిగి మట్టిలోనే చేరిపోతుండాలి.
0: When it is broken for a period of time, it gets and merges.
1: అది రీతిగా దేహం మృణ్మయం నుంచి వచ్చినటువంటిది మృణ్మయంలోకి దేహం చేరిపోతుంది. ఆత్మ చిన్మయ స్వరూపము, అది నిరంతరము చిన్మయంగానే ఉంటాడు.
0: The physical body has come from the nature, it goes and merges in nature. Atma has come from Paramatma and it goes and merges in Paramatma himself.
1: Atma ప్రేమమయమైనటువంటిది.
0: Atma is the very embodiment of love.
1: జ్యోతిర్మయమైనటువంటిది.
0: Full of effulgence.
1: అక్కడ బల్బు ఉంటుండాలి.
0: హియర్ ఇస్ అ బల్బ్.
1: కానీ వెలుతురంతా ఇక్కడంతా ప్రసరించినది.
0: బట్ ది లైట్,
1: ఈ వెలుతురుకు ఏమి రూపము?
0: ఫర్ దిస్ లైట్ దెర్ ఇస్ నో ఫామ్.
1: ఏ రూపము లేదు, ప్రకాశమే దాని యొక్క రూపము.
0: ఇట్స్ వెరీ ఫామ్ ఇస్ ది ఎఫల్జెన్స్.
1: అట్లే ఆత్మ అనేటువంటిది ఒక ప్రకాశము.
0: సిమిలర్ ఇస్ ఆత్మ, ఇట్ ఇస్ ఓన్లీ
1: దానికి ఇట్టిదే అట్టిదే అనే రూపము చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గివ్.
1: మనలో ఉన్నటువంటి గుణముల యొక్క మార్పు చేతనే దాని యొక్క స్వరూపం నిరూపణ అయిపోతుండాలి.
0: We only imagine according to our own qualities the form of Atma as such and such.
1: Divyatma Swarupulara Bhagavat Tattvam Nandukari Bhagavat Vakyam Nandukari Yento Vishalamena Anantamayantunti Yukka Arthamul Karigam Untuntai.
0: Embodiments of Divine Atma, the words of the Lord and the feelings of the Lord are very very broad.
1: Ikkada oka chinna udaharanam.
0: Here is a very small example.
1: Varnamulanta kuda nu Bhagavantu srishtinchadu ani anukuntuntam.
0: We say that all these castes are created by God. అయితే
1: ఈ వర్ణములు సృష్టించడానికి కారణం ఏమిటని ప్రశ్నించుకుంటే గుణ కర్మ విభాగస్య అన్నారు. గుణమును కర్మను బట్టి ఈ వర్ణములు మార్పు చెందుతూ వచ్చాయి.
0: If we question ourselves on what basis God has created these four castes, it is on the basis of one's own nature and one's action.
1: ఒకటి నలుపు, రెండవది తెలుపు, మూడవది ఎరుపు.
0: There are three colors for the sun. One is
1: ఈ తెలుపు, ఎరుపు, నలుపు.
0: బ్లాక్, వైట్ అండ్ రెడ్.
1: ఇది ఎట్లా ఉంటున్నాయి? మనం నిత్యము మనం దర్శిస్తున్నాం ఈ మూడు రంగులను.
0: వైఆర్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ త్రీ కలర్స్, సీయింగ్ దీస్ త్రీ కలర్స్.
1: రాత్రి చీకటి, అది నలుపు.
0: నైట్ ఈజ్ ఫుల్ ఆఫ్
1: తెల్లవారేటప్పటికి ఈ నలుపు పోయేటప్పటికి ఎరుపు ప్రారంభమవుతుండాలి సూర్యకిరణములు.
0: వెన్ ది డే ఈజ్ అబౌట్ టు బ్రేక్ there will be this red rays of the sun.
1: ఈ యొక్క ఎరుపు రంగు బలిచిపోతు రావు వచ్చేటప్పటికి అది తెల్లటిగా తెలుపుగా మారిపోతుండాలి.
0: When this redness matures itself, it becomes white.
1: ఈ ఎరుపు ఎక్కడ నుంచి వచ్చింది?
0: From where did this red
1: నలుపు నుంచి వచ్చింది?
0: From darkness it came.
1: ఈ యొక్క తెలుపు ఎక్కడ నుంచి వచ్చింది? ఎరుపు నుంచి వచ్చింది.
0: From where did this whiteness emerge?
1: నలుపు నుంచి ఎరుపు, ఎరుపు నుంచి తెలుపుగా మారిపోయింది.
0: All these three colors are emerging one from the other. Redness comes from the darkness and whiteness comes from the redness.
1: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయంలో సర్పులు కూడాను శూద్రుడే, అజ్ఞానంగా ఉంటుంటారు నలుపుగా.
0: Therefore, in at the stage of birth, everyone is a శూద్రా.
1: ఈ అజ్ఞానం క్రమక్రమేణా మనం మార్చుకుంటూ వచ్చేటప్పటికి రజోగుణంగా మారిపోతూ ఉంటుంటాది.
0: when we slowly free ourselves from ignorance, we will be full of rajoguna.
1: ఈ రజోగుణనే సాత్వికంగా కూడా రూపొందుతుంది.
0: This rajoguna itself gets transformed into sattvika guna.
1: అంటే ఉద్రేకం కలిగినటువంటి వాడు, రాగద్వేషం కలిగినటువంటి వాడు ఎరుపు, అదనే క్షత్రియుడు అన్నారు.
0: A kshatriya is one who is full of excitement, who is full of
1: pavitramaina divyamaina bhavyamaina bhavamunu kodinatunti vaade brahmanudu annaru.
0: Brahmana is really one who is full of sacred thoughts.
1: Murkattam chetanu ajnanam chetanu kumulipoyinatunti vaadu shuddhudu annaru.
0: The one who is full of ignorance, who is
1: andaru murkulu kaadu, andaru veerulu kaadu, andaru sattvikulu kaadu.
0: All people are not ignorant or stupid. All people are not
1: yendugulu guna karmamulu aadharam chesukoniye veerini ee vidhanga varnamulaga nirupistu vachindi.
0: On the basis of qualities found in man and also their actions,
1: andaru bhagavat swaroopule.
0: Everyone basically is embodiment of God. Prati
1: okka vyakti kudunu bhagavat aakarule.
0: Everyone is a very form of God.
1: తల్లికి నలుగురు కొడుకులు ఉంటుంటారు.
0: There are four sons for a mother.
1: పెద్ద కుమారుడు చక్కగా అన్ని విధములుగాను వేదాధ్యయనం చేసి చదువులంతా కూడా అభివృద్ధి గావించుకొని,
0: the eldest son has learned Veda.
1: స్థాయిలో పండితుడని పేరు పొందుతాడు.
0: And he gets a title that is a great scholar.
1: రెండవ వాడు,
0: the second one,
1: యుద్ధములో చేరి
0: he is a good fighter. He
1: గొప్ప వాడుగా రూపొందుతాడు.
0: He becomes
1: యుద్ధవీరుడుగా ఉంటాడు.
0: He is a great hero, war hero.
1: అతను సిపాయి అంటారు, ఒక యుద్ధవీరుడు అంటారు.
0: He is being described as a soldier.
1: మూడవ వాడు,
0: the third one,
1: ఏదో ఒక వ్యాపారంలో ప్రవేశించి
0: he enters into business.
1: గొప్ప వ్యాపారిగా పేరు పొందుతాడు.
0: He gets a good name, a very great name.
1: నాలుగో వాడు, తండ్రికి ఉండినటువంటి భూమిని ఎందుకు వృధా చేయాలని దాన్ని సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ వాడు ఒక శేట్టిగాడుగా రూపొందుతాడు.
0: ద ఫోర్త్ వన్ వాంట్స్ టు కల్టివేట్ ద ల్యాండ్ విచ్ హిస్ ఫాదర్ హ్యాస్.
1: నాలుగో వాడు
0: కర్షకుడు, ఈజ్ ఎ కల్టివేటర్.
1: మూడో వాడు వ్యాపారి.
0: ద థర్డ్ వన్ ఇస్ ఎ బిజినెస్ మన్.
1: రెండో వాడు క్షత్రియుడిగా ఉంటున్నాడు, యుద్ధవీరుడిగా ఉంటున్నాడు.
0: సెకండ్ వన్ ఈజ్ ఎ సోల్జర్.
1: మొదటి వాడు గొప్ప పండితుడిగా ఉంటున్నాడు.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ స్కాలర్.
1: అతను పండితుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వ్యాపారి, ఇతను కేవలం ఒక శూద్రుడు, భూమిని దున్నుకునేటువంటి. ఈ నలుగురు ఒక తల్లి బిడ్డలు కాదా?
0: ఆల్దో దేర్ ప్రొఫెషన్స్ ఆర్ డిఫరెంట్,
1: వారి వృత్తులను బట్టి ఈ విధమైనటువంటి పేర్లు వచ్చినాయి, కానీ నిజంగా చూస్తే సర్వులు కూడా ఒక తల్లి బిడ్డలే.
0: ఆల్ దీస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ మదర్. ఆల్దో బేస్డ్ అపాన్ దేర్ ఓన్ యాక్షన్స్ డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
1: కనుక ఈ భేదములను మనం ఏమాత్రం కూడా పాటించరాదు.
0: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ సచ్ డిఫరెంట్ in differences in thoughts at all.
1: కనుకని జాతి భేదము లేక జనులకు ఆశ్రయం ఇచ్చి సర్వ సమత్వము చాటు తరులు చెట్ల కంటే మనం హీనమైపోయినాం ఈనాడు.
0: If we show such differences, we are worse than trees which do not distinguish between man and man, give their shade equally to everyone.
1: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడా ఒక భగవత్ నామం అనేటువంటిది సమత్వంగా చరించాలి.
0: Every human heart must resound with the name of the Lord.

0: The name of soil itself gives you so much of comfort. Think of that name in your heart. Always think of it.
1: Vruchamul talalupi pelukuchundu.
0: The trees go on nodding their heads and giving us a lesson.
1: Sai namame hai smariyinchudo yanchu. Pachi santanamul palukuchundu.
0: The birds go on repeating and telling us the name of Sai is
1: Sai namame hai smariyinchudo yanchu. కుసుమముల్ ఊపుచు పలుకుచుండు
0: ద ఫ్లవర్
1: కుసుమముల్ వాసన కురియుచుండు
0: ది ఫ్లవర్స్ స్ప్రెడ్ దర్ ఎఫల్జెన్స్ టీచింగ్ అస్ దట్ ది నేమ్ ఆఫ్ సాయి గివ్స్ యూ ఆల్ ద జాయ్ రిపీట్ దట్ నేమ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్
1: సాయి నామమే హాయి స్మరించుడో ఎంచు తుమ్మెదల్ జుమ్మని దొరచుచుండు
0: ద బీస్ట్ ఆల్సో గివ్ ద సౌండ్ డిక్లరింగ్ దట్ ద నేమ్ ఆఫ్ సాయి గివ్స్ యూ ఆల్ కంఫర్ట్ అండ్ ఆల్ జాయ్ Repeat that name in your own heart.
1: Akashamanundi adiye shabdambu vachu.
0: The sound emanating from the ether, the sky, also do the same thing.
1: Adiye shabdam.
0: The sound coming from the earth also do the same thing.
1: Sai yantu sarvadikkulanundi.
0: The name Sai comes from all sides, all directions.
1: Pikkillu namam pattiyandu.
0: It is resounding itself in Parthi.
1: Pikkatillu chundu Parthiyandu.
0: It is resounding in the
1: yakkada chusina okaru gurchu Sairam Sairam Sairam Sairam Sairam ee hrudayam anetuvanti enta pavitramainatuvanti reetiga roopanduthuntadi.
0: When everyone goes on greeting another person,
1: Sai ante okare peru kaadu.
0: Sai is not the name of a particular person.
1: Sai pavalinchinatvanti hrudayam paina pavalinchinatvanti oka paramaatma tattvame Sai.
0: Sai is the very divine principle which rests in the human heart.
1: Ee naadu mana yokka samskrutini mana yokka pavitramaina yokka bhavanni ee naadu manam poorthi marchipothunnam.
0: Today we are forgetting our sacred culture and our sacred nature.
1: Manchi tattvamu marachiri manushulanta.
0: All the human beings are forgetting the good principles.
1: Dharma adugante sanghana karmagali.
0: To one's bad luck, righteousness has
1: nilavadeye lekunde neetike echata.
0: For morality there doesn't seem to be any shelter at all.
1: Daurbhagyam emi kalu.
0: Can there be greater bad luck and ill luck than this particular thing?
1: Okka neetiki manam emaina chotunistunnama?
0: Are we giving any place for morality in our own heart?
1: Ledu.
0: Certainly not.
1: Neeti mana jati.
0: Morality is our own caste.
1: Jati gauravamu neeti pai nilichunu.
0: The honor of the caste and religion
1: is based upon morality.
0: Without morality,
1: neeti galgu jati nijamaina jati ra vinuvu vinudu bharatiya veerasutuda.
0: Oh, heroic son of Bharat, listen to this truth. The very basis of our caste,
1: sangha maryadalanniyu ganga kalise,
0: all the honor of our society is washed away.
1: Manusha jatike tripthiye mayamayye.
0: The humanity has lost all sorts of contentment, satisfaction, peace.
1: Sila naitika viluvalu sidili poye.
0: Character and integrity have lost their
1: ఇది ఏ ఈనాటి ప్రోగ్రెస్ విద్యలందు.
0: Whatever you call progress in education is only this.
1: ఇదియ మనం చేయవలసినటువంటిది. మన ప్రోగ్రెస్ ఏమిటి?
0: వాట్ ఈజ్ అవర్ రియల్ ప్రోగ్రెస్?
1: కన్న తల్లిదండ్రులు మనం ధిక్కరించిపోతున్నాం.
0: వీఆర్ డిజర్వింగ్ పేరెంట్స్ హావ్ గివెన్ బర్త్ టు us.
1: వారిని గౌరవించలేనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ రీచింగ్ ఎ స్టేజ్ వేర్ వీఆర్ పుట్టింగ్ దెమ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనకు అదుపులో ఉండి అనుకూలవంతులై అన్ని విధములుగా మనం ఆదరించి అభివృద్ధి గావించినటువంటి తల్లిదండ్రులను ఈనాడు విస్మరిస్తున్నప్పుడు ఏ యొక్క అనుకూలములు లేక మనకు అతీతమై అగమ్య గోచరమైనటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా మీరు ప్రేమించగలరు?
0: ఇఫ్ యూ కెన్ గివ్ అప్ అవర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యూ కెన్ రికగ్నైజ్ గాడ్ హూ ఈజ్ ఇన్విజిబుల్?
1: నీ అనుకూలంలో ఉండేటువంటి దాన్ని నీవు ప్రేమించలేనప్పుడు,
0: if you are not able to love your own parents who have given you so much,
1: avyaktamai agocharamainatvanti oka daivanni ee reetiga nu preminchagalavu?
0: The invisible and the God who is not seen, how can you love him?
1: Mottamadati nee tallidandrulu nu preminchu.
0: Therefore in the very first instance
1: వారే నిన్ను పెంచి పెద్ద చేసి అన్ని విధములైన ఈ స్థితికి తెచ్చినటువంటి వారు.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ యూ బర్త్.
1: ఇట్టి వారికి చెప్పలేనటువంటి మానవుడు
0: ఇఫ్ మ్యాన్ కెనాట్ షో
1: గ్రాటిట్యూడ్. దైవ భక్తి, దైవ భక్తి, ఈ భక్తి నిజమైన భక్తి అవుతుందా?
0: ఇఫ్ యూ సే డివోషన్ టు గాడ్, కెన్ ఇట్ బి ట్రూ డివోషన్?
1: కానే కాదు.
0: ఇట్ కెన్ నెవర్ బి.
1: ఇది కేవలం దైవాన్ని కూడా స్టంట్ చేయటం అవుతుంది.
0: దిస్ బికమ్స్ ఎ టైప్ ఆఫ్ స్టంట్ ఎయిమ్డ్ అట్ గాడ్.
1: నీకు అందుబాటులో, నీ ఆధీనంలో ఉండిని నిన్ను ప్రేమించి, నిన్ను అభివృద్ధి గావించి, నిన్ను ఇంతవరకు తెచ్చినటువంటి తల్లిదండ్రులకు మొట్టమొదట నీవు పూజించు.
0: యూ వర్షిప్ యువర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ అండ్ యువర్
1: అదే మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వర్షిప్ యువర్ ఫాదర్.
1: ప్రత్యక్ష స్వరూపులను మనం విస్మరిస్తున్నాము.
0: We are giving up
1: పరోక్షమైనటువంటి దేవాలను, దేవతలంతా కూడా ఆరాధిస్తున్నాము.
0: We are trying to search for gods who are not really seen.
1: సజీవులను బాధించడము, నిర్జీవులను పూజించడము, ఇది భక్తి కానేరదు.
0: Hurting the living and worshipping the thing which is not seen, this cannot be true devotion.
1: సజీవులను పూజించు.
0: Worship people with life.
1: ప్రతి మానవుడి ఎందుకు నువ్వు దైవత్వాన్ని విశ్వసించు?
0: Have full faith that God dwells in every living being.
1: Idiye Sai Prabodha.
0: This is the teaching of Sai.
1: Nijamuga ee samatvanni meenu abhruthi gavinchunte Bharat desam yokka samskruti intakante marokati ledu.
0: If you can develop this kind of attitude and equality, the culture of Bharat can grow to any extent.
1: Evvarini manam dveshincharadu.
0: Do not hate anyone.
1: Kanukane Vyasulu,
0: that is why Vyasa has declared,
1: ఇది గొప్ప మహర్షి,
0: he is a great sage.
1: ఇంతే కాదు, వ్యాసు నారాయణ హరిహి అన్నారు. అతను నారాయణ స్వరూపుడని కూడా ఒక ప్రఖ్యాతి.
0: Not merely that, it is said that Vyasa himself is నారాయణ.
1: శబ్ద స్వరూపంలో ఉండేటువంటి వేదములంతా కూడా అక్షస్వరూపంగా మార్చినాడు.
0: He was able to give a shape of letter and write
1: everything. అరంజ్యోతి గ్రేట్ గ్రాండ్ సన్.
0: ఈ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్
1: అరంజ్యోతి.
0: అరంజ్యోతి
1: ఇలాంటి మహర్షి ఈ విధమైనటువంటి యొక్క అనంతమైనటువంటి వేదాలను, అనేక రూపంలో ఉండేటువంటి వేదాలను మానవుడు ఇంత అనుభవించడానికి సాధ్యం కాదని గుర్తించి దానిని విభజించుకుంటూ వచ్చాడు.
0: హీ రికగ్నైజ్ దట్ వేదాస్ ఫర్ ఇన్ఫినిట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు రికగ్నైజ్ దట్. Therefore, he divided the Vedas into different ways.
1: అతను ఆషాఢ పౌర్ణమి రోజు పుట్టినటువంటి దినం.
0: He was born on the full moon day of the month of
1: Ashada. కనుక ఈనాడు వ్యాస పౌర్ణమి అనడానికి కూడా అదే మూల కారణము.
0: That is the reason why today is described as Vyasa Purnima.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని సమత్వంగా భావించి ప్రపంచానికి వ్యాప్తింపజేసినటువంటి వాడు వ్యాసుడు.
0: Vyasa is one who has declared the divinity which is equally existing in every human being for the benefit of the world.
1: 18 puranamulu kudanu rasi,
0: he wrote 18 puranas.
1: ee 18 puranamulu kudanu andaru patinchadam sadhyam kadani gurtinchi,
0: he recognized that everyone may not be able to read these 18
1: epics. paropakara punyaya papaya parapeedanam ani rendu vakyamlo opane dani yokka saramsanni muginchadu.
0: He summed up the essence of all these 18 puranas in
1: help ever hurt never.
0: And those
1: అందరికీ సహాయం చేయి, ఎవరిని నువ్వు బాధించొద్దు అన్నాడు.
0: అండ్ దోస్ టు సెంటెన్సెస్ విచ్ ఆర్ ది సమ్మరీ ఆఫ్ 18 పురాణస్ ఆర్ హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ నెవర్.
1: ఈ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులంతా కూడా లోకానికి అందించినటువంటి వ్యక్తి
0: వేదవ్యాస వాజ్ వన్ హూ టాట్ ఆల్ ది సేక్రెడ్ థింగ్స్ టు ద వరల్డ్.
1: కనుకనే వేదవ్యాసుడు పుట్టిన దినము పౌర్ణమి కనుక ఇది గురు పౌర్ణిమ. లోకానికంతా కూడా ఒక గుర్తును తెప్పించినటువంటి వాడు కనుక వ్యాసుడు, అతని గురువు అనుకున్నారు.
0: As Vedavyasa was one who taught such extraordinary things to the world, he has been described as the master for the
1: guru anaga andhakaramunu nirmoolam gavinchinatunti vaadu.
0: Guru master stands for one who destroys the darkness of ignorance.
1: Karukane nijamainatunti guruvu bhagavantude.
0: Therefore the true master,
1: ee andhakaramane ajnanam nirmoolam gavinchetundi shakti samarthyam athaniki okkatiki maatrame untundi.
0: Only God has the power and the capacity to destroy.
1: Migilinatundi vishayalante kodu loka sambandhamainatundi vishayalanu bodhinchetundi varu, varu upadhyayulu kavachunu leka adhyapakudu kavachunu.
0: The other teachers who teach,
1: meerandaru evariki guruvulu kane kaadu,
0: they cannot be called gurus. They may be called
1: ఉపదేశం చేసినటువంటి వారందరూ కూడా నువ్వు గురువులు కాదు.
0: Everyone who teaches cannot be called a guru.
1: గురు గురుహు ఆరికందరికీ గురువైనటువంటి వాడు భగవంతుడు.
0: God is the master of all these masters, the teacher of all these
1: కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు భగవంతుడిని గురువుగా భావించాలి.
0: Therefore, everyone should treat God alone as the true guru.
1: ఈ గురు పూర్ణిమ అని చెప్పింది కేవలం గురువులు పూజలు చేయటము, పండ్లు ఇవ్వటము, దక్షిణ ఇవ్వటం, ఇది కాదు గురు పూజ.
0: On this Guru Purnima day, worshipping Guru does not mean giving Dakshina and washing
1: the feet. Dakshina Loka Guruvulu. Dakshina Loka Guruvulu. Dakshina Lokesha Guru.
0: Dakshina or offerings may be given to this worldly teacher.
1: Ee naati Guruvulanta kudanu, kevulo mantram chetulo dabbu. Idi Bada Guruvulu, Bodha Guruvule kaani, kevalam nijamainatuvanti Guru Bhagavantudu okkade.
0: The true master is God alone. All these teachers, they go on teaching you and expecting some offerings from you.
1: Kalukane Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara. Bhagavantude Guru annaru. Aa Bhagavantude evaru? Prakruti manaku Bhagavaswarupamu.
0: Therefore it is said that God alone is Guru. Who is that God? Nature itself is that God.
1: Nature is the best teacher.
0: Therefore nature is the best teacher.
1: Kanuk manaku ee nature, ee yokka jagatte vishwame manaku nijamaina guru.
0: Therefore, the world, this nature itself, is the best teacher.
1: Kanuka vishwamulopala prati pachchi prati vruchamu prati sila anni kunu manaku aneka rakamla entundi upadeshamulu gavistunnayi.
0: Therefore, every bird, every tree, every mountain teaches so many
1: adavulanta kudunu kevalamu kastamayamu.
0: Forests are full of wood.
1: Kondalanta kudunu kevalamu silamayamu.
0: Mountains are full of stone.
1: Bhumi anta kudunu kevalamu mrunmayamu.
0: Earth is earth.
1: దేహమంత కేవలం మాంసమయము.
0: The physical body is full of
1: ఇవన్నీ కూడాను పంచభూతములమయమే.
0: All these are essentially
1: దీనికంటే
0: made up of five elements.
1: ఎక్కడ కూడా మనకు కనిపించదు.
0: Other than these five elements, you cannot get anything in nature.
1: కనుక విశ్వమే మన యొక్క ప్రధానమైనటువంటి యొక్క గురువు.
0: Therefore, this world is the greatest teacher.
1: ఈ విశ్వం యొక్క దివ్యత్వాన్ని చక్కగా మనం అనుసరించాలి.
0: We should understand this particular thing very clearly.
1: చూడండి, మనం ఒక దినం అర్లీగా నిద్రపోవచ్చును, ఒక దినం అర్లీగా మనం లేయవచ్చును.
0: వన్ పర్టికులర్ డే వీ మే గో టు బెడ్ అర్లీ, కానీ అనదర్ డే వీ మే గెట్ అప్ అర్లీ.
1: ప్రకృతి యొక్క శాసనం అనుసరించి ఋతువులు ఎంత కరెక్ట్ గా వస్తుందా, ఎంత చక్కగా వస్తున్నాయి.
0: బట్ లుక్ అట్ ద నేచర్, సీజన్స్ ఆర్
1: ఈ సూర్యోదయ సూర్యాస్తమం ఎంత చక్కగా క్రమంగా నడుస్తున్నాయి.
0: ది సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆర్ టోటలీ పంక్చువల్ అండ్ రెగ్యులర్.
1: కనుక అన్ని కూడా జగత్తు లోపల ప్రతి ఒక్కటి కూడాను తమ తమ నియమాలు తావు పాటిస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఇస్ ఫాలోయింగ్ ద రూల్స్.
1: మానవుడు ఒక్కడే తమ నియమాన్ని ఉల్లంఘించిపోతుండే.
0: మ్యాన్ అలోన్ ఈజ్ మేకింగ్ బ్రీచ్ ఆఫ్ ఆల్ ద రూల్స్ విచ్ ఆర్ లైడ్ డౌన్.
1: కనుకని ఈనాడు మానవునికే ఆ ధర్మ సర్వధర్మంలో అత్యవసరమైంది.
0: దేర్ఫోర్ ది నీడ్ ఫార్ రైచియస్ కాండక్ట్ ఈజ్ మెంట్ మోర్ దెన్ మ్యాన్.
1: తమ తమ ధర్మాన్ని తాము పాటిస్తున్నాయి.
0: యానిమల్స్ ఆర్ ఫాలోయింగ్ దేర్ రూల్స్ and their own regulation.
1: మృగములు కూడాను తమ తమ నియమాన్ని తాము పాటిస్తున్నాయి.
0: బీస్ట్ ఆర్ ఆల్సో అబ్జర్వింగ్ ది రూల్స్.
1: వాటికి కొన్ని సీజన్ అండ్ రీజన్ అంతా ఉంటుంది.
0: దే హావ్ ఎ రీజన్ అండ్
1: ఏ సీజన్ ఏ రీజన్ లేకుండా పరితపించేటువంటి వాడు మానవుడే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద మ్యాన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ సీజన్ అండ్ ఎనీ రీజన్.
1: కనుక అట్టి మానవునికి ఈనాడు సుబోధాలు అత్యవసరము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ఆల్ దీస్ టీచింగ్స్ ఆర్ మెంట్
1: అట్టి మానవునికి ఈనాడు ధర్మ ప్రబోధాలు అత్యవసరము.
0: Teaching about righteousness is necessary.
1: అట్టి మానవునికి నీతి నిజాయితీలు అవసరము.
0: The morality and character is
1: essential. ఒక నియమాన్ని పాటించాలి.
0: Man has to follow some rules and regulations.
1: ఆధ్యాత్మికము.
0: And that particular rules and regulations.
1: ఆధ్యాత్మికమే లేకపోతే మానవత్వం ఏమాత్రం కూడా ప్రకాశించదు, వికసించదు.
0: Humanity can never shine resplendently without spirituality.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనం ఈ ప్రేమను పొందాలనుకుంటే
0: యూ వాంట్ టు అటైన్ దిస్ ట్రూ లవ్.
1: 8వ తరగతి పిల్లవాడు చెప్పాడు నామస్మరణ.
0: 8th స్టాండర్డ్ బాయ్ జస్ట్ హి స్పోక్, హి వాస్ స్పీకింగ్ అబౌట్ నామస్మరణ.
1: స్మరణే తరుణోపాయం.
0: ఇట్ ఈస్ రిమెంబరెన్స్ ఇట్సెల్ఫ్ విచ్ కెన్ సేవ్ అస్.
1: ముఖ్యంగా మీరు సేవా కార్యక్రమంలో పాల్గొని నామస్మరణ చేత సగులు సేవను ఆచరించాలి.
0: Participate in service activity. Repeat the name of the Lord. Serve all people.
1: ఈనాడు ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తించుకోవాలి.
0: టుడే యు హావ్ టు రికగ్నైజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ స్పెసిఫిక్ థింగ్.
1: మానవ దేహము కర్మ నిమిత్తమే లభించినటువంటిది.
0: Human body is given in order to serve others.
1: కర్మానుబంధీని మనుష్యలోకి.
0: It is given for action, for doing, for undertaking action.
1: కనుకని కార్యకలాప సముదాయములన్నీ కూడాను ఈ కాయముతోనే కూడి ఉంటున్నాయి.
0: All the activity is associated with the physical body.
1: కర్మను ఆచరించక మనం ఏమాత్రం కూడా ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ యూ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ ప్రాపర్లీ.
1: తమ కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడే కేవలం పాపి అని చెప్పవచ్చు.
0: హీఈస్ ఎ సిన్నర్ హూ గివ్స్ అప్ హిస్ డ్యూటీస్.
1: ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు పాటిస్తూ పోయినప్పుడు దేశమంతా సుభిక్షంగా ఉంటుంది.
0: ఇఫ్ ఎవ్రీ వన్ కెన్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ, ది వరల్డ్ విల్ బి హ్యాపీ, ది కంట్రీ విల్ బి ప్రాస్పరస్.
1: ఎవరి కోసమో నీవు యోచించవద్దు.
0: డూ నాట్ థింక్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
1: నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు, ఇంకొకరు తన కర్తవ్యాన్ని తాను ఆచరించు, అప్పుడు ఒకరికొకరు చెప్పనక్కర్లేదు.
0: ఇఫ్ ఈచ్ వన్ గోస్ ఆన్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ వన్ టీచింగ్ అనదర్ టు డూ వన్స్ వర్క్.
1: ఏ యొక్క జడమైనటువంటి మిషన్ కూడాను పనిచేయకపోతే తుప్పుబట్టిపోతుంది.
0: ఈవెన్ ఎ లైఫ్లెస్ మెషిన్ గెట్స్ రస్టెడ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ వర్క్ ఫర్ సమ్ టైమ్.
1: మనిషి పై చేయకపోతే వాడు తుప్పు పట్టడా?
0: వుడ్ నాట్ మ్యాన్ రస్ట్ ఇఫ్ ఇట్ డస్ నాట్ వర్క్?
1: కనుక పని చేయనటువంటి ఒక మానవుడు మానవుడే కాదు.
0: ఎ మ్యాన్ హూ డస్ నాట్ వర్క్ కెనాట్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ఏదో ఒక పని చేస్తూ పోతుందామంటే కాదు, సమాజ సేవలో పాల్గొనాలి.
0: ఇట్ షుడ్ నాట్ బి సమ్ వర్క్ ఆర్ అదర్, వన్ షుడ్ అండర్టేక్ ద సర్వీస్.
1: సమాజ సేవనే సర్వేశ్వరుని యొక్క సేవ.
0: సర్వీస్ టు ది సొసైటీ, సర్వీస్ టు ద లార్డ్.
1: కనుకనే భగవంతుని ప్రేమను పొందాలంటే సులభమైన మార్గం అది.
0: ఇఫ్ యు వాంట్ టు
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. నీవు అందరినీ ప్రేమించు, అందరికి సేవించు.
0: సర్వ్ ఆల్, లవ్ ఆల్.
1: ఈ సేవించేటువంటి మార్గంలో మనం చక్కగా మన జీవితాన్ని పవిత్రం గావించుకోవాలి.
0: సాంక్టిఫై యువర్ లైఫ్ బై సర్వింగ్ అదర్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా, అనేక మంది ప్రశాంతనీయం కూడా వస్తారు. ఇంకా రేపటి నుంచి మాత్రము ఎవరు కూడా ఊరుకో కూర్చోవడానికి వీల్లేదు.
0: సో మెనీ పీపుల్ కమ్ టు ప్రశాంతి నిలయం.
1: వారి చేతనైనంత పని సమాజంలో మనం చేసే తీరాలి.
0: నో వన్ షుడ్ సింప్లీ సిట్ క్వైట్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: కేవలం తినటం, కూర్చోవటం, మాట్లాడటం ఇదేనా మన యొక్క మానవత్వానికి తగినటువంటి లక్ష్యము?
0: ఈజ్ ఇట్ ఎ ప్రాపర్ హ్యూమన్ నేచర్ మియర్లీ టు ఈట్ సింప్లీ సిట్ అండ్ చిట్ చాట్ అండ్
1: వేస్ట్? ఎవరి చేతనైనంత పని వారు తప్పక చెయ్యాలి.
0: ఈచ్ వన్ షుడ్ అండర్టేక్ వర్క్.
1: పని చేయనటువంటి వాడు ప్రశాంతి నిలయంలో ఉండడానికి వీలే లేదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ వర్క్ హాస్ నో ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం అట్ ఆల్.
1: చేయండి, ఏదైనా ఒక సేవ చేయండి.
0: అండర్టేక్ సమ్ వర్క్, సమ్ సర్వీస్.
1: కేవలం నిరంతరము లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్ ఇదేనా మానవత్వానికి? ఇది సరైనటువంటిది కాదు.
0: వుడ్ ఇట్ బి ప్రాపర్ ఫర్ హ్యూమానిటీ?
1: ఈ గురు పౌర్ణమి నుంచి మీరు చేయవలసినటువంటి సేవలు ఇదే ప్రధానమైనది.
0: ఫ్రమ్ గురు పూర్ణిమ
1: ఎంతో సేవ చేయవలసినంత ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్క్ విచ్ కుడ్ బి డన్.
1: ఆ సేవ ఎందే జీవితం సార్థకమవుతుంది.
0: యు శాంక్టిఫై యువర్ లైఫ్.
1: ఈనాడు లోకమంతా ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి కావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్?
1: సేవకత్వాన్ని నేర్చుకోకుండా నాయకత్వంలో పోవటం చేతనే ఈ విధమైనటువంటి దురవస్థలు పాలైపోతుంటాయి.
0: పీపుల్ ఆర్ బికమింగ్ ది లీడర్స్ వితౌట్ ఫాలోయింగ్ ది సర్వీస్ ఆర్ వితౌట్
1: సేవ చేయనటువంటి వాడు నాయకుడికి ఏమాత్రం అర్హుడు కాదు.
0: ఏ పర్సన్ హూ డస్ నాట్ నో హౌ టు సర్వ్ కెన్ నెవర్ బికమ్
1: నాయకత్వాన్ని అందిస్తుంది.
0: It is the service which can confer leadership.
1: Kinkaratvame sankaratvanni poshistundi.
0: It is the attitude of service.
1: Nenu goppavadu goppavadu ahankaraniki emattam kuda avakasam ivvakoddu.
0: There should not be any room given in human heart for ego.
1: Eenadu dharam cheta balavantudu kaadu.
0: A wealthy person should not.
1: Vidya cheta balavantudu kaadu.
0: An educated person should
1: not. Janam cheta bhagavantudu balavantudu kaadu.
0: A person who has
1: nijamaina balam emiti? Morality and purity are the only strength. Morality and purity.
0: Morality and purity are the only
1: strength. మానవుని యొక్క నిజమైన బలము.
0: This is true strength for every human.
1: దేహ బలం ఉంటే ఏం ప్రయోజనము?
0: What is the use of this physical?
1: గుండు పోయొచ్చు, బండ పోయొచ్చు.
0: You may carry a big stone or a boulder.
1: కాదు, మన దుఃఖాన్ని కూడా నువ్వు భరించుకునేటువంటి బలము నిజమైన బలం అది.
0: We should have that particular power which can help us to bear.
1: సత్యవంతుడు కావాలి.
0: We should become men of character.
1: హృదయం పరిశుద్ధంగా ఉండాలి.
0: Our hearts must be pure.
1: ఇవి రెండు మనం అభివృద్ధి గావించుకోవాలంటే సేవలో పాల్గొనాలి.
0: And with these two, who should undertake service
1: activity. ఈ సేవలో పాల్గొనేటప్పటికి అహంకారం నిర్మూలమైపోతుంది.
0: Once you undertake service activity, your ego is destroyed.
1: అహంకారాన్ని నిర్మూలం గావించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
0: If you want to remove ego in you, service alone is the best path.
1: అప్పుడే మన జీవితం కూడా సార్థకమైన కాకుండా మన దేశానికి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడం ప్రారంభమవుతాం.
0: నాట్ మెర్లీ అవర్ లైఫ్ గెట్ సాంక్టిఫైడ్, వుడ్ హావ్ హెల్డ్ అవర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్.
1: అనేక మంది ఆఫీస్ బేరర్స్ కూడాను అందరికీ ఉపదేశిస్తున్నారు కానీ వారు పనుల్లో చేరటం లేదు.
0: టుడే ఈవెన్ ఆఫీస్ బాయ్ బేరర్స్ ఆర్ ఓన్లీ టీచింగ్ అదర్స్.
1: ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కావాలి కానీ యజమానుడు కాకూడదు.
0: Everyone should first become worker. He should not become a master in the beginning.
1: Appude nijamainatundi desham yokka chemaanni korina varam avtam.
0: Then only would have properly
1: appude nijamaina manavatvanni manam poshinchina varam avtam.
0: Would have developed humanity and proper lines.
1: Kanuka prati okkaru kodunu sevalo palgonali.
0: Everyone should undertake service.
1: Itarulaku manam emi cheptunnamo adanni manam chesi choopinchali.
0: We should practice what we are teaching.
1: Dani nenu chestunnanu.
0: I am doing that.
1: అందువల్ల నేను చెప్పడానికి కూడా తగినటువంటి యొక్క ఇదిగా ఉంటుంటాను.
0: That is why I have every right.
1: అందరినీ ప్రేమించండి ప్రేమించండి, నేను అందరినీ ప్రేమిస్తాను.
0: I tell everyone should love everyone.
1: నేను ఎప్పుడు తెల్లవారి మొదలు రాత్రి వరకు పని చేస్తుంటాను.
0: From the break of the day till night I go.
1: నేను ఎంత ఉల్లాసంగా ఉంటాను మీకు తెలుసునా? మీకు తెలియదు.
0: How happy I always be. Do you
1: know? Happiness is my form. నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
0: I am always happy. That is my form.
1: ఏ ఒక్క దానికి యోచించను.
0: ఐ డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్.
1: కారణం ఏమిటి?
0: వై వాట్ ఈ
1: ఆశలు లేవు. అదే నిజమైన ఆనందానికి కారణం.
0: ఐ డు నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
1: పెంచుకుని పెంచుకుని పోవటం చేతనే ఆనందం తరిగి తరిగిపోతుంది.
0: యాజ్ యూ గో ఆన్ ఇంక్రీజింగ్ యువర్ డిజైర్స్, యువర్ జాయ్ గెట్ డ్విండిల్డ్ డిమినిష్డ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా, ప్రతి ఒక్కరు కూడా అందరినీ ఒకరి ఒకరిని ప్రేమించాలి.
0: Embodiments of divine love, each one should love.
1: ప్రేమించడం అంటే ఈ లోక సంబంధమైన ప్రేమను కాదు.
0: ఇట్ ఇస్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ ఓన్లీ లవ్.
1: ఆమె చెప్పాడని ఈ యొక్క దుర్మార్గంలో కూడా ప్రవేశించకండి.
0: డు నాట్ టేక్ ది రాంగ్ పాత్.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అనేటువంటి సమత్వంతో ప్రేమించాలి.
0: రికగ్నైజింగ్ దట్ ఆత్మ రిసైడ్స్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఏ సాధన చేయకపోయినా కూడా పర్వాలేదు.
0: యూ నీడ్ నాట్ డూ ఎనీ అదర్ సాధన.
1: ఆ ప్రేమనే ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది.
0: దిస్ లవ్ విల్ టేక్ యూ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: ఎవరిని బాధించకుండా చూసుకోండి.
0: డూ నాట్ హర్ట్ అదర్.
1: ఎవరిని బాధించినా దైవాన్ని బాధించినట్టుగా భావించండి.
0: హూమ్ సో యువర్ హర్ట్ యూ వుడ్ హావ్ హర్ట్ గాడ్ అలోన్.
1: కనుకనే ఈ విధమైనటువంటి సమభావాన్ని పెంచుకుంటే ఇదే ఐక్యతకు మూల కారణమవుతుంది.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ, దెన్ యూనిటీ వుడ్ బి వెరీ ఈజీ.
1: ఏ పని చేసినా లోపలైనా సరే బయటైనా సరే నామస్మరణ మాత్రం చేయండి.
0: వాట్ ఎవర్ వర్క్ యూ డూ, క్యారీ ఆన్ దిస్ నామస్మరణ.
1: నామమే ఈ సంసారమైనటువంటి సాగరాన్ని దాటించేటువంటి నావ.
0: ఇట్ ఈస్ ది నేమ్ విచ్ విల్ బి కంపేర్ టు ద బోట్ విచ్ కెన్ టేక్ యూ అక్రాస్ ది ఓషన్.
1: బలహీనమైనటువంటి యొక్క మాటల చేత మనకి ఏమాత్రము ప్రయోజనం లేదు.
0: డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్ బై మియర్లీ యూజ్లెస్ వర్డ్.
1: కాలం చాలా భగవత్స్వరూపము.
0: టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: వేస్ట్ టైమ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైమ్ ఈజ్ గాడ్. ఈ యొక్క దైవత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించి ఆ కాలమే భగవత్స్వరూపునిగా విశ్వసించాలి.
0: Consider time itself as the very embodiment of God and carry on your activity.
2: Bhajan bina sukha shanti nahi. Hari bhajan bina sukha shanti nahi.

తలచినట్టి పనులు తారుమారైనా చీకు చింతలేక

0: रसो वैसा अनुसूक्ति की रंजिलुनप तलचिन टिपनुलु तारुमारैन చీకు చింత లేక చిరునవ్వు తోడ.
1: ఇఫ్ ఆల్ ది టాస్క్స్ థాట్ ఓవర్ ఆర్ రివర్స్డ్, ద వన్ హూ యాక్సెప్ట్స్ ఇట్ విత్ ఆల్ ది స్మైల్ విదౌట్ ఎనీ కంప్లైంట్ నార్ వరీ ఆర్ బాదరేషన్, దేర్ హార్ట్ స్టాండ్స్ ద సింబల్ యాజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫార్ ద డిక్టమ్ రసో వై సహ. The center of God in a sense, that is the personification.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee charachara prapanchamunu srishtinchunadi poshinchunadi rakshinchunadi antyam gaavinchunadi kevalam bhagavantudani aneka mandi cheptu untaru.
1: Many declare that God is responsible for this creation, sustenance, protection and annihilation.
0: Kani daivamu ee roopamlo deenini srishtistunnadu, ee roopamlo deenini rakshistunnadu, ee roopamlo deenini antyam gaavistunnadu.
1: But in what form does God create, sustain and destroy this world?
0: Prapanchamunakanta kudanu panchabhutamule paramatma swarupamulu.
1: The five elements in this universe, they are divine.
0: Ee panchabhutamule yokka swarupame lekundina anu maatramaina kudanu jagattu ఏ పని చేయలేదు.
1: ద వరల్డ్ కెనాట్ సస్టైన్ నార్ మెయింటైన్ విదౌట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: భగవంతునకు ఇట్టి పేరు అట్టి పేరు అని ఒక నిర్ణయమైనటువంటి పేరు లేవు.
1: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ డెఫినెట్ నేమ్.
0: కేవలము శబ్దస్పర్శ రూప సగంధాదులతో కూడిన ఈ స్వరూపమే దైవత్వము.
1: ద ఫైవ్ సెన్సెస్ constitute the divinity.
0: Indulo modatidi bhumi.
1: The first one is earth.
0: Ee bhumi yendunnatvanti samasta shaktulu ee oka srishti yokka antarbhutamainatvanti shaktule.
1: All the mysteries of the earth are present in cosmos in general.
0: Ee bhumi కేవలము ఒక ఆకారంతో గీచినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫార్మ్.
0: ఈ భూమిపైన గొప్ప గొప్ప పర్వతములున్నవి,
1: మౌంటైన్ రేంజ్ ఓవర్ ఎర్త్,
0: అడవులు ఉన్నవి,
1: ఫారెస్ట్,
0: కొండలున్నవి,
1: హిల్స్,
0: సముద్రమున్నది,
1: ఓషన్,
0: నదులున్నవి,
1: రివర్స్,
0: గ్రామములున్నవి,
1: విలేజెస్,
0: ఇంకా ఎంకో ఎన్నో పరిస్థితులతో కూడినటువంటి యొక్క ఈ భూమి మహాభారమైనటువంటిదిగా ఉంటున్నది.
1: విత్ సో మెనీ ది ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ ది ఎర్త్ ఈజ్ సో హెవీ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఈ సమస్త పర్వతములు, సమస్త నదులు, సమస్త వృక్షములు అన్నీ కూడాను ఈ భూమిని ఆశ్రయించే ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద మౌంటైన్స్, రివర్స్ అండ్ ద ట్రీస్, they exist on earth.
0: Kani ee bhoomi tirugutunnadani scientistlu dinni nirupincharu.
1: But scientists has proved that the earth revolves, is not static.
0: Aithe ee bhoomi tirugutunnadi kada, ee bhoomi tirugutunnappudu ee bhoomi pai jeevinchetvanti oka parvathamlu kudanu tiragali kada.
1: As the earth revolves, its natural corollary that mountains also
0: nadulu kudanu tirigali kada,
1: so also rivers,
0: samudram kudanu tirigali kada,
1: the ocean also should move,
0: adavulu kudanu tirigali kada,
1: and forests too.
0: Ivi evi tirigatam ledu,
1: they don't move, they don't shake.
0: Dinni sthiramga unchukovalsinati shakti ee bhoomi yandunnadi.
1: The earth has got the capacity to keep them all stable and steady.
0: కదిలేటువంటి ట్రైన్కు కింద పట్టములు ఉంటున్నాయి.
1: The train that moves has got the support of the track that does not move.
0: రైలు తిరుగుతున్నది కదా అని ఆ పట్టములు కూడా తిరిగినా ప్రయాణికుల యొక్క పని స్తంభించిపోతుంది.
1: As the train moves and the track also start moving along with that, you can imagine the plight of the passengers.
0: కనుకనే ఈ భూదేవి యందు సమస్త శక్తులు ఇమిడి ఉంటున్నవి.
1: This planet Earth has got all the potentialities.
0: మానవ జీవితములకు ఇంకా జీవరాశులకు కావలసినటువంటి శక్తులన్నీ కూడా ఈ భూదేవి నుండి అందుకోగలుగుతున్నవి.
1: All that is needed for human life and for all the rest of the beings are present in this earth.
0: మానవులకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడా భూమి యందే లభ్యమవుతున్నవి.
1: All the material that man needs is available in earth.
0: కనుకనే భూమియే సర్వ జీవులను కాపాడేటువంటి యొక్క శక్తి స్వరూపిణి.
1: Therefore, it is the planet Earth that protects the entire humanity.
0: ఈ సత్యాన్ని మానవులు గుర్తించుకోలేక
1: man is not able to know this truth.
0: మానవులను రక్షించేటువంటి శక్తి ఏదో ఒకటి ఉన్నది అని భ్రమించి సంచరిస్తున్నారు. ఇప్పుడు ఈ భూదేవి నుండి అందుకోగలుగుతున్నవి.
1: All that is needed for human life and for all the rest of the beings are present in this earth.

0: ఏదో ఒకటి ఉన్నది అని భ్రమించి సంచరిస్తున్నారు.
1: మ్యాన్ మూవ్స్ అబౌట్ క్యారీస్ ఆన్ హిస్ లైవ్లీహుడ్ థింకింగ్ దట్ దేర్ సమ్ అదర్ మైటీ పవర్ బిహైండ్ దిస్ ప్రొటెక్షన్.
0: కాదు కాదు,
1: నో,
0: ఈ పంచభూతములే ప్రతి ప్రాణిని కూడాను కాపాడుతూ ఉన్నది.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రొటెక్ట్ ఎవ్రీ బీయింగ్, ఎవ్రీ క్రీచర్.
0: మానవులు చేసే సమస్త కర్మలకు కూడాను మూలాధారమైన శక్తి ఈ యొక్క ప్రకృతియే.
1: In fact, for all the human activity, the nature is the foundation.
0: ఈ భూమియే స్తంభించిన సర్వ జీవరాశులు కూడాను స్తంభించిపోతాయి.
1: If the earth remains standstill, the whole creation comes to a stop.
0: కనుక భూమి అన్న కేవలం మనకు కనిపించేటువంటి నేల మాత్రమే కాదు.
1: Earth does not mean merely the sand that you find.
0: అనేక వేల కోట్ల సంవత్సరముల నుంచి కూడాను ఇది అనేక రకములైనటువంటి యొక్క జలభాధ చేత పూర్తి నిర్ణయమైపోయి తగ్గుమిట్టలుగా ఏర్పడిపోయినది.
1: ఫర్ ద లాస్ట్ థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ ది ఎర్త్ హ్యాస్ బిన్ పాసింగ్ త్రూ సర్టన్ చేంజెస్ సచ్ దట్ ఇట్ హ్యాస్ గట్ అప్స్ అండ్ డౌన్స్ అట్ వేరియస్ లెవెల్.
0: పూర్వము ఈ భూమి కూడాను సమానముగా ఉండేటువంటిది.
1: ఎర్లియర్ ద ఎర్త్ వాస్ ప్లెయిన్ ఎనఫ్.
0: ఇలాంటి సమానమైనటువంటి యొక్క భూమి తత్వమును క్రమక్రమేణ కొన్ని కోట్ల సంవత్సరములు విడుపుక వర్షం కురిచింది.
1: ద ఎర్త్ దట్ వాస్ ప్లేయింగ్ వెంట్ త్రూ ద డౌన్ పోర్ ఆఫ్ రెయిన్ క్రౌడ్స్ అండ్ క్రౌడ్స్ ఇయర్స్ అగో.
0: అప్పుడు ఈ జలమయం చేత తగ్గుమిట్టలు ఏర్పడిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ ద వాటర్ దేర్ అపియర్డ్ ద అప్స్ అండ్
0: సముద్రం కూడా ఏర్పడింది.
1: దేర్ ఫార్మ్ ద ఓషన్.
0: అంతకు పూర్వం ఏమీ లేదు ఈ యొక్క జగత్తునందు.
1: ప్రయర్ టు దట్ దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్ ఇన్ దిస్ క్రియేషన్.
0: ఇంకా రెండవది అయినటువంటిది జలము.
1: ద సెకండ్ ఇస్ వాటర్.
0: ఈ జలము ఇక్కడ అక్కడ అని ఎక్కడ చెబుతున్నా సర్వత్రా నిండినటువంటిది.
1: ద వాటర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ ఇట్టి జలమయమైనటువంటి యొక్క సముద్రము, జలమయమైనటువంటి నదులు, జలమయమైనటువంటి యొక్క దేహములు కూడాను మనం చూడగలుగుతున్నాము.
1: We are able to see water there in ocean, water in rivers, water in the human body too.
0: ప్రతి మానవుని యొక్క దేహం నందు కూడాను చెమట అనేటువంటిది కానీ ఈ విధమైనటువంటి జలములు ఆవిర్భవిస్తున్నాయి.
1: In fact, every human notices water in the form of sweat.
0: ఆ జలమే లేకపోయినా మానవుడు శామేనా జీవించలేడు.
1: Without water in him, man cannot live.
0: కనుక జలం కూడాను చాలా ప్రధానమైన ప్రాణమే.
1: Therefore, water is life in one way.
0: ఇంకా మూడవది ఉష్ణము.
1: Third one is heat.
0: ఈ ఉష్ణము మీకందరికి తెలుసును.
1: You all know about this heat.
0: ఇదంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి జీవ సంరక్షణ కోసమే ఏర్పడినటువంటివి.
1: The heat maintains life.
0: ఆ ఉష్ణమే మానవుని యందు లేకుండా పోయినా
1: without heat
0: 98.4 అనేటువంటి ఒక ఇది టెంపరేచర్ మన ఏందే ఉండలేదు.
1: Without heat in the human body 98.4 it cannot continue to live.
0: Inta matrame kaakunda prati manavuni yokka jataragni endukodanu agni prajwalilutu untunnadi.
1: In fact, there is fire in jatara, the abdomen part.
0: Ee vidhanga oka raatiki kottinappudu raayi endukodanu agni unnadi.
1: When you strike two stones against each other, you find the fire.
0: గాలికి కొమ్మలు కొమ్మలు రాసుకున్నప్పుడు అందులో కూడా అగ్ని ఆవిర్భవిస్తుండాలి.
1: Likewise, when two branches rub against each other, you find the fire.
0: సముద్రమునందు కూడా అగ్ని ఆవిర్భవిస్తుండాలి.
1: There is fire in the ocean also.
0: దానిని బడభాగ్ని అన్నారు.
1: The fire of the ocean is called
0: బడభాగ్ని. అగ్ని అనేక రకములైనటువంటి పేర్లు పెట్టి దీన్ని అనుభవిస్తున్నారు మానవులు.
1: The fire has got so many forms and names that we make use of.
0: ఇంక నాలుగవది.
1: The fourth one.
0: వాయు.
1: The wind.
0: ఈ వాయువే సర్వజీవులకు ప్రాణము.
1: Wind is the life of living beings.
0: ప్రతి మానవుడు కూడా జీవించవలనన్నా ఈ వాయువు చేతనే జీవించగలుగుతున్నాడు.
1: Man carries on his life sojourn, breathing.
0: సర్వత్రా వ్యాపించినటువంటిదే ఈ వాయువు.
1: This wind is present all over.
0: నీకు ఇక్కడ అక్కడ అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్థానం లేదు.
1: You cannot specify the location for the wind.
0: ఎక్కడ చూసినప్పుడు ఉంటున్నది ఈ వాయుశక్తి.
1: Wherever you find, wherever the place is there, there is wind.
0: దీనివల్లని అనేక ప్రాణులు కూడాను తాను జీవించగలుగుతున్నాయి.
1: Because of this air, so many creatures live.
0: ఇంకా ఐదవది ఆకాశం.
1: The fifth one is the space.
0: అనగా ఇది శబ్ద బ్రహ్మము.
1: It is the one of the sound.
0: ఈ శబ్దము నుండి మిగిలినటువంటి ఒక భూతములన్నీ కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: It is out of this sound only the rest of the elements came to existence.

0: ఆకాశం నుంచి ఆవిర్భవించినటువంటివే కనుక
1: సిన్స్ దే హావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్పేస్ ద స్కై
0: ఈ యొక్క భూమి
1: ద ఎర్త్
0: ఏక జలము
1: వాటర్
0: అగ్ని
1: ఫైర్
0: వాయువు ఇవన్నీ కూడా ఆకాశ సంతతులే
1: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ది స్పేస్ ఆఫ్ ది స్కై
0: ఈ ఐదు కూడా చేరియే సర్వత్రా వ్యాపించి జీవకోశిని రక్షిస్తూ ఉంటున్నవి
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ అండ్ సస్టైన్ ది లివింగ్
0: కనుకనే సర్వరక్షకుడైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క పంచభూతములు
1: Therefore, the five elements that protect us in every way
0: మానవుడు గుర్తించుకోలేక
1: ఆర్ నాట్ అండర్స్టూడ్ బై మ్యాన్
0: తనను రక్షించేటువంటి దేవుడు ఎక్కడో ఉన్నాడని
1: And he thinks that God is elsewhere.
0: ఇతను ప్రత్యేకించినటువంటి రూపం కలిగినటువంటి వాడని
1: That God has a specific form.
0: సర్వత్రా ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నాడని
1: That though he is everywhere, that he is not seen.
0: అనేక మంది అనేక రకములుగా దీనిని వర్ణిస్తూ వచ్చారు
1: People interpret and narrate in various ways.
0: ఇది కేవలము వారి ఊహంలే కానీ ఇది సత్యములు కాదు
1: దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్ బట్ నాట్ ద రియాలిటీ
0: దీనినే గుర్తించుకుంటున్నాకని బుద్ధుడు అనేక రకమైనటువంటి సాధనలు చేశాడు
1: టు రికగ్నైజ్ టు ఎక్స్పీరియన్స్ బుద్ధ అండర్టుక్ సో మెనీ స్పిరిచువల్
0: గ్రంథములన్నీ కూడా పఠించాడు
1: హస్ గాన్ త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్
0: పెద్దలందరినీ దర్శించాడు
1: హి మెట్ మెనీ నోబుల్ పీపుల్
0: కానీ అన్ని సంభాషణలు విన్నాడు
1: హి లిసన్ టు ఆల్ కన్వర్సేషన్
0: కట్టగడపటికి మనసుకు తృప్తి లేకపోయేది
1: హి హాడ్ నో సాటిస్ఫాక్షన్
0: ఈ పంచభూతములే మనకు ప్రధానమైనటువంటి శక్తి స్వరూపాలు
1: హి కుడ్ నో దట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద మైటీ పవర్స్
0: కనుక ఈ శక్తి స్వరూపాన్ని మనం గుర్తించాలి
1: ద మైటీ పవర్ హాస్ గాట్ టు బి కాగ్నైజ్డ్
0: అని విచారణ చేసినప్పుడు
1: వెన్ హి ఇన్వెస్టిగేటెడ్
0: అంత తనయందే కనిపించినది
1: హి కుడ్ నోటీస్ ఆల్ ఎలిమెంట్స్ విద్ ఇన్ హిమ్
0: భూమి
1: ద ఎర్త్
0: జలము
1: వాటర్
0: అగ్ని
1: ఫైర్
0: వాయువు
1: ద వైండ్
0: ఆకాశము అంత తనయందే ఉంటున్నది
1: ఆర్ ఆల్ విద్ ఇన్ హిమ్
0: కేవలము భౌతిక స్వరూపమైనటువంటి యొక్క ఈ పంచభూతములు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ప్రతి ప్రాణి ఎందుకును సంచరిస్తూ ఉన్నవి
1: ద ఫిజికల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ సటిల్ ఫార్మ్ విత్ ఇన్ ఎ లివింగ్ బీయింగ్ అండ్ ఆపరేట్
0: ఈ ఆకాశమునకే ఆత్మ అని పేరు పెట్టారు
1: దిస్ స్పేస్ ఆకాశ ఈస్ కాల్డ్ ఆత్మ
0: ఆకాశం గగనం శూన్యమన్నారు
1: అండ్ ఇట్స్ ఎంప్టీ అండ్ ఇన్ఫినిట్
0: ఈ ఆత్మ అనేటువంటి తత్వమునకు ఒక రూపము లేదు
1: ఆత్మ ద సెల్ఫ్ హెస్ నో ఫార్మ్
0: కనుకనే దీనిని దర్శించడానికి అనేక ప్రయత్నములంతా చేశాడు బుద్ధుడు
1: బుద్ధ మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు విజువలైజ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ
0: అయితే ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది
1: వేర్ ఈస్ దిస్ సెల్ఫ్ ఆత్మ
0: అని దానిని అంతర్దృష్టితో పరిశీలన చేస్తూ వచ్చాడు
1: హీ జస్ట్ ఇన్వెస్టిగేటెడ్ ఫర్దర్ బై టర్నింగ్ ఇన్ వర్డ్స్
0: అది ఒక విధమైనటువంటి తేజోమయమైనటువంటి రూపకంగా కనిపించింది
1: దెన్ హీ కుడ్ సీ ది ఎఫల్జెంట్ బ్రిలియంట్ ఫార్మ్
0: ఈ తేజస్సు కూడా అగ్నియే
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ ద ఫైర్
0: కనుక ఈ అగ్ని స్వరూపమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం నిరంతరం కూడా చింతించాలి
1: సో వన్ హ్యాస్ టు థింక్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ద స్పార్క్ of the fire
0: దీనినే జ్యోతి స్వరూపం అని కూడా పిలుస్తూ వచ్చారు
1: దిస్ ఈస్ కాల్డ్ ద ఫైర్ ఆఫ్ లైట్
0: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అని కూడా తెలుస్తూ వచ్చారు
1: దిస్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞాన ద డివైన్
0: ఈ విధంగా సంచరిస్తూ రాగా
1: యాజ్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ లైక్ దిస్
0: ప్రపంచంలో కొన్ని జీవరాశులు కొన్ని భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క గుణముల చేత సంచరిస్తూ వచ్చారు
1: You could also notice so many of the beings and the creatures moving about with the three basic attributes.
0: ఇందులోపల కొన్ని భేదములు కనబడుతూ వచ్చాయి.
1: You could also find diversity.
0: ఒకరిని ఒకరు తిట్టుకోవటము.
1: One accuses the other.
0: ఒకరిని ఒకరు వర్ణించుకోవటము.
1: One extols the other.
0: ఒకరిని ఒకరు గౌరవించుకోవటము.
1: One respects the other.
0: ఒకరిని ఒకరు అవమానం చేసుకోవటము.
1: One humiliates the other.
0: ఈ విధంగా జరుగుతున్నటువంటి దానికంతా కూడాను తాను ఒక విధమైనటువంటి యోచన చేశాడు.
1: When things were happening so, he went on interpreting.
0: తనకు తానే ప్రశ్నలు వేసుకున్నాడు.
1: He has put unto himself all these queries.
0: తిట్టిన ఎవరు?
1: Who accused you?
0: తిట్టించుకున్న వాడెవరు?
1: Who is the accuser? The accused.
0: పూజించేది ఎవరు?
1: Who praises you?
0: పూజింపబడేది ఏమిటి?
1: Who worships? Worship.
0: అవమానపరిచేది ఎవరు?
1: Who humiliates
0: you? అవమానం అనుభవించేది ఎవరు?
1: Who is humiliated?
0: ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ పోతే అన్నింటి ఎందుకును ఒక్కటే తనకు గుర్తుకు వచ్చింది.
1: When he went on explaining, investigating, inquiring, he could understand the one truth.
0: అనేక రకమైనటువంటి గుణములను పెంచుకోవడానికి
1: For the man to develop of many attributes,
0: ద్వేష అసూయ హింసలను అభివృద్ధి పరచుకోవడానికి
1: For all the rise of the bad tendencies like hatred, jealousy.
0: చింతించడం చేతనే ఈ రకమైనటువంటి భేదత్వము ప్రాప్తిస్తూ గురించింది.
1: He goes on thinking of the people, there lies the diversity or the differences.
0: కనుకనే దీనికి భేదత్వమే లేదు.
1: సో దేర్ ఇస్ నో డ్యువాలిటీ అస్ సచ్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇట్ ఇస్ ఓన్లీ నాన్ డ్యువాలిటీ వన్నెస్ దట్ ప్రివైల్స్.
0: ఒకే శక్తియే ఉన్నది లోకములో.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ మైటీ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: దీన్ని ఐన్స్టీన్ కూడా చెప్పాడు.
1: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై ఐన్స్టీన్.
0: వస్తువుల యొక్క స్వరూపం లేదు.
1: An object has no form.
0: జీవరాశుల యొక్క స్వరూపం లేదు.
1: లివింగ్ బీయింగ్స్ హ్యావ్ నో ఫార్మ్.
0: ఇంకే విధమైనటువంటి స్వరూపము లేదు.
1: దే హ్యావ్ నో ఫార్మ్ యాజ్ సచ్.
0: కానీ జగత్తంతా ఒక శక్తి స్వరూపంలోనే ఉన్నది.
1: బట్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ది పవర్.
0: అందు నుంచి కొన్ని రకములైనటువంటి యొక్క స్వరములు ఏర్పడుతూ వచ్చాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ వీ ఫైండ్ సో మెనీ సౌండ్.
0: ఈ స్వరములకు తగినటువంటి రూపములు కూడా కల్పించుకుంటూ వచ్చాయి.
1: అండ్ ద సౌండ్స్ లీడ్ టు ఫార్మ్స్.
0: కనుక ఉన్నది ఒకే శక్తి.
1: సో దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎనర్జీ,
0: ఆత్మశక్తి.
1: దట్ ఈస్ దట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
0: తిట్టిన వారి యందు, తిట్టించుకున్న వారి యందు,
1: ది అక్యూజర్ అండ్ అక్యూజ్డ్,
0: పూజించిన వారి యందు, పూజింపబడిన వారి యందు,
1: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్.
0: ఉన్నది ఒకే ఆత్మనే.
1: ఓన్లీ వన్ సెల్ఫ్ ఎగ్జిస్ట్.
0: ఈ ఏకాత్మ అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడికి క్రోధం అనేటువంటిది రాదు, ద్వేషం అనేది కలగదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ రియలైజెస్ దిస్ వన్నెస్ ఆఫ్ ది స్పిరిట్ విల్ నెవర్ బి యాంగ్రీ నార్ జెలస్.
0: కనుక ఈ దుర్గుణమును దూరం గావించడానికి ఈ రకమైనటువంటి యొక్క మార్గములు వెతుకుతూ బోధిస్తూ వచ్చాడు.
1: టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ దిస్ ఇస్ ఓన్లీ సీక్రెట్ విచ్ వాజ్ నోన్ బై బుద్ధ హూ టాట్ ఇట్ టు మెనీ.
0: ఎవరికి ఎవరు?
1: హూ ఈజ్ హూ?
0: ఈ దేహములే మాత్రమే మార్పు.
1: Only change is noticed in the body.
0: మనోదేహాత్మలు మాత్రమే భేదముగా కనిపిస్తున్నాయి, కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఓన్లీ దేర్ ఇస్ డైవర్సిటీ ఇన్ ద మైండ్ అండ్ ద బాడీ, బట్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: ఈ భేదములు, ఈ క్రోధములు, ఈ తాపములు, ఈ అసూయలు, ఈ డమ్మములు, ఇవన్నీ కూడాను దేహాత్మ భావన కలిగినటువంటి వానికి.
1: సో ఆల్ ద హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, పంప్ అండ్ షో అండ్ గ్రాండైజ్ మైండ్ relate to the body only.
0: కనుకని దేహాత్మ భావాన్ని విసర్జించాలి అన్నాడు.
1: Therefore one has to give up body attachment.
0: తాను గొప్ప రాజ కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: In fact he belongs to the royal family.
0: తాను గొప్ప రాజుగా ఉన్నటువంటి వాడు.
1: He himself is a king.
0: కానీ పిచ్చమెత్తడానికి ఏమి కారణము?
1: What made him to beg?
0: అదనికి ఏమి తక్కువ?
1: What is it he runs short
0: కాదు,
1: of?
0: కాదు కాదు కాదు.
1: No dearth.
0: తక్కువై కాదు.
1: Not a shortage.
0: ఏదో ఒక విధంగా పిచ్చాన్నం, దేహరక్షార్థం, వస్త్రం, శీత నివారణం. శీతలం కోసమని వస్త్రం ధరించాలి.
1: ది ఫుడ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ, సో ఆల్సో ద క్లాత్.
0: ఆకలి కోసం అన్నం భుజించాలి.
1: సో వన్ హ్యాస్ టు ఈట్.
0: అంతేకాని ఇక్కడ రిచ్ అండ్ పూర్ అనేటువంటి భేదం లేవు.
1: ద హంగర్ అండ్ ప్రొటెక్షన్ ఇస్ బియాండ్ ది టూ.
0: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ సేమ్.
0: కనుక తిట్టినవాడు, తిట్టించుకున్నవాడు,
1: ద వన్ హూ క్రిటిసైజ్డ్ అండ్ క్రిటిసైజ్,
0: పూజించేవాడు, పూజింపబడినటువంటి వాడు,
1: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్,
0: అందరూ కూడాను ఒక్కటియే.
1: ఆల్ ఆర్ వన్.
0: ఈ ఒక్క ఏకత్వాన్ని మనం గుర్తింపజేసుకుంటే అన్ని కూడాను ఒక దివ్యమైనటువంటి యొక్క భావం ఏర్పడుతుంది, కానీ భిన్న భావం మనకు కలగవు.
1: వెన్ వన్స్ వీ నో ద స్పిరిట్ ఆఫ్ ద వన్నెస్, we'll have that unity, the divinity, giving no scope for diversity.
0: కనుక ఉపనిషత్తులు అన్ని కూడాను ఏకాత్మ భావాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
1: సో ద టీచింగ్ ఆఫ్ ద ఉపనిషత్స్ ఈజ్ ఓన్లీ దాట్ ఆఫ్ వన్నెస్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్. స్కాలర్స్ రిఫర్ టు ఇట్.
0: సత్యం ఒక్కటే కాని రెండు కాదు.
1: ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ.
0: రెండుగా ఉంటే సత్యం ఎట్లవుతుంది?
1: వెన్ ఇట్ ఈస్ టూ యూ కెన్ కాల్ ఇట్ ట్రూత్.
0: ఏకం సత్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: సత్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది సత్ ట్రూత్?
0: మీరందరూ చాలా వరకు విని ఉంటారు, సత్ చిత్ ఆనందము అన్నారు.
1: యూ మస్ట్ హావ్ లిసన్ టు దీస్ త్రీ. సత్ చిత్
0: సత్ అనగా ఎప్పటికీ మార్పు చెందినటువంటిది. సత్
1: సత్ మీన్స్ దాట్ విచ్ ఈస్ చేంజ్ లెస్.
0: చిత్ అనగా అవేర్నెస్.
1: చిత్ ఈస్ అవేర్నెస్.
0: దీనిని గుర్తింపజేసేటువంటి శక్తి.
1: చిత్ హెల్ప్స్ యూ టు రికగ్నైజ్.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేరిగినప్పుడే ఆనందం అనేటువంటిది ఆవిర్భవిస్తుంది మానవుని యందు.
1: ది కాంబినేషన్ ఆఫ్ సచ్ చిత్ ఈజ్ ఈక్వల్ టు బ్లిస్.
0: కేవలం మానవుని యందు మాత్రమే కాదు,
1: నాట్ మియర్లీ
0: మృగముల యందు కూడా ఆనందం ఉంటున్నది. పక్షుల యందు కూడా ఆనందం ఉంటుంది. క్రిమికీట కాదుల యందు కూడా ఆనందం ఉంటుంది.
1: ఇన్సెక్ట్స్ అండ్ వర్మ్స్.
0: ఇంకా చీమల యందు కూడా ఆనందం ఉంటుంది. దోమల యందు కూడా ఆనందం ఉంటుంది.
1: ఇన్ యాంట్స్ అండ్ మస్కిటోస్ టు దేర్ ఇస్ బ్లిస్.
0: మానవుని యందు ఏ యొక్క గుణములు ఉన్నావో అవన్నీ కూడా సర్వజీవులు యందు కూడా ఉంటున్నవి.
1: ద క్వాలిటీస్ ఇన్ మ్యాన్ కైండ్ ఆర్ ఈక్వలీ నోన్ ఇన్.
0: కానీ వాడికి ఈ మాటలు తెలియదు కనుక,
1: యాజ్ దే ఆర్ స్పీచ్ లెస్,
0: ఆ యొక్క భాష దానికి తెలియదు కనుక,
1: దే డోంట్ హావ్ లాంగ్వేజ్ టు
0: కమ్యూనికేట్. నేను ఒక మానవుని నేను చెప్పుకోలేకపోతున్నాయి.
1: దే కుడ్ నాట్ డిక్లేర్ దేర్ ఐడెంటిటీ.
0: లేకపోతే ఒక కుక్క కూడా వచ్చి అయ్యా నేను ఒక మానవుణ్ణి అని చెప్పగలదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ఈవెన్ ద డాగ్ వుడ్ కమ్ అండ్ సే ఐ యామ్ మ్యాన్, ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఆత్మ ఒక్కటే అయినప్పటికీ,
1: దౌ ద స్పిరిట్
0: దేహం చేత ఆవిర్భవించినటువంటి భాషలు వివిధ విధంగా ఉంటున్నాయి.
1: దౌ ద స్పిరిట్ ద సెల్ఫ్ బీయింగ్ ద సేమ్ బేసింగ్ ఆన్ ద నేటివిటీ ద లాంగ్వేజ్.
0: ఈ భాషల కోసం లొంగి
1: One submits to the language.
0: భావాన్ని మనం మర్చిపోతున్నాము.
1: And we go by the language and forget the spirit.
0: చేత మనం లొంగి.
1: We submit to the illusions.
0: బ్రహ్మను మర్చిపోతున్నాము.
1: And we are submit to the భ్రమ, the imagination.
0: బ్రహ్మ చేతనే మనం సర్వమును అనుభవించాలి కానీ బ్రహ్మ చేత అనుభవించినటువంటి అస్థిరం లే.
1: What all that you experience at the divine level is permanent and eternal, while the rest is only ephemeral.
0: కనుక బ్రహ్మను మనం దూరం చేయాలి.
1: So we have to give up this imagination.
0: దూరం చేయాలంటే పంచభూతముల యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: To reach the state, one has to understand the five elements.
0: పంచభూతముల యొక్క తత్వం అర్థం చేసుకున్నటువంటి వాడికి సర్వము ఇంకా ఒకటే అవుతుంది.
1: When the nature of the elements is understood, he can know the unity.
0: కనుక
1: so
0: పంచభూతముల యొక్క స్వరూపమే పరమాత్మ.
1: God is the very personification of the five elements. అంటే
0: ఈ పేరు ఆ పేరు అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
1: God has no specific name.
0: ఏదో ఒక విధమైనటువంటి శాస్త్రములంతా కూడాను అనుభవములందరూ కూడాను దైవం మానుష రూపేణ అనేటువంటి సత్యాన్ని బోధించడం చేత మనుష్యాకారం చేత దైవాన్ని చిత్రించుకుంటూ వచ్చారు.
1: Experts and sacred texts say God has a name and they give him a name and describe
0: విష్ణు అని అతనికి సహస్ర శిష్యములు కలవని
1: that he has got thousands of heads.
0: Vedamanandu cheppinattuga sahasra shisha purusha sahasra aksha sahasra pat.
1: As it is said in Veda, God has thousands
0: aneka
1: of heads.
0: Aneka veda netramulu untunnavi ani chepparu.
1: And it said that he has thousands of eyes.
0: Aneka shirasulu untunnavi ani chepparu.
1: And he said that he has thousands
0: of heads.
1: Alaga
0: ee shirasulu okarike aneka shirasulu kaadu.
1: Not that one has made thousands of heads.
0: Okarike aneka hastamulu kaadu.
1: Not that one has thousands of hands.
0: Ee unnatundi varandarkini enni shirasulu untunnayi.
1: All of your heads.
0: ఎన్ని హస్తంలో ఉంటున్నాయి.
1: యు హావ్ హ్యాండ్స్ టు.
0: ఎన్ని నేత్రంలో ఉంటున్నాయి.
1: సో ఆల్సో ఐస్.
0: కనుకనే ఇవన్నీ కూడా నువ్వు కేవలము దైవ స్వరూపానికి వర్ణించినటువంటివి.
1: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ బిలాంగ్ టు ది డివైన్.
0: కనుక ఒకే స్వరూపానికి చేరినటువంటివి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు వన్ ఎంటిటీ.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలము రవివర్మ చిత్రించినటువంటి చిత్రాలను పురస్కరించుకుని మనము అనేక రకమైనటువంటి నేత్రములు ఉండినట్టుగా భావిస్తున్నాము.
1: దట్ ఇస్ ఆల్ ది పెయింటింగ్ ఆఫ్ రవివర్మ. అండ్ సో వి థింక్ గాడ్ హ్యాస్ మెనీ హెడ్స్.
0: చిత్రములు చిత్రించినటువంటి వాడు రవివర్మ.
1: ద పెయింటర్ ఇస్ రవివర్మ.
0: దాన్ని వర్ణించినటువంటి వాడు కవివర్మ.
1: అండ్ కవివర్మ ద పోయట్.
0: అతని కవి ఇతను రవి.
1: వన్ ఈజ్
0: కవి రవి యొక్క చలనం చేతనే ఇవన్నీ కూడా భేదములు ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ఫోర్ ద రవి అండ్ ది కవి ద బోత్ టుగెదర్ బ్రాట్ ఫార్వర్డ్ దిస్ ప్లూరాలిటీ.
0: కనుక రవి కవులను మనం దూరం పెట్టి
1: సో వీ హావ్ టు బి అవే ఫ్రమ్
0: దేహాభిమానం దూరం గావించి
1: గివ్ అప్ ద బాడీ అటాచ్మెంట్
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకున్నప్పుడు
1: డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్
0: అప్పుడే మనకు సత్యం గోచరిస్తుంది.
1: దెన్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ట్రూత్.
0: మన యొక్క జీవితము
1: అవర్ లైఫ్
0: పంచభూతములతోనే ఉన్నది.
1: ఇస్ ఫుల్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములు ఏ భూతము లేకపోయినప్పటికీ జగత్తు ఉండలేదు.
1: ద లైఫ్ కెనాట్ కంటిన్యూ విత్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మిస్సింగ్.
0: అన్ని భూతములు కూడా ఉండే తీరాలి.
1: ఆల్ ఎలిమెంట్స్ మస్ట్ నెసెసరీ బి ప్రెసెంట్.
0: ఏదైనా కొంచెం గాలి తక్కువైపోతే ఆక్సిజన్ ఇస్తుంటారు.
1: ఇఫ్ దేర్ ఇస్ ద షార్టేజ్ ఆఫ్ ఎయిర్ నేచురలీ యూ నీడ్ ఆక్సిజన్.
0: ఈ విధంగా మనలో దేహంలో ఏ ఒక్కటి తగ్గిపోయినప్పటికీ దీనికి ప్రత్యేకించినటువంటి కల్పనలంతా జరుగుతూ ఉంటాయి.
1: ఇవ్ వన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ మిస్సింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. దే ఆర్ సప్లైడ్ టు యూ ఆర్టిఫిషియలీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవతత్వాన్ని గుర్తించడానికి
1: టు నో ద డివినిటీ
0: పంచభూతములను మనం గౌరవిస్తూ రావాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములను గౌరవించడమే పరమాత్మ యొక్క గౌరవము.
1: బి రెస్పెక్ట్ఫుల్ టు ది ఫైవ్ ఎలిమెంట్స్, దెన్ యు ఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: నీవు ఒక ఫ్యాన్ వేసుకున్నావు.
1: యు హావ్ పుట్ ఆన్ ద ఫ్యాన్.
0: ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుండాలి.
1: ఇట్స్ రివాల్వింగ్.
0: అక్కడ లైట్ వేసుకున్నావు.
1: యు పుట్ ఆన్ ద లైట్.
0: లైట్ నీకు వెలుతురునిస్తుండాలి.
1: ద లైట్ షెడ్స్ లైట్.
0: కానీ ఈ వెలుతురును ఎంతవరకు అంతవరకే నీవు ఉపయోగించుకోవాలి.
1: యు కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లైట్ టు సర్టన్ ఎక్స్టెంట్.
0: దాని అమితంగా దీన్ని ఉపయోగించుకుంటే ఆ భగవత్ శక్తిని మీరు దుర్వినియోగం చేసిన వారు అవుతారు.
1: ఇఫ్ యు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ లిమిట్లెస్లీ యు బి లూజింగ్ ది వెరీ ఫ్యాకల్టీ.
0: ఈ ఫ్యాన్ కూడా నువ్వు అమితంగా వేసుకుంటే నీవు కూడా భగవత్ శక్తిని దుర్వినియోగపరిచిన వాడు అవుతావు.
1: ఇఫ్ ది ఫ్యాన్ ఈజ్ ఆల్సో పుట్ ఆన్ ఎట్ ఎ వెరీ హై స్పీడ్ యు ఆర్ మిస్యూజింగ్ ఇట్.
0: ఇదే విధంగానే ఈ పంచభూతములు కూడా దుర్వినియోగం చేసుకోవడం చేతనే మనమంత దుష్టులమైపోతున్నామని భావించాలి.
1: ఇఫ్ వి మిస్యూజ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ వి టర్న్ వికెడ్. దిస్ ఇస్ ద ఫీలింగ్ దట్ వి షుడ్ హావ్.
0: సమస్త దుఃఖములకు,
1: ఫర్ ఆల్ ద మిజరీ,
0: సమస్త బాధలకు,
1: ఫర్ ఆల్ సఫరింగ్,
0: సమస్త విచారములకు,
1: ఫర్ ఆల్ యాంగ్జైటీ,
0: పంచభూతములు దుర్వినియోగం చేసుకోవటమే మూల కారణము.
1: ద మెయిన్ రీజన్ ఇస్ మిస్యూజింగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక వీటిని మిస్యూజ్ చేయకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ప్రతి ఒక్కటి కూడా భగవత్ యొక్క స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ ఫామ్.
0: ప్రతి క్షణం కూడాను కణం కూడాను ప్రతి భగవంతు యొక్క ఆకారమే.
1: ఎవ్రీ సెల్, ఎవ్రీ మూమెంట్ ఇస్ ద డివైన్ ఫామ్.
0: మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్, కొన్ని కోట్ల ఉంటున్నాయి.
1: క్రోర్స్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇన్ అవర్ బాడీస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మనం ఇన్ని భాషలు మనం మాట్లాడుతున్నామంటే
1: వీ స్పీక్ సో మెనీ లాంగ్వేజెస్.
0: మన నాలుగు పైన ఎన్నో 3 కోట్ల టేస్ట్ బర్డ్స్ అంత ఉన్నాయి.
1: ద టంగ్ హ్యాస్ గాట్ 3 క్రోర్స్ ఆఫ్ టేస్ట్ బర్డ్స్.
0: ఈ టేస్ట్ బర్డ్స్ మన నాలుగు పైన ఉండటం చేతనే మనం ఇన్ని రకమైనటువంటి మాటలు మనం మాట్లాడగలుగుతున్నాం.
1: బికాస్ ద టేస్ట్ బర్డ్స్ ఓవర్ దేర్ ఆన్ ద టంగ్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
0: కన్నులు ఎందు కాంతి,
1: ద లైట్ ఇన్ ది ఐ,
0: ఇది కొన్ని లక్షల కాంతి స్వరూపాన్ని ఉంటున్నాయి.
1: అండ్ ఇట్ హాస్ గాట్ లాక్స్ ఆఫ్ ఫార్మ్స్.
0: కనుకని భగవంతుని దృష్టి ఇంత పవిత్రమైనదిగా ఉంటుంది.
1: ద డివైన్ క్రియేషన్ ఇస్ సో హోలీ అండ్ సీక్రెట్.
0: కోటి సూర్యుల కాంతి అన్నారు భగవంతుడు.
1: ఇట్ హాస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: అనగా ఇది మనము చిన్న విషయంలో మనము సాక్షాత్కరించుకోవచ్చును.
1: దిస్ కుడ్ బి అండర్స్టూడ్ ఇన్ ఎ సింపుల్ వే.
0: ఇక్కడ లైట్ వెలుగుతూ ఉండాలి.
1: హియర్ యు ఫైండ్ ద లైట్.
0: ఈ లైట్ చూడాలంటే ఈ పూర్తి చర్మ చచ్చును నీవు పూర్తి ఓపెన్ చేసి చూడకూడదు.
1: యూ కెనాట్ సీ కీపింగ్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్.
0: దీని అర్ధనిమిత నేత్రంతో చూడు.
1: Watch with the half closed
0: అనేక
1: eye.
0: అనేక కిరణములంతా కూడా రూపొందుతాయి.
1: You find the light rays.
0: ఈ కిరణములంతా ఏమిటి?
1: What are they?
0: ఆ అగ్ని యొక్క ప్రతిబింబములు.
1: They are all the reflections of the fire.
0: కనుక ప్రతి దానికి రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: Reflection, reaction, resound follow every aspect.
0: అన్ని కూడా నువ్వు పంచభూతములు అంటే మనకు గోచరమవుతున్నాయి.
1: We find everything contained within 5 elements.
0: కనుక ఈనాటి విద్యార్థులు అధికంగా ఉండటం చేత
1: because of many of students today
0: కొంచెం ఈ సైన్స్ గురించి కూడాను ఎక్కువగా చెప్పవలసి వస్తుంది.
1: భగవాన్ is relating in terms of science.
0: కాని నేటి సైన్స్ అంతా కూడా కేవలం దైవం యొక్క విచారమే గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ మోడర్న్ సైన్స్ ఇస్ నథింగ్ టు డూ విత్ ది ఎంక్వైరీ ఆఫ్ గాడ్.
0: దైవం అంటే వారికి చాలా అవమానంగా ఉంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఫీల్ ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు థింక్ ఆఫ్ గాడ్.
0: కేవలము అయస్కాంతం అంటే చాలా గొప్పది అని అనుకుంటున్నారు.
1: వేరస్ మ్యాగ్నెటిజం దే అండర్స్టాండ్ వెల్.
0: సూర్యకాంతి అనుకుంటే గొప్పది అనుకుంటున్నారు.
1: లైట్ దే కన్సిడర్.
0: అగ్నికాంతి అంటే గొప్పది అనుకుంటున్నారు.
1: ఫైర్ దే కన్సిడర్.
0: అయస్కాంతం అంటే గొప్పదిగా అనుకుంటున్నారు.
1: They consider magnet mighty.
0: ఇవన్నీ కూడా లేజర్ పవర్ అంటే గొప్పదిగా భావిస్తున్నారు.
1: దే థింక్ ద లేజర్ పవర్ ఇస్ సో
0: గ్రేట్. ఇవన్నీ కూడా ఒక అయస్కాంతం నుంచి వచ్చినటువంటి ఒక వికార స్వరూపం లేదు.
1: దే ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫార్మ్స్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్.
0: దీనిని
1: దిస్
0: ఒక సైంటిస్ట్
1: వన్ సైంటిస్ట్
0: అతను చెప్పాడు.
1: హీ సెడ్
0: ఇవంతా అనేకములు కాదు.
1: That is not multiplicity.
0: ఈ అయస్కాంతములకు అయస్కాంతం నుంచి ఆవిర్భవించినటువంటివి ఈ సమస్త శక్తులు కూడాను.
1: All the faculties are out of its magnetism.
0: దీనిని న్యూటన్.
1: This was stated by Newton.
0: న్యూటన్ చాలా గొప్పవాడు.
1: న్యూటన్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దీని ఆకర్షణ శక్తిని గమనించాడు.
1: He has observed the gravitation force.
0: తాను ఉన్నటువంటి దేశంలో మాత్రమే తాను చూడటం లేదు.
1: Gravitation is not limited to
0: ఈ ఆకర్షణ శక్తి భూమంతా ఎక్కడ ఉన్నదో సర్వత్రా ఉంటుండది ఈ ఆకర్షణ శక్తి.
1: The gravitational force is present all over earth.
0: కనుకనే ప్రతి శక్తి కూడాను దైవత్వంతో కూడినటువంటిది, కానీ ఇది వేరే భిన్నత్వమైనటువంటిది కాదు.
1: సో ఎవ్రీ పవర్, ఎవ్రీ ఫ్యాకల్టీ ఇస్ డివైన్.
0: ఇది కేవలం పదార్థం యొక్క స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద మెటీరియల్.
0: జీవరాశుల యొక్క స్వరూపం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎనీవే.
0: కాంతి కిరణములు కాదు.
1: నాట్ ఓన్లీ లైట్ రే.
0: స్వయంశక్తి కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద.
0: ఇదంతా కేవలం ఒక్క ఏకశక్తి చేతనే.
1: ఇట్ ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ సింగిల్ పవర్.
0: ఆ సింగిల్ పవరే అదే ఏకాత్మ అన్నారు.
1: అండ్ దట్ ఈస్ ఏకాత్మ వన్నెస్. సో దిస్ స్పిరిట్
0: ఆత్మనే చైతన్య శక్తి అని పిలుచుతూ వచ్చారు.
1: అండ్ దిస్ ఈస్ కాల్డ్ చైతన్య శక్తి.
0: అనగా దీన్ని కాన్షియన్స్ అన్నారు.
1: దిస్ ఇన్ అదర్ వర్డ్స్ కాల్డ్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ అనేటువంటిది కాన్షియస్నెస్ నుంచి వచ్చింది.
1: ది కాన్షియన్స్ హస్ కమ్ అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: సర్వత్రా నిండినటువంటిది కాన్షియస్నెస్.
1: కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్
0: అదియే దివ్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: జస్ట్ ఎస్ ద డివైన్ ఎనర్జీ
0: అదియే చైతన్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ద డివైన్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఆల్
0: సర్వత్రా వ్యాపించినటువంటి దివ్య శక్తిని
1: ద డివైన్ ఎనర్జీ ప్రెసెంట్
0: పరిమితము గావించుకుని
1: ఇస్ జస్ట్ బ్రాట్ డౌన్ టు లిమిటెడ్
0: వే. ఒక బల్బులో తగిలించుకున్నట్టుగా
1: జస్ట్ యాజ్ యూ హాస్ అటాచ్ ద బల్బ్
0: ఒక దేహమునందు కూడాను ఈ దివ్య శక్తి చేరిపోతూ వచ్చింది.
1: యూ ఫైండ్ దిస్ డివైన్ ఎనర్జీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: ఈ దేహంలో ధరించినప్పుడు దీనికి ఆత్మ అని పిలిచారు.
1: వెన్ ది డివైన్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఇట్ ఇస్ ఆత్మా ద స్పిరిట్.
0: ఇది ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లిమిటెడ్ వే.
0: కానీ సర్వత్రా వ్యాపించినటువంటి దానిని దివ్య శక్తి అన్నారు.
1: బట్ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ దివ్య శక్తి ఆర్ కాన్షియస్నెస్.
0: ఇవన్నీ కూడా కేవలం సైంటిస్టు కల్పించినటువంటి ఒక కల్పనలే కానీ ఇది సరైనటువంటి కల్పనలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద రెస్ట్ యు ఫైండ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ది సైంటిస్ట్ నథింగ్ టు డు ద రియాలిటీ.
0: ఈ సైంటిస్ట్ కు ఇంత తెలిస్తే అంత తెలిసినట్టుగా భావిస్తుంటారు.
1: ద సైంటిస్ట్ దో హీ నోస్ అ ఫ్రాక్షన్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ ఆమ్నిషియంట్.
0: అనంతం లోపల అణుమాత్రం మాత్రమే దీన్ని గుర్తించుకుంటూ వచ్చారు.
1: ఆఫ్టర్ ఆల్ హీ నోస్ ఎ ఫ్రాగ్మెంట్ సో లిటిల్ అండ్ సటిల్.
0: ఈ అణుమాత్రమునకే ఇంత పొంగిపోతుంటే అనంతాన్ని గుర్తించుకున్నప్పుడు వాళ్ళు ఎంత పొంగిపోతారు.
1: హీ కన్సిడర్స్ సో గ్రేట్ నోయింగ్ సో లిటిల్ హౌ డస్ హీ ఫీల్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక సైంటిస్ట్ అనేటువంటిదంతా కూడా కేవలము సైన్స్ ను గుర్తించినటువంటి వాడు, ఒక మెటీరియల్ ను గుర్తించినటువంటి వాడు, మ్యాటర్ ను అర్థం చేసుకున్నటువంటి వాడు సైన్స్ అనుకుంటున్నారు.
1: సో సైంటిస్ట్ వి అండర్స్టాండ్ ద వన్ హు హస్ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ ద మెటీరియల్ అండ్ ద మ్యాటర్.
0: మన వెంకట్రామన్ కూడాను,
1: అవర్ వెంకట్రామన్
0: సార్, సివి రామన్ దగ్గర,
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ సివి రామన్,
0: తన యొక్క ప్రకాశం గురించి గుర్తించుకుంటూ వచ్చారు.
1: హీ డిడ్ రీసెర్చ్ ఆన్ లైట్.
0: అయితే ఇదంతా కేవలము ఒక పరిమితమైనటువంటి స్థితితో వచ్చాయి.
1: ఇట్ వాజ్ ఆల్ అండర్ సర్టన్ లిమిటేషన్స్.
0: కానీ ఈ పరిమితమైనటువంటిది క్రమక్రమేణా మార్పు చెందుతుంది.
1: బట్ ఇట్ గోస్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్.
0: అనంతమైనటువంటి యొక్క శక్తి,
1: ది ఇన్ఫినిట్ ఎనర్జీ,
0: ఆ ఇన్ఫినిట్ గా ఉండేటువంటి ఎనర్జీ,
1: దట్ ఇన్ఫినిట్ ఎనర్జీ,
0: ఇది ఫండమెంటల్ గా ఉండే ఎనర్జీ,
1: దట్ విచ్ ఇస్ ఫండమెంటల్,
0: ఎప్పటికీ మారదు,
1: ఈస్ చేంజ్లెస్.
0: దాని ఏ విధంగా అనుకుంటే,
1: and how is it?
0: Sarvatra gali untundali.
1: You find the air all over.
0: Galini manam chudalemu.
1: You cannot see it.
0: Galini manam pattalemu.
1: You cannot catch hold of it.
0: Gali oka balloon techi dantu udinappudu aa balloon roopane dharistundi aa gali.
1: But you can blow the balloon and then inflate the balloon.
0: Aithe ee balloon ku enta varaku thickness undado anta varaku ubbutundi.
1: The balloon goes on, gets inflated depending upon its thickness of the balloon.
0: అది క్రమక్రమేణ పలచబడిపోయేటప్పటికీ ఒక్కతూరి పట్టను పగిలిపోతుంది.
1: As it gets inflated more and more, it bursts all of a sudden.
0: కనుకనే
1: సో
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తి అనేటువంటి యొక్క లిమిటెడ్ పవర్ ను మనం దీన్ని గుర్తించుకుంటున్నాము.
1: ద డివైన్ ఎనర్జీ విదిన్ ద హ్యూమన్ బాడీ ఈస్ టు బి రికగ్నైజ్డ్.
0: అనంతమైనటువంటి శక్తికి దీనికి విల్ పవర్ అన్నారు.
1: అండ్ దట్ డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ఫినిట్ ఇస్
0: కాల్డ్ విల్ పవర్. కానీ జగత్తులో ఉండేటువంటి దానికి విల్ పవర్ అన్నారు.
1: బట్ యు కాల్ ఇట్ విల్ పవర్ సమ్వేర్ ఎల్స్.
0: కానీ అతీతమైన శక్తిని తరకూడను.
1: The transcendental energy,
0: దానికి ట్రాన్సెండెంటల్ ఎనర్జీ అని చెప్పరు.
1: దట్ విచ్ ఇస్ బియాండ్,
0: దీనిని ఒక విధమైనటువంటి హ్యూమన్ పవర్ అన్నారు.
1: వాట్ వి కాల్ ఇట్ ఇన్ ఆర్డినరీ వే,
0: ఇంకా కొంత దూరం పోయిన తర్వాత,
1: ఇఫ్ యు గో స్టిల్ బియాండ్,
0: ఫ్రీ విల్ అన్నారు.
1: యు కాల్ ఇట్ ఫ్రీ విల్,
0: ఫ్రీ విల్ అనేటువంటి దానికి రూపమే లేదు.
1: ఫ్రీ విల్ హ్యాస్ నో ఫామ్.
0: ఆ ఫ్రీ విల్ అనేటువంటి ఒక దైవానికి తప్ప అందరి యందు ఈ ఫ్రీ విల్ ఉండదు.
1: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ ఫ్రీ విల్, నో వన్ ఎల్స్.
0: ఆ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక దైవానికి మాత్రమే పరిమితమైనటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఫ్రీ విల్ ఇస్ రిస్ట్రిక్టెడ్ టు గాడ్ అలోన్.
0: మానవునికంతా కూడాను ఒక పరిమితమైనటువంటి రీతిగా అనుభవిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ సర్టన్ లిమిటేషన్స్.
0: తను ఎంతవరకు చదవగలడో,
1: టు వాట్ ఎక్స్టెండ్ హీ కుడ్
0: రీడ్, ఎంతవరకు అర్థం చేసుకోగలడో,
1: టు వాట్ ఎక్స్టెండ్ హీ కుడ్
0: అంతవరకు మాత్రమే ఇది పెరుగుతుంది బెలూన్ మాదిరి.
1: హీ కెన్ రీచ్ దట్ లెవెల్ లైక్ దట్ ఆఫ్ ఎ బెలూన్.
0: తర్వాత కొంతకాలమైన అది కూడా పగిలిపోతుంది.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ బర్స్ట్.
0: అదే న్యూస్ చెప్పాడు.
1: అండ్ దట్స్ వాట్ హస్ బీన్ సెడ్.
0: అదే కూడాను ఈ విధమైనటువంటి మార్పు చెందేటువంటిది కాదు ఇది.
1: Therefore Newton said it is changed.
0: న్యూటన్ ఈ యొక్క ఐన్స్టీన్ అనేటువంటి మార్పు చెందేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ నెవర్ చేంజెస్.
0: అయస్కాంతం ఏనాటికి కూడా చేంజ్ కాదు.
1: మ్యాగ్నెట్ విల్ నెవర్ చేంజ్.
0: ఎవరు సృష్టించలేరు.
1: నో వన్ క్రియేట్.
0: ఎవరు మార్చలేరు.
1: నో వన్ కెన్ డిస్ట్రాయ్.
0: దీనిని అనేక రకములుగా కొన్ని రూపములు మార్చవచ్చును.
1: బట్ దే కెన్ బ్రింగ్ అబౌట్ సర్టన్ చేంజెస్.
0: అనే విధంగా ఈ సైంటిస్ట్ ఆనాడు చాలా అమితమైనటువంటి యొక్క విధానం మితమైన రీతిగా బోధిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ దట్ ఇన్ఫినిట్ డివైన్ ఎనర్జీ ఈజ్ జస్ట్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్.
0: ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా గొప్ప సైంటిస్ట్.
1: ఐన్స్టీన్ ఇస్ ఎ వెరీ గ్రేట్ ఎమినెంట్ సైంటిస్ట్.
0: కానీ అలాంటి వాడు కూడాను ఈ విధంగా అహంకారం అనేటువంటి దానికి ఏమాత్రం చోటు ఇవ్వక,
1: బట్ హీ వాజ్ నెవర్ ఈగోయిస్టిక్.
0: దైవత్వాన్ని మాత్రం చింతిస్తూ వచ్చాడు.
1: బట్ హీ వెంట్ ఆన్ థింకింగ్ అబౌట్ గాడ్.
0: భారతీయులు అందరూ కూడా ఐన్స్టీన్ చూడటానికి అని వెళితే,
1: భారతీయస్ వెంట్ దేర్ టు సీ ఐన్స్టీన్.
0: వాళ్ళందరూ కూడా పనులు జరిగిన తర్వాత ఐన్స్టీన్ కూడా ఒకటి దర్శించి రావాలన్నారు.
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ జాబ్ ఓవర్ దేర్ దే వాంటెడ్ టు మీట్ ఐన్స్టీన్.
0: పోయేటప్పటికే అతను అందరినీ తీసుకుని పోయి ఒక రీడింగ్ రూమ్ ను చూపించాడు.
1: అండ్ ఐన్స్టీన్ హాస్ టేకెన్ దెమ్ రౌండ్ దిస్ రీడింగ్ రూమ్.
0: ఆ రీడింగ్ రూమ్ లో పోయి చూస్తే అన్ని ఉపనిషత్తులు, భగవద్గీతలు ఇవన్నీ ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ విజిటర్స్ కుడ్ సీ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్స్ అండ్ భగవద్గీత.
0: ఐన్స్టీన్ అనేటువంటి గొప్ప సైంటిస్ట్ ఈ యొక్క భగవద్గీతను ఉపనిషత్తును ఆధారం చేసుకుని బ్రతుకుతూ వచ్చాడు.
1: ఇన్ఫాక్ట్ ఐన్స్టీన్ రిలైడ్ టోటలీ డిపెండెడ్ ఆన్
0: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను.
1: ద మోడర్న్ సైంటిస్ట్ టుడే
0: ఒక పిహెచ్డి తీసుకున్నామని అంతటికే
1: బై ది టైమ్ దే గెట్ ఏ పిహెచ్డి
0: అహంకారంగా తిరుగుతూ ఉంటాడు.
1: ఈజ్ హైలీ ఈగోయిస్టిక్ అండ్ టెరిబ్లీ ప్రౌడ్.
0: సైంటిస్ట్ కు అహంకారమే ఉండకూడదు.
1: ఏ సైంటిస్ట్ షుడ్ నెవర్ బి ఈగోయిస్టిక్.
0: వాడు చాలా అల్పశక్తితో కలిగినటువంటి వాడు.
1: బికాజ్ హీ హస్ వెరీ లిటిల్ పవర్.
0: వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ దీనిపైనే పోతున్నాడు తాను.
1: హీ గోస్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్పెరిమెంటింగ్ వాట్ ఈస్ దిస్.
0: గొప్ప సైంటిస్ట్ అంతా కూడాను వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ అని పోయారు.
1: బట్ ఏ గ్రేట్ సైంటిస్ట్ క్వశ్చన్స్ దిస్ వే వాట్ ఈస్ దట్
0: అనగా దట్ అనగా మనకు దూరంగా ఉండేటువంటిది.
1: దట్ విచ్ ఇస్ డిస్టెంట్ ఫ్రమ్ యూ.
0: దిస్ అనగా మనకు దగ్గర ఉండేటువంటిది.
1: దిస్ విచ్ ఇస్ సో క్లోజ్ టు యూ.
0: దేనికి దగ్గరగా ఉంటుంది? సెన్సెస్ కు దగ్గరగా ఉండేటువంటిది ఈ లౌకిక సైన్స్.
1: దిస్ వరల్డ్లీ సైన్స్ సేస్ దట్ దిస్ ఇస్ సో
0: ఆధ్యాత్మికమైనటువంటి సైన్స్ మన సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది.
1: ద స్పిరిచువల్ సైన్స్ ఇస్ బియాండ్ సెన్సెస్.
0: కనుకనే దానిని పూర్ణమద పూర్ణమిదం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ టోటల్ అండ్ ఫుల్.
0: పూర్ణమనగా ఎక్కడ ప్రారంభమైందో అక్కడనే దీని అంత్యమవుతుంది.
1: హియర్ ఫుల్నెస్ మీన్స్ ఇట్ ఎండ్స్ వేర్ ఇట్ బిగిన్స్.
0: కనుకనే ఈ సైన్స్ అనేటువంటిది మనం చాలా పొరపడిపోతున్నాము.
1: సైన్స్ ఇస్ మిస్టేకెన్.
0: ఏదో సైంటిస్ట్ అంటే అన్ని తెలిసినటువంటి వారని మనం భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ ద సైంటిస్ట్ నో
0: నిజంగా సెకండ్ ఫామ్ చదివేటువంటి పిల్లవాడి కంటే సైంటిస్ట్ చాలా చిన్నవాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూలీ స్పీకింగ్ సెకండ్ ఫామ్ సైంటిస్ట్ ఇస్ లెస్ దాన్ ఏ సెకండ్ ఫామ్.
0: సెకండ్ స్టాండర్డ్ చదివేటువంటి వాడైనా ఒక విధమైనటువంటి విని విశ్వాసాలను పెంచుకోగలడు.
1: ఏ బాయ్ ఆఫ్ సెకండ్ స్టాండర్డ్ హస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఈ సైంటిస్ట్ కు విని విశ్వాసం లేవు.
1: అండ్ సైంటిస్ట్ హస్ నో హ్యూమిలిటీ అండ్ ఫెయిత్.
0: విశ్వాసమే లేనిటువంటి వారికి దేన్ని వారు నమ్మగలడు?
1: వితౌట్ ఫెయిత్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు బిలీవ్.
0: కనుక విశ్వాసం లేనిటువంటి వాడు పశువు కంటే హీనము.
1: దేర్ ఫోర్ ద వన్ విదౌట్
0: సైంటిస్ట్ కాదు.
1: హీ నాట్ ఏ సైంటిస్ట్.
0: అలాంటి వాడు సరి అయినటువంటి రీతిని ప్రజ్ఞానం పెంచుకోవాలి.
1: Therefore she developed this prajnana, this spirituality.
0: ఏదో ఇంత తెలిసినంత మాత్రం ఎంతో తెలిసినట్టుగా భావిస్తున్నారు.
1: You consider that you know everything though actually you know little.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: సైన్స్ నందు కానీ ఆధ్యాత్మిక నందు కానీ నైతికం నందు కానీ భౌతికం నందు కానీ అన్నింటి ఎందుకు వైజ్ఞానిక నందు కానీ అంతా కూడా ఒక దైవత్వం అనేటువంటిది సర్వశక్తిమయమైనటువంటిది.
1: And in fact the divine energy, the divine power is the undercurrent of all branches of science, ethics, spirituality and technology.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక దైవత్వంతో కూడినటువంటివి.
1: దే ఆల్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ గాడ్.
0: మానవుని యందు ఎంత శక్తి ఉన్నదో మీరు యోచన చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు థింక్ ద పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: ఆమ్లమనేటువంటి ఒక శక్తి మానవుని యందు ఉండటం చేతనే అనేక రకములైనటువంటి యొక్క రూపంలో చూచగలుగుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది
0: పవర్
1: యాసిడ్. Because of this acid amlamo within him, he is able to see so many.
0: ఇది ఆమ్లము ఎక్కడి నుంచి వస్తుందది?
1: Where from he got this?
0: దీని చక్కగా మనం విచారణ చేస్తే,
1: if you inquire well,
0: చింతపండు పులుసు నుంచి వస్తుంటుంది.
1: And this acid is out of this tamarind.
0: ఇంతే కాదు.
1: Not on this.
0: నిమ్మ పులుసు నుంచి వస్తుంటుంది.
1: And you also get out of wine.
0: ఆపిల్ నుంచి వస్తుంటుంది. ఆపిల్ నుంచి.
1: Apple fruit.
0: కనుకనే ఈ విధంగా మనం తినే పదార్థం నుంచి కూడాను ఈ ఆమ్లం.
1: సో యూ గెట్ దిస్ యాసిడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫ్రూట్స్ దట్ యూ పార్టే.
0: ఇవన్నీ కూడా మానవుని యందు ఉన్నటువంటి సమస్త శక్తులే.
1: సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాకల్టీస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ శక్తులంతా కూడా మనం ఏదో గొప్ప శక్తిగా మనం భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దిస్ యాజ్ మైటీ పవర్.
0: దిన్నము మనం ఊరుగాయ తింటుంటుంటే ఇది ఏమిటా ఊరుగాయ తింటున్నాడు పిచ్చివాడు అనుకుంటారు.
1: ఇఫ్ వి ఈట్ పికిల్ ఎవ్రీ డే వి థింక్
0: నిమ్మకాయ ఊరుగాయ చాలా గొప్ప ఆమ్లమని అభివృద్ధి పరుస్తుండాలి.
1: లైమ్ పికిల్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ దిస్ యాసిడ్ కంటెంట్.
0: ఈ రెండు వస్తువుల యొక్క చేరికనే ఇది ఆమ్లం.
1: అండ్ దిస్ యాసిడ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఆబ్జెక్ట్స్.
0: కనుక ఇట్ శక్తిని మనం ఎక్కడి నుంచో తెచ్చుకున్నట్టుగా భావిస్తున్నాం.
1: అండ్ దిస్ యూ కన్సిడర్ దిస్ పవర్
0: నిత్య జీవితంలో మనం భుజించేటువంటి ఆహారం లోపలనే ఇవన్నీ ఆవిర్భవిస్తున్నాయి.
1: ది ఎనర్జీ యూ గెట్ అవుట్ ఆఫ్ ది ఫుడ్ దట్ యూ టేక్.
0: కనుక చింతపండు పులుసులో ఎంత ఆమ్లం ఉంది.
1: అండ్ ది టామరిండ్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ యాసిడ్ కంటెంట్.
0: కానీ ఇది ఉన్నది కదా అని అమితంగా మనం తీసుకోకూడదు.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రెసెంట్ యూ కెనాట్ టేక్ ఇట్ లిమిట్లెస్లీ.
0: ఇది మితంగా తీసుకున్నప్పుడు ఇది గొప్ప శక్తిని మనకు ప్రసాదిస్తుంది.
1: ఇఫ్ యూ టేక్ దిస్ యాసిడ్ అండర్ సర్టెన్ లిమిట్స్.
0: అమితంగా తీసుకున్నప్పుడు చింతపండు పులుసు రక్తాన్ని ముక్కలు చేస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ టేక్ లిమిట్లెస్లీ నేచురల్లీ ది బ్లడ్ గెట్స్ స్పాయిల్.
0: కనుకనే ఇలాంటి పరిస్థితులు ఎందు ఉపనిషత్తులన్నీ కూడా వివరించి చెప్తూ వచ్చాయి.
1: ఉపనిషత్స్ ఎక్స్ప్లెయిన్ విత్ క్లారిటీ.
0: కనుక ఉపనిషత్తులను ఎన్ని విధమైనటువంటి యొక్క గౌరవంగానో మనం దాన్ని విచారం చేయాలి. ఈ ఉపనిషత్తులంతా ఏమి బోధిస్తున్నది? ఉపసమీపే ఉపనిషత్తు అన్నారు. ఉపసమీపే ఉపనిషత్తు అన్నారు అనగా సమీపత్వాన్ని నిరూపించేటువంటిది ఉపనిషత్తులు.
1: Upanishads demonstrate, explain clearly the secret of proximity.
0: Daivatvam yokka samipatvanni nirupinchetundi upanishattudu.
1: It proves clearly the proximity, nearness to God.
0: Upa anaga samipamu.
1: Upa means near.
0: Nee kurcho.
1: Nee sit.
0: Shat.
1: Shat.
0: Undu.
1: Remain.
0: Ee vidhana upa nee shat. Adi upanishattu.
1: Upa nee shat means sit down closely. Near.
0: Shat anaga sit ani.
1: Shat means sit.
0: కూర్చో.
1: సిట్ డౌన్.
0: నీవు సమీపంలో క్రింద కూర్చో అన్నారు.
1: యు సిట్ డౌన్ క్లోజ్లీ.
0: అనగా ఏమిటి? ఎవరికి క్రింద కూర్చోవాలి?
1: వేర్?
0: గురువునకు ఆ స్థానంలో కూర్చోకూడదు.
1: యు కెనాట్ సిట్ ఆన్ పార్ విత్ ద టీచర్స్.
0: కనుక వీడు శిష్యుడిగా పోతున్నాడు కనుక నీవు క్రింద కూర్చో.
1: సిన్స్ యు ఆర్ ఏ స్టూడెంట్ యు హావ్ టు సిట్ డౌన్.
0: దగ్గరగా కూర్చో.
1: యు హావ్ టు సిట్ క్లోజ్ బై.
0: గురువు చెప్పేటువంటివన్నీ చాలా శాంతంగా ఆలకించు.
1: లిసన్ టు యువర్ ప్రిసెప్టర్.
0: మెల్లగా చెప్తాడు గురువు.
1: అండ్ టీచర్ విల్ టీచ్ యు సాఫ్ట్లీ.
0: ఎందుకనగా అది గట్టిగా చెప్తే శబ్దంలో మారిపోతుంది.
1: బికాజ్ ఇఫ్ హి స్పీక్స్ హార్ష్లీ ఇట్ చేంజెస్ ది కంటెంట్.
0: కనుక నీ గురువుకు సమీపంలో కూర్చో.
1: సో సిట్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: వినయంగా నీవు ఆలకించు.
1: బీ హంబుల్ అండ్ లిసన్ టు హిమ్.
0: ఉపా నీ షత్.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ ఉపా నీ షత్ సిట్ డౌన్.
0: ఒక్కొక్క అక్షరమునందు కాని,
1: ఎవ్రీ లెటర్,
0: ఒక్కొక్క పదమునందు కాని,
1: వర్డ్,
0: ఒక్కొక్క వాక్యమునందు కాని,
1: సెంటెన్స్,
0: ఎన్నో రకమైనటువంటి యొక్క అర్థములంతా ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్.
0: ఇలాంటి అర్థములను ఈనాడు తెలుసుకుని లేకుండా ఏదో ఒక పదం తెలిసింటే మాత్రం దాన్ని ఒక లైబ్రరీ తీసుకుని ఒక విధమైనటువంటి యొక్క డిక్షనరీ లోపల దీన్ని చూసుకుంటుంటాడు.
1: Whereas we want to verify our dictionary and know the meanings of words.
0: కాదు కాదు, ఇది డిక్షనరీ నుంచి వచ్చేటువంటి కాదు.
1: ఇట్ ఇస్ నాట్ నథింగ్ టు ది
0: డిక్షనరీ నుంచి వచ్చేటువంటివి. హిస్టరీ నుంచి వచ్చేది.
1: నథింగ్ టు ది డిక్షనరీ ఇస్ అవుట్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీ.
0: కనుక ఒక చిన్న ఉదాహరణ.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైం
0: కృష్ణదేవరాయలు ఈ యొక్క విషయాన్నంతా కూడా వ్యాఖ్యానం జరుపుతూ వచ్చారు.
1: కృష్ణదేవరాయట్టు
0: తిక్కల సోమయాది, ఎర్రాప్రగడ, మాధగామల్లన, పింగళి సూరన్న, రామరాజభూషణుడు, తెనాల, వీళ్ళందరూ కూడా అష్టదిగ్గజాలుగా ఉంటున్నారు.
1: ఎయిట్ జెమ్స్ ఆఫ్ పోయిట్స్ ఆర్ ఇన్ ది కాంగ్రిగేషన్ ద కోర్ట్ ఆఫ్ కృష్ణదేవరాయ.
0: ఈ నన్నయ్య బట్టి అనేటువంటి వాడు ప్రశ్నలంతా వేస్తున్నాడు.
1: అండ్ ద ఫస్ట్ వన్ వెంట్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్.
0: తిక్కన తాను జగన్ జవాబు చెప్తూ వచ్చాడు.
1: అండ్ ద అదర్ వన్ వాస్ గివింగ్ రిప్లై.
0: రామరాజభూషణుడు దాన్ని పెంపొందించుకుంటూ వచ్చాడు.
1: రామరాజభూషణ వాస్ ఇంటర్ప్రిటింగ్.
0: కానీ రామకృష్ణ గారు క్వైట్ గా వింటూ వచ్చాడు.
1: రామకృష్ణ వాస్ లిసనింగ్ సైలెంట్లీ.
0: అతని తెనాలి రామకృష్ణుడు అన్నారు.
1: హీస్ ఆల్సో కాల్డ్ తెనాలి రామకృష్ణ.
0: అతను అన్ని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారు.
1: అండ్ దేర్ వాస్ క్వశ్చనేర్ దేర్.
0: కానీ కృష్ణదేవరాయలు ఒక విధమైనటువంటి యొక్క ఐదు పదములు కలిగినటువంటి యొక్క ఒక పదాన్ని ఉచ్చరించాడు.
1: అండ్ కృష్ణదేవరాయ స్పెల్ట్ అవుట్
0: ఐదు అక్షరములు కలిగినటువంటి పదములు.
1: అండ్ ఏ వర్డ్ దట్ హాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
0: దీనిని ఈ పండితుల లోపల ఎవరు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వారు,
1: హూ ఇస్ ది బెస్ట్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్,
0: ఎవరు దీనిని సరైనటువంటి అర్థం తెలుసుకునేటువంటి వారు,
1: హూ విల్ నో ది ఎగ్జాక్ట్ మీనింగ్
0: అని గుర్తించడానికి ఆ ప్రశ్నను ఆ సభలో ఉచ్చరించాడు.
1: టు నో దిస్ హి స్పెల్ట్ అవుట్ దిస్ క్వశ్చన్.
0: ఉచ్చరించి ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే?
0: ఈ ఐదు అక్షరములు,
1: ఫైవ్ లెటర్స్.
0: ఈ ఐదు అక్షరములకు ఐదు భాషలుగా ఉండాలి.
1: అండ్ ది ఫైవ్ లెటర్స్ షుడ్ హావ్
0: ఐదు భాషల్లో కూడా ఏ భాషలో ఏ అర్థం ఉంటుందో ఇంకొక భాషలో కూడా అదే అర్థమే రావాలి.
1: ఫైవ్ లెటర్స్ ఫ్రమ్ ఫైవ్ లాంగ్వేజెస్ ఈచ్ లెటర్ షుడ్ కన్వే ది సేమ్ మీనింగ్ యాజ్ దట్ ఆఫ్ ది అదర్.
0: ఐదు భాషలుగా ఉండాలి.
1: ఇట్ ఫైవ్ లాంగ్వేజెస్.
0: ఐదు భాషల యొక్క అర్థము ఒకటిగానే ఉండాలి.
1: ద మీనింగ్ షుడ్ బి సేమ్.
0: దీన్ని రేపటి తెల్లవారు ఏడు గంటలకు ఎవరు దీన్ని సరి అయినటువంటి జవాబు తీసుకుని వస్తారో వాళ్ళకి సభ నేను ప్రారంభిస్తానన్నాడు.
1: హూ సో ఎవర్ హుడ్ బి ఏబుల్ టు గివ్ ది ఆన్సర్ టుమారో మార్నింగ్ ఎట్ సెవెన్ హీస్ గోయింగ్ టు రివార్డెడ్.
0: సరే, తాను రామకృష్ణ పరమహంస తన గ్రామానికి పోవడానికి చాలా దూరం అయిపోయి తిరిగి రావడానికి కూడా కష్టమవుతుందని,
1: as it was not possible for Ramakrishna to go all the way and return.
0: Kana Babagar intilone ade gramamlone aa ratri jeevisthu vachadu.
1: He was residing in his relation's house.
0: బావగారు అతనికి వచ్చారు కదా అని చెప్పని మంచము పరుపు అన్ని వేయడానికి ప్రయత్నం చేశాడు.
1: బికాస్ ఆఫ్ ది రిలేషన్షిప్ హీ వాస్ అరేంజ్డ్ ఆల్ కంఫర్టబుల్ బెడ్ అండ్ ఆల్.
0: బావగారు క్షమించండి,
1: ప్లీజ్ ఎక్స్క్యూజ్.
0: నేను రేపటి దినం ఒక జవాబు నేను వెతుక్కోవాలి.
1: టుమారో ఐ మస్ట్ ఫైండ్ అవుట్ ది ఆన్సర్.
0: కాబట్టి నేను మనసు ఒక బెడ్ ఇదంత డెవలప్ బెడ్ డెవలప్ పిల్లో ఇవన్నీ వేసుకుంటే నాకు నిద్ర వస్తుంది.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కంఫర్టబుల్ బెడ్ అండ్ పిల్లో బికాస్ ఐ
0: మస్ట్ లేకుండా దీన్ని ఆచరించాలి.
1: ఐ షుడ్ గో ఆన్ థింకింగ్ సీరియస్లీ.
0: కనుక నేను పశువుల కొట్టంలో నాకు ఒక మంచం వేయండి అన్నారు.
1: సో ఐ విల్ బి దేర్ నియర్ దట్ గో డౌన్ వేర్ దిస్ కౌస్ ఆర్ దేర్.
0: ఈ కౌషెడ్ లోపల ఒక మంచం వేయించుకున్నాడు.
1: అండ్ దెన్ హి వాస్ రెస్టింగ్ దేర్.
0: కొంతసేపు అయ్యేటప్పటికి 1 గంటకు ఒక ఆవు ఈనుతూ వచ్చింది.
1: ఇన్ ది బ్యాక్ యార్డ్ హీ ఫౌండ్ దట్ ఎ కాఫ్ ద కౌ దట్ గేవ్ బర్త్ టు ద కాఫ్
0: డెలివరీ
1: డెలివర్డ్.
0: అప్పుడు తలుపు కొట్టాడు ఆవుల కొట్టం నుంచి.
1: అండ్ దెన్ హీ జస్ట్ నాక్ ద డోర్.
0: బావా బావా బావా బావా అన్నాడు.
1: అండ్ హీ సెడ్ బావా బ్రదర్ ఇన్ లా.
0: ఏం బావా అని లోపల నుంచి ప్రశ్నించాడు.
1: అండ్ దేర్ కేమ్ క్వశ్చన్ ఫ్రమ్ ఇన్ సైడ్.
0: బావా ఆవు ఈనుతుండాలి వచ్చి చూసుకోండి అన్నాడు.
1: అండ్ హీ సెడ్ దిస్ కౌ ఈస్ డెలివరింగ్ యూ బీ వాచ్ఫుల్.
0: ఏ ఎవరా బావా అని ప్రశ్నించాడు.
1: అండ్ దెన్ హీ ఆస్క్డ్ విచ్ కౌ.
0: ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు అతను.
1: ఈచ్ కౌ హాస్
0: సపరేట్ లక్ష్మి, ఒకటి సరస్వతి, ఒకటి పార్వతి, ఒకటి సరస్వతి, ఈ విధంగా ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు.
1: హీ నేమ్డ్ ఆల్ దీస్ కౌస్ హాస్ లక్ష్మి, సరస్వతి, పార్వతి.
0: ఏ ఆవురా బావా అని ప్రశ్నించాడు.
1: అండ్ హీ ఆస్క్డ్ విచ్ కౌ బావా.
0: ఈ 5 పదములు చేర్చాడు.
1: అండ్ ఆల్ ద 5 వర్డ్స్ జాయిన్.
0: అప్పటి నుంచి ఏ ఆవురా బావా, ఏ ఆవురా బావా, ఏ ఆవురా బావా.
1: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ థింకింగ్ ఏ ఆవురా బావా, ఏ ఆవురా బావా.
0: ఈ బావ వచ్చి అడిగేటప్పటికి ఏ ఎవరా బావా అని అడుగుతున్నాడు ఆయన.
1: అండ్ విత్ బ్రదర్ లా కేవి
0: ఈయన కూడా అదే ఏ ఎవరా బావా అని చెప్తున్నాడు జవాబు.
1: అండ్ హీ ఇస్ ఆల్సో పుట్టింగ్ క్వశ్చన్ ఏ ఎవరా బావా విచ్ కా.
0: ఏదో రాత్రి నిద్ర లేకుండా బావ గారికి ఏదో మనసు చెడిపోయింది అనుకున్నాడు. ఆ బావ గారు లోపలికి వెళ్లిపోయారు.
1: అండ్ బ్రదర్ లా థాట్ హీ హస్ బికమ్ సఫిషియెంట్లీ మ్యాడ్ ఎనఫ్ బై థింకింగ్
0: ఇతను ఏ ఎవరా బావా, ఏ ఎవరా బావా అనుకుంటూనే మనసులో కూడాను తెల్లవారు లేచినప్పటికి స్నానం చేశాడు. కృష్ణదేవరాయ యొక్క ఆస్థానంలోకి వెళ్లాడు.
1: హీ వాస్ థింకింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఏ ఎవరా బావా. Spent the whole night and got up next morning, went to the
0: court. And
1: Krishna has put this question, who came with the answer?
0: అందరి లోపల రామకృష్ణుడు లేచాడు.
1: రామకృష్ణ గాట్ అప్.
0: ఇంకెవ్వరూ దానికి జవాబు తీసుకుని రాలేదు.
1: నో వన్ హాస్ ఎనీ రిప్లై.
0: 5 భాషలు రావాలి.
1: 5 లాంగ్వేజెస్ షుడ్ బి.
0: 5 భాషలు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో ఉండాలి.
1: ఈచ్ లాంగ్వేజ్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై 1 లెటర్.
0: ఒక లెటర్ కి ఏం అర్థం ఉంటుందో 5 లీటర్లకు అదే అర్థమే ఉండాలి.
1: ద మీనింగ్ ఆఫ్ 1 లెటర్ షుడ్ బి వెరీ మచ్ సేమ్ యాస్ దట్ ఆఫ్ దట్ అనదర్ లెటర్.
0: చాలా అసాధ్యమైనటువంటిది అనుకున్నాను.
1: ఎవ్రీబడి థాట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కానీ రామకృష్ణుడు భగవద్ భక్తుడు.
1: బట్ దెన్ రామకృష్ణ ఇస్ డివోటీ అండ్ హస్ గాట్ హి వర్షిప్స్ గాడెస్.
0: కనుకనే ఆ దేవి ఉపాసనతో ఉండటం చేత నేను తెచ్చాను రాజా అని అన్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇంటెన్స్ డివోషన్ హి సెడ్ ఐ యామ్ విత్ ఎన్ ఆన్సర్.
0: ఏమని చెప్పావను? ఏ ఆవు రా బా వా. ఇది 5 అక్షరాలు ఉన్నాడు.
1: ఇట్ ఈస్ నౌ 5 సెంటెన్స్ ఏ ఆవు రా బావా.
0: ఏ ఆవు రా బావా.
1: అండ్ హియర్ వి ఫైండ్ 5 లెటర్స్ ఏ ఆవు రా బావా.
0: ఏమిటి 5 లక్షలు తీస్తే దీనికి ఏం అర్థం అండి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్?
0: ఏ మరాఠీలో రా అని అర్థం.
1: ఇన్ మరాఠీ ఇట్ ఇస్ మీన్స్ కమ్.
0: ఏ అనేటువంటిది రా అనే అర్థం.
1: ఏ మరాఠీ ఇస్ కమ్.
0: హిందీ లోపల ఆవ్ రా అనే అర్థం.
1: ఇన్ హిందీ ఆవ్ కమాన్.
0: రా తెలుగులో రామని అర్థం.
1: తెలుగు ఇట్ ఇస్ రా కమ్.
0: బా కన్నడంలో రా అని అర్థం.
1: బా ఇన్ కెనడా కమ్.
0: వా అంటే మా యొక్క తమిళ లోపల రా అని అర్థం.
1: బా ఇన్ తమిళ్ ఇస్ కమ్.
0: ఏ ఆవ్ రా బా వా అన్నిటికీ ఒకే అర్థమే.
1: సో ఏ ఆవ్ రా బా వా మీనింగ్
0: మరాఠీ, హిందీ, కన్నడము, తమిళ్, ఈ విధమైన తెలుగు, ఈ 5 అక్షరాలతో చేరిన 5 భాషలు చేరినాయి.
1: సో ఆల్ ది 5 లాంగ్వేజెస్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్ ఈచ్ బై 1 లెటర్.
0: చూచారా ఈ విధమైనటువంటి అర్థాలు ఎన్నో కనిపిస్తుంటాయి లోకం లోపల.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ సో మెనీ మీనింగ్స్.
0: ఇది ఒక సైంటిస్ట్ కు అర్థమయ్యేటువంటిది కాదు.
1: సైంటిస్ట్ కెనాట్ అండర్స్టాండ్ దిస్.
0: ఇంకొకటి విచారణ చేయడానికి అర్థమయ్యేటువంటిది కాదు.
1: నో వన్ కెన్ గో
0: టు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏ విధమైన పరిశోధనలు లేవు.
1: యూ కెనాట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఇన్వెస్టిగేట్ ఎక్స్ప్లోర్.
0: కనుకనే ఇవన్నీ కూడా దైవానుగ్రహం చేత లభించేటువంటివి.
1: యూ కెన్ గెట్ దెమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: ఆ రాత్రి అంతా కూడా దేవి ఉపాసన చేస్తూ వచ్చాడు రామకృష్ణుడు.
1: రామకృష్ణ went on thinking of God as that night.
0: ఈ విధంగా దైవ శక్తి చేత ఎలాంటి కష్టమైన కూడాను జవాబులు చెప్పడానికి సిద్ధంగా వచ్చాడు.
1: విత్ ద డివైన్ సపోర్ట్ he was prepared to answer.
0: Anduvalne Tenali Ramakrishnudu ante goppa birudu goppa hasyagadu ani kuda artham.
1: Therefore Tenali Ramakrishna stands for fun, humor and frolic.
0: Kani fun ani antunnaru kani adi kadu sarina arthanni gurtinchukoni cheppetuvanti vaadu.
1: And in fact he is not that humorous, but he gives correct meaning of every word.
0: Ee vidhanga bhashalu endukani padamulu endukani arthamulu endukani ఆనందం నది కానీ ఒక విధమైనటువంటి అన్యోన్యతను కల్పించేటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద లాంగ్వేజ్ ద వర్డ్స్ అండ్ ద సెంటెన్సెస్ క్యారీ దట్ ఇంటిగ్రేటెడ్ మీనింగ్ ఇంటర్ప్రిటేషన్.
0: కనుక పంచభూతములు అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై ఫైవ్ ఎలిమెంట్?
0: ఐదు ప్రాణములు.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఐదు ప్రాణములు ప్రతి మానవుని యందు ఉంటున్నాయి.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్, ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ఐదు ప్రాణములు మానవుని యందు కూడా ఉంటున్నాయి.
1: దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ.
0: ఈ ప్రాణములే లేకపోతే మానవుడు నిలచలేడు.
1: వితౌట్ దిస్ మ్యాన్ కెనాట్ లివ్.
0: కాబట్టి పంచభూతములనగా పంచ ప్రాణములతో సమానము.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ మీన్స్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: సత్ చీమ మొదలుకొని బ్రహ్మ వరకు కూడాను ఈ విధమైనటువంటి ప్రాణములు ఉంటున్నాయి.
1: రైట్ ఫ్రమ్ అండ్ టు ది కాస్మిక్ ఫామ్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్. కనుక
0: దీన్ని ప్రాణోపాసన అని చెప్తూ వచ్చారు.
1: సో ఇట్ ఇస్ కాల్డ్ ప్రాణోపాసన.
0: అనగా కొన్ని మందిరములు కడితే
1: then mandir temple is built.
0: మొట్టమొదటి ప్రాణశక్తిని పూజిస్తూ వచ్చారు.
1: ఫస్ట్ ది లైఫ్ ఎనర్జీ ఇస్ వర్షిప్డ్.
0: మొన్న ఏదో తిరుపతి లోపల కూడాను ఏదో ఒకటి జరగాలంటే ప్రాణశక్తిని మొట్టమొదట ఆరాధన చేస్తూ వచ్చారు.
1: తిరుపతి
0: ప్రాణమే అన్నింటికి మూలాధారము.
1: దట్ ఈస్ ది బేసిస్ ఫర్
0: ఈ ప్రాణమే శివము.
1: ద లైఫ్ ఇస్ శివం.
0: ఇది పోతానే శవం.
1: ద లైఫ్ వెన్ ఇట్ ఇస్ గాన్ ఇట్ ఇస్ శవం, ద డెడ్ బాడీ.
0: కనుకనే ప్రాణంతో సమానమైనటువంటిది ఈ యొక్క పంచభూతములు.
1: దట్ ఫర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ లైఫ్ సస్టైనింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పంచభూతముల యొక్క స్వరూపాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
1: వన్ షుడ్ ప్రే టు ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: శబ్దస్వరములనేటువంటిది చాలా పంచభూతముల నుంచి వచ్చినటువంటివి.
1: సౌండ్ వేవ్స్ ఆర్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది. అంత
0: దూరం మీరు పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: మీరు హార్మోనియం వాయిస్తుంటుంటారు భజన లోపల.
1: యాజ్ యూ ప్లే ఆన్ హార్మోనియం.
0: కానీ హార్మోనియం వాయించినప్పుడు ఒకే స్వరం పెట్టేస్తారు.
1: అండ్ యూ జస్ట్ పుట్ ఇన్ సేమ్ ట్యూన్.
0: కానీ ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు
1: బట్ యాజ్ యూ ప్రెస్ ద రీడ్
0: సారి గామా పాదాని
1: అండ్ యూ గెట్ ఆల్ దీస్ సౌండ్ సారి గామా పాదాని
0: సారి గామా పాదాని
1: సారి గామా పాదాని.
0: కేవలము ఒక విధమైనటువంటి ఒక దీంతో అర్థంతో వస్తుంటున్నాయి.
1: అండ్ దీస్ ఆర్ ఓన్లీ ది సౌండ్స్ దట్ కెన్ బి ది మీనింగ్.
0: కానీ అన్నిటికీ గాలి ఒక్కటే.
1: బట్ ది సేమ్ ఎయిర్
0: ఆ మూలాధారమైనటువంటి శక్తి ఒక్కటే.
1: అండ్ ది సేమ్ ఎయిర్ గెట్స్ ఇన్
0: ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
1: ది ఫండమెంటల్ పవర్ ఇస్ సేమ్.
0: కానీ వివిధమైనటువంటి యొక్క పవర్లంతా కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: బట్ ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిఫరెంట్ సౌండ్స్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే
1: సో
0: ఆనాడు
1: దట్ డే
0: భగవత్ తత్వాన్ని వర్ణించడం కోసమని
1: టు ఎక్స్ప్లెయిన్ ద డివినిటీ
0: శంకరాచార్యుల వారు కూడాను
1: శంకరాచార్య
0: అనేక పరిశోధనలు చేసి
1: ఎక్స్పెరిమెంట్
0: అనేక సంస్కృతమునందు భాషలంతా ఉచ్చరింపజేసి
1: బికేమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్.
0: మొట్టమొదట శబ్ద బ్రహ్మమయీ అన్నాడు.
1: ద ఫస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ ఈ శబ్ద బ్రహ్మ.
0: శబ్దమే ముఖ్యమైనటువంటి యొక్క తత్వము.
1: సౌండ్ ఈస్ ది ఫస్ట్.
0: ఆ శబ్దం చేతనే జగత్ అంతా కూడా వ్యాపించి ఉంటున్నది.
1: ద సౌండ్ ఈస్ స్ప్రెడ్. సౌండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్.
0: చరాచరమయ్యి ఈ శబ్దం సర్వత్రా వ్యాపించిపోతున్నది.
1: Sound has got this motility, mobility.
0: Vaangmayi, adhe mana yokka hrudayamlo cheri vaak swaroopamlo vastundadi.
1: That is present in your heart that comes out as expression.
0: Ee vaak swaroopamlo vachetappudiki nityanandamayi.
1: And that gives you eternal bliss.
0: Paratramayi.
1: That is supreme bliss.
0: Mayamayi.
1: And this illusion. And that's one of affluence.
0: నిత్యానందమయ్యి
1: ఆత్మరమయ్యి
0: మాయామయ్యి శ్రీమయ్యి.
1: ఇల్యూషన్.
0: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? శబ్ద బ్రహ్మమయ్యి.
1: దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ ది సౌండ్.
0: శబ్దం నుంచినే వచ్చినాయి.
1: దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది సౌండ్.
0: కాబట్టి దైవత్వం కూడాను శబ్దస్వరూపుడే.
1: దేర్ ఫర్ గాడ్ ఈస్ ఇన్ ద ఫామ్.
0: అది ఆకాశం నుంచి శబ్దము.
1: అండ్ ది సౌండ్ కేమ్ అవుట్
0: ఆఫ్ శబ్దం నుంచి వచ్చినటువంటి అదే ఈ దైవత్వము.
1: అండ్ ది డివినిటీ యూ ఫైండ్ దేర్ దిస్.
0: దీంట్లో ఈనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పుకుంటున్నాము.
1: వి గివ్ దీస్ త్రీ నేమ్స్ బ్రహ్మ విష్ణు.
0: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు ఎక్కడ కూడా ఎవరు చూడలేదు.
1: నో వన్ సా యాక్చువల్లీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ఇవన్నీ కేవలం రవివర్మ పిక్చర్ లో మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ
1: దేర్ ఓన్లీ రవివర్మ పెయింటింగ్.
0: కానీ ఎవరు ఈ యొక్క స్వరూపాన్ని దర్శించలేరు.
1: నో వన్ ఎవర్ సా
0: దర్శించలేదు.
1: ఇంపాసిబుల్ టు సీ దెమ్ ఐదా.
0: అయితే
1: హౌఎవర్
0: దీన్ని ఏ రీతిగా సృష్టించారు?
1: బట్ హౌ ఇస్ దట్ దేర్
0: అనగా దీనిని తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు రూపంలో జన్మించారు.
1: దీస్ ఆర్ ది త్రీ ప్లేసెస్ ద మదర్ ఫాదర్ అండ్ ద ప్రిసెప్టర్.
0: కనుక
1: సో
0: మొట్టమొదట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: బ్రహ్మ మాతృదేవి.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ మదర్.
0: బ్రహ్మ ఏ రీతిగా సర్వులను సృష్టింపజేస్తుండదో
1: జస్ట్ ఎస్ బ్రహ్మ ఇస్ ద క్రియేటర్
0: ఆ రీతిగా తల్లి కూడా బిడ్డను సృష్టింపజేస్తుండది.
1: మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చిల్డ్రన్.
0: కానీ విష్ణువు
1: అండ్ విష్ణు
0: తన రక్షకుడు.
1: ఇస్ ద సస్టైనర్.
0: అతనే తండ్రి.
1: సస్టైన్ ప్రొటెక్టర్ ఇస్ ఫాదర్.
0: ఎందుకంటే పుట్టిన బిడ్డను తండ్రే రక్షించాలి.
1: బికాజ్ ది చైల్డ్ హాస్ గాట్ టు బి ప్రొటెక్టెడ్ బై
0: ఫాదర్ నేర్పించాలి.
1: అండ్ ద ఫాదర్ హాస్ టు ట్రైన్.
0: తండ్రియే అన్ని విధాలా తన్ని పోషించాలి.
1: అండ్ ఫాదర్ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్.
0: శక్తి కలిగినటువంటి అతనికి విష్ణువు అన్నారు.
1: అండ్ ది సస్టైనర్ ప్రొటెక్టర్ ఇస్ విష్ణు.
0: ఇంకా ఈశ్వరుడు.
1: దెన్ ఈశ్వర
0: మహేశ్వర.
1: మహేశ్వర
0: మహేశ్వర అనగా ఏమిటి? ఎవరు వెళ్ళినప్పటికీ శిష్యుడు ఆ యొక్క గురువు అనేటువంటి వాడు వారిని దగ్గర తెచ్చుకొని,
1: and if any teacher comes and goes
0: ఏం కావాలి, ఏం చదవాలి, ఏ విద్య నేర్పాలని దాన్ని చక్కగా వర్ణనం చేసి వానికి తగినటువంటి విద్య నేర్పుతుంటాడు.
1: And in fact the teacher is responsible for summoning the students to be near him and teach him.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడాను మాతాపిత గురువులు.
1: Therefore Brahma Vishnu Maheshwara represent mother, father and teacher.
0: కనుకనే మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ భవ.
1: So it says that mother is God, father is God, teacher is God.
0: ఆచార్యుడు కూడా ఒక గురువే.
1: సో
0: ఆచార్యుడు కూడా ఒక దైవమే.
1: సో టీచర్ ఇస్ డివైన్.
0: ఈ విధంగా దైవత్వాన్ని అనేక రకమైనటువంటి మార్గంలో ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: Therefore divinity has been propagated and taught in varied forms.
0: కాన మనం ఎవరి మాటలో విని మనం ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయొద్దండి.
1: Therefore we should never act depending on all that you hear.
0: అని వారి వారి భావన పురస్కరించుకుని ఉంటాయి.
1: People speak basing on their feelings.
0: నో అని వారికి నో అనురా, ఎస్ అని వారికి ఎస్ అనురా. నో ఎస్సులు మన నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
1: If you say yes, you get the response yes. If you say no, you get the answer no. Yes, no relate to our tongue.
0: సాంఘికము సాంస్కృతము సనాతనము సాంఘిక సాంస్కృతిక సనాతనం ఈ మూడింటికి మాత్రం ఎస్.
1: Therefore God says yes to social, spiritual and that which is ancient.
0: ఈ మూడింటి ఎందుకు కూడాను దైవత్వము ఎస్ ఎస్ ఎస్.
1: In these three aspects God says yes.
0: మిగతా దానికంతా కూడా బ్లాక్.
1: But the rest of the things simple block there no.
0: అనగా ఈ ప్రాకృతమైన యొక్క తత్వాన్ని ఎవరు వర్ణించినప్పటికీ ఇది కేవలం అసత్యమైనటువంటిది.
1: వాట్ ఎవర్ యూ డిస్క్రైబ్ ఇన్ ది వరల్డ్లీ వే ఇట్ ఇస్ అటర్లీ ఫాల్స్.
0: కంటితో చూచేది కానీ చెవుతో వినేటువంటిది కానీ మనసుతో అనుభవించేటువంటిది కానీ అన్నీ కూడాను చలించనమైనటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ సీన్ విత్ ది ఐ, ఆల్ దట్ ఈస్ హర్డ్ త్రూ ఇయర్ అండ్ దట్ విచ్ ఇస్ థాట్ ఆఫ్ బై ద మైండ్.
0: మాకు చెందేటువంటి వాటినంతా మనం భుజించి చరించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిలీవింగ్ ఆల్ దిస్ విచ్ ఇస్
0: మాకు చెందనటువంటి దానిని మనం దర్శించాలి. మార్పు చెందనటువంటి దానిని మనం స్మరించాలి. అది ఏ దైవత్వము?
1: దట్ ఈస్ డివినిటీ.
0: అది ఎప్పుడు కూడా మార్పు చెందదు.
1: డివినిటీ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
0: ఆ డివినిటీ అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: సో వి షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ ఎగ్జిస్టెన్స్ ఉనికి.
0: కానీ పూలీషులంతా కూడా చాలా వరకు దీన్ని సరైనటువంటి అర్థాలు తెలుసుకోలేకుండా దీనికి అనర్థాలు తెలుసుకుని దీని యథార్థాన్ని మూసిపెట్టి పశువులుగా మారిపోతున్నారు.
1: Therefore fools do not understand artha, the meaning. They go by the diverted distortion anartha and ruin their lives.
0: కనుకని ఇలాంటి ఫులిష్ మాటలు మీరు ఎవరు నమ్మకండి.
1: నెవర్ పే హీడ్ టు ది ఫూలిష్ వర్డ్స్.
0: ఇలాంటి అసత్య మాటలు మీరు ఎవరు విశ్వసించకండి.
1: నెవర్ బిలీవ్ ది ఫాల్స్ అటరెన్సెస్.
0: ఈ మూర్ఖుల సంతతి మీరు ఏమాత్రం పెట్టకండి.
1: నెవర్ ఐడెంటిఫై విత్ యువర్ సెల్ఫ్.
0: ఈ మూర్ఖుల సంఘమే మనకు అన్ని విధాలా చెడిపోతుంది.
1: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫూలిష్ కంపెనీ దట్
0: స్పాయిల్స్. తేజ దుర్దన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ది బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: జాయిన్ ది గుడ్ కంపెనీ.
0: పుణ్య మహోరాత్రం.
1: డూ గుడ్ డీడ్స్ ఆల్ ది టైమ్.
0: చూచారు ఎంత బాగుండది. తేజజుజ్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ది బ్యాడ్ కంపెనీ.
0: ఈ బ్యాడ్ కంపెనీతో మనం ఉంటుంటే మనం కూడా బ్యాడ్ అయిపోతాం.
1: ఇఫ్ యు ఆర్ ది బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
0: వాడి కంటే ఇంకా ఎక్కువ బ్యాడ్ అయిపోతాం మనము.
1: యూ బికమ్ ఈవెన్ మచ్ వర్స్ దెన్ దెమ్.
0: వాడు ఎంత బ్యాడ్ అయినా వాడు అయిపోయాడు.
1: హీఈస్ ఆల్రెడీ బ్యాడ్.
0: ఆ బ్యాడ్ బ్యాడే.
1: అండ్ హీ కంటిన్యూస్ టు బి బ్యాడ్.
0: నీ గుడ్ కావాలి.
1: బట్ యూ షుడ్ బి గుడ్.
0: తేజజుజ్జన సంసర్గం.
1: సో గివ్ అప్ ది బ్యాడ్ కంపెనీ.
0: సాధు సమాగమం.
1: జాయిన్ ది గుడ్
0: భజ సాధు సమాగమం.
1: జాయిన్ ది గుడ్ కంపెనీ.
0: చెడ్డ సంఘం విడిచిపెట్టినామంటే చాలదు, మంచి సంఘంతో చేరాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ ది బ్యాడ్ కంపెనీ.
0: అదే సత్
1: సంఘం.
0: అదే సత్. సత్ అనేటువంటిది ఏమిటి? అదే నిత్యమైనటువంటిది.
1: ది సత్ ఈస్ ఎటర్నల్.
0: చెప్పాను సత్ చిత్ ఆనందము.
1: సత్ చిత్ ఆనంద.
0: ఈ ఆనందమునకు ఏదికి మూల కారణము?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: సత్ చిత్తులే ఆనందము.
1: సత్ and chit are the sat combination.
0: Chittu rendu lekapothe aanandame ledu.
1: There cannot be bliss ananda without sat and chit.
0: Sat chakkara.
1: Sat is the sugar.
0: Eppatiki teepu gane untadi.
1: Sat the sugar is always.
0: Ye padarthamanna vesthaagu teeyagane untadi.
1: You can mix it with any material.
0: Ye vantalaina cheyi adi teeyagane untadi.
1: You make any preparation.
0: Ye padarthamanna nevu cheyi teeyagane untadi.
1: Anything you can make.
0: Ye maatram maarpu raadu.
1: And there is no change in the taste.
0: Adi sat.
1: That is sat which is changeless.
0: Chaitanyam tho chernatundi oka water.
1: Chit is the water awareness.
0: కాబట్టి ఇది వాటర్.
1: వాటర్
0: చిత్ చక్కెర.
1: షుగర్ ద సత్.
0: చక్కెర వాటర్ రెండు విడిగా తీసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు.
1: అండ్ సత్ ద షుగర్ and chit the water with that sugar is useless.
0: Water to cherchu.
1: And the sugar and water have
0: after mixed. Sat rendu cherchinappude manaku traginappudu aanandam labhistundi.
1: When you combine, join both, there will be bliss, ananda.
0: Kalpane satyanityamainatundi oka tattvamunu.
1: The eternal truth.
0: Prakrutamainatundi oka tattvamunu.
1: The worldly principles.
0: Manam ekam cheyali.
1: Have got to be unified.
0: Appude manaku divinity manaku praaptistundi.
1: Then you will attain divinity.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Ee divinity lenitundi sthanam ledu.
1: There is no place where divinity doesn't
0: divinity
1: exist.
0: Divinity lenitundi vyakti levu.
1: No person without divinity.
0: సర్వత్రా ఉంటుండాలి డివినిటీ.
1: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇందుకలడు అందు లేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ హిస్ హియర్ అండ్ హిస్ నాట్ దేర్.
0: ఎందెందు వెతికి చూచిన అందందే కలడు అన్న.
1: వేర్ ఎవర్ యు సర్చ్ యు విల్ సర్టన్లీ ఫైండ్ హిమ్ దేర్.
0: దీనిని వేదం కూడాను సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి.
1: This Veda declares that his heads are everywhere, his hands are out there, his eyes are everywhere.
0: Amanta vakati.
1: And everything is one.
0: Upanishad cheppani, Vedam cheppani, Quran cheppani, Bible cheppani, edaina cheppani, Grandharajam cheppani, anniti yandu satyam vakate.
1: Whatever might be, Upanishad or Grandharaj, Bible or Quran, essence is same.
0: Peru veru vere kani.
1: Names are different.
0: Satyam vakate.
1: Truth is one.
0: Kanuka panchabhutamulu yokka tattvamu ye matamaina kudunu angikarinchaka tappadu.
1: Every religion will be accepting the five elements.
0: ఏ మతం కానీ పంచభూతంలో ఒక మతాన్ని తీసివేయటం చాలదు.
1: నో రిలిజియన్ సేస్ దట్ వన్ ఎలిమెంట్ షుడ్ బి లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ బ్రహ్మా విష్ణు మహేశ్వర తత్వాన్ని,
1: ద నేచర్ ఆఫ్ బ్రహ్మా విష్ణు మహేశ్వర,
0: రేపటి దినం ముఖ్యంగా వివరించి చెప్పుకుందాం.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ క్లియర్లీ టుమారో.
0: పిల్లలంతా ఉంటున్నారు, పిల్లలకు అనేకత్వం ఏమాత్రము గుర్తించడానికి వీల్లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఆర్ హియర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే కన్సిడర్ యూనిటీ అస్ డైవర్సిటీ.
0: చాలా చెడ్డ.
1: దట్స్ వెరీ బ్యాడ్.
0: కాదు అది.
1: It's not so.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా చేర్చాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ అబ్జర్వ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: అది ఆ యూనివర్సిటీ చేర్చినప్పుడే నిజమైన సత్వం బయలుదేరుతుంది.
1: అండ్ వన్స్ యూ నో దిస్ వన్నెస్ ఆర్ యూనిటీ, యూ నో ద రియాలిటీ.
0: యూనిటీ కావాలి మనకిప్పుడు.
1: యూనిటీ ఇస్ నెసరీ.
0: యూనిటీ లేకపోవడం చేతనే,
1: బికాస్ అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ,
0: హృదయంలో యూనిటీ అనేటువంటిది పూర్తి పోయింది.
1: దేర్ నో యూనిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ స్థానం లోపల పోయి ఎనిమిటీ వచ్చి చేరిపోయింది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దేర్ ఇస్ ఎనిమిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ఎనిమిటి వచ్చి హృదయంలో చేరిపోతే ఇంక ఏది మన జీవితము?
1: అండ్ వన్ దేర్ ఇస్ ఎనిమిటి ఇన్ అవర్ హార్ట్, వాట్ విల్ హ్యాపెన్ టు అవర్ లైఫ్?
0: హృదయమే కాదు,
1: ఇస్ నో హార్ట్ అట్ ఆల్.
0: రాతి కప్ప.
1: అండ్ ఇట్స్ ఎ స్టోన్ సో హార్డ్.
0: కానీ భగవంతుడు అన్నింటి ఎందు చూసుకుంటూనే ఉంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: కళ్ళనల్లి హుట్టిద హూగువా ప్రాణికి అల్లి ఆహారమును నిర్మిస్తున్నది యారు? కర్ణంలో చెప్పాడు పురంధర్దాసు.
1: పురంధర్దాస్ సెడ్ ఇన్ కర్ణం.
0: రాతిలో పుట్టినటువంటి కప్పకు ఎవరక్కడ అన్న ఆహారాన్ని అందిస్తున్నారు?
1: ద ఫ్రాగ్ దట్ ఈస్ హిడెన్ ఇన్ ఎ స్టోన్.
0: బెట్ట తాగుడి ఎల్లి హుట్టిదా వృక్షకే కట్టెయను కట్టి నీరు దెయ్యారో? కొండపైన రాతి పైన పుట్టినటువంటి చెట్టుకు ఎవరు పాదిగట్టి నీళ్లు పోసి పెంచినారు?
1: అండ్ యూ ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ది స్టోన్, హూ ఫెన్స్డ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్?
0: అది అంత దైవమే.
1: ఇస్ ఓన్లీ గాడ్.
0: మంచి మెత్తని నేల్లో పెట్టి మంచి చెట్టు తెచ్చి పెట్టి నిత్యము నీరు పోస్తున్నా కానీ అది బ్రతకదు.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ సన్ ప్లాంట్స్ దట్ డు నాట్ గ్రో.
0: హూ ఆ ప్రాణికి అల్లి ఆహారమును నిర్మిస్తే యారు?
1: సో హూ హూ ఫెడ్ ద ఫ్రాగ్ లోపల
0: రెండు సందులుగా ఉంటే ఆ సెండు సందులు మధ్య లోపల ఒక కప్ప పోయి చేరిపోతుంది.
1: అండ్ యూ ఫైండ్ ది ఫ్రాగ్ వితిన్ ది స్టోన్.
0: దానికి ఎక్కడ ఆహారము?
1: హౌ డస్ హి ఫైండ్?
0: బండను కొట్టినప్పటికి అది చీడిపోతే ఆ బండను కప్ప బయలుదేరుతుంది.
1: యాజ్ యు బ్రేక్ ది స్టోన్ యు ఫైండ్ ది ఫ్రాగ్ జంపింగ్.
0: కనుకనే దైవము సర్వత్రా ఉండినటువంటి ప్రాణులకు ఏది అవసరమో దాన్ని తానే అందిస్తుంటాడు.
1: గాడ్ సప్లైస్ వాట్ ఆల్ దట్ ఇస్ నీడెడ్ టు
0: ఇదే అదే అనేటువంటి భేదము లేదు.
1: దేర్ నో డిఫరెన్సెస్.
0: కనుకనే దైవత్వానికి ఎట్టి భేదములు లేవు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్ అట్ ఆల్.
0: కానీ ఈ అన్ని భేదములు కూడా మానవునికి వచ్చిన రోగమే ఇది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డిఫరెన్సెస్ ఇస్ యాక్చువల్ డిసీజ్ ఆఫ్ మోడర్న్.
0: చెడ్డ రోగం వచ్చేసేసింది మానవునికి.
1: ఇట్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
0: ఏది చెప్పినా దాన్ని కాదని వాదించుకోవటం.
1: దేర్ఫోర్ వి ఆర్ సఫరింగ్.
0: కాదని వాదించడానికి మాత్రం సిద్ధమవుతున్నాను కానీ అవునని చెప్పడానికి అర్హత లేదు.
1: యు ఆర్ రెడీ టు నెగేట్ అండ్ డినై. యు కెనాట్ సే, యు కెనాట్ బి అఫర్మేటివ్.
0: ఇది ఒక చెడ్డ వ్యాధి.
1: ఇట్ ఇస్ ఎ బిగ్ డిసీజ్.
0: ఈ వ్యాధి వచ్చినటువంటి వారికి నివారణ లేదు.
1: ఇట్ హ్యాస్ నో క్యూర్.
0: క్యాన్సర్ కైనా ఒక నివారణ ఉంటుంది.
1: క్యాన్సర్ హ్యాస్ ఎ క్యూర్.
0: కానీ ఈ సందేహం అనేటువంటి దానికి నివారణ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డౌట్ హ్యాస్ నో క్యూర్.
0: ఇంతతోనే హతమ
1: And in fact, he is killing himself by entertaining doubt. Human life is highly sacred. Human life is divine. It is blissful.
0: The
1: blissful life cannot be spent crying all the way.
0: ఎప్పుడు చూసినా కానీ ఏడుపు ముఖమేనా?
1: We find weeping faces.
0: ఆనంద ముఖం అనేటువంటిది కనిపించదా?
1: We don't find smiling faces.
0: ఏమి కర్మ?
1: Why, what is it?
0: ఏమి దురదృష్టము?
1: What a bad luck it is.
0: Bad luck.
1: It is the bad luck.
0: ఇది మంచిది కాదు.
1: It's not good.
0: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉండాలి.
1: Bear smiling faces.
0: Smiling face.
1: Smiling face.
0: అదే దైవత్వానికి మూల కారణము.
1: That is the expression of divinity.
0: Happiness. Happiness is union with God.
1: Happiness is union with God.
0: ఈ దైవంతో చేరకపోవడం చేతనే ఈ శోకత్వం ప్రాప్తిస్తుంది.
1: Because you are not in the company of God, you cry.
0: ఈ విధమైనటువంటి దీనికి మీరు ఏమాత్రం అవకాశం అందించకండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ మిస్.
0: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
1: బి హ్యాపీ.
0: ఆ ఆనందమే దైవత్వానికి సరైనటువంటి రాజమార్గము.
1: దట్ హ్యాపీనెస్ ఇస్ ద రాయల్ పాత్ టు ది డివైన్.
0: ఎనీనే రాని ఎనీనే పోని.
1: దట్ ఎనీథింగ్ మే కమ్ అండ్ గో.
0: దాన్నంత సెండ్ ఆఫ్ చేయి.
1: యు జస్ట్ గివ్ సెండ్ ఆఫ్ టు ఆల్ ద బ్యాడ్.
0: కానీ వచ్చినటువంటి ఆనందానికి మాత్రం వెల్కమ్ చేయి.
1: వెల్కమ్ ద బ్లెస్ దట్ కమ్స్ ఆన్ ద వే.
0: ఆనందాన్ని నిరంతరం కూడా నీ వెల్కమ్ చేయాలి.
1: వెల్కమ్ ద బ్లెస్ ఆల్ ద వే.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని మీరు విద్యార్థులు గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్ షుడ్ నో దిస్ పాత్.
0: అందులో ఈ చిన్న వయసు లోపల చాలా ముఖ్యమైనటువంటి వయసు.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్.
0: స్టార్ట్ ఎర్లీ.
1: స్టార్ట్ ఎర్లీ.
0: డ్రైవ్ స్లోలీ.
1: డ్రైవ్ స్లోలీ.
0: రీచ్ సేఫ్లీ.
1: రీచ్ సేఫ్లీ.
0: ఈ వయసు లోపలే మీరు మంచిగా ఆధ్యాత్మికానికి ప్రయత్నం చేయాలి.
1: అండ్ యూ షుడ్ లెర్న్ పికప్ స్పిరిచువాలిటీ అట్ దిస్ ఏజ్.
0: తర్వాత ధనం సంపాదించుకోండి.
1: యు కెన్ ఎర్న్ మనీ లేటర్.
0: తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినుకోండి.
1: అండ్ ఫాలో యువర్ పేరెంట్స్.
0: ఏ విధమైన మార్గమైనా అనుభవించండి.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్.
0: కానీ దైవ విషయంలో మాత్రం ఒక్క దీక్షను పూనాలి.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక దీక్షను పూనేటువంటి వాడే అదృష్టవంతుడు.
1: ద వన్ విత్ స్పిరిచువల్ డిటర్మినేషన్ ఈజ్ లక్కీ సోల్.
0: బుద్ధునికి ఏమి తక్కువ ఉండదు.
1: బుద్ధ వాట్ ఇస్ దట్ ఈస్ రన్ షార్ట్ ఆఫ్.
0: రాజకుమారుడు
1: ఈజ్ ద ప్రిన్స్.
0: కానీ అతను సర్వసంగ పరిత్యాగం అయిపోయిరాలేదు.
1: బట్ హాస్ హి నాట్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్.
0: రామునికి ఏమి తక్కువ.
1: రామ వాట్ ఈస్ హి రన్ షార్ట్ ఆఫ్.
0: అన్ని సత్యంగానే ఉంటున్నాయి. అన్ని సవ్యంగానే ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ విత్ హిమ్.
0: కానీ రామునికి ఏ మాత్రము ఒక్కటి ఇష్టం లేదు.
1: బట్ రామ డిడ్ నాట్ లైక్ ఎనీ.
0: కౌసల్య ఎన్నో ప్రీతి.
1: యూ కెన్ ఎర్న్ మనీ లేటర్.
0: తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినుకోండి.
1: అండ్ ఫాలో యువర్ పేరెంట్స్.
0: ఏ విధమైన మార్గమైనా అనుభవించండి.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్.
0: కానీ దైవ విషయంలో మాత్రం ఒక్క దీక్షను పూనాలి.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్.

0: But Rama did not like any.
1: Kausalya enno preethikaramaina vantalu chesukoni vachi tattallo pedite.
0: In fact, Kausalya made all preparations and served on the plate.
1: Lakshmana Bharata Shaktrunulanta pilchukoni vachesi vaalitone bhujinchetundi.
0: And in fact, he ate in the company of Lakshmana
1: Bharata. Pratyekanga isthe tripti kaadu.
0: He is not satisfied to be served to him alone.
1: Kaani eppudu chusina kudanu.
0: But every time.
1: Tala gokkuntu.
0: But he scratches his head.
1: ఏదో పరధ్యానంలో ఉంటుంది.
0: And he is absent minded.
1: చేతులు తిప్పుకుంటూ.
0: And he went on waiting.
1: ఏదో ఒక దేవుడి యొక్క నాటకం ఆడుతుండేటువంటి.
0: And he was just acting some drama.
1: వశిష్ఠులు వారిని పిలిపించి.
0: And he summoned
1: వశిష్ఠులు. రాముని యొక్క ఈ చర్యలకంత మూల కారణం ఏమిటి అన్నారు.
0: What, how is that Rama is acting this way?
1: ఆయన ధ్యానంలో కూర్చొని చూచాడు.
0: And Vasishtha sat in meditation.
1: ఇది కేవలం దివ్యత్వం యొక్క తత్వములు ఇవన్నీ.
0: He said this is the action of the divinity.
1: ఏ జీవులతోనో మాట్లాడుతున్నాడు.
0: He may be conversing with the beings.
1: ఈ దేహాభిమానం దూరం చేసుకుంటున్నాడు.
0: And he has no body attachment.
1: ఆత్మాభిమానం అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
0: And he is attached to the spirit or the soul.
1: కనుక ఇది దివ్యత్వానికి సరైనటువంటి అర్థం ఇది అని.
0: And this is the proper meaning of divinity.
1: ఆ విధమైనటువంటి జరుగుతూ ఉండగానే
0: when things were happening,
1: విశ్వామిత్రుడు వచ్చాడు.
0: In the meantime, Vishwamitra came.
1: విశ్వామిత్రుడు రామును తీసుకుపోవడానికి వచ్చాడు.
0: And Vishwamitra came there to take Rama.
1: సిద్ధంగా ఉన్నాడు.
0: And Rama was ready.
1: చాలా సిద్ధంగా ఉన్నాడు.
0: He was very ready.
1: ఎందుకంటే దానికోసం కాచుకొని ఉన్నాడు.
0: So he was waiting for that time.
1: రామును తీసుకుని పోవాలంటే వెంట పోయాడు.
0: And he followed Vishwamitra.
1: తండ్రి ఎన్ని అటంకాలు చెప్పినా కానీ వినలేదు.
0: And he did not listen to his father's objections.
1: చిన్నవాడే, రాక్షసుల్ని ఎప్పుడు చూడలేదే, వాళ్ళు చూస్తే భయపడతాడో ఏమో, ఈ విధంగా సాకులు చెప్తూ వచ్చాడు.
0: The father gave so many pleas, such a young boy who never saw any demons, he can't bear the suffering there.
1: రాముని చెప్పాడు, నాకే భయము లేదు అన్నాడు.
0: Rama said, I am fearless.
1: వారి వశిష్ఠుల వారు విశ్వామిత్రుడు కూడా చెప్పాడు.
0: విశ్వామిత్ర ఆల్సో సే,
1: ఇతను బాలుడుగా నీవు భావిస్తున్నావు దశరథ.
0: దశరథ, యు కన్సిడర్ మీ బాయ్.
1: బాలుడు కాదు, బాలుడు కాదు.
0: హి ఇస్ నాట్ ఎ బాయ్.
1: బ్రహ్మదేవుడు ఇతను.
0: హి ఇస్ నాట్ ఎ బాయ్ బాలా, బట్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
1: నా వెంట పంపు అన్నాడు.
0: సెండ్ హిమ్ అలాంగ్ విత్
1: మీ. నీ బోధలు చేసినటువంటి విశ్వామిత్రుడు.
0: సచ్ విశ్వామిత్ర హూ కాల్డ్
1: సో నైస్లీ. సయూతి వెళ్ళేటప్పటికే
0: వెన్ హి ఇస్ వెరీ క్లోజ్ టు ద రివర్.
1: రామ రా అన్నాడు.
0: హి కాల్డ్ రామ క్లోజ్ బై.
1: నీవు ఏనాడు కూడా రాక్షసును చూడలేదు.
0: యూ హ్యావ్ నాట్ సీన్ ఎనీ డెమన్.
1: కాబట్టి ఇంకా రాబోతుంది రాక్షసులు.
0: డెమన్స్ ఆర్ అప్రోచింగ్.
1: వాళ్ళని చూస్తే నీకు భయం వేస్తుంది.
0: యూ మే బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్.
1: మీకు కొన్ని మంత్రోపదేశం చేస్తాను అన్నాడు.
0: సో ఐ విల్ టీచ్ యూ సమ్ మంత్రస్.
1: అదే మాయా.
0: దట్ ఈస్ ఇల్యూజన్.
1: తండ్రి దగ్గర ఈ గొప్ప శక్తిని అంతా బోధించాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ దశరథ హి సెడ్ సో మెనీ పవర్స్ ఆఫ్ ది డివైన్ ఆఫ్ రామ.
1: అది మాయా వచ్చి అడ్డం చేసింది.
0: బట్ దేర్ నౌ హి ఇస్ డెల్యూటెడ్.
1: చేయించాడు.
0: అండ్ దేర్ఫోర్ హి సెడ్
1: బల అబల.
0: అండ్ హి టాట్ దిస్ టు బల అబల.
1: బల అబల అనేటువంటి దేనికోసం నేర్పించాడు?
0: బల అబల ఆర్ టాట్ హిమ్.
1: ఇక్కడ దీక్షను పూనాలి.
0: హాస్ టు డిటర్మిన్ హియర్.
1: యజ్ఞ దీక్షను పూనాలి.
0: వాట్ డిటర్మినేషన్.
1: కానీ యజ్ఞ దీక్షను పూనప్పుడు వీళ్ళకంతా వంటలు చేసి పెట్టే వాళ్ళు ఎవరున్నారు?
0: అండ్ దెన్ హూ ఆర్ దే టు కుక్ ఫర్ దెమ్.
1: కాబట్టి అక్కడ ఏ మాత్రముకు కుక్కులు లేరు.
0: దేర్ నో కుక్స్ దేర్.
1: డైనింగ్ హాల్ లేదు.
0: దేర్ నో డైనింగ్ హాల్.
1: డ్రాయింగ్ రూమ్ లేదు. ఇవన్నీ కూడా కేవలం కల్పించుకున్నటువంటివి.
0: దే ఆర్ ఓన్లీ జస్ట్ ఇమాజిన్ దట్స్ ఆల్. అప్పుడు
1: చెప్పాడు
0: దెన్ హి సే
1: విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర
1: రామా,
0: రామా
1: నీకు చేత కాదు.
0: నాట్ దట్ యు
1: భయం అవుతుందని కాదు, నేను ఈ మంత్రం నేర్పించి
0: నాట్ దట్ యు
1: ఆకలి దప్పు నిద్రను మానిపోవటం కోసం నేను ఈ మంత్రాలు నేర్పించాను.
0: సో దట్ యు కెన్ అఫోర్డ్ టు బి స్లీప్లెస్. యు విల్ నెవర్ బి హంగ్రీ.
1: బలా ఆకలి లేకుండా పోయింది.
0: బలా విల్ మేక్ యూ టు బి అవే
1: ఫ్రమ్ హంగర్. కేవలం నిద్ర రాకుండా పోయింది.
0: అబలా యూ కెన్ బి స్లీప్.
1: ఆహార నిద్ర లేకపోయినప్పుడే ఈ దీక్షను మనం కాపాడడానికి వీలవుతుంది.
0: వెన్ యూ హ్యావ్ నో స్లీప్ అండ్ హ్యావ్ గివెన్ అప్ సాక్రిఫైస్ స్లీప్ అండ్ హంగర్
1: లేకుండా, ఆహారం లేకుండా జీవించడానికి ఈ మంత్రాలంతా చెప్తూ వచ్చాయి.
0: టీచింగ్ ఈస్ గివెన్ టు యూ టు బి అవేర్ బియాండ్ ది స్లీప్ అండ్ హంగర్.
1: ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి కారణాలను పురస్కరించుకుని దైవత్వం ఈ రీతి యొక్క సాక్షిత్వాన్ని విపులం చేస్తుంటాడు.
0: గాడ్ డస్ సో మెనీ థింగ్స్ బేసింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ద రీజన్.
1: కనుక
0: సో
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినియులారా,
0: గర్ల్స్,
1: జయమ్మ చెప్పింది
0: అన్ని
1: దేశాలకు వెళ్లిపోతుంటాడు స్వామి, కానీ 40 మైళ్ళ దూరం దగ్గరలో ఉన్నటువంటి యొక్క అనంతపురానికి రావటం లేదు.
0: స్వామి గోస్ ఎవ్రీవేర్ బట్ ఈస్ నాట్ విజిటింగ్ అనంతపూర్ విచ్ ఇస్ సో క్లోజ్ బై.
1: నేను అక్కడ రాకూడదని కానీ ఇక్కడ పోకూడదని కానీ నాకు రెండూ లేదు ఇష్టాలు.
0: స్వామి హాస్ నో దీస్ టూ దట్ హీ డజన్ వాంట్ టు గో దేర్.
1: టైమ్ ఇంపార్టెంట్.
0: టైమ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్.
1: టైమ్ వస్తే నేను వస్తుండే ఉంటాను.
0: అట్ అప్రోప్రియేట్ టైమ్ ఎవ్రీవన్ సేడ్.
1: ప్రతి వారము అనంతపురం పోయేవాడిని.
0: Earlier, Bhagwan used to visit Anantapur every week.
1: Saturday, ikkada bayaldeeri chesthe akkada Sunday anta undi Monday poddunne vacheetundi
0: vaadu. Used to stay, spend the whole Sunday there and return next day.
1: Kaani appatiki ippatiki chaala maarpulu vachesindi.
0: But there are so many changes all along.
1: Kaaranam emiti?
0: Why?
1: Paristhithula yokka prabhavamu,
0: the effect of the circumstances,
1: konchi manavulu yokka prabhavamu,
0: and also human influence,
1: bhaktulu yokka saddalu,
0: and the steadfastness of devotee.
1: Ee gumpulanta raavadam cheta

0: పోతే వీళ్ళందరూ అక్కడ పోయి చేరిపోతారు.
1: సో మెనీ గ్రూప్స్ స్టార్టెడ్ కమింగ్ హియర్, దే మే ఆల్ గో ఓవర్ దేర్.
0: ఒక కార్లు అక్కడ బయలుదేరిందంటే 100 కార్లు వెంట వస్తాయి.
1: అండ్ స్వామి స్టార్ట్స్ ఇన్ ఎ సింగిల్ కార్ దట్ విల్ ఫాలోడ్ బై 100 ఆఫ్ కార్.
0: ఎవరు అన్నం పెడతారు?
1: అండ్ హూ విల్ ఫీడ్ దెమ్ దేర్?
0: నాకు పర్వాలేదు, నేనంటేనే ఉంటాను.
1: స్వామి కెన్ రిమైన్.
0: కానీ వీళ్ళందరికీ అన్నం పెట్టి పోషించాలి కదా.
1: దే నీడ్ ఫుడ్.
0: వాడు బాధపడుతుంటే స్వామి బాధపడుతుంటాడు.
1: అండ్ స్వామి విల్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫెడ్.
0: కాబట్టి ఆ రియాక్షన్ యొక్క ప్రతిబింబమే నేను.
1: అండ్ భగవాన్ ఇస్ రిఫ్లెక్షన్.
0: ఇలాంటివన్నీ ఎన్నో కారణాలు పురస్కరించుకుని నేను పోకుండా ఉంటాను.
1: దేర్ సో మెనీ రీజన్స్ వై భగవాన్ హస్ నాట్ విజిటెడ్.
0: అక్కడ ఒక మాత్రం ఉండేకి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ హిస్ స్టే.
0: ఉండేకి రూములు ఉన్నాయి.
1: దేర్ ఆర్ రూమ్స్ దేర్.
0: కానీ అది సరైనటువంటిది కాదు.
1: బట్ ఇట్స్ నాట్ రైట్ వన్.
0: నేను ఆదర్శ మానవుడను.
1: భగవాన్ ఇస్ ఐడియల్.
0: ఆదర్శ శక్తిని.
1: ఇస్ ఎన్ ఐడియల్ పవర్.
0: ఆదర్శ పురుషుడను.
1: అండ్ ఇస్ ఎన్ ఐడియల్ మ్యాన్.
0: ఆనందాన్ని.
1: అండ్ బ్లెస్.
0: ఆ కాలేజీ నిండుకు అంత ఆడపిల్లలే ఉంటారు.
1: అండ్ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: నేను ఏ రీతిగా పోయి ఒంటరిగా అక్కడ ఉండేది?
1: హౌ కెన్ ఇస్ భగవాన్?
0: ఈ ప్రపంచానికి కూడా ఒక విధమైనటువంటి ఒక టీచింగ్ చెప్పాలి.
1: అండ్ దిస్ ద టీచింగ్ దట్ షుడ్ బి గివెన్ టు యువర్ సెల్ఫ్.
0: కోసం నేను అక్కడ వెళ్ళటం లేదు.
1: సో భగవాన్ ఇస్ నాట్ గోయింగ్ దేర్.
0: వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆనందంగా నేను మాట్లాడుతుంటాను.
1: దే కమ్ హియర్, భగవాన్ టాక్స్ టు దెం.
0: కనుక ప్రపంచం యొక్క సంబంధాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి.
1: వి హావ్ టు నో ద వరల్డ్లీ సెన్స్ ఆల్సో.
0: కానీ పాపం వారికి అందరికీ చాలా బాధగా ఉంటుంది.
1: బట్ దే ఆర్ ఫీలింగ్ సాడ్.
0: స్వామి ఒక్క తూరు ఏమైనా పొద్దున వచ్చి సాయంకాలం రాండి అంటుంటారు.
1: స్వామి యు కమ్ ఇన్ ద మార్నింగ్ రిటర్న్ బై ది ఈవెనింగ్.
0: వస్తాను వస్తాను. ఎప్పుడు కూడా నేను రాను, నేను ఎప్పుడు చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్ సే నో.
0: అది నా స్వభావమే. వస్తాను వస్తాను వస్తాను.
1: ఇట్ ఈస్ ఇన్ నేచర్ టు సే ఐ విల్ కమ్.
0: నేను సంతోషం సంతోషం సంతోషం.
1: యు విల్ సే yes it is good.
0: స్వామి నాకు కడుపు నొప్పిగా ఉంటుంది, చాలా సంతోషం అంటాను.
1: యు విల్ సే స్వామి ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్.
0: స్వామి మా బిడ్డ చనిపోయినాడు అన్నాడు, చాలా సంతోషం అంటాను.
1: ఇఫ్ ఎనీవన్ సే స్వామి మై చైల్డ్ డైడ్, చాలా సంతోషం, గుడ్.
0: మా నాన్నగారు పోయినారంటారు, చాలా సంతోషం.
1: ఇఫ్ ఎనీవన్ సేస్ మై ఫాదర్ డైడ్, ఇట్స్ గుడ్.
0: నేను సంతోషమే సంతోషమే సంతోషం.
1: యు విల్ సే సంతోషం, గుడ్ గుడ్ ఆల్ ది టైమ్.
0: అది నాకు ఎప్పుడు వచ్చేటువంటి ఒక పదము.
1: దట్ ఈస్ ద వర్డ్ దట్ హీ ఆఫర్.
0: హ్యాపీ హ్యాపీ హ్యాపీ
1: హ్యాపీ హ్యాపీ.
0: నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
0: కాబట్టి నాకు వచ్చే పదములంతా హ్యాపీగానే వస్తుంది.
1: సో ఆల్ ద వర్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: కనుక నా పదములు అందరూ అర్థం చేసుకోలేరు.
1: భగవాన్ వర్డ్స్ ఆర్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
0: ఒక ఆమె వచ్చింది, స్వామి నా భర్త పోయినాడని కింద నుంచి ఏడుస్తూ ఉండాలి.
1: వన్ లేడీ కేమ్ దేర్ క్రైయింగ్ ఆల్ అలాంగ్ సేయింగ్ ఐ లాస్ట్
0: మై వరండా. లేదు.
1: There was no veranda earlier.
0: నాలుగు అడుగులు వరండా మాత్రమే ఉండేది.
1: And this is very small veranda.
0: అక్కడ నుంచి చూచాను. ఏమమ్మా ఎందుకోసం ఏడుస్తున్నావు అన్నాను.
1: And Bhagavan asked, why are you crying?
0: నా భర్త చనిపోయినాడు స్వామి అనింది.
1: Swami, my husband died.
0: చాలా సంతోషం ఉన్నా.
1: He said, very good.
0: ఆమె కోపం వచ్చింది.
1: She was so angry.
0: నా భర్త చచ్చిపోతే నీకేమంత ఆనందము?
1: Swami, why are you happy when I lost my husband?
0: నేను చెప్పాను నాకెప్పుడు ఆనందమే, కనుక దీనికి కూడా నేను ఆనందం అని చెప్పాను.
1: Swami, I am always happy, so now also I am happy.
0: కనుక నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
0: ఆనందం నా యొక్క స్వరూపము.
1: బ్లెస్ ఇస్ హిస్ ఫామ్.
0: నవ్వటం నా యొక్క స్వభావము.
1: స్మైలింగ్ ఇస్ హిస్ నేచర్.
0: ఎప్పుడు నేను నవ్వకుండా ఎప్పుడు నేను విచారంగా ఉండేటువంటిది కాదు.
1: భగవాన్ వాజ్ నెవర్ సాడ్ విత్ ద సీరియస్ ఫేస్.
0: లవ్ ఇస్ మై ఫామ్, టూత్ ఇస్ మై బ్రెడ్, దిస్ ఇస్ మై ఫుడ్. లవ్ ఇస్ మై ఫామ్, టూత్ ఇస్ మై బ్రెడ్, bliss is my food, my life is my message, expansion is my life. No season for love, no reason for love, no birth, no death. Love is my form, truth is my bread, bliss is my food. Idi naa yokka swabhavam.
1: This is Bhagavan's nature.
0: కనుక నా స్వభావాన్ని నేను ఎక్కడ పోయినప్పటికీ వదలను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ ట్రూ నేచర్.
0: ఎప్పుడు నేను ఆనందంగానే ఉంటాను.
1: హిస్ ఆల్వేస్.
0: నా ఆనందాన్ని చూసి అనేక మంది కసిపడుతుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్
0: జెలస్. సాయిబాబా ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటాడే.
1: హౌ ఇస్ దట్ భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లెస్ఫుల్.
0: ఇంత పెద్ద బాధ్యతలంతా ఉంటున్నాయే. పెద్ద హాస్పిటల్ అంతా కట్టారు, పెద్ద ఇన్స్టిట్యూట్ అంతా పెట్టాడు, చదువు సంస్థలు అంతా పెట్టాడు. ఒక్కటైనా వరీ చేయటం లేదే.
1: అండ్ ఇట్ డజంట్ వరీ.
0: ఎందుకు వరీ?
1: Why worry?
0: ఎందుకు వరి?
1: Why should you worry?
0: జరగవలసిన జరిగేటువంటి.
1: What is bound to happen will happen.
0: సంకల్పంతో జరిగేటువంటివి. నాకు ఎప్పుడు వరి లేనే లేదు.
1: Bhagavan has no worry at all.
0: ఎప్పుడు లేదు, ఎప్పుడు రాదు.
1: He never worried nor would ever in future.
0: కనుక నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: Bhagavan is always blissful.
0: ఓ చిన్న ఉదాహరణ.
1: A small example.
0: నేను ఎంతో ఒక విధమైనటువంటి ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ దగ్గర కొంత విచారంగా ఉన్నట్టుగా ఎంతో ట్రై చేస్తారు.
1: భగవాన్ వాంట్స్ టు ప్రిటెండ్ టు బి సాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ సాడ్ మ్యాన్.
0: ఏదో ఒక విచారంగా ఉన్నట్టుగా నన్ను నటించాలి కదా అని.
1: అట్లీస్ట్ హి వాంట్స్ టు యాక్ట్ లైక్ దట్.
0: నాకు ఏం చేసినా రావటం లేదు.
1: హి ఇస్ నాట్ ఏబుల్ టు యాక్ట్ టు బి సాడ్.
0: ఎట్లా ఆ విచారాన్ని చూపించేది?
1: హౌ టు ఎక్స్ప్రెస్ సాడ్నెస్?
0: అమ్మ ఎట్లా ఉన్నారంటే నవ్వు వస్తుంది నాకు.
1: ఇఫ్ యూ వాంట్ స్వామి పుస్తకం వచ్చి హౌ ఆర్ యూ హీ స్టార్ట్ స్మైలింగ్.
0: కనుక ఇవన్నీ నాకు కల్పితమైనటువంటివి, నాకు ఎప్పుడు అర్థం కాదు.
1: అండ్ దీస్ ఆర్ ఆల్ అన్యాచురల్. హీ డస్
0: నాదంతా కూడా న్యాచురల్.
1: భగవాన్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ విత్
0: న్యాచురల్ న్యాచురల్ న్యాచురల్
1: ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ విత్.
0: కనుక నేను ఎప్పుడు సహజంగానే ఆనందంగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ న్యాచురలీ బ్లెస్.
0: మాకు ఎంతో డబ్బు కావాలి,
1: హీ నీడ్ సో మచ్ మనీ.
0: ఎంతో పనులు చేయాలి,
1: సో మెనీ ప్రాజెక్ట్స్,
0: ఎన్నో కోట్లంత ఖర్చు పెట్టాలి,
1: క్రోర్స్ హావ్ టు బి.
0: కానీ దేనికి నేను విచారం చేయటం?
1: భగవాన్ నెవర్ వరీస్.
0: ఎందుకు ఈ విచారం చేయాలి?
1: వై షుడ్ యు వరీ?
0: జరగాలి నా ప్రాణంలో ఉన్నప్పుడు జరిగే తీరుతుంది అది.
1: వెన్ భగవాన్ విల్స్ ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: దానికి విచారం చేస్తే రాదు.
1: ఇన్ నాట్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వరీ.
0: అందరికీ తెలుసు, యు
1: ఆల్ నో దిస్.
0: పోయినప్పుడు కూడా కృష్ణాష్టమి అప్పుడు కూడా ఎంతో నేను చెప్పాను.
1: యువర్ కృష్ణాష్టమి భగవాన్ సెడ్
0: ఎన్నో విధంగా దీన్ని ఆదరించాలని చెప్పి నేను చూసుకున్నాను.
1: యూ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ ఎవ్రీ వే.
0: హాస్పిటల్ కట్టాము.
1: ది హాస్పిటల్ వాస్ బిల్ట్.
0: ఈ హాస్పిటల్ అంతా నేను ఈ దేహంతో ఉన్నంత వరకు పర్వాలేదు.
1: అండ్ హాస్పిటల్ వుడ్ మేక్.
0: తర్వాత దీన్ని ఎవరు చూసుకోగలరు?
1: లేటర్ వాట్ విల్ హ్యాపెన్ టు ది హాస్పిటల్?
0: దీనికి ఒక విధమైనటువంటి బాధ్యత కల్పించాలి.
1: ఇట్ షుడ్ హావ్ సమ్ ట్రస్ట్.
0: దీనికి ఒక విధమైనటువంటి యొక్క దృఢమైనటువంటి మార్గాన్ని చూపించాలి.
1: స్ట్రాంగ్ వే షుడ్ బి లేడ్ డౌన్
0: అని దీనికి ఒక 300 కోట్లు, దానికి ఒక 300 కోట్లు, ఇన్స్టిట్యూట్ కు ఒక 200 కోట్లు అంత ఫిక్స్డ్ పెట్టేసేయాలని.
1: సో స్పెసిఫిక్ అమౌంట్స్ 300 crores ఈచ్ ఆర్ అలాటెడ్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్.
0: కానీ ఎంత అనుకున్నానో ఈనాడు లోకంలో ఒక నయా పైసా ఇవ్వాలంటుంటే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఇస్తారు నయా పైసా.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ నయా పైసా ఇస్ టు బి ఆఫర్డ్ దే గో ఆన్ క్రైయింగ్.
0: ఎంతమందో ఈనాడు స్వాములు మాతాజీలు అందరూ బిచ్చమెత్తుకుంటూ తిరుగుతున్నారు.
1: టుడే యు ఫైండ్ సో మెనీ స్వామీజీస్ అండ్ మాతాజీస్ బెగ్గింగ్.
0: దేశాలకంతా సంచరిస్తున్నారు.
1: దే గో అబ్రాడ్.
0: విదేశాలకంతా ఎప్పుడు డబ్బు తక్కువైతే అప్పుడంతా ఎయిర్ప్లేన్ టికెట్ కొంటారు.
1: వెనెవర్ దే వాంట్ మనీ దే గో టు ఫారెన్ కంట్రీస్.
0: తిరిగి తిరిగి తిరిగి వీళ్ళంతా బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బెగ్గర్స్ నాట్ బిగ్గర్స్.
0: కానీ అలాంటి నాలో ఎప్పుడూ లేదు.
1: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ భగవాన్.
0: ఇంతవరకు ఇన్ని విధమైనటువంటి జనాలంతా ఇక్కడ ఉన్నారు, ఎవరిని కూడా నేను ఏనాడు కూడా అడగలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ.
0: అలాంటి అడిగేటువంటి వాడు దైవం కానే కాదు.
1: ద వన్ హు ఆస్క్స్ ఇస్ నాట్ గాడ్.
0: కనుకనే నేను అడగకుండానే అన్ని జరిగిపోతుంటాయి.
1: వితౌట్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ భగవాన్
0: విల్. ఉన్నట్టుగానే నేను సంకల్పించుకున్నట్టుగానే అన్నిటికీ అన్ని రకమైనటువంటి 800 కోట్లంతా వచ్చేసేసింది.
1: యాస్ హి విల్డ్ ఆల్ ద ఫండ్స్ కేమ్.
0: కానీ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్?
0: పోయి బ్యాంక్ వాళ్ళని అడుగు.
1: యు గో అండ్ ఆస్క్ బ్యాంక్ పీపుల్.
0: నన్ను ఎందుకు అడుగుతావు?
1: వై డు యూ ఆస్క్ భగవాన్?
0: వాడే దానికి జవాబుదారి చేసుకుంటాడు.
1: బ్యాంక్
0: ఈ చిక్కుల్లో కూడా నేను చేరను.
1: అండ్ భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ టు ఇట్.
0: ఎందుకంటే నాకు ఏ విధమైనటువంటి యొక్క ఆశలు లేవు.
1: భగవాన్ హాస్ నో డిజైర్.
0: నాకున్నది ఒకే ఆశ.
1: హాస్ ఓన్లీ వన్ డిజైర్.
0: సర్వజన సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: భగవాన్ హాస్ ఓన్లీ వన్ డిజైర్.
0: సుఖినో భవంతు.
1: హోల్ యూనివర్స్ షుడ్ బి హ్యాపీ.
0: నాకు ఇది అదే అనేటువంటి ఆశలు కూడా ఎప్పుడు లేవు.
1: హాస్ నో డిజైర్ దట్ అండ్ దిస్ వాట్
0: ఆశలు ఉన్నటువంటి వానికే దుఃఖము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్
0: ఆశలు ఉన్నటువంటి వానికే విచారము.
1: హిస్ ఓన్లీ డిజైర్ దట్ మేక్స్ యు ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ.
0: విచారము లేవు.
1: భగవాన్ హాస్ నో వరీస్.
0: కాబట్టి నేను ఎప్పుడు ఆనందంగా ఉంటా.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లెస్ఫుల్.
0: ఇది జరగాలని అనుకుంటే తక్షణమే జరిగిపోతుంది.
1: వెన్ హి విల్స్ ఇట్ హ్యాపెన్స్ ఎట్ వన్స్.
0: కనుక విచారం చేసే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ వరీ.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: Perseverance is truth. It is dharma. It is yoga. It is non-violence. It gives us all happiness. It is everything in this world.
1: Vidyarthulara.
0: Students.
1: Manavudu sadhinchavalasinatundi prapranamulo pradhanamainatundi kshama.
0: What man has to achieve, accomplish, first and foremost is this perseverance.
1: ఈ పవిత్రమైన క్షమను గ్రంథముల చేత తెలుసుకునేటువంటిది కాదు.
0: You cannot know by going through the sacred text.
1: అధ్యాపకుల చేత బోధింపబడేటువంటిది కాదు.
0: Is not the one to be taught by a teacher.
1: మిత్రుల చేత అందుకోబడినటువంటిది కాదు.
0: Nor can it be received from friends.
1: లేక మార్కెట్లో మనకు కొనేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి పర్చేస్డ్ ఫ్రమ్ ద మార్కెట్.
1: లేక కంపెనీలకే మనం ఏమైనా సప్లై చేసేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి సప్లైడ్ బై ఎనీ కంపెనీ.
1: నిత్య జీవితంలో సత్యమైన మార్గంలో ప్రవేశించి దీనిని అభ్యాసరీతిగా పొందవలసినదే కానీ మరొక మార్గంలో ఇది లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ by cultivating it in our daily truthful life and practice.
1: Nitya jeevitamulo satya margamunu anusarinchi dharma margamu cheta pondavalasinatundi ee kshama.
0: This has got to be obtained by treading along the path of righteousness and truth.
1: Ee kshama manavuniki oka bhadramaina kavacham.
0: This perseverance is an armor to mankind.
1: ఎన్ని కష్టములు ఎందునే ఎన్ని బాధములు సంభవించినప్పటికీ ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ మనము దీనికి లొంగక పొంగక కృంగక ఈ క్షమ అనే కవచమును ధరించి తద్వారా మనము తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: With this forbearance we should be able to resist all the problems, the misery and the difficulties in this world and should never be frustrated.
1: ఈ క్షమ యొక్క శక్తి మరొక దీనికి లేదు.
0: The power of the perseverance is supreme.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: It's the chief value, human value.
1: ఈ మానవతా విలువైనటువంటి క్షమను ఈనాడు మానవుడు విస్మరించి కేవలము ప్రాకృతమైన లౌకికమైనటువంటి యొక్క వృత్తులే పాల్గొని తమ యొక్క మానవతా విలువను తాము కోల్పోతున్నాడు.
0: He has forgotten the chief value, the human value, and is carried away by this temporal world and lost his very human quality.
1: Kanuka manam enni badhalu ochinappatikini enni kashtamulu pramtaptamainappatikini enni dukkhamulu manam ventaadinappatikini dinni manamu chamacheta sadhinchadaniki prayatninchali.
0: In spite of all the difficulties and problems and the misery that come in our way, with all this patience we should be able to bear.
1: Kani మానవుడు ఈనాడు నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క కష్ట సుఖములకు తాను కృంగిపోయి లొంగిపోయి ఈ క్షమను కూడాను కోల్పోతున్నాడు.
0: Man is losing his this perseverance because he is victimized to all the problems in life.
1: జీవితము చాలా విలువైనటువంటిది.
0: Life is highly valuable.
1: జీవితము చాలా దీర్ఘమైనటువంటిది.
0: It's a long journey.
1: జీవితము చాలా జీవించవలసినటువంటిది.
0: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి జీవితంలో దివ్యమైనటువంటి మార్గమును అవలంబించడానికి క్షమ ఎంతైనా కూడా మనకు అవసరము.
0: పేషెన్స్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: కొన్ని కష్టములు ఎందే ఈ క్షమ మనకు అభివృద్ధిగా చేస్తుంది.
0: In fact, we develop in certain periods of difficulties.
1: కష్టములు లేకుండా క్షమను పెంచుకోవడానికి వీలు కాదు.
0: Without difficulties, we cannot develop this forbearance.
1: కనుకని ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కష్టములు మనకు మానవుని యొక్క విలువను గుర్తింపజేసేటువంటివి.
0: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీస్ దట్ విల్ మేక్ యూ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: మానవుని యొక్క మానవత్వాన్ని ప్రకటింపజేసేటువంటివి.
0: The problems will express the manifest the human life and quality.
1: పంచ పాండవులు కష్టముల యందు మాత్రమే తమ యొక్క క్షమను తాము కాపాడుకోగలిగారు.
0: The five Pandavas could safeguard their values because of this patience.
1: Kanuka kashtamulu manaku oka sukham andinchetundi sopanamule.
0: And they are the steps that would confer happiness.
1: Aithe ee chamanu kudanu samayasputtiga manam upayoginchukovali.
0: However, we have to make use of this patience appropriately.
1: Ye samayam nandu evariki ye vidhamga ee oka chamanu manam upayoginchali aneetundi vidhi vidhananni manam gurtinchali.
0: We have to recognize where, how, to whom it has got to be used.
1: మహమ్మద్ గోరి పృథ్వీరాజు పైన 17 పర్యాయములు దండెత్తి వచ్చాడు.
0: గోరి ట్రై టు ఇన్వేడ్ అండ్ అటాక్ పృథ్వీరాజ్ 17 టైమ్స్.
1: కానీ ఈ 17 పర్యాయములు కూడాను ఈ గోరి అపజయాన్ని పొందాడు.
0: బట్ గోరి వాస్ డిఫీటెడ్ ఆల్ ది 17 టైమ్స్.
1: కానీ విశాల హృదయుడు పవిత్ర భావములను కలిగినటువంటి వాడు ఈ పృథ్వీరాజు.
0: పృథ్వీరాజ్ ఇస్ బ్రాడ్ మైండెడ్ and has sacred thoughts.
1: Chama atani yokka swabhavamu.
0: The patience is his quality nature.
1: Ee 17 paryayamulu kodanu tana cheta chikkabadinappatikini chaminchi atanni vadali pettu vachadu.
0: Though Gauri was caught captivated all the 17 times, he pardoned him and let him go.
1: Kani Gauri deeniki taginatvanti oka krutagnatanu velubuchaka krutagruduga maaripoyadu.
0: But Gauri, instead of expressing his gratitude, he became ungrateful wretch.
1: Manavunaku ee krutagnata anetundide teliyadu.
0: The man doesn't know what gratitude is.
1: Swarthamo saprayojanamlo munagatam chetane manavattam inni vidhamainatundi chikkuluku urigi avalsi vachindi.
0: The human life is full of problems because of this selfishness and self-interest.
1: Ee swarthamunaku oka parimitam undali.
0: Even selfishness should be under
1: సప్రయోజనములకు ఒక పరిమితం ఉండాలి.
0: Even self-interest should be under certain limits.
1: కానీ ఈ గోరికి ఈ విధమైనటువంటి ఒక చమను గుర్తించుకోలేకపోయాడు.
0: But Gauri did not understand this principle of forbearance.
1: జయచంద్రుని యొక్క సహవాసం చేత జయచంద్రుడు
0: because of his friendship with జయచంద్ర
1: తిరిగి ఈ పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి పృథ్వీరాజును ఓడించాడు.
0: Ultimately he was successful in defeating Prithviraj.
1: కానీ 17 పర్యాయములు క్షమించినటువంటి పృథ్వీరాజు పైన కృతజ్ఞత చూపక పృథ్వీరాజు యొక్క కన్నులను తీయించాడు.
0: He didn't show any kind of gratitude to Prithviraj, who had let him go for 17 times earlier, but he blinded him, removed his eyes.
1: చూశారా ఈ క్షమ ఎలాంటి క్రూరుల దగ్గర కూడా మనం కొంతవరకును పరిమితం పెట్టుకోవాలి.
0: And this patience perseverance should be there.
1: క్షమ మంచిదే,
0: ఇట్స్ గుడ్.
1: కానీ మితిమీరి నచ్చేటువంటి యొక్క వ్యక్తుల దగ్గర ఈ క్షమ ఏమాత్రం కూడా ఉపకారం చేయదు.
0: బట్ దోస్ పీపుల్ హు డు నాట్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఇట్ వోంట్ హెల్ప్ యూ ఫెచ్ యూ.
1: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.
0: విత్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ scholars.
1: పూర్ణుడై రణమందు పోరవచ్చు.
0: You can participate, fight with all the valor and courage in the battlefield.
1: రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.
0: You can also rule this kingdom as a king.
1: కేమ గోదానములియవచ్చు.
0: You can also offer golden cows in charity.
1: ఎన్ని చేసినప్పటికీ ఈ మానవత్వం అనేటువంటి దానిని సత్యమనం దుంచుకునియే ప్రవర్తించాలి.
0: Whatever one may do, but one has to keep in view the human qualities.

0: with all the accomplishments, what is quite possible, with total control over his body, the senses and the mind, he cannot remain inward with the steadiness and equanimity. The sense control is absolutely necessary.
1: దైవార్పితమైనటువంటి భావము చేత ఈ క్షమను మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
0: విత్ ద ఫీలింగ్ ఆఫ్ టోటల్ సరెండర్ వన్ కెన్ ఇంప్రూవ్ దిస్ పేషెన్స్.
1: దైవార్పిత భావము లేకుండా, దైవానుగ్రహము లేకుండా, దైవ ప్రీతి లేకుండా ఈ యొక్క క్షమాగుణమును మనం అభివృద్ధి పరచుకోలేము.
0: యు కెన్ నెవర్ కల్టివేట్, యు కెన్ నెవర్ డెవలప్ దిస్ ఫర్బేరెన్స్ విదౌట్ గాడ్స్ గ్రేస్ అన్లెస్ యు ఆఫర్ యువర్సెల్ఫ్.
1: క్షమ ధర్మము,
0: ఇట్ ఇస్ ట్రూ,
1: క్షమనే దైవము.
0: This forbearance
1: truth
0: is God. Truth
1: is God.
0: Truth is God.
1: Love is God.
0: Love is God.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం పొందినప్పుడు ఈ సత్యము అనేటువంటి ఒక క్షమ మన స్వాధీనమైపోతుంది.
0: When once you have this principle of love, it's quite possible to recognize this truthful forbearance.
1: సక్కుబాయి,
0: సక్కుబాయి
1: పండరీపురం పోగోరి,
0: she wanted
1: to go to పండరీపురం. రాత్రింపగలు కూడాను రంగా రంగా అని విచారిస్తూ తన లక్ష్యమును, తన దీక్షను రంగనిపై నుంచి అనేక కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: సక్కుబాయి ఆన్ హర్ పిల్గ్రిమేజ్ టు పండరీపూర్ షీ వెంట్ ఆన్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రంగ, కీపింగ్ ఇన్ వ్యూ హర్ ఎయిమ్.
1: తెల్లవారింటి మొదలు రాత్రి పరుండునంత వరకును అత్త భర్తల చేత అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ వచ్చింది.
0: షీ సఫర్డ్ ఎ లాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది father-in-law and the husband.
1: No, husband and
0: husband mother-in-law. And mother-in-law.
1: కానీ ఈ క్షమనే ఆమెకు అంత బలమును అందిస్తూ వచ్చింది.
0: It is only the patience that gave her all the strength.
1: క్షమ సర్వశంభు సర్వలోకమునందు.
0: In this entire creation.
1: ఈ సక్కుబాయికి ఆ క్షమాగుణమే ఇంత శాంతి ఓర్పును కలిగింపజేసింది.
0: ఇట్ ఇస్ పర్సెవరెన్స్ దట్ కుడ్ హెల్ప్ హర్ టు మెయింటైన్ పీస్ ఆల్ ద టైమ్.
1: ఈమెను హింసింపజేయాలని అనేక విధమైనటువంటి యొక్క కఠినమైనటువంటి పనులు కూడా ఆమెకు అందిస్తూ వచ్చాడు.
0: షీ వాస్ గివెన్ హార్డ్ టాస్క్ టు అటెండ్ టు అండ్ షీ వాస్ ఆల్సో పుట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ హార్డ్.
1: ఏది చేసినా దైవార్పిత భావంతో చేస్తూ వచ్చింది.
0: బట్ షీ డిడ్ ఇన్ ఫుల్ ఫెయిత్ టు గాడ్.
1: సర్వం కూడా భగవత్ ప్రీత్యార్థంగా భావిస్తూ వచ్చింది.
0: ఎవ్రీథింగ్ షీ డిడ్ టు ప్లీజ్ గాడ్.

0: am I your servant or not? Is it proper on your part to neglect me like this? How long?
1: నిజముగానే నీ దాసురాలనైతే నాకు ఎందుకు ఈ బాధ?
0: Truly speaking, if I am your servant, why should I suffer?
1: నాలో ఏదో దోషం ఉన్నది.
0: There must be some mistake.
1: నాలో ఏదో అపచారం ఉన్నది.
0: There must be some sin with me.
1: కనుక నీ ఇంత ఆలస్యం చేస్తున్నావు.
0: Therefore you are delaying.
1: నా దోషమైనను తెలిపి నాకు దోష నిర్మూలన చేయి.
0: Let me know my mistake and see that I'll get out of it.
1: తక్షణమే పండురంగడు ప్రత్యక్షమయ్యాడు.
0: పాండురంగ appeared in front.
1: ఆ పాండురంగడే ఈ యొక్క సక్కువ బావిలో చేరాడు.
0: అండ్ హీ జస్ట్ హస్ గాన్ ఇంటూ సక్కువ బావి.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్
1: అంతా కూడా జగత్ అంతా కూడా బ్రహ్మమయంగా మారింది.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ డివైన్.
1: అందరూ దైవాకారులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: దైవ రూపములైనటువంటి ఒక రూపము, దైవం నామములైనటువంటి నామము ఈ జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్, దేర్ ఇస్ నో నేమ్ వితౌట్ ది డివినిటీ.
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్ర రూపములు ఉంటున్నాయి.
0: హాస్ గాట్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మ్స్.
1: కనుకనే తాను ఈ సక్కుబాయిలో ప్రవేశించి సక్కుబాయిని పండరిపురంకి పంపి తాను ఇంటిలో కాపురం చేస్తూ వచ్చాడు సక్కుబాయి వలె.
0: Yes, sent Sakubai to Pandharpur. And Lord himself stayed back at home in the form of Sakubai and did all
1: the work. God is everywhere.
0: God is everywhere.
1: ఇందుకరడ అందలేడని సందేహం వలదు.
0: Never doubt that he is here and he is not
1: there. సర్వ చక్రోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అందందే కలడు.
0: God is everywhere. Wherever you search, you will find him there.
1: కాని నీ హృదయం పరిశుద్ధం కావాలి కాని దైవ దర్శనం అంత కష్టం కాదు.
0: But your heart has got to be pure.
1: Daiva darshanam anta sulabhamainatundi.
0: The vision divine is so simple and easy.
1: Kaani nee hrudaya malinyam chetane aa daivanni nee pondalekapothunnavu.
0: Because of dirt and filth in your heart, you are not able to see him.
1: Prakashanga prakashistunnatundi suryuni chudalante nee kannulu nerchali.
0: In order to see the shining sun, you should open your eyes.
1: Suryudu prakashistunnappudiki nee kannulu moosukunte suryudu ee reethiga kanipadagadu.
0: When sun is shining, when you close your eyes, you can't see him.
1: Kanukane mana hrudaya netram anetundi parishuddhanga untundali.
0: Therefore
1: pavitranga untundali.
0: Therefore eye of our heart should be sacred and pure.
1: Appude daivattam anetundi ekkada chuchina sakshatkaristundi.
0: Then you have the vision of the Lord, manifestation everywhere.
1: Tarvata pani padam tas sarvato chisiro mukham. ఎక్కడ చూసినా కూడా నువ్వు పాణిపాదంతో ఉంటున్నాడు.
0: హిస్ ఫీట్ ఆర్ స్ప్రెడ్ ఎవ్రీవేర్, హిస్ హ్యాండ్స్ ఆర్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కానీ మానవుని యొక్క మనస్సు దట్టమైనటువంటి మాలిన్యంతో కప్పబడి ఉంటుండాలి.
0: బట్ హ్యూమన్ మైండ్ ఇస్ కవర్డ్ బై డర్ట్ అండ్ ద ఫిల్త్.
1: ప్రాకృతమైనటువంటి చింతలతో కూడి ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ థాట్స్.
1: భౌతికమైన వాంఛలతో చేరి ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ టెంపోరల్ డిజైర్.
1: అస్థిరము అశాశ్వతమైనటువంటి వాంఛలతో కూడి ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ డిజైర్.
1: కనుకనే సత్య నిత్యమైనటువంటి ఒక దైవత్వాన్ని దర్శించాలంటే హృదయం పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
0: Therefore to know that eternal truth, the divinity, the heart must be pure.
1: అద్దము మంచిదే.
0: Mirror is good.
1: కానీ ఈ అద్దము లోపల నీ ప్రతిబింబం కనిపించదు.
0: You don't see your reflection there.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఆ అద్దమునకు వేరొక వైపు వెనుక భాగంలో రసాయనం పూసినప్పుడే పాదరసము అప్పుడే నీ ప్రతిబింబం కనిపిస్తుంది.
0: You should apply mercury on the reverse side of this glass, then you can see your reflection.
1: ఈ వెనుక వైపున ఈ పాదరసమే కనే లేకుండా పోతే నీ ప్రతిబింబం నీ కనిపించదు.
0: వితౌట్ దిస్ కెమికల్ స్మేరింగ్ ఆన్ ద రివర్ సైడ్ యూ కెనాట్ సీ యువర్ రిఫ్లెక్షన్ దేర్.
1: పాదరసమే ప్రేమ.
0: దట్ మెర్క్యూరీ ఇస్ లవ్.
1: మన హృదయం అనే అద్దమునకు ఒకవైపున ప్రేమ అనేటువంటి పాదరసం పూసినప్పుడే రెండవ వైపున సాక్షాత్కారము సెల్ఫ్ రియలైజేషన్ తక్షణమే మనకు లభ్యమవుతుంది.
0: సో వెన్ వన్స్ యూ అప్లై స్మియర్ దిస్ మెర్క్యూరీ దెన్ యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ దేర్.
1: మానవుడు ఈ ప్రేమరసమును పూయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అప్లైయింగ్
1: ద్వేషము అసూయ డంబము ఆడంబరము అహంకారము ఇత్యాది దుర్గుణముల చేత నిండి ఉంటుండాలి ఈ హృదయం.
0: హ్యూమన్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో ద ప్రైడ్ ద జెలసీ పాంప్ అండ్ అగ్రాండైజ్మెంట్.
1: దైవానుగ్రహం ఎంత కలిగినప్పటికీ దానిని అర్థం చేసుకుని లేక పదార్థముల చేత మిస్అండర్స్టాండింగ్ వల్ల మానవత్వం పూర్తి కోల్పోతున్నాడు.
0: దో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డివైన్ గ్రేస్, because of his own misunderstanding he ruins himself.
1: Tana bhavame tanaku aa vidhanga pratibimbistundali.
0: His own feelings come as a reflection.
1: Ante gaani daivam nandu etti maarpulu kuda undavu.
0: In God there is no change.
1: Daivam eppudu kuda nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swaroopinam.
0: God is eternal, pure and unsullied and crystal clear, eternal.
1: Kaani mana bhavamle aa vidhanga bhranti padipothundali.
0: Only our own feelings to delude us.
1: కనుకనే మన భావం కొద్ది కూడాను భగవంతుని మనము విస్మరిస్తున్నాము.
0: It's only our feeling that makes us forget God.
1: గజరాజు ప్రార్థించాడు.
0: The king, that emperor elephant prayed.
1: కానీ నారాయణుడు రక్షించే నిమిత్తమై పోతున్నాడు.
0: God was ready to rescue him.
1: కానీ లక్ష్మి కూడాను భయమేసింది.
0: Lakshmi concert was afraid.
1: అడిగదనని కడి వడిజను అడిగిన తన మగడు నుడుగనడెనడుగున్ వెడ వెడ చిడిముడి తడబడ నడుగిడ నడుగిడదు జలిమి నడుగిడ నెడలన్ అడిగదనని కడి వడిజను అడిగదనని కడి వడిజను.
0: He is going fast to find out the reason.
1: అడిగినా తన మగడు నుడుగనడ నెడనుడుగున్.
0: Even if she asked for the husband, would tell the reason behind or not.
1: Veda veda chidi mudi tadabada nadugida nadugida tu jedimi nadugida nadalan munduku poledu venukoku raledu.
0: She could not step forward nor could she retreat.
1: Aa daivattam yokka prabhavamu tana yokka deeni paina kudanu prabharinchindi.
0: The effects of the divinity had completely affected all of her body.
1: Addangi ainappatikini ఆ విధమైనటువంటి దివ్యత్వం చేత తనకు ఒక భ్రాంతి కలుగుతూ వచ్చింది.
0: బీయింగ్ వైఫ్ షీ వాస్ డెల్యూడెడ్.
1: అడిగితే కూడా చెప్పుతాడో చెప్పడో.
0: ఈవెన్ షీ వాస్ టు ఆస్క్ వెదర్ హీ వుడ్ రెస్పాండ్ ఆర్ నాట్.
1: ఈ సందేహము కలుగుతూ వచ్చింది.
0: దిస్ వాస్ ది డౌట్.
1: ఈ సందేహం ఎప్పుడు కలుగుతుంది?
0: వెన్ యూ గెట్ ది డౌట్.
1: దోషము ఉండినప్పుడే కలుగుతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ విల్ బి ఎ డౌట్.
1: దోషం ఏ దోషము?
0: వాట్ మిస్టేక్?
1: నా దగ్గర ఉండినటువంటి యొక్క విష్ణువు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే అనేటువంటి అహంకారమే ఇక్కడ మూల కారణము.
0: ది డిఫెక్ట్ ఆఫ్ ఈగో. విష్ణు ఇస్ సో క్లోజ్ టు మీ, హిస్ జస్ట్ గోయింగ్
1: అహంకారము
0: వితౌట్ టెలింగ్ ఎనీ రీజన్.
1: చెడ్డది
0: ఈగో ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ అహంకారమే మానవునికి అతపతనము గావిస్తుంది.
0: ఇస్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యూ.
1: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అణగదొక్కితే దివ్యత్వం అనేటువంటి ప్రేమ తత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ వన్స్ యూ సబ్డ్యూ దిస్ ఈగో కనుకనే
1: ఈ అహంకారము ఆడంబరము అసూయ ఇత్యాది దుర్గుణములు లేకుండా పోవాలంటే క్షమ మనకు సత్యం, క్షమ మనకు ధర్మం, క్షమ మనకు యోగము, క్షమ మనకు వేదము, క్షమ మనకు సర్వస్వము.
0: సో ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ది బ్యాడ్ క్వాలిటీస్ లైక్ ఈగో అగ్రాండైజ్మెంట్ జెలసీ వీ హ్యావ్ టు డెవలప్ దిస్ పర్సెవరెన్స్ విచ్ ఇస్ రైట్యూస్నెస్ విచ్ ఇస్ ట్రూత్.
1: తపస్సు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్.
1: నీవు పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: ఏ విధమైన సాధనలు చేయనక్కర్లేదు.
0: నో స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: నిర్మలమైనటువంటి ప్రేమ నీ హృదయాద్భాతం నుంచి ఆవిర్భవించాలి.
0: దేర్ షుడ్ బి ప్యూర్ లవ్ దట్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్.
1: ప్రేమలు కేవలం పలుకుల్లో మాత్రమే ఉచ్చరిస్తున్నాము కానీ హృదయం నుండి ఆవిర్భవించడం లేదు.
0: టుడే లవ్ ఇస్ జస్ట్ లిమిటెడ్ అండ్ డాన్సింగ్ ఆన్ ద లిప్స్ బట్ నాట్ డజంట్ కమ్ అవుట్ ద హార్ట్.
1: ప్రేమించినట్టుగా నటిస్తున్నారే కానీ ప్రేమ యొక్క స్వరూపాన్ని మీరు గుర్తించడం లేదు.
0: వి జస్ట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్ బట్ ఇట్స్ నాట్ ట్రూ.
1: ప్రేమకు భయము లేదు.
0: లవ్ ఇస్ ఫియర్.
1: ప్రేమకు క్రోధము లేదు.
0: లవ్ హాస్ నో యాంగర్.
1: ద్వేషము లేదు.
0: లవ్ హాస్ నో హేట్రెడ్.
1: ప్రేమ ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి నిర్మలంగా ఉంటుంది.
0: లవ్ ఇస్ ఆల్వేస్ ప్యూర్.
1: భగవంతుని పైన కూడాను అనేక విధమైనటువంటి యొక్క డౌట్స్ అంతా కూడా ప్రారంభమవుతుంటాయి.
0: వీ ఆల్సో డౌట్ గాడ్ మెనీ టైమ్స్.
1: ఇది ప్రేమలేనటువంటి సమయం నందే ఈ డౌట్స్ రావటం.
0: సచ్ డౌట్స్ కమ్ వెన్ దేర్ ఇస్ నో లవ్.
1: ప్రేమలే ఉంటే డౌట్స్ ఏ లేదు.
0: వెన్ దేర్ ఇస్ ట్రూ లవ్ దేర్ కెనాట్ బి డౌట్స్.
1: కనుకనే తమ సర్వస్వాన్ని కూడా భగవంతునికి అర్పిస్తుంటారు.
0: Therefore we tribute many of the things.
1: భక్తుల పరాధీనుడై ఉంటాడు భగవంతుడు.
0: God submits to his devotees.
1: భక్తునికి మరొక పనే లేదు.
0: There is no other job.
1: దైవం యొక్క తత్వమే భక్తునికి, భక్తుని యొక్క చింతనే భగవంతునకు.
0: The devotee thinks of God and God thinks of his devotee.
1: కోవా గురుర్యోహి హితోపదేష్ట. దాసులకు హితమును బోధించడమే గురువు యొక్క లక్షణము.
0: It is the quality of a true preceptor to teach what is good for the devotee.
1: శిష్యస్తు కోయో గురు భక్తి ఏవా.
0: A devotee should have devotion, a disciple should have devotion towards
1: God. ఆజ్ఞను పరిపాలించడమే భక్తుని యొక్క సరైన లక్ష్యము.
0: To follow the command of God is the quality of a devotee.
1: ఈ రెండింటిని విస్మరించి
0: forgetting these two,
1: తనకు అవసరం లేనటువంటి దానిని అనుసరిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
0: Man today is following unnecessary paths.
1: ఇది సరైనటువంటి కాదు.
0: It is not proper.
1: సమ ఎలాంటిది?
0: What sort of quality is this perseverance?
1: ద్రౌపది తన యొక్క ఐదు పుత్రులు కూడాను చీకటి గదిలో ఉండినటువంటి వారికి, నిద్రించేటువంటి వారిని అశ్వత్థామ గొంతులు కోసి వచ్చాడు.
0: అశ్వత్థామ కిల్డ్ ఆల్ ది ఫైవ్ సన్స్ ఆఫ్ ద్రౌపది ఇన్ ద డార్క్ రూమ్.
1: ఏ మాత్రము తెలియనటువంటి బిడ్డలు.
0: ది ఆర్ క్వైట్ ఇన్నోసెంట్.
1: కసిగందలైనటువంటి బిడ్డల యొక్క గొంతులు కోసేవారు.
0: ది ఆర్ టైనీ టాట్స్.
1: కట్టగడపటి అర్జునుడు ఆ అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
0: అర్జున డ్రాగ్డ్ అశ్వత్థామ.
1: ద్రౌపది దగ్గరికి తెచ్చి ఇచ్చాడు.
0: జస్ట్ హి బ్రాట్ అశ్వత్థామ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది.
1: క్షమా ఎంత గొప్పదో మీరు చక్కగా విచారించండి.
0: జస్ట్ థింక్ హర్ ఫర్బేరెన్స్ హౌ గ్రేట్ ఇట్ ఈస్.
1: పరగం మీ మా మగవారలందరూ బాణ ప్రయోగోపసంహరణ ధ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
0: ఆల్ ది ఫైవ్ హ్యావ్ లెర్న్ దిస్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య ద ప్రిసెప్టర్.
1: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణా సంఘము లేక శిష్య సుతులను ఖండింపగం పాడియా. ప్రార్థిస్తుండది.
0: She was praying to Sudama, being his son.
1: Yanti kasagandalu gontulu goyatam nyayama neeku?
0: Are you justified in killing these children like that? Is it justice on your part?
1: Yuddhamunandu leru.
0: They are not in the battlefield.
1: Astramulanu chepattaledu.
0: They don't have any weapon on hand.
1: Nidrakruti nunna dronudavu nee chittambulo lesamul karuna sangamu leka shishya sutulan ఖండింపగం పాడియా.
0: When they're fast asleep, without any compassion in your heart, is it proper on your part to kill the children of your disciples?
1: ఆ విధంగా బాధపడుతున్నటువంటి యొక్క ద్రౌపదిని, క్షమాగుణముతో క్షమిస్తున్నటువంటి ద్రౌపదిని చూచి భీమునికి కోపం వచ్చింది.
0: When Draupadi was pardoning with all her patience and perseverance,
1: Bhima was angry with her.
0: She's not angry and she doesn't use harsh words.
1: To cheppedidi verridi Draupadi.
0: Further, she is fool because she wanted him to let him go.
1: Vidu vipride viduvaganeela.
0: He is a Brahmin, why should we let
1: him go? Champuditu vinini miralu champareni naa pidikidi potunan siram binnamu chesada chududindaru.
0: He should be killed. As you all watch, with all the fist I will kill him, behead him right now.
1: పోయి కాళ్ళు పట్టుకుంది ద్రౌపది.
0: ద్రౌపది కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
1: వెరచినవాణి,
0: ద వన్ హూ ఇస్ ఫియర్ స్ట్రికెన్.
1: వెరచినవాణి, ధైన్యమున వేదురు నొందిన వాణి.
0: ద వన్ హూ లాస్ట్ ఆల్ ద కరేజ్.
1: నిద్రమై మరచిన వాణి.
0: ద వన్ హూ ఇస్ ఫాస్ట్ అస్లీ.
1: సౌఖ్యముగా మద్యము త్రాగిన వాణి.
0: ద వన్ హూ ఇస్ ఇంటాక్సికేటెడ్.
1: భగుడై పరచిన వాణి. సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి.
0: ద వన్ హూ ఇస్ జస్ట్ షౌటింగ్ ఫర్ ప్రొటెక్షన్.
1: కామినుల చంపుట ధర్మము కాదు.
0: విమెన్, ఇట్స్ నాట్ ప్రాపర్ టు కిల్ దెమ్. యు ఆర్ ఇట్స్ నాట్ జస్టిస్.
1: ఇది న్యాయం కాదు.
0: ఇట్స్ నాట్ జస్టిస్.
1: నా బిడ్డలు గతించినని నేను ఎంత బాధపడుతున్నాను. ఈ అశ్వత్థామని వధించినట్టే ఈ అశ్వత్థామ తల్లి కూడా అంత బాధపడుతుంది కదా.
0: ఐఎమ్ సఫరింగ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ my children are killed here, so also would be the mother of Aswatthama if he is to be killed.
1: Kadunna adu chacharu na dukham ettaina tappinadi kadu.
0: Anyhow, he can get away, cannot get away from this misery or suffering.
1: Itanni champi itanni talliki enduku dukkhanni manam andinchali.
0: By killing Aswatthama, why should you put his mother to suffering?
1: Idi sariyaina kshama.
0: This is the proper forbearance.
1: Mana baadalu etta untayo ఎదుటివాని బాధలు కూడా అట్టే ఉంటాయనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ అదర్స్ డిఫికల్టీస్ యాజ్ యువర్ ఓన్. యువర్ డిఫికల్టీస్ ఆర్ యాజ్ బిగ్.
1: నా బిడ్డల వియోగం చేసి నేనెంత బాధపడుతున్నాను. ఆ అశ్వత్థామ తల్లి కూడా ఆ యొక్క పుత్రి యొక్క వియోగం చేసి బాధపడుతుంది.
0: బికాస్ ఐ ఫీల్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ మై యువర్ చిల్డ్రన్, సో ఆల్సో వుడ్ బి ద మదర్ ఆఫ్ అశ్వత్థామ.
1: కనుక అశ్వత్థామను చంపకండి.
0: దేర్ఫోర్ డోంట్ కిల్ అశ్వత్థామ.
1: ఇంత ప్రాధేయపడింది భీమార్జునుల పాదములు పట్టుకుని.
0: అండ్ షీ ప్రేడ్ టు భీమ అండ్ అర్జున.
1: ఏ తల్లైనా ఈ కాలంలో అంత క్షమను అంత ఓర్పును కాపాడుకుంటుందా?
0: విల్ ఎనీ మదర్ దిస్ డే మెయింటైన్ దట్ ఫర్బేరెన్స్ అండ్ పేషెన్స్?
1: అది ఏ ద్రౌపది.
0: దట్ ఇస్ ద్రౌపది.
1: అగ్ని స్వరూపంలో ఉండినటువంటి ద్రౌపది.
0: ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
1: అది ఐదు సెన్సెస్ కూడా కంట్రోల్ చేసినటువంటి ద్రౌపది.
0: హీ హాడ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది ఫైవ్ సెన్సెస్.
1: అలాంటి సతీమణులు భారతదేశమునందు అనేక మంది ఉద్భవించడం చేతనే ఈ భారతదేశం యొక్క సంస్కృతిని అనేక విధములుగా కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చింది అనాది కాలం నుండి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ద కల్చర్ హాస్ కమ్ టు బి నోన్ ఎవ్రీవేర్.
1: భారతదేశం యొక్క సంస్కృతిని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు ఫుల్లీ కాంప్రిహెండ్.
1: భారతీయులే అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: ఈవెన్ భారతీయస్ డు నాట్ నో దాట్.
1: కనుకనే భారతీయ సంస్కృతిని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఎలాంటి కష్ట సమయంలో కూడా ఓపికను పూని శాంతితో మన జీవితాన్ని గడపడానికి పూనుకోవాలి.
0: At any point of difficulties, you should always maintain patience and peace.
1: కనుక అనాది కాలం నుండి భారతదేశంలో క్షమ అనేటువంటిది ప్రతి భారతీయుల యొక్క గుండెగా నిలిచి ఉంటుండాలి.
0: Therefore, since ancient times, the forbearance remained at the heart of Bharatiyas.
1: కనుకనే శాంతి అనేటువంటిది మహర్షుల యొక్క సౌజన్యమైనటువంటి యొక్క సౌందర్యం.
0: It is only peace that adds to the grandeur and beauty of the sages.
1: అనేక సంవత్సరములు తపస్సు చేసినటువంటి మహర్షులు కూడా తాము భ్రష్టులైపోయారు.
0: Because that quality is gone, many of the sages saints, they were ruined.
1: రాజాది రాజులు కూడాను ఈ క్షమ లేకపోవటం చేతనే తమ రాజ్యాలను కోల్పోతూ వచ్చారు.
0: Kings also have lost their kingdom because they were in need of this particular
1: ఈ క్షమను కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమైపోతూ వచ్చారు.
0: As the perseverance is gone, even scholars are also gone.
1: కనుకని క్షమ అనేటువంటిది సర్వ రక్షలుగా మనం భావించాలి.
0: Therefore, consider this forbearance that gives protection.
1: అది గొప్ప కవచము మనకు.
0: It is an armor.
1: అట్టి భద్రమైన కవచాన్ని మనము విస్మరించి
0: we forget that protective armor.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క లౌకిక సుఖాలను మనం ధరించుకొని
0: but we go by this
1: దీనిని భరించలేక
0: ephemeral pleasure
1: అనేక బాధలకు గురి అవుతున్నాం.
0: We suffer furthermore as we could not bear the suffering.
1: కనుక విద్యార్థులారా
0: students,
1: క్షమ చాలా ప్రధానమైనటువంటి కూడాము.
0: This forbearance is very
1: important. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఓపికను మీరు పట్టండి.
0: Under any circumstances, be patient.
1: పడకండి.
0: Never be in a
1: hurry. Waste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Waste makes waste. Waste makes worry. Do not be in a hurry.
1: మీరు తొందరపాటు పడకండి.
0: So do not be in a hurry.
1: కొంత శాంతంగా మీరు భరించండి.
0: Be patient for some time.
1: ఈ శాంతంతో ఎంతైనా మనం సాధించవచ్చు.
0: With this peace you can achieve anything.

0: Let him be one of composure, or a philosopher, or a spiritualist. Without peace, he cannot find happiness. Without peace, there is no happiness at all. So we should be peaceful. It is the peace that gives protection. Don't be in a hurry. The hot-blooded students should be watchful of this. This patience is most essential for students. In times of all tests and challenges, you should maintain patience. Others might accuse you, but be patient.
1: ఏదో వారు అన్నారని కానీ మనం తొందరపాటుతో మనం ఒకటన్నంటే మన విలువైనటువంటి క్షమను మనం వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
0: ఫర్ ద సింపుల్ రీజన్ అదర్స్ క్రిటిసైజ్ యూ అండ్ యూ ట్రై టు గివ్ దెమ్ బ్యాక్.
1: వారి మాటలు అల్పంగా ఉండవచ్చును, వారి మాటలు అల్పమైనటువంటివిగా ఉండొచ్చును, విలువైనటువంటివిగా ఉండొచ్చును.
0: దే మే మేక్ యూజ్ ఆఫ్ సర్టన్ వాల్యూలెస్ వర్డ్స్, మీన్ వర్డ్స్.
1: కానీ మన క్షమ చాలా విలువైనటువంటిది.
0: ద పేషెన్స్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: కాబట్టి అట్టి మసిబగులకు ఈ మాణిక్యాన్ని మనం దారపోయకూడదు.
0: Therefore, never lose this diamond quality for just for a coin. And this patience is a diamond.
1: కనుక పరులు ఎన్ని విధమైనటువంటి నిందారాపణలు చేసినప్పటికీ ఏమాత్రం కూడా మనం జంకకూడదు.
0: Others may blame you, but never shake.
1: అప్పుడే మనం ఈ ఓపికను మనం సాధించాలి.
0: Then be patient then.
1: ఈనాడు ఈ ఓపిక లేకపోవటం చేతనే
0: because that patience is gone
1: today.
0: The whole life is wasted. Every moment we are angry. And it's the worst of the sins.
1: కాని కొంతమంది భగవత్ ప్రార్థన చేస్తూ కూడాను పక్కను పక్కన ఉన్నటువంటి వారిపైన కోపం చేత అనేక విధమైన శబ్దములు కూడాను మారుస్తుంటాం మనము.
0: Though we are in prayer, but we use very harsh words in loud voice.
1: భజన లోపల ప్రక్కన ఇంకొక ఆయన కూర్చుంది అనుకోండి.
0: Suppose there is a person by your side in bhajans.
1: Ame kontha sthalam ivvadam ledu.
0: And you don't use it. She is not giving the place.
1: Kaani chaala kashtanga bharinchukuntundi. Akkada bharinchukovali mari.
0: But you have to be patient in accommodating yourself
1: there.
0: Kaani
1: prakka vyakti paina kopam vachi.
0: But because of anger.
1: Bhajan anta ayina tarvata.
0: At the end of the bhajan.
1: Ee shanti cheppesam. Shanti, shanti, shanti. Ee kopani ee shanti lo pravesha pettunnaru.
0: As we finally utter these words, shanti, peace, they say it very harshly.
1: భక్తులు ఏమి శాంతిని సాధించగలరు?
0: What is that peace you can achieve such a devotee?
1: ఇది ఒక నాకు పరీక్ష.
0: Is a test.
1: అని ఎంతరు శాంతి శాంతి శాంతి. ఆ శాంతి కూడా శాంతంగా చెప్పాలి.
0: You should tell this word peace peacefully.
1: కానీ ఈ శాంతి కూడా ఇప్పుడు రౌద్రంగా బయలుదేరుతుండాలి.
0: But we say this peace in an agitated way.
1: అది ఏ భక్తి రహితమైనటువంటి యొక్క ఆటలు.
0: దాట్స్ ఆల్ ది ప్లే ఆఫ్ పర్సన్ వితౌట్ డివోషన్.
1: నిజంగా ఆ భక్తి ఏ ఉంటుంటే ఎలాంటి పరిస్థితులు ఏంది అనుకుంటు సహనభావాన్ని మనం వాహించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూ డివోషన్ యూ విల్ మెయింటైన్ ద టాలరెన్స్ ఆల్ ద టైమ్.
1: చిన్న చిన్న విషయాలు కూడా మనం కోపాన్ని తెప్పించుకుంటున్నాం.
0: ఈవెన్ స్మాల్ మ్యాటర్స్ వి ఆర్ యాంగ్రీ.
1: ద్వేషాన్ని పెంచుకుంటున్నాము.
0: వి డెవలప్
1: కలహాలు ఆడుతున్నాము.
0: వి ఫైట్ విత్
1: పీపుల్. కల్లోలం చేస్తున్నాము.
0: వి జస్ట్
1: సమాజంలో ఎక్కడైన అశాంతిని మనం ప్రసరింప చేస్తున్నాము.
0: అండ్ వి క్రియేట్ రెస్ట్లెస్నెస్ ఇన్ సొసైటీ.
1: కాదు కాదు.
0: నో.
1: నీవు శాంతిగా ఉండు.
0: యూ బీన్ పీస్.
1: నీ కుటుంబాన్ని శాంతిగా పెంచుకో.
0: లెట్ ది ఫ్యామిలీ
1: సమాజానికి శాంతిని అందించు.
0: అండ్ సీ దట్ సొసైటీ మెయింటైన్ పీస్.
1: అది నీ కర్తవ్యము.
0: దట్స్ యువర్ డ్యూటీ.
1: అట్లు లేకుండా నీవు శాంతి లేక సమాజానికి కూడా అశాంతిని ఇవ్వటము ఇది మహాపాపం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ డోంట్ హ్యావ్ పీస్ అండ్ సీ దట్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ సొసైటీ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: కనుక మనము ఈ క్షమాగుణమును అత్యవసరంగా ఇది ప్రధానమైనటువంటి ప్రాణంగా భావించి దీనిని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: Therefore, we have to develop this perseverance as the main chief quality, as the very life itself, and develop it.
1: Vahe Guru, Vahe Guru, Vahe Guru Ji Bolo.
2: Vahe Guru Ji
1: Bolo. Vahe Guru, Vahe Guru, Vahe Guru Ji Bolo.
2: Bolo.
1: Nitya Nitya.

0: Radio Sai is happy to bring you now a special discourse in a question and answer format. On 21st November 2001, during the valedictory function of the first Sai Schools conference, Bhagwan graciously answered the questions submitted by the delegates of the conference. Enjoy the divine Q&A.
1: The first question: what is the relation between religion, spirituality and educare?
2: Talachinatti panulu tarumarainanu talachinatti panulu tarumarainanu venakavaladu evaru tunakavaladu చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన అతని గుండె పండినట్టి గుండె అతని గుండె పండినట్టి గుండె
1: ఇఫ్ ఆల్ ఆఫ్ ద టాస్క్స్ థాట్ ఓవర్ or reversed, if one is to face negative results, one need not waver nor afraid of the situation. One has to give up the anxiety and worry and smilingly accept things as they come to us. Such a man's heart is really fulfilled.
2: Prema Swarupulara,
1: embodiments of love.
2: మతమునకు ఆధ్యాత్మికమునకు ఎడ్యుకేర్కు కూడాను ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు మీరు గుర్తించలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటున్నది.
1: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నో అవర్ క్వశ్చన్ బికాస్ వీఆర్ యెట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్ స్పిరిచువాలిటీ and educare.
2: Motta modata religion ante emti din artham chesukondi.
1: We have to understand clearly in the first instance what religion is.
2: Religion means realize is religion.
1: Religion means realization is religion.
2: Deni realization cheyali.
1: What has got to be realized?
2: Neevevaro మొట్టమొదటి నీవు గుర్తించినప్పుడే ఈ రిలిజియన్ నీకు చక్కగా అర్థమవుతుంది.
1: ఇఫ్ యు నో హూ యు ఆర్ ఇన్ ద ట్రూ సెన్స్ దెన్ యు కెన్ అండర్స్టాండ్ వాట్ రిలిజియన్ ఈజ్.
2: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ?
2: కేవలము భజనలు చేయటము, పూజలు చేయటము, ఆరాధనలు సల్పటము, దేవాలయములకు పోవటము, యాత్రలు సల్పటము ఇత్యాది సత్కర్మలన్నీ కూడాను కేవలము ఆధ్యాత్మిక మార్గమునకు సంబంధించినవని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ యాక్టివిటీస్ లైక్ చాంటింగ్ హిస్ నేమ్, ఆఫరింగ్ వర్షిప్, విజిటింగ్ టెంపుల్స్, టు గో ఆన్ పిల్గ్రిమేజ్ ఆర్ ఆల్ స్పిరిచువల్ యాక్టివిటీస్.
2: ఇది కాదు ఆధ్యాత్మికము.
1: దిస్ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ.
2: నీ యందు ఏ ఆత్మ కలదో ఆ ఆత్మనే సర్వలయందు ఉన్నది అనేటువంటి ఏకాత్మ భావాన్ని గుర్తించడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
1: ద ట్రూ స్పిరిచువాలిటీ మీన్స్ ద సెల్ఫ్ ఇన్ యూ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్. దట్ రియలైజేషన్ ఈజ్ స్పిరిచువాలిటీ.
2: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ వాంట్స్ us to know unity in diversity.
2: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: నీవు కన్నులు మూసుకో.
1: యు క్లోజ్ యువర్ ఐస్.
2: కానీ ఒక్క వ్యక్తి కూడా నీకు కనిపించడు.
1: యు కెనాట్ సీ ఈవెన్ వన్ పర్సన్.
2: కానీ ఆ కన్నులే ఒక్కతూరి తెరిచి చూడు.
1: బట్ యు ఓపెన్ యువర్ ఐస్ ఫర్ ఎ మోమెంట్,
2: అనేక వేల శిరస్సులు కనిపిస్తున్నాయి.
1: యు విల్ సీ మెనీ మెనీ హెడ్స్ ఆల్ అరౌండ్.
2: ఈ శిరస్సులు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ దీస్ హెడ్స్ హ్యావ్ కమ్.
2: నీ కన్నులు మూసుకున్నప్పుడు ఈ శిరస్సులు ఎక్కడ ఉండినాయి?
1: వెన్ యు క్లోజ్ యువర్ ఐస్ వాట్ హ్యాపెన్ టు ఆల్ దీస్ హెడ్స్?
2: కన్నులు తెరిచేటప్పటికి ఈ యొక్క శిరస్సులంతా ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి?
1: ద మూమెంట్ యు ఓపెన్ యువర్ ఐస్ యూ హ్యావ్ సీన్ దెమ్ ఆల్. వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
2: వీరందరూ ఎవరు?
1: హూ ఆర్ దే ఆల్?
2: ఈ శిరస్సులు ఎవరివి?
1: టు హూమ్ డు దే బిలాంగ్?
2: అని విచారణ చేస్తే,
1: ఇఫ్ యు ఎంక్వైర్,
2: ఇన్ని శిరస్సులు నీ యొక్క నేత్రములందే ఉన్నవి కానీ బయట నుంచి రాలేదు.
1: ఆల్ దీస్ ఫిగర్స్ ద హెడ్స్ ఆర్ ఇన్ యూ ఓన్లీ, ఇన్ యువర్ ఐ, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
2: కనుకనే అన్ని భూతములు కూడాను నీయందే ఉన్నవి.
1: హెన్స్ ఆల్ ఎలిమెంట్స్ బీయింగ్స్ ఆర్ ఇన్ యూ.
2: నీవు అన్ని భూతములు యందు ఉంటున్నావు.
1: లైక్ వైజ్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
2: కనుక ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేసేది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్నెస్ ఇన్ మల్టిప్లిసిటీ.
2: నేను ఏకుణ్ణి కాదు అనగా నీకు ఒక్కడు కాదు.
1: ఇట్ మీన్స్ ఐఎమ్ నాట్ ఓన్లీ వన్ అలోన్.
2: అనేకత్వంలో నేనొక్కడు.
1: ఐఎమ్ వన్ అమంగ్ ద మెనీ.
2: అనేటువంటి ఒక సత్యాన్ని మొట్టమొదట గుర్తింపచేస్తుంది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ విల్ మేక్ యూ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్టర్ ఫస్ట్.
2: కనుక ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన ఇలాంటి కర్మలు ఆచరించేటువంటివి ఆధ్యాత్మికములు కావు.
1: హెన్స్ ద ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ ఇన్ ట్రూ సెన్స్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
2: ఆది ఆత్మ ఈజ్ ఆధ్యాత్మ.
1: ఆది ప్లస్ ఆత్మ ఈజ్ ఆధ్యాత్మ.
2: అది అందరి యందు ఒక్కటే ఉన్నది.
1: ఇట్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
2: ప్రత్యేకంగా లేదు.
1: ఇట్ ఈజ్ నాట్ సెపరేట్.
2: కానీ దీన్ని ప్రత్యేకంగా ప్రపంచమునందు వేరుగా ఉన్నదని భావించి దీనివల్ల మీరు తారుమారైపోయి అనేక సందేహములకు, అనేక అనుమానములకు గురి అయి ఏకత్వాన్ని భిన్నత్వం గావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ద సెల్ఫ్ బీయింగ్ సెపరేట్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ హెన్స్ వీఆర్ పుట్ టు సఫరింగ్ డౌట్స్, సస్పిషన్స్.
2: ఇది అన్నీ కూడాను నీ ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ ఎమనేట్ అవుట్ ఆఫ్ యువర్ లవ్ ఓన్లీ.
2: కనుక మతమునకు అనగా రిలీజియస్ కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమునకు ఎడ్యుకేర్కు ఉండేటువంటి ఒక సంబంధం ఏమిటి అని దీని యొక్క క్వశ్చన్ యొక్క ఆ సందేహం.
1: ద క్వశ్చన్ డౌట్ రేజ్డ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేర్.
2: ఈ మూడు కూడాను వేరు కాదు.
1: ఆల్ ది త్రీ ఆర్ నాట్ సెపరేట్.
2: ఈ మతము అనేటువంటిది రియలైజ్ చేసుకున్నటువంటిది, నిన్ను నీవు రియలైజ్ చేసుకోవటమే, నిన్ను నీవు చూసుకోవటమే ఆధ్యాత్మికము.
1: Realization is religion. To know thyself, the self, is spirituality.
2: Oka chinna udaharanamu.
1: A small example.
2: Idi naa kerchief.
1: This is my kerchief.
2: Idi naa tumbler plate.
1: This is my tumbler plate.
2: Idi naa dehamu.
1: This is my body.
2: Idi naa cheyi.
1: This is my hand.
2: Annitini naadi naadi annannavu.
1: You claim all these mine.
2: Kaani, who are you?
1: Then who are you?
2: నీవెవరో ఒకరు ఉంటే కదా ఇవన్నీ నావి అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు.
1: సిన్స్ యు ఆర్ దేర్ యు క్లెయిమ్ ఎవ్రీథింగ్ యాజ్ మైన్.
2: ఇది నా కర్చీఫ్.
1: దిస్ మై కర్చీఫ్.
2: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
2: దిస్ ఇస్ మై బాడీ.
1: దిస్ మై బాడీ.
2: బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్
2: మీ. ఐ యామ్ నాట్ ది బాడీ.
1: ఐ యామ్ నాట్ ది బాడీ.
2: బట్ హూ యామ్ ఐ?
1: దెన్ హూ యామ్ ఐ?
2: దీన్ని విచారం చేసుకుంటే ఈ అన్నింటికి వస్తువుల యొక్క సమగ్రతకు వేరైనటువంటిదే ఒక వ్యక్తిత్వము.
1: యాజ్ వి ఎంక్వైర్ క్లియర్లీ వీల్ ఐడెంటిఫై దట్ సెల్ఫ్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ దీస్ కంపోనెంట్స్ టుగెదర్.
2: కనుక మొట్టమొదట దీని అన్నిటికీ మాస్టర్ అయినటువంటి వాడు నీవు.
1: సో ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఈజ్ యు.
2: ఇవంతా కూడా కేవలము మెటీరియల్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ మెటీరియల్.
2: కనుకనే మాస్టర్ ది మైండ్ బీ ఏ మాస్టర్ మైండ్ కనుక ఇవన్నీ కూడాను అన్నింటికి నీవే మాస్టర్.
1: You are the master for everything.
2: Ah, master is Atma.
1: That master is Atma, the self.
2: Atma is sarvulu yendu unnatvantidi.
1: The same self is present in all.
2: Ade neelo kuda unnadi.
1: That is in you also.
2: Kanuka indro ekatma bhavamu sulabhanga manaku artham avutundi.
1: It is easily understood, this uniform self in everyone.
2: Inka educare annaru.
1: Then educare.
2: Meeru ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని తెలుసుకోలేదు అనుకుంటే మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎట్ అవుతారు?
1: ఇఫ్ యు హావ్ నాట్ అండర్స్టూడ్ ఎడ్యుకేర్, హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్?
2: ఇంగ్లీష్ పదం నుంచి ఎడ్యుకేషన్ అని వచ్చింది.
1: దట్ ఇట్స్ ఎ డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్.
2: విద్య అనే అర్థము.
1: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్, విద్య.
2: ఎడ్యుకేషన్, నాట్ ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్.
2: ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము ఒక విద్య.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ విద్య.
2: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గాట్ దిస్ ఎడ్యుకేషన్?
2: లాటిన్ లాంగ్వేజ్ లోపల ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది.
1: ఇట్ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ఒరిజినల్ లాటిన్ టర్మ్ ఎడ్యుకేర్.
2: ఎడ్యుకేర్,
1: ఎడ్యుకేర్.
2: ఈ ఎడ్యుకేర్ నుంచినే ఎడ్యుకేషన్ వచ్చింది.
1: Origin is educare and education is derived out.
2: Educare, education, rendu veru kaadu.
1: Educare and education are not separate.
2: Rendu okkate.
1: Both are one.
2: Aithe education anetundi baita prapancham nunchi manam sangrahinchukuntunnam.
1: However, education is the collection of facts from outer world.
2: Kaani educare anetundi lopar nunchi baitaki teestunnam.
1: Educare is to bring out from within.
2: ఇది రెండు విధములుగా మనం తీయడానికి ప్రయత్నం చేయొచ్చు.
1: This could be made possible by two ways.
2: ఒకటి,
1: first,
2: జీవనోపాధి.
1: One is living.
2: రెండవది జీవిత పరమావధి.
1: Second, the aim of life.
2: మనకు తెలిసినటువంటి విషయాన్ని మనం బయట నుంచి తీస్తున్నాం.
1: What we do not know, we learn from outside.
2: మనకు తెలియనటువంటిది ఎన్ని లోపల అగోచరంగా ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వీ డు నాట్ నో.
2: వాటిని మనము ప్రయత్నపూర్వకంగా బయటికి తీవాలి.
1: అవుట్ ఆఫ్ ఎఫర్ట్ వీ షుడ్ బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఫ్రమ్ విదిన్.
2: ఇప్పుడు మొట్టమొదట ఏబిసిడి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: ద బిగినింగ్ యూ హావ్ లెర్న్డ్ ఆల్ఫాబెట్స్ ఏబిసిడి.
2: ఇది మనకు నేర్చినటువంటి అక్షరాలు.
1: These are the letters that you have learned.
2: భౌతికమైనటువంటి యొక్క లక్షణం.
1: They are physical.
2: అయితే దీనిని క్రమక్రమేణ జీ ఓ డి పెట్టేసినప్పటికీ ఏమవుతుంది? గాడ్ అయిపోయింది.
1: లెటర్, ఇఫ్ యూ పుట్ దీస్ లెటర్స్ జీ ఓ డి, దాట్ ఈస్ ద వర్డ్ గాడ్.
2: మూడు కూడాను నీవు కూర్చుకున్నటువంటివే.
1: This is the combination of your own making.
2: ఈ అక్షరాలు పూర్వమే ఉంటున్నాయి.
1: In fact, the letters were there earlier.
2: అక్షరాలను ఒక శబ్ద రూపంలో కూర్చడము అది నీ ప్రయత్నము.
1: It is your effort in bringing these letters together to make a word.
2: అదే విధంగానే ఒకటి మనకు తెలిసినటువంటి విషయాన్ని, రెండవది తెలియనటువంటి విషయాన్ని, రెండింటిని కూడా మనము లో నుంచి కూడా మనం తీసుకోవాలి.
1: Therefore, we should bring out from within what all that is known and what all that is not known.
2: Educare అనేది ఏంటి? లోపల నుంచి తివటము అని దీనికి అర్థం.
1: Educare means to bring out from inside, from within.
2: దేనిని వెనుక లోపల నుంచి తివ్వాలి?
1: What is it that is to be brought out?
2: Education ను educare నుంచి తివ్వాలి.
1: Education is to be brought out of educare.
2: అది కూడా మళ్ళీ ఏందే ఉంటున్నది.
1: దట్స్ ఆల్సో విత్ ఇన్ అస్.
2: ఉన్నదాననే మనం తీవటం.
1: దట్ విచ్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్.
2: కనుక
1: సో
2: ఈ ఎడ్యుకేషన్ కును, ఆధ్యాత్మికమునకు, మతమునకును ఎట్టి భేదము లేదు.
1: హెన్స్ దేర్స్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్ బిట్వీన్ దీస్ టూ త్రీ టర్మ్స్ ఎడ్యుకేషన్.
2: యూ
1: సే రిలీజియన్.
2: రిలీజియన్ అనేటువంటిది కేవలము ఒక రియలైజ్ చేసినటువంటిది మాత్రమే కాదు. రిలీజియన్,
1: రిలీజియన్ డజన్ ఎండ్ విత్ మియర్ రియలైజేషన్.
2: రిలీజియన్ అనగా లవ్.
1: రిలీజియన్ మెంట్ లవ్.
2: ఈ ప్రేమ అనేటువంటి దాని నుంచినే ఒక విధమైనటువంటి యొక్క రియలైజేషన్ కలుగుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ లవ్ దట్ టేక్స్ యూ టు రియలైజేషన్.
2: నీవు కొన్ని తప్పు పనులు చేసి ఉంటే ఆ తప్పు పనులు చేసిన వాడిని చూసేటప్పటికీ నీలో ఉన్న తప్పులన్నీ బయట వస్తుంటాయి.
1: When once you come across a person who committed mistakes, naturally all your mistakes from within will come out.
2: నీవు మంచి పనులు చేసి ఉంటే ఎదుటి వ్యక్తిని నీవు చూచి మంచివాడుగా కనిపించినప్పుడు అతన్ని చూసినప్పుడు నీ యొక్క మంచితనం అంతా బయటకు వస్తుంది.
1: Had you attempted all good deeds earlier, when you come across a good person, all the good in you will come out.
2: కేవలం అతని నుంచి నీవు చూసినట్టు కాదు.
1: It's not anything from outside.
2: నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు బయటపడుతున్నాయి.
1: The good and bad in you will come out.
2: కనుక మనము ఎవరినో చెడ్డవాడు అని అంటున్నాము.
1: We say so and so is a bad person.
2: అతను చెడ్డవాడు కాదు.
1: He is not bad truly.
2: అతని పైన ఉన్నటువంటి నీ భావం చెడ్డది కానీ అతను చెడ్డవాడు కాదు.
1: Your feeling towards him is bad and he is not bad in the true sense.
2: ఇంకొకని మంచివాడు అని అంటున్నావు.
1: You call another person good.
2: కానీ అతని యందు ఉన్నటువంటి మంచితనం నీకు కనిపించడం లేదు.
1: In fact you don't see his goodness.
2: నీకు అతని పైన ఉన్నటువంటి ఒక మంచి భావమే అది నీకు దాంట్లో రిఫ్లెక్షన్ గా ఉంటుండాలి.
1: It is only your good feeling towards him appears as reflection.
2: కనుక మంచి చేతలు అన్నీ కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: So good and bad both are the reflection of the inner being.
2: నీ యొక్క రిఫ్లెక్షన్ నీ రియాక్షన్ నీ రీసౌండ్ లే.
1: It's all your own reaction, your own reflection, and your own resound.
2: కనుకు ప్రతి దానికి కూడాను తన తత్వమే తనకు బయట స్వరూపకంగా కనిపిస్తూ ఉంటుంది.
1: And so in every matter, your own true nature appears outside.
2: కనుకు ఎవరిని కూడాను మనము చెడ్డని భావించకూడదు.
1: Therefore, we should not judge anyone as bad.
2: చెడ్డని చెప్పడానికి నీకు ఏ అధికారం ఉంటుండాలి?
1: వాట్ అథారిటీ టు జడ్జ్ అదర్స్?
2: అతని చెడ్డతనం అనేటువంటి నీకు ఏ రీతిగా గుర్తింపజేస్తున్నావు?
1: హౌ డు యూ ఫైండ్ అవుట్ బ్యాడ్ క్వాలిటీ ఇన్ అదర్ మ్యాన్?
2: నీకు కేవలము కొన్ని అపకారం జరగటం వల్ల అతనికి చెడ్డవాడు అంటున్నావు.
1: బికాస్ యు ఆర్ పుట్ టు సమ్ హార్మ్ బై వన్ పర్సన్ యు కాల్ హిమ్ బ్యాడ్.
2: ఇంకా ఎంత మంచి ఉన్నాయో.
1: He may be having many, plenty of good.
2: అవి నీకు ఏమాత్రము గుర్తించడానికి వీలు లేదు.
1: And it's not possible to you to know them all.
2: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
2: ఇప్పుడు
1: Now.
2: అనిల్ కుమారు అనేటువంటి అతన్ని ఒక గుర్తుగా చెప్పమని చెప్తారు.
1: You say Anil Kumar is a name given to identify him.
2: ఒక క్రీమ్ ఒక కోట్ వేసుకున్నాడు.
1: He has put on cream colored coat.
2: రెండు అద్దాలు పెట్టుకున్నాడు.
1: He has glasses.
2: చేతిలో పెన్ను పట్టుకున్నాడు.
1: And he is holding pen.
2: ఐదడుగుల 2 inches ఉన్నాడు.
1: And his height is 5 feet 2 inches.
2: ఇవి మాత్రం చెప్పినంత మాత్రమున అనిల్ కుమార్ యొక్క స్వరూపాన్ని నీవు నిరూపించిన వాడు అవుతావా?
1: బై టెలింగ్ దీస్ థింగ్స్ కెన్ యూ ఎవర్ ఎక్స్ప్లెయిన్ హిస్ నేచర్? కెన్ యూ రికగ్నైజ్?
2: ఇవన్నీ నీ నేత్రానికి కనిపించినవే కానీ నీ నేత్రానికి కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి అనిల్ కుమార్ లో.
1: దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ వాచ్డ్ బై యువర్ ఫిజికల్ ఐ. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యూ కెనాట్ వాచ్ విత్ యువర్ ఐ.
2: అతని కలర్ చూస్తే నీవు కొంచెం క్రీమ్ కలర్ గా ఉంటావు.
1: అండ్ హిస్ కలర్స్ సంథింగ్ క్రీమ్ కలర్.
2: హైట్, ఫ్యాట్, వెయిట్, కలర్ మూడింటిని నీవు చూడగలుగుతున్నావు.
1: యు ఆర్ ఏబుల్ టు వాచ్ హిస్ హైట్, వెయిట్, ఫ్యాట్ అండ్ కలర్.
2: కానీ
1: బట్
2: అతని ఇంకా ఎంత మంచి గుణాలు ఉన్నాయో.
1: How many good qualities are there in him?
2: అతనిలో ఒక దయ ఉండవచ్చును.
1: There may be compassion in him.
2: అతని యందు ఒక ప్రేమ ఉండవచ్చును.
1: There may be love in him.
2: అతని యందు ఒక క్రోధం ఉండవచ్చును.
1: There may be anger.
2: కానీ అవి నీకు కనిపించడం లేదే.
1: You don't see them.
2: కనుక అతనికి ఫ్యాట్, హైట్ ఇవన్నీ చెప్పినంత మాత్రమున అతన్ని నీవు గుర్తించిన వాడు కాదు.
1: బై మియర్లీ నోయింగ్ ఫ్యాట్ అండ్ హైట్ యూ కెనాట్ నో హిమ్ ద ట్రూ సెన్స్.
2: గుర్తించినటువంటివి ఎన్నియో అతని యందు ఉన్నాయి.
1: దర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ దట్ యూ డు నాట్ నో ఇన్ హిమ్.
2: ఈ అన్నింటినీ గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే అతని స్వరూపం నీకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యు నో దెమ్ ఆల్ దెన్ యుల్ బి నో యుల్ నో హిమ్ ఇన్ టోటల్.
2: కనుకని ఈనాడు లోకము లోపల
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
2: ఆకారమును పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద ఫామ్
2: కేవలము తాను చేసేటువంటి యొక్క యాక్షన్ ను పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ యాక్షన్
2: అతని మంచి చెట్టులుగా నీవు నిరూపిస్తున్నావు.
1: వీ జడ్జ్ దెమ్ గుడ్ అండ్ బ్యాడ్.
2: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
2: నీలో ఎలాంటి తప్పులున్నాయో
1: ద మిస్టేక్స్ ఇన్ యూ
2: అలాంటి నేత్రంతోనే నీవు అతన్ని చూస్తున్నావు.
1: అండ్ యూ వ్యూ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్.
2: కనుక అతను తప్పుగా నీకు కనిపిస్తుండాలి.
1: సో యూ ఫైండ్ మిస్టేక్స్ ఇన్
2: కాబట్టి తప్పు ఎదుటి వ్యక్తి ఎందుకు కనిపించేటువంటిది కాదు.
1: సో మిస్టేక్ ఇస్ నాట్
2: నీ దృష్టిలోని దోషమే కానీ సృష్టిలో నీలో దోషం కాదు.
1: ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ యువర్ విజన్ అండ్ నాట్ ఇన్ క్రియేషన్.
2: నీవు రెడ్ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ రెడ్ కలర్ గా కనిపిస్తారు.
1: ఇఫ్ యూ పుట్ ఆన్ రెడ్ కలర్ గ్లాసెస్ ఆల్ లుక్ రెడ్.
2: బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూగా కనిపిస్తారు.
1: సిమిలర్లీ బ్లూ కలర్ గ్లాసెస్ మేక్స్ యూ మేక్ ఎవ్రీవన్ లుక్ బ్లూ.
2: కనుక ఈ వ్యక్తి యొక్క దోషములే తప్ప శక్తులు యొక్క దోషము కాదు.
1: సో ఇట్ ఆల్ మిస్టేక్ లైస్ విత్ ది ఇండివిజువల్.
2: కనుక ఇలాంటి సత్యాన్ని తాను గుర్తించినటువంటి మూర్ఖుడే ఇతరులను విమర్శించడము, ఇతరులను పూజించడము, ఇతరులను దండించడము, ఇతరులను కోపించటము, ఇతరుని ప్రేమించటము, ఇలాంటివంతా జరుగుతూ ఉన్నాయి.
1: ఫూల్ ఓన్లీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అదర్స్, హార్మింగ్ అదర్స్, యాంగ్రీ విత్ అదర్ పీపుల్ బికాస్ హీ డస్ నాట్ నో ది రియాలిటీ.
2: కనుక
1: సో
2: నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు ప్రతిబింబిస్తున్నాయి, కానీ ఎదుటి వ్యక్తి ఎందు ఉన్నటువంటి ఒక మంచి చెడ్డ నీవు చూడలేవు.
1: సో యువర్ ఓన్ గుడ్ అండ్ బ్యాడ్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాజ్ రిఫ్లెక్షన్స్, నథింగ్ టు డూ విత్ అదర్ మ్యాన్.
2: సహజ మానవత్వం నుండి ఇలాంటి భేదములు ఎన్నియో కనిపిస్తూ ఉండగా మానవాతీతమైనటువంటి దైవత్వం నందు ఇంకా ఎలాంటి గొప్ప ఉంటున్నాయో.
1: వెన్ దర్ సో మెనీ థింగ్స్, గ్రేట్ థింగ్స్ ఇన్ మ్యాన్, హౌ మెనీ మోర్ ఆఫ్ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ గాడ్.
2: భగవంతుని ఎత్తు ఎన్నియో ఉంటున్నాయి.
1: In God there are many.
2: ఎంతో విలువైనటువంటివన్నీ ఉన్నాయి.
1: There are many valuables.
2: అతని స్టోర్ లోపల చెప్పడానికి సాధ్యం కానంత సామాన్ ఉంటుండాలి.
1: In God's store limitless things are there.
2: కానీ నీవు వచ్చి స్వామి నాకు ఒక లాకెట్ ఇవ్వండి అని అంటారు.
1: బట్ వన్ కమ్స్ అండ్ ఆస్క్స్ ఫర్ ఎ లాకెట్.
2: ఎందుకు నీవు ఈ లాకెట్ అని అడుగుతున్నావు?
1: వై డు యూ ఆస్క్ ఫర్ ఎ లాకెట్?
2: అతను ఇంకా ఎలాంటి గొప్పది నీకు ఇవ్వగలుగుతున్నాడో.
1: వాట్ మోర్ ప్రెషస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆర్ కెప్ట్ ఇన్ స్టోర్.
2: నీవు గుర్తించుకోలేక చిన్నదాన్ని నీవు కోరుతున్నావు.
1: విదౌట్ నోయింగ్ దెమ్ యూ వాంట్ ఎ పెట్టీ థింగ్స్.
2: కాబట్టి నీకు ఎంతో గొప్పది ఇవ్వడానికి ఉంటున్నాడు తాను.
1: గాడ్ ఈస్ రెడీ టు గివ్ యూ మెనీ మోర్.
2: అతని స్టోర్ లోపల లేనటువంటివి లేదు.
1: నథింగ్ దట్ హీ రన్స్ షార్ట్ ఆఫ్.
2: ఎంత విలువైనటువంటివో ఉంటున్నా.
1: Highly valuables are with him.
2: అలాంటి విలువైనటువంటి వంత ఉండినప్పుడు విలువైనటువంటిది ఇస్తాడో ఏమో.
1: You doubt whether he is going to give you valuables or not.
2: కనుకనే భగవంతుణ్ణి ఏమీ కోరకూడదు.
1: So don't ask God anything.
2: తాను ఇష్టమైనట్టు ఏమిస్తాడో, నా సమయానికి సందర్భంగా ఏమిస్తాడో.
1: Basing on the circumstances and position, what is he going to give to me?
2: కనుక నీ దేశ పాత్ర పురస్కారం చేసుకుని
1: Basing on the position, circumstances, along with the times, God does.
2: కనుక ఒక్కొక్క సమయంలో తానే అడిగి ఇస్తుంటాడు.
1: సమ్టైమ్స్ హీ హిమ్సెల్ఫ్ ఆస్క్స్ అండ్ కన్ఫర్స్.
2: కనుక దైవత్వం యొక్క విషయంలో ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు.
1: One cannot understand divinity in full.
2: అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులే అనర్థాలకు గురి అయిపోయి
1: Only fools who don't understand the meaning, they are perverted.
2: యదార్థాన్ని మర్చిపోయి
1: they forget the reality.
2: వివేకమైనటువంటిని ఏమాత్రం గుర్తించుకొనక
1: they lose their discrimination.
2: అనర్థాలను పెంచుతున్నాడు.
1: And then they go on increasing this confusion.
2: ఇలాంటి దీనికి మనము లోబడకూడదు.
1: We should never succumb to these factors.
2: మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి ప్రతిబింబములే మనకు కంటెదురుగా కనిపిస్తున్నాయి.
1: What all that you find in front of your eye is your own reflection.
2: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది కానీ, ఆధ్యాత్మికమనేటువంటిది కానీ, మతము అనేటువంటిది కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: Therefore, educare, spirituality, religion are not separate.
2: మనం ఒక పరిమితమైనటువంటి ఒక స్వరూపాలుగా నిరూపిస్తున్నాం.
1: We take it in a limited sense.
2: ఇది ఒక ఉంగరము.
1: This is a ring.
2: ఇది ఒక చైన్.
1: This is a chain.
2: ఇది ఒక కమ్మలు.
1: And earrings.
2: ఇవన్నీ ఒక విధి విధమైన ఒక రూపాన్ని నువ్వు చూస్తున్నావు.
1: These are different jewels with a form.
2: కానీ అన్ని చేరి ఒక బంగారుతో కూడినటువంటివి అనే సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ భేదాలు నీకు ఎందుకు వస్తాయి?
1: When once you understand they are made up of the same gold, then you will not have differences.
2: కనుకనే దైవత్వం అనేటువంటి దివ్యత్వం ఒక్కటే.
1: So divinity is only one.
2: ఈ దివ్యత్వంలో అనేక రూపనామములంతా కూడా నీకు కనిపించవచ్చును.
1: You may see many forms and names in
2: కానీ
1: the divinity.
2: అన్ని రూపనామములకు మూలాధారమైనటువంటిది ప్రేమ ఒక్కటే.
1: Love is the primordial foundation.
2: ఆ ప్రేమను ఇచ్చుకో, ప్రేమను పుచ్చుకో.
1: So share love and receive love.
2: ఇది నీవు ఇచ్చుకోవాల్సింది, పుచ్చుకోవాల్సింది.
1: This is what is to be given and accepted.
2: అవి రెండింటి యందు ఉండేటువంటి ఒక దివ్యమైన శక్తులు మరొక దాని యందు కనిపించవు.
1: The divine power in love is not noticed anywhere else.
2: కనుక మతము అనేటువంటి దాన్ని ప్రక్కకు నెట్టు.
1: Therefore brush aside religion.
2: రిలిజియన్ ఈ రిలిజియన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టు.
1: కీప్ అసైడ్ రిలిజియన్
2: రిలిజియన్ ఆఫ్ లవ్
1: ఇట్స్ రిలిజియన్ ఆఫ్ లవ్
2: ఇంకా ఎడ్యుకేషన్ అనగా ఎడ్యుకేర్
1: దెన్ కమ్స్ ఎడ్యుకేర్
2: ఎడ్యుకేర్ అనగా లోపల ఉన్నటువంటి దాన్ని తీవటము
1: ఎడ్యుకేర్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్
2: అది నీ యొక్క ప్రేమను బయటికి తీవటము
1: ఇట్ ఓన్లీ మీన్స్ మేనిఫెస్టేషన్ టు బ్రింగ్ అవుట్ లవ్
2: ఆ ప్రేమ స్వరూపమే భక్తి అనే రూపాన్ని పొందుతుండాలి
1: దట్ వెరీ మెటఫర్ ఆఫ్ లవ్ ఇస్ డివోషన్
2: కనుకనే లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్
1: సో లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్
2: ఇది మీరు మొట్టమొదటి తెలుసుకుంటే
1: ఇఫ్ యూ నో దిస్
2: ఏ ఎడ్యుకేర్ ను మనం యోచించనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఎడ్యుకేర్
2: ఏ మతాన్ని మనం విచారించనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు గో ఇన్ టు రిలిజన్
2: అప్పుడు ఏ జగడాలు కూడా జగంలో ఉండవు
1: దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్
2: అందరూ ఐకమత్యంగా కూడి
1: ఆల్ విల్ బి యునైటెడ్
2: అందరూ ఆనందంగానే ఉంటారు
1: ఆల్ విల్ బి బ్లిస్ఫుల్
2: ఈ డిఫరెన్స్ అంతా ఉండటం చేతనే ఒకరికొకరు భేదములంతా కూడా పెరుగుతూ ఉన్నాయి
1: బికాస్ ఆఫ్ రిలీజియస్ డిఫరెన్సెస్ దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ఫైటింగ్
2: ఎక్కడ డిఫరెన్స్ ఉంటాయో అక్కడనే మీకు జగడము జరుగుతూ ఉంటాయి
1: వేర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ దేర్ విల్ బి ఫైటింగ్
2: కనుక జగడములు జరగకుండా అందరూ ఒక ఆత్మభావంతో ఆనందాన్ని పొందాలనుకుంటే ఈ డిఫరెన్స్ అంతా మనం పక్కకు నెట్టాలి
1: ఇన్ ఆర్డర్ టు సీ దేర్ విల్ బి నో ఫైటింగ్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ వార్ వీ షుడ్ స్టాండ్ యునైటెడ్
2: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్ రిలిజన్ ఆఫ్ లవ్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ ఇవన్నీ ఒక్కటిగా మనం పూజించుకుంటే తెలుసుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉండదు
1: వెన్ వన్స్ వీ నో ద రిలిజన్ ఆఫ్ లవ్ ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్ ఎట్ ఆల్
2: మానవులందరూ ఒక్కటి
1: ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ వన్
2: మానవ జాతి ఒక్కటే అదే మతము
1: హ్యూమన్ రేస్ ఈజ్ వన్ దట్స్ రిలిజియన్
2: ఇది ఏ జాతి అంటే మానవ జాతి
1: వాట్ రేస్ హ్యూమన్ రేస్
2: ఈ హ్యూమన్ రైట్ నీవు పెట్టుకుంటే చాలు
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ దిస్ రైట్
2: అయ్యా నీవే కులం వాడు ఏ తెగవాడు ఏ స్థానం వాడు ఇవన్నీ మనం క్వశ్చన్ వేయనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు క్వశ్చన్ హిస్ కమ్యూనిటీ అండ్ టు విచ్ కంట్రీ బిలాంగ్స్ టు
2: యు ఆర్ మ్యాన్ ఐ ఆమ్ మ్యాన్
1: You are man, I am also a man.
2: You are humanity, I am humanity.
1: We belong to humanity, you and I.
2: ఆ విధమైన యొక్క మానవత్వాన్ని గుర్తించుకుంటే చాలు.
1: We have to know this humanness, that is enough.
2: ఈ మానవత్వాన్ని గుర్తించుకుంటే మతము అనేటువంటిది వేరే కనిపించదు.
1: When once we know the human values,
2: మతములన్నీ వేరు.
1: Religions are different.
2: మార్గము ఒక్కటే.
1: Path is one.
2: ఈ మార్గాన్ని ఒకదాన్ని మనం వెతుకుంటే చాలు. మతములన్నీ ఏకమైపోతాయి
1: ఇఫ్ యూ నో ద పాత్ ఆల్ రిలిజన్స్ విల్ బి యూనిఫైడ్
2: మతులు మంచివైనా మతమేది చెడ్డది
1: ఇఫ్ ది అవర్ మైండ్స్ ఆర్ గుడ్ విచ్ రిలిజన్ ఇస్ బ్యాడ్
2: వినుడు భారతీయ వీరసుతుడా
1: ఓ ద సన్ ఆఫ్
2: మన మతి లోపలంతా కూడా భేదాలు పెట్టుకుని మతంలో భేదాలు ఉన్నాయనుకుంటాం చాలా పొరపాటు
1: వీ హ్యావ్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ ఇన్ అవర్ మైండ్ బట్ వీ ఫైండ్ ఫాల్ట్ విత్ రిలిజన్స్
2: మతములేమని చూడకూడదు
1: డోంట్ గో బై ద రిలిజన్
2: మతిని చూడు
1: Think of your mind.
2: నీ గతిని చూడు.
1: And your destination.
2: నీ స్థితిని చూడు.
1: And your position.
2: నీ సంపత్తిని చూడు.
1: And your affluence.
2: అది ఏ నీవు నేర్చుకోవాల్సినటువంటిది.
1: That's what you have to learn.
2: మతి గతి స్థితి సంపత్తి.
1: మతి గతి స్థితి సంపత్తి.
2: ఈ నాలుగింటి ఇందే మానవత్వం ఏమిడి ఉంటున్నది.
1: There's human quality in all these four.
2: కనుక
1: So.
2: ఇలాంటి ప్రశ్నలంతా కూడాను మనం పెద్దగా వేయకూడదు. ఇవన్నీ మనం నిత్య జీవితంలో గుర్తించవలసినటువంటివి
1: వి డోంట్ నీడ్ టు పుట్ సచ్ క్వశ్చన్స్ దే ఆర్ టు బి నోన్ ఇన్ అవర్ డైలీ లైఫ్
2: మన ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు లిమిట్
1: వాట్ ఇస్ ద లిమిట్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్
2: కనుకనే ఎడ్యుకేషన్ కును ఎడ్యుకేర్ కును ఏమాత్రం భేదం లేదు
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్
2: అనుభూతి లోపల మాత్రము కొన్ని కొన్ని లోపల నుంచి తీసేది కొన్ని కొన్ని బయట నుంచి నేర్చుకునేటువంటివి
1: బట్ బై ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ వన్ లెర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనదర్ బ్రాట్ ఫ్రమ్ విదిన్
2: ఇది బయట నుంచి చూస్తున్నాము బయట నుంచి నేర్చుకుంటున్నాము
1: దిస్ ఫైల్ యు వాచ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ లెర్న్
2: ఇది మొట్టమొదటి చూసినప్పుడు ఇది మనకు క్రొత్తది
1: When once you see it for the first time, it is new.
2: తర్వాత ఇది మన హృదయంలో చేరేటప్పటికి అది మన పాతదైపోయింది
1: దెన్ వన్స్ ఇట్స్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్ ఇట్స్ ఓల్డ్ ఇట్స్ ప్రింటెడ్
2: ప్రింట్ అయినటువంటి దాన్ని తిరిగి మనం తీసుకోవాలి
1: అండ్ దట్ విచ్ ఇస్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్ మస్ట్ బి బ్రాట్ అవుట్
2: ఒక చిన్న ఉదాహరణము
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్
2: భగవంతుడు
1: గాడ్
2: ఒక వ్యక్తికి ముక్తినివ్వాలని అతని దగ్గరికి వచ్చాడు
1: వాంటెడ్ టు కన్ఫర్ లిబరేషన్ టు ఎ పర్సన్ అండ్ కేమ్ క్లోజ్ టు హిమ్
2: అతని దగ్గరికి తాను వచ్చే పూర్వంగా యముణ్ణి పంపించాడు
1: Prior to his arrival there, he sent Yama, the god of death.
2: అతను చాలా తెలివితేటలు కలవాడు
1: ఈజ్ హైలీ ఇంటెలిజెంట్
2: అతని దగ్గరికి పోయి నీవు అతని సమాచారం తెలుసుకుంటురా అన్నాడు
1: హీ ఆస్క్డ్ హిమ్ టు గో అండ్ ఫైండ్ అవుట్ సమ్ మేక్ సమ్ ఎంక్వైరీ
2: ఆ యముడు వెళ్లాడు
1: Yama, god of death, weren't there.
2: Nenevaro neeku telusna annadu.
1: He asked him, do you know who I am?
2: నాకు తెలియదండి, మీరు కొత్తవారు అన్నాడు.
1: దట్ పర్సన్ సెడ్, ఐ డు నాట్ నో, యు ఆర్ న్యూ టు మీ.
2: సరే, అయితే నీవెవరో నన్ను తెలుసుకున్న తర్వాత నేను వస్తానులేని తిరిగి తాను పోయాడు.
1: దెన్ హీ సెడ్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ వెన్ వన్స్ యూ నో మీ లేట్.
2: మరి మూడు దినములైన తర్వాత అదే యముడు వచ్చాడు.
1: ఆఫ్టర్ త్రీ డేస్ యమా, గాడ్ ఆఫ్ డెత్, కేమ్ వన్స్ అగైన్.
2: నేను ఎవరో నీకు తెలుసునా అన్నాడు.
1: దెన్ హీ ఆస్క్డ్, డు యు నో హూ ఐ
2: యామ్. నాకు తెలుసునండి, మొన్న చూచినాను కదా నిన్ను.
1: హీ సెడ్, ఐ నో బికాజ్ ఐ సా యూ ది అదర్ డే.
2: కాబట్టి నీవు మొదటి దినము కొత్తవాడు, మూడవ దినం పాతవాడు.
1: సో ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ వాస్ న్యూ, లేటర్ హీస్ క్వైట్ ఫెమిలియర్ ఓల్డ్.
2: అదే విధంగానే మొట్టమొదటి నేర్చుకునే ముందుగా అన్ని కొత్తవే మనకు.
1: సిమిలర్లీ యాజ్ వీ లెర్న్ ఆల్ ఆర్ న్యూ.
2: తర్వాత అన్ని మనకు పాతవే.
1: లేటర్ యూ గెట్ ఫెమిలియర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్.
2: కనుకనే మనం తెలియక పూర్వమంతా కూడా అన్ని నూతనంగా మనం విశ్వసిస్తుంటాం.
1: వెన్ థింగ్స్ ఆర్ నాట్ నోన్, యూ కన్సిడర్ ఎవ్రీథింగ్ బ్రాండ్ న్యూ.
2: తర్వాత భేదములే దూరం చేస్తాం.
1: When once they are known, there will be no difference.
2: వేదములు ఎప్పుడు దూరం అవుతుందో అప్పుడే నీలో ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: When there are no differences, then you can know the unity.
2: కనుక మీరు ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: We have to develop this unity.
2: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే అని మీరు విశ్వసించండి.
1: Have strong faith that same principle of self, atma, is in everyone.
2: అప్పుడే మీకు ఈ అన్ని భేదములు కూడా దూరం అయిపోయి మతం అంటే ఏమిటి, రిలిజన్ అంటే ఏమిటి, ఈ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అనేటువంటి మీకు సులభంగా అర్థమవుతుంది.
1: దెన్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు నో ఈజీలీ ది డిఫరెన్సెస్ బిట్వీన్ రిలిజియన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేషన్. ద సెకండ్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ది సత్య సాయి స్కూల్స్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్?
2: ఇక్కడ సత్య సాయి ఎడ్యుకేషన్ అని, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అని రెండు ఎడ్యుకేషన్ ఉన్నాయా?
1: Are there two forms of education? One Satya Sai education, another government education.
2: Okate education.
1: Education is one.
2: Aithe.
1: However,
2: government danikini mana danikini unnatundi sanni sambandhanni manam yochin cheyali.
1: However, we must investigate the relationship between our institution and government institution.
2: మన యొక్క సత్యసాయి ఇన్స్టిట్యూషన్ లోపల మనకు రైట్ ఉంటుండాలి.
1: యు హావ్ గాట్ రైట్ ఇన్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్, సత్యసాయి ఇన్స్టిట్యూషన్.
2: ఎందుకంటే సత్యసాయి అందరి వాడు.
1: బికాస్ సత్యసాయి బిలాంగ్స్ టు ఎవ్రీబడి.
2: కానీ గవర్నమెంట్ దీని లోపల మనకు అందరిది గవర్నమెంట్ కాదు.
1: బట్ గవర్నమెంట్ డస్ నాట్ బిలాంగ్ టు ఎవ్రీబడి.
2: దాంట్లో కొన్ని డిఫరెన్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ ద గవర్నమెంట్.
2: వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళ ఆబ్జెక్ట్స్ వేరు వేరుగా ఉంటుంటాయి.
1: ఆబ్జెక్ట్స్ దేర్ సబ్జెక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ డిఫరెంట్.
2: దానికి కొంత నీవు విరుద్ధంగా పోయితే దానిపైన చర్య తీసుకుంటారు.
1: ఇఫ్ యూ యాక్ట్ అగేన్స్ ద రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్,
2: కనుక గవర్నమెంట్ రూల్స్
1: ప్రొసీడ్ అగేన్స్ట్ యూ.
2: విరుద్ధంగా పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ గో అగేన్స్ట్ గవర్నమెంట్.
2: గవర్నమెంట్ రూల్స్ మనం అనుసరిస్తూ పోంది.
1: వీ షుడ్ ఫాలో ద రూల్స్ ఆఫ్ గవర్నమెంట్.
2: అనుసరిస్తూ మన దానికి ఏ రూల్స్ లేదు.
1: అవర్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ నో రూల్స్.
2: మన రూల్స్ అంతా ఒక్కటే.
1: వీ హ్యావ్ ఓన్లీ వన్ రూల్.
2: లవ్ ఈజ్ రూల్.
1: లవ్ ఈజ్ ద రూల్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్.
2: ఆ ప్రేమ చేత మన రూల్స్ మనం ఫాలో చేస్తాం.
1: వీ ఫాలో అవర్ రూల్స్ విత్ దిస్ లవ్.
2: హృదయపూర్వకంగా ప్రేమించి ఆ యొక్క దీన్ని సాధనలో పెట్టుకుందాం.
1: We love wholeheartedly and practice.
2: కనుక నీవు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ కూడాను సత్యసాయి ఎడ్యుకేషన్ కూడా నీవు ఫాలో చేయొచ్చు.
1: While studying there in government school, you can still follow Satya Sai education.
2: సత్యసాయి ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మానవతా విలువలు.
1: Satya Sai education reflects human values.
2: ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది మొట్టమొదట నీవు నిలబెట్టుకో.
1: You have to uphold the human value.
2: దాన్ని నిలబెట్టుకుని నీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ను ఫాలో చేయి.
1: విత్ ది హ్యూమన్ వాల్యూ ఫాలో ది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీ.
2: మనం ఇది వేరు అది వేరు అని దీనికి డిఫరెన్స్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ అవర్ ఇన్స్టిట్యూషన్.
2: మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ కూడాను
1: వైల్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్
2: దీనికి నాకు అవసరం లేదని చెప్పిన సత్యసాయి ఎడ్యుకేషన్ అని హ్యూమన్ వాల్యూస్ మనం ఫాలో చేస్తుంటే గవర్నమెంట్ అంగీకరించదు.
1: ఇఫ్ యూ సింప్లీ డ్రాప్ ఇట్ దేర్ అండ్ జాయిన్ సత్యసాయి,
2: హ్యూమన్ వాల్యూస్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి.
1: ద గవర్నమెంట్ హెస్ గాట్ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్.
2: కాబట్టి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము ధిక్కరించకూడదు.
1: వీ షుడ్ నెవర్ డిసోబే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
2: ఎందుకంటే ప్రపంచంలో మనం పుట్టాము.
1: వీఆర్ బోర్న్ ఇన్ దిస్
2: ప్రపంచంలో చదువుతున్నాము.
1: వీ స్టడీ హియర్.
2: ప్రపంచంలో ఉంటున్నాము.
1: వీ లివ్ హియర్.
2: వాళ్ళ రూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసినప్పుడే వాడు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని నువ్వు ఏ దేశం పోయినా నీ కొన్ని ఉద్యోగాలు చిక్కుతున్నాయి.
1: When once we follow rules and regulations, you get a certificate and get a job anywhere.
2: కనుకనే దాన్ని కూడా మనం కొంతవరకు ఫాలో చేయాలి.
1: సో వీ హావ్ టు ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్.
2: దాన్ని ఫాలో చేస్తూ
1: ఫాలోయింగ్ ఇట్ ది సేమ్ టైం
2: నీకు కాలం ఎంత చిక్కుతూ ఉంటుండాలి.
1: యు హావ్ ప్లెంటీ ఆఫ్ టైం.
2: మానవునికు దినమునకు 24 గంటల సేపు ఉన్నది కాలం.
1: 24 hours ఆర్ గివెన్ టు యూ.
2: నీవు గవర్నమెంట్ స్కూల్లో ఎంతసేపు చదవగలవు?
1: హౌ లాంగ్ కెన్ యూ స్పెండ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్?
2: అక్కడంతా చేర్చి తెల్లవారి 3 గంటలు, సాయంకాలం 3 గంటలు.
1: యూ హావ్ 3 hours ఇన్ ద మార్నింగ్, 3 hours ఇన్ ద
2: ఆఫ్టర్నూన్. 6 గంటలు మాత్రమే నీవు గవర్నమెంట్ దీన్ని ఫాలో చేస్తున్నావు.
1: యూ ఫాలో ద గవర్నమెంట్ ఫర్ 6 hours.
2: ఇంకా ఉంది 18 గంటలు.
1: యూ హావ్ 18 hours స్టిల్.
2: ఆ 18 గంటల లోపల 6 గంటలు నిద్ర తీసుకో.
1: 6 hours యూ స్లీప్.
2: ఇంకా 6 గంటలు నీ యొక్క ఆటలు పాటలకు నీవు తీసుకో టైం.
1: 6 hours ఫర్ యువర్ సింగింగ్, ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్.
2: ఇంకా 6 గంటలు ఉంటుండదే.
1: స్టిల్ దర్ 6 hours.
2: 6 గంటల లోపల నీ మానవతా విలువను పెంచుకో.
1: డ్యూరింగ్ దీస్ 6 hours డెవలప్ మోర్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
2: కనుక నీ మానవుడు కాలమును 4 భాగములుగా విభజించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు క్లాసిఫై, కేటగరైజ్ టైమ్ ఇన్ టు 4.
2: ఒక భాగము స్వార్థమునకు.
1: వన్ పార్ట్ ఫర్ ద సెల్ఫ్, ఫర్ యువర్ ఓన్.
2: రెండవ భాగము నీ డ్యూటీస్ కు.
1: సెకండ్ టు అటెండ్ యువర్ డ్యూటీస్.
2: మూడవ భాగము నిద్రాహారములకు.
1: థర్డ్ ఫర్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
2: నాలుగవ భాగము ఆధ్యాత్మికములకు.
1: ఫోర్త్ ఫర్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్.
2: కనుక నీ ఈ విధంగా 3-4 భాగములుగా చేసుకుంటే ఆధ్యాత్మికము ఏమాత్రము అవకాశం లేకుండా పోదు.
1: వెన్ యూ కేటగరైజ్ అలాట్ టైమ్ లైక్ దట్, దేర్ విల్ బి నో ఆబ్స్టకల్ ఫర్ స్పిరిచువాలిటీ.
2: కనుక గవర్నమెంట్ చదువుకు, సత్యసాయి చదువుకు దీనికి ఏ భేదము అనేటువంటిది మీరు పాటించకూడదు.
1: డోంట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ సత్యసాయి ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్.
2: మనది సత్యమైన ఎడ్యుకేషన్.
1: అవర్స్ ఇస్ రియల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ట్రూత్.
2: అది కేవలం బుకిష్ నాలెడ్జీ.
1: ది అదర్ వన్ ఇస్ బుకిష్ నాలెడ్జ్.
2: మనదంతా ప్రాక్టికల్ నాలెడ్జీ.
1: అవర్స్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
2: ఈ ప్రాక్టికల్ నాలెడ్జీకి బుకిష్ నాలెడ్జీకి మనం సంబంధం తీసుకోకూడదు.
1: వీ కెనాట్ బ్రింగ్ అవుట్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ బుకిష్
2: నాలెడ్జ్ కదా అని దాన్ని ప్రక్కకు నెట్టకూడదు.
1: యూ కెనాట్ నెగ్లెక్ట్ బుకిష్ నాలెడ్జ్ టోటలీ.
2: దాన్ని కూడా ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ ఫర్ అవర్ లివింగ్. While practical knowledge is
2: for life. ఇహమునకు పరమునకు రెండు విద్యలు అత్యవసరము.
1: Two forms of education are necessary.
2: ఇహమునకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అవసరము.
1: For our living, government education is necessary.
2: పరమునకు ఆధ్యాత్మిక తత్వం అవసరము.
1: For the life after, spiritual education is necessary.
2: ఈ రెండింటిని కూడా తీసుకుని
1: we have to take these.
2: ఈ రెండు కూడాను ప్రత్యేకంగా భావించకూడదు.
1: We should never differentiate.
2: ఒక కాయినుకు రెండు సైడ్లు ఉన్నట్టుగా ఉంటుండాలి.
1: It is like two surfaces of the same coin.
2: ఒకటే కాయిన్.
1: కాయిన్ ఈజ్ వన్.
2: దానికి రెండు వైపులు ముఖములు ఉంటున్నాయి.
1: ఇట్ హెస్ టూ సర్ఫేస్.
2: ఆ రెండింటిని మనం రెండు స్వీకరించాలి.
1: బోత్ అప్వర్స్ అండ్ రివర్స్ వీ హావ్ టు టేక్.
2: కానీ దీంట్లో మనం భేదాలు ఏమాత్రం పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్.
2: ఇంక మూడవది,
1: థర్డ్ క్వశ్చన్, యాజ్ టీచర్స్ వర్కింగ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్, హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ స్టూడెంట్స్? హౌ డూ టీచర్స్ ఓవర్కమ్ ఎనీ డీప్ రూటెడ్ వీక్నెసెస్ ఇన్ దెమ్ సెల్స్?
2: విద్యార్థుల మనసును గుర్తించి వర్తించడానికి విద్యార్థుల మనసు ఎక్క ఉంటాదో ఏమో తెలుసుకోవాలనుకుంటున్నారు.
1: యూ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ స్టూడెంట్స్, ద మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్.
2: మొట్టమొదట నీ మనసు యొక్క రూల్స్ నువ్వు తెలుసుకో.
1: ఫస్ట్ నో యువర్ ఓన్ మైండ్.
2: తర్వాతనే విద్యార్థి యొక్క మనసును మనం చూడవచ్చును.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్.
2: నీలో మంచి మనసును నీవు అభివృద్ధి పరచుకుంటే విద్యార్థి యందు రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అది కూడా నీలో ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ ఎ గుడ్ మైండ్, యూ విల్ ఫైండ్ గుడ్ మైండ్ ఇన్ యువర్ స్టూడెంట్ యాజ్ రిఫ్లెక్షన్.
2: కనుక మైండ్ చూడటానికి అక్కడ వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
2: ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఫాలో చేస్తురా.
1: యూ హ్యావ్ టు ఫాలో ద కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్.
2: బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు?
1: హౌ ఈస్ హి బిహేవింగ్ అవుట్ సైడ్?
2: ఇంట్లో ఏ విధంగా ఉంటున్నాడు?
1: హౌ డస్ హి కండక్ట్ ఎట్
2: హోమ్? ఏ విధంగా ఉంటున్నాడు?
1: అండ్ ఈస్ దేర్ అట్
2: స్కూల్? స్నేహితులతో చేరినప్పుడు ఎట్ట ఉంటాడు?
1: హౌ ఈస్ హి అమంగ్ ఫ్రెండ్స్?
2: ఇవన్నీ చక్కగా కొంతవరకు నీవు విచారణ చేయాలి.
1: యూ హావ్ టు ఎంక్వైర్ హౌ హి మింగిల్స్ విత్ స్టూడెంట్స్ ఎట్ హోమ్.
2: అప్పుడు ఆ విద్యార్థి నీవు చక్కని మార్గంలో తిప్పడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు మోల్డ్ హిమ్ ఇన్ ద రైట్ వే.
2: నీవు బయట వారితో ఇంటిలో ఈ క్లాసులో ఏ విధంగా నవర్తిస్తున్నావో నువ్వు గుర్తించుకుని లేక కేవలం అతన్ని మార్చాలంటే ఏ రీతిగా మార్చగలవు?
1: విదౌట్ ఎంక్వైరింగ్ ప్రాపర్లీ హౌ హీ ఈస్ బిహేవింగ్ అవుట్ సైడ్ అట్ హోమ్ అమంగ్ హిస్ క్లాస్మేట్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు నో హిమ్?
2: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
2: ఇంటిలో తల్లిదండ్రులు మితిమీరిన స్వేచ్ఛనిస్తుంటారు.
1: పేరెంట్స్ గివ్ టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ టు చిల్డ్రన్.
2: అక్కడ ఫ్రీడమ్ గా ఉంటుండడం చేత అక్కడ ఫ్రీగా ప్రవర్తిస్తుంటాడు.
1: దేర్ఫోర్ చిల్డ్రన్ బిహేవ్ విత్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఎట్ హోమ్.
2: స్నేహితుల దగ్గర చూస్తే వారు కూడా మరింత ఫ్రీడమ్ గా ఉంటారు.
1: Friends also absolutely free.
2: వారు కూడా నీకు అమితమైనటువంటి స్వేచ్ఛనిస్తుంటారు.
1: దే టు గివ్ యూ టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్.
2: కానీ స్కూల్కి వచ్చేటప్పటికి అక్కడ కొంచెం కట్టుదిట్టమవుతుంది.
1: వెన్ వన్స్ హీ కమ్స్ టు స్కూల్ దెర్ ఆర్ రెస్ట్రిక్షన్స్.
2: కనుక రెండింటి యందు ఏ విధంగా ఉంటున్నాడో దానికి మూడవది కూడాను దానికి తగినట్టుగా మార్చుకోవాలి.
1: We have to see how he is there in other two places, how he is there in this place and change.
2: కనుక ఇంటి విషయంలో నీవు ప్రవేశించవద్దు.
1: You cannot know him at home.
2: తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ వల్ల వారికి అనేక విధమైనటువంటి స్వేచ్ఛనిస్తుంటారు.
1: Out of love, parents give too much of freedom to
2: అయితే
1: బట్
2: దీన్ని కూడా మనం మొట్టమొదట అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పిలిచి ఈ పిల్లవాడి యొక్క స్థితిగతులను మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు కన్సల్ట్ పేరెంట్స్ ఆల్సో అండ్ ఫైండ్ అవుట్ ద బిహేవియర్ ఆఫ్ ద బాయ్.
2: ఈనాటి తల్లిదండ్రులు
1: పేరెంట్స్ టుడే
2: ది మోడర్న్ ఏజ్
1: దిస్ బీయింగ్ ఎ మోడర్న్ ఏజ్
2: పిల్లలకు కావలసినంత స్వేచ్ఛనిస్తున్నారు.
1: దే గివ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు దేర్ చిల్డ్రన్.
2: కావలసినంత ధనం ఇస్తున్నారు.
1: దే గివ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
2: 99% తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు పిల్లలు.
1: ది చిల్డ్రన్ ఆర్ స్పాయిల్డ్. ద మిస్టేక్ లైస్ 99% విత్ పేరెంట్స్ ఓన్లీ.
2: ఎందుకంటే నా బిడ్డకు నేను స్వాతంత్ర్యం ఇవ్వాలి.
1: ఐ షుడ్ గివ్ ఫ్రీడమ్ టు మై సన్.
2: వాడికి ఒక మనసు ఉంది.
1: యెస్ మైండ్.
2: వాడికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలి.
1: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
2: ఈ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలని కోరేటువంటి వాడు కొన్ని తప్పు మార్గంలో పోయేటప్పుడు నీవెందుకు ఏడుస్తున్నావు?
1: When you want to give him freedom, why do you cry when your son proceeds along the wrong path?
2: కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు నీవు సంతోషించాలి కదా.
1: When he is free, you should be happy.
2: నీవు ఏడుస్తున్నావు?
1: Why do you cry?
2: ఇదే తప్పు.
1: This is a mistake.
2: కనుక నీ పిల్లల్ని మొట్టమొదటి నుంచి చక్కని కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: Therefore, you should control your children from the beginning.
2: మన కార్లు అంతా కొన్ని మంచి రోడ్డుగా ఉన్నప్పుడు స్పీడ్గా పోతుంటాము.
1: You can drive your cars when the road is
2: fine. కానీ జనాలు అధికంగా సంచరించేటువంటి సమయంలో
1: when there's traffic jam,
2: ఎక్కువ టర్నింగ్లు జరిగే సమయం లోపల
1: when there are so many turnings,
2: స్పీడ్ బ్రేకర్ పెడతారు.
1: There you find speed breakers along the way.
2: ఎందుకోసము?
1: Why?
2: కొంతవరకు క్షేమం కోసమని.
1: It's for your security.
2: తనకు క్షేమము, ప్యాసింజర్స్ కు క్షేమము.
1: It is safe and secure for you, so also other passengers.
2: కనుకనే మనం కూడా పిల్లలకు స్వేచ్ఛకు కొంత బ్రేకులు వేయాలి.
1: So we have to apply brakes while giving freedom to our
2: children. ఎలాంటి దానికి స్వేచ్ఛని ఇవ్వాలి, ఎలాంటి దానికి స్వేచ్ఛని ఇవ్వకూడదు.
1: Freedom, it should be given to certain things and not to other aspects.
2: వాడు ఏదైనా చెడ్డ మార్గంలోకి ప్రవేశిస్తుంటే దానికి కఠినమైన శిక్ష ఇవ్వాలి.
1: When the child goes along the wrong path, you should punish him.
2: వాడికి ఫ్రీడమ్ ఏ ఇవ్వకూడదు.
1: You should not give him freedom.
2: అలాంటి వాడు చచ్చినా పర్వాలేదు కానీ ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
1: No matter if a boy is to die, but you should never give him freedom.
2: మంచి దానిక నీకెంతైనా ఇచ్చేసేయి.
1: For good things you can give
2: any
1: amount of freedom. Give money also.
2: Vastuvulu ichese.
1: Give objects.
2: Kani venaka vaipu watch cheskuntu po.
1: But yet you watch him from behind.
2: Appude aa pilla vaadu manasi sarina margalaki raagaladu.
1: Then the boy will be perfect.
2: Kanukane
1: so
2: pillanni manam sarina reetilo techukotam motta modati baadhyata tallidi.
1: Therefore the first responsibility lies with the mother to train the child.
2: ఇక్కడ కూడా కొన్ని భేదములు కనిపిస్తుంటాయి.
1: Here also we find some differences.
2: కొడుకు దేగినైపోతే తండ్రి బాధ్యత.
1: If son is spoiled, the mistake lies with the father.
2: డాటర్ గిన తప్పైపోతే మదర్ మిస్టేక్.
1: If daughter is spoiled, the mistake lies with the mother.
2: కనుకనే ఇక్కడ రెండింటి యందు మనం భేదాన్ని గుర్తించాలి.
1: సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ.
2: బిడ్డ సరిలేదు అంటే ఇది మదర్ మిస్టేక్.
1: ఇఫ్ ది డాటర్ ఈస్ నాట్ గుడ్, మిస్టేక్ లైస్ విత్ ద మదర్.
2: ఎందుకంటే మదర్ నీడ లోపల నుంచి సంచరిస్తుంటుంది బిడ్డ.
1: బికాస్ డాటర్ మూవ్స్ లైక్ ఎ షాడో అలాంగ్ విత్ ద మదర్.
2: కనుకనే ఈ షాడో లోపల ఉంటుందా తప్పు.
1: సో మిస్టేక్ లైస్ విత్ ద షాడో.
2: కుమారుడి తప్పు అయినప్పుడు తండ్రిది తప్పు.
1: ఇఫ్ ద సన్ ఈస్ రాంగ్, ద మిస్టేక్ లైస్ విత్ ద ఫాదర్.
2: తండ్రి సరి అయినటువంటి రీతిలో వాళ్ళని చూసుకోవటం లేదు.
1: ఫాదర్ హ్యాస్ నాట్ చెక్డ్ హిమ్ ప్రాపర్లీ.
2: ఇష్టం వచ్చినంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు.
1: హీ గేవ్ హిమ్ ఫ్రీడమ్ యాజ్ హి లైక్.
2: కనుక ఆ విధంగా చేయకుండా ఉండే కోసం స్కూలు అని మూడవది ఒకటి పెట్టారు.
1: దెన్ కమ్స్ స్కూల్ టు రెగ్యులేట్ ద చైల్డ్.
2: అక్కడ టీచర్స్ వీళ్ళను సరైన మార్గంలో సమత్వానికి తీసుకుని రావాలి.
1: టీచర్స్ విల్ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే, ఇన్ ఎ ప్రాపర్ వే.
2: నాయన నీవు బయట ఈ రీతిగా ప్రవర్తిస్తున్నావు, ఇది మంచిది కాదు.
1: టీచర్ విల్ హ్యావ్ టు టెల్ ద చైల్డ్ యు ఆర్ బిహేవింగ్ అవుట్సైడ్
2: నీ పేరు పాడైపోతుంది
1: యూ విల్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ టుమారో
2: నీ పేరు మాత్రమే కాదు తల్లిదండ్రుల పేరు కూడా పాడవుతుంది
1: నాట్ ఓన్లీ దట్ యూ గెట్ ఎ బ్యాడ్ నేమ్ యువర్ పేరెంట్స్
2: వంశం యొక్క పేరే పాడైపోతుంది
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ఎ బ్యాడ్ నేమ్
2: నీవు గృహం పేరు నిలబెట్టు
1: సో యూ హావ్ టు అప్హోల్డ్
2: తల్లిదండ్రుల పేరు నిలబెట్టు
1: కీప్ అప్ ద నేమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్
2: చదివే యొక్క స్కూల్ యొక్క పేరు నిలబెట్టు
1: అండ్ ఆల్సో ద రెప్యుటేషన్
2: ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మంచి మార్గంలో మంచి బోధలు చేస్తూ రావాలి
1: సో ద టీచర్స్ షుడ్ టీచ్ వెల్ ఇన్ ద రైట్ డైరెక్షన్
2: కనుకనే వారి సరైన మార్గంలో తెవడానికి మంచి మాటలతో వారిని మార్గంలో తెచ్చుకుపెట్టుకోవచ్చు
1: యూ హావ్ టు స్పీక్ దెమ్ ఇన్ ద నైస్ వే అండ్ కండక్ట్ దెమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్
2: అనేక విదేశాల లోపల
1: ఇన్ ఫారిన్ కంట్రీస్
2: ఈ పిల్లలకు ఏం వినయం అంటే ఏమిటో విధేయత అంటే ఏమిటో ఏమీ తెలియదు
1: Children do not know what humility is, what obedience.
2: అలాంటి వాళ్ళకందరికీ సత్యసాయి సంస్థల వారు పవిత్రమైనటువంటి మాటలు చెప్పాలి
1: సత్యసాయి స్కూల్ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ
2: నాయన నీవు మానవుడిగా పుట్టావు
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్
2: ఒకరిని భయపెట్టడానికి నీవు మృగం కాదు
1: యు ఆర్ నాట్ ఎనిమల్ టు ఫ్రైటన్ అదర్స్
2: ఇంకొకరికి నీవు భయపెట్టడానికి పశువు కాదు
1: టు బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్ యు ఆర్ నాట్ ఎనిమల్
2: కానీ నీవు భయపెట్టడానికి మృగం కాదు భయపెట్టడానికి పశువు కాదు
1: యూ షుడ్ నాట్ ఫ్రైటన్ అదర్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్
2: నీవు మానవుడవు
1: యు ఆర్ ఎ హ్యూమన్
2: కనుక నీవు భయపడకూడదు భయపెట్టకూడదు
1: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి నాట్ ఫ్రైటన్ అదర్స్
2: కనుక ఈ విధంగా పిల్లలకు బోధించి
1: యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్
2: వాళ్ళు సరైన మార్గంలోకి తిప్పాలి
1: సీ దట్ దే ఆర్ ఇన్ ది రైట్ వే
2: నాయన లైఫ్ ఈజ్ లాంగ్ జర్నీ
1: లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ
2: కనుక ఈ మధ్య మధ్య చెడిపోయేటువంటివి కాదు ఇవన్నీ
1: ఇట్స్ నాట్ గోయింగ్ టు బి స్పాయిల్ ఆర్ ఇంటర్నల్
2: షార్ట్ కట్ అయిపోతే ఎన్ని కుదాల పోయినా పర్వాలేదు
1: ఇఫ్ ఇట్స్ అ షార్ట్ కట్ డజంట్ మ్యాటర్ ఇన్ విచ్ ఎవర్ వే యు గో లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ
2: కనుక నీవు ఇంత దీర్ఘకాలం జీవించవలసినటువంటి వాడు కాబట్టి నీవు దివ్యమైన జీవితాన్ని జీవి
1: ఇట్స్ ఎ లాంగ్ జర్నీ సో లీడ్ ఎ డివైన్ లైఫ్
2: దీర్ఘ జీవితాన్ని మనం ఆశించకూడదు
1: ఇట్స్ నాట్ మియర్లీ లాంగ్ లైఫ్ దట్ కౌంట్స్
2: దివ్య జీవితాన్ని ఆశించాలి
1: ఇట్స్ ద డివైన్ లైఫ్ దట్ హ్యాస్ టు బి ఎస్పైర్డ్
2: ఆ విధంగా వారికి మంచి మాటలతో బోధించి
1: వి హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ క్లియర్లీ
2: ఆ తల్లిదండ్రులు పెట్టినటువంటి మార్గమును కొంతవరకు సరిదిద్దడానికి ప్రయత్నించాలి
1: వి హావ్ టు ఆల్సో రెక్టిఫై కరెక్ట్ ద పాత్ లేడ్ బై ద పేరెంట్స్ ఇఫ్ ఇట్ ఇస్ రాంగ్
2: అప్పుడే మీ యొక్క కీర్తి కూడాను అభివృద్ధి అవుతుంది
1: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ ఎ వెరీ గుడ్
2: నీవు ఆచార్యుడవు
1: యు ఆర్ ఆచార్య
2: ఆచార్య అనగా ఏమిటి అధ్యాపకుడు కాదు
1: ఆచార్య ఇస్ నాట్ మీన్లీ టీచర్
2: ఆచరించి బోధించేటువంటి వాడు ఆచార్య
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ టీచర్స్
2: కనుక నీవు ఆచరించి బోధించేటువంటి వాడు కాబట్టి నీకు ఆచార్య అని పేరు వచ్చింది
1: యాజ్ యూ ప్రాక్టీస్ అండ్ టీచ్ యూ హ్యావ్ ద టైటిల్ ఆచార్య ప్రొఫెసర్
2: నీవు అనుసరించి పిల్లలకు బోధించు
1: యూ ఫాలో అండ్ దెన్ టీచ్ యువర్ చిల్డ్రన్
2: ఇంకా పిల్లలకు కొన్ని దురభ్యాసాలు కొన్ని ఉంటాయి
1: చిల్డ్రన్ హ్యావ్ సర్టన్ బ్యాడ్ హ్యాబిట్స్
2: ఆ అభ్యాసాలు మొట్టమొదట అధ్యాపకుడు కంట్రోల్ చేసుకుని తర్వాత పిల్లలకు బోధించాలి
1: సో ద టీచర్ ఫస్ట్ కంట్రోల్ సచ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దెన్ టీచ్ చిల్డ్రన్
2: టీచర్ కాలేజీ లోపల కూర్చొని సిగరెట్ తాగుతూ కూర్చుంటే
1: ఇఫ్ టీచర్ స్టార్ట్ స్మోకింగ్ ఇన్ ద కాలేజ్
2: అప్పుడు రేపటి దినం పిల్లవాడు కూడా తాగుతూ స్కూల్ కు వచ్చేస్తాడు
1: టుమారో స్టూడెంట్ ఆల్సో అటెండ్ స్కూల్ వైల్ స్మోకింగ్
2: ఎందుకంటే నీ స్మోక్ చేస్తావు అని టీచర్ చూస్తాడు
1: టీచర్ షౌట్స్ వై డూ యూ స్మోక్
2: సార్ మీరు చేస్తున్నారు కదా
1: సార్ యూ ఆర్ స్మోకింగ్
2: దానికి ఏం జవాబు చెప్పగలడు
1: కెన్ వాట్ రిప్లై యూ గివ్
2: నో రిప్లై కనుకనే వీనికి అప్లై చేస్తాడు కానీ రిప్లై నో రిప్లై
1: He merely applies, but there is no reply.
2: కనుకనే ఆ పిల్లవాడికి నేర్పాలనుకున్నప్పుడు వాడి ముందు నీవు ఈ దురభ్యాసం చేయకూడదు
1: సో ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ యువర్ చిల్డ్రన్ యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్
2: ఏ ఒక్కటి చెడ్డది నువ్వు చేసినప్పటికీ పిల్లలు దాన్ని అనుసరిస్తూ వస్తారు
1: ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్ ఇన్ యూ చిల్డ్రన్ విల్ ఫాలో యూ
2: కనుక ఏది మంచిదని నీవు తలుచుకుంటావో ఆ మంచిది పిల్లలకు బోధించింది నీవు చేయకుండా ఉండాలి
1: వాట్ ఎవర్ యూ వాంట్ టు టీచ్ ఫస్ట్ ఆ చెడ్డది నువ్వు
2: చేయకుండా ఉండాలి
1: యూ షుడ్ నాట్ కమిట్ ఎనీథింగ్ బ్యాడ్
2: నీవు మంచి చేసి పిల్లలకు మంచి చెప్పు
1: యూ డూ గుడ్ అండ్ ఆస్క్ దెమ్ టు బి గుడ్
2: ఇది సరైనటువంటి యొక్క ఉపదేశము సరైన విద్య యొక్క లక్షణము
1: దిస్ ఇస్ ది ప్రాపర్ టీచింగ్ అండ్ ద ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్
2: అప్పుడే విద్యార్థి యొక్క మంచి విధానములు తనకు బయటపడుతుంటాయి
1: దెన్ ఆల్ ద గుడ్ ఇన్ ఎ స్టూడెంట్ విల్ కమ్అట్
2: ఆ విధమైనటువంటి విద్యార్థి ఏ విధంగా చెప్పుకోగలడు టీచర్ దగ్గరకు వచ్చి సార్ నాకు తెలియకుండా నేను ఎన్నో తప్పులు చేశాను సార్ ఇలాంటివి చేశాను అలాంటివి చేశాను అని అన్ని చెప్పుకొని ఇంకా ఆనాటి నుంచి తాను మంచివాడిగా రూపొందుతాడు
1: ఇఫ్ థింగ్స్ ఆర్ ఐడియల్ ద బాయ్ హింసెల్ఫ్ విల్ కమ్ అండ్ దెన్ కన్ఫెస్ ఆల్ ద మిస్టేక్స్ హీ డిడ్ అండ్ కరెక్ట్ హింసెల్ఫ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే
2: ఇది నాకు బాగా తెలుసు
1: దిస్ భగవాన్ నోస్ వెల్.
2: ఎందుకంటే నేను ఎన్నో విధములుగా కూడా పిల్లలను కొంత శిక్షిస్తుంటాను.
1: భగవాన్ పనిషెస్ బాయ్స్ ఇన్
2: అరుస్తూ ఉంటాను.
1: హీ షౌట్స్ ఎట్ దెమ్.
2: చెప్తూ ఉంటాను.
1: హీ గోస్ ఆన్ టెలింగ్.
2: మరి ప్రేమిస్తుంటాను.
1: మై లవ్.
2: అన్ని ఇస్తుంటాను.
1: హీ గివ్స్ దెమ్ ఆల్.
2: కానీ కొన్ని కొన్ని సమయాల్లో నేను చాలా కఠినంగా ఉంటాను.
1: ఎట్ టైమ్స్ హీ సో స్ట్రాంగ్ హార్ష్.
2: అప్పుడు పిల్లలే వచ్చి, స్వామి నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి.
1: బాయ్స్ దెమ్సెల్వ్స్ విల్ కమ్. దే సే, స్వామి, వి హావ్ కమిటెడ్ మిస్టేక్స్.
2: మీరు చెప్పింది నేను చేయలేకపోయాను.
1: ఐ డిడ్ ప్రాక్టీస్ వాట్ యు సేడ్.
2: ఇప్పుడు దాని యొక్క సత్యం నాకు గుర్తింపు చేసుకున్నాను.
1: నౌ ఐ రియలైజ్ ద ట్రూత్ ఇన్ ఇట్.
2: కనుక నన్ను నేను ఇంక పైన అలాంటి తప్పులు చేయను.
1: ఐ విల్ నాట్ కమిట్ మిస్టేక్స్ వన్స్ అగైన్.
2: అప్పుడు స్వామి కరిగిపోతాడు.
1: దెన్ స్వామి మెల్ట్స్.
2: నాయన ఇంక పైన నీవు బాగుండు.
1: బాయ్ బీ గుడ్ హియర్ ఆఫ్టర్.
2: దీనిపైన ఇంకే విధమైనటువంటి మార్పులు రాకుండా చూసుకో.
1: యూ షుడ్ నాట్ చేంజ్ ఎనీవే ఇన్ ఫ్యూచర్.
2: ఏది నేను చేసినా నీ మంచి కోసమే.
1: వాట్ ఎవర్ ఐ డూ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్
2: అని చెప్పి ఈ టీచర్స్ కూడా ఆ పిల్లలకి ఆ విధంగా బోధించాలి.
1: టీచర్స్ ఆల్సో షుడ్ టీచ్ దేర్ స్టూడెంట్స్ లైక్ దిస్.
2: ఇంకేమి?
1: ద ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏ టీచర్ మస్ట్ హ్యావ్?
2: అది చాలా ఇంపార్టెంట్.
1: దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
2: ఈ టీచర్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, అదే విధంగా ఏది మంచి అని తనకు తెలుస్తుంటాదో దాన్ని పిల్లలకు బోధించి దాన్ని తాను కూడా అనుసరిస్తూ రావాలి.
1: ఏ టీచర్ వాట్ ఆల్ హీ నోస్ గుడ్ హీ షుడ్ ఫాలో అడాప్ట్ అండ్ టీచ్ టు దేర్ స్టూడెంట్స్.
2: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
2: పిల్లలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించు రావాలి.
1: అండ్ దే షుడ్ బి ఐడియల్ రోల్ మోడల్స్ టు దేర్ చిల్డ్రన్.
2: నేను చిన్న చిన్న విషయం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను.
1: భగవాన్ గివ్స్ అస్ సింపుల్ ఎగ్జాంపుల్స్.
2: నేను కమలాపురంలో చదువుతూ ఉంటే,
1: భగవాన్ వాజ్ స్టడీయింగ్ ఇన్ కమలాపురం.
2: అది ఏమి చదువు? నా చదువు మూడో క్లాస్ నాలుగో క్లాస్.
1: హీ స్టడీడ్ థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ ఓన్లీ.
2: అక్కడ చదువుతూ ఉంటున్నాను.
1: వైల్ హీ వాజ్ స్టడీయింగ్ దేర్,
2: హెచ్ఐఎం గారు అని ఒక టీచర్ ఉండేటువంటి వాడు.
1: హెచ్ఐఎం గారు వాజ్ ద టీచర్.
2: ఆయన ఎక్కడైనా బజార్లో వస్తున్నాడంటే చూసిన పిల్లలంతా భయపడిపోయేవారు.
1: వెన్ వన్స్ హిస్ టీచర్ హెచ్ఐఎంఆర్ పాసెస్ బై ద రోడ్, చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
2: గురువును చూస్తే చాలా గౌరవము భయము.
1: చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్ బట్ దే రెస్పెక్ట్ హిమ్.
2: ఆయన ఆ మార్గంలో కర్ర పట్టుకుని వస్తున్నాడంటే మేము ఈ మార్గంలో తిరిగిపోయేటువంటి వాడు.
1: వెన్ ద టీచర్ గోస్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ది స్టూడెంట్స్ విల్ టేక్ అనదర్ పాత్.
2: ఇది మెత్తగా ఏదో కనిపెట్టాడు ఆయన.
1: This was noticed by the teacher.
2: నేను వస్తున్నాను కనిపెట్టి నువ్వు సందులోపల పోతున్నావా?
1: Finding out that I'm walking this way, you are going that way, I know.
2: కాలేజీకి స్కూల్ కు పోయిన తర్వాత
1: హెచ్ఐఎంఆర్ వాజ్ ద టీచర్.
2: ఆయన ఎక్కడైనా బజార్లో వస్తున్నాడంటే చూసిన పిల్లలంతా భయపడిపోయేవారు.
1: When once his teacher HIMR passes by the road,

0: that way, I know.
1: కాలేజీకి స్కూల్కు పోయిన తర్వాత
0: ఆఫ్టర్ రీచింగ్ స్కూల్
1: అక్కడ స్కూల్ లోపల క్లాస్ మానిటర్ ఎవరు?
0: హూ ఇస్ ది మానిటర్ ఆఫ్ ద క్లాస్?
1: నేనే.
0: భగవాన్ ఇస్ ద మానిటర్ ఆఫ్ ద క్లాస్.
1: ఈనాడే ఇంత పెద్దగా ఉన్నాను, ఆనాడు ఇంకా చిన్నగానే ఉండే.
0: యూ కెన్ ఇమాజిన్ ది హైట్ ఆఫ్ భగవాన్ ఇన్ దోస్ డేస్.
1: ఆ టీచర్ వస్తున్నాడు అంటే మంచి చింతపరలంతా కూడా ఒక కట్ట తెచ్చి ఒక మూల పెట్టాలి.
0: యాజ్ ది టీచర్ కమ్స్ టు ద క్లాస్ రూమ్ స్టిక్స్ షుడ్ బి మేడ్ రెడీ.
1: నేను దిన్నము తెచ్చి పెట్టేటువంటి వాడిని.
0: భగవాన్ యూస్ టు బ్రింగ్ ద బండిల్ ఆఫ్ స్టిక్స్ ఎవ్రీడే.
1: కర్ర తీసుకున్నాడు.
0: అండ్ ద టీచర్ పిక్డ్ అప్ ఎ స్టిక్ కేన్.
1: రాజు రా అన్నాడు.
0: హీ సెడ్ రాజు కమ్ హియర్.
1: నేను ధైర్యంగా వెళ్ళాను.
0: భగవాన్ వెంట్ దేర్ బోల్డ్లీ.
1: ఎందుకంటే నేనే తప్పులు చేయలేదు.
0: బికాస్ ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్స్.
1: కనుకనే నీవెందుకు నన్ను చూసి ఆ సందులోకి వెళ్ళినావు అన్నావు.
0: ద టీచర్ ఆస్క్ వై డిడ్ యు గో దట్ వే వాచింగ్ మీ.
1: మిమ్మల్ని నేను చూడలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ డిడ్ంట్ సీ హిమ్.
1: కానీ అతని ఇంటి లోపల నాకు నోట్ బుక్ ఉంటుండాది.
0: దెన్ భగవాన్స్ నోట్ బుక్ వాస్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ది టీచర్.
1: ఆ నోట్ బుక్ నేను తీసుకుని స్కూల్ పోవాలని వెళ్ళాను.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ వెంట్ దట్ టు కలెక్ట్ హిస్ నోట్ బుక్.
1: నేను మిమ్మల్ని చూడలేదు సార్ అన్నాను.
0: ఐ హావ్ నాట్ సీన్ యు.
1: సత్యం చెప్పాను.
0: హీ సెడ్ ట్రూత్.
1: హే చూడలేదా అని గట్టిగా అరిచాడు.
0: ద టీచర్ షౌటెడ్ హావ్ యూ నాట్ నోటీస్డ్ మీ.
1: చూడలేదు అని గట్టిగా నేను చెప్పాను.
0: స్వామి సెడ్ ఐ హావ్ నాట్ సీన్.
1: నిన్ను కొడతాను అన్నాడు.
0: హీ సెడ్ ఐ విల్ బీట్ యూ.
1: నిన్ను కొట్టాలంటే మీకు ఆశ ఉంటే కొట్టండి అని నేను చెయ్యి ఇచ్చాను.
0: ఇఫ్ యూ వాంట్ టు బీట్ కమ్ ఆన్ రెడీ. హీ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్.
1: ఆ మాట లోపల ఆ సత్యాన్ని గుర్తించుకుని హెచ్ఐఎం గారికి కంటిదారలు కారినాయి.
0: వాచింగ్ ది ట్రూత్ సెట్ బై స్వామి హెచ్ఐఎం గారు టీచర్ స్టార్ట్
1: ఇచ్చాడు. రాజు నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసును.
0: హి సెడ్ రాజు ఐ నో యూ డోంట్ డూ మిస్టేక్స్.
1: కానీ నీవే అనుకోని నాకు చాలా కోపం వచ్చింది. ఏనాడు తప్పు చేయనటువంటి వాడు ఇలాంటి తప్పు చేస్తున్నాడని కోపం వచ్చింది.
0: ఐ నో దట్ యూ నెవర్ కమిట్ ఎ మిస్టేక్ బట్ హావింగ్ నోటీస్డ్ వన్ ఐ వాస్ సో.
1: కానీ నీవు ఇలాంటి తప్పును నీవు చేయవు.
0: యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
1: నాకు తెలుసును.
0: ఐ నో
1: అని తర్వాత పిలిచి
0: హి కాల్డ్ హిమ్ లేటర్.
1: చాలా సంతోషించి
0: హి వాస్ వెరీ హ్యాపీ విత్ హిమ్.
1: రేపటి దినము నువ్వు స్కూల్ అంటే ఇంటికి పోయే సమయం లోపల దారి లోపలనే నా ఇల్లు కూడా ఉంటున్నది, ఇంటికి వచ్చి పో అన్నాను.
0: హి సెడ్ టుమారో యాజ్ యూ రిటర్న్ హోమ్ యూ ఫాలో మీ యూ విజిట్ మై రెసిడెన్స్ అండ్ గో ఇట్ ఈస్ ఆన్ ద వే.
1: తిరిగి నేను టీచర్ ఆజ్ఞ ప్రకారం పోతూ వచ్చాను.
0: హీ వాస్ ప్రొసీడింగ్ యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ ద టీచర్.
1: వరండాలో వెళ్ళినాను.
0: హీ అప్రోచ్
1: ధైర్యంగా లోపల వెళ్ళకూడదు.
0: హీ డిడ్ంట్ గో స్ట్రైట్ అవే ఇన్ టు హౌస్.
1: లేడీస్ అంతా ఉంటారు.
0: దేర్ లేడీస్ ఎట్ హోమ్.
1: కాబట్టి గురువాజ్ఞ లేకుండా నేను లోపల ప్రవేశించకూడదని దారి వరకు వెళ్ళాను.
0: వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ది టీచర్ హీ షుడ్ నాట్ గో ఇన్ సైడ్ సో హీ వాస్ వెయిటింగ్ దేర్.
1: భార్యతో చెప్పాడు ఆ పిల్లవాడు వస్తాడు లోపల పంపు అని.
0: ద టీచర్ టోల్ హిస్ వైఫ్ ద బాయ్ విల్ బి కమింగ్ అషర్ హిమ్ ఇన్.
1: ఆమె వచ్చి నాయన నీవేనా రాజు అని అంది.
0: ద వైఫ్ ఆఫ్ ది టీచర్ కేమ్ అండ్ సెడ్ ఆర్ యూ రాజు.
1: అవునుమా అన్నాను.
0: అండ్ స్వామి సెడ్ యెస్.
1: మీ టీచర్ గారు పిలుస్తున్నారు లోపల రాండి అన్నాను.
0: యువర్ టీచర్ ఇస్ కాలింగ్ యూ కమ్ ఇన్.
1: లోపల వెళ్ళాను.
0: భగవాన్ వెంట్ ఇన్.
1: ఆయన ప్రేమకు ఇంత అంత హద్దు లేదు.
0: దేర్ ఆర్ నో లిమిట్స్ ఫర్ ద లవ్ ఆఫ్ ది టీచర్ టువర్డ్స్ హిమ్.
1: ఒక చిన్న ది ప్లాస్టిక్ చైర్, ప్లాస్టిక్ కాదు అప్పుడు అల్యూమినియం చైర్.
0: అల్యూమినియం అల్యూమినియం
1: అల్యూమినియం ప్లేట్
0: ప్లేట్ అల్యూమినియం ప్లేట్.
1: దాంట్లో రెండు పకోడాలు పెట్టి
0: అండ్ హి సర్వ్డ్ పకోడాస్ ఇన్ అల్యూమినియం ప్లేట్.
1: రాజు
0: రాజు
1: నీ పైన నేను ఈనాడు కోప్పడ్డాను.
0: ఐ షౌటెడ్ అట్ యు.
1: నాది చాలా తప్పు.
0: ఇట్స్ మై మిస్టేక్.
1: మంచి పిల్లవాడైనటువంటి నీ పైన నాకు ఇంత కోపం వచ్చి నిన్ను కొట్టాలని తలుచుకున్నాను.
0: యు ఆర్ సో గుడ్ బట్ ఐ హావ్ మిస్టేకెన్ యు. ఐ వాంటెడ్ టు బీట్ యు.
1: ఆ తప్పుకు పరిహారంగా నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను అన్నాడు.
0: నౌ ఐ వాంట్ టు డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ యు నౌ.
1: చూసారా మన మంచితనము మన సత్యవాకులు మన పవిత్రమైనటువంటి గుణములు ఎలాంటి వారినైనా కూడా కరిగిస్తుంది కదిలిస్తుంది.
0: అవర్ గుడ్నెస్ అవర్ ట్రూత్ అవర్ ఎగ్జాంపులరీ బిహేవియర్ విల్ కన్విన్స్ ఎనీబడి ఎనీ టైమ్.
1: ఆ టీచర్ చెప్తున్నాడు నాయన నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను.
0: ద టీచర్ హింసెల్ఫ్ సెడ్ ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్.
1: మీరెక్కడ
0: సార్? వేర్ ఆర్ యూ అండ్ వేర్ ఆమ్ ఐ?
1: నాయన ఈ భేదం నీలో ఉంటుంది కనుకనే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను.
0: సిన్స్ యూ హావ్ స్టిల్ దట్ డిఫరెన్సెస్ ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్ నౌ.
1: వయసు ప్రధానం కాదు.
0: ఇట్స్ నాట్ ఏజ్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: చదువు ప్రధానం కాదు.
0: నాట్ ఎడ్యుకేషన్.
1: మానసిక హృదయం ప్రధానం.
0: ఇట్స్ ఓన్లీ మెచ్యూరిటీ ది హార్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: నీవు చాలా గుడ్ బాయ్ గుడ్ బాయ్ అన్నాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రైజింగ్ స్వామి యు ఆర్ ఎ గుడ్ బాయ్ యు ఆర్ ఎ గుడ్ బాయ్.
1: నాయన బానే చదువుతున్నావా అన్నాడు.
0: ఆర్ యూ స్టడీయింగ్ వెల్?
1: చదువుతున్నాను సార్ అన్నాడు.
0: స్వామి సెడ్ యెస్ సార్ ఐఎమ్ స్టడీ.
1: వస్తున్నాయి నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి.
0: నెక్స్ట్ మంత్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జామినేషన్. హి సెడ్ స్టడీ వెల్
1: చెప్పాడు. మంచి సార్ ఆనందం.

0: జవాబిచ్చి వచ్చాను.
1: అండ్ హీ గేవ్ గుడ్ రిప్లై అండ్ రిటర్న్ హోమ్.
0: ఎగ్జామినేషన్ వచ్చింది.
1: ఇట్ వాజ్ ఎగ్జామినేషన్ డే.
0: నేను రాస్తున్నాను.
1: భగవాన్ వాజ్ రైటింగ్.
0: ఈ ఎగ్జామినేషన్ కు 2 గంటలు మాత్రం ఇచ్చారు టైం.
1: ద డ్యూరేషన్ ఇస్ 2 అవర్స్ టైం.
0: నేను హాఫ్ అన్ అవర్ లోనే అన్ని ఆన్సర్స్ చేసేసాను.
1: భగవాన్ ఆన్సర్డ్ ఇన్ జస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్.
0: పెట్టేశాను.
1: రెడీ.
0: వెళ్లిపోయినాను.
1: స్వామి రిటర్న్.
0: ఆయన చూస్తున్నాడు.
1: ద టీచర్ వాజ్ నోటీసింగ్.
0: ఈమె రాజు ఈమె రాసినట్టుగా కనిపించలేదే అన్నాడు.
1: రాజు, యూ డోంట్ సీమ్ టు హ్యావ్ రిటర్న్ ఎనీథింగ్.
0: సార్, రేపు మీరే చూస్తారు కదా అన్నాను.
1: సార్, యూ విల్ బి సీయింగ్ టుమారో ది స్క్రిప్ట్.
0: నేను రాశాను.
1: ఐ
0: అన్ని కరెక్ట్ గా రాశాను.
1: ఐ రోట్ కరెక్ట్.
0: అసత్యమైనటువంటి నేను ఎప్పుడు రాయను చెప్పను అన్నాను.
1: ఐ నెవర్ రైట్ ఎనీ రాంగ్ ఆన్సర్స్. ఐ నెవర్ అటర్ ఎ లై.
0: రేపటి దినం రెండు మొట్టమొదటినే ఆ కట్ట లోపల నా పేపర్ తీశాడు.
1: అండ్ హీ హెస్ కలెక్టెడ్ స్వామీస్ పేపర్ స్క్రిప్ట్ ఫస్ట్.
0: చూచాడు ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్. అతనికి తెలియనటువంటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి అక్కడ.
1: హీ స్టార్టెడ్ కరెక్టింగ్ ది స్క్రిప్ట్ అండ్ హీ ఫైండ్స్ ఇన్ స్వామి స్క్రిప్ట్ సర్టన్ థింగ్స్ నాట్ నోన్ టు ద టీచర్ హిమ్సెల్ఫ్.
0: తీశాడు ఆ పేపర్ పైన రాశాడు, వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ అన్నాడు.
1: ఆన్ ద టాప్ ఆఫ్ ది పేపర్ హీ రోట్ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్.
0: ఆనాడు ఈ క్వశ్చన్ పేపర్స్ ను తిరిగి ఆఫీసుకు పంపించే పద్ధతి లేదు.
1: ఇన్ దోస్ డేస్ ది స్క్రిప్ట్స్ వర్ నాట్ సెంట్ బ్యాక్ టు ది ఆఫీస్.
0: అంతా తన దగ్గరనే పెట్టుకునేటువంటి వారు.
1: ఆల్ ది స్క్రిప్ట్స్ రిమైన్డ్ విత్ ది టీచర్.
0: ఆ విధంగా చేసి రెండవ దినం పిలిచాడు.
1: అండ్ హీ కాల్ స్వామి నెక్స్ట్
0: భార్యతో చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ హిస్ వైఫ్
0: కాఫీని టిఫిన్ చేసి పెట్టి అన్నాడు.
1: అండ్ హీ వాంటెడ్ కాఫీ అండ్ టిఫిన్ టు బి రెడీ.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: రాజు ఇంత కాఫీ తీసుకుని పో అన్నాడు.
1: రాజు హ్యావ్ సమ్ కాఫీ.
0: సార్ నాకు అది అలవాట్లేదు సార్ అన్నాను.
1: సార్ ఐ డోంట్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ కాఫీ.
0: నాకు ఈ కాఫీ టీలు అనేటువంటి ఎప్పుడు నుంచి నాకు అలవాట్లేదు అన్నాను.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ కాఫీ ఆర్ టీ.
0: పోనీ ఒక దోశ అయినా తీసుకో అన్నాడు.
1: అట్లీస్ట్ ఎక్సెప్ట్ వన్ దోశ.
0: కాని సమయం లోపల నేను తినటం నాకు అలవాట్లేదు సార్ అన్నాను.
1: ఐ డోంట్ ఈట్ ఎనీ టైమ్. నో.
0: Not any time.
1: Any time. This is not the right time.
0: Okay. Right.
1: This is not the right time to eat.
0: నీ తయారీకి తృప్తి నేను తీసుకుంటాను సార్.
1: సో ఐ డోంట్ యాక్సెప్ట్.
0: నా తృప్తి కోసం నువ్వు తీసుకున్నాయని
1: టీచర్ సెట్ టు సాటిస్ఫై.
0: ఆయన తృప్తి కోసం నేను తీసుకున్నాను.
1: అండ్ భగవాన్ యాక్సెప్టెడ్ టు
0: సాటిస్ఫై. ఆ విధంగా టీచర్స్ ను ఆనంద పెట్టేటువంటి విధానము టీచర్స్ లోపల పిల్లల లోపల ఎంతనో మందికి అవకాశం ఉంటుంది.
1: స్టూడెంట్స్ హ్యావ్ వైడ్ స్కోప్ టు మేక్ దెర్ టీచర్స్ హ్యాపీ.
0: కానీ అందరూ టీచర్స్ చూస్తే భయపడిపోతారు.
1: ఇన్ఫాక్ట్ మెనీ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్స్.
0: కానీ నాకు భయం లేదు.
1: స్వామి వాజ్ నెవర్ అఫ్రైడ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నో మిస్టేక్.
1: బికాజ్ దేర్ ఇస్ నో మిస్టేక్.
0: ఎందుకు భయపడాలా?
1: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి?
0: నేను చక్కగానే మాట్లాడేసి ఉంటాను.
1: సో హీ కుడ్ స్పీక్ టు దెమ్ వెల్.
0: ఈ విధమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ లోపలే
1: ఇన్ సచ్ ఎ ఫ్రెండ్షిప్
0: ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి మహమ్మద్
1: ఇంగ్లీష్ టీచర్
0: మహబూబ్ ఖాన్
1: వాజ్ ఇంగ్లీష్ టీచర్.
0: అతను ఇంగ్లీష్ టీచర్.
1: హి వాజ్ ఇంగ్లీష్ టీచర్.
0: నా క్లాసుకు రావాలంటే చాలా ఆతృత అతనికి.
1: హీస్ వెరీ యాంగ్షియస్ టు గెట్ ఇంటు హిస్ క్లాస్.
0: ఎవరో ఒకరు వచ్చి ఉంటే త్వర త్వరగా వెళ్లిపోవను అనేది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ టీచర్ ప్రయర్ టు హిస్ క్లాస్ హీ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ టు లీవ్.
0: క్లాసుకు పోయేటప్పటికి
1: బై టైమ్ హి వెంట్
0: పిల్లలందరూ నన్ను నెట్టేటువంటి వారు, పో పో పో ఇంకా అతని దగ్గరికి వెళ్ళు వెళ్ళు అని.
1: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ యూజ్డ్ టు ఆస్క్ స్వామి గో టు హిమ్ గో టు యువర్ టీచర్.
0: చేసేది ఆయన పిలుస్తాడు, రాజు రా అంటాడు.
1: అండ్ ద టీచర్ మహబూబ్ ఖాన్ ఆ స్వామి టు కమ్ క్లోజ్.
0: తలంతా నిమురుతూ ఉంటాడు.
1: అండ్ హీ గోస్ ఆన్ టచింగ్ హిస్ హెడ్.
0: భుజమంతా పట్టుకుంటాడు.
1: అండ్ క్యాజువల్ ఆఫ్ హిస్ హెడ్.
0: చెక్కంతా గిల్లుతాడు.
1: అండ్ ద పించింగ్ హిస్ చీక్స్.
0: ఈ విధంగా ఉండేసేసి ఎంతనో ప్రేమ పాప అతనికి.
1: అండ్ యూజ్డ్ టు ఫాండల్ హిమ్ కరెస్.
0: అతనికి పిల్లలు లేరు. పిల్లలు లేరు.
1: అండ్ హీ హస్ నో చిల్డ్రన్.
0: అతనికి 50 ఇయర్స్ ఓల్డ్.
1: హీ ఇస్ 50 ఇయర్ ఓల్డ్.
0: అప్పుడు ఆయనకు, నాయన నిన్ను చూస్తే నాకు ఎంతో ప్రేమగా ఉంటుంటది.
1: అండ్ హీ సెడ్ ఐ లవ్ యూ వెరీ మచ్.
0: కనుక నీవు మా ఇంట్లో వచ్చి దిన్నం తినుకుని పోతుండు అన్నాడు.
1: ఎవ్రీడే కమ్ టు మై హౌస్ అండ్ ఈట్ అండ్ గో.
0: ఈ మహమ్మద్ బాదు చాలా ప్రియమైనటువంటి భక్తుడు.
1: అండ్ హీస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఒకనాడు నేను ఈ యొక్క 11వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11 భగవాన్ లెఫ్ట్ దట్ స్కూల్.
0: ఆనాడు ఆనాటి వరకు నేనే ప్రార్థన చేసేటువంటి వాడిని.
1: టిల్ దట్ డే he was leading everybody in prayer.
0: He is head of the department.
1: And this he is the
0: head of the office also.
1: He is head of the office and of the department.
0: Cheppevadu Raju itra anevadu.
1: Raju come here.
0: Neevu repati nunchi neevu prarthana cheyali.
1: You should lead everybody in prayer.
0: Ee prarthana maaku andariki hrudayanni karigippa chestundi.
1: And in fact the prayer that you offer will convince everybody, make everybody happy.
0: Neevu oka prarthanaku neeve paata paadu.
1: So you start singing first.
0: నీవే రాయి అన్నాడు.
1: అండ్ యూ కంపోజ్ ద సాంగ్.
0: సార్ నేనెట్టు కంపోజ్ చేసే అవుతుంది సార్. అన్నాను.
1: సార్, హౌ కెన్ ఐ కంపోజ్ ద సేమ్ సాంగ్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్?
0: ఏమైనా చేయగలము.
1: యూ క్యాన్ డూ ఎనీథింగ్.
0: తప్పక చేయన్నాడు.
1: డూ ఇట్ డెఫినెట్లీ.
0: అప్పుడు చెప్పాను నేను.
1: దెన్ స్వామి సే,
0: అహర్హత ఆహ్వాన ప్రచారిత శృత ఉదారవాణి హిందూ బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తన సింహాసన పాసే పూర్వకారగతి ఆదాద్ జయగణమన అధినాయక జయహే జయగణమన అధినాయక జయహే చెప్పి మహమ్మదు క్రిస్టియన్స్ అందరి పేర్లు దాంట్లో పేరు పెట్టాను.
1: ఇన్ ద సాంగ్ హీ కంపోజ్డ్ మెన్షన్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ హస్ బీన్ మేడ్.
0: ఆ పద్యాన్ని చూచి అందరు కూడా ఆశ్చర్యపడ్డారు.
1: వాచింగ్ భగవాన్స్ కంపోజిషన్,
0: ఆనాడే సర్వమత సమతం అనేటువంటిది నేను బోధిస్తూ వచ్చాను.
1: భగవాన్ టాట్ ద ఫెలోషిప్ ఆఫ్ రిలీజియన్స్ ఇన్ దోస్ డేస్ ఇట్సెల్ఫ్.
0: ఆ పాట రాసిండేది నేనే.
1: భగవాన్ వాజ్ ది కంపోజర్ ఆఫ్ దట్ సాంగ్.
0: ఆ రాసిన తర్వాత రెండో దినం నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
1: నెక్స్ట్ డే హీ లెఫ్ట్ ద స్కూల్.
0: నేను సాయిని తెలియము నిక్కముగను.
1: అండర్స్టాండ్ ట్రూలీ ఐఎమ్ సాయి.
0: మమత బాయము యత్నము మానుకొనుము.
1: డు నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్ నార్ మేక్ ఎనీ ఎఫర్ట్.
0: మీతోటి సంబంధం ఇంకా.
1: దేర్ ఇస్ నో మోర్ రిలేషన్షిప్ విత్ యు.
0: కాదు ననబట్ట ఎటువంటి ఘనునికైనా.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ మైటీ మ్యాన్ టు నో మీ.
0: నేను నుంచి వెళ్ళొచ్చాను.
1: అండ్ దెన్ హీ రిటర్న్.
0: పిల్లలందరూ ఆశ్చర్యపడ్డారు.
1: ఆల్ బాయ్స్ వర్సెస్ ప్రైడ్.
0: టీచర్స్ అంతా ఆశ్చర్యపడ్డారు.
1: టీచర్స్ వర్సెస్ ప్రైడ్.
0: రాజు రాజు రాజు రాజు నా వెంటబడ్డారు.
1: దే ఫాలోడ్ స్వామి సేయింగ్ రాజు.
0: ఎవరికి నేను జవాబు చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ రిప్లై ఎనీవన్.
0: నేరుగా వచ్చాను.
1: హి కేమ్ స్ట్రైట్.
0: ఆ ఉరవ కొండ లోపల
1: అంజనేయులు
0: అనేటువంటి ఒక తోట పెట్టుకున్నాడు.
1: అంజనేయులు హ్యాస్ సమ్ గార్డెన్.
0: తోట లేక నేను వెళ్ళాను.
1: స్వామి వెంట
0: వెళ్ళి ఒక గుండు పైన కూర్చున్నాను.
1: దేర్ హీ సాట్ ఆన్ ఎ బోల్డర్.
0: వచ్చిన వారందరికీ ఒక బోధ చేస్తూ వచ్చాను.
1: భగవాన్ స్టార్టెడ్
0: మానసపతిరే గురు చరణం దుస్తర భవసాగర తరణం.
1: దట్ వాజ్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ భగవాన్ గివెన్ టు హ్యుమానిటీ. మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం.
0: నేను ఇట్లా వచ్చేటప్పటికి ఇంకా అక్కడ టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు.
1: ఆల్ టీచర్స్ కన్వీన్డ్ ఎ మీటింగ్.
0: ఈనాటి నుంచి రాజు మన స్కూల్కి రావటం లేదు.
1: ఫ్రమ్ దిస్ డే రాజు ఇస్ నాట్ గోయింగ్ టు అటెండ్ అవర్
0: స్కూల్. రాజు లేని స్కూల్లో మేము ఎందుకు ఉండాలా?
1: వై షుడ్ వి స్టిల్ వర్క్ ఇన్ దిస్ స్కూల్ వేర్ దేర్ ఇస్ నో రాజు?
0: ఒక తెలుగు టీచర్ ఉంటున్నాడు.
1: దర్ వాజ్ ఎ తెలుగు టీచర్.
0: ఆయన రిజైన్ చేశాడు.
1: హీ రిజైన్డ్.
0: నాకు ఈ తెలుగు పండిట పని నాకు వద్దు.
1: హీ సెడ్ ఐ కెనాట్ కంటిన్యూ.
0: రాజు ఇక్కడ లేడు.
1: రాజు ఇస్ నాట్ హియర్ ఇన్ ది స్కూల్.
0: పోతానన్నాడు.
1: ఐ విల్ గో.
0: తర్వాత ఈ మహబూబ్ ఖాన్ ఈయన కూడా రిజైన్ చేశాడు.
1: మహబూబ్ ఖాన్ ఆల్సో రిజైన్డ్.
0: నాకు ఇక్కడ పని లేదు.
1: ఐ కెనాట్ వర్క్.
0: రాజు ఉండినాడు కాబట్టి అతన్ని చూసుకుంటూ నేను కాలాన్ని ఆనందంగా గడుపుతూ వచ్చాను.
1: ఐ వర్క్ సో లాంగ్ బికాస్ రాజు ఈజ్ హియర్. ఐ కెనాట్ కంటిన్యూ విదౌట్.
0: ఈ విధంగా ఒక్కొక్క టీచర్ అంతా రిజైన్ చేశారు.
1: ఈచ్ టీచర్ స్టార్టెడ్ రిజైనింగ్.
0: రెండవ దినము
1: సెకండ్ డే
0: గొంతు బాగా ఉండదని ఒక మహమ్మడన్ బాయ్ ని ప్రార్థనకు నిలబెట్టారు.
1: వన్ మహమ్మడన్ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు ప్రే ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్వామి యాజ్ హి హస్ గాట్ గుడ్ వాయిస్.
0: ఆ బాయ్ స్టేజ్ ఎక్కాడు.
1: బాయ్ గాట్ అప్ ద స్టేజ్.
0: ఎక్కేటప్పటికి
1: at that moment
0: swami kanipinchaledu.
1: He could not see swami.
0: Okay, edupu.
1: He started crying loudly.
0: Atanu edchetappudike paata paadaledu.
1: He could not sing.
0: Andaru edcharu.
1: All cried there in the school.
0: Aanaatu nunchi aa stage ni maanesesaru.
1: Since that day that practice was discontinued.
0: Teachers ku pillalaku inta premanu maatram panchukuneetvanti oka aapyayata పిల్లల్లో ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్ ఇస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఆఫ్ లవ్.
0: ఎలాంటి గురువునైనా కూడా మనము చక్కగా కైవసం చేసుకోవచ్చు.
1: ఇన్ఫాక్ట్ యూ కెన్ అప్రోచ్ ఎనీ గురు ఆఫ్ ఎనీ స్టాండర్డ్.
0: స్టూడెంట్స్ కూడా మన వశం చేసుకోవచ్చు.
1: స్టూడెంట్స్ ఆల్సో విల్ బి అండర్
0: మన ప్రేమను పట్టే వారందరూ కూడా ప్రేమిస్తుంటారు.
1: దే ఆల్సో లవ్ యూ ఇన్ రెస్పాన్స్ టు యువర్ లవ్.
0: కనుక టీచర్స్ పిల్లల యొక్క దీనిని ఏ విధంగా కనిపెట్టాలంటే పిల్లల యొక్క మమతను వారి యొక్క చేష్టలను చక్కగా అర్థం చేసుకుని కనిపెట్టాలి.
1: ద టీచర్ షుడ్ ఫాలో అండ్ ఫైండ్ అవుట్ ద బిహేవియర్ ద యాక్షన్స్.
0: మొట్టమొదట మనలో రావాల్సినటువంటి సత్యం.
1: ఫస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ ట్రూత్.
0: మన భారతీయ సంస్కృతి లోపల కూడా మొట్టమొదట వీటిని పెట్టారు. సత్యం వద ధర్మం చర.
1: ఇన్ కల్చర్ ఆఫ్ భారత్ దీస్ టు ఆర్ ఎంఫసైజ్డ్. స్పీక్ ట్రూత్, ఫాలో రైచియస్నెస్.
0: నేను ఎప్పుడు పోయినా కానీ మంచి వినయంగా చాలా వినయంతో పడుకునేవాడిని.
1: భగవాన్ వాజ్ వెరీ హైలీ హంబుల్.
0: ఇప్పుడు కూడా పిల్లలకి అదే చెప్తుంటాను, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: దట్స్ వాట్ భగవాన్ టెల్స్ ఈవెన్ టుడే. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ టాక్ ఒబ్లైజింగ్లీ.
0: ఆ ఒబ్లైజింగ్ లో చెప్పినటువంటి పదములు ఎందరికైనా హృదయాన్ని కరిగింపజేస్తాయి.
1: వెన్ యూ టాక్ ఒబ్లైజింగ్లీ నేచురల్ అదర్స్ విల్ బి కన్విన్స్.
0: కానీ కొన్ని విధములైన మార్గంలో వాళ్ళు కఠినంగా చెప్పవలసి వస్తుంది.
1: బట్ ఎట్ టైమ్స్ హీ సో స్ట్రాంగ్ హార్ష్ ఇన్ టాకింగ్.
0: కఠినానికి నేను వజ్రం కంటే కఠినమే.
1: బట్ హీ సో స్ట్రాంగర్ దాన్ డైమండ్.
0: ప్రేమ లోపల వెన్న కంటే చాలా విత్తనం.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్ సాఫ్టర్ దాన్ బట్టర్.
0: ఈ రెండింటి ఎందుకు నా యొక్క తత్వము చక్కగా అర్థం చేసుకున్నారు టీచర్స్.
1: దట్ ద నేచర్ ఆఫ్ భగవాన్ అండర్స్టూడ్ బై టీచర్స్.
0: కనుక అధ్యాపకులారా,
1: సో టీచర్స్,
0: పిల్లలను మనం వశం చేసుకోవాలంటే వాళ్ళని సరైనటువంటి ప్రేమతో వాళ్ళని దగ్గర చేర్చాలి.
1: ఐ కంట్రోలింగ్ యువర్ స్టూడెంట్స్, యూ షుడ్ షో లవ్, ఎక్స్ప్రెస్ లవ్.
0: వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటుంటే వారికి తప్పక చెప్పి వారి సరైన మార్గంలో పెట్టాలి.
1: ఇఫ్ దే కమిటెడ్ ఎనీ మిస్టేక్స్ ఎక్స్ప్లెయిన్ దెమ్ క్లియర్లీ, కరెక్ట్ దెమ్.
0: అప్పుడే వారు మంచి మార్గానికి వస్తారు.
1: దెన్ దే విల్ గో ఇన్ ద రైట్ వే.
0: వారు తప్పులంతా మన దగ్గర ఒప్పుకుంటారు.
1: అండ్ దే విల్ ఆల్సో కన్ఫెస్ దేర్ మిస్టేక్.
0: అయితే ఒప్పుకున్న తర్వాత తిరిగి తప్పులు చేయకుండా ఉండాలి.
1: However, they should not repeat the same mistake.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని మనం అధ్యాపకులు అనుసరిస్తూ ఉంటే ఎంతనో దేశానికి ఉపకారం చేసిన వారు అవుతారు.
1: If this procedure is followed by teachers, you will be helping the country by and large.
0: దేశమంతా బాగు చేయాలనుకుంటే అధ్యాపకులు పిల్లలపైన మంచి ఆదర్శవంతమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
1: Therefore, the teachers should have exemplary love towards their students.
0: అప్పుడు ప్రపంచానికి ఎంతమంది అయినా విద్యార్థులను పంపచ్చు.
1: దెన్ యూ కెన్ సెండ్ ఫోర్త్ ఇన్ టు సొసైటీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్.
0: ఇంకా ఐదవది,
1: ఫిఫ్త్ క్వశ్చన్, హౌ టు ఇంప్లిమెంట్ ఎడ్యుకేర్ విత్ చిల్డ్రన్, విత్ చిల్డ్రన్ ఫ్రమ్ డిప్రైవ్డ్ స్లమ్ ఏరియాస్, ఇంక్లూడింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ బ్రోకెన్ హోమ్స్ హూ ప్రెజెంట్ డిసిప్లిన్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ క్లాస్.
0: ఈ విధమైనటువంటి దాంట్లో మనము కొంతవరకు క్లీన్ చేయడానికి కానీ అదే సేవాదళం అనేటువంటిది పెట్టాను నేను.
1: భగవాన్ ఇన్స్టిట్యూటెడ్ సేవాదల్ టు రెండర్.
0: ఎక్కడ పోయినా క్లీనినెస్ ఈజ్ గాడ్లీనెస్,
1: క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్.
0: క్లీన్ గా ఉంటుండాలి,
1: ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్.
0: ఇల్లు చిన్నదైనప్పటికీ
1: హౌస్
0: ఇంటి వారికి కూడా మనం చెప్పాలి, అమ్మా ఈ విధంగా పెట్టుకుంటే మీ పిల్లలకు జబ్బులు వస్తుంది, మీకు జబ్బులు వస్తుంది, చాలా ఈ రోగాల చోత మనం ఎన్నో ప్రమాదాలకు గురి అవుతుంటాం, క్లీన్ గా పెట్టుకోండి, క్లీన్ గా పెట్టుకోండి అని చెప్పాలి.
1: యూ షుడ్ అప్రోచ్ ఎవ్రీబడి, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్.
0: ఇది చదువులో వచ్చే కాదు,
1: దట్ యూ డోంట్ గెట్ అవుట్.
0: కానీ ఈ స్కూల్ లోపల కూడా వారానికి ఒక దినము సోషల్ వర్క్ అని పెట్టుకుంటే,
1: వన్ డే పర్ వీక్ మే బి అలాటెడ్ ఫర్ సోషల్ వర్క్,
0: అప్పుడు పల్లె పల్లెకు పోయి ఇవన్నీ క్లీన్ చేయటము, కొంతవరకు వారు శుభ్రం చేయటం చేస్తుంటే వాళ్లే వచ్చి అయ్యో మీరు చేయనక్క బాబు మేమే చేస్తామని ఎంతో ఆప్యాయంగా వస్తారు.
1: వెన్ యూ స్టార్ట్ విజిటింగ్ విలేజెస్ అండ్ క్లీన్ ద ప్రెమిసెస్, దే దెమ్సెల్వ్స్ విల్ కమ్ లేటర్ అండ్ సే యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్, వీల్ మెయింటైన్ క్లీన్నెస్ ఫర్ అవర్ సెల్వ్స్.
0: ఇవన్నీ కూడా టీచర్స్ ఈ ఒక సోషల్ వర్క్ గా పెట్టుకుని పిల్లలతో చేయించడానికి ఎంతైనా పని చేయొచ్చు.
1: టీచర్స్ కెన్ టేక్ అప్ టు దిస్ సోషల్ వర్క్ విత్ హెల్ప్ ఆఫ్ ద స్టూడెంట్స్.
0: ఇంకోటి,
1: సిక్స్త్ క్వశ్చన్, హౌ డూ వీ మోటివేట్ చిల్డ్రన్ ఇన్ ది ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
0: పిల్లలకు ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది చేయడానికి ఇది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్
0: పాసిబుల్. వారి వయసు చాలా తక్కువది.
1: బికాస్ దేర్ ఇస్ ఎ టెండర్ ఏజ్.
0: కాలేజీ లెవెల్ లోపల ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది పెట్టచ్చు.
1: ఎడ్యుకేర్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ అట్ ది కాలేజ్ లెవెల్.
0: అంటే దానికి పూర్వం అంతా కూడా నాయన నీ మనసులో ఉన్నటువంటి మంచి భావాలను అభివృద్ధి పరచుకో.
1: Prior to that, you can tell them, you should have good thoughts in mind.
0: ఈ చదువు కూడాను సత్యవంతుడు సత్యాన్ని పలికాడు.
1: You can say,
0: హరిశ్చంద్రుడు సత్యం కోసమని తన ప్రాణాన్ని అంత బలిపితం చేశాడు.
1: హరిశ్చంద్ర సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్
0: ఇలాంటి పెద్ద పెద్ద అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క కథలంతా వారికి చెప్పాలి.
1: You can tell them the stories of great noble people.
0: ఏ దేశంలో ఉన్నా కూడా ఆ దేశం యొక్క ఆదర్శ పురుషుల యొక్క కథలు చెప్పాలి.
1: ఎవ్రీ కంట్రీ హాస్ గాట్ పీపుల్ ఆఫ్ ఎగ్జాంపులరీ.
0: వీళ్ళకే వాళ్ళదేని కాదు, ఎవరైనా సరే ఆదర్శవంతమైనటువంటి గురువుల యొక్క పేర్లు చెప్పాలి.
1: అండ్ యూ షుడ్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ఐడియల్ పీపుల్.
0: ఆ విధంగా చెప్పి పిల్లల్లో మనసును మార్చాలి.
1: లైక్ దాట్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది చిల్డ్రన్.
0: ఇంకోటి,
1: సెవెంత్ క్వశ్చన్, హౌ డూ వీ అట్రాక్ట్ నాన్ డివోటీ చిల్డ్రన్ ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్ to such a size schools.
0: ఇది చాలా అవసరమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: తల్లిదండ్రులకు సాయిబాబా విషయం తెలియదు.
1: పేరెంట్స్ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ సాయిబాబా.
0: మన స్కూల్కి వస్తుంటారు కాబట్టి పిల్లలకు మన విషయం తెలుసును.
1: యాజ్ చిల్డ్రన్ అటెండ్ అవర్ స్కూల్స్ దే నో.
0: అలాంటి వాళ్ల లోపల కొంచెం పిల్లల లోపల మనం చాలా ఎక్కువ స్పిరిట్ పెంచాలి.
1: అండ్ వీ హ్యావ్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అమౌంట్ చిల్డ్రన్.
0: ఆ పిల్లలను దగ్గర చేర్చి,
1: యూ షుడ్ కాల్ దెమ్ క్లోజ్,
0: నాయన మీ తల్లిదండ్రులకు నీ విధంగా చదవటం ఈ విధంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ నీవు వారికి మంచిగా చెప్పు.
1: యువర్ పేరెంట్స్ మే నాట్ లైక్ యూ టు బి హియర్ అండ్ స్టడీ, బట్ యెట్ ఎక్స్ప్లెయిన్ యువర్ పేరెంట్స్ క్లియర్లీ, సాఫ్ట్లీ.
0: తల్లిదండ్రులకు నీవు అసత్యం ఆడద్దు.
1: నెవర్ స్పీక్ లైస్ టు యువర్ పేరెంట్స్.
0: అమ్మా నాన్న మీరు ఏమో చెప్తున్నారు, సాయిబాబా దీన్ని నీవు మార్గాన్ని అనుసరించవద్దని, కానీ సాయిబాబా ఎంత మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు.
1: You can tell mother, father, you don't want me to follow
0: Sai Baba's path.
1: Just imagine, I would have been spoiled in my career had I not followed Sai Baba's
0: path.
1: Because I have been attending Sai Baba's school, I am so good. And you should explain to the parents clearly. As you start eating, offering prayers to God, parents will watch you and see your devotion.
0: Mother,
1: the food is God's gift. We have to offer Him first and partake next.
0: When
1: once we offer, it's no longer food. It becomes prasadam.
0: There'll
1: be no mistakes, blemish there. When once children start explaining to the parents, parents will follow them. We can bring change among the parents through children.
0: కనుకనే పిల్లలను మంచి మార్గంలో పెట్టుకుని ఆ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: We should correct children through them. We should correct parents.
0: మనం చేసేటువంటివన్నీ మంచిగా చేయాలి.
1: We should do perfectly well.
0: ఇంటికి పోయినప్పటికి బయట తట్టిపోయి కొంచెం పరిశుద్ధం చేయాలి.
1: By time we return home, we should.
0: ఇంటికి ఎవరైనా వస్తే, బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళు మర్యాదగా మాట్లాడించాలి.
1: We should be very courteous to our friends and relatives.
0: వాళ్ళు మా నాన్నగారు వస్తారు, కూర్చోండి అని కూర్చోబెట్టి ఇంత నీరైనా ఇచ్చివని ఇది ఆనంద పెట్టాలి.
1: Children should make guests to be seated and tell them to wait until the parents return.
0: ఈ విధమైనటువంటి యొక్క పరిచర్యల వల్ల తల్లిదండ్రులు కూడా మార్పు కలుగుతుంది.
1: The etiquette and courtesies will bring in change among parents. Eighth question. How do we deal with parents who do not follow Sai's teachings and whose children are in the Satya Sai schools?
0: Schools lopala manam tallidandulaku amitanga manam bodhinchadaniki veelu kaadu.
1: It's not possible to teach parents in schools.
0: Pillalike manam aacharalo pettalani taginta bodhinchi vaari dwarane tallidandulaku taginatundi margaanni andinchali.
1: We should encourage our students to practice Sai teachings so that parents will learn from them.
0: కనుక మనం తల్లిదండ్రులను మార్చాలనుకుంటే మనం చేత కాదు, మనం పోలేము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ పేరెంట్స్. వీ కాంట్ గో దట్
0: ఫార్. మొట్టమొదటి పిల్లల్ని మార్చు.
1: ఫస్ట్ చేంజ్ యువర్ స్టూడెంట్స్.
0: పిల్లల్ని మార్చేటప్పటికి ఆ పిల్లలే వెళ్లి తల్లిదండ్రులు మారుస్తారు.
1: వెన్ దేర్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ చిల్డ్రన్, దేర్ బి చేంజ్ అమంగ్ పేరెంట్స్.
0: ఓ చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇంటి లోపల,
1: ఎట్ హోమ్,
0: ప్రతి వారం కూడాను,
1: ఎవ్రీ వీక్,
0: మటన్ చేసేటువంటి వాళ్ళు.
1: Every week, once a week, they used to make non-vegetarian
0: food.
1: Our children, when they go home, the parents come and say, "Oh my son, you have been there in Puttaparthi, you have never had any kind of non-vegetarian stuff," and they start feeding you with the non-vegetarian food, fish.
0: The
1: boy should say,
0: అమ్మా, నేను ఈ యొక్క చెడ్డ పని నేను చేయను.
1: మదర్, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ డూ దట్.
0: ఒక ప్రాణం చంపి నేను ఈ ప్రాణాన్ని బ్రతికించుకోవటమా?
1: వై షుడ్ ఐ కిల్ వన్ బీయింగ్ అండ్ కీప్ అప్ మై లైఫ్?
0: ఇది నాకు మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ.
0: నీవు దేహాన్ని ఇచ్చిస్తున్నావు.
1: అండ్ యూ జస్ట్ గో బై ద బాడీ ఫీలింగ్.
0: మాంసమయమైనటువంటి ఈ దేహానికి మాంసాన్ని అందిస్తున్నావు.
1: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ అ ఫ్లెష్, ఇట్ ఇస్ ఫెడ్ విత్ ఫ్లెష్.
0: మాంసమయమైనటువంటి ఈ దేహానికి అమృతాన్ని అందించాలి.
1: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ అ ఫ్లెష్ హ్యాస్ టు బి ఫెడ్ విత్ అమృత.
0: పవిత్రమైన యొక్క భోజనం భోజించాలి.
1: అండ్ వీ హ్యావ్ టు పార్టేక్
0: భగవంతుడు అందించినటువంటి అన్నాన్ని మనం భుజించాలి.
1: అండ్ వీ హ్యావ్ టు పార్టేక్ ద ఫుడ్ విచ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఈ దుర్గుణములు దురాచారములు పెంచేటువంటి యొక్క ఈ జంతువుల యొక్క తిండిని చేయాలి.
1: అండ్ వీ షుడ్ నాట్ ఈట్ ద మీట్ అండ్ ఫ్లెష్.
0: ఈ విధంగా పిల్లలతో వాళ్ళకు బోధించి వాళ్ళు కూడా మానేస్తారు.
1: When once you teach your children like that, they will change their parents later.
0: చాలా మంది నేను ఇప్పుడు చూచాను.
1: భగవాన్ నోస్ మెనీ మెనీ పీపుల్.
0: మన కాలేజీకి వచ్చిన తర్వాత ఆ పిల్లల చేతనే తల్లిదండ్రులు కూడా మాంస భక్షణ మానేసేసినారు.
1: భగవాన్ బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ పేరెంట్స్ త్రూ స్టూడెంట్స్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా త్రూ స్టూడెంట్స్.
1: భగవాన్ డస్ ఎవ్రీథింగ్ త్రూ స్టూడెంట్స్.
0: ఆ విధమైనటువంటి మార్పులు తెప్పించడానికి చాలా సులభంగా మార్గం ఉంటుండాలి.
1: ఇట్స్ ఎన్ ఈజీ పాత్. నైన్త్ క్వశ్చన్, హౌ టు యాక్టివ్లీ ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
0: పేరెంట్స్ ను ఈ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ లోపల వాళ్ళని ప్రవేశపెట్టడానికి అది కూడా సాధ్యం కాదు.
1: It is not possible to involve parents in this
0: education
1: program. It is possible to do it only through children by making them practice. Parents themselves, they don't know what education is. How do you expect them to know educare later?
0: కనుకనే ఆయన అర్థం తెలిసినటువంటి నీవు దానికి తగినట్టుగా నడుచుకుంటూ పోతుంటే తల్లిదండ్రులు కూడా దీన్ని అనుసరిస్తారు.
1: When once you know the meaning and conduct accordingly, parents will follow you. 10th question. What is the role of technology such as computers and its effects on education?
0: ఈ టెక్నాలజీ నాకు ఒక ట్రిక్నాలజీగా కనిపిస్తుంటుండదు.
1: భగవాన్ సేస్ టెక్నాలజీ ఇస్ ఎ ట్రిక్నాలజీ.
0: ఎందుకంటే ఈ కంప్యూటర్స్ ఇంప్యూటర్స్ ఇవన్నిటిపైన నాకు చక్కని నమ్మకం లేదు.
1: భగవాన్ డజంట్ బేస్ ఆన్ కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ.
0: మీకు తెలిసి నేను ఈనాడు కాదు 5 సంవత్సరం నుంచి నేను చెప్తున్నాను.
1: For the last 5 years he has been telling us.
0: అన్నిటికీ రోగాలు వచ్చినట్టుగా కంప్యూటర్ కూడా ఒక రోగం వస్తుంది అన్నాను.
1: He said the computer also will have sickness, bug.
0: ఇప్పుడు కంప్యూటర్ కూడా వచ్చింది.
1: Yes, computer is not a bar, it is all suffering from computer bugs.
0: అప్పుడు నేను చెప్పాను.
1: భగవాన్ సేడ్
0: నీవు కంపోజర్ కాని కంప్యూటర్ కాకూడదు.
1: యు ఆర్ ద కంపోజర్, నెవర్ బి ఎ కంప్యూటర్.
0: కంప్యూటర్ అనేటువంటిది చెడిపోతుంది.
1: కంప్యూటర్ మే బి స్పాయిల్డ్.
0: ఎప్పుడు చెడిపోతుంది? కంపోజర్ చెడిపోయినప్పుడే కంప్యూటర్ చెడిపోతుంది.
1: కంపోజర్ ఇస్ స్పాయిల్డ్, కంప్యూటర్ ఆల్సో విల్ స్పాయిల్డ్.
0: కనుకనే మనము ఈ టెక్నాలజీ అనేటువంటిది అది మీకు సైన్స్ కు తగినటువంటిగా మీరు ఏమైనా చేసుకోండి.
1: Technology in relation to science, you may do anything.
0: Now technology entante mottamota mana computer lo intlo dantlo poyo danikati mottamota mana computer ni chakka chesukovali.
1: Bhagwan's technology emphasizes on this: make your computer head perfect.
0: Pratti dani kudunu computer lo thugutuntaru.
1: You go on applying computer for
0: it. Aadavaalu kudunu oka shop ku velutaru.
1: Ladies go to a shop.
0: One saree, 2 blouses, oka towel, 2 handkerchiefs తీసుకుంటే దానికి క్యాలిక్యులేటర్ వస్తారు.
1: లేడీస్ గో టు ద మార్కెట్ ఫర్ షాపింగ్, దే పర్చేస్ శారీ, బ్లౌజ్ అండ్ సో ఆన్, అండ్ టు క్యాలిక్యులేట్ దే గో ఆన్ ప్రెసింగ్ ది క్యాలిక్యులేటర్.
0: మన కంప్యూటర్ కావాల్సినంత పెద్దది ఉంటుందే.
1: అండ్ దెన్ ది కంప్యూటర్ గాడ్ గివెన్ కంప్యూటర్, మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలు దండిగా ఉంటున్నాయి.
1: యు హావ్ గాట్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: దానిని ఉపయోగపెట్టుకుని నీవు తప్పక నీవు సాధించేసుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రొసీడ్.
0: కనుక ఈ యొక్క కల్పితమైనటువంటి యొక్క కంప్యూటర్స్ మనం పెట్టుకోనక్కర్లేదు.
1: డోంట్ గో బై దిస్ ఆర్టిఫిషియల్ కంప్యూటర్.
0: అయితే కంప్యూటర్ తో కూడా జరిగేటువంటి కొన్ని జరుగుతున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ డన్ బై కంప్యూటర్.
0: నేను వద్దని చెప్పను.
1: భగవాన్
0: ఆ స్టేజ్ కి అది చేసుకుంటూ రావాలి.
1: యూ కెన్ డూ ఇట్ అప్రోప్రియేట్ ది సిచ్యువేషన్ అండ్ స్టేజ్.
0: ఏదో కొత్తగా వచ్చాయని చెప్పని దీనిపైన మోసపడుతున్నాం మనమంతా.
1: బికాజ్ ఇట్స్ క్వైట్ న్యూ, యూ ఆర్ ఆఫ్టర్ ఇట్.
0: నిజంగా మీకు విద్యార్థులందరికీ చక్కగా చెప్తున్నాను, చక్కగా గుర్తించి వర్తించాలి.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు అస్ వెరీ క్లియర్లీ.
0: పూర్వము ప్రతి వ్యక్తి కూడాను నడుమొచ్చి పనిచేసేటువంటి వాడు.
1: అర్లియర్ ఎవ్రీ వన్ వర్క్ వెరీ హార్డ్.
0: తెల్లవారు మొదలుకొని రాత్రి పరుగునంత వరకు కూడాను పని చేసేటువంటి వాడు.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే వర్క్ వెరీ హార్డ్.
0: కానీ ఇప్పుడు ఏమైపోయింది?
1: టుడే వాట్ హ్యాపన్స్?
0: 100 మంది చేస్తున్నటువంటి ఒక పని ఒక కంప్యూటర్ చేస్తా ఉంది.
1: ద జాబ్ డన్ బై 100 పీపుల్ ఈజ్ అటెండెడ్ టు బై ఎ సింగిల్ కంప్యూటర్.
0: ఒక సింగిల్ కంప్యూటర్ చేయటం వల్ల 100 మందికి పని లేకుండా పోయింది.
1: బికాస్ ఆఫ్ సింగిల్ కంప్యూటర్ 100 ఆర్ అన్ఎంప్లాయ్డ్.
0: వీళ్ళకే పని లేకుండా పోవడం వల్ల వీళ్ళే ఒక దొంగలుగాను వరే ఇంకొక మార్గంలో ప్రవేశించి పెడ మార్గం పడుతున్నారు.
1: దీస్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ టర్న్ ఇన్ టు థీవ్స్ అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్.
0: కనుకనే ఇప్పుడు మొట్టమొదట అందరికీ చేతికి పని ఇవ్వాలంటే కంప్యూటర్ నిలిపెట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎంప్లాయ్ ఎవ్రీబడి స్టాప్ ది కంప్యూటర్స్.
0: అప్పుడంతా చేతికి పని చేస్తుంటారు.
1: దెన్ ఎవ్రీబడి విల్ హావ్
0: ప్రతి చేతికి పని ఇవ్వాలి.
1: గివ్ వర్క్ టు ఎవ్రీబడి.
0: ప్రతి పంటకు నీరు ఇవ్వాలి.
1: అండ్ దెన్ సప్లై వాటర్.
0: ప్రతి ఇంటిని కూడా మనం ఒక విధమైనటువంటి ఒక ఇదిగా చేయాలి, ఫ్యాక్టరీగా.
1: అండ్ వీ షుడ్ మేక్ ఎవ్రీ రెసిడెన్స్ ఎ ఫ్యాక్టరీ, ఎ ప్లేస్ ఆఫ్ వర్క్.
0: ప్రతి ఇల్లు కూడా ఒక విధమైనటువంటి ఒక వర్క్ షాప్ గా పెట్టాలి.
1: ఎవ్రీ హోమ్ షుడ్ బి ఎ వర్క్ షాప్.
0: అప్పుడే మనం అంతా చాలా బాగుపడతాము.
1: దెన్ వీల్ ప్రాస్పర్.
0: ఈ మిషన్ల పైన మనం ఆధారపడి ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ మెషినరీ.
0: ఈ మిషనరీ పైన పోవటం వల్ల చాలా ప్రమాదం వస్తుంటుంది.
1: వీ ఫేస్ డేంజర్ బికాస్ వీ డిపెండ్ ఆన్ మెషినరీ. 11th క్వశ్చన్. ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ ఎస్పైరింగ్ టు స్టార్ట్ ఇట్స్ ఫస్ట్ సచ్ఎస్ఐ స్కూల్, వాట్ షుడ్ బి డన్?
0: అందరూ స్కూల్స్ కట్టడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు
0: ఎస్టాబ్లిష్. అన్ని దేశాల్లో కూడా స్కూల్ కట్టి నడిపించేంత శక్తి సామర్థ్యం ఉంటుండవు.
1: పీపుల్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఎ స్కూల్.
0: చిన్న చిన్న బాల వికాస్ గా మీరు ప్రారంభించండి.
1: కమెన్స్ ద వర్క్ అట్ ద బాల వికాస్ లెవెల్.
0: ఆ లెవెల్ నుంచి మీరు పోతుంటే క్రమక్రమేణా ఆ గ్రామస్తులే ఒక స్కూల్ కడతారు.
1: గ్రాడ్యువలీ విలేజర్స్ విల్ ఎస్టాబ్లిష్ ద స్కూల్.
0: కనుక మీరు స్కూల్ కట్టడానికి లేనిపోయిన అప్పులు చేసి లేనిపోయిన బాధలకు గురి అయిపోయి మీరు ఈ చిక్కుల్లో పడకండి.
1: డోంట్ కలెక్ట్ లోన్స్ ఆర్ మేక్ లోన్ ఇంకర్ లోన్స్ అండ్ పుట్ టు లాసెస్ టు స్టార్ట్ ఎ స్కూల్.
0: మన శక్తి ఎంతవరకు అంతవరకు దాన్ని చూసుకుందాం.
1: లెట్ us do it to the best of our capacity and ability.
0: కొంతమంది టీచర్స్ అంతా ఉంటారు ఆడవాళ్లు.
1: There are some lady teachers.
0: ముఖ్యంగా ఈనాడు మీకు చెప్పవలసింది చాలా గొప్పది.
1: Today one very important thing is to be said.
0: స్త్రీలు చేసేటువంటి పని పురుషులు ఎవరు చేయటం లేదు.
1: The work done by women is not done by men.
0: బాల వికాస్ లోపల స్త్రీలంతా ఉంటున్నారు.
1: Ladies, బాల వికాస్ టీచర్స్.
0: ఎక్కడ ఏ దేశమునకు పోయినా కానీ
1: యు మే గో ఎనీ కంట్రీ,
0: స్త్రీలు చేసినటువంటి పని చాలా గొప్ప పని చేస్తున్నారు.
1: దే డూ వెరీ గ్రేట్ వర్క్, వెరీ హై మ్యాగ్నిట్యూడ్.
0: సంసారం చూసుకుంటూ,
1: దే టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ,
0: వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ,
1: టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్,
0: భర్తకు తగిన అనుకూలాలు చేసుకుంటూ,
1: అండ్ సర్వ్
0: ఇంతో అంతో కాలం చిక్కినప్పుడు బాల వికాసం పెట్టుకుని ఆడుతుంటారు.
1: వెన్ దే ఫైండ్ సమ్ టైమ్ దే స్టార్ట్ బాల వికాస్ యాక్టివిటీ.
0: నిజంగా కలియుగం లోపల ప్రారంభం లోపల ఈ యొక్క బాల వికాస లోపల స్త్రీల యొక్క అదృష్టమే అదృష్టము.
1: ఇట్ ఈస్ ది ఫార్చ్యూన్ అండ్ ద గుడ్ లక్ ఆఫ్ లేడీస్ టు హ్యావ్ బాల వికాస్ ఇన్ దిస్ కలియుగ.
0: చాలా గొప్ప పని చేస్తున్నారు స్త్రీలు.
1: దే ఆర్ డూయింగ్ మగ్నిఫిసెంట్ వర్క్.
0: ఆ విధంగా పురుషులు కూడా ముందుకు రావాలి.
1: మెన్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
0: కానీ కొంతమంది మెన్ ముందుకు రావటం లేదు.
1: మెన్ డోంట్ కమ్ ఫార్వర్డ్.
0: స్త్రీల వలె మెన్ కూడా ముందు రావాలి.
1: దే షుడ్ ఫాలో విమెన్ అండ్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
0: ఎంతైనా బాగుపడుతుంది దేశం.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి ఫైన్.
0: కనుక ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద స్కూల్స్ కట్టించి లేనిపోని బాధలకు గురి కావాలండి.
1: డోంట్ సఫర్ బై అండర్టేకింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ కన్స్ట్రక్టింగ్ వెరీ బిగ్ బిల్డింగ్స్ అండ్ సో ఆన్.
0: కనుక తక్కువగానే పెట్టుకుందాం.
1: హ్యావ్ ఇన్ ఎ స్మాల్ వే.
0: ఒక చిన్న ఇల్లు ఉంటుంటే చిన్న వరండా ఉంటుంటది.
1: ఎవ్రీ రెసిడెన్స్ హాస్ వరండా.
0: దాంట్లో 10 మంది పిల్లల్ని పెట్టుకుని వాళ్ళకి ఏదైనా మంచి విషయాలు చెప్పండి.
1: యూ కెన్ మేక్ 10 చిల్డ్రన్ బీ సీటెడ్ అండ్ టీచ్.
0: నాయన సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, మానవతా విలువలు, ఈ మనవులు మనం ఎందు లేకపోతే మనం మానవులే కాదు అని ఈ మాటలతో చక్కగా బోధించారు.
1: యూ కెన్ టీచ్ చిల్డ్రన్, మేక్ దెమ్ సీటెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హ్యూమన్ వాల్యూస్ అండ్ టెల్ దెమ్ వితౌట్ దెమ్ యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్స్ అట్ ఆల్.
0: ఈ విధంగా చేసుకుంటూ స్కూల్స్ ను అభివృద్ధి పరచుకోవాలి.
1: లైక్ దిస్ వీ కెన్ డెవలప్ స్కూల్స్. 12th క్వశ్చన్, వాట్ ఈస్ సాయిబాబాస్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ సచ్ సాయి స్కూల్స్ అరౌండ్ ద వరల్డ్?
0: మున్ముందు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మీరు అనుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు డిసైడ్ విజన్ ఆఫ్ బాబా టుడే.
0: ఇప్పుడు ఇప్పుడు చేయవలసింది మీరు చక్కగా చేస్తూ రండి.
1: యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ.
0: చేస్తే ముందు ముందుకు అదే చక్కబడిపోతుంది.
1: వెన్ వన్స్ యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు, ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఫ్యూచర్ యోచన మీరు చేయకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
0: ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
0: నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈజ్ ప్రెజెంట్ ఆల్సో నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: ఇట్స్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: ఆమ్ని ప్రెజెంట్ ఇన్ ప్రెజెంట్ గా తీసుకోండి.
1: అండ్ గో బై దిస్ ఆమ్ని ప్రెజెంట్.
0: తర్వాత ఫ్యూచర్ లో అంతా అదే మార్పు జరుగుతుంది.
1: ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: అది ఈనాడు మీరు ఈ స్థితికి వస్తారని మీరు ఏనాడైనా అనుకున్నారా?
1: డిడ్ యూ ఎవర్ డ్రీమ్ బిఫోర్ దట్ యుల్ బి హియర్?
0: లేదు.
1: నో,
0: అదే వచ్చేసేస్తుంది.
1: ఇట్ హాస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: కనుక మీరు మంచి పని చేస్తూ ఉంటుంటే ఆ మంచి పని మీకు ప్రమోషన్లు అంతా ఇస్తుంటారు.
1: యూ స్టార్ట్ డూయింగ్ గుడ్ థింగ్స్, వెల్ యుల్ బి ప్రమోటెడ్. 13th క్వశ్చన్, ఈజ్ ఇట్ నెసెసరీ టు హ్యావ్ స్టూడెంట్స్ ఎన్రోల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ కిండర్ గార్టెన్ ఆర్ కుడ్ దే కమ్ ఎట్ ఓల్డర్ ఏజెస్ టు ఎ సచ్ ఎ సైజ్ స్కూల్?
0: నా ఉద్దేశము మనం మన స్థాయిని బట్టి మనం ప్రయత్నం చేయొచ్చును. కిండర్ గార్డెన్ నుంచి తీసుకుని రావచ్చు, తీసుకురావచ్చు. కానీ కొంతవరకు థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్, ఫోర్త్ క్లాస్ ఆ స్థాయి నుంచి తీసుకోవాలంటే అట్టనే తీసుకోవచ్చు.
1: యూ కెన్ హ్యావ్ అడ్మిషన్స్ రైట్ ఫ్రమ్ కేజీ స్టాండర్డ్ ఆర్ ఫ్రమ్ థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్, యాజ్ ద కేస్ మే బి.
0: మన శక్తిని పురస్కరించుకుని మనం దాన్ని ఎన్నుకోవాలి.
1: బేసింగ్ అవర్ ఓన్ కన్వీనియన్సెస్, అవర్ అబిలిటీస్, యూ కెన్ హ్యావ్ అడ్మిషన్స్.
0: మీ అనుకూలాలు కూడా తీసుకుని దానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: థింక్ ఆఫ్ యువర్ ఓన్ కన్వీనియన్సెస్ అండ్ దెన్ ప్రొసీడ్.
0: దానికి నిర్బంధం ఏమీ లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ కంపల్సరీ హియర్.
0: 14th.
1: The 14th question. Should Gayatri Mantra be chanted in Western Satya Sai schools?
0: ఇది నేను చెప్పను.
1: భగవాన్ డస్ నాట్ సే దాట్.
0: ఎందుకంటే
1: వై
0: ఇది ఎవరెవరి ఇష్టం వారికి తగినట్టుగా ఉంటుంటారు.
1: యూ లైక్ ఎ పర్టికులర్ వే, యూ గో బై దాట్.
0: నీ హృదయాన్ని అనుసరించి నీవు అనుసరించు.
1: యూ ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ గాయత్రి మంత్రం చెప్పడం వల్ల నాకు తగినటువంటి మంచి కలిగిందంటే తప్పక చేస్తూ రండి.
1: ఇఫ్ యూ ఫీల్ గుడ్ బై చాంటింగ్ గాయత్రి మంత్ర, డూ ఇట్ బై ఆల్ మీన్స్.
0: గాయత్రి అనేటువంటిది ఒక స్త్రీ కాదు, ఒక విధమైనటువంటి ఒక మతము కాదు, ఒక దేశం కాదు.
1: గాయత్రి ఇస్ నాట్ ఎ ఉమన్, నార్ ఎ రిలిజియన్, నార్ ఎ రీజియన్.
0: ఇదంతా ఒక దేవతా స్వరూపమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డెయిటీ.
0: ఇది మంత్ర స్వరూపంలో ఒక విధమైనటువంటి పవర్ తో ఉండేటువంటిది.
1: ఇట్ హస్ గాట్ ద పవర్ ఆఫ్ మంత్ర.
0: అదంతా ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: భూర్భువస్వః
1: భూర్
0: బాడీ మెటీరియలైజేషన్ భువః మైండ్ సువః
1: రేడియేషన్.
0: ఈ మూడింటి యొక్క తత్వమే మానవత్వము.
1: ఆల్ ది త్రీ రిప్రజెంట్ హ్యుమానిటీ.
0: భూర్భువః సువః. ఇది ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా, ఏ పరిస్థితి వారికైనా ఇది చాలా అవసరమే.
1: ఇట్ ఈస్ అప్లికబుల్ అండ్ ఎసెన్షియల్ టు పీపుల్ ఆఫ్ ఆల్ కాస్ట్ కమ్యూనిటీస్ క్రీడ్స్.
0: తత్ అదే
1: తత్ దట్
0: సవితావరేణ్యం అనగా అట్ దాన్ని నేను వరిస్తున్నాను.
1: దట్ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్.
0: అట్టి దాన్ని వరించినప్పుడు నాకెందుకు నాకు మంచి చేయదు.
1: దెన్ దట్ విల్ సర్టన్లీ డూ గుడ్ టు మీ.
0: ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. భర్గు అనగా చీకటి.
1: భర్గ మీన్స్ డార్క్నెస్.
0: డార్క్నెస్ డార్క్నెస్ అంటే అజ్ఞానము,
1: ఇగ్నోరెన్స్.
0: భర్గో దేవస్య ధీమహి నా బుద్ధి నుంచి ఈ చీకటిని తోలివి.
1: భర్గో దేవస్య ధీమహి డిస్పెల్ ద డార్క్నెస్.
0: నాకు మంచి బుద్ధినిచ్చేసి.
1: ధియో యోన
0: ప్రచోదయాత్. ఏ దేశం వారైనా చేయొచ్చును.
1: ఎనీ వన్ కెన్ ఫాలో ఎనీ కంట్రీ.
0: చేయొచ్చును.
1: ఇట్ ఈస్ అడాప్టబుల్ బై ఎనీబడీ.
0: అది దీని భేదం ఏమి లేదు.
1: దర్ నో డిఫరెన్సెస్ హియర్.
0: నా బుద్ధిని చక్క చేసి.
1: కరెక్ట్ మై ఇంటెలెక్ట్.
0: నన్ను మంచి మార్గంలో ప్రవేశపెట్టి.
1: సీ దట్ ఐఎమ్ ది రైట్ పాత్.
0: నా యొక్క దుర్గుణాన్ని దూరం చేసి సరైనటువంటి వెలుతురుని అందించాలి.
1: హెల్ప్ మీ టు డిస్పెన్స్ విత్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
0: ఇది వారి ఇష్టం పురస్కరించుకుని చేసుకోవచ్చు.
1: యూ కెన్ గో యాజ్ పర్ యువర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్సెస్.
0: ఇందులో ఏమాత్రం వదిలినా తప్పులేదు, చేసినా తప్పులేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చాంట్, నథింగ్ రాంగ్ ఇన్ చాంటింగ్.
0: ఏది కూడా ఫోర్స్ తో నేను చేయటం లేదు.
1: భగవాన్ నెవర్ డస్ ఇట్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: నాదంతా సోర్సే.
1: భగవాన్ స్టాండ్స్ ఫర్ సోర్స్, నాట్ ఫోర్స్.
0: మిలిటరీ ఫోర్స్.
1: Force is military.
0: కనుక నేను ఆ మిలిటరీ పని నేను చేయను.
1: స్వామి విల్ నెవర్ యాక్ట్ మిలిటరీ వే.
0: ప్రేమతో సోర్స్.
1: He is all the source, all the love.
0: కనుక మీరు ఏ విధమైనటువంటి సంతోషపడతారో ఆ విధమైనటువంటి దాన్ని మీరు అనుసరించచ్చు.
1: You can follow the path that makes you happy.
0: ఇంకా ముందు కూడా కార్యక్రమం ఉంటుండాలి.
1: We have got program to follow.
0: కానీ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుండాలి.
1: There are number of questions put to.
0: ఆన్సర్ కూడా ఎంతో ఎక్కువగా ఉంటుండాలి.
1: The answer also is same.
0: కానీ చిన్న చిన్నదిగా నేను కట్ చేస్తున్నాను.
1: But Bhagwan explained to us in a brief way.
0: మీరందరూ కూడాను ముఖ్యంగా హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి.
1: ప్యూరిఫై యువర్ హార్ట్ ఫస్ట్.
0: పవిత్రమైనటువంటి యొక్క దైవ ఆజ్ఞలను శిరసా వహించండి.
1: ఫాలో ద నోబుల్ ఐడియల్ సెట్ ఫోర్త్ బై గాడ్.
0: ఏ దైవమైనా కానీ అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, మహమ్మద్ అనుకోండి, ఏ విధంగా అనుకోండి, తప్పులేదు.
1: యూ గివ్ ఎనీ నేమ్ టు గాడ్ అల్లా
0: అనుకోండి, జొరాస్ట్రియం అనుకోండి, రామా అనండి, కృష్ణ అనండి.
1: యూ గివ్ ఎనీ నేమ్ టు యువర్ గాడ్ అల్లా జీసస్ రామ కృష్ణ జొరాస్ట్ర.
0: దీంట్లో ఎట్టి భేదములు లేదు.
1: నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: వాటిని మీరు తలుచుకుంటూ మీ గుణములు చక్కగా పవిత్రమైనటువంటి రీతిగా మార్చుకోండి.
1: థింకింగ్ గాడ్ ఆఫ్ యువర్ చాయిస్. Make your life sacred and follow the correct path.
0: ముఖ్యంగా స్వామి విషయంలో మాత్రం ఎలాంటి దీనికి అవకాశం ఇవ్వకూడదు.
1: In respect of Swami, there are no differences at all.
0: ఈ సత్యసాయి సంబంధమైనటువంటి విషయంలో కాలు దగ్గర నుంచి తల వరకు స్వార్థమే లేదు.
1: In respect of Satya Sai, from top to toe, there is no trace of selfishness.
0: శిరసా వహించి చేయండి.
1: You follow whatever that
0: is good for you. Good for you.
1: Everything is good for you.
0: మీరు అనుసరించి
1: you follow.
0: ఆనందించి
1: be happy.
0: అందరికీ అంచిపెట్టండి.
1: And share with everybody.
0: అది నేను ఆశించేది.
1: That's what Bhagwan expects.
2: You are listening to how the teachers of Sai schools were being answered and guided graciously by the teacher of teachers Bhagwan Baba during the valedictory function of the first Sai Schools conference on 21st November 2001.

0: అధిక భాషించు సురత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యసూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.
0: Bratuku

0: This is the sort of life of a modern student.
1: Vidyarthulare.
0: Students.
1: ఈ నాటి విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది.
0: The present day plight of the students is highly confused.
1: మాట్లాడేటువంటి వాడు చదవలేడు, చదివేటువంటి వాడు మాట్లాడడు.
0: The one who talks would not read. The one who studies well does not speak.
1: దీనిని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటాను. Less talk, more study.
0: This Bhagavan cautions us repeatedly. Less talk and more study.
1: మానవతా విలువలు ఈనాడు మరుగుపడిపోతున్నవి.
0: Human values have vanished today.
1: అసలు మానవుడిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: Human being is not conducting himself like that of a human being.
1: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
0: What he thinks is one thing, what he declares another, and his action is totally different.
1: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
0: By talking too much, man is wasting his time.
1: మానవుడికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైన శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
0: He is losing this divine power and the sanctity given to him.
1: అధిక మాట్లాడేకొలది అతని యందు జ్ఞాపక శక్తి కూడాను నశించుతున్నది.
0: We talk more and more, we lose our memory power.
1: ఇంతే కాకుండా ఏకాగ్రత పడు కూడాను క్షీణించిపోతున్నది.
0: The concentration also will decrease.
1: తద్వారా మానవుని శరీరమందు ఉన్నటువంటి ఎనర్జీ, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: He also loses the divine energy given to him.
1: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
0: By talking too much, he is more and more hungry.
1: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
0: As he is more and more hungry, he eats more.
1: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
0: By eating too much, he becomes lazy.
1: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకూడాను తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
0: Being a dunce, he will not be sincere in any task.
1: ఎట్టి సేవలు ఎందుకూడాను తాను పాల్గొనటకు అంగీకరించటం.
0: He is not prepared to render service in any form.
1: కనుకనే ఈనాటి యువకులు యందు సేవాభావం అత్యవసరం.
0: Among youth, the spirit of service is essential.
1: సేవలు చేయవలనన్నా మితముగా భుజించాలి.
0: In order to serve, we should eat under certain limits.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive eating is dangerous. We should eat under certain limits.
1: వల్లభాయ్ పటేల్ కూడాను చెప్పేటువంటి వాడు.
0: This is stated by Vallabhbhai.
1: మితంగా మాట్లాడు, అమితంగా పనిచేయి అన్నాడు.
0: He said, talk less and work more.
1: అంతేకాకుండా అతను చక్కగా తన యొక్క పనిని తాను క్రమశిక్షణగా తాను సాగిస్తూ పోయేటువంటి వాడు.
0: Not only this, he did all his work.
1: ఇతన్ని అందరూ కూడా ప్రాక్టికల్ మ్యాన్ అన్నారు.
0: Everyone called him a practical man.
1: ఇంతేకాకుండా విదురుడు కూడాను మమ్మల్ని మౌనంత కంటే ఉండినటువంటి యొక్క శక్తి మరొక శక్తి లేదు అన్నాడు.
0: Vidura also said, by observing silence we will have the power.
1: అందువల్లనే ప్రాచీనపు మహర్షులు మౌనమును ఆశ్రయించి మౌనముద్రము చేతనే దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: Therefore, ancients observed silence and could attain divinity.
1: ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనము చేత అభివృద్ధి గాంచుతుంది.
0: The spiritual power will increase as we observe silence.
1: అతిగ మాట్లాడటం చేత మానవుని యందు ఒక నర్వస్నెస్ బయలుదేరుతుంటాది.
0: By talking too much, we give a scope of being nervous.
1: ఈ నర్వస్నెస్ వల్ల ఏది మాట్లాడాలను, ఏది మాట్లాడకూడదు అనేటువంటి విజ్ఞతా శక్తి కూడాను కోల్పోతుంటాడు.
0: Because of nervousness, he loses that sense of discretion, what is to be talked and what is not to be talked.
1: ఎంత మితముగా మనం మాట్లాడితే అంత సేవలు మనం ఆచరించవచ్చు.
0: If we talk less, we can serve more.
1: అయితే ఈ సేవల యొక్క అనేక విధమైనటువంటి యొక్క మిత్రత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవచ్చు.
0: Through service we can develop friendship.
1: ఈ మిత్రత్వం అంటే ఏమిటి?
0: What do you mean by friendship?
1: కేవలము హలో హలో అని ఒకరినొకరు పలకరించుకోవటం కాదు మైత్రి.
0: It's not greeting each other by saying hello.
1: అన్ని సమయమందు అన్ని పరిస్థితులు యందు అన్ని రంగములు యందు కూడాను తాను ఐకమత్యంతో పనిచేస్తానికి పూనుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ టు వర్క్ యునైటెడ్లీ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఆల్ పొజిషన్స్.
1: ఇట్టి మైత్రిత్వం అనేటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించటం లేదు.
0: This type of friendship is not present anywhere in the world.
1: Suhrut bhavamu annaru. Suhrut anagandi manchi snehitudu evaru ee jagattulandu.
0: Who is a good friend in this world?
1: Bhagavantude good friend.
0: God is the only good friend.
1: Talli aina, tandri aina, bharya aina, bhartha aina, kumarudaina, inkevarainappudikini anto into swartham anetundidi sapriyojanam anetundidi lakshyam nandinchukoni itharunu premistuntaru.
0: The mother, the father, the brother and sister, the husband and wife, they have a trace of selfishness and therefore they love.
1: Yetti swarthamu leka yetti swaprayojanamu leka preminchetunte vaadu bhagavantudu okkade.
0: Without an iota of selfishness and self-interest, there is only one God who loves you.
1: Yetti tatpaltamunu kudanu thaanu aashinchadu.
0: He doesn't expect anything in return.
1: Evar nundi kudanu thaanu emini andukodu.
0: He doesn't receive from anyone.
1: Thaanu andinchadame thana yokka lakshyam kaani andukovatam thana yokka lakshyam kaadu.
0: He only gives and gives, he does not take.
1: Kanukane atti daivatvanni manam pondalanukunnappudu sariyainatvanti yokka paddhatulanu sariyainatvanti nadatalanu sariyainatvanti gunamulanu manam abhivruddhi parchukovali.
0: In order to attain such sort of divinity, we should have to adopt proper procedures, the conduct and behavior.
1: Aa daivam ekkada unnadu ani manam vicharana chesthe tanaku taane tanu gurtinchadaniki chakkaga avakasam chikkutundi.
0: There is a wide scope to understand one's own self regarding the presence of God.
1: Evaraina nee friend unni ekkada unnav ante palani road lo unnanu cheppochunu palani number intlo unnanu cheppochunu లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
0: ఇఫ్ యూ ఆస్క్ యువర్ ఫ్రెండ్ వేర్ ఆర్ యూ, హీ విల్ సే ఐ యామ్ ప్రెసెంట్ అట్ సచ్ సర్టన్ ప్లేస్ ఇన్ ఎ హోటల్ ఆర్ హిస్ ఓన్ రెసిడెన్స్.
1: కానీ ఆ నంబర్ ఇంటిలో ఆ హోటల్లో నివసించేది ఎవరు?
0: హూ ఇస్ ద వన్ దట్ స్టేస్ దేర్ ఇన్ దట్ హోటల్?
1: కేవలం ఉపాధి మాత్రమే నివసిస్తుంటుండాలి, దేహం మాత్రమే నివసిస్తుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ద బాడీ దట్ స్టేస్ దేర్ ఇన్ ద హోటల్.
1: కానీ దేహమే తానా? కాదు.
0: Is it the body? No.
1: Kanukane thanu nivasinchedi ekkada?
0: Where does he live?
1: Tana hrudayamunande nivasistunnadu.
0: He lives in his own heart.
1: Aa hrudayamunake prema ani peru.
0: That heart is called love.
1: Kanukane prema yende nivasistunnadu prati manavudu kudanu.
0: So man lives in love.
1: Prema chetane jeevistunnadu prati manavudu kudanu.
0: He carries out life so
1: prema chetane tana nitya karmalanu thanu aacharistunnadu manavudu.
0: The daily activity routine is because of love.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
0: హి ఫుల్ఫిల్స్ హిస్ లైఫ్ బై స్పెండింగ్ టైమ్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
1: కనుక తన యొక్క నివాసం ఏమిటి? ప్రేమనే ప్రథమ నివాసము.
0: సో వాట్ ఈస్ వేర్ ఈస్ హిస్ రెసిడెన్స్? లార్డ్.
1: అట్టి నిజమైనటువంటి అడ్రస్ ను తాను కనుక్కున్నప్పుడే మానవుడు సరి అయినటువంటి యొక్క ప్రవర్తన చేతను సరి అయినటువంటి గుణముల చేతను మానవత్వాన్ని ఆదర్శవంతమైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకోగలడు.
0: వెన్ వన్స్ హీ నోస్ హిస్ ఓన్ అడ్రస్ ది లా, he can shape his character, behavior accordingly.
1: ee character anetundi kodanu maatalu chetanu chestalu chetanu nadatalu chetanu pravartanalu chetanu kontha varaku poshinchukovachu.
0: We can also develop our own character by making our words, the actions proper.
1: Okanoka samayamlo Shirdi lo untunnappudu baba,
0: at one time when baba was there in Shirdi,
1: Das Gan anetundi oka bhaktu undetundi vaadu.
0: There was a devotee by name Das Gan.
1: Atanu పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
0: హీ వర్క్డ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్.
1: శ్రీరామనవమి మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
0: బాబా వాజ్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
1: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
0: హౌఎవర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూ.
1: ఆ సమయం లోపల ఈ మహారాష్ దాస్ గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
0: దాస్ గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
1: అప్పుడు బాబా దాస్ గన్ ను మాట్లాడించి, దాస్ గన్ నీకు బాగా పాడేది తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
0: బాబా స్పోక్ టు దాస్ గన్, హీ సెడ్, దాస్ గన్ యూ నో హౌ టు సింగ్, సింగ్ ఏ సాంగ్.
1: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్ గన్.
0: దాస్ గన్ సాంగ్ మెలోడియస్లీ.
1: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్ గన్.
0: దాస్ గన్ ప్రేడ్, బాబా why don't you permit me to stay here permanently?
1: ఎవరొద్దన్నారు? తప్పక ఉండవచ్చును. ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్లా, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
0: He said, why not? You can stay. Nothing belongs to me. Is this my house? Nothing whatsoever.
1: నీవు కూడా ఇక్కడ నివసించవచ్చు అన్నాడు.
0: You too can stay here.
1: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
0: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యు గోయింగ్ టు స్టే హియర్?
1: తప్పక నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతాను అన్నాడు.
0: హి సెడ్ సర్టెన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
1: తర్వాత మాట మర్చిపోయినాడు.
0: హి ఫర్గాట్ వాట్ హి
1: సెడ్. ఈ ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్లాడు.
0: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ హి కంప్లీట్లీ
1: డిశ్చార్జ్డ్ హిస్ డ్యూటీ. వెళ్లే సమయంలో నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
0: After 3 years he came, Bhagwan, I am crying for promotion for the last 3 years.
1: Kevalam na gauravam nimittamai nenu paatapadutunnanu kaani dhanam kosam kaani leka padavi kosam kaani kaadu annadu.
0: I am just very much worried about the prestige and not for the position and wealth.
1: Aithe promotion ostane vastava annadu baba.
0: Baba said, will you be here soon after you get
1: this promotion? Taam promotion andiste tappaga ikkade vachi nilichipothanu annadu.
0: Swami, if you help me to get promoted, I'll certainly come.
1: సరే పోమన్నాడు.
0: హి సెడ్ ఓకే.
1: అక్కడ నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేటప్పటికి 1 వారం లోపల అతనికి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది.
0: ద మూమెంట్ హి రిపోర్టెడ్ బ్యాక్ టు డ్యూటీ హి వాస్ ప్రమోటెడ్ ఇన్ ఎ వీక్స్ టైం.
1: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు.
0: హి వాస్ ప్రమోటెడ్ యాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్.
1: తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటలు మర్చిపోయాడు.
0: హి హాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ హి హాస్ గివెన్ టు బాబా.
1: 1 సంవత్సరం 2 సంవత్సరం అయింది.
0: 1-2 ఇయర్స్ పాస్డ్.
1: తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు.
0: అగైన్ హీ కేమ్ ఆన్ డ్యూటీ ఫర్ దీస్ 2 ఫెస్టివల్స్ శ్రీరామనవమి మొహరం.
1: మర్చావా నీవు ఇచ్చిన మాట అన్నాడు.
0: బాబా సెడ్, దాస్గన్, హావ్ యూ ఫర్గాటన్ ద ప్రామిస్ యు హావ్ గివెన్?
1: మరవలేదు స్వామి, మరవలేదు.
0: స్వామి, ఐ హావ్.
1: కానీ ఈ ప్రమోషన్ లోపల కూడాను ఇంకా చక్కగా పనిచేసి నేను ఎస్పీగా కావాలని ఆశ ఉంటుండాది అన్నాడు.
0: Swami, I have not forgotten. You have promoted me, but I should work well and be promoted again to a cadre of SP.
1: సరే పొమ్మన్నాడు.
0: He said, okay, go.
1: తాను తిరిగి వచ్చి చేరేటప్పటికి ఆ స్టేషన్ లోపల,
0: by the time he returned there at the station,
1: ఎక్కడో కొన్ని దొంగిలించినటువంటి వస్తువులన్నీ కూడా బంగారు వస్తువులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాయి.
0: The stolen articles made up of gold were present there at the station.
1: కడాతూరికి దీనిని ఎంక్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు.
0: ఎస్పీ కేమ్ అండ్ జస్ట్ చెక్ ది
1: ఈ వస్తువులంతా ఎక్కడ నుంచి వచ్చాయి నీకు,
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ జ్యూవెల్,
1: ఎవరు తెచ్చి పెట్టారు,
0: హూ బ్రాట్ దెమ్ హియర్.
1: కానీ దాస్గన్, నాకేమీ తెలియదు అన్నాడు.
0: దాస్గన్ సెడ్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
1: నీ ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్ట వచ్చి చేరతాయి నీ యొక్క అనుమతి లేకుండా?
0: యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్ వితౌట్ యువర్ పర్మిషన్, హౌ ఆర్ దే బ్రాట్?
1: నీవే దొంగిలించావు అనేటువంటి నెపము అతని పైన పడింది.
0: And he said, you have stolen. That's how he blamed him.
1: ఇంకా దానిపైన అనేక విధమైనటువంటి ఎన్క్వైరీస్ అంతా జరిగినాయి.
0: That is followed by thorough inquiry.
1: అప్పుడు నేను ఇచ్చిన మాటను తప్పటం చేత నాకు ఈ అపవాదులన్నీ తలపైన పడుతున్నాయనేటువంటి ఉద్దేశంతో సత్యాన్ని గుర్తించి రిజైన్ చేసి అప్పుడు చెర్రీలో వచ్చి చేరిపోయాడు దాస్గన్.
0: దాస్గన్ has fully realized that these false charges and allegations are because of the fact that he has forgotten the promise given to Baba. Therefore he resigned and joined.
1: ఎన్ని విధములైనటువంటి దీంతో కాపాడుతూ వచ్చినప్పటికీ మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు.
0: Though God has been protecting every person, man forgets the promise he makes and put himself in various troubles.
1: దుఃఖములు కాని మరొకరు అందించేటువంటివి కాదు.
0: Pain and or pleasure is not given by anyone. ప్రతి
1: ఒక్కరి కులను తమ తమ సంకల్పముల చేత, తమ ప్రవర్తన చేత, తమ తమ సుఖ దుఃఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు.
0: Your own thoughts and your own actions are responsible for the pain and pleasure.
1: దేవుడు అనగా వేరు దేశమందును లేడు, దేవుడు అనగా తన దేహమంది.
0: God is not in a foreign land, he is present in your body.
1: పాపం అనగా వేరు పరదేశమును లేదు, తాను చేయు పనులు తగిలియుండు.
0: Sin is not present in any other foreign country, it is attached to your action.
1: మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక,
0: man doesn't recognize this truth.
1: ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడాను పరులపైన నెట్టి,
0: he blames someone else for his pain and pleasure.
1: పరుల వల్ల చేత, పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు.
0: Man blames everyone responsible for his own position and plight.
1: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటారు.
0: బికాస్ ఆఫ్ ద డెస్టినీ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీస్.
1: మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
0: అర్జున ప్రెషరైజ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
1: కృష్ణ, నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారు యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
0: అర్జున ప్రేడ్ కృష్ణ, యు బి అవర్ ఎమిసరీ, యు గో దేర్ యాజ్ ఎన్ అంబాసిడర్ అండ్ ఫ్లై ఇట్.
1: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.
0: బికాస్ ఆఫ్

0: Spread Krishna, you be our emissary. You go there as an ambassador and find out whether they are ready to fight or not.
1: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
0: ది యంగెస్ట్ ఆఫ్ పాండవ సహదేవ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటెడ్
1: ధర్మజుడు, అర్జునుడు, భీముడు కూడాను కృష్ణుణ్ణి రాయబారిగా పంపడానికి ఒప్పుకున్నారు.
0: ధర్మజ, అర్జున, భీమ యాక్సెప్టెడ్ టు సెండ్ కృష్ణ యాజ్ అన్ అంబాసిడర్.
1: కానీ సహదేవుడు దీనికి అంగీకరించలేదు.
0: సహదేవ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్.
1: కృష్ణుని పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానము చేతనే కృష్ణునికి ఈ దుర్మార్గుల దగ్గరికి ఎట్లా పంపాలి అనేటువంటి యొక్క దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
0: సహదేవ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ, బికాస్ హీస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ ఇస్ టు గో యాజ్ అన్ అంబాసిడర్.
1: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
0: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
1: నిరంతరము కృష్ణ చింతన చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు.
0: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
1: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున, యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు. వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
0: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపుర సెట్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
1: సహదేవుడు వెళ్లాడు. కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
0: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్.

0: మా బావను హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా యాజ్
0: అన్ అంబాసిడర్ అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం బావకు
1: ఐ ప్రేడ్ విత్ ఇన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే పదివేలు నాకు అన్నా.
1: దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ లైఫ్
0: అనగా పరమ భక్తుడి యొక్క ప్రవర్తన, పరమ భక్తుడి యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటాలి.
1: దట్ ఈస్ ది శాంక్టిటీ, ది సేక్రెడ్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడాను కృష్ణుని పైన ప్రేమనే,
1: అర్జున అభిమానమే, యాజ్ అటాచ్మెంట్.
0: కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ
1: కృష్ణ
0: కురచ బుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా.
1: ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు యు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు వి వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వి ఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజితలు లీల.
1: వై షుడ్ యు త్రో ది జాస్మిన్?
0: నుష్కరుణి బ్రోల, హితోక్తులు మేల, గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
1: వై డు యూ త్రో ఆల్ దీస్ ప్రెషస్ థింగ్స్ ఇన్ టు ద ఫైర్? వుడ్ దే ఎవర్ యాక్సెప్ట్ ఫర్ ద కాంప్రమైజ్? వై ఆల్ దే
0: సాలిక
1: ఎనఫ్?
0: ఉత్తర దక్షిణ ధ్రువములు కలియున
1: ఈస్ట్ అండ్ వెస్ట్ విల్ ఎవర్ దే మీట్?
0: యుద్ధం సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: బి రెడీ టు ఫైట్, వై డు యూ వేస్ట్ టైం?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా?
1: Do you think the north and south would ever meet?
0: ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖ ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కౌన్స్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: కరీ అర్జునుకు సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురు మధ్య పోయి రథం నిలిపాడు.
1: ద చారిట్ వాజ్ కెప్ట్ ఇన్ ద మిడిల్.
0: ఇంత సూరత్వము వీరత్వము గంభీరంతో పలికినటువంటి యొక్క ఈ కృష్ణుడు మనసు కరిగిపోయింది.
1: కృష్ణస్ హార్ట్ మెల్టెడ్. Though he had all the valor in the-

0: ఈ బంధుమిత్రులను చూసేటప్పటికే మనసు మారిపోయింది.
1: The mind of Arjuna is transformed watching the relations around.
0: Indari bandhu mitru guru putrula jampi bharintutettulo.
1: How to bear the suffering, killing everybody, all relatives.
0: Krishna, na kannulu tiruguchunnavika kalamugadupaka kadalumintikin. Kalamugadupaka kadalumintikin.
1: My eyes are reeling, head is reeling. Let's go back.
0: Indari bandhu mitru guru putrula jampi bharinchutettulo.
1: How to bear the suffering, killing the relations, brothers, the children of the teachers. How to bear it?
0: పూర్వమంతా కూడా వీళ్ళు బంధు మిత్రులు కాదని తెలియదా అతనికి? బంధు మిత్రులని తెలియదా?
1: Does he not know beforehand that they are relatives?
0: కానీ ఆ సూరత్వం అనేటువంటిది ఆ యవ్వన వయసు లోపల ఆ విధంగా ఉట్టి పడుతుంటాడు.
1: Because he was in full youth, the blood was boiling.
0: యువకుల యొక్క హృదయం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంటాది.
1: This is the heart of the man of a courage.
0: ముడుకు రక్తం అనేటువంటిది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంటాది.
1: That is the trend of hot blood.
0: ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి మేఘంలో వంటిది.
1: The youth is like a passing cloud that comes.
0: బాల్యములో లేదు, వృద్ధాప్యములో లేదు, ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది.
1: The stage of youth comes in between and passes off.
0: మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవ్వనానికి ఉట్టిపడటం ఎందుకు? ఊడిపడటం ఎందుకు?
1: Why do you pride yourself of this youth?
0: ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుని యొక్క వయసు 74.
1: అర్జునస్ ఏజ్ అట్ దట్ టైమ్ వాస్ 74 అండ్ దట్ ఆఫ్ కృష్ణ 76.
0: అప్పుడు 74, 76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి
1: 74, 76 యూత్, ఫుల్ యూత్.
0: ఇప్పుడు 18, 20 సంవత్సరం మంచి యువకుడు అని అంటుంటాము.
1: నౌ వి సే బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 18 to 20 ఇస్ యూత్.
0: త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: టిల్ 50 ఇట్ ఇస్ ఎ చైల్డ్హుడ్.
0: 75 పైననే యవ్వనం ప్రారంభం అని.
1: యూత్ బిగిన్స్ ఆఫ్టర్ 75.
0: దీనికి యుద్ధం లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 ఇయర్స్.
1: ది కమాండర్ ఇన్ చీఫ్ భీష్మ వాజ్ ఏజ్ 112.
0: అలాంటి 112 ఇయర్స్ ఏజ్ వాడు కమాండర్ చీఫ్ గా ఉంటున్నాడు.
1: భీష్మ ఏజ్ 112 సర్వ్డ్ యాజ్ కమాండర్ ఇన్ చీఫ్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఆనాటి ఆహార విహారములే దీనికి బలమునకు మూల కారణములు.
1: ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ స్ట్రెంగ్.
0: ఈనాటి ఆహార విహారములంతా కూడాను దినదినమునకు వృద్ధిని గావిస్తూ ఉంటుండాలి.
1: ద మోడర్న్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ మేక్ అస్ ఏజ్.
0: అంతే కాకుండా అనవసరమైనటువంటి భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
1: టుడే వీఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ అన్నెసరీ ఐడియాస్.
0: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
1: ద స్టూడెంట్ బికమ్స్ ద వన్ ఆఫ్ ద ప్లేజర్ హ్యావింగ్ సాట్ అడ్మిషన్ ఇన్ టు ఎన్ ఇన్స్టిట్యూషన్.
0: కానీ విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి.
1: ఎ స్టూడెంట్ షుడ్ రిమైన్ యాజ్ అ స్టూడెంట్.
0: విషయంలో ప్రవేశించకూడదు.
1: హి షుడ్ నాట్ హావ్ ఎనీ
0: కైండ్. విషయంలో ప్రవేశించే విద్య నాశనం అవుతుంది.
1: దెన్ యు విల్ స్పాయిల్ యువర్ ఎడ్యుకేషన్.
0: యా, యా అనగా ప్రకాశము. ఏది విద్యనగా ప్రకాశము.
1: విత్ మీన్స్
0: ఏది ప్రకాశాన్ని అందించినో అదియే విద్య అని.
1: దట్ విచ్ గివ్స్ దిస్ బ్రిలియన్స్ లైట్ ఇస్ విద్య.
0: కనుకనే ఈ విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కానీ మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
1: దేర్ఫోర్ యూ షుడ్ సీక్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్, నథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తినంతా కూడా కోల్పోతున్నాడు.
1: ద మోడర్న్ స్టూడెంట్ బై టాకింగ్ టూ మచ్ లూజింగ్ హిస్ పవర్.
0: ఈ ఇంద్రియ శక్తినంతా కూడాను జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18, 20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
1: ద పవర్ గివెన్ టు ద స్టూడెంట్ విచ్ ఇస్ టు బి స్పెండ్ త్రూఅవుట్ హిస్ లైఫ్ టైమ్ ఈ స్పాయిల్డ్ బై ది టైమ్ హి రీచెస్.
0: కనుక విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ప్రిజర్వ్ దిస్ పవర్ ఎనర్జీ గివెన్ టు అస్.
0: చూపును కూడాను చక్కగా మనం కాపాడుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో ప్రిజర్వ్.
0: ఈనాడు చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్, వెరీ యంగ్ బాయ్స్, దే పుట్ ఆన్ గ్లాసెస్.
0: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్ హావ్ గాట్ హియరింగ్ ఎయిడ్స్.
0: ఇదంతా ఏమిటి కారణము?
1: వాట్స్ ది రెస్పాన్సిబుల్ ఫర్?
0: కలి ప్రభావమా?
1: ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ కలి?
0: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ సో.
0: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
1: యువర్ ఓన్ వీక్నెస్ ఇస్ ద కాజ్.
0: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
1: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
0: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
1: హి గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్.
0: విచారం కేవలము కారణం లేనిటువంటి విచారం.
1: దిస్ ఎంక్వైరీ హ్యాస్ నో రీజన్.
0: దాని వల్లనే తాను విచారంలో అనేక విధములుగా బాధపడుతున్నాడు.
1: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ.
0: దీనికి రూపం ఏమిటి? What is the shape of worry?
1: What is the shape of worry?
0: It is mental created fear only.
1: It is mentally created fear only.
0: అంతే తప్ప దీనికి కారణాలే లేవు. దీనికి రూపమే లేదు.
1: It has no form either.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ధైర్య సాహసం చేత గుణమును పోషించుకొని నడతను పెంచుకొని ఆదర్శవంతమైనటువంటి రూపంగా మీరు తయారు కావాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ బి ఐడియల్స్ బై డెవలపింగ్ ఫాస్టరింగ్ ద వర్చ్యూస్ అండ్ ప్రాపర్
0: హృదయంలో ఉండేటువంటి ప్రేమతత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ ద లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ది సేక్రెడ్ పాత్.
0: అది దైవత్వము.
1: That is divinity.
0: మనలో వచ్చేటువంటి భావం అన్ని కూడాను విలువలేనటువంటి ఒక కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
1: All the thoughts that come to us are so mean, so low as mud.
0: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
1: That's like a coal.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: For coal, why should we spoil the precious diamond like life?
0: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలు ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
1: Do you buy coal paying diamond?
0: మనలో కోపమే వస్తుంది.
1: We are angry.
0: ఒక విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది.
1: And you
0: అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా నువ్వు కేవలం మసిబొగ్గుల వంటివి.
1: The characters like jealousy, ego,
0: ఇవి చాలా చిన్నవి, విలువలేనటువంటివి.
1: They are mean, so low, no value.
0: ఇలాంటి విలువైనటువంటి దానికి మన విలువైనటువంటి యొక్క చమను, విలువైనటువంటి శాంతిని, విలువైనటువంటి యొక్క బుద్ధిని మనం పాడు చేసుకోవటం మంచిది కాదు.
1: For these valueless things, why should we spoil sacred qualities like forbearance and peace?
0: పూర్వం చెప్పాను, PPP.
1: భగవాన్ రిఫర్ టు 3 P's.
0: P, purity.
1: First P, purity.
0: P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి.
1: We have to safeguard all the 3 P's.
0: పవిత్రమే మనలో బయలుదేరితే patience, శాంత మనలో ఆవిర్భవిస్తుంది.
1: When once there is purity, you will have patience.
0: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు.
1: Where there is purity, there is patience.
0: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండు చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది ప్యూరిటీ అండ్ పేషెన్స్ నేచురల్లీ విల్ హావ్
0: డిటర్మినేషన్. ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హావ్ డిటర్మినేషన్.
0: దేనికి?
1: వాట్ ఫర్?
0: మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు డూ గుడ్ థింగ్స్.
0: పరులకు చెడ్డు చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
1: యు షుడ్ నాట్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్. పరులకు
0: కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హర్ట్ ఎనీబడీ.
0: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హార్మ్ ఎనీబడీ.
0: పరులకు హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు బి వయలెంట్.
0: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్.
0: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
1: టు అచీవ్ డివినిటీ యూ షుడ్ బి డిటర్మిన్.
0: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ హావ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: ఈ పట్టుదలను ఎప్పుడు, ఎక్కడ, ఎట్ట, ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు.
1: వి హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
0: ఎక్కడ, ఎట్లా, ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
1: Where and how, in what way we should make of this use of
0: ఈ విచారణ చేసినప్పుడు మన పట్టుదల సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: When inquiring this direction, determination
0: కానీ
1: will be correct.
0: ఈనాటి యువకులకు ఈ ఆవేశం వచ్చినంత తక్షణమే ఈ పట్టుదలను వదిలిపెట్టి అందులో కార్యరూపంలో ప్రవేశిస్తుంటారు.
1: The modern youth, the moment they are agitated, emotional, they give up this determination, resort to action.
0: Tondara paatu undakoodu.
1: Never be in a hurry.
0: Shantanga manam oka karyamlo praveshinchali.
1: Be peaceful and act.
0: ఆ పట్టుదలలో మంచి చెడ్డలు రెండింటిని విచారించాలి.
1: ఇన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేట్.
0: మొట్టమొదటి విచారించాలి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొట్టమొదటి దీన్ని విచారించాలి.
1: ఫస్ట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: రైట్ అనేటువంటిది నీ కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
1: వెన్ యువర్ కాన్షియన్స్ టెల్స్ యూ ఇట్స్ రైట్, కమ్ ఆన్, స్టార్ట్.
0: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీబడీ టు స్టాండ్ ఇన్ ద విట్నెస్.
0: కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ ది కరెక్ట్ విట్నెస్.
0: చిత్.
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దిస్ చిత్ ఈస్ అవేర్నెస్.
0: అదే చిత్తు, అవే అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
1: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
0: పదములు వేరు వేరు కానీ
1: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
1: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
0: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాయి.
1: దో ది ఆబ్జెక్ట్ ఇస్ వన్, ఇట్ డిశ్చార్జెస్ వేరీడ్ ఫంక్షన్.
0: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ్ అంటారు.
1: When a Brahmin cooks, he is called a Brahmin cook.
0: ఒకే బ్రాహ్మణ పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
1: As Brahmin worships, he is a priest Brahmin.
0: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సాముద్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
1: If he is an astrologer and a palmist, we say పంచాంగ బ్రాహ్మణ.
0: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: Same Brahmin, basing on the function he discharges, he gets the title name.
0: చిత్తన్న, అవేర్నెస్ అన్న, కాన్షియన్స్ అన్న ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
1: దేర్ఫోర్ చిత్ అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
0: చిత్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: చిత్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: సత్ చిత్తు.

0: సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్.
1: చిత్ అవేర్నెస్ ఈస్ క్లోజ్ టు సత్ బీయింగ్.
0: సత్ అనేటువంటి దానిని నిరూపింపజేసేటువంటి చిత్.
1: ఇట్ ఇస్ చిత్ అవేర్నెస్ దట్ ప్రూవ్ సత్ బీయింగ్.
0: చిత్తే లేకపోతే సత్తును నిరూపించడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ యూ కెనాట్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్.
0: టంబ్లర్ దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలుగే దీనిని నిరూపిస్తుండాలి.
1: యూ ఫైండ్ ద టంబ్లర్, వాట్ ఈస్ దట్ ప్రూవ్స్?
0: ఈ వెలుగే టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి.
1: ఇట్ ద లైట్ దట్ మేక్స్ ద టంబ్లర్ షైన్.
0: టంబ్లర్ సూర్యుని ప్రకాశింపచేయటం లేదు.
1: ఇట్ నాట్ ద టంబ్లర్ దట్ మేక్స్ ద సన్ షైన్.
0: ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది బీయింగ్.
0: బీయింగ్ బీయింగ్
1: సత్ మీన్స్ బీయింగ్
0: ఉన్నది,
1: ఎగ్జిస్టెన్స్
0: ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, చేంజ్ లెస్.
0: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటి ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
1: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
0: కనుక మన కాన్షియస్ ని మనం ఫాలో చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
0: అది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఫోర్ ఎఫ్స్.
1: That's what Bhagwan tells us, four
0: F's.
1: Four F's.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: Who's your master?
1: Who's your master?
0: Ni conscience ni master.
1: Your conscience is your master.
0: Kanka ni conscience ni follow chai.
1: So follow your conscience.
0: Ni conscience ni guru.
1: And your conscience,
0: ni conscience ni daivamu.
1: That's God.
0: Ni conscience ni witness.
1: That is the witness.
0: కనుకని ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ యూ ఫేస్ ద డెవిల్.
0: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెలువకు.
1: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ది వికెడ్ యాక్షన్స్, వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్.
0: కనుకని ఫేస్ ది డెవిల్.
1: ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
0: ఏమైనా సాని పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి.
1: Let anything happen with all that determination, you should be ready to accomplish.
0: Pattinapattedo, pattane pattitiri, pattunegedudaka, atte undu.
1: Having determined to do a task, just hold on until it is fulfilled.
0: Talachina dediyo, talachane talachitiri, talupu tiredudaka povakundu.
1: Having thought, until the thought is answered, don't go back.
0: Korina dediyo korane koritiri korke chelludaka povakundu.
1: Having desired, until a desire is granted, don't leave.
0: Adigina dediyo adagane adigitiri adigina didudaka viduvakundu.
1: Having asked, don't drop, don't give up until it is given.
0: Poru padaleka tanaina bhovavalayu.
1: He has to confer grace out of disgust.
0: Vadalu teliyaka neevaina adugavalayu.
1: Or you should ask falling unconscious.
0: Antiye kani niyanta neevu tirigi povuta bhaktuni diksha kaadu.
1: Only that if you go on your own is not the quality
0: adi
1: of a devotee.
0: Diksha.
1: That is determination.
0: Adi determination.
1: That is determination.
0: Adi pattudala.
1: That determination.
0: Aa pattudala deni paina undali?
1: What is it?
0: Pavitramainatundi dani paina.
1: You should.
0: Paropakara sambandhamainatundi dani paina. ఈ పట్టుదల ఉంటుండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు డూ సీక్రెట్ థింగ్స్ అండ్ టు రెండర్
0: ఎవరికి ఉపకారం చేయక, నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు.
1: యూ షుడ్ నెవర్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్, దట్ వుడ్ నాట్ హెల్ప్ యూ ఐదర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ప్రాపర్ ఫ్రెండ్షిప్ ఫర్ దిస్.
0: ఆ మిత్రత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: అదే దైవం.
1: No, friend is God.
0: Real mitrudu daivame.
1: The real friend is only God.
0: Srut ani cheppindi Geeta.
1: Geeta anaga
0: emti? Ye vidhamainatundi phala apeksha lekunda.
1: Without expecting anything in return.
0: Ye danni kuda nee nunchi aashinchakunda.
1: Does not expect anything from you.
0: Ninnu ye vidhamainatundi danni korakunda.
1: It doesn't ask anything.
0: సర్వసంగ పరిత్యాగంతో
1: టోటల్ రెనౌన్సియేషన్.
0: సర్వ కార్యములు ఎందుకు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తం.
1: ఇట్ ఇస్ ద డివైన్ హ్యాండ్ దట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ టాస్క్ దట్ యు అండర్టేక్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర కూడాను.
1: ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్.
0: ఎప్పుడు కూడాను ఇది హెల్పింగ్ హ్యాండ్.
1: గాడ్స్ హ్యాండ్ ఇస్ ఆల్వేస్ ఎ హెల్పింగ్
0: హ్యాండ్. కనుకనే అట్టి సహాయాన్ని మనం కోరాలి.
1: దట్ హెల్ప్ వి షుడ్ ఆల్వేస్ డిజైర్ ఫర్.
0: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ అదర్ సార్ట్స్ ఆఫ్ హెల్ప్?
0: ఎన్ని కుక్కలు చిక్కితే గానీ ఒక పులితో సమానం అవుతుందా?
1: యూ మే హావ్ నంబర్ ఆఫ్ డాగ్స్, ఇఫ్ దే కెన్ ఆల్ నెవర్ బి ఈక్వల్ టు ఎ టైగర్.
0: కాదు కాదు, ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ఏదో ఈనాడు సూరత్వం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైన పట్టుదలను పడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ విత్ ద కరేజ్ దే డిటర్మైన్.
0: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
1: దిస్ వీక్నెస్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: ఒకనాడు
1: వన్ డే
0: అడవి లోపల ఉండినటువంటి జింకలన్నీ చేరి
1: ఆల్ ద డియర్ ఓవర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్
0: కాన్ఫరెన్స్ జరుపుకున్నాయట.
1: దే హెల్డ్ ఎ కాన్ఫరెన్స్.
0: ఈ కాన్ఫరెన్స్ లోపల
1: దేర్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద డే
0: ఆ డియర్ కంతా కూడా ఒక అధ్యక్షుడైనటువంటి వాడు ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడట.
1: ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ద డే హస్ వౌడ్ దేర్
0: మై డియర్స్ ఓ ప్రియమైనటువంటి జింకలారా,
1: హీ సెడ్ ఓ డియర్ డియర్స్,
0: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారం.
1: ఇన్ వాట్ వే వేర్ లెస్ దాన్ డాగ్స్,
0: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకు ఏమాత్రము లేదు.
1: వీ రన్ వెరీ ఫాస్ట్, ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
1: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
0: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
1: వీ కెన్ జంప్ హైయర్,
0: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి, కుక్కలకు అంతా కూడా తామసిక ఆహారమే.
1: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామసిక.
0: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
1: The food and habits of a dog are so low and mean.
0: జింకలను భగవంతుడైన కూడా ప్రేమిస్తుంటాడు.
1: God loves deer.
0: మనం సాత్విక హృదయలము,
1: pious heart.
0: శారీరకంగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కలవారము.
1: Because so much of power and
0: ability. మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
1: The legs are short.
0: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగలంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
1: The moment it kicks with that little leg, all the intestines will come out.
0: అంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూసి ఎందుకు మనం భయపడాలి?
1: We are so powerful. Why should we be afraid of a dog?
0: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
1: దే పాస్ ద యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
0: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది, తప్పక మేము అందరూ చేస్తామని అందరూ చేతులెత్తారు.
1: ఆల్ దేర్స్ వర్ రెడీ పాసింగ్ ద రిజల్యూషన్ యునానిమస్లీ.
0: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
1: లిసనింగ్ టు ద వాయిస్ వన్ డాగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బార్క్ లౌడ్లీ.
0: కుక్క అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింక అయినా లేదంతా పరిగెత్తిపోయినాయి.
1: By listening to the barking sound of the dog, not even one deer remained there.
0: ఏంటి ఈ నిర్ణయాలు?
1: What are these resolutions?
0: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరారు.
1: By the time it's a matter of action, all would run away.
0: ఈనాటి మాటలు కూడా అట్లనే ఉంటున్నాయి.
1: That's the modern trend.
0: మాటలు అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: కనుకనే మనము పనికి పరారు, తిండికి తయారు.
1: We are ready for food, for work we run away.
0: కాదు కాదు.
1: No.
0: తిండికి పరారు, పనికి తయారు. ఆ విధంగా ఉండాలి మనం.
1: వీ షుడ్ బి రెడీ టు డూ జాబ్.
0: ప్రతి దానికను కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ బి రెడీ యాక్షన్ ఓరియంటెడ్.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: దిస్ ఏజ్ ఇస్ హైలీ సేక్రెడ్.
0: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
1: ఇస్ వన్ ఆఫ్ ద డివినిటీ.
0: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
1: ఇట్ గివ్స్ యు
0: ఈ మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసును చెడగొట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ స్పాయిల్ దిస్ సీక్రెట్.
0: కాలం ఏ విధంగా కూడా వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ టైం.
0: దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఇన్ బ్యాడ్
0: కంపెనీ. ప్రవేశించకూడదు.
1: నాట్ హావ్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత, సదాలోచన చేత, సచ్చింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాటుపడాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ గుడ్ కంపెనీ, ఎంటర్టైన్ గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్, ఎమోషన్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
0: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
1: ఈవెన్ adults also will feel happy when they are
0: born. Kumaru yokka manchi pere manchi perunu techukovalani aashistuntaru.
1: All parents want you to get a good name and fame.
0: Manchi class lo first raavali.
1: You should stand first in the
0: class. Meenadu chuste ranks anta untuntai.
1: Today there are ranks.
0: Kani tana pravartana chuste blanks anta untai.
1: But his behavior is blank.
0: Ad rank idi blank.
1: Examination rank, life is blank.
0: Anta untuntadi.
1: This is the trend now.
0: కాదు అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
1: యూ షుడ్ సెక్యూర్ ర్యాంక్ ఇన్ ఎవ్రీ.
0: ఇంకే విధమైనటువంటి క్రాక్ అక్కడ రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్రాక్ ఎనీ టైమ్.
0: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతి భాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి.
1: బై టాకింగ్ టూ మచ్ వీ డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
1: If you meet a friend, say hello.
0: How are you? Goodbye.
1: Goodbye. That's all.
0: అమితంగా మాట్లాడకూడదు.
1: You should not talk too much.
0: అమితంగా మాట్లాడుతూ పోతే ఏమేమి వస్తాయో ఇంకా మన నుంచి.
1: By talking too much, you indulge in vain gossip.
0: అని అన్నెసెసరీ టాక్ అంతా అయిపోతుంది.
1: అన్నెసరీ మ్యాటర్స్
0: తద్వారా మనమే బలహీనుడైపోతాము.
1: దేర్ఫోర్ వీ బికమ్ వీక్.
0: ఈ బలహీనత చేతనే మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ వీక్నెస్ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే విద్యార్థులు
1: స్టూడెంట్స్
0: మితంగా మాట్లాడి అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
1: దే షుడ్ టాక్ లెస్, దే స్టడీ మోర్ అండ్ గెట్ వెరీ హై మార్క్స్.
0: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైనటువంటి భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై టాకింగ్ లెస్ యుల్ హ్యావ్ ప్యూర్ థాట్స్.
0: పవిత్రమైనటువంటి కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెట్టుంటాము.
1: యుల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేని మాటలన్నీ వస్తుంటాయి.
1: ద గాసిప్ సమ్ టైమ్ కమ్స్ ఆన్ ద
0: వే. తద్వారా శ్రవణం చేస్తాము.
1: యు లిసన్ టు ద వే.
0: శ్రవణం చేసినటువంటి క్రియలోపలు ప్రవేశపెడతాము.
1: అండ్ దెన్ యు ట్రాన్స్లేట్ ఇంటు యాక్షన్.
0: కనుక ఎవరి విషయంలో కూడా మనము దుర్భాషలు మనం మాట్లాడకూడదు.
1: లెట్స్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఎనీబడీ.
0: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వుడ్ నాట్ హేట్ ఎనీవన్ ఐదర్.
0: కనుకని అమిత భాషించు సూరత్వం అధికమయ్యే.
1: Therefore, this kind of valor of talking too much is more. The action is less and less. Life is full of pomp and show.
0: నేటి విద్యార్థి బ్రతుకు ఈనాటిదా ఈ పాటిదాయే.
1: దిస్ ఈస్ ది సార్ట్ ఆఫ్ మోడర్న్ లైఫ్ ఆఫ్ ద స్టూడెంట్.
0: చెడ్డ పేరు మనం తెచ్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: విద్యార్థి అనగా విద్యాం అత్తైతి విద్య. ఇది మనం విద్యార్థులుగా ఉండాలి.
1: ఎ స్టూడెంట్ మీన్స్ ద వన్ హూ ఎర్న్స్ ఫార్ స్టడీ.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ యువర్
0: టీచర్స్. తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ.
1: మదర్ ఈస్ గాడ్ టీచర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మన హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: యూ షుడ్ ఇన్స్టాల్ ది సీక్రెట్ ఐడియల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే మన విద్య యొక్క ఘనత విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
1: దెన్ ఓన్లీ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బి నోన్.
0: కానీ ఈనాటి విద్యార్థి విద్యార్థిగానే బ్రతకాలి.
1: ద మోడర్న్ స్టూడెంట్ విల్ హావ్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ ద స్టూడెంట్. హూ ఇస్ ద స్టూడెంట్?
0: జీవితం యొక్క నాలుగు అంతస్తుల మేడ.
1: ద లైఫ్ ఇస్ ఫోర్ స్టోరీడ్ మ్యాన్షన్.
0: ఏమిటి?
1: వాట్?
0: బ్రహ్మచర్యం.
1: ఫస్ట్ బ్రహ్మచర్యం.
0: గృహస్థం.
1: హౌస్ హోల్డ్.
0: వానప్రస్థం.
1: వానప్రస్థం.
0: సన్యాసం.
1: అండ్ సన్యాసం.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ ఇది.
1: దేర్ ఫోర్ స్టోరీస్.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ లోపల బ్రహ్మచర్యం విద్యార్థి దశ ఒక ఫౌండేషన్ పునాది వంటిది.
1: బ్రహ్మచర్య పొజిషన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన మూడంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి.
1: వెన్ దిస్ ఫౌండేషన్ సిలబస్ ఇస్ స్ట్రాంగ్ ఎవ్రీథింగ్ విల్ బి సెక్యూర్.
0: ఈ పునాది లోపలనే చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి కుప్పకూలినట్టు. ఆదర్శవంతమైనటువంటి గృహస్థుడిగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ ఐడియల్ హౌస్ హోల్డర్ యూ నీడ్ వెరీ గుడ్ ఫౌండేషన్ యాజ్ ఎ
0: స్టూడెంట్. మంచి పేరును సంపాదించాలి.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఇంటిలో బయట కూడా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి.
1: హోమ్ అండ్ అవుట్ సైడ్ యూ షుడ్ గెట్ గుడ్ నేమ్.
0: పుత్రోత్సాహమునాడు. పుత్రోత్సాహం పుట్టిన దర్శనమే చక్కెర పంచుకోవటం కాదు. పుత్రోత్సాహము
1: is not merely distributing sweets on the day one begets a son.
0: తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: Father will not be immediately happy on coming to know that he has a son.
0: పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహమునాడు పొందును తండ్రి.
1: ద డే వెన్
0: ప్రపంచమంతా జనులంతా కూడా నీ కుమారుడు మంచివాడు మంచివాడు అంటే అప్పుడు ఆ తండ్రికి చాలా ఉత్సాహం కలుగుతుంది.
1: When the whole world everybody praises your son, then the son will be happy.
0: తల్లిదండ్రులకు అందించాలి పుత్రులు.
1: It is the duty of the son to make the father so happy.
0: అందుకోసమే పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు తల్లిదండ్రులు.
1: Therefore parents want a son for this reason.
0: ఎందుకోసం?
1: Why?
0: వారి యొక్క వృద్ధాప్యం లోపల ఈ పవిత్రమైనటువంటి పేరును సంపాదించి వారు ఆనందాన్ని చేయాలని వారు కోరుతుంటారు.
1: They want to be happy in their old age listening to the name and the fame of their son.
0: అంతే కాని వారికి చెడ్డ పేరు కావాలని ఏదో పుత్రుడు పుడితే చాలని ఆ విధంగా వారు కోరరు. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు.
1: లెట్ దెమ్ బి ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ దే లవ్ దేర్
0: దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు కానీ దుర్మార్గుడైన తల్లిదండ్రులు లేరు.
1: దేర్ మే బి ఎ బ్యాడ్ సన్ బట్ దే విల్ నెవర్ బి ఎ బ్యాడ్ పేరెంట్.
0: కనుకని అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ ఎక్స్టాటిక్ బై గివింగ్ ఎ గుడ్ నేమ్.
0: మిత భాష అతిహాయి.
1: ఇఫ్ యూ టాక్ లెస్ యుల్ బి వెరీ హ్యాపీ.
0: సన్యాసాశ్రమం ముందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము వినటము మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనం చేతనే దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు.
1: ఎసెటిక్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అబ్జర్వింగ్ సైలెన్స్ విల్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్ విల్ నాట్ లిసన్ టు ఎనీథింగ్.
0: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్.
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
1: దే క్లోజ్ దేర్ ఐస్ అండ్ సిట్ ఇన్ మెడిటేషన్.
0: ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది?
1: హౌ ఇస్ ఇట్?
0: నిశ్శబ్దంగా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి సైలెంట్.
0: ఆ నిశ్శబ్దంలోనే భగవంతుని యొక్క నడక మనకు శబ్దం వినిపిస్తుంది.
1: ఇన్ సైలెన్స్ ఓన్లీ యు లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్
0: స్టెప్స్. ఈ శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుని వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది?
1: వెన్ యు ఆర్ సో లౌడ్ హౌ డు యు లిసన్
0: ఎంత నిశ్శబ్దంగా నీవు ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది.
1: ద మోర్ సైలెంట్ యు ఆర్ యు విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సైలెన్స్ ఇస్ గాడ్.
1: సో సైలెన్స్ ఇస్ గాడ్.
0: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము.
1: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్.
0: ఇప్పుడు ఒక చూడండి, మీరు చక్కగా విచారించి చూడండి,
1: చెవులు
0: రెండు గట్టిగా మూసుకోండి.
1: యూ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ.
0: ఈ మూసుకున్నప్పుడు
1: క్లోజ్,
0: అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి.
1: యు విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్. When you close your ears tightly, primal sound, Om, you listen to.
0: Adiye nishabdamloni shabdamu.
1: That is the sound in silence.
0: Neevu kevalam naalukunu bandhinchinappudu aa yokka shabdam andulo bayal deerutundi.
1: When you don't talk any longer, you listen to the sound.
0: Aa shabdame brahmamu.
1: That sound is brahma.
0: Kanukani shabdam.

0: none of the sound.
1: ఏ శబ్దం అది?
0: వాట్ సౌండ్?
1: నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకని మౌనము దినమునకు ఒక గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ వన్ అవర్ అట్లీస్ట్ పర్ డే.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి యొక్క శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: చూడండి, శ్రమపడి పనిచేస్తాము.
0: You work all the daytime.
1: రాత్రి ఒక్కతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night,
1: రెండవ దినము చురుగ్గా మనం పనిచేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means various limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసుకు కూడా విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can be rest.
1: నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలోక అమనస్కము అన్నారు.
0: In Vedantic parlance it's amanaska, withdrawal of the mind.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: Amanaska means withdrawal of the
1: mind. గాఢ నిద్రలో మనసు లేదు.
0: In deep sleep there is no mind.
1: స్వప్నంలో కూడా మనసు ఉంది.
0: In dream there is
1: mind. స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నిటిని సృష్టించుకుంటుంది.
0: The mind in the state of dream creates
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: It creates its own self.
1: కానీ గాఢ నిద్ర లోపల సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: In a deep sleep there is no mind.
1: దాని వల్లే దానికి సుషుప్తి, గాఢ నిద్ర, మంచి నిద్ర అన్నారు.
0: So it is called సుషుప్తి, good sleep, sound sleep.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపచేస్తుంది.
0: Then is the divinity that manifests.
1: కనుకనే స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: Therefore one is the gross, the subtle, the causal.
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: That causal final state is deep sleep.
1: తర్వాత తుర్యాస్థితము, తుర్యావస్థ, అది ఏ గాఢమైనటువంటి తత్వము.
0: Final is తుర్య, which is ultimate.
1: మహత్తరమైన శక్తి.
0: The mighty power.
1: దీనియే తుర్యావస్థ అన్నారు.
0: This is called the state of తుర్య.
1: జాగ్రత్త,
0: వేకింగ్,
1: స్వప్నం, సుషుప్తి, తుర్యావస్థ, నాలుగు స్థానములు.
0: The waking state, the dreaming state, the deep sleep state and turiya.
1: Kanuka manamu turiyavastha lopala enta vishrantanu manam teeskovali.
0: In the last state of turiya
1: kaani aneka mandi pillalu nidra lopala kudanu sarainaatundi okka idi undadu, eppudu kudanu talustune untaru edo okati.
0: Because even while you are in sleep we go on thinking.
1: నిద్ర కూడా పోరు చాలా మంది.
0: మెనీ డోంట్ స్లీప్.
1: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
1: ఒక నైట్ అంతా మేల్కొని 20 pages చదువుతాం మనము.
0: We spend the whole night reading 20 pages.
1: ఏ ప్రయోజనం చదివి?
0: What is the use?
1: 20 pages చదివావు.
0: You have gone through 20 pages.
1: తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
0: Next morning you don't remember even one page of.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
0: Because the natural sleep is very essential.
1: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
0: By giving up sleep you will never pass.
1: కానీ నిద్రపో.
0: Sleep.
1: Early get up.
0: And then get up early.
1: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి, అప్పుడు కావాల్సింది చదువుకో.
0: గెట్ అప్ ఎర్లీ అట్ 3 o'clock ఇఫ్ నెసెసరీ రీడ్.
1: అంతేకాని నిద్ర మాత్రం చెడుపుకోకూడదు.
0: బట్ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్.
1: తిండి లేకపోయినా మనం ఉండవచ్చును, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టము.
0: వీ కెన్ లివ్ వితౌట్ ఈటింగ్ బట్ వీ కెనాట్ లివ్ వితౌట్ స్లీపింగ్.
1: కనుకని నిద్ర చాలా అవసరము.
0: సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నిద్రే సమాధి స్థితి అన్నారు.
0: ఇట్ ఓన్లీ స్లీప్ దట్ గివ్స్ ది స్టేట్ ఆఫ్ సమాధి.
1: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
0: సో డోంట్ గివ్ అప్ స్లీప్.
1: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
0: డోంట్ బి వరీడ్.
1: ఎందువల్ల?
0: వై?
1: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
0: యాజ్ వి గో ఆన్ టాకింగ్ త్రూఅవుట్ ద డే దే కమ్ బ్యాక్ టు అస్ యాజ్ రీసౌండ్.
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: అన్ని మన యొక్క మాటల చేతను, చేతల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: దే కమ్ బ్యాక్ టు అస్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అమితంగా మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
0: డోంట్ టాక్ టూ మచ్ కట్ షార్ట్ యువర్ టాక్.
1: అవసరమైన మాటలు మాట్లాడుకోండి.
0: Talk what is
1: subject
0: necessary.
1: సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
0: You can talk on matters.
1: హలో అంది, హలో అని అంతే.
0: ఆల్రెడీ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్.
1: పైసా ఇచ్చి కనిపించుకుంటే 4 వేలు ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగానటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
0: Regard the relationship by spending naya paisa, you cannot give it up even spending 4,000 later.
1: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఎవరితో విరోధము వద్దు.
0: డోంట్ బి ఎన్ ఎనీమీ టు ఎనీబడీ.
1: కాలేజీలో ఎంత కాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంటారు.
0: ఆఫ్టర్ ఆల్ యూ మే స్టే హియర్ ఇన్ ద కాలేజ్ ఫర్
1: 3 టు 4 ఇయర్స్. ఈ పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: డ్యూరింగ్ దిస్ టైమ్ విచ్ ఇస్ ద పాసింగ్ క్లౌడ్, వై షుడ్ హ్యావ్ రిలేషన్?
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: తల్లిదండ్రులకు సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ.
0: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామినేషన్ పేరెంట్స్ విల్ ఫీల్
1: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది.
0: ఇఫ్ యూ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్, ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్,
1: ఒకవైపు కాలం వ్యర్థము,
0: యు ఆర్ వేస్టింగ్ టైం,
1: మనసు కష్టము,
0: అండ్
1: ధన వ్యర్థము,
0: మనీ ఇస్ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్,
0: ఎనర్జీ ఇస్ వేస్ట్,
1: అన్ని వేస్ట్ అయిపోతుంది,
0: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్.
1: కాబట్టి లైఫ్ వేస్ట్ అయిపోతుంది.
0: సో లైఫ్ ఇస్ అల్టిమేట్లీ వేస్ట్.
1: కనుక ఒక క్షణమైన వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
0: వి షుడ్ సీ దట్ వి విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
1: హితముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
0: ఇఫ్ యు టాక్ లెస్ యు విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక
0: సో
1: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: మన హార్ట్ మన దైవత్వాన్ని తలిచి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
1: పాప భీతిని కూడా పెంచుకోవాలి.
0: వి షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పాపమే రాకుండా చూసుకోవాలి.
0: వి షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

సత్యం ధర్మం అహింసై శాంతి ప్రేమ మానవుని

0: In this world, for man, these five qualities of Satya, Dharma, Ahimsa and Shanti and Prema are verily like the five pranas, the pancha pranas, the quintessentials, the life-giving forces. Amongst these five again, love indeed, which is the noblest and the highest, and one which has to be sought for. Therefore, in your heart, foster, nourish and sustain this element of love.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the Divine Atma.
1: Manava Janma Chala Utrushtamainatuvantidi.
0: This life of a human being is rather difficult to get.
1: Ee medha vikasamanandu kudanu kudamiyandugala jeevulannintiyandu ee manavattam uttama sthanam nandukunnadi.
0: Not only in terms of giving rise to and sustaining the body as such, but also in the acts of letting the intellect blossom forth, this is what you wish to see in what we call as man amongst all living forms in this world.
1: Aite manavudu prakritikanga durbaludu.
0: But in a manner of speaking, man is a weakling.
1: Antiye kaadu. Tana yokka jeevitamu parimitamainatuvantidi.
0: But not only that, his life has to come. It has an end.
1: Parimitamaina jeevitamunandu durbalamattamainatuvanti manavattamunandu divyatvanni prakatimpajesukoneatuvanti aatma shakti okka manavuni yandu maatrame unnadi.
0: But then in this life which has an upper limit and which is basically a weakness all around, there is this power of the atma, the atma shakti in man and man alone.
1: Aite medha vikasamuto kudinatuvanti manavudu parimitamainatuvanti jeevitamunandu ee medha shaktini sattakam gavinchukunetuvanti pravartana yande tana jeevitamunu ankitam gavinchali.
0: He is given the power of the intellect, and though his life has to come to an end sooner than later, he should nevertheless strive to see to it that this intellect is given the role it has to play.
1: Prachina kalamu nundi Bharata deshamulo ఈ పంచ సూత్రములను ప్రాణములుగా భావించి ప్రచార ప్రబోధములు కలిపినటువంటి పవిత్ర దేశము ఈ భారతదేశం.
0: This ancient land of Bharat is that sacred land wherein the efficacy and the guiding principle in these five principles have been highlighted and handed down to man down the ages.
1: భారతదేశమునందు అనేక సాంప్రదాయములు అనేక తెగలు అనేక మతములతో కూడి ఉండినప్పటికీ అనేకత్వమునందు ఏకత్వంగా భావించి విశ్వసించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటి దేశము భారతదేశం.
0: This land of Bharat is once again a land rich in tradition, rich in customs, and therefore, though it has been having these things like caste and religion, it has nevertheless sustained itself against the onslaughts of time.
1: ఏకత్వమే భారతీయుని యొక్క లక్ష్యము.
0: And has realized the principle of oneness in the many.
1: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులు భారతదేశం యొక్క సాంప్రదాయమును అనేక రీతులుగా కల్పనలు చేసి దీన్ని వంచడానికి ప్రయత్నిస్తూ వచ్చారు.
0: బట్ దోస్ హూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ రిచ్ ట్రెడిషన్ హావ్ ట్రైడ్ టు గివ్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మిస్ఇంటర్ప్రిటేషన్స్ టు దిస్ ఏన్షియంట్ ల్యాండ్.
1: అన్ని మతములను అన్ని తెగలను అన్ని సాంప్రదాయములను అన్ని ఆచారములను ఏకత్వంగా భావించి ఒకే మాత్రమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసినటువంటి యొక్క దివ్యత్వం ఒక భారతీయ తత్వం.
0: The great divine principle, which is there to be found only in this ancient land, is that amongst all these differentiation of religion, caste, traditions and norms, there is a basic oneness of purpose.
1: Adiye mana samskruti.
0: And that is this rich culture of ours.
1: Naranji pandiyandu aneka tonalu veru veruga kanipistuntai.
0: In an orange fruit, you can come across the different entities which you...
1: Orange. అయితే తనలు వేరువేరుగా కనిపించినప్పటికీ పైన అన్నింటినీ ఏకత్వంగా కప్పబడినటువంటి యొక్క చర్మం ఒక్కటి.
0: There are different pieces, no doubt, making up this orange fruit. But the skin that covers them all is one and the same.
1: అదే విధముగాని అన్ని మతములను, అన్ని సాంప్రదాయములను, అన్ని తెగలను, అన్ని కులములను కూడాను ఏకత్వంగా భావించి కులము ప్రధానము కాదు, గుణమే ప్రధానమని బోధించినటువంటి దేశము భారతదేశము.
0: In the same manner, though we have been having things like different religions, castes, traditions and norms, etc., this culture has proclaimed to us the truth that it is not the caste which is important, but the oneness of purpose that's important.
1: Jati kante niti mukhyamani, matamu kante mamata abhivruddhi ani bodhinchinatuvanti desham bharatiya samskruti.
0: Rather than the race, it is the character which is important, and rather than the religion, it is one's ideal that's important. This is the lesson given down to us.
1: మతము ప్రధానము కాదు, మమత ప్రధానము.
0: రిలిజన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ సో మచ్ యాస్ యువర్ ఫీలింగ్ వన్ విత్ యువర్ సెల్ఫ్.
1: నీ జాతి ముఖ్యము కాదు, నీతియే దీనిలో ముఖ్యము.
0: యువర్ కాస్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, యువర్ రేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ యువర్ క్యారెక్టర్ ఈస్ ఇన్ డీడ్ ఇంపార్టెంట్.
1: నీతిని మమతతో అభివృద్ధి గావించినటువంటి మానవత్వము.
0: ద హ్యూమన్ నేచర్ ఇస్ దాట్ వెరీన్ యూ ట్రై టు ఫర్దర్ ది కాజ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, స్ట్రెంగ్థెన్ ఇట్.
1: కనుక సత్య, ధర్మ, అహింస, శాంతి, ప్రేమలు అనేటువంటివి మానవతా ప్రధానమైనటువంటి ప్రాణములు.
0: దేర్ఫోర్ ది వెరీ ఎసెన్షియల్ వైటల్ లైఫ్ గివింగ్ ఫోర్సెస్ టు మ్యాన్ ఆర్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య, ధర్మ, అహింస, శాంతి అండ్ ప్రేమ.
1: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైనటువంటి మానవత్వాన్ని వీక్షింపజేసి, ప్రకటింపజేసి, ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
0: These five principles are such wherein one can realize oneself by blossoming forth of one's own nature, one's own realization, and one's own understanding of oneself.
1: Manavuniki charitra pradhanamu.
0: For man, history is important.
1: Vyaktitvam aadharamu.
0: His own individual nature is the key.
1: Jatiyata mukhyamu.
0: His sense of patriotism is important again.
1: Pavitram aadharamu.
0: Sacredness is again his guiding principle.
1: Aikamatyame deeni yokka pradhana tattvamu.
0: And the principle of unity is the key to this.
1: Kanukane charitramu, vyaktitvamu, జాతీయత, దివ్యత్వము, ఐకమత్యము ఇవి కూడాను పంచ సూత్రములు, భారతీయుని యొక్క శాస్త్రములు.
0: సో వీ ఆల్సో హ్యావ్ దీస్ ఫైవ్ కాంపోనెంట్స్ మేకింగ్ అప్ వన్స్ ఎగ్జిస్టెన్స్ వర్త్ వైల్, వన్స్ హిస్టరీ, క్యారెక్టర్, వన్ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం అండ్ ద లైక్.
1: దీనిని పురస్కరించుకుని ఆధునిక కాలమునందు భారతదేశమునకు హిందూ దేశము, హిందూ దేశము అని పేరు పెట్టు వచ్చారు.
0: ఇట్స్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ట్రెడిషన్ ద రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ this land of Bharat has also been called the land of Hindu land. Hindu
1: angleyulu ee Hindu desham ani peru pettinappatikini bharatiya sampradayamunu evvarukonu ee matram kodanu maatchutaku veelu kaadu, cherchutaku alavi kaadu.
0: Though this name of Hindu was given to us by the Anglicans, it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
1: Indulo kodanu varu teliyaka vanchinchi దీన్ని హిందూ అనేటువంటి పదములు ఏర్పరిచినప్పటికీ ఇందులో కూడాను పంచప్రాణ సూత్రములు ప్రకాశించుచే ఉంటున్నవి.
0: Though as a form of deceit they gave this name Hindu, they have unwittingly given to us again in this term Hindu the five essential principles.
1: ఆంగ్ల భాషలో HINDU ఈ యొక్క ఐదు అక్షరములు.
0: Now this word Hindu is constituted by these five letters HINDU.
1: హెట్ అనగా హిస్టరీ,
0: హెచ్ స్టాండింగ్ ఫర్ హిస్టరీ,
1: ఐ అనగా ఇండివిజువల్ అనగా వ్యక్తిత్వం,
0: ఐ స్టాండ్ ఫర్ వన్స్ ఇండివిజువాలిటీ,
1: ఎన్ అనగా నేషనాలిటీ అదే జాతీయత,
0: ఎన్ స్టాండ్ ఫర్ నేషనాలిటీ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం,
1: డి అనగా డివోషన్ అనే కాకుండా డివినిటీ అని కూడా చెప్పవచ్చు.
0: డి అగైన్ స్టాండ్స్ నాట్ ఓన్లీ ఫర్ థింగ్ లైక్ డివోషన్ బట్ ఆల్సో ఫర్
1: అదే దివ్యత్వము,
0: దట్ ఈస్ యువర్ డివినిటీ.
1: యు అనగా యూనిటీ.
0: And U stands for the word unity.
1: Kanuka ee Hindu aneetundi padamulandu kudanu history, vyaktitvamu, jatiyata, divinity, unity aneetundi ee panchapranamulu panchasutramuluga ninchi unnavi.
0: Therefore we have in this word Hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity and unity.
1: Ee unity ne moksham aniyu.
0: This unity is indeed liberation.
1: ఈ యొక్క ప్రభువైనటువంటి యొక్క చరిత్ర ఇదియే భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క ధర్మమనియు
0: And the very first among these, this history is basic to whoever could be called a Bharatiya.
1: Mana vyaktitvame nijamainatvanti yokka jatiyetaniyo.
0: One's own individuality connotes one's own sense of belonging to the country.
1: Ee vyaktitvanni penchukunnappude divyatvamalo aavirbhavistundaniyo.
0: Only when you give, let this individuality of yours come to the surface, there will be a thing like nationality.
1: Itti divyatvame mochamanaku aadharamaniyo.
0: Rather, there will be a thing like divinity, and only when you have realized the divine, there is a sense of fulfillment, liberation.
1: Indulo dharmatta kama mochamulu purushartamuluga bhavistu vacharu.
0: Then again, we have these purushartas in the form of dharma, artha, kama, and
1: mocha. Kani ee naadu duradrishtavashattu manavulu dharma arthamulu visarjinchi kamamune pradhanamainatvanti yokka lakshyamunu chesukoni tadwara jeevitamunu gadupatu vastunnaru.
0: But unfortunately today, man has forgotten the first two, dharma and artha. He goes after this kama and in the process has lost sight of his sense of liberation.
1: Dharma mochamulu variki emo arthame kavatam ledu.
0: One does not really understand what these two terms mean, dharma and moksha.
1: Madalu leka kommalu ee reetiga puttagalavu.
0: Without roots in the first place, how can you think of the branches?
1: Artha kamamulane kommalapaina jeevinchetuvanti vyakti ఏనాటికైనా కిందికి దిగక తప్పదు.
0: వన్ హూ ఇస్ ట్రైంగ్ టు ఈక్ అవుట్ ఎ లివింగ్ ఆన్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ అర్థ అండ్ కామ, సూనర్ దెన్ లేటర్ హీ హాస్ టు కొలాప్స్ అండ్ ఫాల్.
1: ఈ అర్థకామముల్ని ఆధారంగా చేసుకున్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితంను వ్యర్థము గావించుకోవటమే అవుతుంది.
0: సో వన్ హూ హాస్ దిస్ అర్థ అండ్ కామ, దీస్ బ్రాంచెస్ హాస్ హిస్ సపోర్ట్, హీల్ బి మేకింగ్ హిస్ లైఫ్ అండ్ ఎక్స్ట్రాస్ ఇన్ ఫ్యూటిలిటీ.
1: ధర్మ మోక్షములు లక్ష్యం నన్ను ఉంచుకుని అర్థకామములు అనుభవించడమే నిజమైన పురుషార్థమని కూడా నువ్వు గుర్తించాలి.
0: The true purushartha, on the other hand, contains in recognizing these ideas of dharma and moksha and then leading your lives on artha and kama.
1: Kaliyuga prabhavam che manavudu prati padamunaku kudanu nanarthamulu kalpinchi anarthamulu swikarinchi yadarthamulu visarjinchutu vachunnadu.
0: It is the influence of the present times of the Kaliyuga that man loses sight of the significance of any word or term. He seeks different varied interpretations which are terms in contradiction.
1: తన యొక్క జీవితమును వ్యర్థము గావించుకోవటమే అవుతుంది.
0: సో వన్ హూ హాస్ దిస్ అర్థ అండ్ కామ, దీస్ బ్రాంచెస్ హాస్ హిస్ సపోర్ట్, హీల్ బి మేకింగ్ హిస్ లైఫ్ అండ్ ఎక్స్ట్రాస్ ఇన్ ఫ్యూటిలిటీ.
1: ధర్మ మోక్షములు లక్ష్యం నందు ఉంచుకుని

0: terms in contradiction.
1: అంతరార్థాన్ని విచారించటం లేదు.
0: He does not go for the significance contained.
1: ఒక చిన్న విషయం.
0: Here is a small example.
1: సూర్యోదయం కాగాని మనం చాలా ఆనందిస్తున్నాము.
0: Now we tend to rejoice at the fact that the sun has risen.
1: కారణం,
0: what's the reason?
1: మన కర్మలను ఆచరించి ఏదో భోగ భాగ్యములను పొందాలని, మన జీవితమును ఆనందమైనటువంటి జీవితంగా గడపాలని మన యొక్క వాంఛ.
0: Because it's our desire that we undertake the daily task assigned to us and thereby derive some joy and happiness.
1: కర్మనే జరగకుండా జన్మనే జరగదు అని వారి యొక్క విశ్వాసం.
0: Because we tend to believe that without performing our duties there is no question.
1: ఈ కర్మలన్నీ కూడాను కేవలము భోగ భాగ్యముల నిమిత్తమై ఆచరిస్తూ వస్తున్నారు.
0: Now all these activities or actions of ours are for the sake of our own material happiness and joy.
1: సూర్యాస్తమం కాగానే చాలా ఆనందిస్తూ ఈ కర్మలు ఆచరించినటువంటి కాయమునకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
0: Likewise, as the sun sets, we tend to try and give rest to the body which has undergone a great deal of trouble through the day.
1: అయితే వీరికి తెలిసినటువంటి అర్థం ఏమిటి? కర్మాచరణ నిమిత్తమై సూర్యోదయం జరుగుతున్నదని, దేహం యొక్క విశ్రాంతి నిమిత్తమై సూర్యాస్తమం జరుగుతున్నదని, ఈ సూర్యోదయ సూర్యాస్తమం రెండు కూడాను మానవునికి ఆనందాన్ని అందిస్తున్నదని వీరు భావిస్తున్నారు.
0: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done, and the sun has set so that you can experience comfort for the boy, for the body.
1: ఇది యథార్థం కాదు.
0: But then this is not the significance of these.
1: నిజముగా ఈ సూర్యోదయ సూర్యాస్తమం యొక్క అంతరార్థాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఆనందాన్ని అనుభవించడు.
0: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
1: ప్రతి సూర్యోదయ సూర్యాస్తమం రెండు కూడాను మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
0: Because every sunrise and every sunset marks yet another day in the life of man. It reduces his lifespan.
1: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది సూర్యోదయ సూర్యాస్తమములు.
0: So this rising of the sun and the setting of the sun has snatched away day from your life.
1: వీడు దినదినమును కూడాను అంత్యమునకు సమీపించుతూ వస్తున్నాడు.
0: In other words, you are approaching day by day your own end.
1: దీని ఎందు ఉండినటువంటి అంతరార్థం ఒకటి, మానవుడు భావించి అనుభవించేటువంటి బాహ్యార్థం మరొకటి.
0: This being the inner significance, we give some other interpretation and tend to feel joy and happiness.
1: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
0: In this world, nothing in the world is given to man for his own sake.
1: పనిబడి 10 దినములు పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
0: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
1: Paruna nimittamai 10 dinamulu edo oka hotel lo jeevistu ostuntadu.
0: Now because he has to do this work of his, he spends 10 days in a hotel.
1: Tana pani purti kaagane tirigi tana sasthanam cheruntadu.
0: As soon as he finishes his work, he gets back to his place.
1: 10 దినములు హోటల్ లో ఒక గృహంలో ఉండినంత మాత్రమున ఆ గృహము తన సొంతం అవుతుందా?
0: జస్ట్ బికాస్ యూ హావ్ స్టేడ్ 10 డేస్ ఇన్ ఎ హోటల్ హాస్ ఇట్ బికమ్ యువర్ హోమ్?
1: అదే విధముగానే మానవుడు తల్లి, తండ్రి, ఆస్తి, పాస్తి ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
0: లైక్ వైజ్ మ్యాన్ టెన్స్ టు ఫీల్ that the mother, the father, his possessions, material, and all that has been handed down to him by his ancestors are his own.
1: ఇవన్నీ కూడా కేవలం విశ్రాంతి మందిరములకు మాత్రమే కానీ సొంతము కాదు.
0: But what you have to understand is, these are there so that you can take some momentary rest. They are not your own.
1: కారణము తనతో రావు.
0: Reason being, they do not go with you, come with you.
1: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
0: If they are verily his, why don't they accompany him?
1: తనవి కావు కనుకనే తనతో రావు.
0: Because they are not his, they do not go with him.
1: ఇలాంటి పరిస్థితిని యందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
0: ఇన్ సచ్ మ్యాటర్స్ వెన్ యూ టెన్ టు గో డీప్ ఇన్ టు ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్ కెన్ యూ రియలీ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
0: దెర్ఫోర్ దిస్ లైఫ్ స్పాన్ ఆఫ్ మ్యాన్ ఇస్ రాదర్ లిమిటెడ్
1: మేధా వికాసము ఎక్కువ.
0: వేర్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ ఇస్ స్టూపెండస్
1: ఈ మేధాశక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
0: Through the power of the intellect, that which has an end, that your lifespan, try to sanctify it, make the best of it.
1: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
0: How can we seek this sense of fulfillment?
1: ధనమున్నది.
0: We have money.
1: బలమున్నది.
0: We have strength.

0: ఉన్నది.
1: వి హావ్ అవర్ ఓన్ క్వాలిటీ,
0: అధికారం ఉన్నది.
1: అండ్ వి హావ్ ఎ సెన్స్ ఆఫ్ అథారిటీ.
0: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
1: దీస్ హావ్ టు బి ఛానలైజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే సో దట్ వీ కెన్ గెట్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్.
0: ధనమున్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములో ప్రవేశపెట్టి దాన్ని దుర్వినియోగం చేయటము మంచిది కాదు.
1: జస్ట్ బికాస్ వీ హావ్ మనీ వీ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ మనీ అండ్ టేక్ టు ఈవిల్ అన్డిజైరబుల్ వేస్.
0: దానిని కూడాను సాత్విక మార్గంలో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
1: ఈవెన్ దిస్ మనీ హ్యాస్ టు బి గివెన్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఆఫ్ ఇంపార్టెన్స్.
0: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టుదమో దానికి అంత విలువైనటువంటి యొక్క స్థాయి కూడా అందుకుంటుంది.
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి యూజ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేటస్. వీ హ్యావ్ టు అకార్డింగ్లీ గివ్ ఇట్ ఇట్స్ ప్లేస్.
0: మనం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడాను తరిగిపోతున్నది.
1: బికాస్ వీ డి నాట్ మేక్ ద బెస్ట్ పాసిబుల్ యూజ్ ఆఫ్ ఎనీ గివెన్ థింగ్, వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్స్ దేర్ ఫర్.
0: కనుక ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి సాత్వికమైనటువంటి కర్మలు ఆచరించి తద్వారా సంతోషాన్ని అనుభవించాలి.
1: సో ఎవ్రీ లిటిల్ థింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సేక్రెడ్ పర్పస్. వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ యూజ్ ఇట్ అకార్డింగ్లీ. దేర్ఇన్ లైస్ ద సాంక్టిఫైయింగ్ ప్రాసెస్ ఆఫ్ అవర్ లైఫ్స్.
0: ఈ మేధాశక్తిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టుటకు తగినటువంటి ఒక ఊహలు పన్నాలి.
1: లైక్ ఫర్ ఇన్స్టెన్స్, హౌ డస్ వన్ యూజ్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్?
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు.
1: Now, misuse of money is evil, it's been said.
0: దీనిని దుర్వినియోగం చేయరాదు.
1: We should not misuse money.
0: భగవంతుడు నీ యొక్క చిత్తమును మాత్రమే ఆశించును కానీ నీ విత్తాన్ని ఆశించడు.
1: God would rather like to go for your heart. He is not after your money or wealth.
0: నీ నీతిని మాత్రమే తాను కోరును కానీ నీ జాతిని తాను ఏమాత్రము ఆశించడు.
1: He seeks your character. He does not go to what caste or religion you belong to.
0: మానవ జాతి ఎందు పుట్టి మహత్తరమైన యొక్క దివ్య శక్తిని చేకూర్చుకొని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: Born of the human race and endowed with this powerful intellect and this innate spark of divinity, try to realize it, come to understand your own nature.
0: కానీ కలి ప్రభావం చేత మానవుడు తెల్లవారేంటి మొదలు రాత్రి పరుండినంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థం.
1: But because the influence of these Kali times, right from the moment he gets up till he goes to bed,
0: స్వార్థమనే సంకెళ్లలో మానవుడు బంధితుడై తద్వారా అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: He indulges in actions which are selfish to the core and he lets himself be bound in this idea of selfishness.
0: ఏది తలంచినా స్వప్రయోజన నిమిత్తమే తాను సంకల్పించుతున్నాడే కానీ పరార్థ నిమిత్తమై ఏమాత్రం కూడా ప్రాకులాడతలేడు.
1: Whatever he wishes to do, it is for his own selfish interest. He doesn't care for others.
0: పరాత్మతత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకుని ఈ స్వార్థము స్వప్రయోజనం త్యాగం చేసుకునేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
1: Or how does he try to understand what lies beyond the పరాత్మతత్వం? We should try to go for that even as we are indulging in what we are doing.
0: భక్తి భక్తి భక్తి అనగా కేవలము భజనలు ధ్యానములు జపములు ఇత్యాది కర్మలు ఆచరించడం మాత్రమే భక్తి కానేరదు.
1: We keep talking about భక్తి or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do dhyana or sing bhajan.
0: Parulanu himsinchaka parulanu dushinchaka parulanu kashtapettaka sadhyamainanta varaku kudanu variki sahaya bhutuluga nilchali.
1: We shouldn't hurt others' feelings. We shouldn't criticize them. We shouldn't ridicule them. To the extent possible, we should try and go and help them.
0: Manavulandaru sodara bhavanni penchukovali.
1: And we should have this feeling of brotherhood amongst all men.
0: Appude ee lokamu భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
1: ఓన్లీ దెన్ విల్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ వెరీలీ బికమ్ హెవెన్.
0: దిన దినములకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
1: డే బై డే దిస్ బ్రాడ్ అవుట్లుక్ అండ్ యాటిట్యూడ్ ఇస్
0: సంకుచితమైన భావములు పెరుగుతున్నవి.
1: మోర్ అండ్ మోర్ ఆఫ్ నారో మైండెడ్నెస్ ఈస్ క్రీపింగ్ ఇన్.
0: తాను తనవారు అనేటువంటి యొక్క స్వార్థము తప్ప పరులు పరవారు అనేటువంటి ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు పెంచుకుంటలేదు.
1: More and more it's a case of I, mine and thine. This differentiation. You're all the while bothered about yourself. You don't get others.
0: Nenu aneetunte pradesham nunchi manamu aneetunte gamyam cheratame jeevitham yokka antarartham.
1: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
0: Jeevitham antayi kudanu nenu nenu nenu aneetunte yokka sthayi ende undina gamyam ni eritiga cheragaladu.
1: If all through the life you are remaining in the state of I, how can you hope to reach your destination?
0: Kanukane దేశములో ధనము ప్రధానమే.
1: బట్ దెన్ యాజ్ ఫర్ యాజ్ అవర్ ఎగ్జిస్టెన్స్ గోస్ మనీ ఇస్ ఇంపార్టెంట్ నో డౌట్.
0: గుణము అవసరమే.
1: యూ నీడ్ క్యారెక్టర్ ఆల్సో.
0: బలం కూడా నువ్వు చేకూర్చుకోవలసినది.
1: అండ్ సర్టన్లీ యూ మస్ట్ స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్.
0: అయితే దీనిని ఎంతవరకు ఎట్టి మార్గములో ఏ విధమైన పవిత్రములో మనం దీనిని అనుభవించాలి?
1: బట్ హౌ ఫార్ డూ వీ గో క్యాటరింగ్ టువర్డ్స్ దీస్ నీడ్స్ అండ్ వాట్ ఇస్ ద వే ఇన్ విచ్ యూ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దెమ్.
0: గోవు పెరుగు కొలది కొమ్మును కూడా పెరుగునట్టుగా మన ధనము పెరుగు కొలది అహంకారం కూడా పెరుగుతుంది.
1: నౌ యాజ్ ద కౌ గ్రోస్ సో డూ ద హార్న్స్ గ్రో ఇట్ ఇస్ సెడ్. సో ఆల్సో యాజ్ ద మనీ గ్రోస్ ఆ సెన్స్ ఆఫ్ ఈగో ఆల్సో గ్రోస్.
0: ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానకయ్యెచ్చును. ధనముడిగిన మదముదుగును మదముడిగిన దుర్గుణంబు మానునివేమా అన్నాడు. ఈ ధనము చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అహంకారములకు అభిమానములకు గురి అయి తన మానవత్వాన్ని మరచి తాను జీవితం వ్యర్థం గావించుకొనుచున్నాడు.
1: సో మనీ అండ్ వెల్త్ ఫాస్టర్ ది సెన్స్ ఆఫ్ ఈగో ఇన్ వన్ సెల్ఫ్ అండ్ దిస్ ఇన్ టర్న్ గివ్స్ రైజ్ టు ఈవిల్ టెండెన్సీస్ ఇన్ ది ప్రాసెస్ వన్ లూజెస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్.
0: భారతదేశంలో అన్నము లేక అల్లాడేటువంటి వారు కోటాను కోట్ల గలరు.
1: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ ద ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ కుడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ టు ఈట్.
0: మానవుడు దురాశలతో మునిగి దుఃఖంతో కుంగిపోతున్నాడు.
1: And man is weighed down by a sense of burden of troubles.
0: ee dukkhamunu nivritti gavinchukune nimittamai aatharanu arikattukomani bodhinchaam.
1: Now by way of putting an end to this sorrow and grief, put a ceiling
0: arikattukunnappude aanantham chekurutundani kudanu deeni yokka antarathamu.
1: Put a ceiling on your desires because therein lies the key to happiness.
0: Aithe sadhakulainatundi meeru kudanu deeni yokka arthanni chakkaga gurtinchalekapothunnaru.
1: But even those of you here who claim to be sadhakas have not understood the true significance of this concept.
0: Ceiling on desires anaga deeni yokka artham emiti mana yokka aasananu arikattukovatam ani deeni antartham.
1: Now what does this mean, ceiling on desires? It merely means curbing our desires.
0: Ee vidhamainatundi aasananu arikattukovatam valla dhanamunu kudanu kontha nilabettukunna varam avutam.
1: Now even as we curb our desires thus, we can also accumulate some money.
0: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవటానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
1: దట్ మనీ ఇన్ టర్న్ కుడ్ బి యూజ్డ్ టు సపోర్ట్.
0: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించి పెట్టినటువంటి వారం అవుతాం.
1: టు సపోర్ట్ ఎ ఫెలో బీ అండ్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ చారిటబుల్ పర్పస్ ఆర్ ఫర్ సమ్ వర్త్ వైల్ కాజ్.
0: కుటుంబంలో చెలరేగినటువంటి సమస్యలను కూడా ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
1: ఆల్సో బై సేవింగ్ అప్ దస్ దిస్ మనీ కుడ్ బి యూజ్డ్ టు ఎలీవియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్. కలియుగము
0: ధనమూలం విరం జగత్తు. ధనము లేకపోతే ఏ యొక్క చిన్న కార్యం కూడా మనం చేయలేము.
1: బికాస్ వితౌట్ మనీ వీ కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌ మైన్యూట్.
0: కనుకనే కుటుంబ పోషణ కోసమని పరోపకార నిమిత్తమని పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము ceiling on desires ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాం.
1: Therefore, to support one's own family, to extend help to others, and to carry out some sacred and noble task, money is necessary. That's why we have stated ceiling on desires.
0: మన సమస్యలలో ceiling on desires లో నాలుగు ప్రధానములైనటువంటివి.
1: And then again, in our organization, this idea of ceiling on desires is fourfold.
0: ధనమును వ్యర్థం చేయవద్దు. ఇది మొట్టమొదటిది.
1: The first one is, do not waste money. Do not misuse money.
0: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
1: సెకండ్ ఇస్ డు నాట్ వేస్ట్ ఫుడ్.
0: కాలమును వ్యర్థము చేయవద్దు.
1: థర్డ్ థింగ్ ఇస్ నాట్ వేస్ట్ టైం.
0: మీ యొక్క శక్తిని మేధస్సును వృధా కరపోవద్దు.
1: అండ్ దెన్ డు నాట్ మిస్ యూజ్ ఫ్రిటర్ అవే యువర్ సెన్స్ ఆఫ్ ఎనర్జీ యువర్ సెన్స్ ఆఫ్ పర్పస్.
0: కనుక డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ ఎనర్జీ. ఈ నాలుగింటి ఎందుకును ఒక దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకుని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనము స్థాపించాము.
1: Therefore, in this fourfold path you have, do not waste money, do not waste food, do not waste time, do not waste energy. Therein lies the key to understanding and realizing the innate divinity.
0: కానీ కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు ప్రోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి కార్యానికి మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరార్థమని భావించి వారి వారి కార్యములు యందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు నుండి కడుతున్నారు.
1: దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ మెనీ హావ్ అండర్స్టూడ్ దిస్. There are many people who

0: for the sake of falling in line with this idea of stealing on desires, keep away a certain money, no doubt, and they try to put aside in the bank, in their own accounts.
1: Dhanasito Sai yokka samasthanu ne prarambhinchaledu.
0: Sai has not launched this organization for the sake of money.
1: Mee yokka aasanu arikattukoni vairagya margamunandu divyanandamunu anubhavinchamani naa yokka aasa.
0: It has been my hope that you'll curb your desires, develop this sense of detachment, and thereby experience untold bliss and joy.
1: Kani atti pavitramainti naa bhavamunu artham chesukonaka kevalamu stealing on desires lopala dhanamunu maatrame samastaku arpitam gaavinchukotam idi pradhana lakshyanga meeru bhavistu vacharu.
0: So you have lost sight of this sacred hope of mine, and you have given yourself away to feeling that if you save enough money, it's more than enough under the ceiling on desires.
1: Idi sariyainatuvanti margam kaadu.
0: This is not the correct way of interpreting this.
1: Ee naadu Bharata deshamulo ceiling on desires aneetuvanti roopamulo desires nu maatramu anaga aasalanu maatramu arikattukonaka kevalam dabbunu maatrame progu chesi Satyasai Trust peru lopala 60 lakshalu kattaru.
0: Today in this country of Bharat, misguided by this idea that this is what the ceiling on desires means, people have saved up money and in the name of the Satsai Central Trust have accumulated 60 lakhs of rupees.
1: Nenu dhanam nasam cheyatunte yokka pichcha bhavam naalo ledu.
0: I never have this dirty feeling of trying to go for wealth.
1: Ee naade kaadu ee naadu kudanu nenu evvarini inta varaku kudanu nenu dhanam kavalani aashinchinatunte kshanam kudanu ledu.
0: Not only today but also in the past, never has there been a moment or a second when I have craved.
1: Na pavitramainatuvanti karmale aa dhanamulaku taginatuvanti karyamulu jarugutu vastunnayi.
0: When I have craved and longed for money, all these noble intentions behind every action of mine, each of them themselves would generate the money necessary.
1: Kanuka naaku ivvalsinatuvantidi naaku pavitramainatuvanti prema tattvam tappa ee dhanamu naaku akkaraledu.
0: So what you have to give me today is this sacred concept of love, not this filthy money.
1: మీరందరూ ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచారము తలిపి భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క మన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
0: ఆల్ ఆఫ్ యూ షుడ్ గెట్ టుగెదర్ అండ్ బీ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ప్రొక్లెయిమ్ ద లా ఆఫ్ డివినిటీ ద వరల్డ్ ఓవర్ అండ్ క్యారీ దిస్ నోబుల్ మెసేజ్ అండ్ ద సేక్రెడ్ మెసేజ్.
1: జనసేవనే జనార్దన సేవనే అనేటువంటి విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: హ్యావ్ దిస్ గాడ్ ఫీలింగ్ దట్ సర్వింగ్ మ్యాన్ ఈజ్ వెరీలీ సర్వింగ్ గాడ్.
1: నేను నాది అనేటువంటి సంకుచిత భావాన్ని త్రుంచివేయాలి.
0: Try to let go, discard the feeling of mine and thine.
1: ee naadunnatundi prapancham yokka samasyalu okka prema dwaraane pariharam kaagalavu.
0: Today's problems of the world could be solved only through the medium of love.
1: Prema lekapovatam chetane అడవిలో ఉండినటువంటి యొక్క క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
0: బికాస్ దేర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ లవ్, మ్యాన్ ఇస్ బిహేవింగ్ వర్స్ దాన్ ద బీస్ట్ ఇన్ ద జంగల్.
1: కనుక ప్రేమ భావాన్ని పెంచుకొని సంకుచిత భావాన్ని త్రుంచుకొని దివ్యమైనటువంటి యొక్క విశాల హృదయంతో సమాజ సేవలో పాల్గొనాలి.
0: సో హ్యావ్ ది సెన్స్ ఆఫ్ లవ్ గ్రోయింగ్ ఇన్ యూ, కట్ డౌన్ ఆల్ యువర్ నారో ఫీలింగ్స్, డెవలప్ ఎ బ్రాడ్ విజన్ అండ్ జంప్ ఇన్ టు సర్వీస్ ఆఫ్.
1: ఈనాడే కాదు ఏ నాటికైనా కూడాను సత్యసాయి సంస్థలకు ధనమునకు ఎట్టి సంబంధం కూడా ఉండదని నా ఆశ.
0: ఇట్స్ నాట్ ఓన్లీ టుడే బట్ సర్టన్లీ ఎనీ టైమ్ ఫర్ ఎవర్ ఇట్స్ మై హోప్ ఫాండ్ హోప్ అండ్ ఫీలింగ్ దట్ దేర్ నో లింక్ బిట్వీన్ సత్సాయి ఆర్గనైజేషన్ అండ్ మనీ.
1: చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: బికాస్ ద లింక్ బిట్వీన్ మనీ అండ్ ఎనీ ఆర్గనైజేషన్ ఇస్ అ వెరీ డేంజరస్ వన్.
1: ఇంతే కాదు సంస్థ యొక్క పేరును కూడా చెడగొడుతుంది.
0: నాట్ ఓన్లీ దిస్, ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
1: సత్యసాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నెముక వెన్నెముక వంటి వారు.
0: Men of the Satsai organization are like the spinal column of a body.
1: ఈ యొక్క కార్యకర్తలు సక్రమమైనటువంటి మార్గమును ప్రవర్తించకుండా ఈ యొక్క సంస్థ అనేటువంటి యొక్క దీని వెన్నెముకనే విరిగిపోతుంది.
0: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
1: కనుక సంస్థను పెడమార్గమునందు పట్టించకండి.
0: So see to it that the organization does not decay.
1: అన్ని సంస్థలకు ఆదర్శవంతమైనటువంటి ఈ సత్యసాయి సంస్థను దివ్యమైన భవ్యమైన నవ్యమైన మార్గంలో ప్రవేశపెట్టి సత్కీర్తిని తెచ్చుకోండి.
0: This Satsai organization, which is a trend setter for all the other organizations, try to see to it that it attains a glorious name.
1: మనకు సత్యసాయి సంస్థకు ఎట్టి సంబంధం కూడా ఉండదు.
0: There is no link, no relationship between money and the organization.
1: అట్టి సంబంధం కలిగినటువంటి సమస్త సత్యసాయి సంస్థ కానేరదు.
0: And the Satsai organization, any organization having a link with money is not the Satsai organization.
1: ప్రేమతో ప్రేమ హృదయంతో హృదయం మాత్రమే సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది.
0: Love for love and a heart to heart link, this is the aim and purpose of the Satsai organization.
1: ఈనాడు మన భారతదేశం నందుండినటువంటి ప్రతి ఒక్క రాష్ట్రపు యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు కనుక ఏ ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారో, ఏ ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు భిక్షం ఎత్తుకున్నారో, ఆ భిక్షం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
0: సో టుడే wherein are gathered all the state presidents and other officials of each of the state organizations, this is what I am wanting you to do. The money that you have collected in terms of your own state wise quotas in the districts and in your own cities and towns, ye
1: jilla nunchi meer vasoolu chesaro aa vasoolu dekka dharmam aa jilla endi sarinikunte sevana selapi dinuku dikkulenatunte variki deenito taginatunte sahayam cheyandi.
0: I am returning to each state whatever it has collected, and the money that you have collected from each of your districts, try to get the funds back to the concerned districts and use it for the sake of the poor, the destitute and the helpless ones.
1: నిమ్మలను నేను కోరినది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయి ఇకపోతున్నది.
0: My hand stretches forward just for one thing from each of you and from all of you, and that is pure
1: love.
0: Love which is serene, unsullied love, untainted love.
1: ఇంకా దేనికి నీ నా చేయి ఈ విధంగా పోదు, ప్రతిదానికి నా చేయి ఈ విధంగా పోయేది, కానీ ఈ విధంగా ఏనాడు కూడా నువ్వు తిరగదు.
0: My palm never stretches out for anything else by way of seeking something. For every other thing, it only tends to give and give and give.
1: కనుక నేను ఏనాటికైనా కూడాను సత్యసాయి పేరుతో కొంత ధనమును వసూలు చేసినా ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
0: So try to be firm of this conviction that even if some money has been connected in the name of the organization, Satsai has nothing to do with this.
1: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
0: I have never sought, I will never seek, and I am not seeking this money.
1: Karuka neenu aashinchinadi okka pavitramainatundi bhavame.
0: What I seek and hope for is this noble idea.
1: Ee pavitramaina bhavam kudanu naa koraku kaadu.
0: This sacred feeling and response from you,
1: loka kalyanam koraku.
0: That again is not for my sake, it's for the well being of the world at large.
1: Ee loka kalyanam koraku satya sai samastalo undinatundi sabhyulandaru kudanu pavitra hrudayamunu abhirudhi parichukoni ee prapanchamulo praveshinchi చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి.
0: సో దిస్ ఐడియా దట్ యు ఆల్ హియర్ అండ్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ షుడ్ గో బ్యాక్ ట్రై టు క్లెన్స్ అండ్ ప్యూరిఫై ద సొసైటీ అరౌండ్ యూ అండ్ బ్రింగ్ బ్యాక్ టు ఇట్ ద ఓల్డ్ ఫర్గాటన్ వాల్యూస్ ఆఫ్ లైఫ్.
1: మన పని సేవ, సేవ, సేవ ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: ద ప్రైమరీ టాస్క్ అహెడ్ ఆఫ్ us is one of service and nothing but service.
1: ఇంకా రెండవది,
0: ద సెకండ్ థింగ్,
1: ప్రతి వ్యక్తి కూడాను సంకుచితమైన భావంతో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సాయి ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ అనగా సాయి కుటుంబము, సాయి కుటుంబము అని సంకుచితమైనటువంటి పదములు ఉపయోగపెడుతున్నారు.
0: Now every person that you come across keeps uttering these words, brothers and sisters of the Sai family, the emphasis being on the Sai family, the Sai family. This is a narrow mindedness on your part.
1: Kanuka munmundu ee Sai family anetundi Sai anetundi padamu upayogapettakandi.
0: Henceforth do not use this word Sai.
1: Andaru manava kutumbami,
0: because all belong.
1: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారు ఉన్నారు.
0: బికాస్ దిస్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యామిలీ, దే కుడ్ బి పీపుల్ హూ హావ్ ఫాండ్నెస్ ఫర్ ద నేమ్ ఆఫ్ రామ ఆర్ కృష్ణ ఆర్ సాయి.
1: నాలో అటువంటి సంక్షిప్తమైన భావం లేవు.
0: ఐ హావ్ నెవర్ గివెన్ రైజ్ టు సచ్ నారో ఫీలింగ్స్.
1: మీరందరూ ఒక సాయి ఫ్యామిలీ అని కాదు, దివ్యమైనటువంటి యొక్క భవ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క కుటుంబం. ఈ భగవంతుడు అనేటువంటిది సర్వ దేశముల వారికి, సర్వ కులముల వారికి, సర్వ తెగల వారికి, సర్వ కాలముల వారికి కూడా ఇది సమన్వయమైనటువంటిది.
0: యువర్ మెంబర్స్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ, యూ డి నాట్ బిలాంగ్ టు ఎ నారో సెక్ట్ లైక్ ది సాయి ఫ్యామిలీ. యు ఆర్ వెరీలీ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవన్స్ అండ్ ఎవ్రీవన్ బిలాంగ్స్ టు గాడ్.
1: ఒక్క పేరు, ఒక్క రూపము సంకుచితమైనటువంటిది.
0: వన్ నేమ్, వన్ ఫామ్ కనోట్ నారో మైండెడ్నెస్.
1: అన్ని రూపములు, అన్ని నామములు కూడా ఒక్కటే అనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
0: We should try and give us this feeling that all names and all forms are equally valid.
1: ముఖ్యముగా ఈనాడు మీకు ప్రధానమైనటువంటి యొక్క 10 సూత్రములను నేను చెప్పదలుచుకున్నాను.
0: Today, particularly, I embark upon the task of giving to you 10 basic principles.
1: మొట్టమొదటిది జనని జన్మభూమిశ్చ. కన్న తల్లి ఎటువంటిదో జన్మమిచ్చినటువంటి భూమి కూడాను అటువంటిది.
0: The first thing is, just as your mother, your very own mother who has given birth to you, the land that has given birth to you is your home.
1: మానవుడు కూడాను దేశాభిమానం కలిగి ఉండాలి.
0: So every person should have the sense of feeling for one's motherland.
1: ఏ దేశం వారు ఆయా దేశాభిమానమును అభివృద్ధి పరచుకున్నట్లో దోషము లేదు.
0: Whatever country you belong to, you have the sense of patriotism.
1: తన దేశమును తాను అభివృద్ధి పరిచినంత మాత్రమున పరదేశమును కూడాను మనము విమర్శించరాదు.
0: There is nothing wrong in it. But also you should not indulge in criticizing some other country or people belong to some other nation.
1: కనుక ఒక దేశమును విశ్వసించటం చేత మరొక దేశమును ద్వేషించటం అనేటువంటిది ఉండకూడదు.
0: By having trust and faith in your own country, you should not try and put down some other country.
1: కనుక కల ఎందు మాత్రం కాని ఇంక ఏ విధమైనటువంటి ఊహలు ఎందు కాని దేశ ద్రోహములకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
0: So either in your thoughts or even in your remotest dreams, there should be no room for bringing grief and sorrow to your country.
1: కనుక ప్రతి మానవునికి దేశాభిమానం చాలా ముఖ్యమైనటువంటిది.
0: So for every person, this pride in one's own motherland is important.
1: అది మొదటిది.
0: That's the first principle.
1: రెండవది, సర్వ మతములు కూడాను మనం ద్వేషించక గౌరవించాలి.
0: The second principle is, never have any hatred towards any religion. Try and honor and respect all religions equally.
1: ఈ దేశాభిమానముతో పాటు అన్ని మతములను గౌరవించటము అది రెండవది.
0: So even as you have the sense of belonging to your own motherland, also respect all religions equally.
1: ఇంకా మూడవది,
0: the third one.
1: ఈ మూడవది ప్రతి ఒక్క మానవత్వమును కూడాను సోదరత్వంగా భావించి ప్రేమించాలి.
0: The third principle is developing the sense of brotherhood of man. Look upon the next person as your own brother.
1: మన జాతి ఒక్కటే మానవ జాతి.
0: There is only one caste in the caste of humanity it is.
1: ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వారం కనుక మానవులందరూ ఒక్కటే అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి ప్రేమించాలి.
0: All of us belong to the human race, so everyone is equal, thereby love each one.
1: ఇంకొక లౌకిక మార్గమునందు ప్రతి గృహమును కూడాను పరిశుద్ధపరచుకోవటము, గృహము యొక్క పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధపరచుకోవటము ఇది నాలుగవది.
0: Now we come to the fourth principle. Speaking purely in a worldly way, keeping one's own house clean, the surroundings pure and clean. This is the fourth injunction.
1: ఈ గృహమును, గృహ పరిసర ప్రాంతములను పరిశుద్ధము గావించుకోవటం చేత కొంత ఆరోగ్యము, ఆనందము కూడాను చేకూరుతుంది.
0: This will give rise to a sense of being healthy and also there will be a sense of hygiene around.
1: కనుక ఇది లౌకిక జీవితమునకు ఎంతనో ఉపకరిస్తుంది.
0: This in turn will help your own worldly life.
1: దానము దానమనగా మన దేశమునంత బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
0: This word charity does not mean that the people of this land are full of beggars.
1: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కాని మనము దానము చేయకూడదు.
0: Now we can provide some support and means to support for the beggars, but should not try and give in the form of charity.
1: వీరికి ఒక ఉపాధిని కలిగించి ఏదైనా ఒక ప్రదేశములో కొంత ఏర్పాట్లు గావించి కాలకాలమునకు ఇంత ఆహారము, వారికి వస్త్రము, వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కల్పించవచ్చునే కాని బజారులో అడ్డం వచ్చినటువంటి వారికంతా కూడాను డబ్బులిచ్చి డబ్బులిచ్చి డబ్బులిచ్చి తద్వారా భారతదేశమంతా బిచ్చగాళ్లు అనేటువంటి యొక్క చెడ్డ పేరును తీరాదు.
0: Now what you must try and do is provide a base so that they could live. Provide them with food, clothing and other conveniences in a proper way. Rather than that, if you go on giving alms to all the beggars around you,
1: మనము బిచ్చమివ్వటం చేతనే ప్రతి పట్టణములయందు ప్రతి పల్లెలయందు కూడాను అందరూ కూడాను సోంబేరత్వాన్ని పెంచుకుని బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.
0: You are helping in the growth of these beggars, thereby this country has become synonymous with beggars and laziness also has crept in. This is not proper and correct.
1: ఇంకా ఆరవది,
0: the sixth point,
1: లంచం ఇచ్చి పని చేసుకోవటం కాని లంచం ఇచ్చి లక్ష్యం పుచ్చుకుని పని చేయటం కాని సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
0: Either by giving bribe or by taking bribe and getting your work done, this is not part of the Satyasai organization framework.
1: సత్యం పుచ్చుకోవటం కాని లంచము లంచం ఇచ్చుకోవటం కాని సత్యసాయి సంస్థలకు చాలా ద్రోహం జరుగుతుంది.
0: Either giving bribes or accepting bribes is against the very dictates of the Satyasai organization.
1: కనుక ఈ వ్యక్తులందరూ కూడా ఈ యొక్క లక్ష్యం తన యొక్క దృష్టిని దుంచుకొని ప్రతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
0: దిస్ ఈస్ సంథింగ్ విచ్ యూ మస్ట్ బేర్ ఇన్ మైండ్ కంటిన్యూస్లీ అండ్ కేర్ఫుల్లీ.
1: ఇంకా ఏడవది,
0: నౌ ద సెవెంత్ పాయింట్,
1: మానవత్వంలో అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
0: దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ వన్ హ్యాస్ టు ఫేస్ అట్.
1: ఈ సమస్యలను పరిహారం గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలను మనం పట్టుకోవాలి.
0: Now we must try and seek ways and means of finding solutions to these problems and difficulties.
1: మనలో కొన్ని విధమైనటువంటి ద్వేషములు అసూయలు పెరుగుతుంటాయి.
0: Now we have these feelings of hatred and envy and jealousy and the like.
1: ఈ యొక్క ద్వేష అసూయలను కొంతవరకు అరికట్టుకునే నిమిత్తమై కొంత విశాల భావాన్ని పెంచుకోవాల్సి వస్తుంది.
0: By way of curbing this sense of envy or jealousy, we must try and develop our own outlook.
1: ఈ యొక్క విశాల భావం కలగాలంటే జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
0: So if you wish to broaden your vision and outlook, there should be no differences on the basis of race or caste or creed or country.
1: జాతి మతములను పాటించరాదు.
0: We should not go by what is laid down strictly in terms of one's
1: religion. నీ పద్ధతులను నీ గృహంలో నీవు ఆచరించవచ్చు.
0: Or one's country. Whatever is given to you in your own home,
1: కానీ సమాజంలో వీటిని పాటించడం చేత కొన్ని ప్రమాదములు కూడా సంభవిస్తాయి.
0: Follow these in your house, all right. But try to carry them.
1: ఒకరిని వంచించటము మరొకరిని అభివృద్ధి గావించటము జరుగుతుంది.
0: If you carry these to the society, there could be difficulties around you.
1: కనుక సమాజంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడా సోదర భావంతో మనం ప్రేమించాలి, కానీ జాతి మత భేదములు ఏమాత్రం కూడా పెంచుకోరాదు.
0: Rather than this, love the other person as your own brother. Don't look upon him as belonging to some other creed or religion or country.
1: 7వది, తమ పనులే తాము చేసుకోలేనటువంటి వారు సమాజ సేవను ఏ రీతిగా చేయగలరు?
0: The next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
1: కనుక సత్సాయి సంస్థలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి, కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.
0: The members of Satsai organization should try and do things, their own task by themselves. They shouldn't depend on others.
1: అనేక మంది శ్రీమంతులుగా ఉండవచ్చును.
0: There could be many wealthy people, all right.
1: వారిలో ఒక విధమైనటువంటి యొక్క పరివారాన్ని పెట్టుకోవచ్చును.
0: They could have people, servants to
1: assist. కొన్ని పనులకు మాత్రమే వారిని ఉపయోగించుకోవాలి, కానీ తన సొంత పనిని కూడా ఆ పరివారంతో చేయించుకోవటం ఇది సోమరత్వం.
0: These servants and assistants could help you in a few tasks, no doubt. But your own work, you must do yourself.
1: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
0: Because a person thus is a lazy one and he can never do service to society.
1: సమాజ సేవ చేయనటువంటి వాడు సాయి సంస్థలో ఉండటకు అర్హుడు కాదు.
0: One who cannot be of service to society has no right to belong to the Sai organization.
1: కనుక సమాజ సేవ చేసే నిమిత్తమై మొట్టమొదట తన సేవను తాను చేసుకోవాలి.
0: So if you wish to serve the society, serve yourself first.
1: ఇది 9వది.
0: This is the 8th point.
1: Inka 10వది.
0: Now we come to, sorry, this is the 9th one. We come to the 10th point.
1: Daiva preeti papa bheeti kalagali.
0: You must have love for God and fear of sin.
1: Nirantaramu bhagavantunni preminchu.
0: Love God incessantly.
1: Papanni dveshinchu.
0: And have hatred for fear, sin.
1: Papamu chesinanta kalamu kuda nu daivamu neeku chikkadu.
0: So long as you keep committing sin, God can never be yours.
1: 10 లక్షణములు కూడాను సత్యసాయి సంస్థల వారు తూచా పాటించక తప్పదు.
0: These 10 injunctions, it is necessary and imperative for the Satsai organization members to follow.
1: ఇంతే కాకుండా మరొకటి, ఇది జనరల్ గా అన్నిటికీ సామాన్యమైనటువంటి ఒక సమస్య.
0: In addition to all this, there is yet another point which is a general one in nature.
1: ప్రభుత్వం యొక్క అనగా చట్టం యొక్క నిబంధనలు మనం ఏమాత్రం కూడా మితిమీరి పోరాదు.
0: వి షుడ్ నెవర్ గో అగెయిన్స్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్.
1: ప్రభుత్వం యొక్క చట్టమును మనం తూచా నడుచుకోవాలి.
0: వి మస్ట్ గో బై, వి మస్ట్ ఫాలో టు ఎవ్రీ లెటర్ అండ్ వర్డ్ వాట్ ఈస్ హ్యాండెడ్ డౌన్ టు
1: అస్. సంస్థల యందు ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీనిని సరైన మార్గంలో మనము దానిని అనుభవించి ఆచరించి ప్రభుత్వానికి కూడా ఆదర్శాన్ని నిరూపించాలి.
0: So members of Satsai organization should follow these rules and regulations in letter and spirit and be models for the government too. In the spirit, whatever is laid down by the government, they should follow these rules of the government and be ideals to others.
1: కనుక చట్టవిరుద్ధమైనటువంటి ఒక కర్మలు మన సంస్థలో చేయరాదు.
0: So something which goes against the law, we should never embark on doing that.
1: వీటిని మీరు హృదయమునందు ప్రతిష్ట గావించుకుని తద్వారా మన సంస్థకు సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ రావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: You should firmly implant these 10 points as your guiding principles, and I am hoping and blessing you that you shall succeed in your endeavors and bringing this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of November 21st, 1985, during Bhagwan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: పెట్టినది తినవు, నీ మన ఇంటిలో పుట్టినది తినవు, లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని. యశోద కృష్ణుణ్ణి పట్టుకొని అడుగుతూ ఉన్నది, కృష్ణ నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నదేదా, కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లలు పుట్టెలకుని పోయి పట్టెళ్ళు గల ఉట్టును తినవు, నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: యశోద caught hold of Krishna and went on talking to him this way. Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
0: Kani. తన ఇంటిలో ఉన్నటువంటివి తనకి ఎప్పుడు కూడా రుచిగా ఉండవు. బయట ఇంటివి తనకి అతి మధురమైనటువంటి రుచి.
1: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
0: లడ్డు మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
1: యూ హ్యావ్ ది ఓనర్ ఆఫ్ ఎ స్వీట్ షాప్ విత్ ఆల్ ది స్వీట్స్ అవైలబుల్. హీ స్మెల్స్ ఆల్ ఆఫ్ ది స్వీట్స్ బట్ హీ డజంట్ రిలిష్, హీ డజంట్ పార్టేక్ ఈవెన్ వన్.
0: గాలికి ఊపి పరిగెత్తిపోయేటువంటి ఆ బరువులు మాత్రము తాను తింటూ ఉంటాడు.
1: బట్ హీఈస్ ఆఫ్టర్ దిస్ పఫ్డ్ రైస్ which is after all the tasteless.
0: కశ్యపుడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పుచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
1: యూ హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ బట్ యట్ ఆస్క్ హిమ్ ఓన్లీ వన్ బోన్ దట్ వీ షుడ్ హ్యావ్ ఎ చైల్డ్.
0: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి ఒక ప్రసాదము.
1: అండ్ దిస్ ఈస్ ది గిఫ్ట్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ ద డివైన్.
0: ఎన్నియో యజ్ఞములు చేశాడు, 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞములకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగమును చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
1: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్. It was Ashwamedha Yaga which was finally undertaken and Krishna appeared in his form there.
0: నూరు యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
1: In spite of performing 100 of the sacred rituals, he didn't have the mental peace.
0: Ashwamedha Yagamunaku ప్రయత్నించినప్పుడే ఈ

0: వామనుడు అందులో ప్రవేశించాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఎట్ ద టైమ్ వెన్ అశ్వమేధ యాగ వాస్ అండర్టేకెన్ వామన ద డ్వార్ఫ్ అపియర్డ్ దేర్ మేనిఫెస్టెడ్.
0: కానీ పురోహితుడు వచ్చి నీవు ఇతనికి ఏమాత్రం కూడాను చోటు ఇవ్వకూడదు.
1: ద ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్ డోంట్ పే హీట్ టు హిస్ వర్డ్స్.
0: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు,
1: బ్రాహ్మణుడు
0: కాదు, చాలా గొప్పవాడు.
1: ది వన్ హూ హాస్ కమ్ హియర్ ఈజ్ నాట్ సింప్లీ ద వామన ద షార్ట్ వన్, హీస్ ఎ మైటీ పర్సన్.
0: అయ్యా, నాకు మూడు అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
1: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
0: కానీ చేరిన పురోహితులందరూ కూడాను ఎంతయో బోధ చేశారు. అయ్యా, నీవు బ్రాహ్మణులకు నీవు అతన్ని ఆశిస్తున్నావు. కాదు కాదు, అతను బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు. అలాంటి వారికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
1: All of the pandit, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
1: The king replied, I can't go back by the word given.
0: బలచక్రవర్తి మహా గట్టి హృదయుడు.
1: And he has got the strong faith in God, full of
0: మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రము మరువడు.
1: He will never break his promise. He will keep it up.
0: కనుక నేను మాట ఇచ్చిదిని.
1: Yes, I have given the promise.
0: అది ఏమి కోరినను నేను ఇవ్వగలను.
1: I am ready to give whatever that he asks for.
0: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మాల మాదిరి చేసి అతనికి అర్పిస్తాను.
1: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
0: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
1: The 8th one is Ashwamedha.
0: దాన్ని కూడాను అతని పాదాలకు అర్పితం చేస్తాను.
1: That I will offer to your lotus feet.
0: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
1: And all the sacred rituals have been made into a garland and it adorned the head of the god.
0: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞము, 108 యజ్ఞములు ఇవన్నీ.
1: Each one represents one yajna, 108 in total.
0: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు, బ్రహ్మాండమంతకుడును నిండిపోయాడు.
1: వామన హ్యాస్ బికమ్ మైటీ, జైంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
0: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండమునే ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
1: The preceptor said, you have considered him as an ordinary one.
0: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
1: not nearly 3 feet.
0: ముల్లోకాలు కూడాను తీసుకోగలడు.
1: He will occupy all the 3 worlds.
0: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
1: You are deceiving yourself by the form that you see in front of you.
0: కానీ దానిని స్వీకరించి బల చక్రవర్తి గొప్ప విశాల హృదయుడయ్యి అతన్ని మెచ్చుకున్నాడు.
1: Having offered the 3 feet, the emperor Bali got a very good name, highly reputed.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే మరణమున్నది అన్నాడు.
1: If one breaks the promise, it is death.
0: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
1: In this age of Kali, so many promises are made, but nobody would keep them up.
0: కానీ ద్వాపరయుగములు మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
1: But in the Dwapara age, nobody ever gone back the promise given.
0: కనుక బలచక్రవర్తి నేను తప్పను అన్నాడు.
1: So Emperor Bali said, I'll keep up my promise.
0: కానీ చెప్పినట్టుగా కృష్ణుడికి దానం చేశాడు, అంతా కృష్ణుడికి అర్పితం చేశాడు. నాది అనేటువంటిది ఏది లేదు.

0: as he declared, he has offered everything to God and said, nothing belongs to me, everything is yours, O
1: Lord.
0: So he surrendered and completed the performance of the ritual.
1: ఇది ముఖ్యం కాదు. కృష్ణుని యొక్క లీలల్లో మహత్తరమైనటువంటి లీలలు, మహాశక్తివంతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు కృష్ణుడు.
0: The sport of Krishna is beyond all narration, comprehension and estimate.
1: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
0: People went on extolling, praising the Lord, the inhabitants.
1: Vamanamurtini varnistu vachchadu.
0: They have been narrating God Vamana.
1: Ee Vamanudu Mahachakravarti.
0: And you have the emperor on one hand.
1: Kashyapunaku puttinatvanti muddula biddadu.
0: And he is the dearest child of Kashyapa.
1: Aa Kashyapudu nayana నీకేం కావాలన్నప్పటికీ నేను ప్రసాదిస్తాను.
0: వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ కన్ఫర్.
1: ఎవరిని నీవు ఆశించవద్దు.
0: ఇన్ ఫ్యాక్ట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ.
1: అడిగి పుచ్చుకోవటం కంటే అడుగకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనము.
0: ఇట్ సింప్లీ గ్రేట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ వాట్ ఈస్ డెస్టిన్డ్, వాట్ ఈస్ గివెన్ టు యూ, రాదర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్.
1: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
0: ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్స్ లార్డ్.
1: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకటి ఎందుకు నీవు ఆశించాలి?
0: యు ఆర్ బీయింగ్ సో పవర్ఫుల్, ఓనర్ ఆఫ్ ద హోల్ కాస్మోస్, వై డు యూ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ
1: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
0: సో సేయింగ్ ది ఎంపరర్ ఆఫర్డ్ వాట్ ఎవర్ దట్ ఆస్క్ ఫర్.
1: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
0: వామన ఇస్ సో షార్ట్, ద డ్వార్ఫ్.
1: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
0: దో హీ సో షార్ట్, సో స్మాల్ ఇన్ స్టేచర్, బట్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ది యూనివర్స్.
1: అతనికి ఏది కూడా ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ హ్యావ్ ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాంప్లసెన్సీ.
1: హ్యూమన్ లెవెల్ కంటే కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
0: ద హ్యూమన్ లెవెల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్.
1: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
0: The divine is limitless.
1: Parmitamalaku minchi
0: transcends limitation.
1: Prodhuna ratri kudanu suryodayam jarugutu untuntadi.
0: You find the sunrise happening every time.
1: Dinni evaru nimistu vacharu.
0: Who is the controller of sunrise?
1: Tana yokka niyamam tanu paatistu vachadu.
0: He observes his own regulation.
1: Itti vichitramainatvanti shakti oka kaliyugamunandu gaani mari ee yugamunandu gaani ఎక్కడ కూడా జరగలేదు.
0: దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ ఇస్ నాట్ లిమిటెడ్ టు ఎనీ పర్టికులర్ ఏజ్.
1: ఇది నా డ్యూటీ, నా డ్యూటీని నేను తప్పక చేయాలి అని స్మరించుకుంటూ వచ్చాయి.
0: ఎలిమెంట్స్ కన్సిడర్డ్ ద డ్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫాలోడ్ అకార్డింగ్.
1: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
0: దే హావ్ నాట్ బీన్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
1: కిలకిల నవ్వుచు, పక్కపక్క నవ్వుచు ప్రవాహములు ఎంతనో ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
0: ద రివర్స్ అండ్ ద రన్నింగ్ బ్రూక్స్ విత్ ఆల్ ద సౌండ్స్ లైక్ దట్ ఆఫ్ ద స్మైల్స్ ఫ్లో ఇన్సెసెంట్లీ కంటిన్యూస్లీ.
1: ఇట్టి ద్వాపర యుగం యొక్క ప్రభావము అన్ని యుగములు కూడాను ఆదర్శాన్ని చూపిస్తూ వచ్చాయి.
0: దిస్ ఈజ్ ద ఐడియల్ సెట్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఏజెస్.
1: ఇంతే కాక సైంటిస్ట్ అంతా కూడా ఎంతో ప్రయత్నపూర్వకంగా శోధనలు చేస్తూ వచ్చారు.
0: Scientists investigated, made thorough inquiry of all these facts.
1: రాత్రి యందు ఆకాశమునకు వెలుగు కలిగించి పగటిపూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
0: Scientists wanted to know the reason behind the stars hiding themselves during the daytime.
1: కానీ వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
0: దే డిసైడెడ్ బికాస్ ద బ్రాడ్ డే లైట్, ద లైట్ ఆఫ్ ద స్టార్స్ కుడ్ నాట్ బి సీన్ ఆర్ మేడ్ అపేరెంట్.
1: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పగా అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
0: Therefore, the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore, man went on imagining his own way.
1: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
0: The moment child is born, the moment his features is cut off, the child starts crying.
1: కాని ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడా నేటి కూడా కనిపెట్టలేదు.
0: Nobody could explain the reason behind this.
1: ఇంత తేనో లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
0: When once the honey or the milk is fed to the child goes to sleep.
1: అనగా మానవుడు పుట్టినదంతా కూడాను ఆకలి తీర్చుకున్నట్టుగా.
0: The human birth, it appears as though is meant to be the hunger.
1: చిక్కులు నందుచు కోటి విద్యలను పూనిగానే తెలియచ్చి పరిపూర్ణ సుఖములను పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి శ్రీ పరాత్మను ధ్యానము చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
0: The man struggles hard and makes use of all his talents and the skills and the knowledge that he has, only to eke out his living, to carry on his living. But what is it? Why can't he think of God and go beyond, transcend the fulfillment and shelter?
1: ప్రతి మానవుడు కూడాను మనం పుట్టినది మొట్టమొదట పొట్టని నింపు కోసమని అని గుర్తించాడు.
0: So every man started feeling that he is born only to satiate his hunger, the fundamental requirement.
1: ప్రతి వ్యక్తి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆహార నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాయి.
0: So man is struggling for food right from the beginning.
1: ఇంతే కాదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుతూ ఒక కొమ్మకు రాసుకొని అందులో అగ్ని పుట్టి అనేక రకమైనటువంటి అగ్నిని ప్రజ్వలింపజేస్తుండాలి.
0: As the wind blows, you find the branches that touch each other and there arises sparks of fire.
1: ఆ కట్టెలను అగ్నిలో వేస్తే కూడాను కారటం చాలా కష్టము.
0: And that fire naturally burns.
1: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకొనియే అగ్ని తన నుండి కుట్టిన ఆవిర్భవిస్తున్నాయి.
0: But the very fire originates out of the two branches that come close to each other, rub against each other.
1: అగ్ని ఉండి కూడాను తమకు తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
0: ద ఫైర్ ఈజ్ ఇన్ ద వుడ్ బట్ ద వుడ్ ఈజ్ నాట్ బర్న్డ్ బై ద ఫైర్ విత్ ఇన్. నోబడీ కుడ్ నో ద రీజన్ బిహైండ్.
1: ఇట్టి రహస్యములు జగత్తులో ఎన్నియో ఉన్నవి.
0: There are so many mysteries in this nature.
1: ఇటువంటి రహస్యములు నేటి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధన చేస్తూ వస్తున్నారు.
0: The secrets of nature are being unraveled, explored, investigated by scientists.
1: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవుడు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
0: Man is in search of God. To know the secrets of nature.
1: దైవాన్ని అన్వేషించటకు వీలు కాదు.
0: It's not possible to search for God.
1: కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చు.
0: God is not an object nor individual to visualize and see him in front of you.
1: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దును పద్దు లేక ప్రేమందగ చేయించి జీవితము నీవి దద్దెల దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
0: ఓ మ్యాన్, వాట్ కంఫర్ట్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్, వాట్ జాయ్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్. రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్ యూ స్పెండ్ ఆల్ యువర్ టైమ్ జస్ట్ టు క్యారీ ఆన్ యువర్ లివింగ్ ఫర్గెటింగ్ ద హోలీ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుక దైవశక్తి చేత సర్వములకును జగత్తులో సంచరిస్తున్నావు గాని మానవుని యొక్క సశక్తి చేత ఏది కూడా వారు ప్రయత్నపూర్వకంగా సాధించలేదు.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ఆర్డైన్డ్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ ద విల్ అండ్ ద డివైన్ కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ బై హ్యూమన్ ఎఫర్ట్.
1: ఇదే విధంగానే ఈ ప్రపంచంలో అనేక శక్తులు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ సో మెనీ మైటీ పవర్స్.
1: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు, ఏదో ఒక శక్తి నుంచి వచ్చినాయి, భగవశక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవద్శక్తితో వచ్చేటువంటివి కాదు.
0: పీపుల్ థింక్ దట్ దీస్ పవర్స్ ఆర్ ఎక్వైర్డ్, దట్ దే ఆర్ అబ్టైన్డ్. నాట్ సో.
1: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తిలే సహజశక్తిపైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: దీస్ ఆర్ న్యాచురల్. ద సోర్స్ ఆఫ్ ఆల్ దీస్ లేటెంట్ పవర్స్ is nature itself.
1: Oka current isi deenina kottinappudu adi chaala baadhapadutuntayi.
0: When you hit anyone with the stick, naturally it causes pain.
1: Andulo edo ee agni shakti okati unnadi.
0: Well, there is some power here.
1: Rayan teesi deenina kottinappudu deenlo edo oka parva shakti untundi.
0: If you pelt a stone and hit anybody, naturally it pains. When you just strike two stones against each other,
1: that's a fire originate.
0: Do you see the fire externally?
1: Ledu.
0: No.
1: గోప్యంగా ఉంటుండి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేది కనిపించి భస్మం చేస్తుండదు.
0: ద ఫైర్ ఇస్ నేచర్ ఇట్ సెల్ఫ్.
1: ఒక కర్రను తీసి దేన్నైనా కొట్టినప్పుడు అది చాలా బాధపడుతుంటాయి.
0: When you hit anyone with the stick, naturally it causes pain.
1: అందులో

0: మంచి రుచిగా కనిపిస్తుంటాయి.
1: బట్ దోస్ విచ్ ఆర్ సర్వ్డ్ అవుట్ సైడ్ వీ రిలిష్ దెమ్ వెరీ మచ్.
0: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
1: దిస్ ఈస్ ద వే ఆఫ్ ద వరల్డ్.
0: కృష్ణుడు పరయింటివి పక్వంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
1: దిస్ ఈస్ నాట్ ద లెసన్ ఆఫ్ కృష్ణ.
0: వెన్న అనగా కేవలం పరిశుద్ధమైనటువంటి హృదయమే.
1: బట్టర్ సింబలైజెస్ ప్యూర్ హార్ట్.
0: ఆ ప్యూర్ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తీసుకుంటాడు కృష్ణుడు.
1: కృష్ణ రిసీవ్స్ యాక్సెప్ట్స్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ప్యూర్ హార్ట్.
0: అది మృదుమధురంగా ఉంటుంటారు.
1: ఇట్ ఈస్ సో సాఫ్ట్ అండ్ స్వీట్.
0: అనగా ఇతరులు పరిపక్వమైనటువంటి హృదయములు చాలా మృదుమధురంగా ఉంటుంటాయి.
1: ద హార్ట్స్ ఆఫ్ డివోటీస్ ఆర్ సాఫ్ట్ టెండర్ అండ్ స్వీట్.
0: కనుకనే వారి యొక్క హృదయములు మాత్రమే తాను అపహరిస్తూ ఉంటుంటాడు.
1: దేర్ఫోర్ కృష్ణ ఇస్ ఆఫ్టర్ సచ్ స్వీట్ హార్ట్స్.
0: కానీ ఆ దొంగతనము అనేటువంటిది మాత్రము ఓ చెడ్డ పేరును తెప్పించింది.
1: బట్ హౌఎవర్ దిస్ రాబర్ స్టీలింగ్ బ్రాట్ హిమ్ బ్యాడ్ నేమ్.
0: అందరు కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు.
1: ఆల్ కాల్ కృష్ణ ఎ థీఫ్.
0: కానీ యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదములు నువ్వు పాటలతో చెప్తే అందరూ తలలు ఊపి ఆనందిస్తారు.
1: People call you a thief, but Krishna, when it is said in the form of a song, a nice hymn, people will nod their heads in appreciation.
0: Chitta chora ani pilustuntunte entalo aananda padutuntaru.
1: When once we say chitta chora, the one who steals the heart, people
0: unke chorudu ante matram kopadtaru.
1: But if we call you simply a thief, you'll be irritated.
0: Avin kaakunda గానంతో చేరినప్పుడు అది ఎంతో మాధుర్యంగా ఉంటుంటుంది.
1: వెన్ ఇట్స్ మిక్స్డ్ విత్ మెలడీ ఇట్ ఈస్ జాయ్ఫుల్.
0: కనుక ప్రతి ఒక్కరూ ప్రేమతో ఏ విధంగా పిలిచినప్పటికీ భగవంతుడికి అది మాధుర్యంగానే ఉంటుంటుంది.
1: దెర్ఫోర్ వెన్ వన్స్ వీ సింగ్ విత్ ఆల్ ద లవ్ ఇట్ విల్ బి సో స్వీట్ టు గాడ్.
0: లేకపోతే అందరూ ఎందుకు చిత్తచోర అని పిలుస్తారు?
1: వై పీపుల్ కాల్ హిమ్ చిత్తచోర.
0: చిత్తచోర యశోద కే బా నవలీత చోర కోపా చిత్త చోర.

0: రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాయి.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అతి రాగతాళములు లేకుండా ఏ చోర చిత్తచోర అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if you address God as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళముతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be relished except
0: వీరందరూ కూడాను ఇట్టి రాగతాళములతో చేరినటువంటి గానమునే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళములు కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: The good music, the sweet words, the nectarine words, the beautiful music.
0: కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: This was not the way to attain God in Kruta and Treta ages.
0: వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు.
1: They went on repeating, reciting Vedas.
0: కానీ ఈ వేదం చేత కూడా ఎవరు భగవంతుని పొందలేరు.
1: People could not attain God by reciting Vedas.

0: సామవేద అధర్వ వేదం కూడాను ఎంతనో పాడుతూ వచ్చారు.
1: ఆల్ ఫోర్ వేదస్ వర్ రిపీటెడ్లీ రిసైటెడ్
0: సామవేదమును ఎందరో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు.
1: మెనీ ప్రీస్ట్ ఫాలోడ్ అడాప్టెడ్ సామవేద
0: కానీ ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైన కూడాను సందర్శించిన వారు లేరు.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: బట్ వెన్ వన్స్ ఇట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ దే కుడ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు.
1: గాడ్ లవ్స్ మ్యూజిక్, హీస్ ఆఫ్టర్ మ్యూజిక్.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పుడు కూడా పర్వాలేదు,
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: యు నీడ్ నాట్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యూజిక్, యూ కెన్ సింగ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఈజ్ నాట్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామా నన్ను కాపాడు అని ఒక పద్యంతో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజైక్ ఫార్మ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామా నన్ను కాపాడప్పా అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ సో నైస్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ వెర్బలీ.
0: కానీ అదే ఒక రాగం వేసి రామా నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: బట్ ఆన్ అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ మ్యూజికల్ స్టైల్.
0: పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్స్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ యుల్ సీ గాడ్
0: ఏ బజార్లో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగమును నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: Those that cannot sing in praise of God, they are disappointed, they are frustrated.
0: కాని ఆ విధంగా డిసప్పాయింట్ కే మాత్రము మీరు అవకాశం అందించకండి.
1: Never be disappointed under any circumstances.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలైన నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: The disappointment is because of prior appointment.
0: నీవు మొదలైన నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have any appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Expressed in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడాను ఎవరు కూడాను పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు జ్ఞప్తి అందించుకొని మీరు కూడా మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకొని ఆనంద పెట్టండి.
1: యు థింక్ దోస్ డేస్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్ అండ్ థింక్ సింగ్ ఇన్ గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈవెన్ టుడే.
0: ఈ గానలోరుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: కృష్ణ హూ లవ్స్ మ్యూజిక్,
0: మనోలోరుడైపోతుంటాడు.
1: ఆల్సో లవ్స్ ది హ్యూమన్ హార్ట్.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాత మాత్రమే సరిపోతుంది.
1: And it is only the music that melts the heart.
0: Krishna avataramlo leenamainatvanti oka bhaktulu mari ee avataramanandu kodunu evarikini aa vidhanga leenam kaaledu.
1: The kind of merge, the kind of culmination, climax in the path of devotion enjoyed by a devotee in Krishna's age never happened later.
0: భగవంతునితో వచ్చి ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ ది డివోటీస్ గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైన.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ దట్ హెల్ప్స్ ద డివోటీ టు మర్జ్ ఇన్ ద డైటీ.
0: కాన గానప్రియుడు అనేటువంటి దానికి ఇది సరైనటువంటి అర్థంగా తీసుకోవాలి.
1: This is the true meaning in the divine music.
0: Krishna, oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God, Krishna, once, it's enough.
0: ఆ విధమైనటువంటి ఒక గానం చేత మీరు దైవాన్ని పొందండి.
1: యు రీచ్ గాడ్, అటైన్ గాడ్ బై మ్యూజిక్.
0: కృష్ణావతారం నందు ఉన్నటువంటి ఒక లీలలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడాను ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకుని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్, సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ విత్ ద డివైన్ మెలడీ హోల్ హార్టెడ్లీ.
0: కానీ అటు రాగమే మీకు తెలియకుండా పోయినప్పుడు అది ఒక రోగంగా తయారవుతుంది.
1: ఇఫ్ యూ డోంట్ నో హౌ టు సింగ్ ఇన్ కరెక్ట్ ట్యూన్ రాగా, దెన్ న్యాచురలీ ఇట్ విల్ బి రోగ ఆర్ డిజీజ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్నియో భజన చేస్తున్నారు.
1: యూ డూ భజన్స్.
0: అందరూ కూడా భజనలో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతున్నారు.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: హృదయంలో భగవంతుడు కూడా లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోవాలంటే ఏదో మనకు తెలిసినటువంటి ఒక రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ గాడ్ ఇన్ యూ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్, యూ హావ్ టు సింగ్ హిస్ గ్లోరీ ఇన్ పర్ఫెక్షన్.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధమైనటువంటి ఒక దర్శనమిచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ దట్ హెస్ గ్రాంటెడ్ మెనీ ఆఫ్ ద డివోటీస్ విత్ మిస్టీరియస్ అన్అండర్స్టాండబుల్ ఇన్ఎక్స్ప్లికబుల్ లీలాస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ద గాడ్ హూ ఈజ్ ప్లీజ్డ్ బై ద మెలడీ అండ్ ద మ్యూజిక్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ గానం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ మోర్ దాన్ మ్యూజిక్.
0: ఎక్కడైనా కానీ డ్రామాలు ఆడుతుంటే లేక ఇంకెక్కడైనా కూడా సినిమా జరుగుతుంటుంటే ఆ రాగం పైన అందరూ పోతుంటారు.
1: పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ బై మ్యూజిక్ ఇన్ ఎనీ స్టేజ్ పర్ఫార్మెన్స్, బి ది డ్రామా ఆర్ సినిమా.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకుని నిజమైనటువంటి ఒక ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మర్చకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతూ ఉంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్, ఎనీ ఏజ్డ్ పర్సన్, హూసోవర్ మే బీ, విల్ సర్టన్లీ బీ క్యారీడ్ అవే బై దిస్ మ్యూజిక్.
0: చిన్నపిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతూ ఉంటారు.
1: చిల్డ్రన్ గో టు స్లీప్ లిసనింగ్ టు మ్యూజిక్.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: బట్ దే డోంట్ నో మ్యూజిక్ అట్ ఆల్.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాడు పాడుతూ ఉంటారు.
1: బట్ పీపుల్ సింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్.
0: ఆ పుట్టిన బిడ్డకు ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: ద న్యూ బార్న్ బేబ్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద ట్యూన్స్.
0: ఆ చిన్న రాగాన్ని మొత్తం మనసులో చేర్చుకుని చక్కగా గొరకలు పెడుతూ నిద్రపోతారు.
1: బట్ ద చైల్డ్ రెస్పాండ్స్ టు ద మ్యూజిక్ అండ్ గోస్ టు స్లీప్.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తూ రండి.
1: You may not know the science and the technique of music, but you can sing his glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడా తెలుసా?
1: సుగుణ, when she could see God there, what kind of music?
0: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేదు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపలే ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have the wonderful beat, the rhythm.
0: నంత గోపాలుడంట దీపాన కనిపించేనంట.
1: If you find the rhythm and the beat, in perfect accuracy anta pratyakshanga
0: varthapainapadini anta anta anta anta ee anta anetuvanti padam lopane ento aanandam untukoni hrudayanni antukuntundi.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akatan inta
1: Nanduni inta, the residence of Nanda.
0: Gopaludanta,
1: he is called Gopala.
0: Deepana kanipinchenanta,
1: he is seen in that very lamp, in that very light.
0: Anta anta anta antane pothunnaru.
1: This rhyme anta adds to the beauty of the literary style.
0: Enta ananda istundadi.
1: Beautiful it is.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదాని కూడా మీ యొక్క హృదయం ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుని రండి.
1: Therefore, every rendering should take you to that state of ecstasy, blissful state.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంతో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: It should be the nectarine feeling, the divine feeling. That should be the basis foundation for all music.
0: Inka sayankalam untundadi.
1: We have this evening.
0: Ee krishnu yokka charyalu chaala pavitramaina kutivanta unnai.
1: That's so many leelas, actions of the divine krishna.
0: Ee naadu sayankalam anta kudanu ee krishnu yokka leelade meeku anubhavam kal teppistanu.
1: This evening you will certainly experience all the leelas of krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from his devotees.

0: ಮಮೈವಾಂಸೋ ಜೀವಲೋಕಿ ಜೀವಭೂತ ಸನಾತನ. ಮೀರಂದರೂ ಪರಲು ಕಾದು ಪರಮಾತ್ಮಲೇ.
1: ಯು ಆರ್ ದ ಸ್ಪಾರ್ಕ್ ಆಫ್ ದ ಡಿವೈನ್. ಇಟ್ ಈಸ್ ದಿ ಇಂಡಿವಿಜುವಲ್ ಕಾನ್ಶಿಯಸ್ ಅಂಡ್ ದಿ ಸೂಪರ್ ವಿಚ್ ಆರ್ ಎಟರ್ನಲ್. ಯು ಆರ್ ನಾಟ್ ಸಿಂಪ್ಲಿ ಹ್ಯೂಮನ್, ಯು ಆರ್ ಎಸೆನ್ಷಿಯಲಿ ಡಿವೈನ್.
0: ಖಂಡ ಖಂಡಾಂತರ ಖ್ಯಾತಿನಾರ್ಜಿಂಚಿನ ಮಹನೀಯುಳನುಗನ್ನ ಮಾತೃಭೂಮಿ.
1: ದಿಸ್ ಇಸ್ ದ ಮದರ್ ಲ್ಯಾಂಡ್ ದಟ್ ಹ್ಯಾಸ್ ಗಿವನ್ ಬರ್ತ್ ಟು ನೋಬಲ್ ಪೀಪಲ್ ಹೂ ಆರ್ ಐಡಿಯಲ್ಸ್ ಟು ಎನ್ ದಿ ಹೋಲ್ ಆಫ್ ದ ವರ್ಲ್ಡ್.
0: ಅನಾಧಿಕಾರ ಮನುಡಿ ಅನೇಕ ಮಂದಿ ಮಹರ್ಷಿಗಳು ಭಾರತ ದೇಶವನ್ನು ರಾಮತತ್ವಂನು ಪ್ರಚಾರ ಪ್ರಬೋಧನ ಚೇಸಿ ಕಾಲಮನು ಗರ್ಪಿ ಕೀರ್ತಿ ನಿರ್ಮಿಸಿದ್ದಾರೆ.
1: ಸಿನ್ಸ್ ಏನ್ಷಿಯಂಟ್ ಟೈಮ್ಸ್ ದ ಸೇಜಸ್ ಅಂಡ್ ದ ಸಿಯರ್ಸ್ ಹ್ಯಾವ್ ಕಂಪೋಸ್ಡ್ ಹ್ಯಾವ್ ಬಿನ್ ಶೇರಿಂಗ್ ದ ಸ್ಟೋರಿ ಅಂಡ್ ದ ಹಿಸ್ಟರಿ ಆಫ್ ರಾಮಾಯಣ ಅಂಡ್ ರಿಡೀಮ್ ದೇರ್ ಲೈವ್ಸ್.
0: ರಾಮಾಯಣ ಜರುಗಿ ತ್ರೇತಾಯುಗಮಲೋ.
1: ರಾಮಾಯಣ ಬಿಲಾಂಗ್ಸ್ ದಟ್ ಏಜ್ ತ್ರೇತಾಯು.
0: ಅನೇಕ ವೇದ ಸಂವತ್ಸರಗಳು ಕಂಡಿದೆ.
1: ಇಟ್ ಹ್ಯಾಪನ್ಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಅಂಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಇಯರ್ಸ್ ಅಗೋ.
0: ಕಾನಿ ಅಪ್ಪಟಿ ರಾಮಾಯಣಮು ಇಪ್ಪಟಿ ಕೂಡ ಏ ಪಿಲ್ಲಲು ಚೂಚಿನ ಏ ಪೆದ್ದಲು ಚೂಚಿನ ಚಿಂತಿಸುತ್ತೂ ಉಂಟಾರು. ರಾಮ ರಾಮ ರಾಮ ಪ್ರತಿ ಗ್ರಾಮವನ್ನೂ ಪ್ರತಿ ಪಲ್ಲೆಯಂದು ಕೂಡ ರಾಮವಂದರನ್ನು ಕಟ್ಟುಕೊಂಡಿ ಅವರು ಆನಂದಂತೋ ಈ ರಾಮನಾಮ ಸ್ಮರಣೆ ಚೇಸ್ತುಂಟಾರು.
1: ದೋ ರಾಮಾಯಣ ಬಿಲಾಂಗ್ ಟು ದಟ್ ಏಜ್ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಇಯರ್ಸ್ ಅಗೋ, ಯಟ್ ರಾಮಾಸ್ ನೇಮ್ ಇಸ್ ಸಂಗ್ ಇಸ್ ಹರ್ಡ್ ಇನ್ ಎವ್ರಿ ಹ್ಯಾಮ್ಲೆಟ್ ಇನ್ ಎವ್ರಿ ವಿಲೇಜ್ ರೈಟ್ ಫ್ರಮ್ ಟೈನಿ ಟಾಟ್ ಟು ಎಲ್ಡರ್ಲಿ ಮ್ಯಾನ್ ವಿಲ್ ಬಿ ರಿಪೀಟಿಂಗ್ ಇಸ್ ಮ್ಯಾಚ್ಲೆಸ್ ಹೋಲಿ ನೇಮ್.
0: ಈ ರಾಮನ ಮರೆಸಿನಪ್ಪಟಿಗೆ ರಾಮನಾಮನ್ನು ಒಬ್ಬರು ಕೂಡ ಪಿಲ್ಲವಾಡು ಮೊದಲುಕೊಂಡು ಪೆದ್ದವಾಡಿ ವರೆಗೆ ಕೂಡ ಮರುವಲೇದು ಮರುವರು.
1: ಒನ್ ಮೈಟ್ ಈವನ್ ಫೊರ್ಗೆಟ್ ಎನಿ ಅದರ್ ನೇಮ್ ಬಟ್ ನಾಟ್ ದ ನೇಮ್ ಆಫ್ ರಾಮ ಮೇ ಬಿ ಯಂಗ್ ಆರ್ ಓಲ್ಡ್.
0: ಬಿಚ್ಚಗಾಡು ಮೊದಲುಕೊಂಡು ಕೋಟೇಶ್ವರನಲ್ಲಿ ಕೂಡ ಕಷ್ಟಮಚ್ಚಿನಪ್ಪಟ್ಟು ರಾಮ ಅನ್ನಿ ಆ ವಿಧಮೇಲೆ ಪಟ್ಟು ಏದೋ ಒಂದು ನೆಪಂತೋ ರಾಮನಾಮಾನನ್ನು ಧರಿಸ್ತು ಉಂಟಾರು.
1: Right from a beggar to a millionaire, in times of difficulties, they repeat Rama's name and thus think of him quite often.
0: Rama Namam tarchinatuvanti oka bharatiyudu gani Rama Namam smarinchinatuvanti bharatiyudu gani ekkada kudanu kanipinchadu.
1: You do not come across any bharatiya, the inhabitant of this Bharat, who does not chant his name, who does not repeat his name.
0: Aneka maharishudu dilni tapasu chesi konni rakamainatundi oka dikshanu pooni tadwara prapanchamalaku ee ramanaamanni prachirimpa chesaru.
1: The sages have undertaken penance and they have determined to publicize, to spread the name of Rama all the world over.
0: Yemuga ramudu తన నామాన్ని స్మరించమని ఎప్పుడు కూడా చెప్పలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ రామ నెవర్ సెడ్ దట్ వన్ షుడ్ థింక్ ఆఫ్ హిస్ నేమ్ ఆర్ రిపీట్ హిస్ నేమ్.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ కూడాను నా స్వరూపులే.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ సెడ్ డిక్లేర్డ్ దట్ యు ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఎంబాడిమెంట్ ఆఫ్ హిజ్ ఓన్ డివినిటీ.
0: ధర్మము ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశంలో నిలబెట్టలేదు.
1: ధర్మ కెనాట్ బి హెల్డ్ ఎట్ ఎ స్పెసిఫిక్ ప్లేస్.
0: అందరి ఎందు ఉన్నది ధర్మం ఒక్కటే.
1: ద సేమ్ ధర్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఈ ధర్మము సత్యమనేటువంటి మూలాధారం నుండి పుట్టినటువంటిది.
1: దిస్ ధర్మ హ్యాస్ టేకన్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ది వెరీ ఫౌండేషన్ ఆఫ్ సచ్ ఆర్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమే లేకపోతే ధర్మమే లేదు.
1: When there is no truth or satya, there is no scope for dharma to exist.
0: కనుక రాములు బోధించినటువంటి బోధనలో మొట్టమొదట మనం సత్యాన్ని పాటించాలి.
1: Therefore, the first teaching of Rama is to speak truth, observe the path of truth.
0: ఏది చెప్పుదో దాన్ని చేయాలి.
1: What is said must be acted upon.
0: చెప్పినది ఒకటి చేయడం మరొకటి అనేప్పుడు అది అధర్మంగా మారిపోతుంది.
1: It is unrighteous when what is said is at variance with what is done.
0: కనుక చెప్పినట్టు చేయటమే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము.
1: Therefore, the human responsibility lies in acting in accordance to what he says.
0: కాని ఈ చెప్పినటువంటి యొక్క పదములు పూర్వము విచారించి చక్కగా ముందు వెనుక యోచించి ఇది సరియైనదా కాదా అనేటువంటి యొక్క సత్యాన్ని దృఢం చేసుకుని తదుపరి చెప్పాలి.
1: In fact, one has to utter or spell out, after deep thinking of its possibility, pro and cons of the statement.
0: కనుక రాముడు చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి సత్యము పాటించాలి.
1: Rama's main teaching centers around this, speak truth.
0: సత్యాన్ని ఆధారం చేసుకుని ధర్మమును మనము పోషించుకోవాలి.
1: Basing on truth, one has to sustain dharma.
0: తారతీతి ధర్మ మనం ధరించినటువంటి ఒక ఇది ధర్మమే.
1: That which is put on dharayati is dharma, acted upon is dharma.
0: Dharma ante emti? Danam cheyatamu, dharmam cheyatamu, nityam pettamu, annam pettamu, ilantivi kadu dharmam.
1: Dharma does not mean act of charity or giving alms or serving the poor.
0: Dharma anaga hrudayam nundi aavirbhavinchadu.
1: Dharma should originate of one's own heart.
0: Ee dharmam anetundi హృదయం నుంచి అవతరించినటువంటి ధర్మమును మనస్ఫూర్తిగా ఎదురారా చేయాలి.
1: Therefore, the dharma that finds its origin in one's own heart must be translated into action through hands.
0: కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: Therefore, it is said, he is truly a noble one who observes this harmony of thought, word and deed.
0: నేను మానవుడి మానవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ మానవుడు ఎప్పుడు మానవుడుతావు? మనస్సేకం వచస్సేకం కర్మనేకం మహాత్మనం, అప్పుడు నీవు మహాత్ముడైపోతావు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వెన్ ఇస్ ఇట్ పాసిబుల్? వెన్ కెన్ దట్ బి ఎ ట్రూ క్లెయిమ్? వేర్ దెర్ ఇస్ యూనిఫార్మిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ మేక్స్ యూ ఆ
0: మూడింటి యొక్క ఏకత్వాన్ని ధరించినటువంటి వాడు రాముడు.
1: Rama observed the unity of all the three, thought, word and deed.
0: Manas anyat, vachas anyat, karma anyat, duratmanam. Atane Ravanudu.
1: Ravana, the wicked man, always exhibited the thought, word and deed which are in utter disharmony.
0: Kanuka, ee satya dharmamunaku, satyani asatyamunaku, madhya madhya, ee vidhamaina yuddhamulu jarugutuntayi.
1: Therefore, the satya and dharma naturally face the obstacles on their way.
0: Satyam Ramalu.
1: Rama represents satya.
0: Asatyam palikinatuvadu vadu Ravanudu.
1: Ravana symbolizes asatya, untruth.
0: Satyam nasti paro dharma. Danikante minchinatuvanti dharmam marokati ledu.
1: There is no other dharma beyond truth.
0: Kanuka manamu సత్యాన్ని ఏ చిన్న విషయమైన సత్యం పలకాలి.
1: Therefore, in any small matter, be that so simple, yet we should adhere to truth.
0: ఏదో తప్పించుకుని పోయే నిమిత్తమై మనం అసత్యాన్ని ఆడకూడదు.
1: In order to escape, you should never utter a lie.
0: సృష్టి ఎంత కూడా సత్యం నుండియే పుట్టినటువంటిది.
1: The entire creation has emanated out of this truth.
0: కనుక ఈ పునాది కదిలినదా సర్వము ప్రపంచమే కదిలిపోతుంది.
1: When once this foundation is shaken, the entire cosmos is shaken by and large.
0: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు పడే కష్టములకు పడే బాధలకు కారణమంతా కూడాను ఇదియే.
1: This is the reason for all the anxieties, worries and the problems that the humanity has been facing today.
0: ఈ అసత్యములు ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
1: Because of this falsehood, man is put to humiliation.
0: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
1: Because of injustice, he is put to disrepute.
0: కనుక మనము అసత్యం ఆడకూడదు.
1: Therefore, we should never utter a lie.
0: అలస్యం ఆడితే మనము క్రమేణా మనము అప్రమాణమైన పోతాము.
1: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
0: మనం సత్యమనే పలకాలి.
1: We should speak truth always.
0: సత్యం అనేటువంటిది చాలా చిన్న పదము.
1: సత్య is a very simple small word.
0: సత్య
1: సత్య
0: సత్ అదే ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
1: సత్ విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్ పర్మనెంట్
0: చూసా సత్ అనేటువంటిది చాలా శాశ్వతమైనటువంటిది.
1: సత్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ పర్మనెంట్
0: దానికి మార్పు ఏమాత్రము లేదు.
1: ఇట్ ఈస్ చేంజ్ లెస్ వాట్స్ వెల్
0: అటువంటి సత్యమును మనం మార్పు చేసుకుంటూ రావటం చేత మనలో కూడా మార్పు కలుగుతూ ఉండాలి.
1: Because we go on changing this changeless truth, that is the cause for changes within us.
0: Vidyarthulara,
1: students,
0: meeru chaala chinna varu,
1: you are so young.
0: Ippati nunchi meeru ee satyamunu paatistu vachinappudu tappaku meerandaru ivanna kudanu deshaniki aadarsha prayalu kagalaru.
1: You observe truth right from this day so that you will be ideals to the whole of the country.
0: Edi satyam?
1: What is truth?
0: Bhagavad vakyame satyam.
1: The path of God is truth.
0: కనుకనే మీరు సర్వం భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మీరు పలుకుతూ వచ్చినప్పుడు ఇది ఎంతైనా కూడాను సత్యంగా నాటుకొని పోతుంది.
1: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
0: మన నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి భావము కూడాను సత్యం యొక్క ప్రతిబింబమే.
1: All the feelings that arise within us are the reflections of that truth within.
0: కాని నారుకు పైన వచ్చిన తర్వాత దాన్ని అసత్యంగా మనం మారుచుకుంటాం.
1: But when once the truth finds its place on the tongue, it gets changed.
0: కనుకనే టంగ్ అనేటువంటిది ఒక సెన్స్.
1: Therefore tongue is a sense.
0: ఈ సెన్సెస్ తోనే మనం చాలా మార్పు చెందుతున్నాం.
1: We change because of these senses.
0: ఈ సెన్సెస్ అనేటువంటిది అన్ని విధాల కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
1: సెన్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యాక్షన్స్ మెరిట్స్ అండ్ సిన్స్.
0: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఆర్ ది సెన్సెస్?
0: సర్వత్రా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: భూమాకాశములకు నిండి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఫుల్ right from this earth to the space.
0: ee panchabhootamunu tappa maroka bhootam aarodi ekkada kodanu kanapadichaledu.
1: You find only 5 elements. You do not find 6th element anywhere.
0: Kanukane unnadi 5.
1: Only 5 are present.
0: Aviye manavuni andu kodanu sukshma roopam dharinchilevi.
1: The 5 elements are present in a subtle form within the human body.
0: Ee human body lopala ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరుచుకుంటూ రావాలి.
1: Therefore the truth which is present within the human body has got to be developed and fostered and practiced.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: అహింస
1: అండ్ అహింస.
0: సత్యము అనేటువంటిది
1: ద ట్రూత్
0: దారిని చూపుతుంది. దారిని చూపుతుంది.
1: ఇట్ షోస్ ద డైరెక్షన్.
0: ధర్మము అనేటువంటిది దానిని అనుసరిస్తుంది.
1: ధర్మ ఫాలోస్ ఇట్.
0: ప్రేమ అనేటువంటిది దాని యొక్క సంబంధమైనటువంటి యొక్క దీనిని దాన్ని భుజిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ప్రేమ ద లవ్ దట్ కన్స్యూమ్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ దట్ టేస్ట్ దిస్.
0: ఎప్పుడు ఆ టేస్ట్ చూసిందో అప్పుడు హింస అనేటువంటిది బాగుతుంది.
1: వెన్ వన్స్ వన్ టేస్ట్ దిస్ లవ్ హీ విల్ నాట్ బి వయలెంట్ ఆర్ హింస.
0: అప్పుడే దాన్ని అహింస అంటారు.
1: Then that is truly called ahimsa.
0: Himsa ante evarno kottatamu tittatamu badinchatamu adi kaadu himsa.
1: Violence does not simply mean scolding others, harming others, hurting others.
0: Nee vaakunu neevu parihesinchatame nee vaakunu neevu anusarinchukopovatame deeni himsa antaru.
1: When you do not observe your own words, when you abuse, misuse your own words,
0: adi himsa.
1: That is himsa or violence.
0: దాన్ని మీరు శరీరం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరేది.
1: On the other hand, if you follow the correct path, there is no other principle beyond this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రపంచం అనగా మన దేహమే.
1: The whole world is symbolized by our human form.
0: ఈ దేహమునందు నిండి ఉన్నదంతా కూడాను పంచప్రాణముడే.
1: This body is full of 5 life breaths.
0: ఈ లైఫ్ తోపనే మనము అన్ని విధమైనటువంటి పాప పుణ్యములు జరుగుతున్నాయి.
1: ఇన్ దిస్ విత్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆల్ యాక్షన్ సిన్స్ అండ్ మెరిటోరియస్ యాక్షన్స్.
0: కనుక ఇవన్నీ కూడా సత్యమునను బుట్టి సత్యమునను పెరిగి సత్యమునను అణిగి సత్యమణగు.
1: ఆల్ హ్యావ్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్ హ్యావ్ బీన్ మెయింటైన్డ్ సస్టైన్డ్ ఇన్ ట్రూత్ అండ్ అల్టిమేట్లీ మర్జ్ బ్యాక్ ఇన్ ట్రూత్.
0: కనుక సత్యము అనగా కేవలము ఉన్నది ఉన్నట్టు చెప్పటమే సత్యము.
1: సత్య మీన్ స్పీకింగ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాట్ ఈస్ దట్ ఎగ్జిస్ట్.
0: దానికి నీవేమైనా కల్పితం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ క్రియేట్ ఆర్ ఫ్యాబ్రికేట్.
0: నీవు కల్పితం చేయబట్టి ఈ గుణముల చేత కల్పితం కాబట్టి నువ్వు కల్పించబడిపోతున్నావు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ యాడ్ ఆన్ అండ్ పొల్యూట్ టు ది యాక్చువల్ హ్యాపెనింగ్ వెల్ యు ఆర్ నేచురలీ పొల్యూటెడ్ ఇన్ టర్న్.
0: కనుక నీవు కల్యూషం కావటానికి మూల కారణము సత్యమును మార్చుకోవటమే.
1: You are polluted because you have changed the principle of truth.
0: కనుక నీవు పొల్యూషన్ చేయకుండా ఉండడానికి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని పలుకుతూ ఉంటుంటే అది మించినటువంటి యొక్క మంచి పరిశుద్ధమైనటువంటి జలము.
1: You should never pollute. You remain sacred, pure and crystal clear.
0: చెప్పినదన్నీ కూడా జరుగుతుంది.
1: Whatever that is said is bound to happen.
0: పలికినవన్నీ కూడా జరుగుతుంది.
1: All that you speak out will happen.
0: అయితే కొంతమంది యోచించవచ్చు.
1: But some may feel so.
0: స్వామి, మేము సత్య మార్గంలో పోతున్నప్పటికీ మమ్ము అసత్యమైనటువంటిది చేరి మమ్మల్ని అనేక విధములుగా బాధ పెడుతుండది.
1: Some complain to Swami, Swami, we are following the path of truth. But this untruth, asatya, is standing as an obstacle, putting us to suffering.
0: అసత్యం చెట్టే చేరుతుండది.
1: This untruth, where is it coming and joining in your life?
0: పవిత్రమైన గంగాజలం పోతుంటుంటే దానికి మధ్య మధ్య ఏదో వర్షం నీళ్ళంతా వచ్చి చిన్న వంకరగా వచ్చి అందులో కలిసంత అవుతున్నాయి.
1: As the sacred Ganges has been flowing incessantly, naturally some rivers and tributaries, rain water also join.
0: కనుక మీ సత్యమైనటువంటి దానిపైన ఏ ఒకదాని కూడా ప్రవేశపెట్టకూడదు.
1: Therefore, you should not allow anyone to join this stream of love.
0: మనం అలౌ చేస్తేనే అవి చేరుతున్నాయి, కానీ లేకపోతే చేరవు.
1: Because you permit and allow, they only join this stream of truth.
0: ఈ అలౌ చేయటం అనేటువంటి దానికి ఏది బలహీనత?
1: What is the weakness behind this allowing the nonsensical things to join?
0: మన సెన్సెస్.
1: Our senses are responsible.
0: కామ క్రోధ లోభ మోహ మత్సర్యము.
1: And they are the hatred, the lust and the desire, the avarice.
0: కరు ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
1: They are responsible for the loss of sanctity and for pollution.
0: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి యొక్క అమృత బిందువునందు ఈ యొక్క అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
1: Though it is nectarine, pure and immortal, because of these factors finding their place, it is finally polluted.
0: Music director.
1: The music director.
0: అతను రాశాడు.
1: He has composed.
0: అందరాని చందమామ, అందరాని చందమామకు ఎందుకోసం మీరు ప్రార్థిస్తున్నారు?
1: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
0: కానీ ఆ అందరాని చందమామ ఎక్కడుంది?
1: And that moon, that beyond your capacity to hold on, is not there in the sky. And your mind is the moon.
0: Adhe moon.
1: And your mind is
0: the
1: moon.
0: Mind ku ee kama krodha lobha moha ee megharanti cheyatam valla.
1: The mind is clouded. And the clouds are the desire, the hatred.
0: ఎంత పౌర్ణమిగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ మూన్కు కొన్ని మేఘాలు అడ్డం వస్తే అది మరిగిపోతుంది.
1: ఇట్ మే బి ఎ ఫుల్ మూన్ డే, బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ ఆన్ ద వే యూ కెనాట్ ఫైండ్ ద మూన్ లైట్.
0: కానీ మూన్ కనిపించలేదే అని బాధపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫీల్ సాడ్ ఫర్ దట్ రీజన్ దట్ యూ డోంట్ సీ మూన్.
0: ఈ క్లౌడ్ కదిలిపోతానే మూన్ వచ్చి కనిపిస్తుంది.
1: ద మూమెంట్ క్లౌడ్స్ లీవ్ యూ కెన్ సీ ద మూన్ క్లియర్.
0: కనుక నీ థాట్స్ అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
1: Therefore, in order to see the clouds pass off, you should chant the name of God.
0: ఆ నామస్మరణ ఈ క్లౌడ్స్ ను కదిలించేటువంటి.
1: నామస్మరణ, సింగింగ్ ఇస్ గ్లోరీ, విల్ నేచురలీ బ్లో ఆఫ్ ఆల్ ద క్లౌడ్స్ ఆన్ ద వే.
0: నీ యొక్క చంద్రుడు నీకు సుఖంగా కనిపిస్తాడు.
1: యూ కెన్ వాచ్ యువర్ ఓన్ మూన్ వెరీ క్లియర్లీ.
0: కనుక ఈనాడు రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
1: టుడే బీయింగ్ రామనవమి, వీ షుడ్ అండర్స్టాండ్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ రామ విచ్ సెంటర్స్ రౌండ్ దీస్ టూ, సత్య అండ్ ధర్మ.
0: మీరు మానవులుగా భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ సింపుల్ హ్యూమన్.
0: నేను రాముడే.
1: ఐఎమ్ రామా మై సెల్ఫ్.
0: అప్పుడప్పుడు మీరు చెప్తూ ఉంటారు నా ఆత్మ రాముడికే తెలుసును అని.
1: Sometimes you declare, Rama within me is fully aware of what is happening.
0: Kanuka mana atma anagane atmane ravudu.
1: This atma the self is Rama.
0: Atma ku roopam ledu.
1: Atma has no form.
0: Atma oka roopanni dharinchi prakrutiki bhautikanga vachadu.
1: This atma which has no form actually takes upon itself the vesture of the body and turns functional later.
0: కనుకనే ధర్మమే అనేటువంటిది దక్షిణుడు తాను కూడా ఒక బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
1: Therefore ధర్మ has taken the form of Lakshmana and followed Rama.
0: అనగా రాముని అనుసరించుతూ వచ్చాడు.
1: Meaning Lakshmana always followed Rama.
0: అంతకంటే మరివే అతనికి గతి లేదు.
1: In fact, he did not follow any other path other than
0: Madhya Dhanadharani Sarvabhara Samarpitam Atmanam Seshabhutam Hi Rakshamam Saranagati Annadu.
1: Lakshmana has surrendered everything, his family, the kingdom and the progeny, and also his own self unto the lotus feet of Rama.
0: Vagaraka Samayamlo,
1: at one time
0: Ramana Vantariga Vundarapit Samayamlo,
1: when Rama was all alone,
0: లక్ష్మణుడు ఏదో ప్రపంచానికి కోసుకొని రావడం కోసమని కొంచెం అరణ్యానికి వెళ్లాడు.
1: లక్ష్మణ వాజ్ జస్ట్ మూవింగ్ అరౌండ్ ద ఫారెస్ట్ టు కలెక్ట్ ది నీడెడ్ మెటీరియల్.
0: ఒక అరణ్యంలో చేరేటప్పటికీ తనకి ఎక్కడ లేని దుర్మార్గపు బుద్ధులు పుట్టినాయి.
1: వెన్ వన్స్ హీ వాజ్ దేర్ ఇన్ ద థిక్ ఆఫ్ ది ఫారెస్ట్ హీ హ్యాడ్ సర్టన్ వికెడ్ థాట్స్.
0: వచ్చాడు.
1: హీ రిటర్న్.
0: రామా ఎందుకు నీకు ఈ వ్యవస్థను తన్నావు?
1: He said, Rama, why should we suffer like this?
0: అమాయకురాలైనటువంటి ఈ సీతకు ఇంత బాధ పెట్టడం ఎందుకు?
1: You have put Sita to umpteen number of miserable conditions, sorrowful state.
0: తక్షణము అయోధ్యకు వెళ్ళదమ్మరము.
1: He said, let us go back to Ayodhya immediately.
0: అన్నాడు.
1: He said so.
0: సీత చాలా ఆశ్చర్యపడిపోయింది.
1: Sita was very much surprised.
0: రాములు కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: Rama was equally astonished.
0: కానీ రాములకు సర్వము తెలుసు కనుక తాను చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణ ఇటు రమ్ము అన్నాడు.
1: As Rama knows everything, he could understand the truth, he called Lakshmana to come close to him.
0: తన కూర్చున్నటువంటి స్థానమునకు ప్రక్కన కూర్చోబెట్టాడు.
1: He made him sit very close to him.
0: అన్నా నాకెందుకు ఈ దుర్మార్గపు భావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్వశ్చన్ బ్రదర్ వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్.
0: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావములు నా ఎందుకు ప్రవేశించినవి?
1: నెవర్ బిఫోర్ సచ్ బ్యాడ్ థాట్స్ ఫౌండ్ ఏ ప్లేస్ ఇన్ మీ.
0: అప్పుడు చెప్పాడు నాయన ఇది నీ దోషం కాదు.
1: అండ్ రామా సెడ్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఇది సూర్పణక సంచరించినటువంటి అరణ్యము.
1: దిస్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ సూర్పణక మూవ్డ్ అబౌట్ ద థిక్ ఫారెస్ట్.
0: ఆమె భావములన్నీ నీకు వచ్చినాయి.
1: ఆల్ హర్ థాట్స్ have found a place in you.
0: Tell me your company, I shall tell you what you are Rani.
1: Tell me your company, I shall tell you what you are.
0: Neevu elanti company tho chertavo alanti bhavamle nee endu praveshisthayi.
1: As is the company, so will be the thoughts that you will have.
0: Kalaga neevu chedda company ni cheravaddu.
1: So never be in the bad company.
0: Manchi company tho cherandi.
1: Join the good company always.
0: Manchi biddalato meer kalisimisi undandi.
1: You always move among the good people.
0: అప్పుడు మీలో కూడా మంచి భావాలు వస్తుంటాయి.
1: Then you will have good thoughts in turn.
0: కనుక యద్ భావం తద్ భవతి అని ఇందుకోసం పెట్టారు. తనలో ఉన్నటువంటి ఒక భావంలే తనకు ప్రసరింపజేస్తుంటాయి.
1: Why it is said that as is the feeling, so is the experience. So therefore the feelings, thoughts are very important.
0: Peace అనేటువంటిది ప్రత్యేకంగా ఏ ప్రపంచంలో కూడా కనిపించదు.
1: Peace is not present apart.
0: అంత మన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ అస్.
0: కాబట్టి మనం మన దేహం అనేటువంటిది ఒక పెద్ద ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ అ వాస్ట్ వరల్డ్.
0: దీంట్లోనే అన్ని రకములైనటువంటి యొక్క గుణములు కలిసిమెలిసి ఉన్నాయి.
1: Within the human body are present all kinds of attributes and qualities.
0: దీన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి.
1: It lies in our own hand to get them transformed.
0: భగవంతుడు దీన్ని ఎందుకు మార్చకూడదు అని మనం అనవచ్చు.
1: You may put a question, why not God transform?
0: పరమాత్ముడు ఎట్టి పని చేయడు.
1: God will never do anything.
0: అన్నిటికీ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
1: He goes on smiling, watching everybody.
0: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించడు.
1: He never tell you that this is good, that is bad.
0: నీ యొక్క భావములే నీకు బోధిస్తూ ఉంటాయి.
1: Your own thoughts will tell you.
0: నీవు ఏది తిన్నావో అది నీకు త్రేపగా వస్తుంది.
1: As the food that you consume, so you belch.
0: నువ్వు మామిడి పండు తింటే దోసపండు తేపు వస్తుందా?
1: If you consume that of a mango fruit, you will not have the same belch of a cucumber.
0: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కానీ నీలో లేనివి మాత్రం రావు.
1: So that what manifests in front of you is truly present in you.
0: కనుక ఎవరిపైన ఏ చెడ్డ భావం వచ్చినప్పటికీ అది నీలోనే కాదు, వారిలోది కాదు.
1: ఎనీ బ్యాడ్ థాట్ టువర్డ్స్ ఎనీబడి ఈజ్ ట్రూలీ ఫౌండ్ ఇన్ యూ.
0: కొంతమంది నిరంతరము ఆలోచనలో మునిగి ఉంటారు.
1: సమ్ పీపుల్ ఆర్ ఇండల్జ్డ్ ఇన్ కాన్స్టెంట్ థాట్.
0: ఆలోచనలో మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్తైన కూడాను ఆనందం చిక్కదు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ డీప్ థింకింగ్ త్రూ అవుట్ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: ఏదో నీ తెలితేటలు దండిగా ఉన్నావని నీవేమో డీప్ గా పోయి ఆ చదివినటువంటి వాటి విషయంలో చాలా పరిశోధన చేస్తుంటావు.
1: యు థింక్ యు ఆర్ ఇంటెలిజెంట్, యు గో ఆన్ ఇన్వెస్టిగేటింగ్, ఎక్స్ప్లోరింగ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ యు హావ్ అక్యుములేటెడ్.
0: కానీ ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం మానవుని ఎనర్జీగా చేస్తుంటాను. అది
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ విల్ టర్న్ ఇన్ టు అలర్జీ టు ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఈ అలర్జీ చేసేటప్పటికీ ఎనర్జీ అనేటువంటిది తగ్గిపోతుంది.
1: Because of this allergy, the energy is lost.
0: కనుక మనము ఎనర్జీని పెంచుకుంటున్నాము, కానీ ఈనాడు ఎనర్జీని పెంచుకోవటం లేదు.
1: Today we are developing this allergy and not growing energy.
0: కానీ మన ఆలోచనలన్నీ కూడా సరైనవా కాదా అనేటువంటి విచారమే చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to bother about the thought process that has been going.
0: Don't think this is good or bad.
1: Don't think that's good or bad.
0: అన్ని గుడే.
1: All are good.
0: Everything is good.
1: Everything is good.
0: నాకు ఏమి జరిగినా ఇవన్నీ నా మంచి కోసమే.
1: Whatever that happens, it is for my own good.
0: అన్ని ఆ విధంగా నీవు భావించుకుంటే నీకు అన్ని కూడా మంచిగా జరుగుతుంటాయి.
1: When once you feel so and consider, everything will turn good to you ultimately.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ప్రేమ చేత,
1: out of love,
0: అందరినీ మీరు ప్రేమించండి.
1: Love everybody.
0: మీరు ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు ఆపోహలు పండకూడదు.
1: డోంట్ గో బై ఎనీ మిస్నోమ ఆర్ ఎనీ స్లాండర్.
0: కొంతమంది భగవంతుని పైన కూడా తప్పు ఆపోహలు పొందుతుంటారు.
1: సమ్ పీపుల్ డౌట్ మిస్టేక్ గాడ్ ఆల్సో.
0: అది మరింత పాపము.
1: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్
1: ఇట్ ఇస్ వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక మీరు ఆ విధమైనటువంటి ఆలోచనకు చోటు ఇవ్వకుండా.
1: Don't have such thoughts any longer.
0: అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు,
1: when such thoughts come,
0: this is my enemies అని దాన్ని పక్కకు నెగ్గేయండి.
1: Consider such thoughts as your enemies. Brush them aside.
0: కనుక మీరు ఎప్పుడు ప్రేమతో ఉండండి.
1: Always be with love, full of love.
0: ప్రేమనే మిమ్మల్ని రక్షిస్తుంది.
1: The love that will protect you.
0: ప్రేమనే మిమ్మల్ని పోషిస్తుంది.
1: Is the love that will take care of you.
0: ప్రేమనే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ప్రొటెక్ట్స్ యూ, సేఫ్ గార్డ్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ఎందువల్ల? మీరు ప్రేమ స్వరూపుడే.
1: వై? బికాజ్ యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమకు దేశములు ఎప్పుడు కూడా ప్రవేశించడానికి వీలు లేదు.
1: ఇన్ సచ్ డివైన్ లవ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ హేట్రెడ్.
0: నిజముగా కౌసల్య రాముని అడవికి పంపే సమయ లోపల చాలా గొల్లు ఏడ్చింది.
1: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
0: Sumitra vachindi.
1: Sumitra came.
0: Akka, enduku yerchatam?
1: Sister, why do you cry?
0: Enduku ee yerpul kaaranam emti?
1: What is the reason for your crying?
0: Ananyani pothunnadana?
1: Is it for the reason that he is going to the forest?
0: Atha nivasam aranyamu. Man nivasam Ayodhya.
1: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
0: కనుక మనం అయోధ్యలో ఉన్నామనే ఆనందము, అరణ్యానికి పోతున్నామనే దుఃఖము అది మనకు ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ థాట్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ది అయోధ్య.
0: మన సమత్వంలో ఉండాలి మన జీవితము.
1: Our life should be based on equality.
0: దుఃఖములు సుఖములు వస్తుంటాయి.
1: The pain and pleasure do come.
0: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
1: They come in succession one after the other.
0: అవి దాటికంతా మనం ఏమాత్రం రొంగకూడదు.
1: You should not succumb to such flow.
0: దానికి మనం ఏమాత్రం పొంగకూడదు.
1: You should not be elated by pleasure.
0: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
1: In this world is there any place where you do not find this these two?
0: కనుక రాముడు సర్వజ్ఞుడు.
1: Rama is all knowing.
0: సర్వశక్తిమైనడు.
1: Is all powerful.
0: అతన్ని ఏ అరణ్యం కూడాను ఏ మృగములు కూడాను ఏ రాక్షసులు కూడాను అతన్ని ఏమాత్రం బాధించలేవు.
1: No forest, no wild animal, no negative situation could ever hurt him, harm him.
0: అయ్యో సీత కూడా వెళుతున్నది, ఆమెకి ఎంత బాధనం అని చాలా బాధపడింది.
1: But she was feeling so bad because Sita also was following Rama. She may be put to suffering.
0: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
1: Why leaving, Sita said.
0: అయ్యా రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముందు కంపెనీ కూడాను మృగములు కూడాను తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
1: Rama also told Sita, Sita you are going to suffer because the forest is full of wild animals. They may attack you. The thorny bushes would be inconvenient for your living there.
0: Rama, ప్రపంచాన్నంతా కూడాను ఒక హస్తగతం చేసుకున్నటువంటి నీకు సీతను కాపాడుకోవటం చేత కాదా?
1: Rama, you could hold the whole world in your grip. Can't you take care of me? Can't you protect me?
0: ఇది నమ్మను.
1: I'm not going to believe.
0: నీవు సర్వజ్ఞుడవు.
1: You know everything.
0: నీవు సర్వవ్యాపకుడు.
1: You are spread everywhere.
0: సర్వజీవ సర్వాంతర్యామి.
1: You are the dweller in all of the beings.
0: కనుక నన్నేవి ఏది చేయలేదు.
1: Nothing can happen to me. None can harm me.
0: నీవు ప్రకటనంత వరకు కూడాను నాకు ఎట్టి భయము లేదు.
1: So long you are by my side, I don't need to fear.
0: అట్లా సీత కూడా బోధన చేసింది.
1: That was the teaching of Sita.
0: రాముడు చాలా సంతోషించాడు.
1: Rama was extremely happy.
0: కానీ మరి ఒక సమయం లోపల.
1: But later at one time.
0: సీతను అపహరించాడు రాక్షసుడు.
1: Sita was abducted.
0: అపహరించినప్పుడు సీతగతి ఏమవుతుందో అని బాధపడ్డాడు.
1: While she was kidnapped, he felt so sorry what would happen to her.
0: కానీ రాముడు అప్పుడు కూడాను నవ్వుతూనే ఉన్నాడు.
1: Even at that moment, Rama was still smiling.
0: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
1: Lakshmana was furious, full of anger.
0: Rama, ఆజ్ఞ ఇచ్చేయి, ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
1: Lakshmana said, command me, Rama. I'll just burn them to ashes.
0: లక్ష్మణ, నీవు నేను చేయనక్కర్లేదు.
1: He said, Lakshmana, you and I don't need to do this.
0: వారికి వారే చేసుకుంటారు.
1: They will, because of their own making, they'll be put to ruin.
0: కనుక వారి యొక్క గుణములు వారినే నశింపజేసినాయి.
1: Their own qualities will smash them.
0: సీతను వదిలిపెట్టారు.
1: And they dropped Sita.
0: సీత రామలక్ష్మణుడు చేరింది.
1: And Sita joined the company of రామలక్ష్మణ.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
1: Then Rama said,
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఇవన్నీ కూడా ఎవరెవరి ప్రార్థానుసారము ఎవరెవరి గుణములు సారము, కానీ ఈ ప్రవర్తన వారిదే కానీ మనది ఏమాత్రమో కాదు.
1: Things happen depending upon the attributes and the qualities and the conduct and the behavior. Things happen according to those things, but nothing to do with anybody.
0: ఇవి నావి నావి నావి అనుకున్నంత వరకు కూడాను నీకు దుఃఖమే.
1: The sense of attachment, the claim of mine and thine are responsible for grief.
0: ఇది నావి కాదు నావి కాదు.
1: They are not mine any longer.
0: ఇవంతా కూడాను దైవ స్వరూపముదే.
1: They belong to God. They are divine.
0: అంతా భగవంతుని ప్రీతి అర్థంగా చేసేటువంటి నర్తలే.
1: All these things should be offering unto God only.
0: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారం మనం పెట్టుకుంటున్నా మనం అన్ని విధాలు కూడాను భస్మం అవుతాం.
1: When once there is this ego of ownership, that will put you to ruin.
0: నాది నాది నాది ఏది నీది?
1: Why say it's mine, mine? What is yours actually?
0: బాడీ నా నీది?
1: Is that body?
0: Mind?
1: Or mind?
0: Or buddhi?
1: Or intellect?
0: కానీ ఇవేవి నీవి కాదు.
1: They don't belong to you.
0: ఇది నా బుద్ధి నా చిత్తము అహంకారము నా మనస్సు అని అనుకుంటున్నావు, కానీ ఇది ఏవి నీవి కాదు.
1: In fact, you say this is my body, my mind, my intellect, my senses. None belong to you.
0: నీ బాడీ అనేటువంటిది నీకు తెలియకుండానే క్షణంలో నీకు నిన్ను వదిలిపెట్టుకుంటుంది.
1: Your body, my body, what you say may be lost within a fraction of a moment.
0: మై మైండ్ అనేటువంటిది మైండ్ మంకీ వలె తిరుగుతూ ఉంటుంది.
1: వి సే మై మైండ్ ఇట్ గోస్ ఆన్ జంపింగ్ అరౌండ్ లైక్ మ్యాడ్ మంకీ.
0: దీన్ని పట్టడానికి సాధ్యమవుతుందా?
1: కెన్ యూ క్యాచ్ దెమ్? ఇస్ దట్ పాసిబుల్?
0: దీన్ని వదిలిపెట్టేసేసి.
1: దేర్ ఫోర్ డ్రాప్ దెమ్.
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: నేను దానిని దీన్ని అని ఏమాత్రం పోల్చుకోకూడదు.
1: డోంట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఎనీథింగ్. ఐఎమ్ దట్, ఐఎమ్ దిస్. నో,
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: I am I, I am I. Is the correct answer.
1: The correct answer is I am I, I am I.
0: Ramulu bodhinchinatundi idiye.
1: This is the teaching of Rama.
0: Rama evvarni ye vidhanga kodanu badhinchaledu.
1: Rama has never harmed anybody.
0: Evvarni eppudu kodanu dushinchaledu.
1: He never accused anybody.
0: Evvarni ye vidhanga kodanu himsinchaledu.
1: In fact, he was never violent towards anybody.
0: కాబట్టి ఇతరులకు రాముడి పైన ఎందుకు ద్వేషం వస్తుంది?
1: Therefore, how do you expect the teaching of Rama?
0: రాముడు చేసినటువంటి మంచి రామునికే వస్తుంటారు కానీ.
1: All the good done by Rama has come back to him naturally.
0: మనం గుడ్ చేస్తే మనకు బ్యాడ్ ఎక్కడొస్తుంది?
1: If you do good, how do you expect bad results?
0: కనుక బ్యాడ్ రిజల్ట్స్ రావటం అనేది వీల్లేదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మనకు కష్టములు, నష్టములు, దుఃఖములు రావటానికి సాధ్యం కాదు.
1: It is impossible for any loss or defeat or any suffering.
0: Mana prayatnamulu yokka doshamule tappa bhagavantuni yokka himsalu kaadu.
1: In fact, the mistake lies with our efforts, sincerity, intensity of efforts.
0: Kaga mana senses nu manam control chesukunte anni kuda control avutundi.
1: Therefore, when once we control our senses, everything else will be rectified.
0: Adiye Ramu cheppinatundi yokka nijamainatundi saaramsamu.
1: This is the essence in the teaching of Rama.
0: Rama amrutam anatundi idi.
1: And this is the teaching of Rama and his name.
0: Kanuka Ramuni yokka bodha edo kathaga manam maarchukoni kathaga manam cheppukuntu kathaga manam abhivruddhi vachukuntu manaku manam dukham chesukuntu povatam manchidi kaadu.
1: So Rama's teaching is not a story, is not a dialogue, it is not a thought, it is not narration nor a description.
0: ఇది కేవలము మన యొక్క కథనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఓన్ ఇండివిజువల్
0: మన భావముల యొక్క మార్పే.
1: దర్ ఆల్ ద చేంజెస్ ఆఫ్ ఇన్ ద థాట్ ప్రాసెస్.
0: మన భావములు మార్పు చేతనే భగవంతుని పైన మనం నెపం వేస్తున్నాము.
1: ద చేంజెస్
0: ఇది.
1: అండ్ దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ రామా అండ్ హిస్ నేమ్.
0: కనుక రాముని యొక్క బోధ ఏదో కథగా మనం మార్చుకొని కథగా మనం చెప్పుకుంటూ

0: పంపిస్తున్నాం.
1: The changes of our thoughts are attributed to God.
0: భగవంతుడికి ఎవరి పేరు కూడా ఏ విధమైన ద్వేషం లేదు.
1: In fact, God has no hatred.
0: అందరినీ చూసి నవ్వుతూనే ఉంటాడు.
1: God goes on smiling at him.
0: భగవంతుడికి చిరునవ్వే దానికి ప్రధానమైనటువంటిది.
1: In fact, that everlasting continuous smile is a sign of God.
0: అక్కడ చిరునవ్వు ఉంటారో అక్కడ ఇక్కడ ద్వేషం కూడా రావడానికి లేదు.
1: Only the smile, there's no change, no scope for hatred.
0: కనుక నవ్వేటువంటి వారికి ఎవరు కూడా బాధ పెట్టలేరు.
1: Therefore, the one who smiles cannot be put to suffering by anybody.
0: మీరు ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో ఉండండి.
1: Therefore, you should have that smiling face always.
0: ఎప్పుడు చూస్తే ఏదో ఒక క్యాస్టాయిల్ ఫేస్ వేసుకుని ఉండకూడదు.
1: Don't have castor oil face.
0: పరీక్షలు వచ్చినాయి, అయ్యో చాలా పరీక్షలు వచ్చినాయి అని బాధపడేది.
1: With the approach of examinations, naturally you are exhausted.
0: కానీ ఎగ్జామినేషన్ వచ్చినాయి మంచిదే అనుకో.
1: Yes.
0: త్వరలో వచ్చినాయి, త్వరలో పాస్ అయిపోతాం.
1: Exams are fast approaching. You will also get through them quickly.
0: దీన్ని మంచి భావంతో మనం తీసుకోవాలి.
1: You have to take it in the positive sense.
0: అయ్యో ఇంకా ఎగ్జామినేషన్ 2 months లేట్ అయిపోయింటే ఇంకా చాలా బాగుండేది అని మీరు అనుకోవచ్చును.
1: You may feel that examinations better be delayed or postponed.
0: మంచిది కాదు, ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
1: It's not good. It's better if the examinations are advanced.
0: ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం పాస్ అయిపోతాం.
1: The moment examinations are advanced, you can get through the examinations.
0: తర్వాత ముందు క్లాస్కి వెళ్తాం.
1: Then you can be promoted to higher class.
0: కనుక మనం హైయర్ క్లాస్ పోవడానికి మనం తొందరపడాలి.
1: So you should always be in a hurry to go to a higher class.
0: ఈ హరి నుంచి వరి రాదు.
1: And when in this sort of hurry, there will be no worry.
0: No worry.
1: No worry.
0: Worry nunchi hurry kaadu.
1: And out of this worry, well, you cannot be in a hurry.
0: Ramana mamanu mithai idigo randi bhaktulara. Ramana mamanu mithai idigo randi bhaktulara. ప్రేమత దొరుకు ఈ మిఠాయి కొని తిని పమరులై చెడిపో. ఏదో పిచ్చి పిచ్చి మిఠాయిలంతా మీరు కలుపుకొని అన్నంత తిని కడుపులంతా చెడిపోకండి.
1: As Swami said, Ramanama Mithai, the sweets of Ramanama. Because Bhagavan said, you don't eat too many sweets and get your stomach upset.
0: అది రుచిగా కనిపిస్తుండదు కానీ చాలా పాయిజన్ వంటిది.
1: However, the sweets are so tasty, but yet they are poisonous.
0: ఇది ఎందుకంటే మహర్షులు కల్పించినటువంటి యొక్క మహాత్మైనటువంటి.
1: Whereas the sweet of Ramanama is the one made by sages, saints.
0: కనుక ఇది చెడేటువంటి పదార్థం కాదు.
1: And it will never get spoiled.
0: దీన్ని ఎప్పుడు కూడా మీరు మింగుతూ ఉంటే చాలా ఆనందాన్ని వేస్తుంది.
1: As you continually listen and chant, you'll be very, very happy.
0: దానికోసమని నేను మొదలు చెప్పాను. చక్కెర కంటే తీపి.
1: ఇట్ ఇస్ స్వీటర్ దాన్ ద షుగర్.
0: చక్కెర కంటే తీపి, పాత్రం కంటే రుచిమైన.
1: ఇట్ ఈస్ టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది కర్డ్.
0: మీరు ఎన్నో అవతారాలు వచ్చాయి.
1: యు ఫైండ్ సో మెనీ కైండ్స్ వెరైటీ.
0: కానీ ఏ అవతారమైనా కూడా ఇంత శాశ్వతంగా ఉందా?
1: హ్యావ్ యూ నోటీస్ ఎనీ అవతార్ విచ్ ఇస్ పర్మనెంట్?
0: లేదు.
1: నో.
0: అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడాను, ఈనాటి వరకు కూడాను, ఈ నిమిషం వరకు కూడాను రామనామం అనేటువంటిది అందరికీ మధురంగా ఇస్తుంది.
1: బట్ రైట్ ఫ్రమ్ దోస్ డేస్ టిల్ దిస్ మూమెంట్ రామనామ రామాస్ నేమ్ ఇస్ పర్మనెంట్ ఎటర్నల్ ఈ గోయింగ్ ఇన్ ద హోల్ ఆఫ్ ది వరల్డ్.
0: చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద ముసలి వారి వరకు కూడాను ఈ రామనామం అనేటువంటిది చెప్తూనే ఉంటుంటారు.
1: రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ద ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ దే గోన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
0: దీనికి ఓల్డ్ అనుకు యంగ్ అనేటువంటిది ఏమి లేదు.
1: ఇట్ హాస్ నో ఏజ్ బార్ ఆర్ ఏజ్ లిమిటేషన్.
0: ఇది అతీతమైనటువంటి యొక్క మధురం.
1: ఇట్ ఈస్ ఎ ట్రాన్సెండెంటల్.
0: కనుక ఇటు మధురమైనటువంటి యొక్క పాకాన్ని మనం పోగొట్టుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ డ్రాప్ ఆర్ గివ్ అప్ సచ్ ఎ స్వీట్ నెక్టర్ ఇన్ నేమ్ ఆఫ్ గాడ్.
0: రామ ఈ రెండు అక్షరం లోపలనే ఎంతో ఉంటుండాలి మధురం.
1: ఇన్ దీస్ టూ లెటర్స్ రామ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్వీట్నెస్.
0: ఈ మధురమైనటువంటి అక్షరాలను మనం ఏ విధంగా పోగొట్టుకోవటం?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లూజ్ సచ్ ఎ స్వీట్ నేమ్ యాజ్ రామ?
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను

0: కేవలము రామనామన్నే దేవనామన్నే ఏదైనా చెప్పినప్పటికీ వారు చాలా కోప్పడుతుంటారు, అసహ్యపడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ సీమ్ టు పే రెస్పెక్ట్, డోంట్ సీమ్ టు పే హీడ్ టు దీస్ వర్డ్స్ ఆఫ్ రామ.
0: కానీ వారి దురదృష్టమనే చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ, బ్యాడ్ లక్.
0: కనుక ఇది నిజముగా మధురమైనటువంటిది.
1: In fact, it is very sweet.
0: Anandamainatvantidi.
1: It is infinite.
0: Anandamainatvantidi.
1: So beautiful.
0: Anandam nichetvantidi.
1: So delightful.
0: Kaluga ilanti madhuramainatvanti aanandanni manam chalamaina kudanu vadarukokoddu.
1: Therefore, we should not drop it even for a moment, that blissful nectarine name of God Rama.
0: Meera ento baadhapadindi.
1: Meera felt so sad.
0: Maharaju kattichinatvanti mantamunu vadarapetti pommannadu.
1: Maharana commanded her to get out of the temple he built.
0: Avan nenu lekunda na krishnudu matram ettu vadali pettedi ani cheppindi.
1: She said, how can I leave my krishna and go?
0: Krishnudu na venta vastadu.
1: And she was so confident that krishna will follow her.
0: Nenu velthanandi.
1: She was prepared to go.
0: Kadalil kuduthu muttadine kainadu vidivayo ani cheppindi. Ayya nenu samudramlo munigi నేను ఒక పెద్ద ముత్యమును తెచ్చుకున్నాను, ఆ ముత్యమును నా చేతిలో నుంచి వదిలిపెట్టి తిరిగి సముద్రంలో పడ్డేకుండా చేయమని చెప్పింది.
1: She said, out of the fathomless depths of this ocean, I have collected most precious gem, the holy name of God. How can I drop it all of a sudden?
0: దాన్ని కాపాడుకో.
1: I must hold it, protect it.
0: అని కడలిల్ కుడుతడు తెలితేని కైనడు విడివాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో అనింది. ద్వారక పోయి చేరింది.
1: రిపీటింగ్ కృష్ణాశ్రయం షీ రీచ్ ద్వారక.
0: ద్వారక పోయి చేరింది.
1: షీ రీచ్ ద్వారక.
0: పోయింది, అక్కడ కూడా తలుపులు కూడా మూసుకున్నాయి.
1: దేర్ ఆల్సో షీ ఫౌండ్ క్లోజ్ డోర్స్.
0: ఎందుకంటే ఇక్కడ మహారాణా ఈ కృష్ణుడు యొక్క తలుపులు మూసాడు.
1: యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ మహారాణా ద డోర్స్ వర్ క్లోజ్డ్.
0: అందువల్ల అక్కడ ద్వారకలో కూడా డోర్స్ అంతా మూసుకున్నాయి.
1: దేర్ ఇన్ ద్వారక ఆల్సో షీ నోటీస్డ్ the closed doors.
0: Krishna ikkada kuda ninnu chudakuda ani oka tho taratho kottindi.
1: Krishna, should I not see you? She had hit her head against the door.
0: Talbulanta pagili poyinayi
1: and the doors broke there.
0: Krishna vachi alanu teeskunnadu
1: and Krishna came and just blessed her.
0: Aa samayam tirigi maharana kalipi cheyadu.
1: At that time maharana reached the spot.
0: Prayojanam emti?
1: What for?
0: ఆమె వెళ్ళిపోయింది.
1: She left already.
0: ఇతను నిరాశతో వెనక్కి వచ్చాడు.
1: And he returned back to his kingdom.
0: నేను చేసిన పని అంతా ఇక్కడను చాలా చెడ్డదిగా ఉన్నది.
1: What all I have done is so bad, very bad.
0: నేను ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పని చేశాను?
1: Why was I so foolish?
0: అని తన పూర్తి foolish అని చచ్చిపోయాడు.
1: He went on repenting for all his foolish actions and ultimately died.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క భావము, ఒక్కొక్కరి ఒక్కొక్క తలంపు ఎంత ఉంటాదో, ఎంత లోతుగా ఉంటాదో, ఎంత గాఢంగా ఉంటాదో, ఎంత బలంగా ఉంటాదో చెప్పలేము.
1: Nobody can say the intensity, the depth, the profundity of the thought of anybody.
0: కనుక మన హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి.
1: So we should widen our hearts.
0: హార్ట్ పెద్దదిగా పెద్దతే హార్ట్ బిగ్ అయిపోయిందని మరి డాక్టర్స్ ఆపరేషన్ అంటారు.
1: It is not heart enlargement which requires operation, surgery.
0: Heart ante hrudayam.
1: And heart means the transformation of the heart.
0: Danni manam peddiga vishalanga cheskovali.
1: We should widen it, expand it.
0: Nenu okkadundedi rendu adugulu unnaru.
1: And you are here 2 feet.
0: Inkoru vacheste mari dantlo kurchovachunu ani danni marchuko.
1: You can just accommodate, giving space to someone else to sit by your side.
0: ఆ విధంగా ఒకరికొకరు అందరూ మరచుకుంటూ పోతే ఎంతమంది అయినా కూర్చోవచ్చు.
1: లైక్ దట్ ఇఫ్ యూ గో ఆన్ ప్రొవైడింగ్ స్పేస్ ఎనీ నంబర్ కెన్ బి సీటెడ్.
0: కనుక అందరికీ అవకాశం ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని మనం వెతకాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ పాత్ విచ్ విల్ బి అకామిడేటింగ్ నంబర్ ఆఫ్ పీపుల్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: మీరు రేపటి నుంచి మీ స్థానాలకు మీరు వెళ్తున్నారు.
1: From tomorrow onwards, you will be returning, going to your native place.
0: కాని ఇక్కడ చదివినటువంటి చదువు, ఇక్కడ విన్నటువంటి విషయాలు, ఇక్కడ తిన్నటువంటి యొక్క తిండి మీరు మరణం చేసుకుంటూ
1: You be happy there thinking of the education that you acquired and the holy sacred things that you have listened to and the thoughts that you have had here during the period of stay. Make your parents also happy. Never make your parents feel sorry watching you. Make them happy. When you are happy, your parents also will be happy. Parents are very important. Therefore it is said, there is no other greater God beyond mother and father. Therefore mother and father are very important. So it's our main duty to make them happy. Why have we born as a human being in the body? To make them happy. It's not enough if you eat for yourself and self-centered. That's not important. So all the eating, drinking and moving about, they are quite natural, they happen. We are born to make our parents happy. When once we make our parents happy, so also others will follow, make their parents happy in turn. So we should have good ideas, good ideals. Then only your aim of life is fulfilled. There lies the fulfillment of having been here as students of Sri Sathya Sai educational institutions. Bhagavan wants that you should have this good name of having belonged to this ideal institution.

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: లోభములకు సాటి అయినటువంటి వ్యాధి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వర్స్ డిసీజ్ దాన్ ది వరల్డ్ ఇట్ సెల్ఫ్.
0: నాస్తి క్రోధ సమోరిపుహి, క్రోధములతో స్వతి అయినటువంటిది మరొక శత్రువు లేడు.
1: దేర్ ఇస్ నో ఎనిమీ గ్రేటర్ దాన్ యాంగర్.
0: నాస్తి దుఃఖ దారిద్ర్యవత్, దారిద్ర్యముల కంటే మించిన దుఃఖం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గ్రీఫ్ వర్స్ దాన్ పవర్టీ.
0: నాస్తి జ్ఞానాత్ పరం సుఖం, జ్ఞానముల కంటే పరమమైనటువంటి సుఖం మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ జాయ్ దాన్ నాలెడ్జ్ విజ్డమ్.
0: కాని ఇట్టి పవిత్రమైన జ్ఞానమునకు మానవుడు అతి దూరమైపోతున్నాడు.
1: బట్ టు సచ్ సీక్రెట్ అండ్ గ్రేట్ విజ్డమ్ మ్యాన్ ఈజ్ మేకింగ్ హిమ్సెల్ఫ్ డిస్టెంట్.

0: I am in the light. Light is I. Light is in me. I am the light. If one can firmly establish this feeling in one's heart, he would become one with Brahma. He would merge into Brahma.
1: ఈ ప్రపంచములో మిక్కిలి ప్రాచీనమైనటువంటి యొక్క సాహిత్యము వేద సాహిత్యం.
0: ఇట్ ఈస్ ది వేదిక్ లిటరేచర్ విచ్ షెడ్స్ లైట్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇది విజ్ఞాన రాశి.
0: దిస్ ఈజ్ మాస్ ఆఫ్ విజ్డమ్.
1: మానవుని సర్వతోముఖుని గావించినటువంటిది ఈ వేదమే.
0: ఇట్ ఇస్ దిస్ వేద విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఫర్ మ్యాన్.
1: మానవుని చరిత్రకు మొట్టమొదటి పాఠ్య గ్రంథము వేదమే.
0: ఇట్ ఇస్ ది వేద విచ్ ఇస్ ది వెరీ ఫస్ట్ బుక్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్.
1: మానవుని సాంస్కృతికి సదశక్తికి మూలాధారమైనటువంటి పుట్టినిల్లు ఈ యొక్క వేదమే.
0: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ కల్చర్ అండ్ మ్యాన్స్ గుడ్ థాట్స్ ఆర్ డెవలప్డ్.
1: సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతే అన్నాడు మనువు. అనగా సమస్త విద్యలు కూడాను ఈ వేదము నుండి ఆవిర్భవించినటువంటివి.
0: మను హ్యాస్ డిక్లర్డ్ that all the education has come from Veda.
1: Sarva gunamulu sarva dharmamulu vedam nundiye aavirbhavinchinatundi.
0: All the qualities and all the dharmas have emanated from Veda.
1: Ananto vai vedaha, ee vedamu anantamainatundi, vedhadamainatundi, apramayamainatundi, ఆనందమయమైనటువంటిది.
0: వేద ఈజ్ ఇన్ఫినిట్, అన్ఫాథమబుల్, ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: విత్ జ్ఞాన్ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది ఈ వేదము.
0: దిస్ వర్డ్ వేద హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్.
1: అనగా ఈశ్వర జ్ఞానమే వేదము.
0: దట్ మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఈశ్వర, ద లార్డ్.
1: జ్ఞానమే వేదము.
0: This is knowledge of
1: Brahma. Jnaname Vedamu.
0: Knowledge of Brahma is Veda.
1: Advaita Jnaname Vedamu.
0: Knowledge of Advaita, non-duality, is Veda.
1: Vaijnaname Vedamu.
0: Veda is also science.
1: Ivanni kudunu Atma Jnanamulaku paryaya padamulu.
0: All these are synonyms for knowledge of Atma.
1: Kani itti pavitramaina Vedamunu సామాన్యులు అర్థము చేసుకునలేరు.
0: ఆర్డినరీ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ సచ్ సీక్రెట్ వేద.
1: అర్థము చేసుకున్నను చేసుకొనకపోయినను వేదము యొక్క దివ్యత్వమే సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: వెదర్ ది ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఆర్ ఇట్ ఇస్ నాట్ అండర్స్టూడ్, ఇట్ ఈస్ ది గ్రేట్నెస్ అండ్ ది స్ప్లెండర్ ఆఫ్ వేద విచ్ హ్యాస్ పర్వేడ్ ఇట్ సెల్ఫ్ ఆల్ అరౌండ్.
1: ఇది శబ్ద బ్రహ్మము.
0: దిస్ ఈజ్ ది బ్రహ్మ ఆఫ్ సౌండ్.

0: This is the mother of Shabda Brahma, the sound Brahma, the moving and unmoving, the splendorous one, the word itself. It is also the education. It is also the transcendental mother. It is also mother which is illusion. It is mother equal to wealth and
1: prosperity.
0: This is Brahma, which is Prajnanam itself.
1: Constant integrated awareness.
0: Constant integrated awareness.
1: ఇది ఒక కాలమునకు కాని ఒక స్థానమునకు కాని ఒక వ్యక్తికి కాని సంబంధించినటువంటిది కాదు.
0: This is not confined either to a particular time, particular place or particular individual.
1: విశ్వమునకి సంబంధించినటువంటిది.
0: This is applicable to the entire universe.
1: ఇట్టి వేదమును సామాన్య ప్రజలు గుర్తించడం కాని లేక వర్తించడం కాని సాధ్యం కాదని తెలుసుకుని వ్యాసుల వారు దీనిని నాలుగు విధములుగా విభజిస్తూ వచ్చారు.
0: రియలైజింగ్ సచ్ సేక్రెడ్ ఇన్ఫినిట్ వేద కెనాట్ బి ఈజీలీ రికగ్నైజ్ బై ఆర్డినరీ మెన్ ఆర్ కెనాట్ ప్రాక్టీస్ ఇట్. వ్యాస ఆర్ డివైడెడ్ దిస్ ఇన్ టు ఫోర్ డివిజన్స్.
1: వేదము నాలుగు విధములైనటువంటి యొక్క రూపమును ధరించినప్పటికీ ఈ వేదమంతా కూడాను త్రికాండలతో కూడి జగత్తునకు ఆచార రూపమైన ప్రచారము గావిస్తూ వచ్చింది.
0: దిస్ వేద హ్యాస్ ఫోర్ డివిజన్స్ బట్ ఆల్ ద త్రీ టైమ్స్ దిస్ హ్యాస్ బీన్ గివింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కుడ్ బి ప్రాక్టీస్డ్ ఆల్సో.
1: కర్మకాండ, ఉపాసన కాండ, జ్ఞానకాండ అని త్రికాండ స్వరూపం వేదం.
0: ది త్రీ ఫారమ్స్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్ ఈజ్ కర్మకాండ, ఉపాసన కాండ అండ్ జ్ఞానకాండ.
1: మానవుడు కర్మాధిపతి, కర్మణ్యేవ అధికారస్తి. మానవునకు కర్మాధికారంతో కాయమును ధరించాడు.
0: Man has got the body. In order to perform action, he has a right for action.
1: ఈ కర్మలు ధర్మమయమైనటువంటి కర్మలుగా ఆచరించాలి.
0: But these actions must be in tune with righteousness.
1: కనుకనే శరీర మాధ్యం కను ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమై ఈ కాయము ఆవిర్భవించినదే సత్యాన్ని గుర్తించాలి.
0: It is necessary to realize that this body is given to us in order to practice ధర్మ.
1: మానవుడు ఆచరించేటువంటి కర్మలు పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు ఇది ఉపాసనగా మారుతుంది.
0: When man's action get fully matured, it becomes devotion.
1: ఈ యొక్క ఉపాసనే దైవార్పితమైన భావముతో ప్రేమమయమైనటువంటి యొక్క దివ్యతత్వముతో దీనిని ఆచరించినప్పుడు ఇది పూర్ణమైన జ్ఞానంగా రూపొందుతుంది.
0: When this devotion itself is full of divine love and performed for the glory of the Lord with the understanding, it becomes full wisdom.
1: Yeta vata karmopasana jnanamulu moodu kudanu okkate.
0: The sum and substance of this is that it is the action which is the very basis of all the things.
1: Pushpamuga putti కాయిగా మారి ఫలముగా రూపొందినట్టుగా కర్మ పుష్పం వంటిది, ఉపాసన కాయి వంటిది, జ్ఞానము ఫలము వంటిది.
0: దిస్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ఎ కంపారిజన్ దాట్ జస్ట్ యాజ్ ఎ ఫ్లవర్ బికమ్స్ ఎన్ అన్ రైప్ ఫ్రూట్ అండ్ దెన్ రైపన్స్ ఇట్ సెల్ఫ్ అండ్ బికమ్స్ ఎ ఫుల్లీ రైప్డ్ ఫ్రూట్. ఇట్ స్టార్ట్స్ విత్ యాక్షన్ విచ్ మే బి ఎ ఫ్లవర్, బికమ్స్ ఉపాసన విచ్ మే బి ఎన్ అన్ రైప్ ఫ్రూట్, and becomes then gnana, which is a fully ripe fruit.
1: Kanuka karmopasana gnana swarupamulakai samanya manavulu acharinche nimittamai purana itihasamulu kudanu deeniki upangamuluga srushtimpabadne.
0: The epics and other scriptures or devised in such a way that man will find it easy to understand and practice action, worship and wisdom.
1: ఈ యొక్క వేదం యొక్క అంత్యమే ఉపనిషత్తు.
0: ద ఎండ్ ఆఫ్ వేద ఈజ్ ఉపనిషత్.
1: దీనినే వేదం యొక్క అంత్యము కనుకనే దీనికి వేదాంతము అని కూడాను మరొక పేరు.
0: ది నేమ్ వేదాంత ఈజ్ గివన్ టు ఉపనిషత్ బికాస్ ఇట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ వేద.
1: ఈ ఉపనిషత్తులు కూడాను యోగత్రయములు అని ఇది కూడాను మూడు భాగములుగా విభజించి యోగత్రయములు అనేటువంటి మార్గంలో మానవులకు ప్రబోధిస్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఆర్ ఆల్సో డివైడెడ్ ఇన్ టూ త్రీ కాల్డ్ యోగత్రయం అండ్ ఆర్ ఆఫర్డ్ టు ది మ్యాన్ కైండ్ ఫార్ మేకింగ్ ఇట్ ఈజీ టు ప్రాక్టీస్.
1: యోగం అనగా అర్పిత భావము.
0: యోగ మీన్స్ ఎన్ ఆఫరింగ్ ఫీలింగ్.
1: మనం ఏ కర్మను చేసినా అర్పిత భావంతో మనం ఆచరించాలి.
0: వాట్ ఎవర్ యాక్షన్ యు అండర్టేక్ ట్రీట్ ఇట్ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: దైవం అర్పితమైన భావంతో ఆచరించటం చేతనే ఇది దైవార్పిత భావం అనేటువంటి పేరు పొందింది.
0: ఇట్ హెస్ గాట్ ద నేమ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ బికాస్ ఆల్ యాక్షన్స్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఓన్లీ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క మార్గంను అనుసరిస్తూ వచ్చింది.
0: ఎవరీ డీడ్ హ్యాస్ టు బి పర్ఫార్మ్ ఫర్ ది ప్లెజర్ అండ్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
1: ఇంకా రెండవదైనటువంటి యొక్క యోగత్రయములలో ఉపాసన యోగము.
0: ద నెక్స్ట్ యోగ ఇన్ దిస్ యోగత్రయ ఈజ్ ఉపాసన వర్షిప్.
1: భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా త్రికరణ శుద్ధిగా ప్రేమించినటువంటిదే ఇది ఉపాసన యోగం.
0: ది రియల్ ఉపాసన యోగ ఈజ్ లవింగ్ ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ వన్స్ హార్ట్ విత్ ఫుల్ లవ్ అండ్ విత్ ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: కేవలము అభీష్ట సిద్ధికై కార్యసిద్ధికై లౌకికమైనటువంటి భ్రాంతుల సిద్ధికై ప్రేమించటం ప్రేమ కాదు.
0: లవ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ వన్స్ ఓన్ డిజైర్స్ for fulfilling certain reasons and certain causes and for satisfying the delusions of the world cannot be really called worship.
1: Prema nimittamai preminchali.
0: Love must be for its own sake.
1: Adi upasana yogam.
0: That is upasana yoga.
1: Inka moodavadi gnana yogamu.
0: The third one is gnana yoga.
1: Sarvam vishnumayam jagat.
0: The entire
1: anta bhagavat yoga swarupami. సర్వులు ఎందు ఉండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ గాడ్ హూ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్.
1: ఏకాత్మ భావమే జ్ఞానమన్నారు.
0: రియల్ విజ్డమ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ వన్నెస్ ఆఫ్ బీయింగ్, వన్నెస్ ఆఫ్ ఫీలింగ్.
1: అద్వైత జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానమన్నారు.
0: అన్డివైడెడ్ అన్ఫ్రాగ్మెంటెడ్ విజ్డమ్ అలోన్ ఈజ్ రియల్ విజ్డమ్.
1: సర్వుడు ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది ఆత్మస్వరూపంలో ఉన్నదని విశ్వసించటమే జ్ఞానము.
0: రియల్ విజ్డమ్ ఈజ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ ది సేమ్ ఆత్మ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: విద్యార్థులకు కొన్ని సంశయములు ఆవిర్భవించవచ్చు.
0: స్టూడెంట్స్ మే గెట్ ఎ ఫ్యూ డౌట్స్.
1: రూపములు వేరువేరుగా, ప్రవర్తనలు వేరువేరుగా, నామములు వేరువేరుగా, తమ యొక్క సిద్ధాంతములు వేరువేరుగా ఉండినప్పుడు అందరి యందు ఏకత్వం అనేటువంటి భావము ఇది అసాధ్యము అని వీరు సందేహించవచ్చు.
0: దే మే గెట్ ది డౌట్ వెన్ ది ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ ది బిహేవియర్ ఈస్ డిఫరెంట్, వెన్ ది నేమ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ దర్ ఫిలాసఫీ అండ్ బిలీఫ్స్ ఆర్ డిఫరెంట్. దే హౌ కెన్ దే బి వన్ అండ్ ద సేమ్.
1: అగాధమైన సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు లేచుతుంటాయి.
0: ఇన్ ది అన్ఫాథమబుల్ డీప్ సీ ఎ నంబర్ ఆఫ్ వేవ్స్ అరైజ్.
1: ఒక్కొక్క అల ఒక్కొక్క రూపము ధరించి ఉంటాడు.
0: ఈచ్ వేవ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫామ్.
1: ఒక అలకు మరొక అలకు ఏమాత్రము సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది.
0: వన్ గెట్స్ ది ఇంప్రెషన్ దట్ దేర్ ఇస్ నో సిమిలారిటీ బిట్వీన్ వన్ వేవ్ అండ్ అనదర్.
1: కానీ అన్ని అలలు ఎందుకు కూడాను జలము ఒక్కటే. బట్ ది వాటర్ ఇన్ ఈచ్ వేవ్ ఈస్ ది సేమ్. అన్ని అలలకును సముద్రమునకు ఏమాత్రము వేరు కాదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ద ఓషన్.
1: ఈ అలలన్నీ కూడా సముద్రం కంటే భిన్నమైనవి కాదు.
0: ద వేవ్స్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఓషన్.
1: అదే విధముగానే రూపనామములు, సిద్ధాంతములు, కర్మకలాపములు వేరువేరుగా ఉండినప్పటికీ సత్చిత్ ఆనంద సాగరమునందు ఇవన్నీ కూడాను అలల వంటివి.
0: ఇన్ ద సేమ్ వే పీపుల్ మే హావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ బిలీవ్స్ అండ్ డిఫరెంట్ యాక్షన్స్, బట్ దే ఆర్ ఆల్ లైక్ వేవ్స్ ఆన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: కనుక సచ్చిదానంద సముద్రమునందు సర్వులు కూడాను అలల వంటి వారే.
0: ఆల్ ఆర్ లైక్ ద వేవ్స్ ఆన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: ప్రతి మానవుని ఎందుకును సత్చిత్ ఆనందం అనేటువంటిది అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ అ సబ్స్ట్రేటమ్ అండ్ ది వెరీ బేసిస్ విచ్ ఇస్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: ఇంకా ఉపనిషత్తుల నుండి భగవద్గీత ఆవిర్భవించింది.
0: భగవద్గీత హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఉపనిషత్స్.
1: ఇది కేవలము షట్కర్మలనేటువంటి మార్గంలో ఇది మరొక విధంగా లోకానికి బోధిస్తూ వచ్చింది.
0: దిస్ హ్యాస్ టాట్ టు ద వరల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షట్కర్మాస్.
1: షడాంగములు అనేటువంటి ఒక రూపాన్ని కూడా ధరించింది.
0: ఇట్ హాస్ ఆల్సో టేకన్ ది ఫార్మ్ ఆఫ్ షడాంకాస్.
1: 18 అధ్యాయములు గీత యందు.
0: గీత కన్సిస్ట్ ఆఫ్ 18 చాప్టర్స్.
1: 6-6 అధ్యాయములకంతా కూడా ఒక షట్కము అని పేరు పెడుతూ వచ్చింది.
0: ఈచ్ 6 చాప్టర్స్ ఈస్ గివన్ ఎ నేమ్ షట్కము.
1: 3-6-18 3 యొక్క షట్కములు కూడాను చేరి 18 అధ్యాయములతో పరిపూర్ణమైపోతుంది.
0: ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 షట్కాస్ 3 సిక్సెస్ బికమ్స్ 18 చాప్టర్స్.
1: మొదటి షట్కము ఇది కర్మ మార్గం.
0: ది ఫస్ట్ 6 చాప్టర్స్ రిలేటింగ్ టు ది పాత్ ఆఫ్ యాక్షన్.
1: 2వ షట్కము ఉపాసన మార్గము.
0: ద సెకండ్ 6 చాప్టర్స్ ఆర్ ఫర్ వర్షిప్.
1: 3వది జ్ఞాన మార్గము.
0: ద థర్డ్ వన్ ఈస్ ది పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: ఏ తర్వాత వేదము నుండి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల నుండి భగవద్గీత, భగవద్గీత నుండి భవ్యమైనటువంటి యొక్క ఆచరణ రూపమైనటువంటి మానవత్వము ఇందులో ఆవిర్భవించింది.
0: ద సమ్స్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ వేదాస్ ఉపనిషత్స్, ఫ్రమ్ ఉపనిషత్స్ భగవద్గీత, అండ్ ఫ్రమ్ భగవద్గీత ఎ కోడ్ ఆఫ్
1: గీత యొక్క సారమే మానవ జాతి.
0: ద హ్యుమానిటీ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇట్ సెల్ఫ్.
1: ఈ జాతికి అభిమతము గీతనే.
0: దిస్ హ్యుమానిటీ షుడ్ హ్యావ్ అటాచ్మెంట్ ఓన్లీ ఫర్ గీత.
1: అయితే గీత కేవలం భారతీయులకు మాత్రమే సంబంధించినది కదా. ఇతర దేశముల వారికి కానీ ఇతర మతముల వారికి కానీ ఇది సంబంధం కాదని కేవలం భ్రాంతిచే దానిని వేరువేరుగా భావిస్తారు.
0: సమ్ పీపుల్ హ్యావ్ ఎ రాంగ్ అండ్ ఎ డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు భారతీయాస్ అండ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు అదర్ కంట్రీస్.
1: కేవలం భగవద్గీత భారతీయులకు మాత్రమే సంబంధించినటువంటి ప్రాపర్టీ కాదు.
0: దిస్ ఈస్ నాట్ ది ప్రాపర్టీ. భగవద్గీత ఈజ్ నాట్ ది ప్రాపర్టీ రిలేటింగ్ టు ఓన్లీ
1: భారతీయులకు సంబంధించినటువంటిది.
0: దిస్ ఈస్ ది ప్రాపర్టీ అవైలబుల్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఇది భగవద్గీత, భగవంతుని యొక్క వాక్యం.
0: దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్.
1: సర్వులకు భగవంతుడు ఒక్కడే.
0: దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్ ఫర్ ఆల్ పీపుల్.
1: ఇట్టి ఏకస్వరూపాన్ని ధరించినటువంటి యొక్క భగవంతునకు అనేక భావముల చేత, అనేక నామముల చేత అనేక రూపములను ఆరాధిస్తూ వస్తారు.
0: గాడ్ హూ ఈజ్ ఓన్లీ వన్ అండ్ హ్యాస్ వన్ ఫార్మ్, డిపెండింగ్ అపాన్ ది డిఫరెంట్ ఫీలింగ్స్, డిఫరెంట్ ఐడియాస్, దే ఆర్ ఎంజాయింగ్ గాడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: అనేక నామ్.
0: దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ బట్ హీ హాస్ డిఫరెంట్ నేమ్స్.
1: కనుక దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: హిందువులు కాని, మహమ్మదీయులు కాని, క్రిస్టియన్స్ కాని, బౌద్ధులు కాని, పార్సీలు కాని, సిక్కులు కాని వేరు వేరు రూపములు ధరిస్తున్నారే కాని కాదు కాదు అందరికీ భగవంతుడు ఒక్కడే ఒక్కడే.
0: వెదర్ ఇట్ ఇస్ ది హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, బుద్ధిస్ట్ ఆర్ సిక్స్, దే మే బి కన్సిడరింగ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫారం, బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: ఏ పేరు పెట్టుకుని ఏ రూపమును ఆరాధించినప్పటికీ దైవానికే చెందుతుంది.
0: వాట్ ఎవర్ నేమ్ యూ టేక్, వాట్ ఎవర్ ఫారం యూ ఇమాజిన్, ది ప్రేయర్ గోస్ టు ఓన్లీ వన్ గాడ్.
1: కనుకనే ఉపనిషత్తులు విశాలమైనటువంటి హృదయాన్ని కలిగి సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతే అన్నారు. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ అదంతా భగవంతునికే చెందుతుంది.
0: విత్ ఎ బ్రాడ్ అవుట్లుక్ ఉపనిషత్ హావ్ డిక్లర్డ్ దట్ హూమ్సోఎవర్ యు ఆఫర్ యువర్ ఒబైజాన్స్ అండ్ నమస్కార్, ఇట్ గోస్ టు వన్ గాడ్ అండ్ ద సేమ్ గాడ్.
1: పాత్రలు వేరువేరే,
0: పాట్స్ ఆర్ డిఫరెంట్,
1: కానీ ప్రతిబింబం ఒక్కటే.
0: బట్ ది ఇమేజ్ ఈజ్ వన్.
1: అదేవిధంగా దేహం అనే పాత్ర యందు ఆత్మతత్వం అనేటువంటి ప్రతిబింబము విడివిడిగా కనిపిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది ఇమేజ్ ఆఫ్ ఆత్మ అపియర్స్ టు బి డిఫరెంట్.
1: ఒక సూర్యుండు సమస్త లోకములకు ఒక్కొక్కడై, సూర్యుడు ఒక్కడే కాని అమెరికన్ సూర్యుడని, బ్రిటిష్ సూర్యుడని, పాకిస్తాన్ సూర్యుడని, చైనా సూర్యుడని, భారతదేశం సూర్యుడని, దీనికి వేరే ప్రత్యేకాలు లేవు కదా. సూర్యుడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సన్ స్పెషల్లీ అప్లికబుల్ టు అమెరికా ఆర్ బ్రిటన్ ఆర్ పాకిస్తాన్ ఆర్ ఇండియా ఆర్ చైనా.
1: అయితే ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్క సమయంలో ఆ సూర్యుని చూడవచ్చు.
0: బట్ ఈచ్ కంట్రీ గెట్స్ ఎ విజన్ ఆఫ్ ద సన్ అట్ డిఫరెంట్ పాయింట్స్.
1: అందరూ ఒక్క తూరి చూడడానికి సాధ్యము కానప్పటికీ, సాధ్యము కానంత మాత్రమున వేరు వేరు సూర్యుడని భావించటము, ఇది వెర్రితనం కదా.
0: జస్ట్ బికాస్ ఆల్ పీపుల్ కెనాట్ సీ సన్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టు సే దట్ దేర్ ఆర్ డిఫరెంట్ సన్స్, ఈజ్ ఇట్ నాట్ స్టూపిడిటీ?
1: కనుక వేదములు విశాలమైన అనంతమైన అగాధమైన అర్థములు కలిగి ఉంటున్నాయి.
0: వేదాస్ హ్యావ్ వెరీ బ్రాడ్ మీనింగ్, వెరీ డీప్ మీనింగ్, వెరీ.
1: అయితే ఈ వేదమును పూర్వము బోధించుటకు గురువులు చాలా కఠినమైన చర్యలు తీసుకునేటువంటి వారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ ద ప్రిసెప్టర్స్ యూజ్ టు ప్రిస్క్రైబ్ వెరీ రిగరస్ డిసిప్లిన్ ఫర్ టీచింగ్ వేద.
1: ఆనాడు అధ్యాపకులు ఆ కఠిన చర్యను పాటించటం చేతనే ఈ వేదము ఇంతకాలము ఈ జగత్తునందు నిలువగలిగినది.
0: వేద హాస్ బీన్ ఏబుల్ టు సర్వైవ్ అండ్ ఫ్లరిష్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ బికాస్ ఇన్ ది ఓల్డెన్ డేస్ ప్రిసెప్టర్స్ డిడ్ ఎక్సర్సైజ్ వెరీ రిగరస్ డిసిప్లిన్ అండ్ పుట్ ఎ లాట్ ఆఫ్ కండిషన్స్. గ్రంథ
1: స్వరూపము కాదు శృతి, కేవలం వినికిడి చేతనే లభ్యమయ్యేటువంటిది.
0: వేద కెన్ బి ఒబ్టైన్ ఓన్లీ త్రూ హియరింగ్.
1: వేదము అనాది కాలం నుండి గురు శిష్య పరంపరంగా అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: వేద వాస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఫ్రమ్ గురు టు శిష్య త్రూ హియరింగ్.
1: ఉచ్చరించటము, శిష్యుడు దానిని తిరిగి దానిని పాటించటము, అదే రీతిగా ఉచ్చరించటము, స్వరబద్ధముతో లయబద్ధముతో ఉచ్చరించాలి.
0: ప్రిసెప్టర్స్ used to chant this Veda according to the prescribed rules and the disciples used to get to memorize those things.
1: Anatikulu swartharahitulu,
0: the preceptors of those days,
1: parishuddha hrudayulu,
0: were totally selfless and pure hearted.
1: Paratattva bhavamunu kaliginatunti varu,
0: they were full of the godly divine feelings.
1: Prema tattvamuto koodinatunti varu,
0: they were full of ప్యూర్ లవ్.
1: విద్యార్థుల యొక్క అభివృద్ధి నిమిత్తమై తమ జీవితమునే అంకితం గావించుతూ వచ్చేటువంటి వారు.
0: ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే వర్ ప్రిపేర్డ్ టు డెడికేట్ దేర్ వెరీ లైఫ్.
1: విద్యార్థులు కూడాను ఆ శిక్షణకు కట్టుబడి తూచా పాలించేటువంటి వారు.
0: ద స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ ఆల్సో వర్ ఇంప్లిసిట్లీ ఒబేయింగ్ ద కమాండ్స్ ఆఫ్ ద ప్రిసెప్టర్స్ అండ్ మాస్టర్స్.
1: వీరి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం చేత అలాంటి విద్యార్థిని ఆ పరిసర ప్రాంతంలో కూడా చేర్చేటువంటి వారు కాదు.
0: Any student who violates the rules or the discipline were not allowed to come anywhere near the master's.
1: Akara panchaka, akara panchaka.
0: There is
1: అరిష్టములు కలిగినటువంటి యొక్క వ్యక్తిని ఆ గురువులు సహించేటువంటి వారు కాదు.
0: ది ప్రిసెప్టర్స్ నెవర్ యూస్ టు టాలరేట్ పీపుల్ హూ హ్యాడ్ దిస్ ఫైవ్ డిఫెక్ట్స్.
1: అకార పంచకము, అకారంతో ప్రారంభమయ్యేటువంటి అరిష్ట పంచకములు.
0: దీస్ ఫైవ్ ఆల్ స్టార్ట్ విత్ ది ఆల్ఫాబెట్ ఆ.
1: మొట్టమొదటిది అలక్ష్యం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ అలక్ష్యం, ఇండిఫరెన్స్.
1: రెండవది అవినయం.
0: సెకండ్ వన్ ఈజ్ అవినయం, ల్యాక్ ఆఫ్.
1: మూడవది అహంకారం.
0: ద థర్డ్ వన్ ఈజ్ అహంకారం.
1: నాలుగవది అసూయ.
0: ఫోర్త్ వన్ ఈజ్ అసూయ.
1: ఐదవది అసభ్యం.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ అసభ్యం.
1: ఈ ఐదింటినీ కూడినటువంటి వాడు విద్యార్థికి ఏమాత్రం కూడా తగినటువంటి వాడు కాదు.
0: ఎ పర్సన్ హూ హ్యాస్ దీస్ ఫైవ్ డిఫెక్ట్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు బి ఎ స్టూడెంట్ అట్ ఆల్.
1: మొట్టమొదటి అలక్ష్యం చేయకూడదు.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్.
1: అవినయము ప్రకటించకూడదు.
0: వన్ షుడ్ నాట్ షో ఎనీ డిసొబీడియన్స్.
1: అహంకారం అనేటువంటిది మరింత ప్రమాదమైనటువంటిది.
0: ఈగో ఈజ్ మోర్ డేంజరస్.
1: ఈ అహంకారం తన్ను తానే మర్చిపోతుంది.
0: ఈగో మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
1: ఇంకా అసూయ,
0: దెన్ జెలసీ.
1: ఇది మహాపాప స్వరూపమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ వెరీ గ్రేట్ సిన్.
1: ఇంకా అసభ్యత.
0: అసభ్యత,
1: అసభ్యమనగా మానవుడిగా ఉండి సమాజమునందు ఏ విధమైనటువంటి విశిష్టమైనటువంటి యొక్క భావంతో తాను జీవించాలో దానికి విరుద్ధంగా జీవించడమే అసభ్యం.
0: దిస్ అసభ్యత ఆర్ ల్యాక్ ఆఫ్ కోడ్ ఈజ్ దాట్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ ఎ మ్యాన్ ఇఫ్ హి డస్ నాట్ కండక్ట్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ మ్యాన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఇన్ విచ్ హి లివ్స్ ఇట్ ఈస్ కాల్డ్ అసభ్యత.
1: వ్యాసుల వారి దగ్గర అనేక మంది శిష్యులు ఈ వేదాధ్యాయనం నిమిత్తమై చేరారు.
0: ఎ నంబర్ ఆఫ్ డిసైపుల్స్ కలెక్టెడ్ విత్ వ్యాస.
1: అందులో మొట్టమొదటి వాడు వైశంపాయన.
0: ద ఫస్ట్ వన్ ఈస్ వైశంపాయన అమంగ్ దెమ్.
1: ఇతను భక్తి శ్రద్ధలతో వినయ విధేయతతో గురువాజ్ఞను పాటించి శిరస వహించి తన యొక్క జీవితమును సార్థకం గావించుకున్న వ్యక్తి.
0: వైశంపాయన వాజ్ వన్ హూ శాంక్టిఫైడ్ బై హిజ్ లైఫ్ బై అబ్జర్వింగ్ బై హావింగ్ డివోటెడ్ అప్రోచ్ శ్రద్ధ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ and always obeyed the commands of his master.
1: Sadgunambulu sadbuddhi satya nirati bhakti krama siksha.

0: గుణములు,
1: గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలిజెన్స్,
0: సత్యనిరతి,
1: అడ్హరెన్స్ టు ట్రూత్,
0: భక్తి,
1: డివోషన్,
0: క్రమశిక్ష,
1: డిసిప్లిన్,
0: కర్తవ్య పాలనములు,
1: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీస్,
0: నేర్పునదే విద్య,
1: దట్ అలోన్ ఈజ్ ఎడ్యుకేషన్ విచ్ ఇట్ ఈస్
0: విద్యార్థి నేర్వవలయు,
1: స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఈ విధంగా కూడాను గురువు దగ్గర వైశంపాయనుడు విద్యను గడిపి తాను తిరిగి ఒక వేదమును బోధించే నిమిత్తమై ఒక గురుకులమును స్థాపించాడు.
1: హి లెర్న్డ్ వేద ఫ్రమ్ వ్యాస వైశంపాయన లెర్న్డ్ ఇట్ అబ్జర్వింగ్ ఆల్ ది క్వాలిటీస్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఓన్ ఆశ్రమ్ ఫర్ టీచింగ్ స్టూడెంట్స్.
0: గురుకులం అనగా కేవలము కొన్ని అభ్యాసముల చేత, కొన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క నిబంధనల చేత ఏర్పడిందని భావిస్తారు. అది కాదు గురుకులము. గురుకులము అనగా గురువు ఇల్లే వారికి నిలయం.
1: వెన్ యు సే గురుకులం, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఏ పర్టికులర్ ప్లేస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అబ్జర్వింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ద హోమ్ ఆఫ్ ది ప్రిసెప్టర్ ఇట్సెల్ఫ్ వాజ్ ద స్కూల్.
0: ఆనాడు గురువు భుజించినదే శిష్యుని కూడాను ప్రసాదంగా ఇచ్చేటువంటి వారు.
1: ద ప్రిసెప్టర్ యూస్ టు ఆఫర్ ది సేమ్ ఫుడ్ విచ్ యూస్ టు పార్టీ
0: రాత్రి పౌరులు గురువుతోనే జీవితము గడిపేటువంటి వారు.
1: ద స్టూడెంట్స్ యూస్ టు లివ్ విత్ ది ప్రిసెప్టర్ డే ఇన్ అండ్ డే అవుట్.
0: కనుక ఆహార విహారములన్నీ కూడాను గురువుకు శిష్యులకు సమానంగానే ఉండేటువంటివి.
1: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వర్ కామన్ అండ్ ద సేమ్ బిట్వీన్ ద ప్రిసెప్టర్.
0: కనుకనే ఇరువురి భావములు కూడాను ఒక్కటిగానే ఉండేటువంటివి.
1: Therefore there was unity and harmony in their
0: food. Okkate kanuka head kuda okkati gaane undetundi.
1: As food is the same, the head and the thoughts were the same.
0: Kanukane itti aahara viharamulato paatu aatma tattvanni bhojinchetundi vare aanaati guruvulu gurukulamulu.
1: Those preceptors and their gurukula was such that it was based upon proper food and proper habits.
0: ఈ గురుకులమునందు యాజ్ఞవల్కుడు ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క ఎంటర్డ్ ఇంటూ దిస్ గురుకుల.
0: మహామేధాశక్తి కలిగాడు.
1: యాజ్ఞవల్క వాజ్ ఎ గ్రేట్ ఇంటెలెక్చువల్.
0: చాలా చురుకైన బుద్ధి కలిగాడు.
1: హి హాస్ షార్ప్ ఇంటెలెక్ట్.
0: ఏనాటి విద్యలు ఆనాడే నేర్చి గురువులకు అప్పచెప్పేటువంటి వాడు.
1: హి వాజ్ ఏబుల్ టు మాస్టర్ each day's lesson that day itself and give back whatever is asked.
0: Itani yokka telivitetalaku guru chaala santasincheetundi vaadu.
1: The preceptor used to be very happy with his disciple for his intelligence and discipline.
0: Itani goppa telivitetalu kalavaadani chaala medhasakti kalavaadani kontha varakunu 10 mandi kontha maatadukovatam jarugutu vachindi.
1: All the other disciples used to say that this Yajnavalkya is an extremely intelligent person and he had a sharp
0: deenito yajnavalkunaku konta chinna bijanga ahankaram prarambhamaindi.
1: When people began praising him, this developed a small sense of ego in
0: na class lo nakante inka goppa marks ichevaru leru.
1: He got the feeling that there was no other student greater than him who can score a higher mark.
0: Guru adigina prashnalanta kuda nenu tappa deeniki jawabu cheppetunte varu leru.
1: There was none else who can answer the preceptor's questions excepting me.
0: Nenu O grade teeskunnatunte vadanu.
1: I am like the one who has taken O grade.
0: Ahankaram bayadeyatappudiki nijanga adi O grade gaane ayipothundi.
1: When the ego develops, it becomes a real O grade.
0: Emiti aa O grade ante zero grade.
1: What is the reality of this O grade? It is a zero grade.
0: ఇక్కడ అహంకారం ప్రారంభమయ్యేటప్పటికి యాజ్ఞవల్కునకు కొంత అలక్ష్యం కూడాను అందులో ప్రవేశిస్తుంది.
1: Once ego develops in యాజ్ఞవల్క్య, the indifference also developed in him.
0: అలక్ష్యంతో పాటు అసభ్యత కూడాను అందులో చేరుతూ వచ్చింది.
1: Along with the indifference, lack of manners and not observing the code also.
0: చక్కగా గుర్తిస్తూ వచ్చాడు వైశంపాయనుడు.
1: వైశంపాయన క్లోజ్లీ అబ్జర్వ్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్
0: ఆనాటి గురువులు శిష్యులకు ప్రాణమునైనా ఇచ్చేటువంటి వారు మంచికి.
1: ది ప్రిసెప్టర్స్ వర్ సచ్ దట్ దే వుడ్ గివ్ అప్ దేర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ఫర్ ద సేఫ్.
0: దారి తప్పి నడచటం, అవినయంగా ప్రవర్తించటము, అశ్రద్ధతో తాను చరించటము, ఇలాంటి దుర్లక్ష్యములు కలిగినటువంటి వారిని చాలా కఠినంగా శిక్షించేటువంటి వారు.
1: దోస్ ప్రిసెప్టర్స్ యూస్ టు గివ్ వెరీ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ది డిసైపుల్స్ వర్ టు స్ట్రే అవే ఫ్రమ్ ద పాత్ అండ్ డెవలప్ ఈగో అండ్ ల్యాక్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ సచ్ అదర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: అనగా అదే విద్య.
1: శిక్ష రియలీ మీన్స్ ఎడ్యుకేషన్.
0: కేవలం పుస్తకాలు చదవటం కాదు విద్య.
1: రీడింగ్ బుక్స్ ఆర్ స్టడీయింగ్ బుక్స్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్.
0: గురువు ఆజ్ఞను సిరసా పాలించి
1: obeying the command of the preceptor,
0: guruvu aagnaapinchinatvanti yokka dinini sirasa vahinchi
1: obeying and implementing all the commands of the preceptor
0: cheyatvanti yokka shikshanalannitiki kudunu manasara swikarinchatame nijamaina vidya.
1: Accepting every punishment given by the guru, that is true education.
0: Kanuka idanni nu gurtinchinatvanti vaisampayanudu okanaadu దగ్గరకు పిలిచి, యాజ్ఞవల్క నీవి గురుకులములో చదవడానికి అధికారి కాదు, తక్షణమే దీనిని విద్య నీవు పోవలసింది. కేవలం పోవటమే కాదు, నేనిచ్చిన విద్యలన్నీ కూడా నాకు తిరిగి వెనుకకిచ్చి నీవు వెళ్ళిపోవాలన్నా.
1: ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఆఫ్ యాజ్ఞవల్క విచ్ వాస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్, వైశంపాయన కాల్డ్ హిమ్ వన్స్ అండ్ టోల్డ్ హిమ్, you have forfeited the right to be here, you can go away.
0: Premato tana ikka vidyalanu shishyunuku andinchado anta katinamainatti vaakulato aa vidyalanu tirigi venuku teestunnadu.
1: The master gave the disciple with so much of love all the education and training. With the same rigorous harshness he commanded him to leave the ashram and go away, and the punishment was also severe.
0: Gurtinchinatvanti yajnavalakudu తన యొక్క విద్యలన్నీకుడును వమనం చేశాడు.
1: యాజ్ఞవల్క్య హూ రికగ్నైజ్ ది కమాండ్ ఆఫ్ హిస్ మాస్టర్ వామిటెడ్ ఆర్ గేవ్ బ్యాక్ ఆల్ ది ఎడ్యుకేషన్ విచ్ హ్యాడ్ లెర్న్డ్.
0: ఆ వమనమును పిత్తరి పక్షుడు భుజించాడు.
1: దిస్ వామిట్ వాజ్ ఈటన్ అప్ బై ది బర్డ్స్ కాల్డ్ తిత్తరి బర్డ్స్.
0: కనుకనే ఆ పక్షులు కూడాను ఈ యొక్క వేదమును ఉచ్చరించటం ప్రారంభించాయి.
1: ఆఫ్టర్ ది పార్ట్
0: తిత్తిరి పక్షుల నుండి కూడాను వచ్చినటువంటి శబ్దములు కనుకనే దీనికి తైత్తిరీయ ఉపనిషత్తు అని పెట్టారు.
1: దిస్ ఉపనిషత్ గాట్ ద నేమ్ తైత్తిరీయ ఉపనిషత్ బికాస్ దిస్ వర్డ్స్ హావ్ కమ్ దిస్ వేద హస్ దిస్ ఉపనిషత్ హస్ కమ్ ఫ్రమ్ దిస్ తిత్తిరి.
0: వేదమునకు రెండు విధములైనటువంటి యొక్క సాంప్రదాయం ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ ట్రెడిషన్స్ అసోసియేటెడ్ విత్ వేద.
0: ఒకటి బ్రహ్మ సాంప్రదాయము, రెండవది ఆదిత్య సాంప్రదాయము.
1: వన్ ట్రెడిషన్ ఇస్ బ్రహ్మ ట్రెడిషన్, ది అదర్ ఇస్ ఆదిత్య ట్రెడిషన్.
0: కనుక ఈ యాజ్ఞవల్కుడు వమనము చేసినటువంటి యొక్క దీనికి కేవలము బ్రహ్మ సాంప్రదాయం అని పేరు వచ్చింది.
1: వాట్ వాజ్ వామిటెడ్ బై యాజ్ఞవల్క రిలేట్స్ టు ది బ్రహ్మ ట్రెడిషన్. బ్రహ్మ సాంప్రదాయం దిస్ వన్
0: కృష్ణ యజుర్వేదము అన్నారు.
1: This has been described as Krishna Yajurveda.
0: తదుపరి యాజ్ఞవల్కుడు తన దోషాన్ని తాను చక్కగా గుర్తించి గురువు యొక్క ఆజ్ఞలు ఉల్లంఘించినటువంటి యొక్క తప్పు చేత తాను ఆహార పానీయములు మాని కఠినమైనటువంటి యొక్క సూర్యోపాసన సలుపుతూ వచ్చాడు. చేసినటువంటి యొక్క దీనికి కేవలము బ్రహ్మ సాంప్రదాయం అని పేరు వచ్చింది.
1: What was vomited by Yajnavalka

0: అని కఠినమైనటువంటి ఒక సూర్యోపాసన సలుపుతూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క్య రియలైజ్ హిస్ మిస్టేక్స్ అండ్ షీ డిడ్ గ్రేట్ పెనన్స్ వర్షిపింగ్ లార్డ్ సన్ గివింగ్ అప్ హిస్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తము అని తాను పశ్చాత్తాపం చే ఈ విధమైనటువంటి ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
1: రిపెంటెన్స్ క్లీన్స్ అస్ వన్ సిన్స్ అండ్ ప్యూరిఫైస్ వన్ హార్ట్. బై దిస్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్ హీ వాజ్ ప్యూరిఫైడ్.
0: ఈ పశ్చాత్తాపం పడిన తరువాత సూర్యుడు ప్రత్యక్షమై వాజీ అనే రూపమును ధరించి, నాయన గడిచినది గడిచినది, తిరిగి ఇట్టి దోషమును నీవు ఏమాత్రం కూడాను ఆచరించరాదు, చేయకూడదు, గురుద్రోహము దైవద్రోహము మహాప్రమాదం, కనుక నీవు జాగ్రత్తగా ఉండమని తిరిగి వేదములంతా కూడాను సూర్యుడే ఉపదేశించాడు.
1: రియలైజింగ్ దట్ యాజ్ఞవల్క్య హాస్ రిపెంటెడ్ ఎనఫ్, సన్ గాడ్ అపియర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ బర్డ్ అండ్ హీ టోల్డ్ హిమ్ ఫర్గెట్ ద పాస్ట్, పాస్ట్ ఈజ్ పాస్ట్, షుడ్ నాట్ డు ఎనీథింగ్.
0: ఎందుకు ప్రత్యక్షమయ్యాడు సూర్యుడు?
1: వై డిడ్ సన్ గాడ్ అపియర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది బర్డ్ వాజీ?
0: యాజ్ఞవల్కుని యొక్క పూర్వీకులు నిరంతరము కూడాను అన్నదానము సలిపేటువంటి వారు.
1: ది ఏన్షియన్స్ ఆఫ్ యాజ్ఞవల్క్య యూస్ టు డూ ఎ లాట్ ఆఫ్,
0: కనుక ఆ కుటుంబములకు వాజసం అని పేరు వచ్చింది.
1: ఎ లాట్ ఆఫ్ చారిటీ బై గివింగ్ ఫుడ్ అండ్ దేర్ ఫార్ దట్ ఫ్యామిలీ గాట్ ఎ నేమ్ వాజసం.
0: ఈ వాజసం అనేటువంటి పేరు రావటం చేతనే ఆ యొక్క స్వరూపాన్ని ధరించి ఇతనికి వేదోపదేశం చేశాడు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ గాడ్ సన్ గాడ్ టుక్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ.
0: దీనికి శుక్ల యజుర్వేదము అని వచ్చింది పేరు.
1: గేవ్ దిస్ టీచింగ్ అండ్ దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ వేద ఇస్ కాల్డ్
0: శుక్లయజుర్వేద. వాజస ఖండము అని కూడా మరొక పేరు వచ్చింది.
1: వాజస డివిజన్ ఖండ, దట్ ఈస్ అనదర్ నేమ్ గివన్ టు దిస్.
0: ఆదిత్య ఖండం అని కూడా ఇంకొక పేరు వచ్చింది.
1: దిస్ ఆల్సో గాట్ ద నేమ్.
0: సూర్యోపాసన చేత లభ్యమైనటువంటిది కనుకనే దీనికి ఆదిత్య స్కందము అని.
1: దిస్ గాట్ ద నేమ్ ఆదిత్య స్కందము బికాజ్
0: వాయు స్వరూపంలో ప్రత్యక్షమై బోధించడం చేతనే ఇది వాయుస స్కందం అని.
1: దిస్ ఆల్సో హెస్ గాట్ ద నేమ్ వాయుస స్కంద బికాజ్
0: ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి రూపంలో ధరిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ దీస్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ అకేషన్స్.
0: యజుర్వేదములో రెండుగా విభజింపబడుతూ వచ్చింది.
1: యజుర్వేద ఈజ్ డివైడెడ్ ఇన్ టు టూ డివిజన్.
0: వేదములు నాలుగైనప్పటికీ ఈ యజుర్వేదం విభజించడం చేత ఐదుగా రూపొందుతూ వచ్చాయి.
1: వేదాస్ ఆర్ ఓన్లీ ఫోర్ బికాస్ దిస్
0: వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. అయితే యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము రెండుగా విభజించడం చేత ఐదు వేదములుగా రూపొందినాయి.
1: ఒరిజినలీ వేదాస్ ఆర్ ఫోర్. యాజ్ యజుర్వేద వాజ్ డివైడెడ్ ఇన్ టూ కృష్ణ అండ్ శుక్ల యజుర్వేద, దే బికేమ్ ఫైవ్.
0: ఆనాడు సూర్యోపాసన చేత సూర్యానుగ్రహాన్ని పొంది ఏది ఈ లోకములకు ప్రధానమైనటువంటిది అని విమర్శించుకుని విచారించుకుని అన్ని విధములుగా పరిశీలన సల్పి దేశానికి కొన్ని రకములైనటువంటి యొక్క సామాన్య మానవులకు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలను బోధిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క వర్షిప్డ్ గాడ్ సన్ అండ్ హిస్ గ్రేస్ and he wanted to just know what is very essential for every ordinary human being in this world, for the good of the world, for the welfare of the world. He just found out certain truths.
0: Na kutumbikulu annadanam salpatam cheta kada ee naadu surude vajis roopamlo dharinchu vachadu.
1: As my ancients performed charity of food in the olden days,
0: kanukane
1: sun god

0: ಏನು ಸ್ಮರಣೆಯೇ ಅದಿ. ಅನ್ನದಾನ ಮುಖನ್ನ ಅಧಿಕ ದಾನಂಬೇದಿ. ವಾಟ್ ಗ್ರೇಟರ್ ಚಾರಿಟಿ ಈಸ್ ದೇರ್ ದ್ಯಾನ್ ಚಾರಿಟಿ ಆಫ್ ಫುಡ್?
1: ತಲ್ಲಿದಂಡ್ರುಲ ಕನ್ನ ದೈವಮೇದಿ.
0: ವಿಚ್ ಗ್ರೇಟರ್ ಗಾಡ್ ಈಸ್ ದೇರ್ ಗ್ರೇಟರ್ ದ್ಯಾನ್ ಒನ್ಸ್ ಓನ್ ಪೇರೆಂಟ್ಸ್?
1: ಜಗದೀತ ಪ್ರಮುಖನ್ನ ಸತ್ಯಶೀಲಂಬೇದಿ.
0: ವಾಟ್ ಗ್ರೇಟರ್ ಟ್ರೂತ್ ಅಂಡ್ ಇಂಟಿಗ್ರಿಟಿ ಕೆನ್ ಬಿ ದೇರ್ ದ್ಯಾನ್ ದಿ ತಪಸ್?
1: ದಯ ಕಂಟೆ ಎಕ್ಕುವ ಧರ್ಮಮೇದಿ.
0: ಕೆನ್ ದರ್ ಬಿ ಗ್ರೇಟರ್ ಧರ್ಮ ದ್ಯಾನ್ ಕೈಂಡ್ನೆಸ್?
1: ಜನ ಸಂಗತಿ ಕನ್ನ ಚೂಡಲಾಭಂಬೇದಿ.
0: ಕೆನ್ ದರ್ ಬಿ ಗ್ರೇಟರ್ ಪ್ರಾಫಿಟ್ ದ್ಯಾನ್ ಗುಡ್ ಕಂಪನಿ?
1: ಕ್ರೋಧಂಬು ಕನ್ನ ಶತ್ರುತ್ವ ಮೇದಿ.
0: ನೋ ಗ್ರೇಟರ್ ಎನಿಮಿ ದ್ಯಾನ್ ಆಂಗರ್.
1: ಋಣಮು ಕಂಟೆ ನುನರ್ನಕು ರೋಗ ಮೇದಿ.
0: ನೋ ಗ್ರೇಟರ್ ಡಿಸೀಸ್ ದ್ಯಾನ್ ಇಂಡೆಟೆಡ್ನೆಸ್.
1: ಸರ್ವದಾ ಕೀರ್ತಿ ಕಂಟೆನು ಸಂಪದೇದಿ.
0: ನೋ ಗ್ರೇಟರ್ ವೆಲ್ತ್ ದ್ಯಾನ್ ದಿ ಗುಡ್ ನೇಮ್.
1: ಸ್ಮರಣ ಕಂಟೆನು ಮಿಂಚಿನ ಆಧರಣ ಏದಿ.
0: ನೋ ಗ್ರೇಟರ್ ಜ್ಯುವೆಲ್ರಿ ಆರ್ ಡೆಕೋರೇಷನ್ ದ್ಯಾನ್ ಸ್ಮರಣ ಚಾಂಟಿ.
1: ದೀನಿಕಿ ಮಿಂಚಿನಟುವಂಟಿವಿ ಈ ಜಗತ್ತುಲೋ ಲೇವು ಅನಿ ಯಾಜ್ಞವಲ್ಕುಡು ಹೃದಯಪೂರ್ವಕಂಗಾ ವಿಶ್ವಸಿಂಚಿ ಆನಾಟಿ ನುಂಚಿ ಕೂಡ ತಲ್ಲಿದಂಡ್ರುಲ ಸೇವ, ಗುರು ಸೇವ, ಅನ್ನದಾನವು ಎಂದು ಪ್ರಧಾನಮೈನಟುವಂಟಿ ಒಂದು ಸ್ಥಾನವನ್ನು ವಹಿಸಿ ಶಿಷ್ಯುಲಕು ಈ ವಿಧಂಗಾ ಬೋಧಿಸ್ತೂ ವಚ್ಚಾಡು.
0: Yajnavalkya realizes the truths, declared all these truths which are the greatest things on earth, and he undertook teaching, respecting the parents and serving the parents.
1: ఏకాదశి దినము మన యొక్క క్లాసెస్ ప్రారంభమైంది.
0: Dear students, our classes started on ఏకాదశి
1: day. తిరిగి ఏకాదశి దినముతో మనము ఈ క్లాసెస్ ను పరిపూర్ణంగా విస్తున్నాం.
0: We are closing and completing our classes on again the ekadashi day.
1: ఈ క్లాసులన్నీ కూడాను కేవలము ఏకాదశి వ్రతములుగా మనం భావించాలి.
0: We should consider and treat all these classes as the ekadashi vow.
1: ఈ వ్రతములు యందు అనేక మంది పెద్దలు, అనుభవజ్ఞులు,
0: learned people, elders who have experienced these things,
1: హృదయపూర్వకంగా మీకు అనేక విషయములను బోధిస్తూ వచ్చారు.
0: They have taught you from the core of their heart many important things.
1: ఊరకరారు మహాత్ములు వారందరూ కూడా మీకు సులభంగా చిక్కేటువంటి వారు కాదు.
0: Those great teachers who have taught you are not easily available to you.
1: స్వామైన మీకు సులభంగా చిక్కినాడు కానీ వారెవరూ చిక్కరు మీకు.
0: స్వామి అట్లీస్ట్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ బట్ నాట్ దోస్ పీపుల్.
1: అలాంటి వారు వచ్చి ఎంతో భక్తి సిద్ధులతో ప్రేమతో హృదయపూర్వకంగా మీకు అనేక విషయాలు బోధిస్తూ వచ్చారు.
0: సచ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ కమ్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, విత్ అ లాట్ ఆఫ్ డివోషన్, హ్యావ్ టాట్ యూ మెనీ వాల్యుయబుల్ థింగ్స్.
1: వీటిని భక్తి శ్రద్ధతో
0: దీస్ విల్ హ్యావ్ టు బి టేకన్ విత్
1: డివోషన్
0: అండ్ యూ హ్యావ్ ఆల్సో యాక్సెప్ట్.
1: కేవలం స్వీకరించినంత మాత్రమే నాకు చాలదు.
0: బై మియర్లీ రిసీవింగ్ దెమ్ విత్ డివోషన్ ఇట్ ఇస్ నాట్ సఫిషియెంట్. You have to practice them.
1: ఏ కొన్నైనా కూడా మీరు ఆచరణలో పెట్టి దీనిని ఇతరులకు కూడాను ఆదర్శప్రాయంగా అందించాలి.
0: You must at least practice a few of the things which you have learned here and make yourself ideas.
1: ఈ వేదమునందు మనం గుర్తించినటువంటివి ఐదు ప్రాణములు, వాటిని మీరు భద్రగా ఎప్పుడిప్పుడు కూడా చిన్న కూడా మీరు స్మరిస్తూ రావాలి.
0: You have to constantly remember the five life breaths which you have learned here.
1: అలక్ష్యం చేయకూడదు.
0: యూ షుడ్ నో
1: గురువుల యొక్క ఆజ్ఞ కాని, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ కాని, పెద్దల యొక్క ఆజ్ఞ కాని మీరు అలక్ష్యం చేయరాదు.
0: యూ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ టు ది కమాండ్స్ ఆఫ్ యువర్ ప్రిసెప్టర్, పేరెంట్స్, ఎల్డర్స్ అండ్
1: అవినయంగా మీరు మెలగరాదు.
0: యూ షుడ్ నాట్ కండక్ట్ యువర్ సెల్ఫ్
1: వినయులై. మీరు విద్యను స్వీకరించాలి.
0: You would learn education with full of humility and obedience.
1: మీ తెలివితేటలను ఆధారం చేసుకుని అహంకారమునకు ఏమాత్రము అవకాశం ఇవ్వరాదు.
0: Do not give room for any sense of arrogance and ego on the basis of your own intelligence.
1: ఇతరులు ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందుతున్నారని వారిని చూచి మనము అసూయ పడరాదు.
0: You would not become jealous of people who are better than you in any respect.
1: ఇవి నాలుగు మీలో ప్రవేశించిన అసభ్యమనేటువంటిది మీకు ఆవరిస్తుంది.
0: ఇఫ్ యు
1: సమాజంలో మీరు అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ ఇన్ యూ, దెన్ యువర్ బిహేవియర్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ అండ్ విల్ నాట్ బి హెల్ప్ఫుల్ టు సొసైటీ.
1: ఈ 15 దినములు కూడా బోధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క వేదాంత సారము.
0: Dear students, the essence of the Vedas which you have learned during these 15 days.
1: సకల శాస్త్ర పురాణ ఇతిహాసముల యొక్క ప్రమాణములను మదించి అందించినటువంటి సుధా నిధి.
0: This is the sweet nectarine essence which is of all the scriptures, all the Vedas, all the
1: near భవిష్యత్తు భావి భారతోద్ధారకులు.
0: You are going to be the well wishers of
1: మీరే భవిష్యత్తు లీడర్స్. లీడర్స్
0: ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
1: మీరు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: యు షుడ్ ఆఫర్ యువర్ లైఫ్స్ యాజ్ ఎన్ ఐడియల్.
1: సత్య మార్గములో ప్రవేశించాలి.
0: ఎంటర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: మనము ధర్మాన్ని ఆచరించాలి.
0: ప్రాక్టీస్ రైచియస్నెస్.
1: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షించినప్పుడు మనల్ని ధర్మం రక్షిస్తుంది.
0: ఇఫ్ యూ ప్రొటెక్ట్ రైచియస్నెస్, రైచియస్నెస్ ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను మీరు వీటిని ఏమాత్రం కూడాను ఉల్లంఘించరాదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ నాట్ వయలేట్ దీస్ థింగ్స్.
1: లోక సంబంధమైనటువంటి విద్యలు మాత్రమే అభ్యసిస్తామని మీరు భావించవచ్చు.
0: యూ మే కన్సిడర్ దట్ యుడ్ లైక్ టు లెర్న్ ఓన్లీ ది వన్లీ ఎడ్యుకేషన్.
1: దీనితో పాటు దీనిని కూడాను మనము జత చేర్చుకోవాలి.
0: అలాంగ్ విత్ దట్ ఎడ్యుకేషన్ యు కంబైన్ దీస్ ఎడ్యుకేషన్.
1: ఇవన్నీ బాహ్య సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి జీవనోపాధి నిమిత్తము ఆచరించేటువంటి అభ్యసించేటువంటి విద్యలు.
0: ది ఓన్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ అండ్ ఎర్నింగ్ ఎ లైవ్లీహుడ్ అండ్ హ్యావింగ్ ఎ కంఫర్టబుల్ ఫిజికల్ వరల్డ్లీ లైఫ్.
1: కానీ వీటి అన్నింటికీ ఆధారమైనటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని విస్మరించరాదు.
0: బట్ యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఆత్మ, విచ్ ఇస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
1: కరు ఆత్మభావాన్ని విశ్వసించి
0: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఆత్మ.
1: ఆచరణ యోగ్యమైనటువంటి ధర్మములను ఆచరించి
0: ప్రాక్టీస్ దో దట్ రైచియస్నెస్.
1: వేదము కూడా ఇక్కడ నిషిద్ధ ధర్మము విహిత ధర్మము అని రెండింటిని బోధిస్తూ వచ్చింది.
0: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ధర్మ, నిషిద్ధ ధర్మ అండ్ విహిత ధర్మ.
1: విసర్జించవలసినటువంటివి, స్వీకరించవలసినటువంటివి.
0: That means things which will have to be given up, things which will have to be followed.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు విసర్జించవలసినటువంటి దాన్ని స్వీకరిస్తున్నారు, స్వీకరించవలసినటువంటి దాన్ని విసర్జిస్తున్నారు.
0: But unfortunately today we are practicing things which will have to be given up, we are giving up things which will have to be practiced.
1: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
0: This is the greatest ignorance.
1: మనం ఎంత శ్రమపడి ఆర్జించినప్పటికీ విసర్జించవలసింది విసర్జించాలి.
0: However much effort you have put into earn things,
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నీవు మార్కెట్ కు వెళ్ళావు, 5 రూపాయలు పెట్టి ఒక పెద్ద మామిడి పండును కొన్నావు.
0: యూ వెంట్ టు ది మార్కెట్ బాట్ ఎ బ్యూటిఫుల్ మ్యాంగో పేయింగ్ 5 రూపీస్.
1: ఇది నా డబ్బుతో కొన్నటువంటి యొక్క మామిడి ఫలము.
0: ఐ హావ్ పర్చేజ్ దిస్ మ్యాంగో,
1: దీనికి 5 రూపాయలు విలువనిచ్చాను.
0: ఐ హావ్ గివెన్ 5 రూపీస్ యాజ్ ద ప్రైస్.
1: అని దాని తోలును విత్తనాన్ని కూడా నీవు తింటావా?
0: Will you be able to just eat the skin and the stone inside it?
1: Kaadu kaadu. Dani yokka rasamunu maatrame nee sweekarinchi dani tholu vittanaanni visarjinchaadu.
0: You only should partake the essence and the juice of it. The skin and the seed will have to be thrown out.
1: Kalu ee jagat aneetundi phalamunandu
0: in this world of in this fruit which may be world, which may be compared to the world,
1: dinni visarjinchavasindi visarjinchaali.
0: Give up those things which you have to be given.
1: స్వీకరించాలి.
0: Accept those things which you have to be accepted.
1: అదే మీకు ఎన్నో పర్యాయములు చెప్పాను. See no evil, see what is good. Hear no evil, hear what is good. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way of life. ఇది మనము సరైనటువంటి ఒక దృష్టిలో పెట్టుకోవాలి.
0: Any number of times I have told you in the past these 5 things. And you have to remember these 5 things. See no evil, see what is good. Hear
1: cheddanu vinavaddu, cheddanu chudavaddu, cheddanu cheppavaddu, cheddanu talavavaddu, cheddanu cheyavaddu.
0: Do not see evil, do not hear evil, do not talk evil, do not think evil, do not do evil.
1: విద్యార్థులారా, మీరు చాలా అదృష్టవంతుడు.
0: డియర్ స్టూడెంట్స్, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
1: ప్రపంచంలో ఇన్ని లక్షల మంది ఉండినప్పటికీ, ఇన్ని కోట్ల మంది ఉండినప్పటికీ, ఈ కొంతమందికి మాత్రమే ఇలాంటి సదవకాశం లభించిందంటే ఇది ఎంతో అదృష్టము.
0: వెన్ దెర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఇఫ్ ది స్మాల్ నంబర్ ఆఫ్ యూ హ్యావ్ గాట్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
1: కానీ లభించిన మీ అందు కూడాను, ఏ కొంతమంది అయినా కూడాను ఆదర్శ ప్రయోగాన్ని ఇస్తే అంతే చాలు.
0: I would be happy at least if a few people can become an ideal set of students.
1: ఎటువంటి అధికారమైనను మీరు చేయవచ్చును.
0: Accept any authority.
1: ఎలాంటి ఉద్యోగమైనను ప్రవేశించవచ్చును.
0: You can take up any job that you want.
1: ఎలాంటి వ్యాపారమైనా చేయవచ్చును.
0: You can even take up business.
1: ఎలాంటి వ్యాపారమైనా కూడాను సల్పవచ్చు.
0: You can even take up cultivation of
1: land. తప్పు లేదు.
0: There is nothing wrong with
1: that. కర్తవ్య కర్మలు ఆచరిస్తూ,
0: while discharging your duties,
1: ఆత్మవిశ్వాసాన్ని విసర్జించకుండా చూసుకోవాలి.
0: హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ యువర్ ఆత్మ.
1: ఈనాడు లోకంలో ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకు, ఇన్ని అనాచరణకు, ఇన్ని అన్యాయములకు మూల కారణము ఆత్మవిశ్వాసం లేకపోవటమే.
0: ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్, ఆల్ ది డిఫికల్టీస్, ఆల్ ద గ్రీఫ్, సారో, సాడ్నెస్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్.
1: ఈనాటి మానవుడు తనను తానే నమ్మలేకపోతున్నాడు.
0: A person who has no faith in God cannot have faith in himself.
1: ఇలాంటి విద్యార్థులు ఎందుకు ఏ విధంగా ఉన్నారంటే, తన జోబులో ఏదైనా ఒక 100 రూపాయలు ఉంటుంటే, దీన్ని నేను ఖర్చు పెడతానేమో ఫ్రెండ్, ఈ 100 రూపాయలు నీ దగ్గర పెట్టుకోనుండు అని అంటాడు.
0: టుడే స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇఫ్ దే హావ్ గాట్ 100 రూపీ నోట్ విత్ దెమ్, దే హ్యాండ్ ఓవర్ దిస్ 100 రూపీస్ నోట్ టు ది ఫ్రెండ్ అండ్ సే,
1: ఆ 100 రూపాయలు తానే కాపాడనటువంటి యొక్క అపనమ్మకంలో ఉండినటువంటి వాడు ఇతరులను మాత్రం నమ్మగలడా?
0: A person who does not have faith in his own,
1: ichina nimisham nunchi kudanu vaadu tirigi natistadu, ivudu istadu, ee anumanam neelo baadhimpa chestundi.
0: After handing over this 100 rupee note to your friend, you are charged with the doubt whether your friend will return the money or not.
1: Manukane motta motta self confidence, aatmavishwasanni penchukovali.
0: Therefore, in the very first instance, you should have self confidence.
1: Self confidence manam abhirudhi parchukunnappude self satisfaction, appude manaku tripti kalugutundi.
0: Only when you have self-confidence, you can get self-satisfaction.
1: Aa trupti enta dhanam ichina kodanu manaku labhyam ayyetundi kaadu.
0: That kind of satisfaction cannot be obtained by any amount of money.
1: Atmavishwasam lekapothe trupti aneetundi undadu.
0: If you do not have self-confidence, you cannot have self-satisfaction.
1: Asantrupti jijo nashtaha annadu. Asantrupti kaliginatundi vaadiki anni nashtamule.
0: A person who is discontented or dissatisfied will face
1: numerous nashtamulaku kashtamulaku guri kaakunda unde nimittamai truptini manam sampadinchukovali.
0: If you want to be free from any type of problem, samsaro,
1: aatmavishwasamtone manaku labhyam avutundi.
0: Have satisfaction that you can get only through self confidence.
1: Kanuka self satisfaction vachinda inka okkaru adugalakkaraledu, okkaru cheppanakkaraledu. Self sacrifice, thanu tyagam chestadu.
0: If you have that self confidence, without any person telling you, you are prepared to make self sacrifice.
1: ee self sacrifice, ee tyagam chesina self realization akkade manaku labhistundi.
0: Once there is self sacrifice, the self realization dawns automatically.
1: Kanuka aatma sakshatkara nimittamai manam eppudu ekkado ee karanam chetano aneetundi bhramalanu manam visarjinchi ee yokka bhavamulu pavitramaina tyagamulu మనము ఆచరించినప్పుడు అప్పుడే అక్కడే అన్ని విధాలు కూడా మనకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు గెట్ సెల్ఫ్ రియలైజేషన్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్ టు ఎనీ పర్టికులర్ ప్లేస్ ఆర్ డూయింగ్ ఎనీ సాధన. ఇఫ్ యూ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ అండ్ మేక్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ప్రతి విద్యార్థి కూడాను సత్కర్మలలో ప్రవేశించాలి.
0: దేర్ ఫోర్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్
1: సత్కర్మలు ఆచరించినప్పుడే చిత్తశుద్ధి మనకు కలుగుతుంది.
0: గుడ్ యాక్షన్ కన్ఫర్స్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభ్యమవుతుంది.
0: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అలోన్ విల్ గివ్ యూ విజ్డమ్.
1: ఇవన్నీ కూడా మనలోనే ఉంటున్నాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్.
1: మనం బయటకు ఎక్కడో వెతకనక్కర్లేదు.
0: నో నీడ్ ఫర్ సర్చింగ్.
1: ఏ గ్రంథమును మనం చదవనక్కర్లేదు.
0: నో నీడ్ ఫర్ రీడింగ్ ఎనీ బుక్.
1: తన ఎందు తాను వెతుక్కుంటే ఎప్పుడైనా మనకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ వన్ సర్చెస్ విత్ ఇన్ వన్ సెల్ఫ్, ఎవ్రీథింగ్ కెన్ బి ఒబ్టైన్డ్.
1: అక్కడ వాల్ క్లాక్ ఒకటి ఉంటుండాలి.
0: There is a wall clock there.
1: ఈ వాల్ క్లాక్ లోపల 3 పిన్నులు ఉంటున్నాయి.
0: There are 3 hands in the wall clock.
1: ఒకటి నిమిషముల ముళ్ళు,
0: one is minutes,
1: ఒకటి సెకండ్ ముళ్ళు,
0: seconds hand,
1: రెండోది అవర్ ముళ్ళు.
0: our
1: second mullu nimishamullu our mullu gantala mullu
0: the second hand minutes hand and our hand
1: deenini chakkaga manam parishilan chesthe parishodhana chesthe enta sariyainatundi arthamulu manaku labhyam avutayi
0: if you carefully observe them and inquire great lessons can be learned from this
1: aa second mullu tak tak tak tak tak tak ani 60 indlu maatrame prayanam chesinappudu ee nimishamulu mullu ఒక్క ఇల్లును మాత్రమే చేరుతుంది
0: when the second hand goes round the entire clock 60 houses the minutes hand moves only one house
1: చూసారా మినిట్స్ సెకండ్స్ ముల్లు 60 ఇండ్లు ప్రయాణం చేస్తే మినిట్స్ ముల్లు ఒక్క ఇంటికి మాత్రమే వచ్చి చేరుతుంది
0: when the second hand journeys 60 houses minutes hand journeys only one house
1: ఈ మినిట్స్ ముల్లు 60 హౌసెస్ అనగా 60 ఇండ్లు దాటుకుని వస్తే అప్పుడు అవర్స్ ముల్లు ఒక్క ఇంటికి మాత్రమే చేరుతుంది
0: when the minutes hand moves 60 houses the hours hand moves only one house
1: మన దేహము ఒక్క వాల్ క్లాక్ వంటిది
0: our body is like a wall clock
1: manam karmalu acharistunnam nirvirama krushi chalputunnam ide second mullu aneka karmalu tellavari lechindi modalu ratri parundunnanta varakunu manchi karmalu chestunnam
0: from dawn to dusk we continuously undertake ceaselessly action
1: ikkada manchi karmalu manam anekanga chesinappudu minutes mullu chitta shuddhi anedi okka sthayiki vachi cherutundi
0: when we perform innumerable good deeds our purity of heart moves by one house
1: ikkada upasana chitta shuddhi tho daivanni aneka vidhamuluga preminchi atani aaradhinchi bhajinchi manam smarinchinappudu avarsamulla anekunte aatma okka sthayiki vachi cherukovutundi
0: with a pure heart if you can love god with all your heart with all purity then aatma moves one house
1: aithe second mullu kadaledi manaku chakkaga kanipistundadi
0: we can see the movement of second hand
1: nenu enni sakarmalu acharinchanu ani chakkaga total vesukovachunu
0: you can total up the number of good deeds which you have done
1: minutes mullu kudanu nenu enni vidhamulu reetiga bhagavantuni prarthana chestunnanu enni vidhamuluga upasana salputunnanu ani adi kudanu konje kanipistundi mullu tirigedi
0: we also can just see the minutes hand movement such as upasana or worship
1: kani hours mullu matram kadaledi kanipinchadu
0: but the movement of the hours hand cannot be seen like that
1: aithe aa kanipinchinatvanti hours mullu nimittame ee minutes mullu seconds mullu avasarame kani hours mullegine lekapothe ee seconds ee yokka minutes rutha emi cheppalem
0: the movement of the second hand and the minutes hand have meaning because they are meant to bring about a movement in the hours hand if the hours hand doesn't move what is the use of all these things movement
1: kanuka manam ee satkarmalu satchintanlu chesi aatmavishwasame lekapothe idi kevalam nirupayogam avutundi
0: whatever good deeds you do good thoughts you undertake all that will become useless if you do not have firm self confidence
1: kanuka vidyarthulara meeru samayam chikkinappudu

0: ఈ నవ విధమైనటువంటి మార్గంలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా చాలు.
1: డియర్ స్టూడెంట్స్, whenever you have time, if you can follow one of these 9 types of devotion, that would be good enough.
0: భగవంతుడు నీ యొక్క ధనధనక కనక వాహనాదులు కానీ లేక నీ యొక్క విద్యా సంపత్తులు కానీ ఏమీ చూడడు.
1: God does not look at your wealth, your possessions,
0: your కులగోత్రములు కూడా తాను విచారించడు.
1: He doesn't even care to find out to which caste, which lineage.
0: ఎవరు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో తనను ఆశిస్తారో వాటికి సన్నిధి అయి పెన్నిధి అయి ఉంటాడు.
1: He will be just beside them if they have love for him.

0: విదురునికెంతటి వితరణమతియుండే తిమ్మణికెంతటి తెలివియుండే వాల్మీకి యవ్వని వంశమందలివాడు. పోని వంశాన్ని బట్టి భగవంతుడు అనుగ్రహిస్తాడంటే వాల్మీకి ఏ వంశం వాడు? కేవలం హంటర్, బోయి జాతికి సంబంధించినటువంటి వాడు.
1: If you think God looks to the lineage and the caste of a person, to which caste and lineage did Valmiki belong? He was a hunter.
0: నందు పుట్టి ప్రపంచం లోపల ఒక హీనమైనటువంటిదని భావించేటువంటి వాడు ఈ నందుడు.
1: నందు బిలాంగ్ టు ఎ వెరీ ఆర్డినరీ ఫ్యామిలీ.
0: చూడండి,
1: he doesn't care to look at
0: దర కుచేలుండెంత ధనము కలిగి ఉండే. కుచేలుడికి ఏమి ధనం ఉంటుంది? ఏ అటుకులు కూడాను లేవు పాపం చేతుడు. అలాంటి కుచేరునికి సర్వ సౌభాగ్యములు కూడా అందించినటువంటి భగవంతుడు దేని చూచి అందించాడు? ఆ ప్రేమను చూచి.
1: వెన్ గాడ్ షవర్డ్ సో మచ్ ఆఫ్ గ్రేస్ అండ్ వెల్త్ అండ్ కుచేల, వాట్ వెల్త్ డిడ్ హీ హావ్ టు స్టార్ట్ విత్?
0: గజరాజు ఏ విద్య కలిగి ఉండే.
1: వాట్ ఎక్స్ట్రా పవర్ డిడ్ ఎలిఫెంట్ కింగ్ ఎలిఫెంట్ హ్యాస్ గజరాజ హ్యాడ్?
0: వసుధ ధ్రువుండెంత వయసు కలిగి ఉండే.
1: వాట్ ఏజ్ డిడ్ ధ్రువ హ్యావ్?
0: వీటిని పెద్దవాడు, ఇతను సన్యాసి, ఈ మహాపండితుడు, నేను సామాన్యమైన వాడు, నేను చిన్నపిల్లవాడు, ఈ రకంగా భావించుకోనక్కర్లేదు. వయసును చూడడు భగవంతుడు.
1: గాడ్ డజంట్ లుక్ అట్ వన్స్ ఓన్ ఏజ్.
0: ధ్రువుడు ఎంత వయసు? 5 సంవత్సరముల వయసు.
1: వాట్ ఏజ్ డిడ్ ధ్రువ హ్యావ్?
0: ప్రహ్లాదుడు ఎంత వయసు? 5 సంవత్సరముల వయసు.
1: ప్రహ్లాద్ వాజ్ ఆల్సో జస్ట్ 5 ఇయర్ ఓల్డ్.
0: కానీ మహా అదృష్టవంతులు కనుకనే ఆ వయసు నుండి ఆ దివ్యమైనటువంటి అనుభూతులను పొందగలిగారు.
1: యాజ్ దే వర్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ వన్స్ ఈవెన్ ఇన్ దట్ యంగ్ ఏజ్.
0: శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే. ఆ శబరి ఏ శక్తి కూడాను లేదు పాపం. కందమూలాదులు భుజించి చెట్ట మొరగలు కూర్చొని ఋషులు బోధించేటువంటి విషయాలంతా కూడా ఏకాగ్ర చిత్తుతో విన్నటువంటి యొక్క వ్యక్తి ఆ శబరి.
1: శబరి వాట్ స్ట్రెంగ్త్ డిడ్ హీ హావ్? షీ ఆల్వేస్ సాట్ ఇన్ ది షేడ్ ఆఫ్ ది బుష.
0: ఏ కర్మలు ఆచరించినా గానీ భగవత్ప్రీత్యార్థమైనటువంటి భావంతో ఆచరిస్తూ వచ్చింది.
1: షీ ఆల్వేస్ పర్ఫార్మ్డ్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
0: మతంగ మహర్షి చెప్పాడు, అమ్మా శ్రీమన్నారాయణుడు దశరథ మహారాజు కుమారుడుగా పుట్టి శ్రీ రామచంద్రుడైపోయి పితృవాక్య పరిపాలన నిమిత్తమై అరణ్యములో ప్రవేశించాడమ్మా అన్నాడు.
1: మతంగ మహర్షి టోల్డ్ శబరి, నారాయణ హాస్ టేకన్ ది బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ రామ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ దశరథ టు ఒబే హిస్ కమాండ్.
0: ఆ శబరి అడవులకు వచ్చాడట శ్రీరామచంద్రుడు, అడవుల్లో సంచరిస్తున్నాడట శ్రీరామచంద్రుడు. నేను కూడా అడవిలో ఉంటున్నాను, ఎప్పుడైనా ఈ మార్గంలో వస్తాడో ఏమో అని ఇదే చింతన ఆవేగం.
1: శబరి ఆల్వేస్ వెయిటెడ్ ఫర్ రామ టు కమ్ దట్ వే. రామ మైట్ బి ఏబుల్ టు జస్ట్ కమ్.
0: ఇదే దీర్ఘ జపం, ఇదే దీర్ఘ ధ్యానము.
1: దిస్ ఈజ్ కాన్స్టెంట్ ధ్యాన మెడిటేషన్.
0: పాపం శబరి చాలా పొట్టిది.
1: శబరి వాజ్ ఎ షార్ట్ వన్.
0: ఆమె ఒక పొదల లోపల వెళుతూ ఏదో కందమూలాదులు భక్షించే నిమిత్తం పోతుంటే ఆ పొదలేమైనా తన తనకి తగిలితే తాను యోచించేది. శ్రీరామచంద్రుడు ఆజానుబాహుడట, మా గురువు గారు వర్ణించారు. ఇలాంటి ఆజానుబాహుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఈ యొక్క దారిలోనే ప్రవేశిస్తే ఈ పొదలంతా అతనికి తలలకు తగులుతాయో ఏమో అని పాపం ఆ కొమ్మలంతా కొట్టేసుకుంటూ పోయేటువంటిదట. ఇది ఎంత సేవ చెప్పండి.
1: Shabari had so much of love and devotion for Rama. When she was moving in the bushes, she was afraid when Rama moves in that, the branches and the leaves may obstruct him. She used to cut all those things out of devotion for the Lord.
0: Alasipoyi oka raati paina kucchunnappudu taanu chintinchedi. Aha, Sri Ramachandrudu ee adavulo sancharinchi taanu alasipoyi vachi ee raati paine kucchunte ee raayi enta garukuga untundali. కనుక దీనిని చక్కగా నునుపుగా చేయాలని ఒక రాతితో దాన్ని నుంచి చేసుకుంటూ కూర్చునేదట.
1: Whenever she got exhausted and sat on a stone, she would imagine, if Rama were to come on this way and get exhausted and would sit on this stone, how rough and uncomfortable.
0: అదే ధ్యానం, అదే తపస్సు, అదే జపం.
1: This is renunciation, this is penance, this is japa.
0: తరువాత తాను భుజించే నిమిత్తము రేగిపండంతా వేరుకుని తింటే
1: She would collect the small fruits there.
0: అప్పుడు కూడాను తన స్వామిని చింతించటం.
1: Even while partaking those fruits, she would think of
0: మా స్వామి ఈ మార్గంలో వచ్చి అమ్మా మీరెవరు నాకు ఆకలి అవుతుందాదని అడిగితే అయ్యో నా స్వామికి ఇవ్వడానికి ఈ పండ్లలో ఏదైనా తీయని ఫలములు ఉన్నవా అని చక్కగా పరీక్ష చేసి తీయని ఫలములు మాత్రమే తీసి పెట్టుకునేదట.
1: She had so much of love for Rama. If Rama were to come in this way and ask
0: Kanuka, Shabaru chesinatvanti sarva karmalu kuda nu tapasuga maaripoyinayi.
1: On account of her love, whatever action
0: kevalam jhanam jhanam ante kannulu moosukoni dokkalu kottukuntu edo photo kosam kurchunnattuga kurchunte kaadu jhanam.
1: Meditation doesn't mean closing the eyes and like a crane thinking of something else.
0: ఇది నిజమైనటువంటి ధ్యానం కాదు.
1: దాట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
0: ఏ పని చేసినా కానీ భగవద్ ధ్యానంగానే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ యూ థింక్ యూ షుడ్ బికమ్
0: నీ భుజించేదంతా కూడా నువ్వు భగవంతుని నైవేద్యంగా భుజించు.
1: వెన్ యూ పార్టేక్ ఫుడ్
0: నీవే వదలనక్కర్లేదు వదలనక్కర్లేదు.
1: కన్సిడర్ దాట్ యాజ్ అన్ ఆఫరింగ్.
0: నువ్వు త్రాగే నీరంతా కూడా నువ్వు భగవంతుడికి నేను దాపుతున్నాననుకో.
1: When you drink water, consider that as an offering to the
0: Lord. ఈ విధంగా మనం చేసే పనులన్నీ కూడా నువ్వు భగవంతుని కోసం చేస్తున్నావు అనుకున్నప్పుడు చెడ్డ పనులు మనం ఏమాత్రము చేయలేము.
1: Once we take everything as an offering to the Lord, we would never undertake any bad action or bad deed.
0: కనుక విద్యార్థులారా, ఈ పవిత్రమైనటువంటి యొక్క సూత్రములను మీ యొక్క నేత్రములు యందు ఉంచుకొని శ్రోత్రముల ద్వారా విన్నటువంటి విషయాలను హస్తముల ద్వారా ఆచరించి పవిత్రమైనటువంటి హృదయులుగా రూపొంది భావి భారతోద్ధారకులుగా రాణిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డియర్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ గ్రేట్ లెసన్స్ యూ హ్యావ్ హర్డ్ అండ్ సీన్, యూ మే ఆఫర్ దిస్ యాజ్ ఎ ప్రేయర్ టు ద లార్డ్ and undertake to perform action which justifies yourselves being God and bring about good and welfare of the world, and thus I bring the discourse to a close.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 6th discourse on Gita Bhagavan delivered on 7th August 1984. In this deeply inspiring discourse, Bhagavan shows us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God. Bhagavan depicts these three stages in a sweet and touching love story of a cowherd boy. Sri Bhagavan Uvacha.
1: ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रविष्टुं च परंतप।
2: ओ परंतप,
1: ఈ వాక్యము సాధకుని పారమార్థిక క్రమ వికాసమును చక్కగా చిత్రించుతూ వచ్చింది.
2: దిస్ సెంటెన్స్ జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప క్లియర్లీ అండ్ పిక్చరస్లీ డిస్క్రైబ్స్ the different stages in the process of the way that a sadhaka has to follow.
1: Bhakti yogamulo mumuchinaku ee vakyamulo pradhanamaina sopanamuluga nirupistu vachindi.
2: In the bhakti yoga, the yoga of devotion, this has been shown for the person who is seeking liberation.
1: Jnatum anaga shastram guru dwaranu leka ye mahaneeru yokka vakyam chetanu ye granta patanam chetanu bhagavantudu ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది.
2: జ్ఞాతుం రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్ ఎయిదర్ త్రూ శాస్త్ర స్క్రిప్చర్స్ ఆర్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద టీచర్ ఆర్ బై ఎనీ అదర్ ప్రాసెస్.
1: కీర్తి శ్రవణము చేతను పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
2: సాధక కమ్స్ టు బిలీవ్ ఎయిదర్ బై లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ ది టీచర్ ఆర్ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్ దట్ దేర్ ఈస్ గాడ్.
1: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుండినంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు.
2: బై మియర్లీ నోయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎ సాధక does not get satisfaction.
1: ఇది కేవలము ప్రాథమిక స్థానం.
2: This is only a basic or the primary stage.
1: ఇది ద్వైత తత్వం.
2: This is a principle of dualism.
1: దీనికి ఏమాత్రం కూడాను సాధకుడు తృప్తి నొందడు.
2: By merely this, sadhaka would not get any amount of satisfaction.
1: ఈ ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణ సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది.
2: గ్రాడ్యువలీ ది విల్లింగ్నెస్ టు హ్యావ్ ఎ లుక్ టు టేక్ ఎ లుక్ అండ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఈస్ డెవలప్డ్ ఇన్ సాధక.
1: ఇది కేవలము తాపము చెందినంత మాత్రమున కాదు.
2: బై మియర్లీ పైనింగ్ ఫర్ ఇట్ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఇట్ he is not going to see.
1: నిరంతరము అతను చూచేటువంటి యొక్క అపేక్షను తన మనసు లోపల చెదురుతూనే ఉండాలి, కదులుతూనే ఉండాలి.
2: కంటిన్యూస్లీ he has to develop the aspiration to see.
1: దానికి తగినటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అనేటువంటి అభిలాషను అభివృద్ధి పరచుకోవాలి.
2: వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ నేచర్ ఆఫ్ గాడ్ హీ హాస్ లెర్న్డ్ బై రీడింగ్ ఆర్ బై లిజనింగ్ హీ హాస్ టు డెవలప్ ది ఆస్పిరేషన్ to have a direct look and direct experience of it.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: Here is a small example for this.
1: ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు.
3: Cowboy.
2: There was a cowboy.
1: ఇతను స్థితియందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు.
2: By circumstances, he was in a difficult situation. But in his aspiration to see God, he had intense desire.
1: అదే గ్రామంలో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గం ప్రబోధిస్తూ ఉండేవాడు.
2: ఇన్ ది సేమ్ విలేజ్ దేర్ వాజ్ ఎ పర్సన్ హు వాజ్ ప్రీచింగ్ అండ్ హు వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఫిలాసఫీ డ్యూరింగ్ ది ఈవినింగ్స్ టు ఆడియన్స్.
1: ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
2: ఫర్ దిస్ కౌ హెర్డ్ బాయ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ హిస్ ప్రొఫెషన్ యాజ్ సచ్. దేర్ఫోర్ త్రూ అవుట్ ద డే హీ వుడ్ అటెండ్ హిస్ జాబ్. బై ది ఈవినింగ్ హీ వుడ్ లీవ్ ది యానిమల్స్ ఇన్ టు దర్ ప్లేస్ అండ్ దెన్ గో ఓవర్ టు ద ప్లేస్ వేర్ దిస్ ది హరికథ వాస్ ఆర్ శ్రవణం వాస్ గోయింగ్ ఆన్ అండ్ దెన్ హీ వుడ్ లిసన్ టు ఇట్ విత్ ఆల్ కేర్.
1: ఆనాడు ఈ పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూప లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు.
2: ఆన్ ఎ పర్టికులర్ డే దిస్ పర్టికులర్ పర్సన్ హూ వాస్ డెలివరింగ్ ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ హీ వాస్ డిస్క్రైబింగ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ విష్ణు.
1: ఇతను నల్లటివాడు, తెల్లని గ్రద్దని ఎక్కుతాడు, తెల్లని నామములు పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టమును నెరవేర్చును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమసత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ డే డిస్కోర్స్ రిపీటెడ్లీ హీ వాస్ టెలింగ్ ది పర్సన్ హూ వాస్ గివింగ్ డిస్కోర్సెస్ వాస్ టెలింగ్ డిస్క్రైబింగ్ హరి యాజ్ ద వన్ హూ వాస్ డార్క్ అండ్ హూ రైడ్స్ ఎ వైట్ కైట్ అండ్ హూ వేర్స్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ and who is prepared to go to the rescue of all those people who seek shelter in him and he is prepared to accept anything that is given as naivedyam or offering to him and he was repeatedly describing this.
1: ఈ పండితుడు వర్ణించినటువంటి చిత్రమును తన హృదయములోకి హత్తుకుంది.
2: This particular description which was given by Pandit made an indelible impression on the heart of that boy.
1: ఇంతే కాదు, ఈ పౌరాణికుడు నారాయణుడు గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింపచేయటానికి వీలవుతుందని, ఈ గానమునకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
2: దిస్ పండిట్ వాస్ డిస్క్రైబింగ్ దట్ గాడ్ ఈజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హీ కుడ్ బి వన్ బై సింగింగ్ ది ప్రేయర్ ఇన్ ది ఫారం ఆఫ్ మ్యూజిక్.
1: ఇతను దినము ఇంటి నుండి మధ్యాహ్న భోజనంకై అంబలి తీసుకుని పోయేటువంటి వాడు.
2: దిస్ కవర్ బాయ్ యూస్ టు క్యారీ సమ్ ఈటబుల్స్ డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్ టైం.
1: మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణుకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పురాణికుడు చెప్పినట్టుగా పౌరాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు.
2: దిస్ లిక్విడ్ ఫుడ్ విచ్ హి క్యారీ ఫర్ హిస్ ఓన్ పర్పస్ హియూస్ టు జస్ట్ ఆఫర్ టు గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ అండ్ విత్ ఆల్ డివోషన్ అండ్ ప్రే టు హిమ్ టు పార్టేక్ ఇన్ ఇట్.
1: తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: హీ బిగన్ ప్రేయింగ్ అండ్ సింగింగ్ దిస్ సాంగ్. ఓ డార్క్ లార్డ్ యు రైడ్ ఆన్ ఎ వైట్ కైట్ ఐ యామ్ టోల్డ్ యు ప్లీజ్ కమ్ అండ్ పార్టేక్ దిస్ పర్టిక్యులర్ ఈటబుల్.
1: ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క పసల కాపరి బలహీనుడయ్యాడు.
2: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ ఫర్ వన్ వీక్ కంటిన్యూస్లీ హీ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ది వే దట్ ది పండిట్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ పార్టేక్ దట్ పర్టికులర్ థింగ్ అట్ ఆల్ బికాస్ దట్ వాస్ నాట్ షేర్ బై ద లార్డ్ దట్ వాస్ నాట్ టేకన్ బై ద లార్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ హీ బికేమ్ వెరీ వీక్.
1: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా కర్తపించాడు, నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
2: హీ సఫర్డ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ దట్ హీ హాజ్ నాట్ బిన్ ఏబుల్ టు సింగ్ ప్రాపర్లీ దేర్ ఫోర్ హీ హాజ్ నాట్ బిన్ ఏబుల్ టు గెట్ ద లార్డ్ హు రెస్పాండ్స్ టు ఎ ప్రేయర్.
1: హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మరించుకున్నాడు.
2: He practiced singing and he thought that he would be able to just...
1: Balaheenudai aranyaniki cheraadu pasulanu tolukoni.
2: Weak as he was physically, he reached the forest.
1: Aakali vesindi.
2: He was feeling extremely hungry.
1: Bhagavantuniki arpitamu gavinchukunda bhojinchatamu tanaku ishtam kaaledu.
2: He was not prepared to take without offering it to the Lord.
1: Taanu practice chesukunnatvanti yokka raagamulu. తెల్లగద్దెనెక్కినవో నల్లనయ్యా నీవు చల్లగను మెల్లగను రావయ్యా అని గానం చేశాడు.
2: ఇన్ ది మోస్ట్ మెలోడియస్ వే దట్ స్వామి సేడ్ హి ప్రేయర్ టు ద లార్డ్ ఆస్కింగ్ ద లార్డ్ కమ్ డౌన్ అండ్ పార్టేక్ దట్ డ్రింక్ విచ్ హాస్ జస్ట్ బ్రాట్ ఫర్ హిమ్.
1: ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణుడు దిగి వచ్చాడు.
2: There was perfect harmony in the feeling, in the tone, tune, and in the content and in the song, and Narayana descended.
1: అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
2: How did he appear before him? He appeared in the form of a Brahmin.
1: ఈ అసలు కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, పాటసారులా, ఏమిటని ప్రశ్నించాడు.
2: This cowherd boy questioned him. May I know who you are, please? Are you a traveler here?
1: నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు.
2: నారాయణ డిక్లర్డ్ దట్ ఐఎమ్ నారాయణ హిమ్సెల్ఫ్, యువర్ ప్రేయర్ ఫర్ మీ దేర్ఫోర్ ఐ కమ్ డౌన్.
1: అప్పుడు నారాయణుడి గానం ఇష్టం కదా అనుకోని, బాపన్నయ్య చెప్పినట్టి రూపులేదేయి అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
2: థింకింగ్ దట్ నారాయణ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్, హీ గేవ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ సెడ్ దట్ యూ డోంట్ కన్ఫార్మ్ టు ద డిస్క్రిప్షన్ గివెన్ బై ద పండిట్, దేర్ ఫోర్ ఐ డోంట్ యాక్సెప్ట్ యూ యాజ్ నారాయణ.
1: ఆ బాపన్నయ్య చెప్పాడు, నల్లని ముఖంలో తెల్లని నామాలుగా ఉంటుంటాయి, గ్రద్దనికి వస్తాడు అని చెప్పాడే, ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదే అని శ్రవణం ద్రష్టు చూడండి, ఆ జ్ఞాతమును ద్రష్టు ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు.
2: దిస్ పర్టికులర్ కవర్ బాయ్ సాధక హీ జస్ట్ సే దట్ పండిట్ డిస్క్రైబ్డ్ నారాయణ యాజ్ ద వన్ హూ ఇస్ డార్క్ వేరింగ్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్ హెడ్ అండ్ రైడింగ్ ఎ వైట్ కైట్ విల్ బి కమింగ్ బట్ ఇట్ డజంట్ సీమ్ టు బి ట్రూ. సో హియర్ యూ కెన్ సీ దట్ వాట్ ఎవర్ హీ హర్డ్ యాజ్ డిస్క్రిప్షన్ హీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ బై సైట్.
1: కానీ భగవంతునికి ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటిది లేదు.
2: బట్ గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫారమ్ యాజ్ సచ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద, అనేక నేత్రములతో అనేక హస్తములతో అనేక శిరస్సులతో ఉండేటువంటి యొక్క భగవంతులకు ఒక్క రూపం అనేటువంటిది ఏ రీతిగా కల్పించడానికి సాధ్యమవుతుంది? కానీ భక్తుని యొక్క ప్రీతి నిమిత్తమై వాడు ఆశించినటువంటి, వాడు చింతించినటువంటి, వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటకై తాను సిద్ధమై ఉంటాడు.
2: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, ఫీట్ బట్ in order to please and satisfy the devotee who is aspiring he takes whatever form he has been prayed for.
1: Idi bhaktini yokka bhava swaroopame kaani bhagavantuni yokka nija swaroopamulu kaadu.
2: This is not the true form of God but it is only form which has been aspired and desired for by the devotee.
1: Bhagavantudu bhava priyudu kanuka ee bhavamunu puraskarinchukoni భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు.
2: గాడ్ ఈజ్ ఎ పర్సన్ హూ లవ్స్ ఫీలింగ్స్ అండ్ దేర్ఫోర్ ఇన్ కీపింగ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ద డివోటీ హీ గివ్స్ హిస్ దర్శన.
1: ఈ పసలికాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్నారాయణ యొక్క ఆకారంలో దర్శింపచేశాడు.
2: గాడ్ బీయింగ్ the one who pleases the devotees, he took the form of Vishnu to satisfy this cowherd boy.
1: Vinnanu kannanu kaani adalato cheredi etla ani ee pasal kaapari yochistu vachadu.
2: The next thought that this cowherd boy got was, I heard, I saw. How to reach him is the next question which he was
1: vinnanta matramuna trupti kalugodu sadakudu.
2: By merely listening, a sadhaka would not be satisfied.
1: Kannanta matramana itaniki trupti kalugadu sadhakudu.
2: He doesn't get satisfaction even by merely having a vision of him.
1: Atanito cherali.
2: He has to get merged into him.
1: Appude ee sadhakuniki paramanandam.
2: Then only he would get the sadhaka would get bliss.
1: Darshanam ichchadu narayanu antarthanam ayyadu.
2: Narayana gave darshan. And then he disappeared.
1: అదే చిత్రమును హృదయమునందు చిత్రించుకుని పసలికాపరి ఇల్లు చేరి అతన్ని చేరేటువంటి విధానం ఏమిటి అని నిరంతరము కూడాను చింతిస్తూ వచ్చాడు.
2: He pictured the form of Narayana as he saw in his own heart, and this cowherd boy reached home, he continuously began inquiring and thinking as to how to reach him.
1: అదే విధముగానే సాధకుడు శాస్త్రము చేతను గురువుల చేతను అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్ట ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతు.
2: ఇన్ ది సేమ్ వే సాధకాస్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిజనింగ్ టు ద లర్నెడ్ పీపుల్ ఆర్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ వన్స్ దే హావ్ గాట్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ గాడ్ ఈజ్ లైక్.
1: నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు.
2: ఎ ట్రూ సాధక వుడ్ నాట్ బి హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది విన్నా ఏది తలచినా ఆ చిత్రమునంది తాను తాదాత్మ్య భావాన్ని పొందాలి.
2: వాట్ ఎవర్ హీ డస్ వాట్ ఎవర్ హీ థింగ్స్ వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ లిజన్స్ హీ హాస్ టు బికమ్ వన్ విత్ ద పిక్చర్ విచ్ హీ రెడ్ అండ్ లెర్న్డ్.
1: తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి.
2: ద థింగ్ విచ్ హీ హాస్ హర్డ్ షుడ్ బికమ్ a form of imagination in his own heart.
1: ఈ ఊహ చిత్రమే భావ చిత్రంగా రూపొందుతుంది.
2: The form of imagination should become a form of feelings.
1: ఈ భావ చిత్రమే సాక్షాత్కార రూపకంగా కూడా పరిణమిస్తుంది.
2: This will transform itself into a real experience.
1: క్రమంగా క్రమంగా క్రమంగా అది అభివృద్ధి గాంచి ఒకనొక దినములకు ప్రత్యక్షంగా దైవాన్ని దర్శింపగలుగుతాడు.
2: గ్రాడ్యువలీ దిస్ విల్ ఇంప్రూవ్ అండ్ మేక్ ప్రోగ్రెస్ అండ్ ఆన్ ఎ పర్టికులర్ డే హి విల్ హావ్ ఎ రియల్ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కేవలం దర్శించడం మాత్రమే కాదు ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
2: నాట్ మియర్లీ విల్ హి గెట్ ఎ దర్శన్ ఆఫ్ ద లార్డ్ హూమ్ హి హాస్ ఆస్పైర్డ్ టు సీ బట్ హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ విత్ హిమ్
1: నాట్ ఫేస్ టు ఫేస్
2: హి విల్ హావ్ టు హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ face to face with the Lord.
1: ee vidhanga daivamato yadaritiga pratyakshanga maatato maatu maatato maatu ee vidhanga jarupatam cheta taanu kontha varaku trupti padtadu.
2: After seeing him and talking to him face to face, he will have a little more of satisfaction.
1: Aithe nijamainatuvanti sadhakunaku idi kudanu anta santrupti cheykurchadu.
2: But for a true sadhaka, even this golden opportunity would not give him a satisfaction, full satisfaction.
1: Atanni cherali.
2: He wants to reach him, merge in him.
1: Vinnanu to face.
2: He'll have an opportunity to converse face to face with the Lord.
1: Ee vidhanga daivamato yadaritiga

0: సాధ్యం విన్నాను చూచినాను కానీ అతన్ని పొందాలి.
1: ఐ హావ్ హర్డ్ ఐ హావ్ సీన్ బట్ ఐ షుడ్ రీచ్ హిమ్.
0: ఈ చూడటం మాత్రమే ద్రష్టుం చ.
1: ద్రష్టుం రిఫర్స్ టు సీన్.
0: ఇంకా ప్రవేశం కావాలి.
1: ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ప్రవేశం.
0: అతన్ని ఏ రీతిగా చేరడం.
1: హౌ టు రీచ్ హిమ్ అండ్ హౌ టు ఎంటర్ ఇన్ టు హిమ్.
0: ఇది నేను వేరు అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమనే అనేటువంటి ఒక భావము ద్రష్టంతో ఏర్పడిపోయింది.
1: ద ఫీలింగ్ దట్ ఐ హావ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రీచ్డ్ బై సీయింగ్ హిమ్.
0: పూర్వ జ్ఞానంలో జ్ఞానంలో దైవం వేరు నేను వేరు అనేటువంటి యొక్క భేదం ఏర్పడింది.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ జ్ఞాతం ఆర్ నోయింగ్ దేర్ వాజ్ ఎ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్ అండ్ హీ సెపరేట్.
0: ద్రష్టం అనేటువంటి యొక్క భావం చేత నేను అతని అంశము అనేటువంటి విశిష్ట అద్వైతంగా రూపొందింది.
1: ఇన్ ది నెక్స్ట్ స్టేజ్ వెన్ హీ సీస్ ద లార్డ్ హీ గెట్స్ ది ఫీలింగ్ దట్ హీఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఈస్ ట్రూ ఆఫ్ విశిష్ట అద్వైత.
0: అతను నేను ఒక్కటే అనేటువంటి అద్వైతం చేరడానికి మార్గం ఏమిటి.
1: వాట్ ఈస్ ది వే to get the feeling that myself and Lord are one and the same.
0: దీనికి సాధకుడు యోచిస్తాడు.
1: సాధక థింక్స్ అబౌట్ దిస్.
0: నేను అతనిలోనైనా ఐక్యమైపోవాలి లేక అతనైనా నాలో లీనమైపోవాలి
1: ఏదో
0: అప్పుడే ఏకమైపోతుంది అని విచారిస్తాడు.
1: ఏదో ఐ షుడ్ గెట్ మెర్జ్డ్ ఇన్ టు హిమ్ ఆర్ యు బికమ్ వన్ విత్ మీ దెన్ ఓన్లీ దేర్ విల్ బి యూనిటీ.
0: నదీ ప్రవాహంగా ఉండినంత వరకు దాని రూప నామ రుచులు వేరుగా ఉంటాయి.
1: So long as it remains as a river and a flow, there is a separate name and separate identity for the river.
0: Samudramulo aikyamaina tarvata ee nadi yokka roopa nama ruchulanta kolipoyi kevalam samudram yokka roopame samudram yokka namame samudram yokka ruchine pondutadi.
1: Once this river goes and merges into the ocean, it gets the name of the ocean, it gets the taste of the ocean, it gets the form of the ocean.
0: Kanukane bhagavantunilo nenu jeenam kavalante bhagavantuni bhavame naalo undali bhagavantuni charyale naalo untundali bhagavantuni yokka bhavamle naalo untundali sarvamu bhagavatmayam kavali ani tadatva bhavana pondutadu.
1: If he wants to become one with the God, he has to get the feeling of the Lord, he has to get the form of the Lord, he has to get that particular characteristic of the Lord himself, then only he can become
0: atani gunaganamule naalo abhruti kavali.
1: The characteristics and the attributes of the Lord should manifest themselves in me.
0: Atani vishala hrudayame naalo undali.
1: His broad mindedness should become a part of me.
0: Atani endunnatundi swartharahitamainatundi bhavam naalo undali.
1: The selfless feeling which dominates the Lord should become a part of me.
0: I and you are one anukunnappudu iddari oka tattvamulu ekamaipovali.
1: When you get the feeling I and you are one, there should be unity of feeling.
0: Kanukane ee oka bhavamulu nimittamai thanu aneka vidhamulaga kodanu poratam jarugutadu.
1: For getting this particular feeling he makes every effort and
0: ee poratam tho ee natikaina oka natiki ఇతను అభిష్టాన్ని నెరవేర్చుకుంటాడు.
1: హి కంటిన్యూస్లీ స్ట్రైవ్స్ ఫర్ దిస్ అండ్ వన్ డే ఆర్ ది అదర్ హి ఇస్ గోయింగ్ టు గెట్ ది ఫుల్ఫిల్మెంట్.
0: ఇదే జీవితం యొక్క పరమ లక్ష్యం.
1: దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
0: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే తన యొక్క జీవిత రహస్యము పూర్తి అవుతుంది.
1: ఫర్ ద లివింగ్ బీయింగ్స్ ఓన్లీ వెన్ ది రీచ్ the place or the spot from where they have come, the fulfillment will be there.
0: లౌకిక జగత్తులో మనం ఒక విషయాన్ని చక్కగా విచారిద్దాం.
1: In the secular life, we can see one particular aspect clearly.
0: మనకు చాలా ఇష్టమైనటువంటి కొన్ని మామిడి పండ్లు ఉంటుంటాయి.
1: Certain mango fruits may be there which you like immensely.
0: నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటుంది అభిరుచిగా ఉంటుంటుంది.
1: ఏ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మ్యాంగో బందర్ రసం ఆర్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాంగో యు మే లైక్ వెరీ మచ్.
0: ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు.
1: యు కమ్ టు నో త్రూ యువర్ ఫ్రెండ్ దట్ ఏ దట్ పర్టికులర్ బ్రాండ్ విచ్ యు లైక్ హస్ కమ్ టు బజార్.
0: వింటానే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది.
1: The moment you hear it, you get a particular type of satisfaction.
0: Anandam vachindi gaani anubhavam kaaledu.
1: You have got the joy but you have not experienced it.
0: Ee vinna takshaname ee stock ayipothundo emo ani aaturutato bazaarku vellutadu.
1: The moment you get the news, you rush to the bazaar to find out whether they are exhausted or not.

0: చూస్తాడు.
1: యూ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్,
0: మరింత తృప్తి అవుతుంది.
1: దెన్ యూ గెట్ ఎ లిటిల్ మోర్ సాటిస్ఫాక్షన్.
0: కానీ అవి ఇష్టం నెరవేరలేదు.
1: బట్ స్టిల్ యు ఆర్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్.
0: దానికి డబ్బును ఇస్తాడు, ఆ ఫలమును కొంటాడు.
1: యూ పే ఫర్ ఇట్ అండ్ యూ అక్వైర్ దట్ పర్టికులర్ థింగ్.
0: ఆ కొన్న ఫలమును బజారు నుండి ఇంటికి వచ్చేంత వరకు చూస్తూ చూస్తూ చూస్తూనే వస్తుంటాడు.
1: అంటిల్ హీ రీచెస్ హోమ్, ద వన్ విచ్ హాస్ పర్చేజ్డ్, ద ఫ్రూట్ విచ్ హాస్ పర్చేజ్డ్, హీ గోస్ ఆన్.
0: దీనికి కారణం ఏమిటి? ఆ ఫలం పై ఉన్నటువంటి యొక్క ప్రీతిని.
1: What is the reason for such an action on his part?
0: Because he loves it. He has a
1: great liking for that particular fruit.
0: ఈ ఇష్టం యొక్క రియాక్షన్ ప్రతిబింబమే తన యొక్క యాక్షన్ కు సరైనటువంటి యొక్క గుర్తు.
1: The action proves what type of liking he has for that particular fruit.
0: కనుక మనలోందు ఉండినటువంటి యొక్క ప్రతి భావం కూడాను బహిర్ముఖంలో చూచినప్పుడు అది ఒక విధమైనటువంటి తృప్తిని చేకూరుస్తుంది.
1: When we see externally our feelings reflected or taking the form, we feel a lot of joy.
0: బయట మనము చూచేటువంటి ప్రతి విషయం కూడాను మన లోపల యొక్క భావం యొక్క చిత్రములే.
1: Whatever you see externally is only a reflection of your inner thought.
0: Reflection of the inner being.
1: Reflection of inner being itself.
0: కనుక మనలందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావములు స్థిరంగా నిలిచి ఉంటుంటాయి. ఈ స్థిరముగా నిలిచినటువంటి భావములు బహిర్ముఖములో అనుభవించడానికి మనం ప్రయత్నపూర్వకంగా సాధనలు సలపాలి.
1: దీస్ టెండెన్సీస్ అండ్ ఫీలింగ్స్ విచ్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ అస్, వీ విల్ హావ్ టు జస్ట్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ఎక్స్టర్నలీ.
0: ఇంటికి తీసుకొస్తాడు ఈ ఫలమును.
1: దిస్ ఫ్రూట్ ఇస్ బ్రాట్ హోమ్.
0: చక్కగా కడుగుతాడు.
1: హీ వాషెస్ ఇట్ నైస్లీ.
0: తొట్టి మిన్ని పెరికి వేస్తాడు.
1: హీ రిమూవ్స్ ద స్కిన్.
0: తదుపరి తన నోటికి అందిస్తాడు.
1: దెన్ హీ స్టార్ట్స్ ఈటింగ్.
0: ఆనందంగా రసమును చుర్రుకుంటాడు.
1: బ్లిస్ఫుల్లీ హీ ఎంజాయ్స్ ద జ్యూస్.
0: ఆ తరువాత పండు వేరు లేదు.
1: వన్స్ హీ పార్టేక్స్ ఇట్,
0: ఈ రసము వేరు లేదు, బయట లేదు.
1: ద జ్యూస్ ఈస్ నాట్ దేర్ అవుట్ సైడ్.
0: ఈ రసము తనలో లీనమైపోయింది.
1: ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్.
0: దీనితో తాను సంతృప్తి పడతాడు.
1: విత్ దాట్ హీ గెట్స్ ఇమెన్స్ జాయ్.
0: తన పూర్ణానందాన్ని పొందుతాడు.
1: హీ కంప్లీట్స్, హీ గెట్స్ కంప్లీట్ బ్లిస్.
0: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు?
1: వెన్ డిడ్ హీ గెట్ దిస్ కంప్లీట్ జాయ్ అండ్ బ్లిస్?
0: మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే. నాతు
1: the first thing is he came to know, he heard about the particular fruit having come to the bazaar. This is gnatum.
0: Vinna tachaname edo bazaar ku vachinaya naalu dabbu ledu ani cheppi nirutsahaniki chaanam ivvaledu.
1: After coming to know it, after hearing about it, he did not get discouraged that
0: naa ichchani nerveechukune nimittamai appaina sappaina emaina chesina sare naaku aa phalamunu pondali choodali aneetunte oka teevramainatunte oka apekshatanlo abhruddhi kavali.
1: He developed an intense desire to satisfy the particular act of having and enjoying it, so he went to the bazaar.
0: Kanukane ee aatrutcheta thanu bazaar ki velladam phalamunu chootam drashtum.
1: With great intensity of desire going to the bazaar and taking a look at it is drashtum.
0: ఈ చూచిన ఫలమును తాను పొందటం, పొందిన ఫలమును అనుభవించటం, ఇది ప్రవేశం.
1: Afterwards, he sees the fruits, he acquires it and he eats it. This is tatvena pravestu.
0: Aite ee naati sadakulu yokka bhavamulu ee reethiga unnava?
1: But today's sadaka, the feelings of today's sadaka, are they like this?
0: Enni granthamulu chadivinappatikini, endari mahaneelu yokka vakyamulu vinnappatikini, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతట్లోనే మనం తృప్తి పడిపోతున్నామే, కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ అండ్ ఆఫ్టర్ రీడింగ్ ఎ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్, ఆఫ్టర్ నోయింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఎగ్జిస్ట్, we will have to develop an intense desire to see him, otherwise there is no use.
0: మనకు ముందు అభివృద్ధికి తగినటువంటి యొక్క అవకాశానికి మనం తగినటువంటి పాటు పడాలి.
1: We have to make efforts and strive for making some progress in the direction of having a vision of the Lord.
0: Aneka mandi ikkada vidyavantulu vidyarthulu untunnaru.
1: There are quite a few students and teachers here.
0: Oka vidyarthi prathama class lo praveshinchagane danito trupti padadu.
1: A student after entering into the very first standard.
0: Okoka samvatsaramuku okoka class ku mari unnata sthayiki povalini abhilashistuntadu.
1: He would not get satisfaction by merely joining first standard. He aspires to go for higher standards.
0: Oke class lopala rendu samvatsaramu unnadante vaaniki oka vidhamainatuvanti nirutsaham bayaldertundi.
1: If a student is in the same class for 2 years, he develops a sort of despair and despondency.
0: Nirutsaham maatrame kaadu. తోటి విద్యార్థులతో అవమానమును కూడా అనుభవిస్తాడు.
1: నాట్ మియర్లీ డిస్కరేజ్మెంట్ బట్ హీస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ రిడిక్యూల్ బై హిస్ కలీగ్స్.
0: అదే విధంగానే మనం నిరంతరం కూడాను ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు చాలా ఒక విధమైన చౌక బారిపోతాం.
1: వీ బికమ్ చీప్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్ సాధక. హీ విల్ రిమైన్ ఇన్ ది సేమ్ ఫస్ట్ స్టేజ్ ఇట్సెల్ఫ్ కంటిన్యూస్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం.
0: ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్ళుతున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనము? ఉన్న స్థానంలోనే ఉన్నాడు.
1: అదర్స్
0: అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు.
1: అదర్స్ వుడ్ రిడిక్యూల్ బై టెలింగ్ దిస్ పర్సన్ హెస్ బీన్ గోయింగ్ అండ్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, రీడింగ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్, బట్ వాట్ ఈస్ ది యూస్? దేర్ డజంట్ సీమ్ టు బి ఎనీ ప్రోగ్రెస్.
0: ఇది తమో గుణం యొక్క లక్షణాలు.
1: దిస్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ తమో గుణం.
0: ఈ తమస్సును మనము దూరం చేయాలి.
1: వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ తమస్.
0: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి.
1: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ విశిష్టాద్వైత ఫ్రమ్ ద్వైత స్టేజ్.
0: అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనం ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
1: In meditation or continuous contemplation, we have to just try to get a vision of what we have heard.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరూ ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే
1: బై ఇంటెన్స్ డిజైర్ getting an opportunity to have a vision, to have an opportunity to face to face see him, converse with him, serve him and get all these opportunities. Even then we should not be satisfied. We will have to try to go to the next stage.
0: ee advaitam aneetuvanti oka ekatvamunaku chere anta varaku kudanu veeniki e maatram kudanu shanti vishranti undakudadu.
1: There should be never rest or peace of mind and contentment until he reaches the stage of advaita.
0: కానీ ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని, మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కానీ ఆత్మశాంతి కావాలి.
1: బట్ టుడేస్ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ రెస్ట్ ఫర్ ది బాడీ, పీస్ ఆఫ్ ద మైండ్, బట్ దిస్ ఈజ్ నో గుడ్.
0: ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి.
1: హ్యాస్ టు ట్రై టు గెట్ ద పీస్ ఆఫ్ ఆత్మ ఓన్లీ వెన్ యూ బికమ్
0: ఆత్మ. నిరంతరము శాంతి స్వరూపమే
1: ఆత్మ. Continuously, the very embodiment of peace.
0: Aithe amsharoopamto undinatvanti oka jeevaatma tattvamu paramaatmato ekam kavali.
1: But the aspect of the jeevaatma, it has to become one with paramaatma.
0: Ee nadi samudram nunchi puttindi.
1: River is born from ocean.
0: Meghamuluga tayarayindi.
1: It has become clouds.
0: Meghamuluga tayarinappudiki dvaitanga yerpadipoyindi. Samudram veru, meghamulu verayindi.
1: Once it became clouds, there was dualism, there was separation. Clouds are separate, ocean is separate.
0: Aithe ee dvaitamu lopala advaitanni, visishta advaitanni oka ruchi roopakanga maarchukundi.
1: This must take the form of a particular taste in the form of visishta advaita.
0: Samudrapu neeru
1: the waters of the ocean would be salty.
0: Cloud ga maareteppudu teeyaga roopondutundi. Ide visishta advaitam.
1: Once it becomes a cloud, it becomes sweet. This may be compared to visishta advaita.
0: ఈ తీయదనం అనేటువంటి ఒక విశిష్టాద్వైతం అనేటువంటి దీని నుంచి కూడాను ప్రేమ బిందువులు, ఆ భగవంతుని పైనటువంటి ప్రేమోన్మత్తుడైనటువంటి ఈ బిందువులే వర్షంగా రూపొందుతాయి.
1: దిస్ particular water which has become clouds, it has to come in the form of rain, in the form of the rain of love.
0: ఆనందమనేటువంటి ప్రవాహములో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానము చేరటానికి.
1: This water which comes from the clouds becomes a river and with great enthusiasm wants to join again the ocean.
0: ఇది ద్రష్టుని యొక్క ఆవేదన.
1: This is the anguish of the ask.
0: ఈ విశిష్టంతో చేరినటువంటి యొక్క ఈ ప్రవాహము అద్వైతము తన యొక్క స్వస్థానమైన సముద్రంతో లీనమైపోతుంది.
1: This particular special form of the water in the form of river has to get itself merged into the ocean and reach its home.
0: కనుక మానవులుగా పుట్టాము, మానవులుగా జీవిస్తున్నాము, సాధకులుగా బయలుదేరాము.
1: We are born as men, living as men, and we have taken up the path of
0: satsangamto cherinaamu.
1: We have joined good company.
0: సర్వేశ్వరత్వాన్ని శ్రవణం చేస్తున్నాము.
1: వీఆర్ లిజనింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేశ్వర.
0: కానీ సాక్షాత్ సర్వేశ్వరుని దర్శించడానికి పూనుకోవాలి.
1: బట్ వీ హావ్ టు నౌ మేక్ ఎన్ ఎఫర్ట్ టు హావ్
0: దర్శించినంత మాత్రమే తృప్తి నొందరాదు.
1: టు హావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్ అండ్ వీ షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ ఈవెన్ విత్ దట్.
0: దైవంతో సంభాషణ జరిపినంత మాత్రమే తృప్తి నొందరాదు.
1: బై మియర్లీ హావింగ్ ఎన్ ఆపర్చునిటీ టు టాక్ టు ద లార్డ్ వీ షుడ్ నాట్ బి హ్యాపీ.
0: తనతో ఏకమైపోవాలి.
1: వీ షుడ్ బికమ్ వన్ విత్ హిమ్.
0: అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైన సార్థకత ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ దిస్ లైఫ్ గెట్స్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్.
0: ఈ విధంగా ధనంజయునకు బోధించాడు.
1: దిస్ పర్టికులర్ వే కృష్ణ టాట్ అర్జున.
0: ధనంజయ అనేక పేర్లు ఉంటున్నాయి. అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, సేతువాన, వివిచేయ, జయకృష్ణ, సవిజాతి, ధనంజయ అని. ఈ ధనుంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు అర్జున. అర్జున, పల్గుణ, పార్థి అండ్ ధనుంజయ.
0: ఈ ధనుంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కరి లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి.
1: ఆల్ దీస్ టైటిల్స్ విచ్ అర్జున హ్యాస్ గాట్ హ్యావ్ బీన్ వన్ ఇన్ ఎ వరల్డ్లీ వే.
0: ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి.
1: ఇన్ ది వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ పీపుల్ లైక్ పద్మశ్రీ, పద్మవిభూషణ. హూ కన్ఫర్స్?
0: అర్జునుడికి ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చాడు.
1: అర్జున హూ కన్ఫర్డ్ ఆల్ దీస్ టైటిల్స్? ఇట్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ. దట్
0: కట్టకడపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? సున్వంత విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు. నాయనా, నీవు అమృత పుత్రుడు కాదు, అమృత పుత్రుడవు అని, నీవు ఈ అనుతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
1: విచ్ ఇస్ ది టైటిల్ అర్జున అండ్ ద టైటిల్ ఆఫ్ ఓ అర్జున యు ఆర్ ది వెరీ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ ఎ సన్ ఆఫ్ మార్టాలిటీ.
0: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
1: ధనంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్.
0: గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు.
1: టు గెట్ ద వెపన్ ఆఫ్ గాంధీవ హీ డిడ్ గ్రేట్ పెనన్స్.
0: కట్టగడపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యము చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
1: హీ ఫేస్డ్ ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ప్రాసెస్ బట్ విత్ ఎ లాట్ ఆఫ్ కరేజ్, కన్విక్షన్, ఫెయిత్, డిటర్మినేషన్, రిజాల్వ్ హీ వన్ అల్టిమేట్లీ ద వెపన్.
0: ఈ ధనుస్సును సాధించడం పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు.
1: హి డిడ్ నాట్ కేర్ ఫర్ దెమ్. హి వాస్ ఫర్మ్లీ రిజాల్వ్డ్.
0: ధనుస్సును సాధించినటువంటి వాడు కనుక అర్జున నీవు ధనుంజయవు, ధనుంజయుడవు అన్నారు.
1: బికాస్ హి వాస్ ఏబుల్ టు విన్ దట్ ధనుస్ లార్డ్ కన్ఫర్మ్డ్ ఫార్లీ ఇన్ ది నార్మల్ వే హి వాస్ ఆల్సో కాల్డ్ లేటర్ ఆన్ యాజ్ ధనుంజయ.
0: దీనికి కూడాను అర్థం లేకపోలేదు.
1: దెర్ ఈస్ ఏ మీనింగ్ ఫర్ దిస్.
0: రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు పూనుకున్నాడు.
1: ధర్మరాజ అండర్టూక్ రాజసూయ యాగం.
0: కానీ దుర్తులైన దుర్మార్గులైనటువంటి యొక్క తృతరాష్ట్రుని కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఏలుతున్నారు.
1: During that particular time, unfortunately, there were these wicked, bad people, the sons of Dhritarashtra in the form of...
0: Kani Pandavulaku kajanalo yematramu paisa ledu.
1: In the treasury of Pandava, there was no money.
0: Dharmajudu Arjunaku cheppadu, Tammuda, manu rajasuyagam cheyatam ante, idi samanyamainatundi kaadu. Krishnudu emo cheyamani cheptunnadu. కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని పోగు చేసుకోవటం అని అన్నాడు.
1: ధర్మరాజ్ టోల్డ్ అర్జున, అర్జున, ఇట్ మీన్స్ ఏ హెవీ ఎక్స్పెండిచర్ టు పర్ఫార్మ్ దిస్ యజ్ఞ అండ్ దేర్ఫోర్ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ మనీ.
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షంలో దగ్గర పెట్టుకుని మనకి ఈ కంగారు ఎందుకు అన్నా, సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునకేమి తక్కువ, తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనమును తెస్తానన్నాడు.
1: అర్జున రిప్లైడ్ ధర్మరాజా, వై షుడ్ వి బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫర్ గెటింగ్ మనీ అట్ ఆల్, వెన్ వి ఆర్ హావింగ్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ మనీ అట్ ఆల్, వన్స్ కృష్ణ బ్లెసెస్ మీ ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్.
0: అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు.
1: అర్జున వెంట్ రౌండ్ ఫర్ గెటింగ్ వెల్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డొనేషన్ ఫర్ దిస్ పర్టికులర్ యాగ.
0: ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైన రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవ్వరు తలుపులు కూడా దగ్గరికి పోనక్కరలేదు, రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
1: Once the kings ruling various nations, they came to know that Dharmaraja was performing this yaga, they came of their own and offered wealth to Arjuna.
0: ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు.
1: He brought wealth in such huge quantities they were to be carried on elephants.
0: ధనము రాసులుగా బయలుదేరినాయి.
1: There were heaps of wealth and money.
0: కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాడిగా, ధర్మజ ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు.
1: లార్డ్ కృష్ణ కేమ్ యాక్టెడ్ యాజ్ హి డిడ్ నాట్ నో అండ్ హి ఆస్క్డ్ అర్జున్, ధర్మజ హౌ డిడ్ యు గెట్ సో మచ్ ఆఫ్ వెల్త్, ఫ్రమ్ వేర్ డిడ్ యు కేమ్?
0: అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు.
1: ధర్మజ ఇన్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఆల్ అకౌంట్ ఆఫ్ మై బ్రదర్ హు హావ్ గాట్.
0: అప్పుడు కూడాను కృష్ణుడు ధనంజయ అని పిలిచాడు.
1: దెన్ అగైన్ కృష్ణ జస్ట్ కాల్డ్ అర్జున
0: కనుక ధనమును త్రోగు చేసినాడు, కనుక ధనమును జయించినాడు, కనుక ధనంజయుడని, ధనస్సును జయించినటువంటి కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతన్ని సంబోధిస్తూ వచ్చాడు.
1: అప్రిషియేటింగ్ హిమ్ దట్ హి హస్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ అక్యుములేట్ సో మచ్ ఆఫ్ వెల్త్, కృష్ణ బిగాన్ అడ్రెస్సింగ్ హిమ్ క్వైట్ ఆఫన్ ధనంజయ, ధనంజయ.
0: కృష్ణుడు అర్జునుకు పార్థ అని కూడాను ప్రధానమైనటువంటి ఒక పేరు.
1: Another name that is given to Arjuna is Partha.
0: Prithvi putrudu kanuka atariki Parthudu ani oka artham.
1: He is the son of the earth and therefore that name is appropriate. Prithvi putraha Partha.
0: Un mundu ee Arjuna yokka perlaku taginatvanti yokka arthani kuda manam gurtinchi dani chakkari tee lopala manam aacharanalo pettadaniki prayatnistam.
1: In future we will try to know a little more of the names of Arjuna and after knowing it we'll try to put it into practice.
2: That was the sixth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 7th August 1984, Bhagavan showed us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God.

0: భగవద్ అన్వేషణను
1: భజన కాదు, ధ్యాన జపములు పూజలు కానీ కాదు.
2: The search for God does not consist in merely doing bhajan or doing dhyana meditation or indulging in japa or performing such other rituals.
1: Manas nekagra parichechi margamule avi.
2: These merely try and help you to concentrate, to bring the mind under check.
1: Dvesha ragadul ancha anveshanagalu.
2: They also try to help you distinguish between attachment and non-attachment, hatred and things like that.
1: Devudu ekkadanchu devudalaganeela, devudu ekkadanchu devulaadaganeela.
2: Where is God? Where is God? You call out to him.
1: Hudayamandu ledi Isvarundu.
2: Is God not resident very much in your heart?
1: Ichchukonumu seva, puchchukonumu prema.
2: Give service from your side and receive in turn love.
1: Atula chesi atma tattvam anubhavinchu.
2: Thereby try and enjoy the bliss of realization.
1: Prachina kalamundi Bharata desamulo rendu ప్రసిద్ధమైనటువంటి వాంగ్మయ ప్రవాహములు అన్యోన్య ఉపకారములతో ప్రవహించుచున్నవి.
2: Right from ancient times, it has been the rich tradition of this country of Bharat that there have been two intermingling, inseparable things coming down.
1: ఒకటి వేద వాంగ్మయ ప్రవాహం.
2: One is the mighty flow of the Veda, the river of the Vedas.
1: ఇది కర్మకాండ ప్రధానమైనటువంటిది.
2: And this highlights the efficacy of karma or action.
1: ఇది బ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటిది.
2: This is something which originates in Brahma.
1: దీనిని ఋషులు పరిగ్రహించి ప్రచారం సల్పుతూ వచ్చేది.
2: This is precisely what the rishis had imbibed, imbued and passed on.
1: రెండవది పురాణ వాంగ్మయ ప్రవాహం.
2: The second mighty flow is that of the Puranas.
1: ఇది కర్తృత్వంతో ప్రధానమైనటువంటిది. కర్తృత్వం నేను చేస్తాను అనేటువంటి.
2: This highlights the feeling that I shall succeed, I shall do.
1: దీనిని ఋషులు స్వీకరించి ప్రచారం చేసిరి.
2: This again was imbibed by the rishis and propagated.
1: యత వాత రెండును సామాణికమైనటువంటి ప్రామాణికము కలిగినటువంటివి.
2: All said and done, both of them have a likeness and they are inseparable.
1: కర్మకు పర్యవసానము జ్ఞానము.
2: For karma, jnana is the basis.
1: జ్ఞానమునకు ఆధారం కర్మ.
2: And equally, the support for jnana is karma.
1: రెండింటి యొక్క సమన్వయాన్ని సాధించటమే సేవ.
2: And when you can bring both these two in harmony and conduct yourself, the result is seva.
1: Acharana valla chitta shuddhi.
2: All in your actions, purity of heart.
1: Chitta shuddhi valla atmananda prapti.
2: And the purity of heart in turn confers on you atmananda or bliss.
1: Kanuka cheyavalsina karmalu chesiye theeravalenu.
2: So what is to be done has to be done.
1: Manchi manasuto మంచి మంచి కర్మలు ఆచరించడమే మానవుని ప్రధాన కర్తవ్యము.
2: The primary duty of man is to do things in a proper way.
1: అయితే ఈ కార్యము నా వలన ఫలించినదనేటువంటి అహంకారము మంచిది కాదు.
2: Now this body that's given to you should not goad you onto a feeling that this is something which I have won.
1: దీని ఫలమును నేనే అనుభవించాలనేటువంటి ఆసక్తి ఇది ఏమాత్రం కూడాను సరి అయినటువంటిది కాదు.
2: And it's also wrong to feel that I should be the one to derive the fruit or benefit of this body of mine.
1: ఈ అహంకారం ఆసక్తి కర్మ బంధితము భావించుచున్నది.
2: This sense of ego and this sense of intensive feeling for oneself leads you to bondage.
1: Chitta suddhi ki, atma bhakti ki, asakti adutunnadi.
2: It is this intensive feeling, aspiration or desire that separates this purity of heart and the realization of the self.
1: Karmanu acharinchitamu, na kartavyamu, anetuvanti bhavamuto.
2: To have the feeling that to do one's duty, to do action is my duty.
1: Acharaniyendu ahankaramu, anubhutiyendu asaktini, visarjinchatame tyagamu.
2: To have no trace of the ego in what one is doing, and to ask, not to aspire for the fruits thereof. These are the hallmarks of a realized soul.
1: Ide karma yogamu.
2: This precisely is karma yoga.
1: Karma yogamu. Karma ni ye vidhamuga acharinchavalani anukuntadi bodhisthundi.
2: And karma yoga, what does it teach? It teaches you that in karma or action, do not seek the fruit thereof.
1: Karma nimittame karmanu acharinchatamu karma yogam yokka siddhantam.
2: It also highlights the fact that you have got to do what has to be done.
1: Yoga karma sukavasilamani prati manavattam yokka tattvam kudanu atma yokka pratibimbam aneetundi satyanni gurtimpa cheseetundi karma yogam.
2: The karma yoga further highlights the fact that it is the self same atma which is resplendent in all forms and all beings.
1: Sakramayinatundi neeti tattvam ఇంద్రియ నిగ్రహము ఇది కర్మయోగమునకు ప్రధానమైనటువంటి కీలకం.
2: అండ్ వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ అన్రావలింగ్ ద మిస్టరీ ఆఫ్ ద కర్మయోగ? అండ్ దట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: విశ్వ ప్రేమ, సానుభూతి, సదాచారము దీని యొక్క ఆశయములు.
2: వాట్ ఆర్ ది లాఫ్టీ అంబిషన్ సెట్ ఫర్ దిస్ కర్మయోగ? ఇట్ ఈస్ టు సీక్ యూనివర్సల్ లవ్, పీస్ అండ్ హార్మనీ.
1: జీవితము కర్మయోగ నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని కేవలం స్వార్థం నిమిత్తం ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసింది.
2: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రియలైజ్ దిస్ ట్రూత్ దట్ దిస్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ వన్స్ డ్యూటీ అండ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: కర్మయోగము జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క పునాది వంటిది.
2: దిస్ కర్మయోగ అగైన్ ఇస్ ద ఫండమెంటల్ స్టెప్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్.
1: కర్మను ఆచరించకోరినప్పుడు మానవునికి ప్రధానమైనటువంటిది ఆరోగ్యము.
2: అండ్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ దిస్ కర్మ ఆర్ టు డూ పెర్ఫార్మ్ దిస్ యాక్షన్ హెల్త్ ఇస్ అ
1: కర్మ భారమును భరించగలిగేటువంటి యొక్క దేహ పుష్టిని మనము అభివృద్ధి భావించుకోవాలి.
2: హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ దేర్ఫోర్ ద అప్కీప్ ఆఫ్ ద బాడీ ఇస్ నెసెసరీ.
1: కర్మము నిష్కామ కర్మ అయినటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి సేవలో జీవితాన్ని అంకితం చేసుకోవాలి.
2: These actions of ours should be directed towards a selfless end and we should be imbibed and inspired by lofty senses ambitions.
1: కర్మ యోగం యొక్క విషయము సామాన్యంగా మానవులందరూ కూడా అర్థం చేసుకోలేరు.
2: It is not given to ordinary beings to understand the secret or the inner significance of karma.
1: వీధులు తుడచడం,
2: to sweep the street,
1: దీనులకు దిక్కులేనటువంటి వారికి సేవలు చేయటం,
2: ఆర్ టు సర్వ్ ది డెస్టిట్యూట్ అండ్ ది హెల్ప్లెస్,
1: అనారోగ్యంతో ఉండినటువంటి వారికి సహాయం అందించటం,
2: టు బ్రింగ్ సకా టు ది డిజీజ్డ్ అండ్
1: అనాథులైనటువంటి వారికి ఆహారం అందించటం,
2: టు గివ్ ఫుడ్ టు దోస్ హూ డు నాట్ హావ్ ఫుడ్
1: ఇత్యాది పవిత్రమైనటువంటి కర్మలు కేవలం చులకనగా చూస్తుంటారు.
2: దీస్ ఆర్ ఆల్ సీక్రెట్ టాస్క్ అండ్ వన్ టెండ్స్ టు లుక్ డౌన్ అపాన్ దీస్.
1: ఇది చాలా పొరపాటు.
2: దిస్ ఈస్ ఎ గ్రేవ్ మిస్టేక్.
1: ఇందులో ఉన్నటువంటి అంతరార్థం కాని, విశిష్టతను కాని, దివ్యత్వాన్ని కాని గుర్తించలేనటువంటి వ్యక్తులే దీనిని చులకనపరుస్తారు.
2: Only those people who do not see the inner significance and the vitality of these actions, they tend to look down upon them.
1: ఈ లోకాధిపతి అయినటువంటి కృష్ణుడే
2: the Lord
1: himself యొక్క తత్వాన్ని ప్రకటింప తలంచి పశుపక్షి మృగాదులకు కూడా తాను సేవ చేయించు వచ్చాడు.
2: The Lord himself in the form of Krishna, so as to highlight this idea of action, himself tended to take care of cattle, birds, and the
1: జీవులైనటువంటి గుర్రములకు గోవులకు కూడాను సేవ సల్పుతూ వచ్చాడు.
2: Further, he also did all that has to be done for the well-being of horses and cattle.
1: మహాభారత యుద్ధమునందు కత్తి పట్టి యుద్ధమును ఆచరించక కేవలము సారధ్యాన్ని మాత్రమే వహించాడు.
2: అండ్ ఇన్ ద గ్రేట్ మహాభారత హి వుడ్ నాట్ వీల్ ఎ వెపన్ బట్ హి వాస్ మియర్లీ ఎ చారిటీర్.
1: ఇది నిస్వార్థ సేవ యొక్క ఆదర్శం అనేటువంటిది ప్రకటించడానికి చూచాడు.
2: దిస్ హి డిడ్ సో యాస్ టు హైలైట్ ద సెల్ఫ్లెస్నెస్ ఆఫ్ సర్వీస్.
1: లోకములో ఉండినటువంటి సమస్త భోగ పదార్థములు కూడాను కేవలం ఏ ఒక్కరి నిమిత్తమో ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
2: ఇట్ ఈస్ అ పారామౌంట్ నెసెసిటీ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఆల్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంఫర్ట్ జాయ్ ఎట్సెట్రా ఆర్ నాట్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిడ్యువల్.
1: వర్షములు కురుస్తున్నవి,
2: ద రెయిన్స్ కమ్ డౌన్,
1: నదులు ప్రవహించుచున్నవి,
2: అండ్ ద రివర్స్ ఫ్లో,
1: పంటలు పండుచున్నవి,
2: అండ్ ద క్రాప్స్,
1: సూర్యుడు ఉదయించి ప్రకాశమును లోకమునకు అందించుచున్నాడు,
2: ద సన్ రైజెస్ అండ్ ఫిల్స్ ద వరల్డ్ విత్ లైట్,
1: చంద్రుడు ప్రకాశించుచు చల్లదనమును అందించుచున్నాడు,
2: ద మూన్ రైజెస్ టు షెడ్ కూల్నెస్ ఆల్ అరౌండ్.
1: ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
2: ఆల్ దీస్ హావ్ నాట్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిడ్యువల్.
1: ఈ ప్రాకృతమైనటువంటి భోగ పదార్థములు ప్రతి వ్యక్తి కూడాను అనుభవించడానికి అధికారం ఉన్నది.
2: ఇట్ ఈస్ గివెన్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సచ్.
1: ఎవరి భాగమునకు చెందినటువంటి దీనిని వారు అనుభవించి ఆనందించి ఆదర్శాన్ని అందించడానికి కృషి చేయాలి.
2: వి షుడ్ స్ట్రైవ్ సచ్ దట్ ఈచ్ వన్ డిరైవ్స్ హిస్ ఓన్ షేర్ ఆఫ్ దిస్ జాయ్ అండ్ దేర్ బై బెనిఫిట్స్.
1: కర్మయోగమునందు నిజమైనటువంటి ఒక తత్వము అనేకత్వములోని ఏకత్వాన్ని నిరూపించటమే.
2: The primary point of this karma yoga is to see unity in diversity.
1: Nishkama karma yandu anantatvani prema tatvani prakatimpa chestundi vikshimpa chestundi.
2: And in selfless service you come to grips with the infinite majesty and to that which has no bounds.
1: Sevaku minchinatvanti sadhana marokati ledu.
2: There is no greater sadhana than seva.
1: Aadhyatmika margam okatani, seva margam okatani, vidya margam marokatani. మూడింటిని విధి విధములుగా మనం విభజిస్తున్నాము.
2: We tend to make a distinction between the spiritual path, the path of service or seva, and the path of vidya.
1: ఇవి మూడు మూడు కాదు, మూడు కూడా ఏకమైనటువంటి ఒక ఏకత్వమే.
2: These three are not distinctive, they are all one and the same thing.
1: సేవనే ఆత్మవిద్య.
2: సేవ is ఆత్మత.
1: సేవనే దైవం యొక్క అనుగ్రహానికి మూల మార్గం.
2: It is seva again which leads you to the grace of God.
1: సేవకుడు కాక నాయకుడు కాదనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
2: బిఫోర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ యు హావ్ గాట్ టు బి ఎ సేవర్ దెన్ యు కెన్ బికమ్ ఎ మాస్టర్.
1: కింకరుడు కాక శంకరుడు కాదనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు విశ్వసించాలి.
2: యు ఆల్సో షుడ్ హావ్ ట్రస్ట్ ఇన్ దిస్ వర్డ్స్ దట్ ఫస్ట్ బి ఎ మ్యాన్ దెన్ యు కెన్ బికమ్ గాడ్.
1: ముఖ్యంగా మానవునకు సేవ ప్రధానమైనటువంటిది.
2: అండ్ సేవ ఇస్ ద ప్రైమరీ థింగ్ ఫర్ ఆల్.
1: సమాజ సేవ ఉత్తమమైనటువంటిది.
2: And the noblest of things is service to society.
1: Sevane jeevitamunaku aanandamunu kaliginchetuvanti ruchini andinchetuvanti lavanam vantidi.
2: Seva is like the salt, the very essence of life, so as to get joy and experience untold happiness.
1: Vishwa premane jeevitamunaku pushtini andinche aaharam vantidi.
2: This universal love is what strengthens and nourishes you.
1: Dhatrutvame జీవితమునకు సుగంధమును అందించేటువంటిది.
2: ఇట్ ఈస్ వాట్ గివ్స్ యూ ఫిల్స్ యూ అండ్ యువర్ బీయింగ్ విత్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్.
1: మంచి ధ్యానమే అనగా సేవాతత్వంతో కూడినటువంటి ధ్యానమే మన యొక్క ప్రాణం వంటిది.
2: అండ్ ద వెరీ లైఫ్ బ్రెత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధ్యాన ఇస్ దాట్ విచ్ ఇస్ మోటివేటెడ్ బై సెన్స్ ఆఫ్ సర్వీస్.
1: కనుక జీవితమునకు రుచి మొదటిది.
2: సో ఇన్ లైఫ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఇస్ టేస్ట్.
1: రెండవది పుష్టి.
2: Second is sustenance or nourishment.
1: మూడవది సుగంధము.
2: And the third is a sense of experience.
1: నాలుగవది ప్రాణం.
2: And the fourth is prana.
1: రుచి.
2: First is taste.
1: బలము.
2: Second is strength.
1: సుగంధము. సుగంధము.
2: A good.
1: ఈ ప్రాణము. ఈ నాలుగింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
2: A good order, a good essence, and the fourth is your very life.
1: Bhojanani kurchunnappudu tappulo uppu lekapothe prakkaku netti vestunnam.
2: Now when you sit for a meal, if there is no salt in dal, you put it aside.
1: Oka gantalo arigipoyetundi pappulo uppu lekapoyinappudu manam darini velupala vestunnam.
2: Now a mere thing like a dal doesn't contain salt and you want to put it aside.
1: Inka 60 samvatsaramulu 80 samvatsaramulu 90 సంవత్సరంలో జీవించేటువంటి మానవత్వానికి రుచి ఉండనక్కరలేదా?
2: If this is the case for a mere doll, what about the life living for 60 years, 80 years, 90 years? Should it not have a taste of its own?
1: కనుక మానవత్వములో రుచి ఏమిటి?
2: So what is this taste that you seek in man?
1: సద్గుణములే మానవత్వానికి చక్కని రుచి.
2: The good traits and habits, these are the what give you taste.
1: ఇంకా పుష్టి, ఏది మనకు బలమును అందించేటువంటిది.
2: Next is that which gives you strength and sustenance.
1: సదాచారమే మానవునికి చక్కని బలం.
2: To do things in a proper and noble way, this is what will give you strength.
1: సదాచారమే లేకుండినా బలహీనుడై జగత్తులో దుర్బలుడుగా మారిపోతాడు.
2: Your good behavior is what gives you strength. Otherwise, you become a weakling in this world.
1: ఇంకా సుగుణములు. ఈ సుగుణములలో ఉండినటువంటి ఒక పవిత్రమైనటువంటి భావములే మానవునికి సుగంధములు.
2: And then all the good traits, your good thoughts and your good character, this is what gives you a luster to your life.
1: కనుక మానవుడు త్యాగముతో సహన భావముతో జీవించటమే జీవితమునకు చక్కని సుగంధము.
2: So to live a life of sacrifice and to live a life where you tend to forgive, that is what gives you a shine.
1: మన ప్రాణము ఏమిటి? మన ప్రాణం ఏమిటి?
2: Now we come to the fourth one. This is very life as such.
1: ప్రాణం అనగా కేవలము శ్వాసతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తి మాత్రమే కాదు.
2: We think of life as one associated with this breathing in and breathing out process.
1: సద్గుణములు, సదాచారములు, త్యాగ సహనములు లేకుండినా ఇది ప్రాణము లేని జీవితమే.
2: Without good thoughts, good traits and good behavior, this breathing in and breathing out cannot be construed as life.
1: కనుక మానవులకు ప్రధానమైనటువంటిది సద్భావములు.
2: So what is necessary for man in the first place is good thoughts.
1: రెండవది సదాచారము.
2: And then to act in a noble way, second.
1: మూడవది సత్కర్మాచరణ.
2: And the third is to perform your actions.
1: ఇందులోనే త్యాగము, ఉదార భావము అత్యవసరము.
2: And for these you need a sense of benevolence and sacrifice.
1: కనుక ప్రతి సాధకుని యందు కూడాను త్యాగం అనేటువంటి పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరచుకోవాలి.
2: So in every sadhaka there should be room for this sense of sacrifice first and foremost.
1: సాయి యొక్క సిద్ధాంతము ముక్కు మూసుకొని కేవలము సోహం సోహం సోహం అనేటువంటి యొక్క సాధనను ప్రోత్సహించేటువంటి సిద్ధాంతం కాదు.
2: Now if you think of siddhanta or a certain doctrine as one which instructs that you sit with your nose closed and keep chanting soham soham, you are mistaken. It is not true siddhanta.
1: Sadhakuda lemmu nadumu gattukonumu samajam sevalo praveshinchumu ani hechcharinchetuvantidi sai yokka siddhanta.
2: This philosophy is no philosophy for a sadhaka. Rather, a philosophy which gives you this clarion call, arise, get up, awake and strive and do something positively.
1: Somaratvamunaku ye matram kodanu avakasam nandinchakunda undali.
2: There should be no room for laziness on your part.
1: జీవిత తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి సాధక వృత్తిలో ప్రవేశించాలి.
2: And you should try and take to such paths that give a meaning to your life.
1: సేవ లేని జీవితము చీకటి మందిరము.
2: A life without or devoid of service is like a temple without light.
1: ఈ చీకటి మందిరము దయాల కొంప.
2: And a temple without light therein is a devil's camp.
1: కనుకనే సేవని ప్రధానమైనటువంటి దివ్య జ్యోతిని అభివృద్ధి పరుస్తుంది.
2: So it is seva that fills your life with light and glow.
1: విశాలమైనటువంటి హృదయాన్ని గావించుతుంది.
2: It broadens your vision, your outlook.
1: దివ్యత్వమైనటువంటి భావమును కలిగిస్తుంది.
2: And gives room for all divine thoughts and ideas.
1: ఏకత్వంగా ఇందులో ప్రవేశిస్తుంది.
2: And this is what will enter, the very best of things will enter your heart.
1: కనుక మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునేటువంటి ఏకత్వము ఒక్క సేవ యందు మాత్రమే ఉంటున్నది.
2: It is this unity that you must seek, which in turn will transform man to God.
1: సేవా విధారము ప్రధానమైనటువంటి ప్రాణము.
2: And this is what your seva does to you.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఏ యొక్క ఫలాపేక్ష లేకుండా సేవను ఆచరించేటువంటి దాంట్లో మనము ప్రవేశించాలి.
2: So every individual should strive to do seva without an eye on the fruit thereof.
1: Kevalam maatalato kaalamunu vitha gadaputaku e maatram kudanu poonukonaradu.
2: There is no point in wasting your time in merely words.
1: Bhagavantudu sarvajnudu సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అనే పదములతో ఉచ్చరించినంత మాత్రమున ఇది ప్రయోజనము లేదు.
2: There is no point in merely saying God is omnipresent, omniscient and omnipotent.
1: దీనికి మనం ఆనందించి ఈ పదాలకు మాత్రమే మనం క్లాప్స్ వేస్తున్నాము.
2: We merely get rejoiced over listening to these words and clap in appreciation.
1: ఎంతో మంది ఈ చెప్పిన పదాలను ఆచరణలో పెడుతున్నారు.
2: Now the question is, how many people really translate these into action?
1: కేవలం ఆచరణలో పెట్టక ఆనందాన్ని వెలుగుచ్చినంత మాత్రమే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
2: Now without transforming them into action and you are wanting to experience some joy thereof, what's the meaning of this?
1: కనుక ఇవన్నీ కూడా కేవలం అల్పానందముల కింద ప్రవేశిస్తున్నాయే కాని ఆత్మానందం కింద చేరవు.
2: So these fleeting moments of happiness that you get are merely momentary. They do not confer on you the atmic bliss.
1: చెప్పు మాటలకు చేయు క్రియలకు సన్నిహిత సంబంధం అయి ఉండాలి.
2: There should be close harmony between the words that you utter and the actions that you perform.
1: చెప్పుట సులభం చేయుట కష్టం.
2: Easier said than done, as it is said.
1: ఎవరికి దాతకైన వాని తాతకైన.
2: Either for an individual or his great grandfather and sister.
1: కనుక మనలో ఇప్పుడు చెప్పినటువంటివి ఎంతవరకు మనం ఆచరిస్తున్నామని ఎవరికి వారు హృదయాన్ని సాక్షిగా తీసుకుంటే ఏ ఇద్దరో ముగ్గురో తెలుస్తారు.
2: So now if each one of you were to question, how far have you been true to this ideal, perhaps two or three could confidently say that they are doing.
1: ఆచరణలో ఉండినటువంటి వాడే నిజమైన అర్హుడు.
2: సో ద వన్ హూ రియలీ డిజర్వ్స్ ఇస్ వన్ హూ పెర్ఫార్మ్స్ హూ ట్రాన్స్లేట్ దీస్ ఇన్ టు యాక్షన్.
1: ఆచరణ లేకుండా ఎన్ని మనం ఉచ్చరించినప్పటికీ ఇది కేవలం ప్రాణము లేని వాయువులే.
2: వితౌట్ ద యాక్షన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ బీయింగ్ అటర్డ్ హ్యాస్ నో మీనింగ్.
1: ఒక్కడైనా కూడా ఆచరించేటువంటి వ్యక్తి చిక్కితే చాలు.
2: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ జస్ట్ వన్ ఇండివిజువల్ వర్ టు బి సైటెడ్ హూ ట్రాన్స్లేట్స్
1: సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి.
2: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ బికమ్ సచ్ ఇండివిజువల్స్ హు డూ రాదర్ దన్ సే.
1: కనుక మనం సేవా విధానములో ఆచరించి ఆనందించి ఆదర్శంగా నిరూపించేటువంటి వ్యక్తులే నిజమైన సేవకులు.
2: ద ట్రూ సేవర్స్ ఆర్ దోస్ హూ కెన్ గెట్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ దిస్ సేవా పాత్ అండ్ ట్రై అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ త్రూ దేర్ యాక్షన్స్.
1: అహంకారాలతో ఆడంబరాలతో కేవలం మనము ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ రూపాలుగా మనం తయారు కాకూడదు.
2: We should not be carried away by our sense of ego, of form, and such superficial commodities.
1: Padi chepputa kante okkati chesi chupinchali.
2: Rather than say 10 things, it's enough if you do one and show how it's to be done.
1: Hrudayamlo undinatundi bhavanni velipichadaniki karmane sariyana sakshyam kani oka bookulu kani maroka speeches kani deeniki aadharam kaadu.
2: The thoughts that you entertain in your heart, in order to glean into them, your actions are a better index than what is contained in books or what the scholars have to tell us.
1: Kanuka manasulo yetti sandehamu lekunda.
2: So without any trace of doubt in your mind.
1: Nisvarthamainatundi bhavamuto.
2: Motivated by a selfless feeling.
1: Nirankaramaina hrudayamuto.
2: A heart which is pure without ego.
1: Nischanudai ee sevalo praveshinchali.
2: And being steady minded. Get into this seva path.
1: మొట్టమొదట మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
2: First and foremost, strengthen your faith.
1: విశ్వాసమే లేనటువంటి జీవితము ఎన్ని చెప్పినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
2: A life without the sense of faith, any number of things could be talked about it, but it's of no use.
1: విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతం. విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతం.
2: A heart which has this sense of faith is like a volcano.
1: Atti agni parvatam paina sandehamu anumanamu aneetunte mokkalu malchutaku veelu ledu.
2: And atop this volcano there is no room whatsoever for any sapling or any tree to grow. There is no doubt about it.
1: Anumanamu sandehamu ane mokkalu malchana adi vishwasamu ledu.
2: And what are these saplings in the growth? They are
1: agni parvatam kaadu.
2: Once these doubts in the form of these come, then it
1: is a matti kuppa.
2: You cannot call it anymore a volcano. It is just a mud heap.
1: Kanuka manalo sandehamulu anumanamulu appudappudu aavirbhavinchutunnavante manadi matti kuppa hrudayame kaani agni parvatam kaaneru.
2: So now if we are entertaining feelings of doubts etc. now in then we are not volcanoes. We are like the heap of mud.
1: Mana hrudayanni gnanaadiche abhirti gaavinchukovali.
2: Our heart should be left aglow with this sense of jnana, the spark of jnana.
1: Ee jnanamunaku karmane aadharam.
2: And for jnana again, karma is the basis.
1: Chitta se shuddhiye karmaha. చిత్తశుద్ధిని గావించటమే కర్మం యొక్క లక్ష్యం.
2: And the goal of karma is to cleanse the heart, purify the heart.
1: ఈ కర్మల ద్వారా ఏదో మోక్షము లభించుతున్నదనేటువంటి విశ్వాసము మూఢ విశ్వాసం.
2: It is foolishness to think that this karma will lead us on to moksha or liberation.
1: ఈ కర్మలు కేవలం చిత్తశుద్ధి మాత్రమే గావించును.
2: These actions merely cleanse and purify the heart.
1: చిత్తశుద్ధి గావించుకున్న తర్వాత జ్ఞానమునకు కొంతవరకు అభివృద్ధికి తగిన కృషి చేయాలి.
2: Once the heart is purified, you must strive to further your jnana.
1: ఇది మానసికము భావమును అరికట్టడానికి మాత్రమే సహాయకారి కాగలదు.
2: This process so far helps you to control your mind.
1: భగవద్ అన్వేషణను భజన కాదు, ధ్యాన జపములు పూజలు కానే కావు.
2: The search for God does not mean doing bhajan. And certainly it does not mean doing jhana or japa.
1: ఈ భజనలు, ధ్యానములు, పూజలు, జపములు కేవలము మానసిక భావమును అరికట్టడానికి మాత్రమే దోహదం కలుగుతాయి.
2: These bhajans, these jhanas or japas or doing puja, they merely help you to bring the mind under control to a certain extent.
1: మనోనిగ్రహమునకు తోడ్పడతాయి.
2: They help you in arresting the thoughts of the mind.
1: ఈ మనోనిగ్రహం తర్వాతనే మనం చేయవలసినటువంటి చేయడానికి ప్రయత్నించాలి.
2: Once the mind is curbed thus, you could really set upon the main task.
1: ఇది ఆత్మానందమునకు మార్గం వలె ఏర్పడినటువంటిది.
2: This is what leads you finally to the state of atmic bliss.
1: మార్గమును ఏర్పరచుకున్నంత మాత్రమే గమ్యమును మనం చేరలేము.
2: The road is set all right, but doesn't mean that you have reached your destination.
1: మార్గము ఏర్పరచుకున్న తర్వాత ప్రయాణం సలపాలి.
2: Once the road has been established, you must take your journey.
1: ఆ ప్రయాణమే సమాజ సేవ.
2: This journey is doing service to society.
1: ఈ సమాజ సేవలో ప్రతి హృదయమునందు, ప్రతి వ్యక్తియందు, ప్రతి భూతమునందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
2: And even as you perform this service to society, you must realize the truth that God it is who resides in every being, every life form.
1: భారతీయ సంస్కృతినందు సర్వభూత అంతరాత్మ అనేటువంటిది భగవంతునికి చక్కని పేరు.
2: One of the standing injunctions in this Bharatiya culture is that God resides in all beings.
1: సర్వభూతములు ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మని పూజించడానికి, దర్శించడానికి, సేవించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మందిరములు కట్టుకోనక్కర్లేదు.
2: So God who resides thus in every being in the form of the Atma, you don't have to set up a mandir, you don't have to sit for meditation, you don't have to do puja exclusively.
1: Deho devalaya prakto jivo deva sanatanaha. Ee dehamunetunte devalayamunandi jeevatattamunetunte aatmatattamu sanatanamunetunte divyatvanga roopanduttu vachindi.
2: In this body which is like the temple, temple verily of God, shelter, God takes residence in the heart.
1: Kani ee naadu mandiramulu maatrame manam subhraparchukuntu, దానికి మాత్రమే రంగులు వేసుకుంటూ, దానికి మాత్రమే అలంకారాలు చేసుకుంటూ, దాని యొక్క అభివృద్ధిని మాత్రమే మనం లక్ష్యం అందించుకుంటున్నాం.
2: బట్ టుడే వి ట్రెండ్ టు క్లెన్స్ అండ్ టు క్లీన్ అప్ ద టెంపుల్స్ అవుట్ సైడ్.
1: దీనికి ఆధారమైన ప్రధానమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ఏమాత్రం కూడా అవకాశం అందించుకోవటం లేదు.
2: బట్ వాట్ ఈస్ అట్ ద వెరీ బేసిస్ ఆఫ్ థింగ్స్ గాడ్ హింసెల్ఫ్ వి టెండ్ టు ఫర్గెట్.
1: దేహమే మనకు ప్రధానం కాదు.
2: It is not the body which is of paramount importance.
1: Indulo unna dehiye mana pradhanam.
2: The one who resides within, he is more important.
1: Ee lakshyanni manam drishtiyam dunchukoni gamyam cherunanta varaku nu sevalo manam palgonali.
2: Keeping this firmly in our sight, we must move on this journey of ours.
1: Idi gamyam. Dehini chottame gamyam.
2: What is your final destination? It is to see the one who is within you.
1: Dehamulo sevalo nunchi
2: by plunging this body of yours in
1: nishkama karma na anubhavinchi
2: and experiencing the selfless service,
1: nishvartamainta sevalu salapi
2: and by performing actions without
1: nirahankaramainta jeevitanni gadipi
2: and living a life without any sense of ego,
1: nischarudai undinappude ee dehi neeku sakshatkarinchagaladu.
2: And once you become steady minded thus, equanimity reigns supreme, God you can see.
1: Sadhyamainanta varakunu raga dveshalaku manam emaatram kodina hrudayamulo avakasam andinchukunda chuchukovali.
2: As far as possible, there should be no room in our hearts for the sense of hatred or attachment.
1: Sharira manasika vruttulu endukodanu etti doshamulu kodanu lekunda undutaku tagina krushi cheyali.
2: We should also endeavor to see that either the body or the mind are not defiled.
1: Ee pavitramainatvanti sugunamulu oka seva dwarane manaku labhisthayi.
2: We can get all that is pure and noble only through the means of seva.
1: Ee sevanu manam pradhanamaina lakshyamulo pettukovali.
2: It is this seva or service which is of paramount importance for us.
1: ಗ್ರಾಮ ಸೇವೆಯನ್ನ ರಾಮಸೇವೆಯ ಸುಮಾ.
2: ಡೂಯಿಂಗ್ ಸರ್ವಿಸ್ ಇನ್ ಎ ವಿಲೇಜ್ ಬಿ ಕನ್ವಿನ್ಸ್ಡ್ ಈಸ್ ವೆರಿಲಿ ಸೇವಾ ಸೇವಿಂಗ್ ಸರ್ವಿಂಗ್ ರಾಮ ಗಾಡ್ ಹಿಮ್ಸೆಲ್ಫ್.
1: ರಾಮ ರಾಜ್ಯವನ್ನ ಪ್ರೇಮಮಯಮಿ.
2: And what do you mean by this Rama Rajya, kingdom of Rama? Certainly it is one where love reigns supreme.
1: Premaleka uddharinchuta yeledu. Premaleka uddharinchuta yeledu.
2: Without love, there is no question of trying to redeem.
1: Seva leni narudu baagupadadu.
2: And a person without this element of seva in him can never prosper or benefit.
1: Kanada narudu baagupadavalanna sevalone manamu.
2: So that
1: pravesinchali.
2: If an individual has to prosper in benefit, he must plunge into service activities.
1: Karuna premayu lekunna narude kaadu.
2: Without mercy or compassion and love, you cannot call a person a person.
1: Sneha tattumu vaniki cherichidu. Sneha tattumme variki cheyu melu.
2: It is only the sense of feeling of friendship, camaraderie. It is what will bring them.
1: Ee snehamu manaku yerpadavalanna ప్రేమనే దీనికి ప్రధానము.
2: ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ అండ్ ఎ పర్సన్ వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సేవా ఇన్ హిమ్ కెన్ నెవర్ ప్రాస్పెర్ ఆర్ బెనిఫిట్.
1: కనుక నరుడు బాగుపడవలనన్న సేవలోనే మనము
2: ప్రవేశించాలి. ఇఫ్ ఎన్ ఇండివిజువల్ హ్యాస్ టు ప్రాఫిట్.

0: నెససరీ.
1: ప్రేమ అభివృద్ధి గావించుకున్న వారినన్నా సేవ ఎందే మనకు సరి అయినటువంటి సాధన.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫర్దర్ ది సెన్స్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ సర్వీస్ దట్ ఈస్ గోయింగ్ టు షో ద వే టు అస్.
1: సేవ ద్వారా ప్రేమ,
0: త్రూ సర్వీస్ వి గెట్ లవ్,
1: ప్రేమ ద్వారా గమ్యమును మనం పొందగలము.
0: అండ్ త్రూ లవ్ వి ట్రై టు గెట్ ది సెన్స్ ఆఫ్ రైచియస్నెస్, ద రైట్ కండక్ట్.
1: కనుక మొట్టమొదట ప్రేమ ప్రధానం.
0: సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈస్ లవ్,
1: ప్రేమకు నమ్మకం ఆధారం.
0: అండ్ ఫర్ లవ్ ద బేసిస్ ఈస్ ఫెయిత్.
1: ఈ రెండింటి వలనే మనకు శాంతి లభిస్తుంది.
0: అండ్ దీస్ టూ కన్ఫర్ పీస్,
1: శాంతికి సత్యమే మూలం.
0: అండ్ ఫర్ పీస్ శాంతి,
1: ఈ సత్యమునకు త్యాగమే ఆధారము.
0: ట్రూత్ ఈస్ ద బేసిస్ అండ్ ఫర్ దాట్ ఇన్ టర్న్ సాక్రిఫైస్ ఇస్ నెసెసరీ.
1: త్యాగేనేకి అమృతత్వం, ఈ త్యాగమే మన అమృతత్వానికి సరైనటువంటి గమ్యం.
0: అండ్ ఇట్ ఈస్ సాక్రిఫైస్ దట్ లీడ్స్ అస్ ఆన్ టు ది స్టేట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
1: త్యాగ జీవులై,
0: ఏ లైఫ్ స్పెంట్ ఇన్ సాక్రిఫైస్,
1: ప్రేమమయులై,
0: will become full of love,
1: శాంతి జీవితాన్ని గడుపుతూ,
0: will experience peace,
1: నమ్మకమైన జీవితంతో జీవించాలి.
0: And having the sense of faith lead your life.
1: నాలుగు దినాలు నమ్మకంగా బ్రతకలేనటువంటి మానవునకు నారాయణపైన విశ్వాసం ఎట్లా కలుగుతుంది?
0: A person who doesn't trust himself for just 4 days, how can he think of God and believe in him?
1: కనుక మొట్టమొదట నరుణ్ణి నమ్మడానికి ప్రయత్నించాలి.
0: So first thing is to believe in man.
1: నరుణ్ణి నమ్మినటువంటి వాడే నారాయణ కూడాను నమ్మగలడు.
0: వన్ హూ బిలీవ్స్ ఇన్ మ్యాన్ వుడ్ సర్టన్లీ బిలీవ్ ఇన్ నారాయణ ఆర్ గాడ్.
1: నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు.
0: బికాజ్ మ్యాన్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ మ్యాన్.
1: ఈ రెండింటికి సమన్వయం గావించుకునేటువంటి యొక్క వంతనే ఈ ప్రేమ.
0: అండ్ ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ బ్రిడ్జెస్ దీస్ టూ ఎంటిటీస్.
1: కనుక ప్రేమను మనం లక్ష్యం నందించుకోవాలి.
0: సో హ్యావ్ దిస్ లవ్ యాజ్ అ ప్రైమరీ గోల్.
1: సేవను మనం ఆధారంగా తీసుకోవాలి.
0: అండ్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ సేవ.
1: సేవా ప్రేమలంటే రెండు రెక్కల ద్వారా గమ్యానికి మనం చేరుకోవాలి.
0: అండ్ విత్ సేవ అండ్ ప్రేమ, విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ టూ వింగ్స్ రీచ్ యువర్ డెస్టినీ.
1: ఉన్నత స్థాయిని చేరుకునేటకు ఈ రెండే మనకు ప్రధానమైన ఆధారములు.
0: అండ్ దోస్ విచ్ హావ్ టు టేక్ us టు హైయర్ పర్పస్ ఇన్ లైఫ్ ఆర్ దీస్ టూ వెరీ థింగ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనము ఎన్నో విధములైనటువంటి సమావేశంలో మనం చేరుతున్నాము.
0: We get involved in conferences and gatherings of many descriptions.
1: ఎన్నింటిందు చేరినప్పటికీ మన యొక్క స్థాయి ఎంతవరకు ముందు పోయినది, ఎంతవరకు ముందు చేరినది అనేటువంటి విషయాన్ని విచారించుకుంటే ఏమాత్రం కూడా జవాబు రావటం లేదు.
0: Having participated in conferences like this, we have to ask ourselves, how far have we progressed? What is the progress made? How far have we gone in our
1: ఆచరణ చేయనటువంటి యొక్క ఈ విషయాలను మనము ఎన్ని మనము విమర్శించినప్పటికీ, ఎన్ని విచారించినప్పటికీ, ఎన్ని సంప్రదించినప్పటికీ ఇలాంటి సమావేశములు కేవలము కాలము వ్యర్థము, ధనము కూడా వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
0: Now if we merely engage ourselves in debates and arguments and discussions and decision making processes without any aim and purpose, we are only wasting away time and money.
1: మనం నిర్ణయించుకున్నటువంటి యొక్క ఈ నిర్ణయాలను మనము ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: Out of all the decisions taken, we should try and put into practice at least one or two of them.
1: కేవలం ఈ సమావేశంలో ఉండినంత కాలము శ్రవణానందాన్ని అనుభవించి బయటకు వెళ్లిన తక్షణమే ఇది మననానందానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకున్న ఈ శ్రవణం ఒక నిరుపయోగం.
0: So long as we are sitting thus, we tend to listen to all that's going on. Once we are out of it, the same thing that we have heard does not give us any mental happiness or joy.
1: ఆధ్యాత్మిక సంస్థలు కూడాను ఒక వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
0: Today even such organizations have become commercial establishments.
1: కానీ సత్య సాయి సంస్థలు ఇలాంటి వ్యాపార రంగంగా తయారు కాకూడదు.
0: But the Satya Sai organization should never become one such commercial establishment.
1: వ్యాపారం ఎలాంటి వ్యాపారం ఉండాలి?
0: Now when you talk about your business transactions, what type of business?
1: హృదయానికి హృదయం, ప్రేమకు ప్రేమ.
0: హార్ట్ ఫర్ హార్ట్ సేక్ అండ్ లవ్ ఫర్ లవ్ సేక్.
1: ఇది ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారంలో మనం ప్రవేశించాలి.
0: సో గెట్ ఇన్ టు దిస్ బిజినెస్ ట్రాన్సాక్షన్, గివ్ అండ్ టేక్.
1: దీనితో వస్తువుల యొక్క సంబంధం కానీ, ధనము యొక్క సంబంధం కానీ, ఇంకే విధమైనటువంటి సంబంధం కానీ ఏమాత్రం కూడా ఉండరాదు.
0: దే షుడ్ బి నో అదర్ థింగ్ లైక్ మనీ ఆర్ క్యాష్ ఆర్ కైండ్ ఇన్ సచ్ ట్రాన్సాక్షన్.
1: ఏనాడు ఈ వస్తువులతో ధనముతో సంబంధం ఏర్పడుతుందో అలాంటి సంస్థలు ఏనాడును అభివృద్ధి రావు.
0: ఆర్గనైజేషన్స్ వే దే గెట్ బాగ్ డౌన్ ఇన్ డీటెయిల్స్ లైక్ మనీ అండ్ మెటీరియల్ థింగ్స్ కెన్ నెవర్ ప్రోగ్రెస్.
1: కనుక మనము నిజమైనటువంటి దైవ సంబంధమైనటువంటి హృదయాన్ని హృదయం కలపడానికి చూడాలి.
0: సో వాట్ వీ షుడ్ ఆస్క్.

0: Therefore, is bridge this.
1: ప్రేమతో ప్రేమను చేర్చడానికి ప్రయత్నించాలి.
0: Establish a heart-to-heart link in the form of love. Love from one.
1: సేవలో చేయి చేయి కలిసి సేవ చేయాలి.
0: Get together and start doing seva.
1: దీని యందు విశ్వ విరాట స్వరూపాన్ని మనం నిరూపించగలం.
0: And in this manner, you can visualize the universal cosmic form.
1: కనుక కేవలం గ్రంథములు చదివినంత మాత్రమే కాని.
0: Rather than this, merely reading books and texts.
1: ఉపన్యాసములు విన్నంత మాత్రమే కాని.
0: All listening to discourses.
1: ఏ మాత్రం కూడా హృదయ గ్రంథులు భేదించలేవు.
0: There is absolutely no point in such futile exercise.
1: హృదయ గ్రంథులు భేదించాలనుకున్నప్పుడు సేవలో మనం ప్రవేశించాలి.
0: Unless they touch the heart. In order that the heart might respond.
1: సేవ చేయనిటువంటి వాడు ఏ మాత్రమూ చెప్పుటకు అధికారి కాదు.
0: Plunge into service activities. One who does not do service has no right to talk about service.
1: కనుక మనం చెప్పే అధికారాన్ని సంపాదించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
0: So if you wish to tell something others, then first of all do service yourself.
1: కనుక సేవనే ప్రధానమైన సాధన.
0: So this seva service is the primary
1: సాధన. ఎవరికి చేసినా ఇది దైవ సేవగానే మనం భావించాలి.
0: Whomsoever we serve, we are serving verily God.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా మనం విశ్వసించాలి.
0: And it is this love for God that's what we used to see in everyone.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని పెంచుకోవటమే సత్యసాయి సంస్థల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా మీరు తీసుకోవాలి.
0: Whatever is done pleases God. This should be the main purpose of this Asai organization.
1: కేవలం ముక్కు మూసుకొని జపం చేసినంత మాత్రమే.
0: By merely closing the nose and sitting in japa.
1: ధ్యానములో తన్మయత్తుడైనంత మాత్రమే.
0: Or trying to get lost in a sense of meditation.
1: భజనలో ఉన్మత్తుడిగా పాడినప్పటికీ.
0: Or being in a state of ecstasy singing bhajans.
1: ఇందులో ఒక విధమైనటువంటి త్యాగ భావమే లేకుండినా.
0: If it is not motivated by the sense of service, sacrifice.
1: ఇది స్వార్థము యొక్క చిహ్నలను చూస్తుందా.
0: Then these merely become indications of a selfish nature.
1: కనుక నీవు నీ మోక్షమని ఆశించడము ఇది పరమ స్వార్థము.
0: Therefore, to seek your own salvation is selfishness supreme.
1: నీవు నీ గమ్యమని ఆశించడము పరమ స్వార్థము.
0: To think about your own destination again is selfishness.
1: నీ ఆనందాన్ని మాత్రమే నీవు కోరటం పరమ స్వార్థము.
0: And to think about your own ananda is again a sign of selfishness.
1: ఈ స్వార్థాన్ని ఎప్పుడు త్యాగం చేసి సర్వుని యొక్క ఆనందమే ఆనందం అనేటువంటి పరార్థములో మునిగినటువంటి వాడే నిస్వార్థపరుడు.
0: One who sacrifices his self-interest and thinks of the ananda and what he can do for others, he is
1: a పరమాత్మను ప్రేమించినటువంటి వ్యక్తిని మాత్రమే పరమాత్ముడు ప్రేమించగలడు.
0: And one who loves others does, God also loves.
1: పరమాత్మ ప్రేమకు అర్హుడు కావాలన్నా పరులను ప్రేమించాలి.
0: So if you wish to become deserving of the love of God, first start loving others.
1: ఇతరులను ప్రేమించక దైవం నిన్ను ప్రేమించాలంటే ఇది ఏనాటి కూడా సాధ్యం కాదు.
0: You do not love others, you want God to love you. It is not possible.
1: కనుక పరులను నీవు ప్రేమించు, నిన్ను పరమాత్ముడు ప్రేమిస్తాడు.
0: Therefore, love others, God shall love you.
1: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు అర్థం చేసుకుని.
0: So by understanding the essence of love, this
1: సాధ్యమైనంత వరకు గడిచిన కాలాన్ని మరచి.
0: To the extent you can, forget all that has gone by.
1: రాబోయే దానిని చింతించక.
0: And without having a thought about the future.
1: ఉన్న వర్తమానాన్ని మీరు చక్కగా అనుభవించడానికి ప్రయత్నించండి.
0: Live in the present and make the best of it.
1: ఈనాటి ఈ సమస్యలకంతా మూల కారణం ఏమిటి? ఈనాడు లోకములో అభివృద్ధి గావించిన సమస్యలకంతా మూల కారణం ఏమిటి?
0: Now what is the primary cause of all the developments in the world around you today?
1: అనేక మంది అనేక కారణాలు చెప్తుంటారు.
0: Many people give many reasons.
1: కానీ ఈ సమస్యలకంతా మూల కారణంలో రెండే రెండు.
0: The main causes for the troubles and problems all around you are just two.
1: వృద్ధులైనటువంటి వారందరూ కూడాను నిరంతరము గతాన్ని చింతించుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు.
0: All those who have aged and become old keep thinking about the past, brooding over the past and despairing.
1: నా యవ్వనమునందు, నా బాల్యమునందు, నా చదివే సమయమునందు, నా పెండిళ్ళయందు, నా ఆస్తిపాస్తుల యందు, నా యొక్క విద్యా విధానం నందు నేను అట్ల ఉంటే ఇట్ల ఉంటే అని ఏమేమో వర్ణించుకుంటూ ఉంటారు.
0: They go on whiling away their time, thinking about their childhood days, their boyhood days, their youth and giving way to feelings that I was this, I was doing that, my family was thus, this is what I used to do.
1: గడిచిపోయింది గడిచిపోయింది.
0: Now what has happened, it's a
1: bypass. చింతించే ప్రయోజనం ఏమిటి?
0: What's the point in thinking about that?
1: ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ మనకి తిరిగి మనకు రాదు.
0: You might spend any number of crores, but can you get back all that?
1: రాని దాన్ని చింతించే ప్రయోజనం ఏమిటి?
0: Something which cannot be brought back, what's the point of thinking about it?
1: ఇంకా యువకులు చూస్తామంటే నా చదువు తర్వాత, ఫారిన్ తర్వాత, మరి మ్యారేజ్ తర్వాత, సర్వీస్ తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఎక్కువ ఇమాజినేషన్ చేస్తుంటారు.
0: As against this, if you think about the youth, what do? They keep thinking about my career, after my studies, what should I do? What's the service I should try to think about? My marriage, what should I try to achieve in life? And so on.
1: కనుక ఈ భవిష్యత్తు అనేటువంటిది తెలియలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటున్నది.
0: So here it is something about the future of which you have no knowledge.
1: ఈ భవిష్యత్తు అనేటువంటిది తనకు ఏమాత్రం నమ్మకంగా ఉంటుంది.
0: How can you trust in this future?
1: రేపు రేపు అనేటువంటిది మనకు నమ్మకం లేనటువంటిది.
0: Now you cannot trust in the tomorrow as such.
1: తెలియనటువంటి దీని గురించి విచారించి ప్రయోజనం ఏమిటి?
0: Then what's the point in thinking about a thing of which you can never get to know about?
1: యువకులు భవిష్యత్తును వృద్ధులు గతాన్ని చింతించుకుంటూ ఇరువురు చేరి వర్తమానాన్ని మర్చిపోతున్నారు.
0: So the sum and substance is the youth thinks about the future and loses time. The old and the aged ones think about the past and lose their time. And both these categories forget the present.
1: ఇదే పెద్ద సమస్య.
0: This is the biggest problem of today.
1: మనము గతాన్ని చింతించి ప్రయోజనం లేదు.
0: Now there is no point in thinking about the past.
1: వర్తమానాన్ని ఆలోచించి మనకు ఏమాత్రము ఫలితం లేదు.
0: There is no point in speculating about the future.
1: కనుక ఈ ఉన్నటువంటి ఈ వర్తమానంలో మన జీవితాన్ని చక్కగా గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
0: So what is present now? We must try to live in that and make the best of it.
1: వర్తమానములో అప్పటికప్పుడు పవిత్రమైన భావాలతో మనం కార్యాచరణ చేసినప్పుడు దీని ఫలితమే మనం భవిష్యత్తులో ఉంటుండాలి.
0: So in what is present today and now, if we were to spend our time in all that is pure and ennobling, it will come as a benefit.
1: గతము యొక్క ఫలితమే వర్తమానం.
0: What you are experiencing now is a result of what you had done in the past.
1: వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు.
0: What you are going to do now is what is going to come to you as a fruit.
1: కనుక భవిష్యత్తు యొక్క ఫలితము గతము యొక్క ఫలితము వర్తమానంలో ఉంటుండాలి.
0: So the present is the fruit of the past and the future is the fruit of the present. So present holds the key to you.
1: కనుక మనము వర్తమానాన్ని తగినటువంటి ఒక భద్రతలో మనం పెంచుకోవాలి.
0: So we should try and make this present secure.
1: వర్తమానాన్ని పవిత్రంగా మనం గడుపుకోవాలి.
0: And we should spend this in a sacred way.
1: వర్తమానమే దివ్యమైనటువంటి దీనిగా మనం భావించాలి.
0: This is what is all that is pure and divine. So we should.
1: దీనిని మీరు మనం పవిత్రంగా భావించుకున్నప్పుడే భవిష్యత్తులో కూడా మీరు పవిత్రులుగా రూపొందుతారు.
0: If we purify the present, we are verily purifying the future.
1: కనుక ఈ చిక్కిన చక్కని అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకుండా.
0: So this golden opportunity given to you, do not misuse it.
1: సద్వినియోగపరచుకుంటూ
0: make the best of it.
1: చక్కని సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: Sanctify your lives in doing seva, pure and noble.
1: ఈ సేవలో మనము ఒక దైవత్వాన్ని కూడా దర్శించవచ్చు.
0: And in this form of seva, we can also come face to face with
1: అనంతత్వాన్ని మనం పొందవచ్చు.
0: We can reach out to that which is infinite.
1: ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: And experience untold bliss.
1: ఆదర్శాన్ని అందించవచ్చు.
0: And we can be an ideal to others.
1: కనుక మనకు పంచప్రాణములు దేహాన్ని కాపాడుతున్నావని మనం అనుకుంటాం, కానీ దేహిని ఆనందపరిచేటువంటివి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు, ఇవే నిజమైన మన ప్రాణములు.
0: We tend to feel that there are these panchapranas, the five life-giving pranas resident in us. But actually, these five are satya, dharma, shanti, prema and ahimsa.
1: ఎలాంటి పరిస్థితులు ఎన్నైనా కూడాను ఈ పంచప్రాణములను మనం దుర్వినియోగం చేసుకోవడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరా.
0: Under no circumstances should we yield to the temptation of misusing these five essentials.
1: ఈ విధమైనటువంటి యొక్క ఉత్తమ భావములతో విశాలమైన హృదయములతో సమాజంలో ప్రవేశించి సేవలు సలపండి. అదే సాయికి సంతృప్తికరం ఇచ్చేటువంటిది.
0: You should be inspired and encouraged by such lofty ambitions, lofty aims and goals. And that is the true index of a true Sai Seva.
1: Sai santosha pettetuvanti sevale.
0: And that which brings immense joy to Sai is Seva.
1: Sai chesetuvantidi kudanu sevale.
0: And what Sai himself does is service.
1: Sai cheppetuvantidi kudanu sevale.
0: What Sai tells you to do is also service.
1: Kanuka Sai cheyunavi, సాయి చెప్పునవి మీరు ఆచరించి ఆత్మానందాన్ని అనుభవించరని నేను ఆశిస్తున్నాను.
0: సో వాట్ సాయి సేస్ అండ్ వాట్ సాయి డస్, దీస్ ఆర్ సేవా అస్ సచ్. అండ్ ఇట్స్ మై హోప్ దట్ యూ షల్ ఎక్స్పీరియన్స్ అన్టోల్డ్ బ్లిస్ బై ఎక్స్పీరియన్సింగ్ దీస్ టూ వైటల్ థింగ్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్.
1: ఇంతటితో నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ముఖ్యంగా మీరు ఎన్నో ప్రాంతముల నుండి ఎంతో ధనవ్యయం చేసుకుని ఈ ప్రదేశానికి వచ్చారు, కానీ వచ్చినందుకు చక్కని హృదయాలతో, చక్కని భావాలతో, ఆదర్శవంతమైన జీవితాలతో తిరిగి మీరు ఉన్నతమైనటువంటి యొక్క భావాలను అభివృద్ధిపరచుకొని మీరు ఉత్తేజమైనటువంటి కర్మలలో ప్రవేశిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: You are gathered here today, coming as you have done, from great distances, from different places, undergoing untold sufferings and troubles on the way. Having come thus to partake of these proceedings, it's my hope that you'll make the best of your stay every minute. And having listened to all the deliberations, you shall be inspired and encouraged to plunge into your service activities with greater dedication, with greater vigor and vitality.
1: ముఖ్యంగా ఈ సమావేశం యొక్క అంతరార్థమును రెండు పదములతో మీరు చక్కగా గుర్తించాలి.
0: Now, in just two words, you can try to understand the significance of this conference.
1: చెప్పినవి చేయండి.
0: What you say, do that.
1: చేయనటువంటివి చెప్పకండి.
0: Second is, that which you cannot do, don't talk about it.
1: ఈ రెండింటి మీరు చక్కగా నేర్చుకుంటే మీరంతే ధరిస్తారు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద
1: సిగ్నిఫికెన్స్ చెప్పటమే ఒక మోసం.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టూ సింపుల్ స్టేట్మెంట్స్ యూ హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్.
1: చెప్పినవి చేయటమే ఇది సరి అయిన మార్గం.
0: ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎ థింగ్ దట్ యూ కెనాట్ డూ దట్ ఈస్ డిసీట్.
1: దీనిని వ్యాసుడు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
0: బై డూయింగ్ వాట్ యూ హావ్ సెడ్ that is an index to your greatness. This is what Vyasa has said.
1: Cheppani cheyakapoyatame papam.
0: If you cannot do what you talk about, that is sin.
1: Chesinavi cheppatame punyam.
0: And to do what you have said, that is punya, that's your good fortune.
1: Ee rendittini meeru chakkaga gurtinchukondi.
0: So try to understand the significance of these two simple statements.
1: Santosham.

కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. ప్రాపంచక సంబంధము పిన్నయి తొలగిన్, క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ అట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ bring satyam along with you both.
0: Varu vacharu,
1: they came.
0: Satyam ante entati pedda vaado entati goppa vaado ani anukunnaru vaallu.
1: They thought satyam must have been a very big man grown up or a very great person.
0: Ippude nenu inta adugulu 5 adugulu aanaadu marinta potti.
1: The present height Bhagwan, you know, in those days he was still short.
0: Chinna nikkaru vesukoni,
1: wearing a small nikka,
0: chukka tudukoni
1: and a shirt.
0: Appudu 12 samvatsaram,
1: he was aged
0: 12. Nenu bayata vachanu,
1: Bhagwan came out.
0: Chusina tachaname aa commissioner bharya iruvuru kudanu స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఆన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూల్కి పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరమునకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ though it requires him to go to apply for leave to his office.
0: Sari ayana anni erpaat chesukunnadu corporation commissioner inta pedda officer ee vidhanga adukuntunte nenu e vidhanga nenu oddan cheppadaniki veelu kadani ayana kuda angikarinchi tachame principal daggariki velli ee vidhanga satyanni ballari teeskunraamani commissioner garu korutunnaru tappak selavu ivvali annaru.
1: The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey
0: officer. Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: Appudu ayana cheppadu Satyanni Ballari ke kaadu ekkadikaina teeskelandi.
1: The headmaster Kameshwar Rao said, take Satyam not merely to Ballari.
0: Nannu adaganakkarledu.
1: Take him anywhere. You don't need my permission.
0: Ani adigi.
1: So saying.
0: Ballariki teeskuni atani car ichi car lo pampinchadu.
1: He has sent the car and Bhagwan was taken in that car to Ballari.
0: Aa Ballari lopala 3 dinamulu vaallu intilo pettukunnaru.
1: Bhagavan stayed at the residence of the chairman of the corporation.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: Bhagavan was taken to Virupaksha temple, which happens to be very close to the house of the chairman.
0: అప్పుడు శేషం రాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి మేము విరూపాక్షని దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: Seshamaraju and his wife wanted Bhagwan to take care of all their belongings outside as they would go into the temple to have the visit of the holy shrine.
0: Sare nenu ikkade untanani oppukunnanu.
1: Swami accepted their proposal.
0: Veeru iruvuru kudanu devalayamlo vellaru.
1: Both husband and wife have gone into the temple.
0: Akkadiki vellite garbhagudi lopala నేనే అక్కడ నిల్చుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది సాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: There he saw Swami there.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: He went inside. There he saw Swami again.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: Still he was having doubts.
0: భార్యను బయట పోమన్నాడు.
1: He asked his wife to go outside.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu vedtanu velladu.
1: And he said
0: akkadu kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu
1: kodanu santoram
0: maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషంరాజు
0: చేతులు పట్టుకుని
1: ఈ కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషంరాజు.
0: రాజు మీరు చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్ రాజు యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్ హి సెడ్.
0: సరే అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవ కొండకు బయలుదేరాము.
1: దే రిటర్న్డ్, దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవ కొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాడు.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: నాలుగు షర్ట్స్ నాలుగు నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ హీ వుడ్ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ ఫోర్ పేర్స్ షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: నాలుగు కాదు, ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నాను.
1: హీ సెట్ నాట్ ఫోర్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ వన్.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు
1: యాజ్ దే డిడ్ంట్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. చిల్డ్రన్ హ్యాడ్ పిన్, కాలర్ పిన్ ఇన్ దోస్ డేస్ ఎ డెకరేటివ్ పీస్.
0: కాలర్ పిన్ వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు.
1: ఎ కాలర్ పిన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఇన్ దోస్ డేస్.
0: ఆయన చాలా వేగంగా వెళ్లాడు. కాలర్ పిన్, బంగారు కాలర్ పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్కు వేశాడు.
1: హీ వెన్ ఫాస్ట్, గాట్ దట్ గోల్డెన్ కాలర్ పిన్ అండ్ గాట్.
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్, హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ కార్పొరేషన్, ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్, హి సెడ్.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచ్చు బాబా, కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: రిటర్నింగ్ ఫ్రమ్ హంపి వేరింగ్ ద కాలర్ వై బాబా
0: మార్పు కలిగెను నాడు.
1: దిస్ పిన్ డ్రాప్డ్ ఆన్ ఇట్స్ వే విచ్ ఇస్ నాట్ సీన్.
0: ప్రాపంచ సంబంధం పిన్ అయి తొలగే.
1: The whole worldly feeling is dropped like the pin.
0: ఈ ప్రాపంచ సంబంధం అంతా ఒక పిన్నుతో సమానం నాకు.
1: The whole worldly feeling is like a pin after all.
0: అది తొలగిపోయింది.
1: It lost, it vanished.
0: భక్తుల బాధలను ఒప్పించిన నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: I must go to give relief to my devotees who are having umpteen sufferings.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: He dropped, thrown away the books.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: దేర్ వాజ్ కమిషనర్ హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ టు దేర్ గార్డెన్.
0: ఆయన చాలా భక్తుడు.
1: హీఈస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: అయ్యో రాజొచ్చాడని భార్యకు చెప్పి ఈ మమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: Bhagavan did not touch anybody.
0: ఏ పదార్థం కూడా ఎవరిదీ ముట్టలేదు.
1: He did not touch any of the items brought there.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కే
0: సత్య ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య లెట్ అస్ గో బ్యాక్, లెట్ అస్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నాను.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడూ నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: Bhagavan has no temperament to say no to anybody.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికి చాలా ఆశ్చర్యం వేసింది.
1: He was very much surprised to listen no from Bhagavan.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: How is that Satya is so courageous now?
0: నవ్వుతూ నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడా అతనికి చాలా కప్పి పెట్టుకుంటుంది.
1: With a smiling face around the Bhagavan was seen the brilliance and the radiance which has mystified the brother.
0: Tatchana intiki vachadu.
1: Immediately returned home.
0: Puttaparthiki telegram ichi pampichadu.
1: He sent a telegram to Puttaparthi.
0: Aanadu Puttaparthiki telegram raavalante oka varam pattedi.
1: For the telegram to reach to Puttaparthi in those days it took one full week.
0: Oka school pillavanto cheppi manishtone pampichadu.
1: The message was sent through a messenger, a school boy.
0: Iddaru tatchaname raavalsindi annadu.
1: That both of them should report immediately.
0: Evaru?
1: Who are they?
0: Eeswaramma, Pedda Venkamaraju. Meer iddaru bayal deri raavali annaru.
1: Eeswaramma and Pedda Venkamaraju should report immediately.
0: Iddaru akkadiki vacharu.
1: Both of them came there.
0: Rendava dinam chusetappudike Seshamaraju intlo unnaru.
1: The second day at the residence of Seshamaraju.
0: Vaaridduru niku teeskoni ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులుస్ హౌస్.
0: నాయన అన్నగారింటికి పోదాంరా, పోదాంరా.
1: హి సెడ్ లెట్ us go to brother's house, let's go there.
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టవర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: Akkadiki vachi aa gramasthulku aanandaparchi tadupari naa ishta prakaram nenu velutanu annanu.
1: I'll come to Puttaparthi, I'll follow you, make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: Rendava dinamu,
1: second day,
0: school prayer.
1: It was school prayer time.
0: School prayer time lo dinamu nene prayer cheyali.
1: Bhagavan did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయర్ మా హృదయాల లోపల చేరిపోతుంటుంది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాజ్
0: నిత్యము నేను ప్రేయర్ చేస్తుండేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సేమ్
0: ప్రేయర్. ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టపర్తికి రావాలని బస్సు చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ to leave for Puttaparthi at that day.
0: School pillalandarum nemu vastam ani kurchunnaru.
1: All school children decided to follow him.
0: Andaru yedchukuntu kurchunnaru.
1: All children were crying bitterly.
0: Evaru prarthanaku poledu.
1: Nobody attended prayer session.
0: Appadiki oka pillavani swamiki chaala daggarlo kurchuneetundi pillavadu benchilo.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: Atanu naa paatalu nerchukunnadu ganaka అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: దట్ రమేష్ క్లోజ్ అసోసియేట్ హ్యావింగ్ లెర్న్డ్ ద సాంగ్ ఆఫ్ ప్రేయర్ హీ క్లైంబ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ రెడీ టు సింగ్.
0: ఆ ప్రేయర్ కు ప్రారంభించినప్పటికే గట్టిగా ఏడ్చాడు.
1: యాజ్ హీ స్టార్టెడ్ సింగింగ్ హీ క్రైడ్ లౌడ్లీ.
0: అందరూ ఏడ్చారు.
1: ఆల్ క్రైడ్.
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని.
1: దే ఆల్ వాంటెడ్.
0: కానీ ఈ పదకి ఎవరు వస్తారు?
1: But then who will come for?
0: చాలా కష్టమవుతుంది.
1: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకి నేనే గట్టిగా చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్.
0: రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా ఉన్నారు. డస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
0: అని
1: టిఎస్ఎల్సి ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: If it will be regular classroom, Bhagwan would give answers.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: Both the boys classmates were feeling sad.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: The register number of one school.
0: ఇంకోటి 95 వచ్చింది.
1: The register number another 90.
0: ఇంకోటి 5 నంబర్ వచ్చింది.
1: Another 5.
0: ఒకరు ఒక చోట కూర్చుంటున్నారు.
1: All of them sat at different places.
0: మా గతి ఏమవుతుందో అనే చాలా బాధపడుతున్నారు.
1: Because it was examination, they were feeling very sad.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి టోల్డ్
0: ఏమీ రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ ఈ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ద హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ ఆల్సో స్క్రిబుల్ హీ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: in those days
0: examination ayin tarchaname rendo dinamme results cheppetvantidi.
1: In those days the results were announced on the following day of the examination.
0: Ee Delhi no Hyderabad ekkada ponakkaledavi.
1: The scripts are not sent to long distances like Delhi and Hyderabad.
0: Vachindi results vachindi.
1: Results are announced.
0: Maa muggarame first vachesnayi.
1: All the three stood first in the examination.
0: Ikkada andariki oka pedda కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఏమని చూచి రాశారా అనుకోవడానికి ఒకరికి 100, ఒకరికి 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీడ్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్, వన్ ఈజ్
0: చూడటానికి మాత్రం ఎట్ అవుతుంది వీలు కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఉరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది త్రీ వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఉరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరంలో.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఉరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడి ప్రాణం విడిచాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
0: రాజు నేను స్కూల్కి రాను.
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు. ఎక్కడే గాని పిచ్చి నయం కాలేదు.
1: హీ వాజ్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు. మీ ముఖం చూస్తేనన్న వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హి సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: అండ్ దే టుక్ భగవాన్ టు ద మెంటల్ హాస్పిటల్ ఇన్ బళ్ళారి.
0: అక్కడే పోతాను రాజు రాజు రాజు రాజు అని అర్చనాడు, ఏడ్చినాడు, బాధల పైన పడ్డాడు, ప్రాణం ఇచ్చాడు.
1: సీయింగ్ స్వామి హీ షౌటెడ్ రాజు రాజు రాజు, ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి అండ్ డైడ్ దేర్.
0: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
1: దట్స్ హౌ దే హావ్ సరెండర్డ్ దెమ్సెల్వ్స్.
0: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for a
0: moment. అని కోరేటువంటి వారు వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టబర్తికి వచ్చిన తర్వాత
1: అండ్ స్వామి కేమ్ హియర్,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ గేవ్ వన్ ఏకర్ ఆఫ్ ల్యాండ్ నియర్ దట్ సత్యమ్మ టెంపుల్.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: ఎ స్మాల్ హౌస్ వాజ్ కన్స్ట్రక్టెడ్
0: అప్పటి లోపల వీళ్ళిద్దరు కూడాను రెండు కుక్క పిల్లలై నా దగ్గర వచ్చారు.
1: అట్ దట్ టైమ్ దీస్ టూ క్లాస్మేట్స్ కేమ్ టు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ two little small dogs, puppies.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలు ఉండేటువంటి ఆమె.
1: దేర్ వాజ్ ద సిస్టర్ ఆఫ్ మైసూర్ మహారాజా.
0: ఆమె రెండు చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: దీస్ టూ పపీస్ టూ స్మాల్ డాగ్స్ ఆర్ నేమ్ జాక్ అండ్ జిల్.
0: జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారుంటాడు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ టూ డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజర్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: అండ్ దెన్ మిల్క్ హ్యాస్ టు బి స్ప్రింకిల్డ్ అరౌండ్.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: అండ్ షీ హ్యాస్ టు పర్సనల్లీ ప్లక్ అవుట్ ద ఫ్లవర్స్.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: అండ్ విత్ దోస్ ఫ్లవర్స్ పర్సనల్లీ పిక్డ్ అప్ ఆర్ యూజ్డ్ ఫర్ వర్షిప్.
0: అలాంటి ఆమె
1: సచ్ లేడీ
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: కేమ్ టు సీ స్వామి ఇన్ బై కార్.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
1: దేర్ వాస్ నో అప్రోచ్ రోడ్ టు పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్.
0: పాత మందిరం అనగా ఇప్పుడు కళ్యాణ మంటపం కట్టారే, అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం. ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్.
0: స్వామికి నమస్కారం చేసుకుంది.
1: షీ నమస్కారం.
0: వెళ్ళిపోవాలని అనుకుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యూ స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణం.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటక పల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటక పల్లి.
0: నేను జాక్ చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారు లేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్, ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: దిస్ జాక్ వాస్ లయింగ్ అండర్ ద టైర్ ఆఫ్ ద కార్.
0: కడుపు పైన పోయింది టైర్.
1: ద టైర్ రోల్డ్ ఆన్ ద స్టమక్ ఆఫ్ ద కార్.
0: బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: ద బ్యాక్ బోన్ వాస్ బ్రోకెన్ డౌన్.
0: అక్కడ నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండే అది పాపం.
1: దిస్ జాక్ ద డాగ్ వాస్ షౌటింగ్ క్రయింగ్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ ఆల్ అలాంగ్ టు పుట్టపర్తి.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి స్వామి పాదాల పైన పడింది, ప్రాణమిచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: Aa jack nu enakale pettinatvanti Brindavanamu jack yokka samadhiye.
1: Today you find there in Brindavan the tomb of the jack.
0: Adi center lo kattaledu.
1: It was not the center.
0: Nenu cheppanu inka koncham side kattamani cheppanu.
1: Swami said it should be built by the side.
0: Iniki rendo samadhi kuda kavali annanu nenu.
1: The second samadhi is also required, tomb.
0: Sare కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ అజిల్లి కూడా ప్రాణం పెట్టేది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వి ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్ ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడ నిలిచిపోయారు.
1: దట్ వాస్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: కాలర్ పిన్ జారిపోవటము,
1: దట్ డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్
0: పిన్, స్కూల్ పోకుండా నిలిచిపోవటము,
1: దట్ హీ డిడ్ంట్ అటెండ్ స్కూల్,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: నన్ను ఇక్కడ తీసుకుని రావటము,
1: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
0: కాఫీపొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని,
1: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీపొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
1: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి, కమ్ టు మైసూర్, ఐ యు ప్యాలెస్. స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్ అండ్ క్రైడ్.
0: ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు,
1: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే,
0: వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమని,
1: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
0: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
1: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
0: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
1: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
0: మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
1: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
0: నాకు మాట ఇవ్వండి అని.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
0: నేను ఇచ్చానమాట.
1: స్వామి ప్రామిస్డ్
0: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
1: Swami gave a promise to Ishwaramma, any day I will never leave this puttaparthi.
0: Anduvalane puttaparthine nenu ikkada peddadiga bhavanam metti vache bhaktulandarki anukoolalu parichi taginatundi seva chestu vachanu.
1: It is for that reason all these things are built, all these constructions are made for the comforts and the conveniences of the visiting devotees.
0: Appude ee oka chinna kottam undatam manchidi kadani,
1: that a small residence is not good,
0: okati chinna bhavanam kattalani,
1: that a small building is to be made,
0: aa palliki daggaraga undakoodadani,
1: that it's not good to be near the village,
0: maharaja menamama,
1: the uncle of maharaja,
0: sakamma veellandaru ee pradeshaniki vachi kolta vesukoni ikkada 10 ekaralu ivvala annaru.
1: They have decided to acquire 10 acre land here.
0: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
0: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
1: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్. బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
1: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
0: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
1: విఠల్ రావు సెట్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
0: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
1: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్.
0: ద మెడ్రాస్
1: ఆర్యన్
0: రావు అని, ఆర్యన్ రావు,
1: ఆర్యన్ రావు,
0: నీలాద్రి రావు అని,
1: నీలాద్రి రావు,
0: పిఠాపుర మహారాజా అల్లుడు,
1: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపుర మహారాజా,
0: బరోడా మహారాజా అల్లుడు,
1: అండ్
0: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
1: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దేవర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
0: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వరగా అయిపోయింది బిల్డింగ్ లు.
1: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయింట్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
0: ఆనాడు వార్,
1: ఇట్ వాస్ వార్ టైమ్స్,
0: ప్రపంచం యొక్క యుద్ధము,
1: ఇట్ వాస్ వరల్డ్ వార్.
0: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు.
1: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
0: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
1: With all great difficulties and sincerity, somehow they could complete
0: construction. They cut down the Swami could not come to any one matter.
1: They have decided that Swami should not be here until construction is over.
0: Every one of them, I know, bhaktulu kichne 20 matter prakara me na narchukunte vachanu.
1: Bhagavan fulfilled all the promises given to
0: devotees. Yehi naak istam ledu.
1: Bhagavan doesn't like any, in fact.
0: Yehi naak asal levu.
1: He has no desire.
0: Yehi naak koraka levu.
1: He has no desires.
0: Kaal మొదలుకొని శిరస్సు వరకు కూడా ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
1: ఫ్రమ్ టాప్ టు టో హీ హాస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
0: కనుకనే వారిద్దరు చాలా శ్రమ పడి రాత్రి పౌరులు దీనికి కావిడి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
1: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి. దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
0: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్కి అంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
1: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
0: బెంగళూరులోనే ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు.
0: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
1: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
0: ఇక్కడికి రావటం, ప్రశాంతి నిర్మ రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: హాస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్, సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హ్యాస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
1: వితౌట్ ప్రాప్తి డిజర్వ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కోరితే వచ్చేటువంటివి కాదు.
1: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
0: వద్దంటే పోయేటువంటివి కాదు.
1: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
0: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే. ఇవన్నీ కూడా
1: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
1: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their samagar.
0: Venkamma garu eppudu kudanu naaku ikkadiki vanta chesukoni teeskochetunte vaaru.
1: Venkamma garu used to make food for Bhagavan Swami.
0: Tarata kontha kaalamunaku Parvatamma kuda vachindi.
1: Later Parvatamma also came.
0: Ante aame chellelu, Venkamma chellelu,
1: meaning the younger sister of Venkamma.
0: Aa Parvatamma garu kudanu పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
1: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
0: కాల పరిస్థితి సరిలేదు.
1: ద సర్కమ్స్టాన్సెస్ వర్ నాట్
0: ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
1: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
0: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
1: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
0: అట్టి మాటను తీసుకున్నారు.
1: దట్ వాస్ ద ప్రామిస్ దే వాంటెడ్ స్వామి టు మేక్.
0: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
1: దే సర్వ్డ్ టిల్ దేర్ ఎండ్.
0: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
1: అండ్ వెంకమ్మ వాస్ బ్రాట్ టు బెంగళూర్.
0: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
1: షీ వాస్ అన్కాన్షియస్ టిల్ షీ రీచ్డ్ దేర్.
0: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
1: షీ నెవర్ ఓపెన్డ్ హర్ ఐస్.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: వెంకమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ వెంకమ్మ.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
1: అండ్ షీ సా స్వామి దేర్.
0: నా చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
1: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
0: కంటి దారిలో కార్చింది, ప్రాణం విడిచింది.
1: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
0: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలనే.
1: Same thing had happened to Parvatamma there in
0: Bangalore. Unconsciously vachindi.
1: She also came there unconscious.
0: Vachetappudiki
1: when she came there
0: nenu vellaru ikkiki.
1: Swami went there.
0: Parvatamma, Parvatamma annanu.
1: Swami said Parvatamma, Parvatamma.
0: Aami kuda ante kannulu terchindi.
1: She opened her eyes.
0: Kanti darala kaarchindi.
1: She shed her tears.
0: Prana vechindi.
1: And she died.
0: Varu prana undinanta varaku kuda nu swami ki paddana okaru sayankaram okaru bhojanam teeskonu vachetunte varu.
1: So long they are alive. Till their last breath, దే వర్ సర్వింగ్ స్వామి, కుకింగ్ ఫర్ స్వామి.
0: ఇదంతా కూడాను ఒక జన్మాంతర సుకృతమే గాని ఒక ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ నాట్ అటైన్డ్ బై ఎనీ హ్యూమన్ ఎఫర్ట్, ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడాను కేర్ చేయకుండా స్వామికి సేవ చేసుకుంటూ వచ్చారు.
1: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్ ఆర్ సిక్నెస్.
0: వారి జన్మ సార్థకమైంది.
1: Their lives are liberated.
0: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
1: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ.
0: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పటికీ ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
1: దో షీఈస్ నాట్ ఫిజికలీ ఎనీవే రిలేటెడ్, షీ హాస్ గాట్ దట్ మెంటల్ అఫినిటీ.
0: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
1: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
0: కళాతురికి తన ఇంట్లోనే ఉండమని చెప్పింది.
1: Ultimately,
0: ఇదంతా ఖాళీ చేసి ఇచ్చేస్తానని.
1: She said, I'll empty whole of my residence. You
0: stay here. చాలా మంది బంధువులంతా వచ్చారు.
1: All relations came.
0: నీవు బ్రాహ్మణుడు, మీరు క్షత్రియులు, ఎట్లా నువ్వు ఇంటికి వదులుతున్నావు అని ఆమెను అనేక మంది వాదించారు.
1: Many relations argued with her. We are Brahmins. He is Kshatriya. How can you give your house?
0: నాకెవ్వరూ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
0: నాకు ఒక స్వామి ఉంటే చాలు నాకు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇస్ స్వామి ఇస్ హియర్.
0: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఇవ్వని అక్కర్లేదు. నా బిడ్డలు మీ బిడ్డలకి ఇవ్వని అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు.
0: నేను ఎవరింటికి రాను.
1: ఐ డోంట్ గో ఎనీవేర్.
0: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
1: నోబడీ నీడ్ టు బి హియర్.
0: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
1: షీ హాస్ డిటర్మిన్డ్ ఇఫ్ స్వామి ఇస్ హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ షీ సెడ్.
0: కట్టగడపటికి ఒకే కోరిక కోరింది.
1: ఫైనల్లీ షీ హాడ్ వన్ డిజైర్.
0: స్వామి కట్టగడపటికి నా ప్రాణం విడిచే సమయం లోపల మీ యొక్క ముఖ సుందరం చూడాలని.
1: షీ హాడ్ ఓన్లీ వన్ డిజైర్. స్వామి వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్.
0: సరే నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకుని పోయారు మెడ్రాస్.
1: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
0: సుబ్బమ్మ కూడా బుక్కపట్టణం వెళ్ళింది.
1: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్టణం.
0: వాడి తల్లి గారింట్లో ఉంది.
1: షీ వాస్ స్టేయింగ్ విత్ హర్ మదర్.
0: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
1: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
0: సరే నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
1: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
0: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
1: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
0: మేము ఇక్కడికి వస్తున్నాము, అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
1: And Swami was reaching, they could notice some pyre there.
0: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు.
1: People came, rushed to Swami and said, Swami, Subbamma left her body.
0: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నంకి వెళ్ళాను.
1: ఇమ్మీడియట్లీ స్వామి టర్న్ బ్యాక్ వెంట్ టు బుక్కపట్నం.
0: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
1: దేర్ ద బాడీ వాజ్ కెప్ట్ ఇన్ ద వరండా ర్యాప్డ్ బై క్లాత్ అండ్ ఆల్ వర్ షెడ్డింగ్ టీయర్స్.
0: అంతే నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: మాట ఇచ్చింది మాట.
1: భగవాన్ గేవ్ ఎ ప్రామిస్.
0: ఎలాంటి పరిస్థితిలో కానీ ఆ మాట తప్పదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
0: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను.
1: స్వామి వెంట్ టు రిమూవ్ ద క్లాత్.
0: చీమలంతా పట్టినాయి.
1: దేర్ వర్ నంబర్ యాంట్స్.
0: డెడ్ బాడీ.
1: డెడ్ బాడీ నేచురలీ.
0: తీసి సుబ్బమ్మా అన్నాను.
1: స్వామి సెట్ సుబ్బమ్మా.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్ హర్ ఐస్.
0: బుక్కపట్టణంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది బ్రతికింది బ్రతికింది అని అందరూ వస్తున్నారు.
1: ఆల్ విలేజర్స్ ఇన్ బుక్కపట్నం సేయింగ్ దట్ సుబ్బమ్మ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్. దే వర్ రన్నింగ్.
0: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం.
1: ద మదర్ ఆఫ్ సుబ్బమ్మ.
0: ఆమె కూడా చాలా బాధపడుతుంది.
1: 100 ఇయర్ ఓల్డ్. షీ వాస్ ఫీలింగ్ బ్యాడ్.
0: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి దాన్ని నీళ్లు తీసుకుంటా అన్నాను.
1: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
0: ఆ తులసి దీన్ని ఆమె నోట్లో వేసి.
1: అండ్ స్వామి హస్ పుట్ తులసి లీవ్స్
0: ఈ నీరు త్రాపించి.
1: మేడ్ హర్ డ్రింక్ వాటర్.
0: సుబ్బమ్మ నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను. కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: బుక్కపట్టణంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది బ్రతికింది బ్రతికింది అని అందరూ వస్తున్నారు.
1: ఆల్ విలేజర్స్ ఇన్

0: వాటర్.
1: సుబ్బమ్మా నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను.
0: సుబ్బమ్మా ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
1: ఆనందంగా వెళ్ళు అన్నాను.
0: బెటర్ యు గో హ్యాపీలీ.
1: నాకింతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
0: షీ సెడ్ వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్, ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్లీ.
1: కంటి దారిలో కార్చుకుంటూ ఒక తట్టు నవ్వుకుంటూ నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను పోయొస్తాను పోయొస్తాను అన్నది.
0: షెడ్డింగ్ టీయర్స్, క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్స్, షీ సెడ్ స్మైలింగ్లీ, షీ సెడ్ ఐఎమ్ గోయింగ్ స్వామి బ్లిస్ఫుల్లీ.
1: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
0: దట్స్ హౌ సుబ్బమ్మ బ్రీత్ హర్ లాస్ట్.
1: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
0: లైక్ దిస్ స్వామి నెవర్ వెంట్ బ్యాక్ ఆన్ ద ప్రామిస్.
1: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
0: సుబ్బమ్మ సర్వ్డ్ ఎ లాట్.
1: కృష్ణ అవతారం లోపల,
0: ఇన్ కృష్ణ ఇన్కార్నేషన్,
1: దేవకీ దేవి ఎంత ప్రేమనో యశోద అంతకంటే ప్రేమ.
0: మోర్ దెన్ దేవకి, యశోద హ్యాడ్ గ్రేటర్ లవ్.
1: ఇక్కడ ఈశ్వరమ్మ సుబ్బమ్మ ఇద్దరు కూడాను కిటికీల్లో నుంచి మాట్లాడుకునేటువంటి వాళ్ళు.
0: ఈశ్వరమ్మ అండ్ సుబ్బమ్మ యూస్ టు కన్వర్స్ త్రూ ద విండో.
1: ఎందుకంటే వాడు మగవాడు, మగవాడు కొంచెం ద్వేషం.
0: బికాస్ దేర్ వాజ్ సమ్ ఎనిమిటీ అమాంగ్ దెం.
1: ఆమె ఇక్కడ రాకూడదు, ఈమె అక్కడ పోకూడదు.
0: షీ షుడ్ నాట్ గో ఓవర్ హియర్ నాట్ దిస్ లేడీ టు అదర్ హౌస్.
1: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి.
0: సో ద యూస్ టు స్టాండ్ నియర్ ద
1: విండో. ఇద్దరు కూడా అంత ప్రేమగా ఉండేటువంటి వాడు.
0: దే వర్ సో ఇంటిమేట్, ఫుల్ ఆఫ్ లవ్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు.
0: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్.
1: ఇంకా పెద్ద వెంకటరాజు ఇక్కడ పుట్టవర్తిలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు.
0: పెద్ద వెంకటరాజు స్టేడ్ హియర్ సర్వింగ్, హెల్పింగ్ డివోట్.
1: కొబ్బరికాయలు కావాలంటే, ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంత పరిగెత్తిపోయేవాడు, బుక్కుబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
0: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్.
1: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
0: అండ్ హీ సర్వ్ డివోటీస్.
1: కళాతూరికి పోయేక ముందుగా నా ప్రశాంత నిలయం వచ్చాడు.
0: And towards end he came to Prashant Nilayam.
1: నేను అందరిని సెలెక్ట్ చేసుకుని కూర్చోబెట్టుకున్నాను కోరికలకు.
0: భగవాన్ సెలెక్టెడ్ డివోటీస్ ఫర్ ఇంటర్వ్యూ.
1: ఆ కూర్చో ఉంటే ఆయన వచ్చి అక్కడ నిలుచుకున్నాడు.
0: అండ్ హీ కేమ్ అండ్ స్టూడ్ దేర్.
1: ఏమొచ్చినావంటే చిన్న పని ఉంది అన్నాడు.
0: When Swami asked him, why are you here? He said, small job.
1: అన్నాను.
0: Said, come in now.
1: ఏమి పని అని.
0: What is that you want?
1: స్వామి నేను ఎవరికి పరాధీనంలో పోకూడదు.
0: స్వామి ఐ డోంట్ వాంట్ టు బి ఎవరి
1: ఋణము నాలో ఉండకూడదు.
0: ఐ షుడ్ నాట్ బి ఇండిపెండెంట్.
1: ఋణ విముక్తి జరగాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్.
1: ఏదో నేను వ్యాపారం గ్యాపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాణాను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
0: ఇన్ డ్యూరింగ్ దిస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ దేర్ ఐ మైట్ హావ్ గివెన్ ఐ మస్ట్ హావ్ బీన్ యూ టు సంబడి.
1: పరిహార నిమిత్తమై
0: టు అటోన్ సిన్స్.
1: ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను.
0: ఐ స్ట్రగుల్ హార్డ్ ఎర్న్ మనీ.
1: అని 500 రూపాయలు,
0: 500 రూపీస్
1: అది నా చేతిలో పెట్టి
0: గేవ్ టు స్వామి.
1: 5 మూటలు బియ్యం పెట్టాను.
0: 5 బ్యాగ్స్ ఆఫ్ రైస్ హియర్.
1: 2 మూటలు బెల్లం పెట్టాను.
0: అండ్ 2 బ్యాగ్స్ ఆఫ్ జాగరి.
1: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంతా అన్నం పెట్టండి అన్నాను.
0: ఆన్ ద 12th day లెట్ ఆల్ దీస్ థింగ్స్ బి సర్వ్ టు ద పూర్.
1: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు, పోయాడు.
0: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్. He was talking to everybody, went home, slept and breathed his last.
1: Inka Eeswaramma.
0: Then Eeswaramma.
1: Summer course jarugutundi Bengaluru lo.
0: It was a summer course time in Bangalore.
1: Summer course ku vachese Swami ekkada undado akka nenu raavali.
0: She has a determination to follow Swami wherever he goes.
1: Summer course vachindi.
0: It was summer course time.
1: Aa pillalu aa yujjulu andaru vachunte vaallandini chusi aanandinchetundi.
0: She was so happy watching students there.
1: Vaallandiki bhojanam chesinappudu neellu kuda posi taapadaniki pichedi.
0: She also served water to students at the time of dying.
1: Maa kaalamlo mem eppudu itlu cheyaledu.
0: We never did like this.
1: Ee Swami maaki ilanti adrushtanni anta chupistunnadu.
0: Swami gave us this fortune of witnessing
1: what
0: all
1: the prapti ani tan chaala santoshinchetundi.
0: She congratulated herself for her fortune.
1: Okanaadu
0: one day
1: bhojanam tiffin chesindi.
0: She made tiffin.
1: Ee summer class pillalki andarki tiffin oddistunnaru.
0: And all the breakfast was served.
1: Aa kuda tiffin chesindi.
0: She too had her breakfast.
1: Coffee teeskundi.
0: She had her coffee.
1: Aa went venkamma undedi.
0: And venkamma was by her side.
1: Appudu venkamma ayamku anta chusukunteetundi.
0: Venkamma was she used to attend on her.
1: Anta chesin tarvata taambulam danchukoni tineetundi paapam.
0: And then she made a palm and that beetle nut has to be crushed and made to pieces.
1: Adi kottukoni shabdam istundadi paiki naaku.
0: And that sound was heard by Bhagwan.
1: Kinda nunchi swami swami swami ani pilichindi.
0: Right from the downstairs she

0: స్వామి స్వామి షౌట్
1: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
0: స్వామి సెడ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్
1: వస్తున్నాను చెప్పాను కిందికి దిగాను ప్రాణం విడిచింది.
0: సో సేయింగ్ స్వామి గాట్ డౌన్ అండ్ షీ డైడ్.
1: ఏ ఒక్క బాధ లేదు.
0: నో సఫరింగ్.
1: ఏ కంటి నొప్పో కాలు నొప్పో తల నొప్పో కూడా లేదు.
0: నో పెయిన్ నాట్ ఈవెన్ ఏ హెడేక్.
1: ఇద్దరూ అట్లే పోయారు.
0: అండ్ బోత్ ఆఫ్ దెమ్ లెఫ్ట్ లైక్
1: కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
0: బికాస్ దే ఆర్ చోజన్ సెలెక్టెడ్ బై భగవాన్ దేర్ లైవ్స్ ఆర్ సో సేక్రెడ్.
1: రమేష్ ప్రవేశ్ వాడు కూడా వాడు చాలా స్వామికి సన్నిహితుడు.
0: రమేష్ అండ్ ప్రవేశ్ ఆర్ సో ఇంటిమేట్ టు స్వామి.
1: 11 ఏడు 13 ఏడు
0: ఏజ్ 11 and 13
1: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానము ఇంత ప్రేమ.
0: అట్ దట్ యంగ్ ఏజ్ దే హాడ్ సచ్ అన్ ఇంటెన్స్ లవ్ ఫర్ స్వామి.
1: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
0: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్ డ్రెస్.
1: నా దగ్గర డబ్బు లేదు.
0: దేర్ ఇస్ నో మనీ విత్ స్వామి.
1: నేనెప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
0: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
1: అప్పుడు రమేష్ 2 జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
0: రమేష్ గాట్ 2 pairs of dresses మేడ్ అండ్ కెప్ట్ హిడెన్ ఇన్ ద డెస్క్.
1: ఇది మీరు తీసుకోకుండా పోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
0: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
1: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
0: Swami said, this should not be our relationship.
1: హృదయానికి హృదయము హృదయానికి హృదయము.
0: It is only connection heart to heart.
1: Love to love.
0: Love to love only.
1: ఇది గాని మన సంబంధము ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏమాత్రము శాశ్వతాలు కాదు.
0: It is only heart to heart, love to love, not giving and receiving.
1: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
0: That is Bhagavan.
1: కనుకనే ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఎవరిది ఏమీ పుచ్చుకునేలేదు.
0: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
1: ఇప్పుడు కూడాను ఆ ఇంటి నుంచినే వస్తుంటాది భోజనాలు.
0: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ హౌస్.
1: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
0: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
1: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రి పూట ఏమి ముట్టగను.
0: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్
1: లైఫ్. చేస్తానే ఈ ఇంట నిండుకు వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి.
0: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
1: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని.
0: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ అసోసియేషన్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
0: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. హెల్ప్ ఎవర్
1: ఎవర్ని నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
0: భగవాన్ మేడ్ నో బడీ సఫర్.
1: కనుకని ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
0: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
1: కొన్ని అవతారాలు
0: సమ్ ఇన్కార్నేషన్స్
1: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
0: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
1: కానీ నేను అట్ట కాదు.
0: స్వామి ఇస్ నాట్ లైక్ దాట్.
1: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నాను.
0: స్వామి హాస్ చోజన్ హాస్ డిజైర్డ్ హీ విల్డ్ దట్ వే.
1: ఈమె నా తల్లిగా ఉండాలి ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేనే నేను కోరి వాడికి జన్మ ఇస్తున్నాను.
0: భగవాన్ హాస్ డిసైడెడ్ విల్డ్ సో అండ్ సో షుడ్ బి ది ఫాదర్ సో అండ్ షుడ్ బి ద మదర్.
1: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి ఒక సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరం.
0: ద బాడీ has not taken birth in the ordinary mortal way.
1: ఈనాటి వరకు ఎవ్వరికూడను ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
0: He has not harmed anybody till this day.
1: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక భక్తులందరికీ లోకస్తమస్తా సుఖినో భవంతు.
0: సో ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ ఇస్ ద డిజైర్ ఆఫ్
1: క్షేమంగా ఉండాలి.
0: ఆల్ షుడ్ బి హ్యాపీ.
1: అందరూ ఆనందంగా ఉండాలి.
0: ఆల్ షుడ్ బి బ్లిస్ఫుల్.
1: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
0: ఆల్ షుడ్ బి
1: ఎవరిని ఎవరు బాధ పెట్టుకోకూడదు.
0: ఆల్ షుడ్ లివ్ ఇన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమ తత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను.
0: దిస్ హాస్ బీన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ప్రాపగేటెడ్ బై భగవాన్.
1: నా పెద్ద ప్రాపర్టీ
0: ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఆఫ్ స్వామి
1: కాలేజీ పిల్లలే.
0: ఆర్ ది చిల్డ్రన్ స్టూడెంట్స్
1: ప్రైమరీ స్కూల్
0: ప్రైమరీ స్కూల్
1: కాలేజీ
0: కాలేజ్
1: హైయర్ సెకండరీ స్కూల్
0: హైయర్ సెకండరీ స్కూల్
1: వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
0: ఆల్ దీస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
1: నన్ను వదిలి వారు పోరు వారిని వదిలి నేను ఉండలేను.
0: దే డోంట్ లీవ్ స్వామి. స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
1: కనుకనే నా ప్రేమంతా కూడా ప్రజలే.
0: అండ్ స్వామిస్ లవ్
1: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
0: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
1: కనుక నేను నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లడి.
0: Bhagavan wanted to declare his nature.
1: October somvaram 20th teedi
0: and
1: ee raavadaniki kaaranam idi.
0: This is the reason for the descent of Bhagavan.
1: Ee vidhamainattu nenu eppudu janmadinochavaru eppudu nenu cheskonu.
0: దిస్ హెస్ నాట్ బీన్ అబ్జర్వ్డ్ నార్ సెలబ్రేటెడ్.
1: కానీ ఈ భక్తులు నన్ను ఊరికే ఉండనివ్వరు.
0: బట్ డివోటీస్ వోంట్ లీవ్ హిమ్ ఎట్ దట్ స్టేజ్.
1: స్వామి ఇది బర్త్డే, ఇది బర్త్డే, ఇది చేయాలి, అది చేయాలంట, నాకు ఏది ఇష్టం లేదు.
0: భగవాన్ డస్ నాట్ ప్రిఫర్ నార్ లైక్ బట్
1: అందరి ఆనందమే నా బర్త్డే.
0: యువర్ బ్లిస్ ఈస్ ద బర్త్డే ఆఫ్ భగవాన్.
1: నాకు ప్రత్యేకమైనటువంటి బర్త్డే లేవు.
0: దేర్ ఇస్ నో సెపరేట్ బర్త్డే
1: సెలబ్రేషన్. నా బర్త్డే.
0: యువర్ బర్త్డే ఇస్ భగవాన్స్ బర్త్డే.
1: కాబట్టి దేహాలు వేరు వేరు ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి భావాలు ఉండకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ద డ్యూయల్ మైండ్.
1: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: కనుక నాకు ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
0: దిస్ ఈస్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
1: ఇదంత ప్రేమ చేత లభించేటువంటివి.
0: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
1: ప్రేమముదిత మనసే కదా.

0: When there is lamp at home, why do you need to go to the neighbor's house for the same lamp? You being the divine, if you forget God, it amounts to forgetting your own self.
1: Vidyarthulara,
0: students,
1: Bharatiya Samskriti yandu samasta padarthamulu kudanu daiva swarupame.
0: As per the culture of Bharat, every matter is divine.
1: Daivam kaanatvanti padarthamu, daivam lenatvanti jeevamu ee jagatlo kaanaradu.
0: There is no material nor a living creature without divinity.
1: Rayi modalukoni ratnam varaku,
0: right from stone to the diamond,
1: cheema modalukoni simham varaku,
0: from ant to a lion,
1: pachchi modalukoni garuda varaku,
0: from a bird,
1: parvatam modalukoni chinna gulaka rayi varaku kudanu,
0: the mountain to a small pebble.
1: Kanuka bharatiyulu chettunu guttanu puttanu mattini kudanu poojistu vacharu.
0: Therefore Bharatiyas worship the tree, the ant hill and the mountain.
1: Ee naati bharatiyulu ee pavitra sampradayamnu vismarinchi kevalamu ee laukikalo jagattulo ivanni kudunu moodha vishwasamulaga bhavinchi ee aadhunika yugamnandu ee vidyarthulu kudunu ee vidhamainatundi yokka margamne anusaristu ప్రాచీన సాంప్రదాయమంతా కూడా మూఢ విశ్వాసమని దానిని వెనుకకు నెట్టివేస్తున్నారు.
0: Such sacred culture of Bharat, the legacy and the heritage is totally forgotten and is viewed as the blind faith and tradition. The modern students also consider all the ancient path as superstition.
1: భారతీయుల యొక్క విశ్వాసము గొప్ప అంతరాత్మతో కూడినటువంటిది.
0: The faith of Bharat has got lot of significance.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రేమ తత్వమును మానవుల వరకే ఇది పరిమితం కాకుండా సర్వ జీవులు యందు సర్వ పదార్థములు యందు కూడాను ఈ ప్రేమతత్వాన్ని ప్రసరింపచేస్తూ వచ్చారు భారతీయులు.
0: The Bharatiyas have not limited the principle of love to a man only, no. It has gone to the level of all material and all other living creatures.
1: కనుకనే త్యాగరాజు కూడాను

0: భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ది డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఇందుకనడందు ఏదని సందేహము వలదు.
1: యు డోంట్ నీడ్ టు డౌట్. గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హియర్.
0: రోడ్డు పైన పడినటువంటి దారి పైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడా పూజిస్తూ వస్తున్నారు.
1: భారతీయ వర్షిప్ ఎ స్టోన్ ది ఫైండ్ ఆన్ దే వే.
0: విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడా ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో లవ్ ఎన్ యాంట్ హిల్ అండ్ ప్రే ద స్నేక్ ఇన్ సైడ్.
0: ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెటీరియల్ విచ్ ఇస్ నాట్ వర్షిప్.
0: గుట్టను పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్
0: గోమంతరగిరి పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడా పూజించి వచ్చారు.
1: దే వర్షిప్ మౌంటైన్స్ హిమాచల.
0: ఈ విధంగా గుట్టలను చెట్టులను పుట్టలను మట్టిని కూడా పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ భారతీయస్ వర్షిప్ ద యాంట్ హిల్ ద మౌంటైన్ ద ట్రీ అండ్ ద బర్డ్.
0: చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దాన్ని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడా ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు.
1: భారతీయస్ ఆఫర్ రైస్ ఫ్లోర్ టు ది యాంట్.
0: ఇప్పటికి కూడా కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా అక్కడను చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము ఇలాంటివంతా అక్కడను సేవలు చేస్తూ వచ్చారు.
1: ఇన్ కల్కత్తా ఈవెన్ దీస్ డేస్ యు ఫైండ్ ఫిష్ ఆర్ ఆఫర్డ్ ది ఫ్లయింగ్ బర్డ్.
0: భూతదయా పశ్చాత్తాపం భారతీయులకు పెట్టిన పేరు, పుట్టిన ఇల్లు. భూతదయా పశ్చాత్తాపం,
1: ది కంపాషన్ అండ్ రిపెంటెన్స్ ఆర్ ది టూ క్వాలిటీస్ దట్ వి ఫైండ్.
0: ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలం మూఢ విశ్వాసం అని భావించటము, అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: To consider the culture of Bharat as one of superstition, there is no other higher foolishness than this.
0: Kevalam paschatyulu brotherhood of man annadu, bratrutvam kante goppadi ledannaru.
1: The Westerners considered the feeling of brotherhood of man, fraternity, highest.
0: Kani bharatiya samskruti andu ee bratrutvam kante adhikamainatundi maraku sthanam untunnadi, adi ekatma bhavamu.
1: But among Bharatiyas, there is one step higher than this brotherhood.
0: Sarvulu yendu undinatvanti yokka aatmatattvam okkate aneetvanti yokka tattvanni pratirimpa chesinatvanti prachara prabodhana salpinatvanti yokka bharatiya samskrutanni moodattvam cheppukotamlo intakante murkhatvam marakatu ledu.
1: It is the culture of Bharat that propagated the principle of oneness, the spirit present in all of the creatures. There is no other foolishness.
0: Sanghikamainatvanti yokka dharmamu అనగా ఏ దేశమునందు కూడాను ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ కానరాదు.
1: యు డోంట్ ఫైండ్ ది సోషల్ జస్టిస్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ.
0: ఏ దేశమునందు చూసినా కానీ అనేక భిన్న భిన్నములైనటువంటి యొక్క తెగలను భావిస్తూ వచ్చారు.
1: యు ఫైండ్ డైవర్సిటీ మల్టిప్లిసిటీ ఎవ్రీవేర్.
0: కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ that propagated the principle of unity in diversity.
0: ఇది చిరకాలం నుండి కూడాను మన భారతదేశమునందు అభివృద్ధి గాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగములను సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ కల్చర్ ఆఫ్ భారత్ that has shared its rich cultural heritage and the spiritual wealth with the rest of the nations all over the world.
0: సాంఘికమైనటువంటి ఒక జగత్తునందు ఈ పవిత్రమైనటువంటి యొక్క దేశమునందు దివ్యమైనటువంటి భావమునందు నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర.
1: ఇన్ దిస్ న్యూ ఏజ్ ద నావల్ ప్రిన్సిపల్స్ ద యూనిక్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు సోషల్ జస్టిస్ విచ్ ఇస్ డివైన్ హ్యాస్ గాట్ టు బి ప్రిజర్వ్డ్.
0: కనుక ఇది గొప్ప విశాలవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, కానీ సంకుచితమైనటువంటి బుద్ధి గల వారికి ఇది కేవలం మూర్ఖంగానే కనిపిస్తుంది.
1: బ్రాడ్ మైండెడ్ పీపుల్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: దేవుడు లేని స్థానం ఎక్కడ?
1: షో ది ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: కానటువంటి పదార్థం ఎక్కడ?
1: వాట్ ఈస్ ది మెటీరియల్ డివైడ్ ఆఫ్ డివినిటీ?
0: అంతా భగవంతునిదే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: అణోరణీయాన్ మహతో మహీయాన్.
1: ఫ్రమ్ ఆటమ్ మైక్రోకాజం టు ది మాక్రోకాజం.
0: ఈ అణువులు చేరినటువంటి చేతనే ఘనంగా ఏర్పడుతున్నది.
1: You find the matter composed of
0: అణువులందు కూడా ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ కాదు మాత్రం ముందుకు వస్తాడు.
1: Which scientist will come forward to say that there is no divinity in an atom?
0: అణువు దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు.
1: The scientist who denies the presence of divinity in atom is not a scientist.
0: పరమాణువుల యొక్క పవిత్రత అనేది యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: In fact, you find the divinity that shines in every atom.
0: అందువల్లనే
1: so
0: ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాసు పాడుతూ వచ్చాడు.
1: Therefore, Ramadas sang the glory of God, telling that He is everywhere.
0: రామతత్వం తప్ప మరొక తత్వం ఇక్కడ ప్రపంచంలో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ ఓన్లీ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: రామమయం. ఈ జగమంతా రామమయం అన్నాడు.
1: హీ సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ, ద హోల్ యూనివర్స్.
0: అనగా ప్రతి పదార్థం కూడా మనల్ని రమింప చేసేటువంటిది.
1: ఇట్ మీన్స్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ దిస్ వరల్డ్ విల్ డ్రా యువర్ అటెన్షన్.
0: కానీ ఈనాటి విద్యా విధానము అనేక విపరీత మార్గంలో ప్రయత్నం చేయటం ఈ దివ్యత్వాన్ని మీరు విస్మరిస్తూ పోతున్నారు.
1: Because of the effect of the modern education, distorted and perverted version,
0: where
1: not able to know the truth.
0: వట్ట కూటి చదువులు మాత్రమే కాని బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది, జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు.
1: The modern education will help us only to carry out a living. It doesn't help to blossom our intellect.
0: పాప భయంబు పోయే.
1: There is no fear of sin.
0: పరిపాటై పోయెను సుస్కృతం బిలం.
1: Entering into wrong action has become a habit.
0: Papa bhayambu poye.
1: There is no fear of sin.
0: Paripatai poyenu dushrutam vilan.
1: Doing all wrong actions has become a second
0: nature.
1: The devotion is lost.
0: Jivarimpagaleni duranta krutyamu dapuramaye lokamulo.
1: In this world, all wicked actions are taking place beyond all narration and measure.
0: Dapuramaye lokamulo. శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు మానవా మానవా. శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు.
1: ఓ మ్యాన్, అండర్స్టాండ్ దిస్. యు కెన్ గెయిన్ హ్యాపీనెస్ ఓన్లీ బై చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: పుస్తకము పఠించితిని.
1: I have gone through all texts.
0: పూర్తిగ చూచితి సర్వశాస్త్రము.
1: I have gone thoroughly all sacred texts.
0: నిశ్చులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల.
1: Why should you pride yourself that you have become an expert in all fields of knowledge?
0: నిశ్చులమైన మోచి పరమాత్ముని భక్తితో కొలవలేని ఈ ప్రకృతి విద్యలన్నీయును దాత్రి నిరర్థకముల్ కదా మానవా.
1: ఓ మ్యాన్, విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రేయర్ ఆఫర్ ప్రేయర్ టు గాడ్, ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: కేవలం పొట్టకూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఈవెన్ హెల్పింగ్ అస్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్.
0: నుండి లేచి మరి నిద్దుర పోయడు దాది పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగజేయుచు జీవితంబు నీ విద్యల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ పీస్ఫుల్లీ. యూ విల్ అండర్స్టాండ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ వీ గో బ్యాక్, వీ స్పెండ్ ఆల్ ద టైమ్ అండ్ స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ టు ఎక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీ డోంట్ ఆఫర్ అవర్ ప్రేయర్.
0: జన్మ దుర్లభం. మానవ జన్మ ఎత్తి కూడాను ఇదే మనం సంపాదించవలసింది.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఇస్ ఎ హ్యూమన్, ఇస్ దట్ వాట్ వీ షుడ్ హ్యావ్?
0: ఇదియా మనము సాధించవలసినటువంటిది.
1: ఇస్ ఇట్ దట్ వీ షుడ్ అచీవ్?
0: ఇదియా మనం పొందవలసినటువంటి ఆనందము.
1: ఇస్ దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ షుడ్ వీ గెట్ ఇట్?
0: కాదు కాదు.
1: నో,
0: మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు.
1: అవర్ పర్పస్ ఇస్ డిఫరెంట్, అవర్ గోల్ ఇస్ డిఫరెంట్, అవర్ ఎయిమ్ ఇస్ డిఫరెంట్.
0: కానీ ఆ సత్య నిత్యమైనటువంటి యొక్క దానిని విస్మరించి అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వి గో బై ఆల్ ఫాల్స్హుడ్ అండ్ వి థింక్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎఫిమరల్ అండ్ ట్రాన్సియంట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే.
1: This modern education, secular knowledge is needed.
0: ఇది కాదని నేను చెప్పటం లేదు.
1: Bhagavan doesn't say no to that.
0: నిజమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య.
1: The secular knowledge is required to carry out a happy living on earth, while the spiritual knowledge is necessary for the life after.
0: ఇదంతా కూడాను కేవలం ప్రాకృతమైనటువంటిది.
1: This is all worldly knowledge.
0: ఇది ప్రవృత్తి యొక్క తత్వము.
1: ఇట్ ఇస్ వన్ నేచర్ ఆఫ్
0: ది మనది నివృత్తి యొక్క లక్షణం.
1: బట్ వీ షుడ్ ఫాలో ది ఇన్వర్డ్ పాత్.
0: ప్రవృత్తి అనిత్యము అశాశ్వతము.
1: దట్ విచ్ ఇస్ అవుట్ వర్డ్ ఇస్ మొమెంటరీ అండ్ టెంపరరీ.
0: సత్యము నిత్యము.
1: దట్ విచ్ ఇస్ విత్ఇన్ ఇస్ ట్రూ.
0: కనుకనే ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడా మనం చేయాలి.
1: Therefore, we should make every effort to travel within, follow the inward path.
0: ఏవి ప్రయోజనం?
1: What is the use?
0: పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు.
1: Books are full of reading material, but the heads are full of mud.
0: కాని పుస్తకములో ఉంటుండాలి నాలెడ్జ్.
1: There's knowledge in the books.
0: ఈ పుస్తక నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది?
1: హౌ లాంగ్ దిస్ బుకిష్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ.
0: కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడా మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుంది.
1: ఆన్ ద దెన్ ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ ద బుక్ ఇన్ యువర్ హెడ్, బోత్ బికమ్ మడ్ ఓన్లీ.
0: కారణం ఏమిటి? సంగ దోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: The reason is our company. Tell me your company.
0: ఈ పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికి మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది.
1: On the other hand, if you take, absorb all the material contained in the book,
0: kanukane pustakam yokka knowledge kada manaku kavalsinatundi. So mastakam yokka knowledge adi a practical knowledge.
1: So it is not the bookish knowledge which is important, it is the practical knowledge which is essential.
0: Practical knowledge ni manam sadhincharante oka aadhyatmika margamlo tappa anya margamlo veelu kadu.
1: You can acquire practical knowledge by following the spiritual path. Yat
0: bhavam tad bhavati.
1: As is the feeling, so is our experience.
0: మన భావము మన విశ్వాసము పవిత్రంగా ఉండినప్పుడు ఆ యొక్క ఫలితం కూడా పవిత్రంగానే మనకు లభ్యమవుతుంది.
1: When our feelings and faith are pure and sacred, you will be successful too.
0: శ్రీనాథ్ చెప్పాడు.
1: శ్రీనాథ్ said,
0: పూర్వకాలమునందు శ్రీమంతుల యొక్క ఇంటి ముందు ఒక చిన్న గూడుగా ఉండేటువంటిది.
1: In earlier days, the rich persons will have a sort of an arch-like thing in front.
0: ఆ people అందరూ వచ్చి ఆ శ్రీమంతుల యొక్క ఇంటి ముందు పెట్టినటువంటి జ్యోతి నుంచి వారింటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: Everybody from the neighborhood would go over there and light their lamps, taking it from this rich man's house.
0: ఎందుకనగా ఆ శ్రీమంతుల ఇంటి నుంచి వచ్చిన జ్యోతి మమ్మల్ని కూడా శ్రీమంతులుగా మారుస్తుందని ఆ విశ్వాసం.
1: The faith is, if they go and light their lamps right from the rich man's house, they would be rich someday.
0: ఈ సాంప్రదాయాన్ని పురస్కరించుకొని రేపల్లె ఎందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద.
1: యాజ్ పర్ దిస్ ట్రెడిషన్ దేర్ ఇస్ ఆల్సో ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్లేస్ దేర్.
0: ఆ గోపికల ఇండి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: ఆల్ గోపికాస్ లైన్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ లైట్ అప్ ఓవర్ దేర్.
0: అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు.
1: కృష్ణ రీచ్డ్ మధుర బై దెన్.
0: ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది.
1: ఎ న్యూ బ్రైడ్, ఎ డాటర్ ఇన్ లా, హర్డ్ ఆఫ్ ఆల్ ద మిరకల్స్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ అండ్ షీ బికేమ్ మ్యాడ్.
0: నా దురదృష్టము.
1: ఇట్స్ మై బ్యాడ్ లక్.
0: నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా రేపల్లెను వదిన మధుర చేరిపోయాడు కదా.
1: ఇట్స్ మై బ్యాడ్ లక్. బై ది టైమ్ ఐ రీచ్ రేపల్లె, కృష్ణ లెఫ్ట్ మధుర. నా
0: నష్టం రాసిన రాత కన్న కలదా నూరేండు చింతిల్లినను.
1: ఐ మే రిపెంట్ ఫర్ 100 years, ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ డెస్టినీ.
0: అని చింతిస్తూ ఉండేటువంటిది.
1: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది.
1: Earlier the mother-in-law used to frequent that house and light her lamp from the shelter.
0: Aa suguna yokka adrushtam emito kaani attagariki high temperature vachesesindi.
1: It is fortune of this gopika suguna. The mother-in-law had high temperature that day.
0: Appudu ee sugunane vellavachindi aa yokka jyotini veliginchadaniki.
1: So it was the turn of suguna to go over there and light her lamp.
0: Vendi vendetappudiki aha ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది.
1: విత్ హోల్ హార్టెడ్ ఫెయిత్ అండ్ ఫుల్ లవ్ షీ వెంట్ ఓవర్ దేర్ టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుందని కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు. నీ పాండిత్యం పైన కాదు.
1: Divinity depends on your faith and not your scholarship, not the worship or anything whatsoever.
0: గొప్ప పండితులంతా ఉంటున్నారు.
1: There are many great scholars.
0: కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు.
1: You also know one of
0: మహాయోగులంతా ఉంటున్నారు.
1: Of yogis.
0: మహాత్యాగులంతా ఉంటున్నారు.
1: There are men of sacrifice. ఎవరికి
0: ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది.
1: And Suguna could have that which is not attained by anyone else.
0: ఆ రేపల్లలో కాలు పెట్టింది మొదలుకొని అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపలను వదిలిపెట్టిపోయాడు, నిరంతరం కూడా కృష్ణ చింతనే చేసేటువంటిది.
1: ఎవర్ సిన్స్ షీ రీచ్డ్ రేపల్ల, షీ థాట్ ఆఫ్ కృష్ణ ఆల్ ద టైమ్.
0: ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం.
1: షీ ప్లేస్డ్ హర్ ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బిగర్ వన్.
0: ఆ దీపము వెలుగుతూ ఉండాలి.
1: ఇట్ వాస్ షైనింగ్.
0: ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది, సుగుణ చేయి కూడా కాలిపోతుంటుండాలి.
1: The hand of Suguna also was burnt.
0: ఎక్కడో బట్టవాసన వస్తుందాదే అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: Finding out the smell of a cloth that is being burnt, Yashoda came out. Who are you, she said.
0: నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏమి నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ వచ్చింది.
1: Yashoda started questioning like this, what happened to you? Why do you allow yourself, your body to be burnt like that?
0: ఇంకా అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా.
1: And so many gopikas are there in the line.
0: వాళ్ళందరూ కాచుకున్నారు.
1: They are all waiting.
0: కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు ఆ సుగుణకు.
1: Suguna could see the effulgent form of Krishna there in that jyoti, the light.
0: ఆ జ్యోతిలో కనిపించేటువంటి కృష్ణుని చూస్తూ తాను దేహాన్ని మర్చిపోయింది.
1: As she was watching Krishna there in that jyoti, the light, అందరూ
0: గోపికలు ఆమె కూడి ఏమిటి నీకు ఏమి కనిపించిందని చెప్తే అప్పుడు ఆమె చెప్పినప్పటికీ ఈ గోపికలంతా రోడ్డంతా డాన్స్ ఆడుతూ ఉన్నారు.
1: All gopikas came and asked her, what is that you see? Why are you so ecstatic?
0: సుగుణకు కనిపించేనంట మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట అదియే వేలికి తగిలిన మంట సుగుణకు కనిపించెనంట మనసుగుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు.
1: ఆల్ గోపికస్ వర్ జస్ట్ డాన్సింగ్ ఇన్ జాయ్ బికాజ్ దే ఆల్ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ అవర్ సుగుణ కుడ్ సీ అవర్ సుగుణ కుడ్ సీ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: ఏ పూజలు చేసింది?
1: వాట్ ఇస్ వర్షిప్ దట్ షీ హస్ డన్?
0: సుగుణకు పూజలంటే ఏమిటో, జపం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ పెనెన్స్, దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈ యొక్క స్త్రీల యందు బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ వాస్ నాట్
0: అదే వాళ్ళ గొప్ప అదృష్టం.
1: ఇట్ వాస్ దేర్ గుడ్ లక్.
0: ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు.
1: హ్యాడ్ దిస్ ఎడ్యుకేషన్ బీన్ ప్రెసెంట్ దేర్ దే వుడ్ హావ్ బీన్ సో డివోటెడ్.
0: వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది.
1: ఆల్ దేర్ ఎయిమ్ కాన్సంట్రేటెడ్ ఆన్ గాడ్.
0: ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది.
1: వేర్ ఇస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సెంటర్స్ రౌండ్ ద బుక్.
0: ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యం.
1: అండ్ దెన్ వీ కాన్సంట్రేట్ ఆన్ అవర్ ఎగ్జామినేషన్.
0: ఇంకా పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోలు టీ కాఫీలు తాగేసి చదవటము.
1: They read day and night drinking coffee and tea.
0: ఉన్న నాలెడ్జ్ ని కూడా ఊడగొట్టుకోవటము.
1: They will forget the knowledge they have already on.
0: నా శక్తి అంతా కూడా మందబడిపోవటము.
1: They lose their memory.
0: ఈ విధంగా మానవుని యొక్క శక్తులు అంతా కూడా కావలసినంత నిర్మూలం గావించుకుంటున్నాడు.
1: Like this all the energy is lost.
0: ఆనాటి సుగుణ నిరంతరము చింతనే, కృష్ణ చింతనే.
1: But Suguna thought of Krishna all the time.
0: ఆ విశ్వాసమే ఈమెకి ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ మేడ్ హర్ ఎక్స్పీరియన్స్.
0: ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడుతుంటారు కానీ మరొక దాని పైన కాదు.
1: దట్ డిజర్వ్డ్నెస్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్.
0: చెప్పాను ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చిన నీ మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసం. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు.
1: ద లాడర్ కెన్ స్టాండ్ on the ground of love, leaning on the wall of
0: prema vishwasam le deeniki moola karanalu ive pedda sadham.
1: Love and faith are important spiritual practices.
0: Purab shariram yokka tattam nandu kudanu bangra anetvanti gramam lopala
1: ఏ విలేజ్ బై నేమ్ బాంగ్రా,
0: హేమంత్ సింగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు, పరమ భక్తుడు సాయిబాబాకు.
1: An ordained devotee of Sai Baba was there. Hemant Pandit.
0: అతని రెండో పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు.
1: His second name is Anna Sahib.
0: ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడా బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు.
1: అన్నా సాహెబ్ ప్రేస్ టు బాబా, సేయింగ్ బాబా బాబా.
0: పండుకున్నాడు.
1: He rested.
0: 3 గంటలకు లేచాడు.
1: He got up at 3 o'clock.
0: చూచాడు.
1: He saw.
0: ఎవరో పెద్ద ఆజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది.
1: He saw a mighty
0: personality.
1: The doors were opened.
0: వచ్చాడు.
1: He came.
0: ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు.
1: He patted on the back of Anna Sahib.
0: Anna Sahib.
1: He said, Anna Sahib.
0: రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు.
1: Tomorrow I'll be coming for lunch.
0: చూచాడు. ఇది నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు.
1: He thought whether it's a dream or a reality.
0: ఇది స్వప్నం కాదు.
1: It's not a dream.
0: నా బాబానే నా దగ్గరికి వచ్చాడు.
1: బాబా
0: రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట.
1: Tomorrow morning he is going to come.
0: అని అప్పటికప్పుడు రాత్రి 3 గంటలప్పుడు రేపటి దినం బాబా నా ఇంటికి భోజనానికి వస్తాడు, మా ఇంటికి భోజనానికి వస్తాడు అని ఒకే ఆనందపడిపోతున్నాడు.
1: He got up at 3 o'clock. And he was so happy declaring everybody that Baba will be arriving to his house. Wife heard all the shouts and she too got up.
0: ఏమిటండి మీకేం స్వప్నమా లేకపోతే ఇంకేమైనా ఒక గిలియా, ఎందుకోసం మీరు ఇట్లా అవస్థ పడుతున్నారని.
1: And the wife started asking, have you dreamt or anything wrong with you?
0: ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటుంది.
1: It's all a dream.
0: లేకపోతే ఈ 3 గంటలప్పుడు ఏమిటి, బాబా ఇక్కడ రావటం ఏమిటి, ఎక్కడ షిడ్డి, ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాలి, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె.
1: She said, it's time is 3 o'clock. Where is Shirdi? Where is Bangra? And you say that Baba is here? No.
0: అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్నా సాహెబ్ చెప్పాడు.
1: అన్నా సాహెబ్ సార్,
0: పిచ్చిదానా,
1: మ్యాడ్ క్యాప్,
0: భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు.
1: గాడ్ ఈస్ బియాండ్ స్పేస్.
0: సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ?
1: గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ సేయింగ్ దట్ హి కేమ్?
0: రాకపోకలుండేటువంటి యొక్క స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ నీదర్ కమ్స్ నార్ గోస్.
0: కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు.
1: హీ మానిఫెస్ట్ టు దోస్.
0: ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు.
1: ద అండర్జర్వింగ్ పీపుల్ డోంట్ సీ హి.
0: వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది.
1: దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది.
0: కానీ బాబా రేపటి దినం మన ఇంటికి వస్తాడు.
1: He is sure to come tomorrow.
0: తప్పక తెల్లవారులేస్తాను, తగినటువంటి వంటలంతా చేయాలి అన్నాడు.
1: That all preparations, cooking must be made following morning.
0: బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు.
1: The wife also said, what else I want? Baba is coming.
0: తెల్లవారులేచింది.
1: She got up next morning.
0: ఇల్లంతా కడిగింది, పాత్రలంతా శుభ్రం చేసింది, ప్రత్యేకంగా కొంత వంటలంతా వండింది.
1: She kept the house very clean. And cleaned all the vessels and made very good, delicious preparations.
0: Payasam undindi.
1: She made payasam, rice pudding.
0: Chesindi.
1: She made another sweet.
0: Oka vada chesindi.
1: She prepared vada.
0: Anni vandichindi.
1: All are prepared.
0: Baba vastadu bhojan samayaniki ani kaachukoni untunnaru iddaru kuda.
1: Both of them, husband wife, were waiting for the arrival of Baba.
0: Sakkani poola toranalu kattindi, మామిడాకులు కట్టింది, ఇల్లంతా అలంకారం చేసుకుంది పాపం.
1: ద హోల్ హౌస్ ఇస్ డెకరేటెడ్ ఫ్లోరల్ డెకరేషన్ ఆల్ ఓవర్.
0: 12 గంటలైంది.
1: ఇట్ వాస్ 12 o'clock.
0: బాబా రాలేదు.
1: బాబా డిడ్ంట్ కమ్.
0: వచ్చే సూచనలు ఎక్కడ కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో సైన్ ఆఫ్ హిస్ అరైవల్.
0: కానీ అన్ని వైపులా అక్కడ చూస్తున్నాడు.
1: హీ వాస్ వాచింగ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇంకా వీరు కాలేదు.
1: హీ డిడ్ంట్ కమ్.
0: బాబా ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు.
1: వై బాబా డిడ్ంట్ కమ్? హీ విల్ సడన్లీ కీప్ హిస్ ప్రామిస్.
0: అతను సత్య స్వరూపుడు, అతనే సత్యనారాయణుడు.
1: He is the very embodiment of truth. He is Satya Narayana.
0: Adanikante verukuti marledu.
1: There is no other truth.
0: Baba vachi teertadu.
1: Baba is sure to come. He is definite to come.
0: Alanti Baba ichina mata tappinchukodu.
1: He will never go back the promise given.
0: Ani bariki nacha cheptunnadu.
1: And he convinced his wife.
0: Sare 2 gantalaindi.
1: It was 2 o'clock in the afternoon.
0: Vachi jaadalu kanipinchaledu.
1: No trace of his arrival.
0: Sare inkem chesedani chustundagane ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహెబులు వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఫ్రంట్ డోర్ 2 ముస్లిమాన్స్ కేమ్.
0: వచ్చేసి వాళ్ళు చెప్పారు.
1: దే సెడ్,
0: ఏమండి అన్నా సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేట్టుగా ఉంటున్నారు, భోజనాలు గీజనాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు.
1: దీస్ 2 ముస్లిమాన్స్ సెడ్, యూ బోత్ సీమ్ టు బి వెరీ బిజీ. You both appear to be making so many preparations, expecting some relations for the lunch this afternoon. Better you attend to your work. and take his pack in his hand.
0: Pack తీసుకున్నాడు.
1: And he collected the pack.
0: ఈ ప్యాక్ తీశాడు.
1: The moment he opened it,
0: వెళ్ళిపోయారు.
1: And they left.
0: చూసేసేస్తే బాబా పిక్చర్స్.
1: As he opened the bundle, the pack, he saw Baba's pictures.
0: నీ విరూపకంగా వచ్చావు నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి కరుచుకున్నాడు.
1: Saying, Baba, you have come in the form of this picture, and they hugged this picture.
0: Bhakti anta pichiga untuntadi.
1: The devotion looks so mad.
0: Pichiru bogottu pichi battinchunu Sachidanandudu Sai Baba. Pichiru pogottu pichi battinchunu Sachidanandudu Sai Baba.
1: Sai Baba is Sachidananda. He will cure all your madness and make you mad again.
0: ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి పట్టిస్తున్నాడు?
1: Why should he make us mad?
0: ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని పట్టిస్తాడు.
1: He will give you relief to the madness of the worldly thought and make you mad after God.
0: దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు, ఆకు ముందు పెట్టాడు.
1: He kept the photo in front of the leaf.
0: Baba, neevu bhujinche teerali.
1: Baba, you must eat food, sir.
0: Ee roopakanga vachavu.
1: You have come in this form.
0: Ani cheppadu.
1: He said, sir.
0: Photo ni akkada pettadu. Adi nilchadaniki veelledhe. Oka tumbler ni akkada pettesi aa tumbler ku nilabettadu ee photo nu.
1: And he made this photo stand against this tumbler.
0: Kanneeru teppinchu. Kanneeru tappinchu. చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా.
1: ఓ బాబా, యు ఆర్ వన్ ఆఫ్ అవేర్నెస్. యూ విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్, యెట్ యూ మేక్ అస్ షెడ్ టీయర్స్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు.
1: యూ విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్ దట్ వి షెడ్ ఫర్ ది వరల్డ్.
0: కార్చేటువంటి కంటి నీరును తెప్పిస్తాడు.
1: యూ విల్ మేక్ అస్ షెడ్ ద టీయర్స్ పైనింగ్ ఫర్ యూ.
0: కనుక బాబా, నిన్ను భుజించాలి అన్నాడు.
1: యూ మస్ట్ టేక్ దిస్ ఫుడ్.
0: కన్నులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు.
1: హి క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్.
0: కట్టలో ఉండినటువంటి ఒక వడ లేదు.
1: దేర్ ఆన్ దట్ ప్లేట్ సో మెనీ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్, వన్ వడ వాస్ మిస్సింగ్.
0: భార్య ఆ అన్నం అంతా కూడా కుప్ప మాదిరి వడ్డించింది, అది చెదిరిపోయింది. అందులో 5 వేళ్లు కనిపిస్తున్నాయి.
1: ద రైస్ వాస్ సర్వ్డ్ ఎట్ ద సెంటర్ and they could find the prints of all the 5 fingers on
0: baba
1: the rice.
0: Tinnadu baba tinnadani aa annamanta taane nideshistunnadu.
1: Baba has partaken this
0: baba prasadam, baba prasadam.
1: And baba has eaten this food. He was so overjoyed and he started eating all the rest.
0: Aanati paristhitulaku aanati vidhamainatundi yokka చర్యలు ఆనాటి భక్తులకు తృప్తిగా ఉండేటువంటిది.
1: సచ్ మిరకల్స్ సచ్ మిస్టరీస్ సటిస్ఫైడ్ డివోటీస్ ఆఫ్ దోస్ టైమ్. వస్తానని
0: చెప్పిన తర్వాత ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి వాడు.
1: వెన్ వన్స్ హి సెడ్ ఐ విల్ కమ్, హి
0: భగవంతుడు సర్వస్వరూపుడు అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి? కుక్కగా వచ్చి భోంచేసేటువంటి వాడు.
1: టు సే దట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్, వెల్ హి కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్. ఎలుగుగా
0: వచ్చేసేసి ఆకుల్లో ఉండేటువంటి దాన్ని భోంచేసేటువంటిది.
1: హి కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హీబర్ ఫెలో అండ్ పార్టేక్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్
0: ఏదో పిల్లిగా వచ్చి భోంచేసేటువంటిది.
1: హి కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అనదర్ డాగ్.
0: అప్పుడు ఆ రూపాలను ధరిస్తూ ఉండేటువంటిది.
1: హి అస్యూమ్డ్ దోస్ ఫార్మ్స్ దెన్.
0: ఇప్పుడు అట్లా కాదు, వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను.
1: నౌ ఇట్ ఈస్ నాట్ సో.
0: అనేక మందికి చెప్పాను, నాయన ఇప్పుడు బొంబాయికి వస్తున్నా, బొంబాయికి వచ్చాడు మీ ఇంటికి వస్తాను.
1: Now it is not so. When he says I'll come to Bombay, he will come there physically.
0: తప్పక చెప్పినట్టు వెళ్తున్నాను, భోంచేస్తున్నాను.
1: He is certainly attending, he is certainly participating.
0: ఎందుకోసం?
1: Why?
0: ఆనాటి భావము యొక్క ప్రభావము ఈనాటి భావము యొక్క ప్రభావం వేరు.
1: The effects of the feelings then and the effects of the feelings now are different.
0: పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది.
1: There was total faith then.
0: ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది.
1: There is absolute love then.
0: ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్.
1: And today the faith is along the trend of part time devotion.
0: ఆనందంగా ఉంటాది. మరి తర్వాత వస్తాడో లేదు, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి.
1: We are so happy on listening to the promise from Bhagavan that he will be visiting us. But at the same time we doubt the
0: data. అవకాశం ఇవ్వకూడదు.
1: Never doubt any of his statements.
0: పూర్ణ విశ్వాసంతో ఉండినప్పుడు తప్పక ఆ యొక్క మాట జరిగిపోతుంది.
1: When once you have total faith, he will fulfill his promise.
0: అది ఏ దైవం యొక్క వాక్కు.
1: That is God's word.
0: అది అమృతవాణి.
1: That's one nectarine promise.
0: అది ఏ దివ్యమైనటువంటి వాణి.
1: దట్ ఇస్ ద డివైన్ గాస్పెల్.
0: ఎప్పటికీ తప్పేటువంటిది కాదు.
1: ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
0: కానీ మీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపము చేతనే అది తప్పిపోతుంటారు.
1: ద డిఫెక్ట్ లైస్ ఇన్ అవర్ ఫెయిత్ అండ్ దేర్ఫోర్ వి మిస్ ది
0: ఆపర్చునిటీ.
1: As is the feeling.
0: మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి.
1: Strengthen your faith.
0: ఎలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు.
1: Under any circumstances, come what may, never change your faith.
0: ఏ విధమైన కష్టం వచ్చి పడిపోయినా సరే విశ్వాసాన్ని మాత్రం మరవకుండా ఉండాలి.
1: Never forget God.
0: మీరు ఎలాంటి పరిస్థితిలోనైనా కూడా మీ విశ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుండదో అట్లనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ వీ బ్రీత్ కంటిన్యూస్లీ ఇన్సిస్టెంట్లీ లైక్ వైజ్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఫెయిత్ ఆల్ ద టైమ్.
0: కనుక పూర్వపు యొక్క చరిత్ర యందు సిడీ లోపల ఇదే విధంగానే అనేక రకములైనంత కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము ఇంకొక రూపంలో రావటము.
1: దేర్ ఇన్ సిడీ హీ ప్రామిసెస్ టు కమ్ but he will come in the form he decides.
0: కానీ కొంతమందికి ఈ యొక్క అంతరాత్మని గుర్తించుకోలేనిటువంటి వాళ్ళు బాబా మీరు వస్తారని కాచుకుంటున్నానే మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు, ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వారు.
1: Those that have not understood the inner significance, they used to say, Baba, why do you frustrate us like that? Why do you disappoint us like that? Why did you not come?
0: నేను వచ్చాను మీ ఇంటికి.
1: He said, mad cap,
0: I came.
1: But you have driven me out holding a stick on hand.
0: ఏమిటి బాబా మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరంగుతామా, అంత పాపులమా మేము అని వారెంతో బాధపడేటువంటి వారు.
1: They felt so sad, Baba. Are we sinners to drive you out?
0: వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను.
1: I came in the form of a black dog.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: అన్ని జీవులు ఎందుకు భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిదే భారతీయ యొక్క సంస్కృతి.
1: The culture of Bharat will prove the fact that God is present in all creatures.
0: చూడండి ఒక ఎలుక. ఎలుక ప్రత్యేకంగా కనుక పడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము.
1: If you find the rat separate, you will trap it and kill it.
0: అదియే వినాయకుని కిందగిన ఉంటుందంటే దాని కూడా నమస్కారాలు చేస్తాం మనం.
1: When once the very same rat is associated with the Vinayaka, you start
0: worshipping it.
1: Whatever that is close to God deserves all worship.
0: పాములు ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాం లేక పాములు పట్టేవాడిని తెచ్చి దాన్ని పట్టించి పంపిస్తాం.
1: If you find a snake on the way, you call the snake charmer and catch hold of it or kill it either.
0: కాని అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాం.
1: The very same snake, when it's a matter of ornament to Lord Shiva,
0: sannidhini patti dani yokka pennidhi perugutundi.
1: It is sannidhi, the proximity that gives the pennidhi prosperity.
0: Kanukane aa samipatvanni puraskarinchukoniye ee yokka inta gaurava maryadalu labhistuntayi.
1: Therefore the respect and courtesy and esteem are because of the proximity.
0: Aa sannidhi yokka deenine manaku dooram ayipothe idini moham chuchetunte vaaru kuda undaru.
1: When once the proximity is lost, no one will look at our face.
0: Kanukane sarvatra manam bhagavat sannidhi ante untunnamu.
1: We are present in the presence of God.
0: Yedi chuchina bhagavat tattvame.
1: But everything
0: ekkada chuchina bhagavat tattvame.
1: God is everywhere.
0: రాకపోకలు లేనటువంటి తత్వం భగవత్ యొక్క తత్వము.
1: ఇట్ ఇస్ ది డివినిటీ దట్ నైదర్ కమ్స్ నార్ లీవ్స్.
0: కనుకనే సర్వత పాణిపాదం త సర్వతోచి శిరోముఖం ఇందుకనడు అందు లేదని సందేహం వలదు.
1: God is everywhere. Never doubt that you whether present is there or not.
0: Endendu chuchina andante kaladu.
1: Wherever you search, you will find him there.
0: Adiye tirigi vinayakudu kuda chupinchadu.
1: At what vinayaka also show.
0: Okanoka samayalo meeku tamash cheyadalchi parvati parameshwarulu iddaru kumarulaku kontham oka aatalu potiga pettaru.
1: Parvati parameshwara, they conducted a competition for both of their sons.
0: Vinayaka Subramanya itra.
1: They called Vinayaka Subramanya, come on.
0: చూడండి ఈనాడు ఒక పని పెట్టారు మీకు.
1: Today there is a competition.
0: ఊరికే ఉడిపి కృష్ణ కడుపు బరువు ఎత్తలేను ఏమి చేతని తినేసేది కూర్చునేది ఈ విధంగా ఉంటుంటే పని ఎట్లా జరుగుతుంది?
1: You go on eating and develop the paunch. How do you do work like this?
0: లోడింగ్ అన్లోడింగ్ అనేటువంటిది కొంచెం మానేసేయండి, ఒక పని పెట్టేస్తాను మీరు చెయ్యండి అని చెప్పారు.
1: Put a full stop this loading business. I'll give you some work now.
0: చెప్పండి అన్నారు ఇద్దరు పాపం.
1: Both of them already tell us.
0: అమ్మా మీ ఆజ్ఞ శిరసా వహిస్తామన్నారు గణపతి వచ్చాడు.
1: గణపతి కేమన్ సెడ్ మదర్ ఐ విల్ సర్టన్లీ ఫాలో యువర్ కమాండ్.
0: మీ ఇద్దరు పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి, ఎవరు ముందొస్తారో మీరు రండి.
1: బోత్ ఆఫ్ యూ గో రౌండ్ దిస్ యూనివర్స్ అండ్ హూమ్స్ ఎవర్ దట్ రీచెస్ ఫస్ట్.
0: వినాయకుని పొట్ట చాలా పెద్దది,
1: వినాయక
0: వాహనం ఎరుక చాలా చిన్నది.
1: Vinayaka has got a very big belly and the chariot
0: rack is so small.
1: And he wanted to test how he is going to travel.
0: Subramanyamu, peacock, nemali.
1: Subramanya has got peacock. He sat on its back and started.
0: Peacock
1: is going at a very high speed. And Vinayaka has not asked the rat to come close by. And he didn't try anyway. He didn't think of. He sat there only.
0: సుబ్రహ్మణ్యుడు వచ్చి చూచాడు, మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు, నేనే ముందుకు వచ్చాను అన్నాడు.
1: హీ సా సుబ్రహ్మణ్య కమింగ్ క్లోజ్, ఇమీడియట్లీ గాట్ అప్, వెంట్ రౌండ్ పార్వతి అండ్ పరమేశ్వర.
0: పార్వతి అడిగింది,
1: పార్వతి ఆస్,
0: ఎంత యుక్తిపరుడురా నీవు,
1: హౌ ఇంటెలిజెంట్ యు ఆర్,
0: వాట్ ఎ నాక్,
1: వాట్ ఎ నాక్.
0: మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేశారు, అతనిది మొదలు ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చుడితే ఎట్ట విశ్వాసం చుట్టేటోని.
1: యువర్ బ్రదర్ హూ వెంట్ రౌండ్ ది హోల్ యూనివర్స్ షుడ్ రిసీవ్ ద అవార్డ్.
0: పార్వతీ పరమేశ్వరుకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైన నాటకం ఆడుతూ వచ్చారు.
1: పార్వతి పరమేశ్వర్ ఐ వాంటెడ్ టు టీచ్ ది ఎంటైర్ వరల్డ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అప్పుడు వినాయకుడు చెప్పాడు,
1: నేను వినాయక సేవ
0: అమ్మా
1: మదర్,
0: ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది.
1: బోత్ ఆఫ్ యు ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తి ఈశ్వరుడు రెండే.
1: శక్తి ఇది ఎనర్జీ అండ్ ఈశ్వర్ ఆర్ లార్డ్.
0: కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్.
1: ఎనర్జీ అండ్ మ్యాటర్.
0: కనుక పార్వతి మ్యాటర్.
1: పార్వతి ఇస్ మ్యాటర్.
0: ఈశ్వరుడు ఎనర్జీ.
1: ఈశ్వర్ ఇస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఎనర్జీ మ్యాటర్ ఎగ్జిస్ట్.
0: కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇఫ్ ఐ జస్ట్ గో అరౌండ్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ అరౌండ్ ది యూనివర్స్. దీనిని
0: పట్టి అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని.
1: అండ్ మదర్ పార్వతి గేవ్ హిమ్ ద అవార్డ్ ప్రైజ్ టు వినాయక.
0: తర్వాత ఇంత చుట్టి వచ్చాడే పాపం, సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమోని అతనికి ఒక ఫలం ఇచ్చింది. నీవు ఫస్ట్.
1: యువర్ ఫస్ట్ టు గో అరౌండ్ దిస్
0: అంతరాత్మాన్ని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్.
1: వినాయక స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అందుకోసమని కానీ చుట్టి వచ్చావు కాబట్టి ఫల నీది అన్నాడు. ఫల నీ అనగా
1: ఈశ్వర్ ఐస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఎనర్జీ మ్యాటర్ ఎగ్జిస్ట్.
0: కనుక మిమ్మల్ని ఇద్దరిని చుడితే లోకాన్ని చుట్టినట్టే అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇఫ్ ఐ జస్ట్ గో అరౌండ్ ఇట్ అమౌంట్.

0: కాబట్టి పళనిది అన్నాడు. పళని అనగా అదే పళని, కోయంబత్తూరు దగ్గర పళని అంటుంది, అదే పళని అన్నాడు.
1: అండ్ షీ ప్రెసెంటెడ్ దిస్ పళని, ది ఫ్రూట్ ఈస్ ప్రెసెంటెడ్ టు సుబ్రహ్మణ్య. పళని ఇస్ ద ప్లేస్ ఇన్ తమిళనాడు. పళని
0: చూచారా ఎంతింత అర్థరాత్రాలు ఉంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి. కానీ పై పై తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు.
1: అన్లెస్ యు ఫాథమ్ ద డెప్త్స్ ఆఫ్ ద డివినిటీ యు విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: అనేటువంటి యొక్క జలము లోపల తల మునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమి మాట్లాడలేడు.
1: When once you drown yourself completely over there, you cannot speak any longer.
0: నీళ్ళ పైన పై పైన తేలుతుంటాడు చూడు, వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు.
1: The one who floats on the superficial layers,
0: talk more. భక్తి విశ్వాసము ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు.
1: Therefore, the one who drowns himself in love and faith,
0: ఈనాటి పండితులని కాని ఈనాటి విద్యావంతులమని కాని ఈనాటి కౌలమని కాని చెప్పుకునేటువంటి వారంతా పై పైన తేలేటువంటి వాళ్ళే.
1: The modern educated people and the poets, they are present at the superficial level.
0: కానీ నిండా మునిగినటువంటి వానికి ఏ మాటలు రావు.
1: The one who has deeply drowned himself will not speak any longer.
0: ఆనందమే అతని భాష.
1: That bliss is his language.
0: దీనికంటే మించింది ఏం కాదు.
1: Nothing is beyond this.
0: కనుకనే భగవంతుని అన్వేషణ అనేటువంటిది చాలా పొరపాటు.
1: Search for God is meaningless.
0: సర్వత్రా ఉండినటువంటి వానికి అన్వేషణ ఎక్కడ జరుగుతుంది?
1: When God is everywhere, where do you search for him?
0: అన్వేషణే లేదు.
1: There is no search at all.
0: అందువల్లనే ఒకానొక సమయంలో అనిబిసెంట్ చెప్పింది.
1: So at one time అనిబిసెంట్ said,
0: భగవద్గీత లోపల
1: దేని భగవద్గీత
0: భక్తులు భగవంతుణ్ణి అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పి చెప్పారు.
1: భగవద్గీత mentions that the devotee is in search of a God.
0: ఎన్ని మార్గాల్లో
1: so many paths,
0: అనేక మార్గాల్లో చేస్తున్నారు.
1: He is in search of God in so many paths.
0: కీర్తనం,
1: listening, singing.

0: స్నేహం ఆత్మనివేదన
1: ఫ్రెండ్షిప్ సరెండర్
0: ఇంత మార్గాలు చేస్తున్నారు అన్నారు.
1: నైన్ పాత్స్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్
0: ఆమె వినింది.
1: షీ హర్డ్ దిస్.
0: అయ్యో
1: షీ సెడ్
0: భగవంతుని అన్వేషణ చేయటమా, సర్వత్రా ఉండేటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ, తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే, భగవంతుడే భక్తుని అన్వేషణ చేస్తున్నాడు.
1: సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ.
0: ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.
1: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ, వేర్ ఇస్ మై ట్రూ.

0: నేడు నిజ మానవ భక్తులను వెతుకుతున్నాను.
1: I am searching. I am in continuous search of a true devotee.
0: నిజమానవ భక్తుని వెతుకుతున్నాను.
1: I am in search of a true devotee.
0: పక్షుల్లోనైనా ఉంటుందా అది నిజమైన భక్తి?
1: There is devotion among birds.
0: అనిమల్స్ లోనూ ఉంటుందా అది నిజమైన భక్తి?
1: There is true devotion in animals.
0: దురదృష్టమో, నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుండాలి.
1: But human beings do not have the true devotion.
0: అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Everything is part time devotion.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇకపై మీరు పూర్తి విశ్వసించాలి.
1: You have full faith in God.
0: మీరే భగవత్ స్వరూపులు.
1: You are the form of divine.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము.
1: The body is the temple.
0: ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు.
1: There is present the indweller God.
0: కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము.
1: And he is the divinity.
0: నీవే పరమాత్మ తత్వము.
1: And you are God.
0: ఇంతకంటే పరమ దేవుడు ఎక్కడున్నాడు?
1: What else you need?
0: కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి.
1: You have to strengthen that faith.
0: అప్పుడే
1: then
0: నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది.
1: Then only you will enjoy the true bliss and the taste of love. చేతిలో
0: పెట్టుకునే చక్కెర రుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుకపైన వేసుకో.
1: If you hold sugar on hand, you don't know the taste at all.
0: నాలుకపైన వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు తీయని రసంగా లోపల పోతుంది.
1: Keep it on the tongue and chew it, you will understand the sweetness.
0: మధుర మధు

ਬੁਰਾ ਨਹੀਂ ਭੱਜੇ ਰਾਜੇ ਸਾਹਿਬ।

0: Radio Sai brings for you next the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
1: Parama Pavanamaina Parama Pavanamaina Bharatavalyandu Sahanamam Majamanaku Chakkadanam Parama Pavanamaina Bharatavalyandu సహనమన్నది మనకు చక్కదనము.
2: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్, ఇట్ ఈస్ ద ఫర్బేరెన్స్ దట్ కాన్స్టిట్యూట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: వ్రతములన్నిటి అందు వన్యగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడ్హిరెన్స్ టు ట్రూత్ ఈజ్ ద టఫెస్ట్ వన్, కెన్ బి వ్యూడ్ యాజ్ పెనెన్స్.
1: మధుర భావం బేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యవెద్ది.
2: What is the nectarine feeling in this country, Bharat? It is a feeling towards the mother. Feeling towards the mother is the noblest. What else could be greater than this?
1: Pranam bekantenu, manam beghanamanu, manadesa neetini mantagalpi.
2: In fact, in this country, more than the life, it is the character which is important. This code, this principle of morality is totally gone.
1: Netiki chiri paradesa nisurarasi.
2: And we have today amidst us all that is present in other countries, other lands.
1: ఔరం ఏమందు భారత పాలనంబు.
2: అలాస్, వాట్ ఈస్ టు బి సెడ్ అబౌట్ దిస్ అడ్మినిస్ట్రేషన్?
1: ఏనుగట్టుల తన బలమెరుగలేదు, అట్టుడైనారు మన భారతీయులు నేడు.
2: జస్ట్ యాజ్ ది ఎలిఫెంట్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్, similar is the situation with the inhabitants, citizens of Bharat, who do not know their own legacy and the heritage.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Bharat desam anna deeni visishtata, deeni gopyata, deeni gamyamu, deeni pavitramu evvaru intavaraku kudanu దాన్ని చెవి చూడలేదు.
2: ట్రూలీ స్పీకింగ్, ద గ్రేట్నెస్, ద ప్రొఫండిటీ, ద సిగ్నిఫికెన్స్, ద ఆబ్జెక్టివ్స్, ద పర్పస్ ఆఫ్ దిస్ కంట్రీ, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ హ్యావ్ నాట్ బీన్ రియలైజ్డ్ బై ఎనీబడీ టిల్ దిస్ డేట్.
1: అన్ని సంస్కారముల కంటే భారతీయ సంస్కృతి చాలా ఉత్తమమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
2: Of all, it is the culture of Bharat that is most sacred and noblest.
1: ee culture anetundi adu vastu nunchi ganamaina vastu varaku kodanu samatvagane cheri unnadi.
2: This culture is present right from the microcosm to the macrocosm equally.
1: Itti sanskrutini ee naadu bharatiyulu vismarinchi పరదేశ సంస్కృతులంతా కూడాను ప్రాక్టీస్ చేసుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు.
2: ది నేటివ్ కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ఫర్గాటెన్ బై ద సిటిజన్స్ అండ్ ఆర్ ఏపింగ్ ఫాలోయింగ్ ఫారిన్ కల్చర్.
1: సత్యధర్మములు రెండు కూడాను సమసిపోయినవి.
2: ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ హ్యావ్ నో ప్లేస్ టుడే.
1: కానీ దీన్ని నిర్మూలన చేయటకు ఎవరి తరము కాదు.
2: హవెవర్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు అన్హిలేట్ దెమ్ టోటలీ.
1: ఇది కేవలము తుడిచిపెట్టామని చెప్పుకోగలరు, కానీ దాన్ని నిర్మూలన చేయడానికి ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్ కుడ్ బి కంక్లూడెడ్ దట్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వైప్డ్ అవుట్ బట్ దే ఆర్ నాట్ టోటలీ కిల్డ్ ఆర్ డిస్ట్రాయ్డ్.
1: ధర్మముల కంటే శాంతిమైనటువంటిది పవిత్రమైనటువంటిది మరొకటి లేదు.
2: ఇట్స్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ దట్ ఎన్ష్యూర్ ద పీస్. దేర్ ఆర్ నో హైయర్ వాల్యూస్ బియాండ్ దీస్ టూ.
1: ఈ సత్యధర్మములు రెండు కూడాను మానవునికి రెండు నేత్రములు వంటివి.
2: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ కంపేరబుల్ టు ది టూ ఐస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఇట్టి నేత్రముల యొక్క దృష్టిని మనం కోల్పోతున్నాము.
2: వీఆర్ లూజింగ్ ది వెరీ విజన్, ది ఐ సైట్.
1: ఈనాటి విద్యార్థులు కూడాను క్రమక్రమేణ పెరుగుతూ పెద్ద చదువులు చదివి సత్యము ధర్మం అంటే ఏమో వారికి కూడా అర్థం కావటం లేదు.
2: స్టూడెంట్స్ ఆర్ లెర్న్డ్, దే ఆర్ అక్వైరింగ్ నాలెడ్జ్ మోర్ అండ్ మోర్, బట్ యెట్ దే డు నాట్ నో వాట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్.
1: ఇట్టి పవిత్రమైన గోప్యమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క సంస్కృతిని మనం వెంటబెట్టుకుని కాలము గడపకుండా ఏదో విధి విధి తిరుగుతున్నాము మనం.
2: ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ నోబుల్ పాత్ విచ్ ఇస్ లేటెంట్ అండ్ హిడెన్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ అవర్ బ్లడ్ ద లైఫ్ స్ట్రీమ్, ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ లాయిటరింగ్ అరౌండ్ ద స్ట్రీట్స్.
1: కానీ ఈ సత్య ధర్మశాంతి ప్రేమలు భారతదేశమునకు ఒక విధమైనటువంటి నేతను అభివృద్ధి పరిచేటువంటి యొక్క స్థానములను చెప్పవచ్చును.
2: ఇట్ కెన్ ఆల్సో బి సెడ్ దట్ దీస్ ఫోర్ బేసిక్ ఎసెన్షియల్ హ్యూమన్ వాల్యూస్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్ వుడ్ హెల్ప్ టు హ్యావ్ ద లీడర్షిప్ అండ్ టు ట్రైన్ లీడర్స్.
1: సత్య ధర్మముల కంటే శాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
2: మోర్ దాన్ దీస్ టూ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ పీస్ స్టాండ్స్ ఎట్ హైయర్ లెవెల్.
1: ఈ శాంతి కంటే పవిత్రమైనటువంటిది త్యాగము.
2: అండ్ మోర్ దాన్ దిస్ పీస్ ద వెరీ సీక్రెట్ థింగ్ ఇస్ దట్ ఆఫ్ త్యాగ సాక్రిఫైస్.
1: త్యాగం అనగా కేవలము సర్వసంగ పరిత్యాగము చేయటము త్యాగం కాదు.
2: త్యాగ ఆర్ సాక్రిఫైస్ డస్ నాట్ నెసెసరీ మీన్ రినన్సియేషన్ ఆర్ గివింగ్ అప్ వాట్ ఆల్ దట్ యు హ్యావ్.
1: కనుక త్యాగం అనగా వేద త్యాగమే నిజమైనటువంటి త్యాగం, కానీ మిగిలినటువంటి యొక్క ప్రాకృత లక్షణములంతా త్యాగం చేయటం అది త్యాగం కానేలేదు.
2: దేర్ఫోర్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ ఇస్ స్పిరిచువల్ ఇన్ ఇట్స్ కంటెంట్ అండ్ నాట్ మియర్లీ గెటింగ్ రీడ్ ఆఫ్ మండేన్ మెటీరియల్ థింగ్స్.
1: ఇట్టి గోప్యమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క సత్యమని ఈనాడు తిరిగి మనము జ్ఞప్తి తెచ్చుకోవాలి.
2: We have got to remind ourselves these inner secrets and the divine principles of truth.
1: ఇట్టి సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం పోషించుకున్నప్పుడే మనం భారతీయులం అవుతాము.
2: We can call ourselves Bharatiyas if only we sustain, foster the human values, satya dharma, shanti, prema.
1: Indulo ye okati tappipoyina kudanu manam bharatiyulame kaadu.
2: If we miss one of these four values, we cannot call ourselves Bharatiyas.
1: Satya dharmamulanu prakritiyan unchukoni dini practice chestu jeevithanni dani anusarinchadame nijamainatvanti yokka tyagam.
2: We have to imbibe these values in our day-to-day life and proceed with all our activity.
1: Satyam budhanmundi shanti premala varaku oke prayaname.
2: It is a sort of a continuous journey from truth along the way of righteousness, peace and end up in love.
1: Ivi ekkada kudano aagunav kaadu.
2: In fact, they do not stop at any point.
1: Adi prati manavuni enduku hrudayam nandu kudano prasarimpa cheskuntu prayanam chestundi.
2: They percolate, they circulate from the human heart.
1: ఇటువంటి సత్య ధర్మములను మనము ఈనాడు కోల్పోతున్నామంటే ఎంత దురదృష్టం చెప్పవచ్చును.
2: It is bad luck, misfortune to have forgotten, to have missed these twin principles, satya and dharma.
1: సత్యంబునందుండి సర్వమే సృష్టించి సత్యంబునందు అడగే సర్వసృష్టి సత్య మహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదిగే చూడరయ్యా.
2: In fact, the whole creation came out of truth only. And the whole thing will get merged finally in truth. You do not find any spot, any speck here in this cosmos where there is no truth.
1: Samastam kudanu manavuni yokka garbham nundi aavirbhavinchinanti varaku kudanu satya dharmamle poshistunnayi.
2: Right from birth is only human values that sustain the human being.
1: Bharatiya streelu కన్న కష్టమునకు ఓర్చి అనేక బాధలను అనుభవిస్తూ ఇంటి పనులను చూసుకుంటూ తమ బిడ్డలను తాము పోషించుకుంటూ బిడ్డలకు సరి అయినటువంటి సద్బోధన సరిపుతూ వచ్చారు.
2: The women of Bharat undergo so many troubles and difficulties. They bear all the pain and suffering, attend to household work, take care of children and teach them values.
1: ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలను పోషించడానికి ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడుతుంటాయో అది స్వామికి తెలుసు.
2: భగవాన్ ఓన్లీ నోస్ ద కైండ్ ఆఫ్ సఫరింగ్ దట్ ద పేరెంట్స్ అండర్ గో టు బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్.
1: కానీ తల్లిదండ్రులకు తినడానికి గంజి లేకపోయినప్పటికీ వారు పస్తైనా ఉంటుండి తమ బిడ్డలను పోషించుకుంటూ వచ్చారు.
2: ద పేరెంట్స్ మే నాట్ హ్యావ్ స్క్వేర్ మీల్ టు ఈచ్, but they would rather fast in order to see that their children are educated.
1: Itti pavitramainaatvanti yokka satya dharmamulanu manam ee naado manam poshinchukovalsinatvanti varamu kaani ee naati varaku kaalamuni vyattham chestunnamu.
2: In fact, we should have been taking care of these principles, truth and righteousness, long ago, but we have forgotten them. We are out of track.
1: Kaani mukhyamuga ఈనాడు విద్యార్థులు నేర్చుకోవలసినటువంటిది పెద్ద విద్య కాదు, పెద్ద డిగ్రీ కాదు, సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క సారాంశం గుర్తించుకుంటే చాలు.
2: ఇన్ ఫ్యాక్ట్ వాట్ స్టూడెంట్స్ ఆర్ టు అక్వైర్ ఈజ్ నాట్ వెరీ హైయర్ నాలెడ్జ్ నార్ అక్విజిషన్ ఆఫ్ డిగ్రీస్. ఇట్ ఈజ్ ఎనఫ్ ఇఫ్ దే నో సత్య ద ట్రూత్ ధర్మ రైచియస్నెస్.
1: సత్య ధర్మములనగా ఏమిటి? దీని అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
2: We have to understand the inner significance of these two, satya and dharma.
1: Satya dharma.
2: Satya dharma.
1: Satya anaga pavitramainatvanti yokka oka nishabdamto koodinatvanti yokka shabdam.
2: Satya is so sacred. It is a sound in a state of silence.
1: ధర్మం అనగా దాన్ని ఆచరించడమే ధర్మము.
2: ధర్మ ఎఫికసీ లైస్ ఇన్ ఇట్స్ ప్రాక్టీస్.
1: సాతీయ మూడు అక్షరాలు ఉంటున్నాయి.
2: దర్ త్రీ లెటర్స్ సాతీయ.
1: సా అనగా సాత్వికము.
2: సా స్టాండ్స్ ఫర్ పాయస్నెస్, సాత్విక్.
1: ఆ సాత్వికానికి అన్ని మనము త్యాగం చేయాలి.
2: టు బి సాత్విక్, టు బి పాయస్, వీ షుడ్ బి ప్రిపేర్ టు సాక్రిఫైస్.
1: యా యమనియమాలతో దీన్ని పోషించాలి.
2: యా స్టాండ్ ఫార్ హోల్డింగ్ ఆన్ టు ది డిసిప్లిన్ యమ నియమ, ద సొసైటల్ అండ్ ఇండివిజువల్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: ఇటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలతో కూడినటువంటి యొక్క పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు మనము ఏ దినముల నుంచినో కోల్పోతూ వస్తున్నాం.
2: అండ్ ద ఫోర్ ప్రిన్సిపల్స్, ద హ్యూమన్ వాల్యూస్, సత్య ధర్మ శాంతి ప్రేమ are totally given up, are totally lost today.
1: ఈనాడు మానవులకు సత్యం అంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో తెలియదుండి.
2: The modern man has no idea of truth, has no idea of dharma.
1: ధర్మం అనగా ఏదో మన యొక్క డ్యూటీ అనుకుంటున్నాడు.
2: Man of today considers dharma as his duty.
1: Kadu kadu.
2: No.
1: He duty ane 20 di satyamanaku sambandhinchindi kadu.
2: This duty has got nothing to do with that.
1: Duty kevalamu angla bhashaku sambandhinchinatvanti di.
2: Duty carries with it the responsibility in your living.
1: Kani mana satyamu ane 20 di chala pavitramainatvanti udaya nabhi nundi yerpadinatvanti.
2: But the truth satya lies deeper, right there at the navel of your body.
1: Sat, yeah. Sat, yeah. Sat, yeah.
2: This combination of two, sat, yeah. Sat, yeah.
1: Ee rendu cherinappude idi pavitramainatvanti oka padamuga maarutundi.
2: These two together would help us to take to sacred activity.
1: Ee sambandhamainatvanti vishayanni pandavulu ద్రౌపదిని అడ్డుపెట్టుకుని అనేక రకములుగా సత్యధర్మమును చాటుతూ వచ్చారు.
2: పాండవర్స్ ప్రాపగేటెడ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ అలాంగ్ విత్ ద్రౌపది.
1: సత్యమనగా ఏమిటో అనేటువంటిది ద్రౌపదే బోధిస్తూ వచ్చింది.
2: ఇన్ఫాక్ట్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్ వాజ్ వెల్ ఎక్స్ప్లెయిన్ బై ద్రౌపది హర్సెల్ఫ్.
1: సత్య అనగా హృదయనాభి నుండి ఏర్పడినటువంటి యొక్క మూడు ప్రధాన అక్షరములు.
2: Satya, the truth meant the three important qualities of truth which arises from the very heart.
1: Trigunam tijanakaram trinatanti jayadam tijatma papa samvaram ekabilvam sivarpanam.
2: This represents the Trinity, the triune Godhead, the three attributes, the three periods of time.
1: Itvanti satyamulaku entati ghanata untunnado iri yochinchukovachu.
2: You just imagine yourself. The grandeur of truth.
1: Satyamulu ekkada daachukodanu daachutuku veelu kaadu.
2: It is not possible to hide truth anywhere.
1: Idi enta marugu pettinano marugu padeyatundi kaadu.
2: In spite of it, how deep you may just you can keep it, but you cannot hide it.
1: Ee satyamu bazaarlandu povunappudu kodanu deeni yokka viluva manaku ento artham avutuntadi.
2: You will understand the importance of truth as you move about.
1: ఈ సత్యమును ధర్మంతో మనము కంపేర్ చేసుకోవాలి.
2: వి హావ్ టు కంపేర్ సత్య విత్ ధర్మ.
1: ధారయతీతి ధర్మ అన్నారు.
2: ధారయతీతి ధర్మ, దట్ విచ్ ఇస్ ప్రాక్టీస్డ్ పుట్ ఆన్ వెస్ట్య.
1: అనగా ఇది ధరించినటువంటిది ధర్మము.
2: ధర్మ ఇస్ ద వెస్ట్య దట్ ఇస్ పుట్ ఆన్.
1: ధర్మం అనేటువంటిది మానవునికి అంగవస్త్రం అనే ఉండేటువంటిది.
2: ధర్మ, దిస్ రైచియస్నెస్ ఈజ్ సో ఇంపార్టెంట్ as food and drink.
1: Kanuka idi mana dharmamulo manam kaapadukovatamu chethagaakunda manamu ee dharmamulo visarjinchi manam kevala avamana palavutunnamu.
2: We have given up this fundamental principle of dharma and we are put to shame and insult because of this reason.
1: Satya dharmamundi shanti premana varaku oke prayanam salipinatvanti deeni yokka అంతర్ప్రవాహము.
2: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అడిహరెన్స్ టు ట్రూత్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ దిస్ ఎటర్నల్ జర్నీ షుడ్ కంటిన్యూ ఆన్ అండ్ ఆన్ టిల్ వీ అక్వైర్ పీస్ అండ్ లవ్.
1: ఎక్కడో ఒక తల్లి స్నానం చేస్తున్నది పుణ్యనదుల్లో.
2: ఎ మదర్ వాస్ టేకింగ్ హర్ బాత్ ఇన్ ఎ రివర్.
1: కానీ ఒక కొత్త నీటి తెప్ప కొట్టుకొని వచ్చింది.
2: Our there came across suddenly all of a sudden a boat floating towards her.
1: Aa bidda aa alana paina telaadutu vachindi.
2: And you could also see the child on the surface of the water.
1: Aa biddanu aa talli kaapaadukuntu vachindi.
2: The mother has been taking care of the child.
1: 16 samvatsaram varaku kodanu aa biddanu poshinchindi.
2: She has taken care of the child up to the age of 16.
1: Kaani 15 సంవత్సరం అయిపోయిన తర్వాత తల్లి తండ్రి అనగా సాకిన తల్లి తండ్రి కంటిదారిని కార్చుకుంటున్నారు.
2: ఆఫ్టర్ ది ఏజ్ 15 ద మదర్ అండ్ ఫాదర్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్ షెడ్డింగ్ టీయర్స్.
1: పిల్లవాడు ఆశ్చర్యంగా అమ్మా ఏమిటి ఈనాడు కంటిదారిని కార్చుటకు కారణమేమిటి.
2: ద బాయ్ క్వశ్చన్ మదర్ వై డూ యూ క్రై వై యూ షెడ్ టీయర్స్.
1: నాయన నీ కొరకై మేమింత నియమించుకున్నాము.
2: In fact, we have been living only for you.
1: నీవి నాడు మమ్మల్ని వదిలిపెట్టిపోవటం చేత మాకు ఇంకే సుఖముంది.
2: Today as you decide to leave us, what comfort, what joy can we have? Till all these 16 years God promised that He would take care of you. When once we are away from God, who will take care of us? After listening to this, the boy ran to that Shiva's temple. He went on praying to Ishvara there in order to pacify his parents. As he was praying, he has lost himself. In the meantime, parents also happened to be there. The parents were quite happy because the boy could go to the right place at the right time.
1: అప్పుడు ఈ తల్లిదండ్రులు ఈశ్వర పార్వతి యొక్క పాదముల పైన పడి మా కుమారుని రక్షించమని కోరారు.
2: The parents fell at the feet of Ishvara and Parvati and wanted Ishvara to take care of the child.
1: అప్పుడు ఈశ్వరుడు తల్లి అయినటువంటి యొక్క గౌరికి అప్పచెప్పాడు.
2: And then Ishvara entrusted the responsibility to Mother Gauri.
1: ఈ వాత్సల్యము తల్లికే ప్రధానం కాని తండ్రికి కాదు.
2: The affection is best known to the mother more than the father.
1: కాబట్టి తల్లియే తనని రక్షించాలి అని చెప్పాడు.
2: So it is clearly said, it's only the mother who would come to her.
1: అప్పుడు ఆమె శక్తి అంతా కూడా ఈశ్వరుని పాదములకు అర్పితం చేసి నేను ఈ పిల్లవాడిని రక్షించగలను అని మాట ఇచ్చింది.
2: And then she could offer what all she had and promised that he would certainly come to the rescue of the child.
1: అప్పుడు తల్లిదండ్రులు ఈశ్వరుడు అందరూ కూడా ఆనందించి ఆ బిడ్డను ఎత్తుకుని తమ ఇంటికి వెళ్లారు.
2: And the parents, Ishvara Parvati, they were mighty happy and they escorted the child.
1: ఇది కేవలము ఒక వ్యక్తి వల్ల కలిగేటువంటిది కాదు.
2: This is not the achievement of a single individual.
1: శక్తి యొక్క సంపాదన ఈ యొక్క యుక్తి.
2: Here we find the acquisition of the capacity and the needed skill.
1: దైవం యొక్క అనుగ్రహం కలిగితే ఇలాంటివన్నీ కూడా ఏమాత్రము పని చేయలేదు.
2: And in fact, it's only God's love, God's grace that would empower to achieve these tasks.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఇరువులకి నీ తగినటువంటి వరం అందించాడు.
2: And Ishvara manifested there and blessed both of them.
1: వారికి నీలకంఠ అని పేరు పెట్టారు.
2: And the boy is named as నీలకంఠ.
1: నీలకంఠ అనగా ఎల్లప్పుడు కూడాను మార్పు చెందినటువంటి యొక్క విషయం ఉంది కూడాను తన్ను ఏమాత్రమో బాధించవు అనేటువంటిదిగా అర్థం వచ్చింది.
2: నీలకంఠ, though there is poison which is most dangerous, but it would not victimize, it would not affect the boy.
1: ఇలాంటివి విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యముల చేత సాధించలేనటువంటి యొక్క విచారమైనటువంటి యొక్క విషయములు కూడాను సాధించడానికి ప్రయత్నించారు.
2: Therefore, that which is impossible, they could make it possible because of their abilities and skills.
1: ఏదో డాక్టర్స్ మేము రక్షిస్తామని, డాక్టర్స్ మేము మందులు ఇస్తామని, డాక్టర్స్ మేము అన్ని పోషిస్తామని అనేక ప్రామిసులు చేస్తుంటారు, కానీ ఈ ప్రామిసులు అంతా మిస్సులే.
2: Many doctors make so many promises that they will diagnose, they will treat, that they will give medicines. They are all the promises, but every promise is missed.
1: ఒక్క దైవం తప్ప దీనికి అడ్డు తగిలేటువంటి వారు ఎవరు కూడా ప్రపంచంలో లేరు.
2: It's only God who is the protector and no one else.
1: ఇలాంటి దైవం యొక్క అనుగ్రహం ఉండినప్పుడు ఎంతటి గొప్ప శక్తిని మనం సాధించవచ్చు.
2: విత్ గాడ్స్ గ్రేస్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, అకాంప్లిష్ ఎనీథింగ్.
1: ఈ నీలకంఠుడు అనేటువంటి యొక్క శబ్దము చాలా పవిత్రమైనటువంటిది.
2: దిస్ టర్మ్ నీలకంఠ ఈజ్ హైలీ సీక్రెట్.
1: ఈ నీలకంఠుడు అనేటువంటి దాంట్లో అన్ని పాయిజన్ అనగా నీలకంఠం అనగా పాయిజన్ తో కూడినటువంటిది ఆ కంఠము.
2: నీలకంఠ సింబలైజెస్ పాయిజన్ ఇన్ ద థ్రోట్.
1: అతని అంది ఇది ఉంచుకొని కూడాను తాను తన రక్షింపబడుతూ వచ్చాడు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ ద పాయిజన్ దేర్ హీ సేవ్డ్, నథింగ్ హ్యాడ్ హ్యాపెన్ టు హిమ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్
1: మనం చిన్నవారమైనప్పటికీ చిన్న వయసు నుంచి మనం రక్షించుకోవడానికి తగిన ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు కావడానికి తగిన ప్రయత్నాలు చేయాలి.
2: యు మే బి క్వైట్ యంగ్, యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్ ప్రే టు గాడ్ రైట్ ఫ్రమ్ దిస్ టెండర్ ఏజ్ సీకింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్.
1: ఆ విధంగా ప్రారంభం నుంచినే మనము భగవంతుని ప్రార్థిస్తూ వస్తుంటే ఎంతటికైనా మనము రక్షింపబడతాం.
2: Therefore, if you learn to how to pray right from this age, you will be protected at any cost.
1: ఈ నాడు ఈశ్వరుడు తన కుమారుడైనటువంటి యొక్క ఇతనికి నీలకంఠ అని పేరు పెట్టాడు.
2: So this is the name Neelakantha, given symbolizing the protection.
1: ఆ నీలకంఠుడైనటువంటి వాడే తన కుమారుడు.
2: And this Neelakantha is his own self.
1: కనుక మనమందరూ కూడాను ఈశ్వరుని యొక్క బిడ్డలమే అనేటువంటి రీతిగా భావించుకుని మనకందరికి నీ నీలకంఠుడని పేరు పెట్టుకోవచ్చు.
2: Therefore, we are all the children of God. Everyone is a Neelakantha.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామములు ఈశ్వర సంకల్పం చేతనే ఏర్పడుతూ ఉంటాయి.
2: These terms are God's gift, the results of God's will.
1: అచింత్య అంటారు.
2: ఇన్కాంప్రిహెన్సిబుల్ అచింత్య
1: అనగా చింతపడటానికి వీలు లేనటువంటి వాడు దేహం అని.
2: ఇట్ అదర్ మీనింగ్ బీయింగ్ దేర్ ఇస్ నో రీజన్ ఫర్ ఎన్ యాంగ్జైటీ ఆర్ వరీ.
1: అప్రమేయుడు
2: అప్రమేయ బియాండ్ మెజర్
1: ఎట్టి ప్రమాణములు కూడా లేనటువంటి వాడు
2: ఇమ్మెజరబుల్.
1: కానీ ఈ ప్రమాణములకు ఏదో ఒకటి హద్దు ఉండాలి.
2: హౌఎవర్ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్ టు దీస్ పారామీటర్స్.
1: ఇది కేవలము దైవానుగ్రహం తప్ప అన్యానుగ్రహములు ఏమాత్రము పనికిరావు.
2: You can comprehend these aspects with God's grace only.
1: దైవం యొక్క సంకల్పం ఒకటి ఉంటే సర్వం కూడా మనం సాధించవచ్చు.
2: With the divine will following you, divine grace with you, you can achieve anything in this world.
1: దైవమునకు ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి తత్వం.
2: And this is the divinity which is the main principle.
1: ఈ డివినిటీ అనేటువంటి దానిని ఎంత ప్రయత్నించినా కూడా కరిగేది కాదు, మెదిరేది కాదు.
2: In fact, this divinity is changeless. It is eternal, immortal.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నీలకంఠ తత్వము ఈశ్వర తత్వమే తప్ప అన్యుల తత్వం కాదు.
2: దేర్ఫోర్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ నీలకంఠ ఇస్ యాక్చువల్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వరత్వ ఆర్ శివ.
1: అమర్త్య అని పెట్టడం చేతనే ఇతనికి మృత్యువు లేనటువంటి వాడు అని అర్థము.
2: అమర్త్య ఇమ్మోర్టల్ డెత్ లెస్నెస్.
1: అటువంటి అమర్త్యుడు అనేటువంటి పేరు నీలకంఠనకు సార్థకమైనటువంటిది.
2: అమర్త్య డెత్లెస్నెస్ ఈజ్ ద రైట్ నేమ్ క్రిజన్ టు ఈశ్వర.
1: ఈ విధంగా భగవంతుని యొక్క నామములు అనేక అర్థములతో కూడి ఏర్పడుతూ ఉంటుంటాయి.
2: దీస్ నేమ్స్ దీస్ టర్మ్స్ హ్యావ్ గాట్ ఇన్నర్ డెప్త్ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు శివరాత్రి.
2: టుడే ఈజ్ శివరాత్రి.
1: శివ శివ శివ శివ అనగా మంగళకరమైనటువంటి యొక్క పదం ఇది.
2: శివ మీన్స్ ఆస్పిషియస్నెస్.
1: అటు శివమున్న చోట ఎక్కడ కూడా శవం ఏర్పడటకు వీలు కాదు.
2: వేర్ దేర్ ఇస్ శివ ఆస్పిషియస్ దేర్ కెనాట్ బి శవ ఇన్ఆస్పిషియస్.
1: ఇటువంటి శివతత్వములకు మనం ఎంతైనా ఘనత ఇవ్వాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ అటాచ్ ప్రాపర్ వాల్యూ టు దిస్ ఆస్పిషియస్.
1: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుగులనంత వరకు కూడా శివనామంతోనే మనం నృత్యం చేస్తూ కాలాన్ని గడపాలి.
2: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we should sing the glory of God.
1: ఈనాడు చదివేటువంటి చదువులు కాని చెప్పేటువంటి విద్యలు కాని అవన్నీ కూడా కేవలము ఒక అర్థరహితమైనటువంటి యొక్క పదములే.
2: All the education we receive and the books that we go through are almost meaningless.
1: ఇట్టి అర్థరహితమైనటువంటి పదమును ఉపయోగపెట్టుకునే ప్రయోజనం ఏమిటి?
2: What is the advantage? What are the benefits by going through this meaningless book?
1: మొట్టమొదటి మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
2: We should make every attempt to realize these objectives.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వము మనము దైవత్వం నుంచి నేర్చుకోవాలి.
2: These things we have to learn from God only.
1: కనుక దైవత్వం అనేటువంటిది కేవలము నిత్యతత్వం నేర్చుకుంటూ కూడింది కానీ సామాన్యంగా లభించేది కాదు.
2: Divinity, which is eternal, is not an ordinary thing which is simply given.
1: ఈ డివినిటీ అనేటువంటిది ఎవరికి కూడా ఇంతవరకు అర్థం కాలేదు.
2: Divinity is not understood in the truest sense.
1: ఏదో మార్పులు లేనటువంటిది అని భావిస్తున్నారని తప్ప డివినిటీ అనేటువంటిది ఏమాత్రం కూడాను చలనము లేనటువంటి దాన్ని కూడాను భావించాలి.
2: We just feel the divinity is changeless, but we should also know it is unshakable.
1: It will
2: never change at any time.
1: In fact, we should
2: have that attribute, that
1: name. Also another
2: name, Mrutyunjaya.
1: Mrutyunjaya means the one who
2: conquered death.
1: అది సామాన్యమైనటువంటి లోక పదములుగా ఉంటుంటాయి.
2: దిస్ ఈస్ టేకెన్ యాజ్ అన్ ఆర్డినరీ టర్మ్ ఇన్ ద వరల్డ్లీ
1: పార్లెన్స్. కానీ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క పదము ఈ మృత్యుంజయ పదము కాదు.
2: దేర్ఫోర్ వాట్ వీ కన్సిడర్ నావెల్ యునీక్ అండ్ ఫ్రెష్ ఈజ్ నాట్ ద వన్ ద వే హౌ వీ అండర్స్టాండ్ మృత్యుంజయ.
1: ఇది సత్యదిత్యమైనటువంటి యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలంటే కేవలం శివపార్వతంతోనే మనం దీన్ని పోషించాలి.
2: దేర్ఫోర్ దిస్ ఎటర్నల్ ట్రూత్ ఆ మృత్యుంజయ కెన్ బి అండర్స్టూడ్ ఇఫ్ ఓన్లీ వీ ప్రే టు శివ అండ్ పార్వతి.
1: కానీ ఒకనొక సమయం లోపల శివునకును పార్వతికిని కొంచెము భేదాభిప్రాయం కలిగింది.
2: అట్ వన్ టైమ్ దర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ శివ అండ్ పార్వతి.
1: పార్వతి అనేక తత్వముల చేత ఇల్లు తిరిగేటువంటిది ఆమె.
2: పార్వతి విజిట్స్ ఎవ్రీ రెసిడెన్స్ ఇన్ ద విసినిటీ.
1: ఎందుకంటే గృహస్థ ధర్మము ఈ స్త్రీలతో కూడినటువంటి కాని ఇతరులతో సంబంధించింది కాదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రెడిషన్ అండ్ కస్టమ్ ఆర్ మెయింటైన్డ్ బై హౌస్ వైఫ్స్ ఓన్లీ.
1: కనుక ఆ యొక్క ఈశ్వరత్వమును కొంతవరకు సందేహించింది.
2: షీ వాజ్ డౌటింగ్ ఈశ్వరత్వ ద డివినిటీ.
1: ఈశ్వర నీవు సర్వసంపన్నుడు, సర్వగోచరుడు, సమస్త ప్రాణులకు నాథుడవు, అట్టి నీకున్నటువంటి యొక్క పేరు లోపల ఒక్క నేమైనా నీవు చెప్పలేవా?
2: ఓ లార్డ్, యువర్ ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిపొటెంట్, ద గివర్ ఆఫ్ లైఫ్, కాంట్ యూ ప్రూవ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్, వన్ ఆఫ్ ద నేమ్స్?
1: కనుక ఈ పేరును ఆ పిల్లవాడికి పెట్టాలి అని చెప్పి.
2: అండ్ హీ సెడ్ ద బాయ్ షుడ్ బి నేమ్డ్ ఆఫ్టర్ దీస్ అట్రిబ్యూట్స్.
1: ఈ విధంగా ప్రపంచం లోపల ఎందరో స్త్రీలు పురుషులు కూడా వాదోపవాదం చేస్తూ ఉంటుంటారు.
2: Today in the modern world, we find men and women arguing regarding the naming of the child.
1: కానీ ప్రతి మానవుడు కూడాను అమృత పుత్రుడే కాని అమృత పుత్రుడు కాదు.
2: In fact, every human being is the son of immortality, అమృత పుత్ర, but not అమృత falsity.
1: సున్వంత విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు.
2: Listen to this, you are the son of immortality.
1: నీవు అమృత పుత్రుడే కాని అమృత పుత్రుడు కాదు.
2: You are the son of immortality, not a falsity.
1: అనంత పుత్రుడైనప్పుడు కదిలిపోతుంటారు, చనిపోతుంటారు.
2: Those that go by this falsity, they are born and they die, they go on changing.
1: కాని అమృత పుత్రుడైనటువంటి వాడు ఎప్పటికీ మార్పు చెందడు.
2: But the one who is really mortal will never change.
1: కనుక దైవత్వమునకు ఎప్పుడు కూడాను శక్తి మార్పు చెందనటువంటిదే ఉంటుంటుంది.
2: The divine power is changeless.
1: ఇట్ చేంజ్లెస్ అనేటువంటి యొక్క పదము భగవంతుడు మాత్రమే అబ్బుతుంది.
2: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డజంట్ అండర్గో ఎనీ చేంజ్, ఈజ్ చేంజ్లెస్ టోటలీ.
1: ఒకనొక సమయం లోపల
2: వన్ టైమ్
1: పార్వతి గణపతిని బియ్యంలో పెట్టుకుని జోలపాట పాడుతూ ఉండాలి.
2: పార్వతి వాజ్ సింగింగ్ లలబీ కీపింగ్ గణేష ఇన్ క్రేడల్.
1: నిద్రపో గణేష, నిద్రపోవయ్యా.
2: ఓ గణేష, గో టు స్లీప్.
1: నీవు నిద్ర మేల్కొని ఉంటే ప్రపంచమే మేల్కొంటుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ స్లీప్ ద హోల్ వరల్డ్ విల్ హ్యావ్ టు బి అవేక్.
1: కనుక నీవు నిద్రపో.
2: దేర్ఫోర్ యూ స్లీప్.
1: ఈ దృశ్యాన్ని చూసింది లక్ష్మీదేవి వచ్చింది.
2: దిస్ సీన్ వాజ్ నోటీస్డ్ బై లక్ష్మి.
1: ఈ బిడ్డ పేరు ఏం పేరమ్మా అని అడిగింది.
2: అండ్ షీ ఆస్క్డ్ వాట్స్ ద నేమ్ ఆఫ్ ది చైల్డ్.
1: అప్పుడు ఈమె అమృతపుత్రుడు అన్నాడు.
2: అండ్ దెన్ రెస్పాన్స్ వాజ్ ఈజ్ అమృతపుత్ర, ద సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
1: ఈ అమృతపుత్రుడా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు?
2: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ నేమ్?
1: ఈశ్వరుడే ఇచ్చాడమ్మా.
2: సెట్ ఇట్ ఇస్ ద నేమ్ గివెన్ బై ఈశ్వర హింసెల్ఫ్.
1: ఈశ్వరుడు ఇచ్చినటువంటి పేరు అమృతము.
2: ఇన్ ఫ్యాక్ట్ ఈశ్వర నేమ్ దిస్ అమృత.
1: కనుక ఈశ్వరుడే అమృతపుత్రుడు.
2: ఈశ్వర హింసెల్ఫ్ ఈజ్ ఇమ్మార్టల్.
1: అట్టి ఈశ్వరత్వం నుంచి ఏర్పడినటువంటిది అది కూడా ఈశ్వరత్వమే.
2: Therefore, whatever that comes from Ishvara is equally mortal.
1: Premaswarupulara.
2: Embodiments of law.
1: Meer kramakramena konni patagrandamulu meer em matram chadavatam ledu.
2: In fact, you are not going through those sacred texts.
1: Avi kuda meer chadivite gaani meeku ee naadu chadivetundi chadavulu meeku artham avutayi.
2: If you go through them well, study them, the ancient sacred texts, you will understand the present day books much better.
1: కనుక విద్యార్థులారా,
2: సో స్టూడెంట్స్,
1: కేవలం అమృతం అంటే ఏమిటో కూడా మీకు అర్థం కాదు.
2: యు డు నాట్ నో వాట్ అమృత ఈజ్.
1: శృణ్వంత విశ్వే అమృతస్య పుత్రః అన్నాడు.
2: యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: అమృత పుత్రుడు అయినటువంటి వాడికి ఎట్టి మృతులు కూడా ఉండవు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హ్యాస్ నో ఎండ్.
1: అటువంటి పేరును ధరించుకుని ఈనాడు విద్యార్థులు కాలేజీలకు వస్తుంటే అమృతపుత్రుడు అంటుంటే అమృతపుత్రుడు అనేటువంటి వానికి అనేక అర్థములు కూడా తీసుకుని అందరూ అమృతపుత్రుడుగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బి ఇమ్మోర్టల్ యాజ్ వి మూవ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ గాట్ టు లివ్ ఇన్ అకార్డెన్స్ ద టైటిల్ గివెన్ ద సన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: కనుక మనం పేర్లు పెట్టుకోవటం కూడాను తమాషాల కింద కాదు, శాశ్వతంగా పెట్టుకోవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ది నేమ్స్ ఆర్ నాట్ సింప్లీ గివెన్, వీ హావ్ టు లివ్ అప్ టు దోస్ నేమ్స్.
1: కనుక మనము పేర్లలో ఉన్నటువంటి యొక్క పవిత్రత మనం గుర్తించుకోవడానికి ఎంతైనా గ్రంథాలు చదవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గో త్రూ దిస్ టెక్స్ట్ విచ్ సర్టన్లీ స్పీక్ ఆఫ్ ద డెప్త్ అండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ సేక్రెడ్ నేమ్స్ గివెన్ టు అస్.
1: ఇటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ధర్మమును, సత్యనిత్యమైనటువంటి యొక్క పవిత్రతను మనం తెలుసుకోనలేకనే తప్పు మార్గంలో పడి అనేక రకములుగా మన చేతులారా మన వాక్ ద్వారా మనము క్షీణింపజేసుకుంటున్నాము.
2: సిన్స్ వీ హావ్ నాట్ అండర్స్టూడ్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ, వీఆర్ రూయింగ్ అవర్ సెల్స్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్, వీఆర్ డైవర్టెడ్, వీఆర్ పర్వర్టెడ్.
1: కేవలము మన నోటితోనే సత్యధర్మ శాంతి ప్రేమలని పలుకుతూ ఉన్నాము.
2: వి జస్ట్ ఎక్స్ప్రెస్ వెర్బలీ బై వర్డ్.
1: కానీ పలుకుతూ ఉన్నాము, కానీ ఆ పలికేటువంటి పలుకులకు తగినటువంటి యొక్క అర్పితం ఏమాత్రము చేయటం లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద వెర్బల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ లీడింగ్ టు ట్రాన్స్లేషన్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్.
1: కనుక అమృతపుత్రుడు అనేటువంటిది అమృతపుత్రుడే కానీ అమృతపుత్రుడు కాదు.
2: దేర్ఫోర్ వన్ ఈజ్ ఇమ్మోర్టల్ అండ్ నాట్ మియర్లీ ఇమ్మోర్టల్.
1: ఇటువంటి అమృతపుత్రుడు అనగా ఎప్పటికీ మృతి లేకుండా ఉండేటువంటి వాడు.
2: దేర్ఫోర్ ఇమ్మోర్టల్ మీనింగ్ ద వన్ హూ హాస్ నో ఎండ్ ఎనీ టైమ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను అమృతపుత్రుడే.
2: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇమ్మోర్టల్.
1: అందరూ అమృతపుత్రులే.
2: ఆల్ ఆర్ ఇమ్మోర్టల్.
1: అమృతపుత్రులైపోయి దానికి పెట్టినేమనేటువంటిది కొన్ని కల్పించుకుంటున్నాము.
2: హౌఎవర్ వి హావ్ గాట్ అవర్ ఓన్ థింగ్స్ అట్రిబ్యూటెడ్ టు దీస్.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ కూడాను ఈ పేర్ల యొక్క తత్వమును చక్కగా గుర్తించి వర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: యు ఆల్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లివ్ అప్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ ద నేమ్స్ దట్ యు హావ్.
1: ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎక్కడ కూడా ప్రత్యక్షంగా ఎవరూ చూడలేదు.
2: నో వన్ హ్యాస్ సీన్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర.
1: అతను కేవలం కైవాస నివాసి అని
2: వి సే దట్ హీ డ్వెల్స్ దేర్ ఇన్ కైలాస.
1: ఈ కైలాసవాసికి ఎట్టి పేరు కూడా ఉంటుండదు.
2: సో ద వన్ హూ రిసైడ్స్ దేర్ ఇన్ కైలాస ద పారడైస్ హ్యాస్ నో స్పెసిఫిక్.
1: కైలాసం అనగా ఎక్కడ ఉంటుండాలి?
2: కైలాస వేర్ ఈస్ ఇట్ ప్రెసెంట్?
1: మన వాక్ బంధన అయినప్పుడే కైలాసం అని కనిపెడుతుంది.
2: ద కైలాస యుల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వెన్ వన్స్ వీ రిఫ్రెయిన్ ఫ్రమ్ టాక్ ఇన్
1: మౌనం. మౌనం వహించాలి.
2: వీ హావ్ టు అబ్జర్వ్ సైలెన్స్.
1: ఏ విధమైనటువంటి మౌనం?
2: వాట్ కైండ్ ఆఫ్ సైలెన్స్?
1: మాట యొక్క మౌనం ధరించాలి.
2: We have to just withdraw from talk.
1: Kevalam maatadam maatram maanivesthe adi prayojanam ledu.
2: Not simply keeping quiet, not simply not talking.
1: Kanuka maatala yokka tattvamu mana yokka marmam yokka tattvamu divyatvamto koodinatundi maatalato untundali.
2: In fact, every word carries with it the principle of divinity, the principle of life.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: మీరందరూ కూడా అమృతపుత్రులే.
2: యూఆర్ ఆల్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ అమృతపుత్రులు అయినటువంటి మీకు ఈ మృతి రావడానికి కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ దిస్ ఎండ్ ద లాస్ట్ మూమెంట్ బీయింగ్ ఇమ్మోర్టల్?
1: మీరు మృతిని మీరు తప్పక స్మరిస్తున్నారు.
2: Because you always think of this end, the death.
1: కానీ దానిని ఏమాత్రం కూడా మనం తరించరాదు.
2: You should never think of the last moment.
1: తప్పక మనం నిరంతరం కూడాను అమృతపుత్రుడము అని చెప్పాలి.
2: We have to constantly entertain the thought, remind ourselves that we are immortal.
1: కనుక మీరు అమృతపుత్రుడే కాని అన్యపుత్రులు కాదు.
2: Therefore, truly speaking, you are immortal and you should not think otherwise.
1: కనుక మీరు ఎక్కడ ఏ పేరు వచ్చినప్పటికీ మీరు మొట్టమొదట అమృతపుత్రుడు అని పెట్టుకోండి.
2: వాట్ ఎవర్ నేమ్ యూ మే హ్యావ్, ఫస్ట్ నో దట్ యు ఆర్ ఇమ్మార్టల్ అమృతపుత్ర.
1: అమృతపుత్రుడు అనుకుంటే కూడా చాలా దోషం ఏర్పడుతుంది.
2: అండ్ ఇఫ్ యూ థింక్ అమృత ఫాల్స్హుడ్ ఇస్ అ బిగ్ మిస్టేక్.
1: అమృతపుత్రుడు అని చెప్పారు.
2: యూ షుడ్ సే అమృతపుత్ర, ద సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.

0: విద్యార్థులారా, ఈనాడు రాత్రి పూర్తి కూడాను మేల్కొని భజన చేస్తూ రావాలి.
1: యు బి అవేక్ అండ్ యు సింగ్, యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్.
0: మీరు ఎంతవరకు మేల్కొన్నారు, ఎంతవరకు మీకు ఫలితం అనేది పెడితే మీకు నిరూపిస్తాను.
1: భగవాన్ విల్ ప్రూవ్ అండ్ డెమోన్స్ట్రేట్ టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ డివోటెడ్, హౌ లాంగ్ వీ రిమైన్ అవేక్ దిస్ నైట్.
0: కనుక మేము బలవంతంగా మీరు ఏమాత్రము భజన చేయకూడదు. ఉత్సాహంగా
1: యూ షుడ్ నాట్ డూ భజన్స్ అవుట్ ఆఫ్ ఫోర్స్, యూ షుడ్ డూ ఇట్ విత్ ఆల్ బబ్లింగ్ ఎంథూజియాజం.
0: కనుక మీరందరూ నవ్వు ముఖంతో ఈ భజనలో ఏర్పడుకొని కూర్చొని నేను తెల్లవారి వచ్చినప్పటికీ ఈ ముఖాలంతా తేజస్గా మారుతూ రావాలి.
1: యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్ విత్ స్మైలింగ్ ఫేసెస్. బై ది టైమ్ భగవాన్ విల్ బి అమిడ్స్ట్ అస్ టుమారో మార్నింగ్ ఇన్ ది ఎర్లీ అవర్స్ హీ షుడ్ ఫైండ్ గ్లో ఆన్ అవర్ ఫేసెస్.
2: You are listening to the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Shri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
0: పవిత్రమైన ప్రకృతి యొక్క చిత్రములు, విచిత్రమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, చరిత్రమైనటువంటివి.
1: ది స్ట్రేంజ్ థింగ్స్ దట్ యు ఫైండ్ ఇన్ నేచర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సీక్రెట్, దే హావ్ గాట్ ఎ మెసేజ్ అండ్ దే ఆర్ మోస్ట్ నోబుల్.
0: ప్రకృతి ముంచునది, తేల్చునది, అనుగ్రహించునది, గ్రహించునది.
1: నేచర్ కెన్ సేవ్ ఎ పర్సన్, కెన్ డ్రౌన్ ఎ పర్సన్, కెన్ బ్లెస్ విత్ గ్రేస్, కెన్ ఆల్సో కాంప్రహెండ్ ఎవ్రీథింగ్.
0: ఇట్టి ప్రకృతి యొక్క తత్వాన్ని మానవుడు అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: It is very difficult for man to understand this kind of extraordinary aspects of nature.
0: Prakriti yokka anugrahamunu ponde nimittame manavudu ee jagattanandu aavirbhavistunnadu.
1: Man is taking his birth in this world in order to earn the grace of nature.
0: Kani ee nimittame taanu janminchinanu aneetuvanti satyanni gurtinchaka, విస్మరించి

0: కేవలము నేనే ఈ ప్రకృతికి నాథుడను అనేటువంటి అహంకారం చేత వెర్రవీగి వెర్రివాడై తన యొక్క దివ్యత్వాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ హీ ఫర్గెట్స్ ది పర్పస్ ఫర్ విచ్ హీ ఇస్ బోర్న్ అండ్ ఫిల్స్ హింసెల్ఫ్ విత్ ఈగోయిస్టిక్ టెండెన్సీస్ అండ్ దస్ బికమ్స్ మ్యాడ్ విత్ ద ఈగో అండ్ అరోగెన్స్.
0: గ్రహించున్నది అనుగ్రహించున్నది నిగ్రహించున్నది పరిగ్రహించున్నది అంతయును ఈ ప్రకృతి అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్ ఈస్ దిస్ నేచర్ విచ్ కెన్ బ్లెస్ విత్ గ్రేస్ విచ్ కెన్ గివ్ హిమ్ ది నాలెడ్జ్ విచ్ కెన్ గివ్ హిమ్ ద కంట్రోల్ దిస్ ఆస్పెక్ట్స్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: జీవిత సామ్రాజ్యం పైన ప్రకృతి యొక్క ఆధిపత్యం ఎంతైనా ఉంటున్నది.
1: నేచర్ హ్యాస్ సుప్రీమసీ అండ్ మాస్టరీ ఓవర్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: కానీ మానవుని యొక్క దివ్యత్వము ఈ మానవత్వం నుండి నిగ్రహించుకుని పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ రికగ్నైజింగ్ అండ్ గోయింగ్ ఓన్లీ అప్ టు ద హ్యూమన్ aspects of his nature, forgetting the divinity which is in him, he is ruining himself.
0: Samasta padarthamulu kudanu bhagavantuniki samattvame.
1: For God everything is equal.
0: Prapanchamanandugala samasta vastulu kudanu bhagavaswarupame.
1: Every object that you find in the world is verily the manifestation of God.
0: ప్రకృతి పరమాత్ముడు వేరుగా భావించరాదు.
1: వీ షుడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ నేచర్ అండ్ గాడ్.
0: ఇవి రెండు కూడా బింబ ప్రతిబింబములే.
1: ది రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్
0: అన్యోన్య ఆశ్రయములే.
1: దే ఆర్
0: అవినాభావ సంబంధములే.
1: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్ అండ్ మ్యూచువలీ రిలేటెడ్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని దృశ్యకల్పితమైనటువంటి రూపంలో ధరించి మానవుడు ఇది కేవలము భూతమైనటువంటిదిని కేవలము వస్తువాహనములతో కూడినటువంటిదిగా మనం భావిస్తున్నాము.
1: మ్యాన్ సీస్ ది మానిఫెస్టెడ్ నేచర్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ థింగ్స్ ఇట్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ అవుట్.
0: మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గురువు ప్రకృతి.
1: ఇట్ ఈస్ నేచర్ విచ్ ఇస్ ద ప్రైమరీ ప్రిసెప్టర్ ఫర్ మ్యాన్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
0: ఇలాంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గ్రహించుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ సచ్ గ్రేట్ ట్రూత్.
0: ప్రతి పదార్థము ప్రతి క్షణము ప్రతి విషయము ప్రతి వ్యక్తి కూడాను మానవునికి అనేక విధములైనటువంటి యొక్క ఆదేశములు అందిస్తుంటున్నవి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఎవ్రీ థింగ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ నేచర్ హ్యాజ్ ఎ మెసేజ్ టు కన్వే ఫర్ మ్యాన్.
0: ఇట్టి పరమ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటిదే పవిత్ర భారతదేశము.
1: భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ దిస్ లైట్.
0: ఇది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: రాయి మొదలు రత్నం వరకు,
1: ఫ్రమ్ స్టోన్ టు ఎ ప్రెషియస్ జెమ్,
0: పచ్చిక మొదలు పరంజ్యోతి వరకు,
1: ఫ్రమ్ ద ఇనర్ట్ థింగ్ టు ద మోస్ట్ ఇల్యూమినేటెడ్
0: మాల మొదలు మహనీయుని వరకు,
1: from the lowest caste to the highest
0: chima madalu enugu varakunu,
1: from ant to elephant,
0: sarvatramu bhagavantuni yokka swaroopamlu gaane visheshinchinatundi bharat. Idi
1: bharat is one which has believed that God exists in all these aspects.
0: Prati padartham kodanu poojaneeyamaina prati gaane visheshinchinatundi desham bharat desham.
1: Bharat is a country which has firm faith that every object is worthy of worship.
0: Kalukane kathinamainatundi silalanu kudanu pratishtimpa chesi shodashopacharamulu che poojimpabadutundadi bharat desham.
1: That is why in bharat you find that even a stone in the form of an idol finds acceptability and worship.
0: Tulasi ashwatthadi vrikshamulu kudanu aaradhistu untunnadi bharat desham.
1: Trees like ashwatha tree and tulsi have also been worshipped here.
0: గోవు అశ్వము, గజము ఇత్యాది మృగమును కూడా ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: యానిమల్స్ లైక్ కౌ, ఎలిఫెంట్ అండ్ హార్స్ ఆల్సో ఆర్ బీయింగ్ వర్షిప్డ్ ఇన్ భారత్.
0: చీమలకు కూడా చక్కెర వేసి పిండలు వేసి దానిని పోషించడానికి ప్రయత్నిస్తున్నది భారతదేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ వాంట్స్ టు ఫాస్టర్ ఈవెన్ హ్యాండ్స్ బై ప్రొవైడింగ్ దెమ్ షుగర్ అండ్ ఫ్లోర్.
0: కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, కోతులకు కూడాను భగవత్ ఆరాధనగా రూపొందింపచేసి వాటిని కూడాను గౌరవిస్తుండాలి భారతదేశము.
1: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ ఆఫర్స్ వర్షిప్ రికగ్నైజింగ్ ది డివినిటీ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యానిమల్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ డాంకీ, ఎ మంకీ ఆర్ ఎ డాగ్.
0: కానీ ఈ పవిత్రమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోలేని మూర్ఖులు భారతీయులు మూఢ విశ్వాసులని భావిస్తున్నారు.
1: Unfortunately, people who cannot recognize this particular basic truth foolishly describe Indians as foolish.
0: Kaadu kaadu. Bhagavati yokka premanu manavune varike parimitam kaakunda sarva pranalu kudanu Bhagavati yokka premanu pandinchali aneetvanti yokka vishalamaina bhavamuto inantamainatvanti yokka tattamuto ee vidhamainatvanti aadarshanni andistu vastunnadi Bharat desham.
1: But it is not true. Bharat is a country which is extending the love of God not merely for human beings but every living being, be it animals, birds or beasts.
0: ఇలాంటి భారతీయుల యొక్క సామాజిక న్యాయాన్ని కూడాను ఏ యొక్క ప్రపంచమునందు కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు.
1: The type of social justice that is obtained in Bharat cannot be obtained in any other country in the world.
0: ఈ తత్వజ్ఞానం యొక్క రహస్యాన్ని ఏ దేశం కూడాను గ్రహించుకోలేదు.
1: నో కంట్రీ హాస్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విచ్ ది ఫిలాసఫీ ఆఫ్ భారత్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వమును విశాలమైనటువంటి యొక్క దివ్య భావమును కూడినటువంటిది ఈ భారతదేశము.
1: భారత్ ఇస్ వన్ విచ్ కంబైన్స్ స్పిరిచువాలిటీ అండ్ ఇన్ డే టు డే లైఫ్.
0: కనుకనే ఉపనిషత్తులు కూడాను అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకూడదు.
1: దట్ ఈస్ వై ఉపనిషత్స్ ఆల్సో హావ్ డిక్లర్డ్ డు నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని విరోధం చేసినప్పటికీ భగవంతుని విరోధించినటువంటి వాడవుతాడు.
1: హూమ్ సో ఎవర్ యు హేట్ ఆర్ మేక్ ఎన్ ఎనిమీ యు వుడ్ హావ్ డన్ ఇట్ టువర్డ్స్ గాడ్ హింసెల్ఫ్.
0: నిర్ద్వేషో సర్వభూతేషు, ఎవరిని ద్వేషించినా కూడాను భగవంతుని ద్వేషించినట్టు అవుతుంది.
1: Whomsoever you hate or make enemy of would have been extended only to
0: sarva jeeva namaskaram kesavam pratihachyate anindi. Evariki namaskaram chesinappatikini vaaru endunnatvanti okka antaratma swaroopulaina paramaatmaniki namaskaram anindi.
1: To whomsoever you offer namaskar, it reaches the indweller of everyone.
0: Itti pavitramainatvanti bharatiya sanskrutini gurtinchukolenatvanti moodulu దీనిని అవిశ్వాసంగాను ఒక మూర్ఖత్వంగాను భావిస్తూ వస్తున్నారు.
1: ఫూలిష్ అండ్ అన్వైజ్ పీపుల్ హూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ సచ్ సీక్రెట్ ట్రూత్ హిడెన్ ఇన్ ఇండియన్ కల్చర్ కాల్ దోస్ పీపుల్ యాజ్ పీపుల్ హూ డు నాట్ నో థింగ్స్ కరెక్ట్లీ.
0: భారతీయుల యొక్క పవిత్రము, నిస్వార్థము, నిరంతరమైనటువంటి యొక్క దివ్యతత్వము ఇతరులు ఎవరు కూడా గ్రహించుకోలేరు.
1: ద సీక్రెట్నెస్ ఆఫ్ భారతీయ లైఫ్ and the uniqueness of Bharatiya life and the divinity that is hidden it cannot be easily understood.
0: Satyavantamainatvanti pavitramaina bharatiya samskrutini bharatiyule grahinchukolekapothunnaru.
1: Bharatiya samskruti which is so sacred and which is so divine has not been understood even by bharatiyas, Indians themselves.
0: Nama roopamulu veruga undinappatikini అందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం, ఏకత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను ప్రచారం చేస్తూ వచ్చింది భారతదేశం.
1: భారత్ హ్యాస్ ప్రీచ్డ్ దట్ దేర్ కుడ్ బి ఎ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ నేమ్ అండ్ ఫామ్ బట్ గాడ్ హూ ఇస్ ద ఇన్వెలర్ ఈజ్ కామన్ అండ్ ద సేమ్. దిస్ ఈజ్ వాట్
0: ఈ ప్రకృతి అంతా కూడాను పరమాత్మని యొక్క ప్రతిబింబమే.
1: ది ఎంటైర్ నేచర్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్
0: దీని యొక్క శాసనము కేవలం ఉల్లంఘించటకు ఎవ్వరికీ సాధ్యం కాదు.
1: నో వన్ క్యాన్ ట్రాన్స్గ్రెస్ ద లాస్ ఆఫ్ నేచర్.
0: ఈ నేచర్ యొక్క, ఈ సహజం యొక్క, సృష్టి యొక్క రహస్యాన్ని ఎవ్వరు కూడా మీరడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ గో అగెన్స్ ది లాస్ ఆఫ్ నేచర్.
0: ఇట్టి సత్యస్వరూపమైన, నిత్య స్వరూపమైన, నిర్మల స్వరూపమైనటువంటి ఈ దివ్యత్వాన్ని మానవుడు గుర్తించుకోలేయడానికి ప్రయత్నించటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ దిస్ బేసిక్ ట్రూత్, దిస్ గ్రేట్ ట్రూత్ అండ్ దిస్ డివైన్ ట్రూత్.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకునే నిమిత్తమై వచ్చినటువంటి మానవుడు ప్రపంచం యొక్క రహస్యాన్ని ఏమాత్రం కూడా విచారించక కేవలము వస్తువాహనములపైననే, విషయ సంబంధముపైననే తాను విహరిస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హూ హాస్ టేకన్ బర్త్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ హూ హీ రియలీ ఈజ్ ఈజ్ వేస్టింగ్ హిజ్ ఎంటైర్ టైమ్ ఇన్ లివింగ్ ఎ లగ్జూరియస్ లైఫ్ ఇన్ లివింగ్ ఎ వర్ల్డ్లీ లైఫ్.
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహము అనిత్యము, అశాశ్వతము, అసత్యమనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ ఈజ్ టెంపరీ, ట్రాన్సియంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లాస్ట్. దిస్ ట్రూత్ హెస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ బై మ్యాన్.
0: మానవుని పొట్ట మలమూత్రములతో చేరినటువంటి యొక్క కేవలము ఒక దిబ్బ వంటిది.
1: మ్యాన్స్ స్టమక్ మే బి కంపేర్డ్ టు a rubbish dump wherein all the unwanted things are dumped there.
0: ilanti anityamu asashtamainti yokka dehaanni aadharanga cheskuni nitya satyamainti yokka aatma tattvanni manam gurtinchali.
1: We should base on this body which is temporary but recognize the basic truth and the real truth.
0: deham anetundi kevalamu oka inupa pette vantedi.
1: Physical body may be compared to an iron safe.
0: ఈ ఇనుప పెట్టెలో పెట్టినటువంటి యొక్క ఆభరణములు మహా విలువైనటువంటివి.
1: The jewels hidden in this iron safe are extremely precious and valuable.
0: ఇక్కడ అందులో ఉంచినటువంటి విలువైనటువంటి యొక్క ఆభరణములను మేము గుర్తించుకొనలేక కేవలం ఇనుప పెట్టెనే ప్రధానమని మనం ఆశిస్తూ ఉన్నాం.
1: Not recognizing the precious jewels which this iron safe contains, we are wasting all our attention only on the iron safe which is valueless.
0: ee sadgunamulu sadaacharamulu satyavartana satchintanulu aneetunte oka viluvainatunte oka aabharanamulu ee malamutta durgandha mamsaraktamto koodinatunte ee deham nandu bhadra parichinatunte.
1: In this body are hidden the good conduct, the good behavior, the virtues and such great qualities which are very precious.
0: Anduvallani తిరుత్తుండారు వారు చెప్పారు.
1: తిరుత్తన్ ఆల్వార్ హ్యాస్ డిక్లర్డ్
0: మలినపు కొంప,
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ డర్టీ హౌస్,
0: రోగముల మ్రగ్గెడు సేవక గంప,
1: ఇట్ ఈస్ ఎ బాస్కెట్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్,
0: జాత సంచలనము పొందు దుంప,
1: దిస్ అండర్ గోస్ ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ అండ్ మాడ్యులేషన్,
0: భవసాగర మీదగలేని కంప,
1: దిస్ ఈజ్ వన్ విచ్ కెనాట్ హెల్ప్ యూ టు
0: అమ్ముల పదలము మన మెప్పు దలంప,
1: అండ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బెడ్ ఆఫ్ ఆరోస్,
0: మే నుశ్చలమని నంబబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే.
1: ఓ మైండ్ డూ నాట్ ప్లేస్ యువర్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ దిస్ బాడీ విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్, బిలీవ్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
0: ఇక్కడ జీవత్వాన్ని తాను గుర్తింపజేయలేదు, మనసును మాత్రమే ప్రచురింపచేశాడు.
1: హీ హాజ్ అడ్రస్డ్ only mind here, he has not addressed the
0: manishyanaga manase.
1: Man essentially means mind,
0: kani manishyani aakaranni maatrame aadharanga cheskuntunnamu, idi chaala porapaatu.
1: But we are only taking note of the physical form of man. This is a great mistake.
0: Manasu kaligina vaadu avuta chetane itaniki manishi ani peru vachindi.
1: As he has a mind, he has been described as మనిషి, ది వన్ హూ హాస్ ఎ మైండ్.
0: ఈనాడు ప్రపంచము ఉండవలసిన రీతిగా ఉండలేదంటే దీనికి మూల కారణమేమిటి?
1: ఇఫ్ యు సే దట్ ద వరల్డ్ ఈజ్ నాట్ ద వే దట్ ఇట్ ఆట్ టు బి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ స్టేట్?
0: మనిషి అంటే మనస్సే.
1: మ్యాన్ మీన్స్ హిజ్ మైండ్.
0: మనస్సు అంటే సంకల్పముల యొక్క కూడికే.
1: మైండ్ మీన్స్ ది కాంగ్లోమరేషన్ ఆఫ్ ద థాట్స్.
0: సంకల్పములు అనగా నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచారములే.
1: The thoughts essentially refer to the type of action that you carry on.
0: నడతలు మంచిగా ఉండినప్పుడే మనసు మంచిదిగా ఉంటుంది.
1: If your conduct is good, your mind would be good.
0: మనసు మంచిగా ఉండినప్పుడే మనిషి మంచివాడవుతాడు.
1: If your mind is good, man would be good, he would be good.
0: కనుక ఈనాడు లోకం మంచిగా లేదనుకుంటే నడతలు మంచిగా లేవనే దీని అర్థం.
1: If you say that the world is not all right today, it means man's conduct is not quite all right.
0: మన నడతలన్నీ కూడాను కేవలము ఒక దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి నడతలుగా ఉండాలి.
1: అవర్ కాండక్ట్ షుడ్ బి రియలీ డివైన్ సేక్రెడ్.
0: భగవంతుడు అనగా ప్రత్యేకం కాదు.
1: గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ సపరేట్ ఫ్రమ్ అస్.
0: మనుష్యాకారమే భగవత్ స్వరూపము.
1: ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: దైవం మానుష్య రూపేణ.
1: God essentially comes down in the form of
0: దైవంలో ప్రత్యేకమైనటువంటి రూపము లేవు.
1: God doesn't have a separate form of his own.
0: ఇలాంటి మనుష్య రూపంతో వచ్చినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవత్వంగా భావించి కేవలము ఒక లోక సంబంధమైనటువంటి విషయంలో దీనిని అంకితం గావించటము, ఇది మన యొక్క జీవితానికి విరుద్ధమైన మార్గము.
1: ఇట్ వుడ్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఇఫ్ వీ డు నాట్ రికగ్నైజ్ divinity which has taken a human form and waste our life asking unnecessary and useless things and waste our
0: ilanti pavitramainatvanti divya charitram lokaniki chaate nimittamai avataram appudappudu avataristu untuntai.
1: Avatars descend on the earth in order to teach these sacred lessons to humanity.
0: Nenu aneka pariyayanu cheppanu. Bhagavantudu avatarinchadamu nee samsaramunu nee baadhalanu nee kashtamulanu నీ దుఃఖములను నీ విచారములను రూపుమాపి నీకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చే నిమిత్తం కాదు అవతరించేది.
1: ఐ హావ్ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ నాట్ టు సాల్వ్ పెటీ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: ఈ కష్టములు ఈ దుఃఖములు ఈ విచారములు ఈ యొక్క బాధలు అన్నీ కూడాను సహజ సిద్ధంగా మన యొక్క కర్మ ఫలితంగా మనము వెంటాడుతూనే ఉంటుంటాయి.
1: ఆల్ ద డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ విచ్ యూ ఫేస్ ఇన్ లైఫ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్స్ విచ్ యూ హావ్ పర్ఫార్మ్.
0: కనుకనే కర్మానుబంధిని మనుష్యలోకే, ఈ కర్మానుబంధం చేతనే వచ్చినటువంటిది ఈ మనుష్య లోకము, కనుక ఇవి తప్పించడానికి వీలు కాదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ దట్ ది మ్యాన్ కైండ్ ఈస్ బౌండ్ by their own actions.
0: నీ యాక్షన్ కు తగినట్టుగా రియాక్షన్ ఉంటుంటుంది, నీ యొక్క కర్మలకు తగినట్టుగా దాని ఫలితం ఉంటుంటాయి.
1: ఆల్ ద రియాక్షన్స్ డిపెండ్ అపాన్ యువర్ యాక్షన్. ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ డిపెండ్.
0: ఒక నిలువుటద్దం ముందు నీవు నిల్చుకొని ఆ ప్రతిబింబానికి నమస్కారం చేస్తే ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబము ఆ నమస్కారం తిరిగి నీకు అందిస్తుంది.
1: స్టాండింగ్ బిఫోర్ ఎ మిర్రర్ ఇఫ్ యూ ఆఫర్ నమస్కార్ ది ఇమేజ్ అండ్ ది రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ ఆఫర్స్ యూ బ్యాక్ ది నమస్కార్.
0: ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబాన్ని నీవేమైనా దండించి లేక దానిని ఏమైనా ఒక విధమైనటువంటి ఒక క్రూరంగా మాట్లాడినప్పుడు అది కూడాను నీకు అదే విధంగా దండించి ఆ క్రూరంగా నీతో మాట్లాడుతుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ హార్ష్ టు ది ఇమేజ్ ఇన్ సైడ్ ది మిర్రర్ ది ఇమేజ్
0: దీనిని బట్టి మన కర్మలను బట్టి మన ప్రతిఫలములు వస్తుంటాయి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ వీ కెన్ రికగ్నైజ్ that all the fruits of our action depend upon the type and the nature of action that
0: భారతీయుల యొక్క ప్రధానమైనటువంటి విశ్వాసము మూడు.
1: There are three important beliefs on which Bharatiya life is based.
0: కర్మ ఫలము అనేటువంటిది ఒకటి.
1: One is the fruits of action.
0: మనము చేసిన దానిని తప్పించుకొనటకు వీలు కాదు, దానిని అనుభవించాలి అనేటువంటిది కర్మ సిద్ధాంతం.
1: The law of karma states that it is impossible to escape the fruits of your own actions.
0: Rendavadi avatara tattvamu.
1: The second one is the principle of avatara.
0: Avatara anaga daivatvanni vishwasinchatam.
1: Avatara tattva refers to having faith in divinity.
0: Manavattvam kevalamu daivam nundi aavirbhavinchinatvanti aneetvanti oka satyam.
1: Human life has emerged from divinity alone. This is a truth.
0: మానవుడనగా కేవలము ఈ ఆకారంతో కూడినటువంటి వాడు కాదు.
1: మ్యాన్ డస్ నాట్ మీన్ దట్ ఫిజికల్ ఫామ్ అలోన్.
0: మనుష్య జన్మము కేవలం ఒక దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ మ్యాన్స్ బర్త్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: అమంగ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్.
0: దేనివల్ల దుర్లభము? పశుపక్షి మృగాదుల వలె మనము తిరిగి తిని ఆనందించి సుఖనిద్రాదులతో భోగ భాగ్యములు అనుభవించినంత మాత్రమున మనం కూడాను పశుపక్షివాదుల వలె ఉండవచ్చును కదా. ఇంకా మానవుడు ఇందులో దుర్లభం అనేటువంటి యొక్క విషయంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ టెలింగ్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ లైఫ్? ఇఫ్ వీ వేస్ట్ అవర్ లైఫ్
2: లైక్ అనిమల్స్ అండ్ బర్డ్స్ లివింగ్ ఇన్ ది సేమ్ వే ది అనిమల్స్ అండ్ బర్డ్స్ లివ్.
0: నిత్యానిత్య విషయ పరిశీలనాశక్తి మానవునికి ఒక్కడికి మాత్రమే ఉంటుంది.
2: మ్యాన్ అలోన్ హ్యాస్ ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు డిస్టింగ్విష్ వాట్ ఈస్ గుడ్ అండ్ టు డిస్టింగ్విష్ ఇట్ ఫ్రమ్ బ్యాడ్.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలమును కూడా గుర్తింపజేసేటువంటి ఒక దివ్య శక్తి ఒక్క మానవునికి మాత్రమే ఉంటుంది.
2: హీ హ్యాస్ ద డివైన్ పవర్ టు రికగ్నైజ్ ద టైమ్ సెన్స్ ఆఫ్ పాస్ట్ ద ప్రెసెంట్ అండ్ ద ఫ్యూచర్.
0: కనుకనే ఇది మానవత్వంలో ఒక దుర్లభత్వంగా దీన్ని భావిస్తూ వచ్చారు.
2: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్.
0: అయితే మానవుడు భవిష్యత్తును యోచించవచ్చు.
2: మ్యాన్ కెన్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
0: మానవుడు గడిచిపోయిన దానిని చింతించవచ్చు.
2: మ్యాన్ కెన్ ఆల్సో థింక్ ఆఫ్ ది పాస్ట్.
0: జరిగేటువంటి దానిని అనుభవించవచ్చు.
2: మ్యాన్ కెన్ ఎక్స్పీరియన్స్ ది ప్రజెంట్.
0: అయితే ఇది కూడాను మానవునికి విరుద్ధమైనటువంటి ఒక మార్గమే.
2: బట్ ఇన్ ఎ వే దిస్ ఈస్ ఆల్సో కాంట్రరీ టు హ్యూమన్.
0: గడిచిన దానిని చింతించకూడదు.
2: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ద పాస్ట్.
0: కారణమేమనగా గడిచిపోయినటువంటిది ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం.
2: ది రీజన్ ఈజ్ దట్ ఫ్రూట్స్ ఆఫ్ అవర్ ఓన్ పాస్ట్.
0: ఎంత చింతించినప్పటికీ గడిచినటువంటిది ఒక్క క్షణమైనా మనకు ముందుకు రాదు.
2: హౌ మచ్ యు మే వరీ అండ్ బాదర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ద పాస్ట్ టైం.
0: భవిష్యత్తును విచారించిన అవసరం లేదు.
2: యు షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్. దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్.
0: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రీజన్?
0: రేపటి వరకు నేను ఉంటాననేటువంటి ష్యూరిటీనే లేదు. ఇంకా భవిష్యత్తును ఎందుకు విచారించాలి?
2: వేర్ ఇస్ ది ష్యూరిటీ దట్ వుడ్ బి అలైవ్ టిల్ టుమారో?
0: రేపు అనుకుంటే ఈనాటికే మనం పోవచ్చును.
2: We may go away from this world today itself.
0: Aithe vartamanaanni gurtulo unchukomani cheppindi.
2: But it has said that remember always your present.
0: Anaga idi vartamanam, idi present, present, present annam.
2: Go on reflecting and remembering the present as present.
0: కాని భగవద్ దృష్టిలో ఇది ప్రజెంట్ కాదు, ఇది సాధారణమైన ప్రజెంట్ కాదు, ఇది ఆమ్నీ ప్రజెంట్.
2: బట్ ఇన్ ది డివైన్ రెకనింగ్ అండ్ విజన్ దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ ప్రజెంట్. దిస్ ఇస్
0: ఆమ్నీ ప్రజెంట్ అన్నామంటే గడిచిపోయిన దాని యొక్క రిజల్ట్ ఈ ప్రజెంట్ లో ఉంటుండాలి. ఈ ప్రజెంట్ లో మనం చేస్తున్నటువంటి యొక్క ఫలితము రాబోయేటువంటి కూడా ఈ ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
2: వై డూ యూ డిస్క్రైబ్ దిస్ ప్రజెంట్ యాజ్ ఆమ్నీ ప్రజెంట్? ది రీజన్ ఈజ్ the fruits of the past actions we are having in this present.
0: And only trepa vastundadi ippudu.
2: You are getting the belch in accordance with the type of food.
0: Ippudu tirabayedi repudu dinam belch vastundi anaga oka idi vastundi trepu.
2: And the type of food that you have taken
0: raboye trepuku vachunnatundi trepuku present e pradhanamu gadichi poyinadi raboyetundi kudanu present lone untundadi.
2: The past has its lessons for the present. And the present is going to determine the future.
0: Aithe anta gaadhamaina anta dirghamaina aalochana lekapovatam cheta manavudu past present future anaga gadachinatvanti darini raaboyetvanti darini vartamananni chintistu untadu.
2: But man is not thinking so deeply as to recognize the importance of present. Therefore he worries himself about the past and the future.
0: Ee yokka bhoota bhavishyat vartamanam anetvanti daivatvamulo undavu.
2: But in God you cannot find this kind of past, present.
0: ఇది దివ్యత్వానికి పూర్తి విరుద్ధమైనటువంటిది.
2: This is contradicting the divinity itself.
0: ఒక చిన్న ఉదాహరణము.
2: One small example.
0: స్వామి రాబోయేటువంటిది తెలుసు కదా, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా, స్వామి ఈ యొక్క బాత్రూమ్ లో పడిపోయేటువంటిది స్వామికి తెలియదా అని కొంతమందికి ఆలోచన కలుగుతుంటది.
2: Some people have got these thoughts. Swami knows the future and Swami knows that he would be falling in bathroom. Does he not know this much?
0: Aithe naaku future naaku telustunu kaani itarla future nu nenu yochisthanu kaani deeni future nenu eppudu yochinchanu.
2: I know my
0: ee satyanni chakkaga gurtinchali.
2: I know my own future but I would never bother about the future of this body or myself. I will always think of the future of others. This truth must be very clearly recognized.
0: ఇది కర్తవ్యం యోగం ఉచ్యతే. అప్పటి కర్తవ్యాన్ని అప్పటికి నేను చింతిస్తాను.
2: I always concern myself about the duty for the present.
0: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
2: All these things come and go.
0: ప్రతి ఒక్కటి కూడాను ఈ జగత్తు లోపల passing clouds.
2: Everything
0: రావటం పోవటం రావటం పోవటం.
2: ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ లైక్ ఎ పాసింగ్
0: ఈ మధ్య లోపల ఎన్నో రకములైనటువంటి యొక్క అనుభూతులు కూడా భావనలకు కొంతవరకు చేజిక్కుతుంటాయి.
2: ఇన్ ది ప్రాసెస్ ఎ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ బి గెయిన్డ్ బై పీపుల్.
0: ఈ యొక్క అనుభూతిని మాత్రం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ ఆల్వేస్ రికగ్నైజ్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
0: భగవంతుడు ఏ అవతారం నందు కాని రామ కృష్ణ మత్స్య కూర్మ వరహ వామన ఇలాంటి అవతారములన్నీ కూడాను కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క ఫలితమును మాత్రమే మీరు గుర్తిస్తూ వస్తున్నారు, కానీ ప్రతి అవతారం కూడాను వచ్చేది ఒకే ఒక లక్ష్యం.
2: వాట్ ఎవర్ ఇన్కార్నేషన్ బీట్ రామ మత్స్య కూర్మ ఎనీ అవతార్, దేర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్ అస్ టు వై an avatar and incarnation
0: manaviki prema tattvanni nerpinche kosam vastunnayi.
2: All the incarnations come in order to teach the principle of love to man.
0: O manavuda, neeku prema lekapovatam chetane, neeku swartham kalagatam chetane inni vidhamlainatundi bandhanaku ee yokka jagatlo nivu chikkubadi untunnavu.
2: O man, you are bound by so many things because you are filled with selfishness and because you do not have that love manifesting in you.
0: Tyagamu prema ee rendu neevu kaliginappude neevu divyattvam enti manavattvanga roopondutavu.
2: Cultivate sacrifice and love, then you get transformed into total divinity.
0: Tyagamu leni manavudu kevalamu rogamunande nasistadu.
2: A man without sacrifice ruins himself only in diseases.
0: ప్రేమ లేని మానవుడు జీవించినటువంటి ఒక శవంగా రూపొందుతాడు.
2: A man without love is a living death.
0: కనుకనే మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది ఒక్క ప్రేమ త్యాగం.
2: ది డివినిటీ ఆఫ్ మ్యాన్ కెన్ బి రికగ్నైజ్ ఓన్లీ ఇన్ సాక్రిఫైస్.
0: ప్రేమకు ప్రేమనే దానికి సరి అయినటువంటి ఫలము.
2: లవ్ అలోన్ ఇస్ ద రివార్డ్ ఫర్ లవ్.
0: ప్రేమకు ప్రేమనే సాక్షి.
2: Love is a witness of love.
0: Premaku bhayam ledu.
2: Love knows no fear.
0: Karanam emanaga prema paripurnamantu reetiga untuntadi.
2: The reason is love is full in itself.
0: Premalo swartham ledu.
2: There is no selfishness in love.
0: Prema prema nimittamai undatam chetane bhayam shunyanga untadi.
2: Love lives for itself and therefore there is no room for fear in it.
0: Kanukani premanu nerpe nimittamai avataramulu ఈ జగత్తు నందు అవతరిస్తూ ఉంటాయి.
2: ఇన్కార్నేషన్స్ కమ్ డౌన్ టు ఎర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ లా ఆఫ్
0: ఏకత్వంలో ఉండినటువంటి యొక్క అనేకత్వాన్ని జగత్తును చూస్తుండాలి, కానీ భగవంతుడు అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని నిదర్శింపచేస్తాడు.
2: ద వరల్డ్ సీస్ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ గాడ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ.
0: కనుకనే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
2: Unity in diversity is the law.
0: ఈ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని భగవంతుని ద్వారానే నేర్చుకునేటకు సాధ్యమవుతుంది.
2: One can learn this basic truth only through divinity and through God.
0: కృష్ణావతారము కేవలం లీలావానుష విగ్రహం అని, ఆదర్శ మూర్తి అని, పవిత్ర చక్రవర్తి అని, ఆత్మస్వరూపమని భావిస్తూ వచ్చారు.
2: People have been thinking that the incarnation of Krishna is an ideal person and he holds out certain ideals for the world.
0: Bhaktulu yokka pavitramaina nirmalamaina nischalamaina nishwarthamainatundi yokka tattvanni jagattunuku prakatimpa cheyataniki bhagavantudu avataristuntadu.
2: God comes down to earth as an incarnation in order to show to the world the sacredness, the purity and the ideals of devotion.
0: Madhya madhya konni rakamulainatundi yokka karmalanu aacharistu దుర్మార్గులను హింసిస్తూ, సన్మార్గులను పోషిస్తూ, ధర్మాన్ని పోషిస్తూ, అధర్మాన్ని నశింపచేస్తూ వస్తున్నాడని మనం భావిస్తున్నాం. అది నీ దృష్టిలో ధర్మ నిగ్రహము అధర్మము యొక్క దీనిని నాశనము అనుకుంటున్నావే, కాని భగవంతుడు ధర్మరక్షణ అధర్మాన్ని నాశనము అనేటువంటిది కూడా భగవంతుని లేదు.
2: యూ మే బి థింకింగ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్ దట్ గాడ్ ఇన్కార్నేట్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ అండ్ డిస్ట్రాయ్ వికెడ్నెస్ and
0: భగవంతుని దృష్టిలో చెడ్డది అనేటువంటిదే లేదు.
2: బట్ దిస్ ఇస్ రాంగ్. ఇన్ గాడ్స్ వ్యూ
0: ధర్మము తన సంకల్పం నుంచి ఆవిర్భవించినటువంటివే కనుక తన సంకల్పం పవిత్రమైనది కదా.
2: ఎవ్రీథింగ్ హాజ్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ హిస్ విల్.
0: ప్రతి పదార్థాన్ని ప్రతి వ్యక్తిని మనం ప్రేమించినప్పుడే భగవంతుని ప్రేమించిన వారం అవుతాం.
2: ఓన్లీ వెన్ వీ లవ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ ఓన్లీ వుడ్ హావ్ ట్రూలీ లవ్డ్ గాడ్. ఎవరిని
0: ద్వేషించినా మనం పరమాత్మను ద్వేషించినటువంటి వారం అవుతాం.
2: హూమ్ సో ఎవర్ యూ హేట్ యూ వుడ్ హావ్ హేటెడ్ గాడ్ హింసెల్ఫ్.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వసత్తుమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుని యొక్క తత్వము భక్తుని యొక్క భావం పైన ఆధారపడి ఉంటుంటుంది.
1: గాడ్స్ యాక్షన్స్ డిపెండ్ అపాన్ ద డివోటీస్ అండర్స్టాండింగ్.
0: భగవంతుణ్ణి భగవంతుడా, నా బాధను నీకు కనిపించటం లేదా, నా రోదను నీకు వినిపించటం లేదా, నా కష్టమును నీవు కంటితో చూడటం లేదా అని ఎవరు ప్రార్థిస్తుంటారో వారి దగ్గర కేవలము బలుపుల వలె కన్నులు మాత్రమే ఉంటుంటాయట, శ్రోత్రములు మాత్రమే ఉంటుంటాయట, నేత్రములు మాత్రమే ఉంటుంటాయట, స్వరూపం ఉండదట.
1: బిఫోర్ పీపుల్ హూ గో ఆన్ ప్రేయింగ్ దట్ గాడ్ హ్యావ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు సీ అవర్ ప్రేయర్స్ అవర్ డిఫికల్టీస్ అండ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ అవర్ సారోస్ దేర్ యూ కెన్ గెట్ గాడ్స్ ఐస్ అండ్ గాడ్స్ ఇయర్స్ ఓన్లీ బట్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ సీన్.
0: కానీ ఈనాటి సాధకుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదనగా,
1: ది పొజిషన్ ఆఫ్ టుడేస్ సాధకాస్ ఈజ్
0: జానాది సమయమునందు యోగరీతిలుగా ఉంటుంటారు, వారు యోగుల వలె ప్రకటిస్తారు.
1: అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ మెడిటేషన్ దే గివ్ ది ఇంప్రెషన్ దే ఆర్ యోగీస్ దెమ్సెల్వ్స్.
0: కానీ ఆ ధ్యాన సమయం సమాప్తి అయినదా తిరిగి నిత్య జీవితంలో నిరంతరము వాడు భోగములోనే మునిగి ఉంటాడు.
1: బట్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ మొమెంటరీ ధ్యాన హీ స్టార్ట్స్ లివింగ్ ఎన్ ఇంటెలిజెంట్ లైఫ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ ఈస్ ఓవర్.
0: కృష్ణుడు చెప్పినటువంటిది సతతం యోగినః అన్నాడు.
1: బట్ దిస్ ఈజ్ నాట్ వాట్ హెస్ బీన్ టోల్డ్ బై కృష్ణ. యూ షుడ్ బి యోగి ఆల్వేస్.
0: మనము తెల్లవారి యోగి, మధ్యాహ్నం భోగి, రాత్రి రోగి, ఈ విధంగా మారుతుంటే ఇంకా సతతం యోగినః అనే ఏ రీతిగా మనం భావించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యు ఆర్ ఎ యోగి ఇన్ ద మార్నింగ్ అండ్ ఇంటెలిజెంట్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అండ్ గెట్ డిసీజెస్ ఇన్ ద ఈవినింగ్, హౌ కెన్ యూ
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకూడను ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది అనుభవించినా ఇది భగవద్భావంతోనే ఉంటుండాలి.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ the feeling of divinity at all times and in all places whatever you do whatever
0: kevalam nee swarthamne nee kashtamulu yandu bhagavantuni nindinchatamu sukhamulu yandu bhagavantuni varninchatamu idi kevalam swartha swaroopamainatundi sankuchitamaina bhavamu.
1: criticizing god whenever you are having some problems and difficulties, praising god whenever your wishes are fulfilled is a narrow way of looking at god.
0: idi vishalamaina bhavam kaadu.
1: this is not a broad understanding of God.
0: ye samayamunaku ye kalamulo eppudu ye reetiga edi jaruguno adi jaragaka tappadu.
1: at what time in what place what happens is bound to happen. this cannot be changed.
0: edi jarigina kudanu idi bhagavat prasadangane manam bhavinchali.
1: whatever happens must be treated as a gift of God.
0: atti premanu manam penchukunnappude నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ ట్రూ లవ్ స్పిరిచువాలిటీ స్ప్రింగ్స్ అప్ ఇన్ యువర్ హార్ట్ ఆటోమేటికలీ.
0: కేవలం లోక సంబంధమైన బాంధవ్యత్వాన్ని మాత్రమే మనం పెంచుకోరాదు.
1: వీ షుడ్ నాట్ ఓన్లీ డెవలప్ ది ఫిజికల్ రిలేషన్షిప్స్ అండ్ ఓన్లీ రిలేషన్షిప్స్.
0: అంత సంబంధమైనటువంటి ఆత్మతత్వమే దీనికి నిజమైనటువంటి శాశ్వత సంబంధము.
1: ది ఇన్నర్ ఆత్మిక్ రిలేషన్షిప్ ఈజ్ ద ట్రూ రిలేషన్షిప్.
0: ఎక్కడికి వెళ్లినా ఏది చూచినా భగవత్ యొక్క ఆనందమే నా ఆనందం.
1: టు విచెవర్ ప్లేస్ యు గో వాట్ ఎవర్ యు సీ యు షుడ్ కన్సిడర్ గాడ్ జాయ్ యాజ్ యువర్ జాయ్.
0: కేవలం ఇది దేహం యొక్క ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ షియర్ ఇన్స్ట్రుమెంట్.
0: దీన్ని నడిపించేది, నడిచేది, అనుభవించేది, అనుభవింప చేసేది అంతా తన యొక్క దివ్యత్వమే.
1: ఇట్ ఈస్ గాడ్స్ విల్ which makes this move, which makes this enjoy, which makes this live, and which makes this
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకునలేనటువంటి యొక్క మానవులు, మేము భక్తులము, మేము సర్వసంగ పరిత్యాగులము, మేము భగవంతునికి సన్నిష్ట సంబంధులము అని భావిస్తుంటారు.
1: మ్యాన్ హూ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ థింక్స్ దట్ హీఈస్ క్లోజ్ టు గాడ్, హీ నోస్ గాడ్ అండ్ హీఈస్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ గాడ్ అండ్ సచ్ గ్రేట్ థాట్స్ యుడ్ బి గెటింగ్.
0: ఒకానొక సమయంలో పరమ భక్తులని వెర్రవీగేటువంటి వెర్రివారిని పరీక్షింపజేసుకోని,
1: వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దోస్ పీపుల్ హూ థాట్ దట్ దే వర్ వెరీ గ్రేట్,
0: లీలా మానస విగ్రుడైనటువంటి కృష్ణుడు ఒక చిన్న నాటకం ఆడుతూ ప్రయత్నించాడు.
1: కృష్ణ ఎనాక్టెడ్ ఎ స్మాల్ డ్రామా.
0: ఒకనాడు ఏనాడు ఎవరు కని వినని ఎరిగినటువంటి యొక్క బాధను అనుభవించినట్టుగా నటన చేశాడు.
2: He acted as if he is suffering from a pain which was untold, unheard of, and such unbearable pain.
0: అనగా నా తలనొప్పి భరించడానికి వీలు కాలేదని ఒక పెద్ద టవల్ గట్టిగా చుట్టి చాలా బాధపడినట్టుగా అనుభవిస్తూ
2: He bandaged his head with a big towel and as if he is suffering from such unbearable headache.
0: ఇది ముందు జరగబోయేటువంటి యొక్క దీనిని గుర్తించే ఈ విధంగా వర్తిస్తూ వచ్చాడు కృష్ణుడు.
2: Knowing the future and the future events, he enacted this.
0: రుక్మిణి సత్యభామ జాంబవతి అందరు కూడాను ఈ చుట్టూ ఉన్నటువంటి స్త్రీలంతా చేరారు.
2: రుక్మిణి సత్యభామ జాంబవతి అండ్ ది అదర్ విమెన్ హూ వర్ దేర్
0: స్వామి ఏనాడు కూడాను ఈ బాధను మేము చూడలేదు కదా, ఈ బాధ ఎందుకోసం వచ్చింది, దీనికి ఔషధం ఏమిటి అని అనేక విధములుగా ఆవిడ ప్రశ్నిస్తూ వచ్చారు.
2: దే బిగాన్ క్వశ్చనింగ్ హిమ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ స్వామి వీ హావ్ నాట్ సీన్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ ఎర్లియర్ వాట్ ఈస్ దిస్ పెయిన్ హౌ డి యు
0: భరించుకోలేను ఇది చాలా షాక్ కొట్టినట్టుగా ఉంటుండాలి నేను ఇంకా తాళలేను అని అనేక రకాలుగా తాను విలపించినట్టుగా ప్రకటిస్తూ వచ్చాడు.
2: హి బిగాన్ జస్ట్ టెలింగ్ దట్ ఓ ఐ కెనాట్ బేర్ దిస్ పర్టికులర్ పెయిన్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ గివింగ్ మీ సచ్ ఎ ట్రెమెండస్ షాక్ అండ్ హీ బిగాన్ టెలింగ్ దిస్
0: దీనికి నివారణ మార్గం ఏమిటని వారు ప్రశ్నించారు.
2: దే క్వశ్చన్ హిమ్ వాట్ ఈస్ ది రెమెడీ ఫర్ దిస్ స్వామి
0: ఎవరైనా ఒక పరమభక్తుని యొక్క పాదధూళి తెచ్చి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ బాధ నివారణ అవుతుంది అన్నాడు.
2: ఇఫ్ ద డస్ట్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ కుడ్ బి బ్రాట్ అండ్ అప్లైడ్ టు మై హెడ్ ఐ విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ హెడేక్
0: ఆ వేళగా బ్రహ్మణుడు ఆసన్నమైనట్టుగా నారదుడు ప్రవేశించాడు.
2: జస్ట్ అట్ దట్ టైమ్ నారద ఎంటర్డ్ ఇన్ అన్ అప్రోప్రియేట్ వే
0: సత్యభామ రుక్మిణి జాంబవతి కూడాను నారదుని పట్టుకున్నారు. నారదా నారదా ఈ బాధను మేమేనాడు కూడా చూడలేదు, ఈ కృష్ణుని బాధను నివారించడానికి ఏమైనా నువ్వు ప్రయత్నించమన్నాడు.
2: రుక్మిణి సత్యభామ అండ్ జాంబవతి అప్రోచ్ నారద అండ్ ప్రే టు హిమ్ వెల్ నారద ప్లీజ్ లెట్ అస్ నో హౌ టు క్యూర్ దిస్ పర్టికులర్ పెయిన్.
0: నారదుడు కూడాను కృష్ణుడు ప్రశ్నించగా కృష్ణుడు ఇదే జవాబు చెప్పాడు. ఏ పరమభక్తుని యొక్క పాదధూళి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ యొక్క బాధ తగ్గిపోతుందన్నాడు.
2: When Narada questioned Krishna the reason, he said that only the remedy is if you can get the dust off the feet of a great devotee and put it on my head, I'll be freed from this headache, he said.
0: Narada prakaram ante aha inta parama bhaktaralani satyabhamane untundadi kada aame padaduli ivvochunu kada annadu.
2: Narada just said satyabhama is such a great devotee is here, the dust of her feet can be offered to you, isn't it, Krishna? I said.
0: Satyabhama chetulu nalupundi. Ayyo, nenu satini, Krishnudu naa pati. Sati yokka padaduli pati yokka sirasam paina veltamu, idi maha aparadham kada. Neku naraka prapti praptistundi. Nenu ee narakaanni anubhavinchalenu, naa padaduli ivvanu anindi.
2: Satyabhama felt embarrassed. She was only a wife for Krishna, and the dust of wife's feet, if it is put on the head of a husband, she would go to hell. I do not want to go to hell by giving the dust of my feet for
0: Rukmini kudanu ide jawabu cheppindi.
2: Rukmini repeated the same answer.
0: Iruvuru cheri narudunni pattukunnaru meekante parama bhaktulu lokamlo untunnara swami mee padaduli ivvochunu kada annaru.
2: Rukmini and Satyabhama asked Narada, can there be a greater devotee than you, Narada? The dust of your feet could be offered to Krishna.
0: నారదుడు చెప్పాడు, అమ్మా క్షణములో నేను వైకుంఠం చేరి మహావిష్ణువును సందర్శిస్తున్నాను, క్షణములో కైలాసం చేరి ఈశ్వరుని సందర్శిస్తున్నాను, క్షణంలో స్వర్గాన్ని చేరి సర్వసుఖములు అనుభవిస్తున్నాను, గోవింద నామము చేత నేను సర్వత్రా వ్యాపించి సర్వ ఆనందాన్ని అనుభవిస్తున్నాను, కానీ నా పాదధూళి కృష్ణుడు శిరస్సు పైన వేయటం వల్ల నేను నరకంలో భయపడిపోతాను, నాకు ఈ ప్రాప్తంతా దూరం అయిపోతుంది, నేను ఇవ్వను అన్నాడు.
2: Mother, I will not be able to give the dust of my feet because I would go to hell and lose all the privileges and the pleasures that I am having, like go by the name of
0: Bhagavatuni talapaina bhaktuni yokka padaduli veetama idi maha papam.
2: Is it that the dust of the feet of a devotee to be put on Krishna, this is the type of understanding on the part of these devotees.
0: తదుపరి చెప్పాడు, ఈ కృష్ణుని యొక్క నాటకం మరింత అధికమైపోతుంది, అబ్బబ్బా నేను భరించుకోలేను అంటున్నాడు, అరుస్తున్నాడు.
2: Krishna began shouting as if he is not able to bear the unbearable pain of the headache.
0: Narada cheppadu, Swami, deeniki taginatundi aushadam ekkada undo cheppite nenu okka chanamulo vedi teeskoni vastanu annadu.
2: Narada asked Krishna, Swami, let me know from where I can get the medicine.
0: Neevu gokulam velli gopikala yokka padadulu teeskunra tappak naaku nivaran avutund annadu.
2: Krishna said, go to Gopikas, get the dust of their feet, I would be free from the headache.
0: Chanamulo vellaadu gokulam.
2: He went to Gokulam in a moment.
0: Bazaarlo paata pettukuntu pothunnadu Govinda Damodara Namadeviti aya naamaanni smaristu poyetappudiki gopikalandaru Naradu yokka kantaswaram vini andaru velupala vacharu.
2: When he was going chanting and singing the name of God, Gopikas came running to him.
0: వచ్చి మా గోపాలుడు ఎట్టున్నాడు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ మధుర నుంచి వస్తున్నారా, గోపాలుడు బాగున్నాడా అని వీరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చారు.
2: Those people began showering a rain of questions to Narada. How is our Gopala?
0: Are you coming? విచారంతో నారదుడు చెప్తున్నాడు, గోపికలారా, కృష్ణుడు చాలా బాధలో ఉంటున్నాడు. ఏనాడు కూడా నేను ఇంతకాలమైనప్పటికీ అతని ఇంత బాధలు అనుభవించడం నేను చూడలేదు. ఈ బాధ నివారణార్థమై నేను ఔషధం కోసం ఇక్కడికి వచ్చాను అన్నాడు.
2: Narada told them, I had never seen Krishna suffering from such unbearable pain in my life. He is having a lot of pain and I have come here for taking some medicine.
0: Gopakala vinnaru, emiti Krishnudiki sira bharama, inta noppiga untundada, ee bada nivarananiki maa gokulamlo aushadham untundada, cheppandi ekkada undo mem teesistam annaru.
2: Gopikas asked Narada, is there some medicine in our gokulam? We will be prepared to give anything for the sake of Krishna. Please let us know.
0: Adhuli kavalata annadu Naradudu.
2: He asked, he wants the dust of your feet.
0: ఒక గోపికల ఇంటికి పరిగెత్తింది, ఓ పెద్ద బెడ్షీట్ తెచ్చింది. ఆ బెడ్షీట్ పైన గోపికలందరూ డ్యాన్స్ ఆడారు. ఆ పాదధూళంతా అయింది, ఇంత పెద్ద మూట కట్టి తక్షణం తీసుకుని వెళ్ళండి అని చెప్పింది అన్నారు.
2: వన్ గోపిక ర్యాన్ హోమ్ అండ్ బ్రాట్ ఎ బెడ్షీట్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ డాన్స్ ఆన్ ఇట్, కలెక్టెడ్ ఎ లాట్ ఆఫ్ డస్ట్ ఫ్రమ్ దర్ ఫీట్ అండ్ ప్యాక్డ్ ఇట్ అప్.
0: నారదా ఇంకా ఆలస్యం చేయదు, తక్షణమే తీసుకుని పోయి నా కృష్ణుని యొక్క బాధ నివారణ చేయమని చెప్పి కోరారు.
2: దే ప్రేడ్ దట్ రష్ ఇమ్మీడియట్లీ ఓ నారద అండ్ సీ దట్ అవర్ కృష్ణ ఇస్ ఫ్రీడ్ ఫ్రమ్ ద హెడేక్.
0: నారదునికి ఆశ్చర్యమేసి వేదశాస్త్ర ఇతిహాస పురాణములు లేనటువంటి మూర్ఖుల యొక్క స్వభావం ఇట్లనే ఉంటుంటుంది.
2: నారద వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్, దీస్ పీపుల్ ఆర్ టోటలీ అన్ఎడ్యుకేటెడ్, దే డు నాట్ నో.
0: గోపికలు కేవలం మూర్ఖులు,
2: దే ఆర్ ఫూలిష్ వన్స్.
0: గోపికలు చెప్పారు, నారద మా నరకమును కాదు ఇంకే విధమైనటువంటి ఒక లోకానికి పోయినా కూడా మాకు పర్వాలేదు, మా కృష్ణుడు బాగుంటే అంతే చాలు అన్నారు.
2: గోపిక సెట్ దట్ వీ డోంట్ మైండ్ గోయింగ్ టు ఎనీ వర్క్ హెల్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వన్ లైక్ దట్, ఇఫ్ అవర్ కృష్ణ కెన్ బి ఓకే వీఆర్ ఆల్ రైట్.
0: మా నరక ప్రాప్తో మా స్వర్గ ప్రాప్తో మా స్వార్థం మాకు అక్కర్లేదు, మా కృష్ణుడు బాగుండాలి, మా కృష్ణుడు క్షేమంగా ఉంటుండాలి అని కోరారు గోపికలు.
2: దే ఓన్లీ ప్రే దట్ అవర్ కృష్ణ షుడ్ బి ఆల్ రైట్. Which place we go, we are not at all helping, we are not at all bothered about it.
0: ఇక్కడ పాదధూళి ఇచ్చారో అక్కడ కృష్ణుడు ఆనందంగా నవ్వుతూ కూర్చున్నాడు.
2: The moment that these gopikas offered the dust of their feet to Narada,
0: ఇప్పుడు పోయి మూట ఇప్పేటప్పటికి కృష్ణుడు నవ్వుతున్నాడు, మందు తేకమునిపోయి నివారణ అయిపోయిందే నీకు.
2: By the time the Narada carried the dust to Krishna, Krishna was already happy and relieved of all the headache. He was totally cheerful.
0: ఏనాడు గోపికల యొక్క పాదధూళి ఇచ్చిరో ఆ నిమిషంలోనే నా యొక్క బాధ నివారణ అయింది అన్నాడు.
2: కృష్ణ సెట్ ద మోమెంట్ ద గోపిక గేవ్ ది డస్ట్ ఆఫ్ ద ఫీట్ టు యు దే
0: స్వార్థాన్ని త్యాగం చేసి నాకు ఏ ఫలితమో ఏమిటో అని ఫలితాన్ని విస్మరించి
2: సాక్రిఫైస్ యువర్ సెల్ఫిష్నెస్
0: జీవవంతుని యొక్క ఆనందమునే చింతించేటువంటి యొక్క గోపికలు పరమ భక్తులు అన్నాడు.
2: హీ డిక్లేర్డ్ that gopikas are the true devotees and great devotees because they are bhakti
0: untundi idi isthe naakem nashtamo idi isthe naakem kashtamo aneetundi tana swarthane tana drishtilo unchukunnatundi varu bhaktulu kaadani cheppadu krishnudu.
2: He declared that those people cannot be called devotees at all who go on thinking what would happen to them by doing such and such an act and who are immersed in the selfishness.
0: Nenu sarva jeevulu endu untunnanu,
2: I am residing in every living being.
0: Aa dhooli naade, aa padamu naade, aa sarasu naade,
2: that dust is mine, that foot is mine and that head is mine. Everything
0: Sarvata paadi paadam am tanadi.
2: My feet and my head are found everywhere. Everything belongs to me, he declares.
0: Nanugunugunagalara.
2: Can anyone comprehend me, understand me?
0: Inubadinalugulacha jeevudanu. అనయమునన్నట బాజుకుందునట అనవురేణు తృణకాస్తముదలుగా అనక్ అఖండ రూపుడవై వెలైదునట నన్ను గనుగొన్న గల్లరా.
2: కెన్ ఎనీవన్ కాంప్రహెండ్ మీ? ఐఎమ్ రిసైడింగ్ ఇన్ ఆల్ ది 84 lakh స్పీసీస్ అండ్ పార్ట్ ఆఫ్ దేర్ దెంసెల్
0: ఘనమగు దొంగలలో గజ దొంగను నన్ను గనుగొన్న గల్లరా.
2: ఐఎమ్ ది గ్రేటెస్ట్ థీఫ్ అమంగ్ ద థీఫ్. Can anyone comprehend me?
0: Kanuka, nee drishtilo vaadu donga anukuntavu, naa drishtilo vaadu nene.
2: In your understanding, he is a thief. In my understanding, he is I.
0: Ilanti divyatvanni prapanchaniki ekatvanga chaate nimittamai vachinatundi avataram.
2: The avatar comes down in order to teach this unity of existence to all human beings.
0: కనుక దైవత్వమైనటువంటిది కేవలము ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటుందాదని భావించరాదు.
2: We should not think that divinity is existing only in a specific form.
0: ఐక్యత కావాలి.
2: There is need for unity.
0: ఈనాడు జగత్తులో ఉండినటువంటి యొక్క సమస్యలు ఏ విధంగా కూడా నివారణ గావించడానికి వీలు కాదు.
2: It is not possible to solve the problems of the world today by any other means.
0: Unity, unity, unity. ఐకమత్యం అత్యవసరం.
2: యూనిటీ ఈజ్ ఎసెన్షియల్ ఓన్లీ బై యూనిటీ.
0: ఐకమత్యమే జీవితం యొక్క సూత్రము.
2: ద లా ఆఫ్ లైఫ్ ఈజ్ యూనిటీ.
0: ఈ సూత్రమునందే దైవత్వం యొక్క ఆనందం కలిగి ఉంటుండాలి.
2: యూ కెన్ గెట్ డివైన్ జాయ్ ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్.
0: ఆ యూనిటీ కలిగినప్పుడే ప్రతి మానవుని యందు కూడాను ప్యూరిటీ ప్యూరిటీ నిర్మలత్వం ఏర్పడుతుంది.
2: ఓన్లీ వెన్ దెర్ ఇస్ దట్ యూనిటీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ ఫైండ్ ప్యూరిటీ.
0: ఆ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
2: దట్ ప్యూరిటీ ఇట్సెల్ఫ్ బికమ్స్ డివినిటీ.
0: కనుకని ఐకమత్యం అత్యవసరము.
2: దేర్ ఫోర్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్.
0: ఏకత్వం చాలా అవసరము.
2: యూనిటీ ఈజ్ అబ్సల్యూట్లీ.
0: ఈ ఏకత్వాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై ప్రేమతత్వం చాలా అవసరము.
2: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ దిస్ వన్నెస్, ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ లవ్.
0: ప్రేమ చేత ఏమైనా కూడా మనం సాధించవచ్చు.
2: వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ త్రూ లవ్.
0: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
2: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: కనుక ప్రేమ చేత మనము సర్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ ఓన్లీ త్రూ లవ్.
0: ఒక చిన్న ఉదాహరణము, మీరు నమ్మవచ్చు లేకపోవచ్చు.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, యూ మే బిలీవ్ ఆర్ యూ మే నాట్.
0: ఈ 15 దినములు కూడాను కాలు కదిలిస్తే ఒక పెద్ద షాక్ వలె కలుగుతుంది.
2: ఆల్ దీస్ 15 డేస్ ఎనీ మూమెంట్ ఇన్ ద లెగ్ gives me a shock, unbearable.
0: రొద్దుల బయటికి వచ్చాను, అటు ఇటు తిరిగాను. భక్తులు చూచేటప్పటికి ఆ ఆనందంలో వారి ప్రేమ ఈ ప్రేమగా, ఈ ప్రేమ వారి ప్రేమగా నా దేహాన్ని మర్చిపోయాను.
2: This morning I came out of the silver door. When I saw the devotees, their love reached me, my love reached them. In that process I
0: forgot. కనుకనే భగవత్ తత్వం ఏదైతే వస్తుంది, ప్రేమను అనుభవించేకి, ప్రేమను అందించేకి.
2: Therefore, why does God descends? It is only in order to distribute.
0: Prema rahitamaina kintinto ye matram kudano manu aanandanni anubhavinchalemu.
2: We can never get delight and joy which does not have and love.
0: And Gopika kudano chepparata.
2: That is why even Gopika also sang like this.
0: Krishna,

0: కృష్ణ నీ ఒక్కతూరి మురళి వాయించు. ఏ విధంగంటే ప్రేమరహిత మరుభూములలో, ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ చవిటి భూములలో మా హృదయాల లోపల.
1: ఓ కృష్ణ, యూ ప్లే అప్ ఆన్ ద ఫ్లూట్ వన్స్, హౌ షుడ్ యూ ప్లే? యూ ప్లే ఇన్ సచ్ ఎ వే దట్ ఇన్ అవర్ బ్యార్న్ అండ్ డ్రై హార్ట్
0: ప్రేమాంకురములు పెంపొంద. ఈ ప్రేమ అంకురములు అనేటువంటిది ఈ సీడ్ నీ దాంట్లో నాటు.
1: యూ సో దిస్ సీడ్ అండ్ లెట్
0: నీ ప్రేమ అనేటువంటి యొక్క మొక్కలు ఇందులో నాటు.
1: సో దిస్ సీడ్ అండ్ పుట్ ఇట్ దిస్ సీడ్లింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఏ విధంగా నాటుతావు కృష్ణ? ప్రేమావేశముతో.
1: హౌ టు పుట్ దిస్ సీడ్లింగ్? త్రూ లవ్, అండ్ విత్ లవ్ యూ

0: You play the flute in such a way that let there be
1: దీనికి వర్షము ప్రేమనే, భూమిని ప్రేమనే, మొక్కలు ప్రేమనే, నాటటము ప్రేమనే, ప్రవహించటము ప్రేమనే, అంతా ప్రేమమయంగా ఉండినప్పుడే మేము ప్రేమతత్వంతో కృష్ణత్వాన్ని మేము పొందిపోతాం.
0: ద ల్యాండ్ షుడ్ బి ఆఫ్ మేడ్ ఆఫ్ లవ్. ద సీడ్లింగ్ ఈజ్ లవ్, ద రెయిన్ ఈజ్ లవ్, ద రివర్ ఈజ్ లవ్. దెన్ ఓన్లీ
1: అనగా మనం సర్వము ఏమి చేసినా కూడాను అంతా ప్రేమమయంగా ఉంటుండాలి.
0: దట్ మీన్స్ టు సే దట్ వాట్ ఎవర్ వి డూ ఇట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: ఒక పాత్రలో మనం పాయసం పోసి పెట్టి ఎన్ని రంధ్రాలు కొట్టినా అన్ని రంధ్రాల్లోనూ పాయసమే వస్తుంది, కానీ పాయిజన్ రాదు కదా.
0: ఇఫ్ దెర్ ఈజ్ స్వీట్ నెక్టర్ ఇన్ ఎ వెసల్, హౌఎవర్ మెనీ నంబర్ ఆఫ్ హోల్స్ యు స్ట్రైక్, యు గెట్ ఓన్లీ దట్ స్వీట్ నెక్టర్ ఓన్లీ త్రూ ఆల్.
1: కనుక మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే మనం చేసే పనులు ప్రేమని, చూచే చూపులు ప్రేమని, వినే విషయాలు ప్రేమని, చేసే పనులు ప్రేమని, అంతా ప్రేమమయమైనటువంటివిగా ఉంటాయి.
0: Therefore, if you can fill your hearts with love, your thoughts will be full of love, your looks will be full of love, your deeds will be full of love, your hearing will be full of love.
1: ఏదో మనం బాహ్యమైనటువంటి వస్తువులను మనం మార్చడానికి ప్రయత్నిస్తున్నామే కానీ అన్నింటికీ ఆధారమై ఆధేయమై ఉన్నటువంటి యొక్క ఆ భావాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్, వీఆర్ నాట్ ప్రిపేర్ టు చేంజ్ అవర్ ఓన్ ఫీలింగ్స్ అండ్
1: అన్నింటికీ మూలము కీలకమైనటువంటి ఏదో దానిని మనం పట్టడానికి ప్రయత్నించాలి.
0: ద రూట్ అండ్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ హావ్ టు జస్ట్ క్యాచ్ అండ్ వీ హావ్ టు జస్ట్.
1: ఒక రాజు తన రాజ్యంలో ఏ ప్రదేశంలోకి వెళ్ళినప్పటికీ ముళ్ళు లేకుండా చేయాలంటే అనేక మందిని కూలీలు పెట్టి ముళ్ళంతా ఏర్పించు కూర్చున్నాడట.
0: ఇట్ అపియర్స్ వన్ కింగ్ ఆస్క్డ్ ఎంప్లాయిడ్ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఆర్డర్ టు క్లీన్ హిస్ ఎంటైర్ కంట్రీ ఫ్రమ్ ద థార్న్. దిస్ ఇస్ నాట్ ఒక థార్న్స్ ఎనీవేర్.
1: తెలివితేటలు కలిగినటువంటి మంత్రి చెప్పాడట, రాజా ఈ విధమైనటువంటి దీనికి ధనము వ్యర్థం చేయటం ఎందుకు, ప్రజలను కష్టపెట్టడం ఎందుకు, నీవే ప్రదేశం వెళ్ళినా నీ కాళ్లకు ఇంక చెప్పులు వేసుకుంటే ఏ ముళ్ళు ఉంటే నీకేమి, ఎంత ముళ్ళులోనైనా నడచవచ్చును. కనుక నీ కాళ్లకు నీవు చెప్పులు ధరించడానికి ప్రయత్నించగాని ప్రపంచమంతా ముళ్ళు లేయడానికి లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము, ఇది వెర్రితనం అన్నాడట.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ టోల్డ్ దట్ వెల్ కింగ్, ఇట్ వుడ్ బి ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు క్లియర్ ఆల్ ద థార్న్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వేర్ ఎవర్ యు గో యు వేర్ ఫుట్ వేర్ so that you will be free from the thorn.
1: Oka rajuku kanulu jabbu therindata.
0: It appears a particular king has
1: oka vaidyulu cheppadata ee kanulu jabbu nivarana kavalante ekkada chusina kani oke green color chustu ginipothe ee kanulu jabbu potundannadata.
0: One eye specialist prescribed that to whichever side you see and whatever side you see it must be green, then your eyes will be free from any disease.
1: Painters kanta manchi demand vachesindi. రాజుగారు అందరినీ పెయింటర్ంతా ఏ చెట్లకు కానీ గుట్టలకు కానీ గోడలకు కానీ ఏక అన్నిటికీ చెట్లకు పుట్టకు గుట్టకు అంతటికీ గ్రీన్ కలర్ వేయమని చెప్పారట.
0: కింగ్ ఆర్డర్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ కింగ్డమ్ షుడ్ బి పెయింటెడ్ గ్రీన్ అండ్ దిస్ పెయింటర్స్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ వెరీ గుడ్.
1: ఒక మహనీయుడు ఆ రాజు దగ్గర చేరి, పిచ్చి రాజా ఈ విధంగా రంగులు వేసుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం, నీ కన్నులకు గ్రీన్ గ్లాసెస్ వేసుకో అంతా గ్రీన్ గానే కనపడుతుంది అన్నాడు.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ వెంట్ అండ్ టోల్డ్ హిమ్ వెల్ ఇట్ వుడ్ బి రాదర్ ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు డూ దిస్ ఇఫ్ యు కెన్.
1: అదే విధంగానే మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే ఇంక ఇతర వ్యక్తులను మనం ఏమి దూషించనక్కర్లేదు, భూషించనక్కర్లేదు, తిరస్కరించనక్కర్లేదు.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యు కెన్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ క్రిటిసైజింగ్ అదర్స్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కామెంటింగ్ అపాన్ అదర్స్.
1: కనుక హృదయాన్ని కేవలము విషయాలతో నింపుకునే బదులు ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎఫర్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లింగ్ యువర్ హార్ట్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఐడియాస్, ఫిల్ ఇట్ విత్ లవ్.
1: తలతో కేవలము పవిత్రమైన భావాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ఓన్లీ గుడ్ ఐడియాస్.
1: ఏది చేసినప్పటికీ స్వార్థరహితమైనటువంటి యొక్క పనులుగా మనం చేయాలి.
0: వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ సెల్ఫ్లెస్లీ.
1: కృష్ణుడు చేసిన పని అది.
0: కృష్ణ
1: అనేక రాజులను జయించాడు.
0: దట్స్ వాట్ కృష్ణ డిడ్. హీ కాంక్వర్డ్ ఎ నంబర్ ఆఫ్
1: ఈ రాజకీయాల్లో ప్రవేశించాడు.
0: హీ ఎంటర్డ్ ఇన్ టు దిస్ పొలిటికల్ లైఫ్.
1: ఈ కృత్రిమాలంతా కూడా నివారణ చేశాడు.
0: హీ ఆల్సో ఫ్రీడ్ ఇట్ ఫ్రమ్ ఆల్ ద టైప్ ఆఫ్ కన్నింగ్.
1: అపమార్గంలో పోయేటువంటి వాడిని అణగదొక్కాడు.
0: He put down people who
1: adhikari ayinatundi vaaniki adhikaram nandinchadu.
0: He gave power and authority to people
1: who were able to manage. Taanu maatram kiritam leni raju gaane unnadu.
0: However many number of kings he defeated and he conquered, he remained a king without a crown.
1: కంసుని వధించిన తరువాత,
0: after killing Kamsa,
1: కృష్ణుని వచ్చి ప్రార్థించినారు.
0: People went to Krishna and prayed to him.
1: ఈ మధురాపురిని తమరే పాలించవచ్చును కదా అన్నాడు.
0: స్వామి, you can become the king of this Madhurapuri and rule.
1: పిచ్చివాడ, నేను కింగ్ అయితే నేను ఒక్కడే అవుతాను, నేను కింగ్ మేకర్ గా ఉండాలి.
0: He said, well, if I become a king for this, I may have only this kingdom. I would rather be a king maker than a king.
1: కనుక నేను రాజులను తయారు చేసేటువంటి వాడిగా ఉండాలి.
0: I should be one who can prepare king.
1: రాజ్యం అక్కరలేదు.
0: I do not want this kingdom.
1: హృదయ సామ్రాజ్యం.
0: He remained a king without a crown.
1: కంసుని వధించిన తరువాత,
0: after killing Kamsa,
1: కృష్ణుని వచ్చి ప్రార్థించినారు.

0: దూరం చేసుకోవాలి. మేక్ యువర్ సెల్ఫ్ డిస్టెంట్ ఫ్రమ్ ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్స్. అందరి ఎందు దైవత్వమే ఉన్నదనేటువంటి సమత్వాన్ని మనం వహించాలి. యు హుడ్ యాక్సెప్ట్ అండ్ లివ్ ద లైఫ్ ఆఫ్ ఈక్వాలిటీ. ముఖ్యంగా ప్రకృతి యొక్క ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. బేసికలీ హు షుడ్ రికగ్నైజ్ ద లాస్ ఆఫ్ నేచర్. ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు. గాడ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ నేచర్. ఈ ప్రకృతికి ధర అని పేరు. దిస్ నేచర్ హ్యాజ్ అ నేమ్ కాల్డ్ ధర. ధర అనే అదే రాధాగా మారిపోయింది. దిస్ ధర when it is inverted it becomes radha.
1: Radha krishnudu anaga emi dhara paramaatma. Ide prakruti paramaatma yokka swaroopame radha krishnudu ani.
0: Radha krishna is a symbolic representation of the type of relationship that you get between nature and god.
1: Kanuka ee prakruti lopana manam cheyavalsinatvanti yokka kartavyanni chakkaga nirvartinchadaniki prayatniste ide nijamainatvanti aaradham.
0: If we can make efforts to discharge our duties in living in nature,
1: kartavyanni visvarinchi
0: giving up your own duty,
1: devullu badinchi
0: giving trouble to
1: devulni poojiste vachinatundi phaltam emuntundi.
0: What is it that you are going to get if you worship god?
1: Kanuka devullu badinchakunda chusko.
0: Do not hurt or cause pain to living being.
1: Cheppina matalanta vismarinchatamu,
0: not caring for the words of god,
1: dhyana poojalu cheyatamu,
0: doing worship and meditation is no good.
1: Matramu mana prayojanam ledu.
0: You are not going to achieve
1: edi chesina daiva karyamgane nu bhavinchi తప్పు లేదు.
0: వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ కన్సిడర్ దట్ యాజ్ ఎ వర్షిప్ ఆఫ్ గాడ్ అండ్ డూ ఇట్.
1: కేవలం పూజ చేస్తేనే భక్తి కాదు.
0: వర్షిప్ అలోన్
1: దేవాలయం పోయినంత మాత్రం భక్తి కాదు.
0: బై గోయింగ్ టు ఎ టెంపుల్
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మన దేహమే ఒక దేవాలయం.
0: కన్సిడర్ యువర్ బాడీ ఇట్సెల్ఫ్ యాజ్ టెంపుల్.
1: బాడీ ఇస్ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కానీ ఈ టెంపుల్ ఎలాంటిది అంటే ఒక పర్మనెంట్ టెంపుల్ కాదు, మూవింగ్ టెంపుల్.
0: But this physical body is not a permanent, a static temple.
1: ఈ దేహం ఎక్కడ పోతుందో, ఈ దేవాలయం ఎక్కడ ఉందో, అక్కడంతా దేవుడు ఉన్నాడు.
0: Wherever this moving temple goes, God resides there.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Recognize this great truth.
1: కనుక దేహానికి ఎన్నో రకములైనటువంటి బాధలు సంభవిస్తుంటాయి.
0: A number of difficulties and problems come to the body.
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది, ఎరుకలేదు.
0: The physical body which is made up of 5 elements, we do not know when this is going to leave the body.
1: Malamutra durganda mamsaraktame gaane kunugu javvajilu puttabovu.
0: This is not going to give perfumes.
1: Murano adavino udagamadyamuno eppudo vidiyedi erukaledu.
0: You do not know where you are going to die, whether it is in the midst of
1: karaka deham eppudu marpu chendeyatvantidi.
0: Physical body goes on changing momentum.
1: Ee anni aahara viharalato konni sambhavistuntayi, vastuntayi, potuntayi.
0: Certain things happen to this body on account of the food that you take. On account of carelessness, certain things happen to this body.
1: Kanuka manamu ee dehaanni lakshyam cheyakunda,
0: we should not give too much of attention to this body.
1: Manasunu maralchadaniki prayatninchali.
0: We should make effort to turn our mind and turn towards
1: God. Adi pedda prabodha.
0: This is the greatest message.
1: ఏదైనా బాధ కలిగినప్పుడు అబ్బా బాధనే బాధనే అనుకుంటే ఈ బాధ మరింత అధికమైపోతుంది.
0: Whenever you are having a little pain, if you go on thinking of the pain,
1: బాధ సమయమునందు ఇంకొక పని పైన నీ మనస్సును మరల్చాలి.
0: If you can turn your mind on some other work, then you will be
1: fine. అదే నరసింహం వచ్చి చెప్పాడు దిన్నము, స్వామి కూర్చోవటం ఒకే సోఫా పైన, భోంచేయటం అక్కడే, పండుకోవటం అక్కడే, కదలటమే లేదు. దీనికి రెస్ట్ ఎట్లనే ఉంటుంటుంది, రెస్ట్ కావాలి అని డాక్టర్స్ అంతా వచ్చి చెప్పారు.
0: నరసింహం కేమ్ అండ్ ఆల్ ద డాక్టర్స్ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ రెస్ట్ ఫర్ దిస్ బాడీ స్వామి.
1: రెస్ట్ అంటే ఏమిటి? పరుపు వేసుకొని మంచిగా బెడ్ వేసుకొని ఇంకొక పిల్లో వేసుకొని చక్కగా సుఖంగా పండుకోవటం ఆ రెస్ట్? అది కాదు రెస్ట్.
0: వాట్ ఈస్ రెస్ట్? డస్ ఇట్ కన్సిస్ట్
1: ఆఫ్ మార్చడమే రెస్ట్?
0: రియల్ రెస్ట్ ఇస్ చేంజ్ ఆఫ్ వర్క్ ఈస్ రెస్ట్.
1: అది నా పని,
0: దట్ ఈస్ మై వర్క్.
1: కొంతసేపు జాబులు చూస్తుంటాను,
0: ఫర్ ఎ వైల్ ఐ గో ఆన్ రీడింగ్ లెటర్.
1: మరి కొంతసేపు ఏదో ఇంకోటి చూస్తాను.
0: ఏ లిటిల్ వైల్ ఐ గో ఆన్ అటెండింగ్ టు సమ్
1: నా పని నేను చేసుకుంటాను. బట్టలంతా తుడుచుకొని చక్కగా మడతలు వేసుకుని పెట్టుకుంటాను.
0: ఐ ఆల్సో జస్ట్ అటెండ్.
1: ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇది కాయము, కర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
0: ఐ కీప్ ఆల్వేస్ మై సెల్ఫ్ బిజీ. దిస్ బాడీ ఈస్ గివన్ ఫర్ డిశ్చార్జింగ్ సమ్ డ్యూటీస్ అండ్ వర్క్.
1: కనుక కాయమునకు కర్మను ఆచరించడమే దీనికి ప్రధానమైన ధర్మం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ ఈస్ టు డిశ్చార్జ్ ఇట్స్ వర్క్ అండ్
1: దీనితో ఏదో

0: పని చేస్తుండాలి.
1: వి షుడ్ యూజ్ దిస్ బాడీ టు డూ సమ్
0: కర్మ. ఎందుకోసం చెయ్యాలి?
1: వై షుడ్ వి డూ ద వర్క్?
0: కాలమును సార్థకం చేసే కోసము.
1: ఇన్ ఆర్డర్ టు సాంక్టిఫై టైమ్.
0: గాయం రావటం కర్మ కోసము, కర్మం చేయటం కాలం కోసము. కాలకర్మ కారణ కర్తవ్యాలే మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: The physical body has come for doing action, and action has to be done for sanctifying the time. That is how the, all these three things are important.
0: ఏ పని లేకపోతే భక్తులు వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, ఈ విధంగా వీళ్ళని తలుచుకుంటూ కూర్చుంటారు. అప్పుడు ఈ బాధ నాకు తెలియదు.
1: If I do not have any other work, I go on thinking that these devotees are sitting here and they are feeling bad that I am having.
0: కనుకని ఈ మనస్సును మరచడానికి తగినటువంటి సాధనే సాధన అన్నారు.
1: రియల్ సాధన కన్సిస్ట్ ఆఫ్ టర్నింగ్ అవర్ మైండ్ అకార్డింగ్ టు అవర్ విల్.
0: ఇది మైండ్, మనస్సును మార్చుకోవటం లోపలనే మనకు సర్వ విధమైనటువంటి ఆనందము లభిస్తుంది.
1: వీ గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ by turning our mind the way that we want.
0: Dirini maniyeva manushyanam karanam bandhamochayo annaru.
1: The same thing has been told, that man is bound or freed.
0: Ee manasse vishnu swarupamu.
1: This mind itself is the very form of Vishnu.
0: Manomoolam idam jagattu, jagattanta manasulone imidi untundali.
1: The entire world is hidden and
0: eppudu himalayam poyichavu.
1: Sometime back, long back, had been
0: Badrinath, Amarnath, Kedarnath poyichavu.
1: You had been to Badrinath, Kedarnath and Vedarnath.
0: Kani Himalayam enta pedda swarupamu.
1: What a stupendous thing is Himalayas.
0: Kani nee intiki vachin tarvata okka thuri kandu mooskoni Himalayanni chintinchu, aa Himalayam neelo vachi cheripoyindi.
1: After you come back, if you reflect for a minute, you can get that such huge
0: Himalayam chustava chaala chinnadi. Inta pedda Himalayam nee hrudayamuni etta nigripindi, ఏ విధంగా ఆవరించింది?
1: యువర్ మైండ్ అండ్ హార్ట్ ఇస్ సచ్ ఎ స్మాల్ వన్, బట్ స్టిల్ ఇట్ కెన్ పిక్.
0: కాబట్టి హృదయం అది కాదు, ప్రపంచమంతా హృదయంగానే మారిపోయింది.
1: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ మైండ్.
0: కనుకనే మనస్సు అంటే ఏదో చిన్నదిగా మీరు భావించకండి.
1: డూ నాట్ కన్సిడర్ మైండ్ యాజ్ అ వెరీ స్మాల్ థింగ్.
0: ఈ విష్ణు స్వరూపమైనటువంటిది మనస్సు.
1: మైండ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు
0: అనగా సర్వవ్యాపకత్వమైనటువంటిది.
1: విష్ణు రెఫర్స్ టు ఆల్ పర్వేసివ్నెస్.
0: కనుక అలాంటి విష్ణు స్వరూపమైనటువంటి మనసును మనం చిన్నదిగా భావించుకుని దీన్ని నిగ్రహించేది ఎట్లా, దీనికి ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది, స్వల్పంగా మనం భావించటం చేతని ఈ అవస్థలకు గురి అయిపోతున్నాం.
1: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ వీఆర్ మిస్టేకింగ్ సచ్ ఆల్ పర్వేసివ్ మైండ్ టు బి నారో అండ్ వీ వాంట్ టు కంట్రోల్.
0: మనసులోనే నేనున్నాను కానీ నాలో మనసు లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: యూ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యూ లివ్ ఇన్ మైండ్, మైండ్ ఈస్ నాట్ ఇన్ యూ.
0: మనసు అంతా కూడాను ప్రపంచంలో ఉండి ఉంటుండాలి.
1: ది ఎంటైర్ మైండ్ ఈజ్
0: ప్రపంచమంతా ఒక మనసులోనే ఉంటుండాలి.
1: మైండ్ ఈజ్ ఇన్ ద వరల్డ్ అండ్ వరల్డ్ ఈజ్ ఇన్ ద మైండ్.
0: కనుకని ఈ ప్రత్యేకమైనటువంటి భావంగా మీరు తీసుకోకూడదు.
1: డూ నాట్ సెపరేట్ దెమ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: స్వార్థం ఉండినప్పుడు మనసు చిన్నదిగా మారిపోతుండాలి.
1: ఇఫ్ యూఆర్ సెల్ఫిష్, యువర్ మైండ్ బికమ్స్ వెరీ స్మాల్.
0: స్వార్థం వచ్చేటప్పటికే ఎలాంటి దివ్యత్వమైన కూడా అల్పత్వంగా మారిపోతుంది.
1: ద మొమెంట్ యు ఆర్ సెల్ఫిష్, వాట్ ఎవర్ డివినిటీ యు హావ్, ఇట్ బికమ్స్ వెరీ స్మాల్.
0: మనం ఆశించడానికి పోతున్నాం, యాచించడానికి పోతున్నాం.
1: యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ సంథింగ్, బెగ్ ఫర్ సంథింగ్.
0: నీవు యాచకుడు కాదు.
1: డూ నాట్ బికమ్ ఎ బెగర్,
0: మాస్టర్.
1: యువర్ మాస్టర్.
0: నీవు యజమానుడిగా తయారు కావాలి.
1: ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎ మాస్టర్.
0: ఇంతే కాదు, నేను దేవుడి వాడని అనుకోవాలి, దేవుడు నా వాడనుకోకూడదు.
1: Not merely that, you say that you belong to God. You don't say God belongs to me.
0: జరిగినటువంటి రెండు ప్రధానమైనటువంటి సూత్రములు.
1: దీస్ ఆర్ ద టూ థింగ్స్ విచ్ హ్యాపెన్ డ్యూరింగ్ కృష్ణ.
0: యాదవులందరూ కూడాను అహంకారం చేత మా కృష్ణుడి వల్ల ఈ పాండవులకు జయించారు. మా కృష్ణుడు, మా భావమర్ది, మా తమ్ముడు, మా సోదరుడు అని అనేక రకాలుగా మావాడు మావాడు మావాడు అని చెప్పినని వాళ్ళందరి కృష్ణుని తనవారుగా భావిస్తూ పోయారు యాదవులు.
1: ది యాదవ filled with arrogance, thought that Krishna belonged to them, and they said that our Krishna is responsible for all the victories of Pandavas.
0: Kanuka ahankaram bayalderindi.
1: On account of that, ego developed.
0: Ee ahankaram undinanta varaku kudanu atma tattvam e maatramo artham kaadu.
1: As long as you are filled with ego, you can never understand the principle of ahankaram.
0: Kanukani yadavulandaru kudanu hatamaipoyaru.
1: That is why the entire yadava race was destroyed.
0: Gopikulu atla kaadu. కృష్ణ మేము మీ వారము, మేము మీ వారము, మేము మీ వారము కృష్ణునికి అర్పితమైపోయారు.
1: కాంట్రరీ టు దిస్, గోపికాస్ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ. దే ఆఫర్ దెమ్సెల్వ్స్ టు కృష్ణ, దే డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ టు కృష్ణ.
0: మేము మీ వారం అనుకోవటం చేత కృష్ణుడు నిరంతరము వారి వెంటనే ఉంటున్నాడు.
1: As they thought that they belonged to Krishna, Krishna was always with them.
0: కనుక మేము మీవారం కాని మీరు మావారు కాదు.
1: That we belong to you, you
0: మీరు మావారు అనుకున్నప్పుడు మీరు వేరు మేము వేరు అయిపోతాం.
1: If you say that you belong to us, you are separate from us.
0: నీ వారమైన తరికి నేను నీలో ఏకమైపోయేటప్పుడు నీవే అయిపోతావు కానీ నేను కాదు.
1: Once we think that we belong to him, we become a part of him, we get merged in him.
0: కనుకనే I అనేటువంటిది ఉన్నప్పుడు you అనేటువంటిది ఒక వస్తుంది.
1: When you are filled with this I, there is another entity called you which separates you from that.
0: I plus you అన్నప్పుడు we అయిపోతుంది.
1: Once you make I plus you, it becomes we.
0: ఊ అయిపోతుంది. ఊ అయిపోయినప్పుడు ఇద్దరు చేరినట్టుగానే ఉంటుంటారు.
1: వన్స్ దేర్ ఇస్ దట్ వీ బోత్ ఆర్
0: కాదు, వీ ప్లస్ వీ, వీ అయిపోతుంది.
1: ఇఫ్ యూ పుట్ వీ ప్లస్ వీ అగైన్ ఇట్ ఈస్ వీ అలోన్.
0: కనుక నేను నీవాడు అనుకున్నప్పుడు తాను తానుగానే మారిపోతాడు.
1: దేర్ ఫోర్ వెన్ యూ సే దట్ ఐ బిలాంగ్ టు యూ, యూ బికమ్, యూ గెట్ ది నేచర్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక దైవత్వం లోపల ఆత్మతత్వాన్ని విశాలమైన మనసుగా మార్చుకోవాలి.
1: Therefore, you should transform your own thinking into divinity.
0: ఈ నాడు చేసే సర్వ సాధనలు ఎందు కూడాను మనము ఒక మనస్సును అరికట్టుకోవటం కోసం చేసేటువంటి సాధనలే.
1: All the types of sadhanas that we perform today are meant to control our mind.
0: మనసులో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి ఒక గుణములంతా ఉంటున్నాయి.
1: There are certain subtles, very secret truths hidden in the mind.
0: నేను ఈ మాటల పైన మనసు ఉండినంత వరకు కూడాను ఏమి నాకు తోచదు. దేహం పైన ఏమి చీమలు పారుతున్నాయో, ఏమి నవ్వలవుతుందో ఏమి తెలియలేదు.
1: As long as all my attention is concentrated on my words, I do not know what is happening to me, what ants are just moving on my body, and I am not totally aware of that.
0: అట్టు కాకుండా ఇక్కడ ఏదో దురదగా ఉంటుండాలి అంటే దురదగానే ఏర్పడుతుంది.
1: But on the other hand, if you feel that there is some scratching sensation here, well, you get that scratching sensation immediately.
0: కనుక నీ మనసు దానిపైన పోవటం చేసిన అక్కడ దురద వస్తుంటుండాలి, లేకపోతే దురద లేదు అక్కడ.
1: వన్స్ యూ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్, యూ గెట్ దాట్ పర్టికులర్.
0: ప్రతి కష్టములు కానీ, నష్టములు కానీ, దుఃఖములు కానీ, బాధలు కానీ అన్ని కూడాను మన మనసు ద్వారానే పుడుతున్నాయి.
1: ఆల్ ద పెయిన్స్, ఆల్ ద సారోస్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఓన్లీ త్రూ అవర్ మైండ్.
0: కనుక ఈ మనస్సు ఎక్కడ నుంచి పుస్తుండాలి?
1: From where does this mind come?
0: ఈ మనసు ఎవరు?
1: Who is this mind?
0: అని చూస్తే ఇది తలంపులుగానే వస్తుంది.
1: When you just examine that way, it consists of only thoughts.
0: ఈ తలంపులు ఎక్కడ నుంచి పుస్తున్నాయి?
1: From where do these thoughts come?
0: మనం అనుకుంటాం, నాకు దుఃఖం వద్దు ఆనందం కావాలి, దుఃఖం వద్దు ఆనందం కావాలి అనుకుంటున్నాం. కానీ ఆనందము దుఃఖము రెండు ప్రత్యేకము లేదు.
1: From where do these thoughts come? You say that you do not want sorrow, you want only joy.
0: ఒకటి అంతిమే మరొకటి ప్రారంభమవుతుంది.
1: The end of one is the beginning of another.
0: కష్ట సుఖములు రెండునూ కలిసి ఉండు.
1: The joy and sorrow are always together.
0: దీని విడదీయనెవ్వరి వశము కాదు.
1: It is impossible for anyone to separate them.
0: కష్టము సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: You can't see joy alone separately as a separate entity.
0: కష్టము ఫలించలేని సుఖం బటందు.
1: If your sorrow ends, then you say that there is joy.
0: కనుక మనం కష్టాన్ని కాని సుఖాన్ని కాని రెండింటిని చింతించకుండా రెండింటికి జన్మస్థానమైన ఏదో దాన్ని మనం చింతించాలి.
1: Therefore, you should not bother yourself about either the sorrow or the joy. But go to the origin from which this sorrow and joy emanate.
0: Prema swarupulara. Mukhyanga manamu aakaralapaina atma tattvanni vahinchakoodadu.
1: Embodiments of divine love. We should not consider atma only
0: పుష్టిగా ఉండినటువంటి పువ్వు ఇచ్చినప్పుడే సుగంధం మనకు ఆనందాన్ని అందిస్తుంది.
1: ఓన్లీ వెన్ ఎ ఫ్లవర్ బ్లోజమ్స్ యూ గెట్ ది పర్ఫ్యూమ్ ఫ్రమ్ దాట్.
0: పుష్పము పుష్టిగాను ఉండాలి.
1: The flower must be quite all right.
0: Pushtiga undinappudu vichinappude andamu aanandam kuda labhistundi.
1: Only when a right type of flower just blossoms,
0: pushpam pushtiga lekapothe aa pushpamu andanga undadu.
1: If it does not have strength and stamina in it, it cannot.
0: Dani paramanam kudanu anta ghaatuga undadu.
1: The perfume also will not be full.
0: Kanukane pushpam pushtiga undalanukunte emti, mana yokka hrudayam gunamulu manchivuga undali.
1: What do you mean by keeping the flower in trim? That
0: means gunamulu manchiga undinappude prapanchamanta manamulu aakarshistundi.
1: You should fill your heart with virtues, then only you will be able to
0: deham painne matram manam lakshyanni pettukunte
1: If you keep all your concentration only on the physical body,
0: ఇది తాత్కాలికమైన ఆనందాన్ని అందిస్తుంది.
1: The joy that you get is only temporary.
0: కృష్ణుని గుణములను ఆకర్షించి ఆనందించి అనుభవించినటువంటిది రాధ.
1: It was Radha who was attracted by the qualities of Krishna, who enjoyed the qualities of Krishna.
0: కృష్ణుని యొక్క రూపాన్ని చూచి ఆనందించినటువంటిది రాధ యొక్క చెల్లెలైనటువంటి చంద్రకళ.
1: చంద్రకళ, who was sister of Radha, only just saw the form of Krishna and enjoyed it.
0: రూపాన్ని ఆధారం చేసుకుంది చంద్ర.
1: Chandra based all her
0: enjoyment on Radha.
1: Radha based all her joy on the basis of the qualities of Krishna.
0: కరుకనే గుణములను ఆధారంగా తీసుకున్నటువంటిది జీవిత ఆనందాన్ని అనుభవించింది.
1: Radha enjoyed the joy and the delight of life because she based on the qualities of Krishna.
0: ఆ గుణములనే చింతిస్తూ వచ్చింది.
1: She always reflected upon the qualities of Krishna.
0: అంతువల్లనే దీనికి రాధ అని ధరకు పేరు వచ్చింది.
1: That is why this earth has got the name Dhara, and which is Radha.
0: ఆ రాధకు నిరంతరము కృష్ణ ఆరాధనే.
1: This Radha always spent her time in the worship.
0: అనేక మందికి తెలుసును R A D A రాధ అయిపోతుంది.
1: All of you know the spelling of the word Radha, R A D A.
0: R నుంచి ప్రారంభమైనప్పటికు రాధ అయిపోయింది.
1: If you start this with the letter R, it becomes Radha.
0: ఏ నుంచి ప్రారంభమైనప్పుడు ఆధార్ అయిపోయింది.
1: If you start from A, it becomes ఆధార్.
0: D నుంచి ప్రారంభమైనప్పుడు ధార్ అయిపోయింది.
1: If you start from D, it becomes ధార్.
0: ఏ నుంచి మరి ప్రారంభమైనప్పుడు ఆరాధ అయిపోయింది.
1: If you start from the last A,
0: అనగా రాధకు ఆధారం ధార ఆరాధనే రాధ అన్నారు.
1: That means to say that for Radha, the entire basis is
0: నిరంతరము గాడ్ ఆరాధనే రాధ అని. ఎవరు దీన్ని చేస్తే వారంతా రాధలే.
1: Whoever offers continuously worship of Krishna is Radha.
0: కనుక ఇలాంటి దివ్యతత్వాన్ని భాగవతములో అనేక విధములుగా కూడాను గోపికలకు గోపాలులకు బోధించి తన యొక్క ప్రేమతత్వం లోపల ఒక దివ్యత్వాన్ని అనుభవింపజేశాడు.
1: కృష్ణ ఈజ్ వన్ హూ through Bhagavata expounded and made gopikas and gopalas to experience the divinity of
0: Krishna. Anni kudanu kevalam anantamainatuntivi agamyamainatuntivi.
1: All the leelas of Krishna, difficult to fathom them. It is difficult to comprehend
0: them.
1: It is difficult even to describe them.
0: Kani tuchyamainatunti bhavam cheta gopikala yoga tattvamu కృష్ణుని యొక్క చేష్టలు ఇవన్నీ కూడాను కొన్ని విరుద్ధమైనటువంటి భావంలో దాన్ని అనుభవింపచేస్తూ జగత్తునకు ఒక అప్రచారం చేసుకుంటూ పోయారు.
1: బట్ పీపుల్ ఫిల్డ్ విత్ మీన్నెస్ హవ్ రాంగ్లీ అండర్స్టూడ్ ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ కృష్ణ అండ్ గోపిక అండ్ ఇంటర్ప్రిటెడ్ రాంగ్లీ.
0: చేరినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి? హృదయమే బృందావనము.
1: వాట్ ఈస్ ది అల్టిమేట్ మీనింగ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్?
0: మన భావములే గోపికలు.
1: All our feelings may be compared to Gopika.
0: Atmane Krishnudu.
1: Atma may be compared to Krishna.
0: Anandame Leelalu.
1: This joy and the delight, this is Leela.
0: Idiye nijamainatuvanti hrudaya brindavanamu.
1: That is the true Brindavan of
0: Krishna. Prati manavuni yokka hrudayam kudanu brindavananga marchukovali.
1: Transform every man's heart into Brindavan.
0: నీ ఆత్మస్వరూపుడే కృష్ణుడిగా తీసుకోవాలి.
1: కన్సిడర్ యువర్ ఆత్మస్వరూప ఇట్సెల్ఫ్ అస్ క్రిస్ట్.
0: నీవు చేసే ప్రతి పని కూడాను ఆ యొక్క గోపికా లీలలుగానే భావించాలి.
1: ఎవ్రీ యాక్టివ్ పర్ఫార్మ్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది లీలాస్ ఆఫ్ కృష్ణ.
0: కనుకనే మానవుడు ఈనాడు గోకులాస్తం అనుకుంటే కేవలం పుట్టిన దినాన్ని మాత్రమే మనం ప్రధానంగా తీసుకుని దానిని ఒకదాని పాయసం పరమానం తినేసేసి ఈనాడు గోకులాస్తం గడుపుకున్నామంటే కాదు. దీని పేరే పరమాన్నము అన్నారు. పరమానం అంటే ఏమిటి? చక్కెర వేసి, బియ్యం వేసి, సేమ్యాలు వేసి, ఇంకా సగ్గు బియ్యం వేసి ఏదో చేయటం పరమానం కాదు. పరమునకు సంబంధించిన అన్నము పరమాన్నము అన్నారు.
1: టుడే ఈజ్ గోకులాష్టమి. వీఆర్ సెలబ్రేటింగ్ దట్ యాజ్ బర్త్డే ఆఫ్ కృష్ణ. ఇట్ వీఆర్ ప్రిపేరింగ్ ఎ నంబర్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్స్ ఆఫ్ విచ్ పరమాన్న ఈజ్ వన్. పరమాన్న రెఫర్స్ టు ద సుప్రీం ఫుడ్.
0: పరమాన్నం ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది.
1: The actual paramanna has prepared in
0: paramu etta untundalante tiyega undali param adhe paramunuku sambandhinatundi annam kanakane paramannamu annaru adi madhuramainatundi prema ga untundali
1: as this food relates to the transcendental world and the supreme world, it is totally delightful. And that is why it is called Paramanna, which is very sweet.
0: Ah, Paramannam, Krishna namame Paramannam.
1: It is the name of Krishna which is really supremely
0: Bhagavat namame nijame nitya madhuryam.
1: God's name is real, really sweet.
0: Vachanam madhuram.
1: His word is
0: madhuram.
1: His eyes
0: sotram madhuram. Sarvam madhuram. Madhuradipate madhuram madhuram mani.
1: Everything is sweet about the master of Madhura, the lord of Madhura.
0: Kanuka manaku daivatvanni manamu విస్మరించకుండా త్యాగాన్ని మనం కొంతవరకు సంపాదించుకొని ప్రేమభావాన్ని మనం పెంచుకొని సర్వులు భగవంతుని యొక్క అంశములే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు డూ సర్టన్ థింగ్స్. డూ నాట్ గివ్ అప్ గాడ్. కల్టివేట్ సాక్రిఫైస్, ఫాస్టర్ లవ్ అండ్ రికగ్నైజ్ ఎవ్రీ వన్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
0: ప్రేమను నేర్పే నిమిత్తమై పరమాత్ముడు వచ్చినాడు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ అర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్.
0: మన ప్రేమలు చాలా సంకుచితమైనటువంటివిగా ఉంటున్నాయి.
1: అవర్ లవ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ
0: నిరర్థమైనటువంటివిగా ఉంటున్నాయి.
1: ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
0: కానీ ఇది కాదు నిజమైన ప్రేమ.
1: ట్రూ లవ్ డజంట్ కన్సిస్ట్ ఆఫ్ దిస్.
0: అందరి యందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ సచ్ లవ్ ఇన్ అస్ విచ్ కెన్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ లవ్ ఇన్ ఆల్ అదర్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఏ మతమైనా కూడాను మతము మతం అని విశ్వసిస్తున్నారే కానీ నిజంగా ఆ మతం యొక్క ఆశయాన్ని ఎవడైనా అనుభవిస్తున్నాడా, ఆచరిస్తున్నాడా?
1: పీపుల్ గో ఆన్ మియర్లీ టెలింగ్ దట్ దే బిలాంగ్ టు సచ్ అండ్ సచ్ ఎ క్యాస్ట్, బట్ ఆర్ దే ప్రాక్టీసింగ్ ద గ్రేట్ ట్రూత్ ఎక్స్పౌండెడ్ ఇన్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ, క్యాస్ట్ ఆర్ రిలీజియన్?
0: ఈనాడు వాచా వేదాంతం వేదాంతం అధికమైపోతూ ఉన్నది కానీ ఆచరణ వేదాంతం మాత్రం శూన్యమవుతుండాలి.
1: టుడే ఫిలాసఫీ ఆఫ్ వర్డ్స్ ఇస్ గ్రోయింగ్ ఫాస్ట్ బట్ ఫిలాసఫీ ఇన్ యాక్షన్ ఈస్ డ్విండ్లింగ్.
0: ఎక్కడ చూసినా కానీ వాచా వేదాంతమే విరివిగా పెరిగిపోయింది.
1: వేర్ ఎవర్ యూ సీ యూ కమ్ అక్రాస్ ఫిలాసఫీ ఇన్ స్పిరిచువాలిటీ ఓన్లీ ఇన్ వర్డ్స్.
0: కాదు, మనకు ఆచరణ వేదాంతం కావాలి.
1: But that is not what we want today. We want spirituality in practice.
0: Neevu 100 cheppe danagante okkati chesi chuste chalu.
1: It is better to practice one rather than preach 100.
0: Kanuka manamu prema tattvanni penchukondi.
1: Therefore develop love in you.
0: Aa bhagavat naamamulo undi madhuryanni anubhavinchandi.
1: Enjoy the sweetness associated and inherent in the name of God.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ.

0: சுத்த சத்தமதியே சூடரண்டி.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవం.
2: ఫర్ ఎవ్రీ మ్యాన్ బోర్న్ ఆన్ అర్త్ ట్రూత్ ఈజ్ ది వెరీ డైరెక్ట్ గాడ్.
1: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది.
2: ద ఎంటైర్ క్రియేషన్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్, లివ్స్ ఇన్ ట్రూత్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ ట్రూత్.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
2: ట్రూత్ ఈజ్ బ్రహ్మ, ట్రూత్ ఈజ్ పర్మనెంట్. వేదాంతిన్స్ కాల్డ్ ట్రూత్ యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే.
2: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రివియర్ ట్రూత్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
2: భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
1: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
2: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
1: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
2: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై, సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
2: యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
1: లోకహితమే భారతీయుల యొక్క అభిమతము.
2: ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: అదియే యువకుల యొక్క వ్రతము.
2: That must be the avowed duty of the youth.
1: Adiye mana matam.
2: And that must be our religion.
1: Kanuka itti pavitramaina satyamunu samskrutini ee naadu visvarinchatam chetane jati samaikyata desha samakyatanu manam sadhinchalekapothunnam.
2: We have not been able to achieve unity of the community and the nation because we have given up the truth and true culture.
1: సత్యము ధర్మము దేనికి నీ లొంగదు.
2: ట్రూత్ అండ్ రైచియస్నెస్ డూ నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్.
1: భుజబలము, బుద్ధి బలము, అధికార బలము, ఆయుధ బలము కూడా సత్య ధర్మమునకే లొంగవలసినది. కాని సత్య ధర్మము దేనికి నీ లొంగునవి కావు.
2: ఆల్ టైప్స్ ఆఫ్ పవర్, ఫిజికల్ అథారిటీ, మనీ అండ్ ఎవ్రీ అదర్ పవర్ హ్యాస్ టు బెండ్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. They do not bend before anything else.
1: Vijayam ellappudu satya dharmamulne varistu untadi.
2: Victory always follows truth and righteousness.
1: Manava jeevitamulo pradhanamuga undavalsinatundi manavatvam.
2: The most important thing which humanity should have is that human nature itself.
1: Enni vidyalu nerchina entati adhikaramulu nerina manavatvam kuda manu maruvakoodadu.
2: Whatever education and learning we acquire, oh, and whatever power we acquire, authority we acquire, we should not forget human qualities.
1: Bharatiya samskruti anupamanamainadi atyadbhutamainatundi.
2: Indian culture is unparalleled and very unique.
1: Atya divyamaina bhavyamaina bharatiya samskrutini ee naadu vidyarthulu vismarinchi
2: students of today have given up such great magnificent culture.
1: Ee aadhunika yugamunandu ee aadhunika samskrutiki కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
2: దే హావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ మోడర్న్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ గివెన్ అప్ దేర్ ఓన్ రియల్ నేచర్.
1: ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను భావిస్తూ వస్తుంది.
2: ద విర్లవిండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
1: ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
2: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
1: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
2: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
1: కానీ పారలౌకికము,
2: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
1: నిస్వార్థము,
2: సెల్ఫ్లెస్నెస్,
1: దివ్యత్వము,
2: యూనిటీ,
1: ఆత్మతత్వాన్ని
2: ప్రిన్సిపల్ ఆఫ్
1: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
2: దే హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ.
1: ఇది కేవలము ఒక విధమైన మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
2: ద హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రూయిన్.
1: కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
2: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్, దేర్ ఓన్ రియల్ ట్రూత్.
1: స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
2: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దేర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చలుపుతూ వస్తుండాలి సమాజమునందు.
2: యాడెడ్ టు దిస్ ఎక్సెసివ్ టాక్, ఆస్టెంటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఆన్ ద సొసైటీ.
1: ఆధ్యాత్మిక గురుపీఠం అని పేరుగాంచినటువంటి భారతదేశం నందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములు అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛా విహారం సల్పుతూ ఉన్నవి.
2: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
1: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితం లక్ష్యం నందించుకుని ప్రవర్తిస్తున్నారు.
2: టుడే స్టూడెంట్స్, హావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్, హావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ.
1: ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
2: What is to be protected by the students today is not the nation.
1: Satya dharmamunu maatrame rakshinchali.
2: They have to protect and foster
1: satya dharmamune desamunu rakshistayi.
2: And truth and righteousness in turn will give protection to the country.
1: Kevalam satya dharmamunu vismarinchi desa rakshana ani desamunu bachistunnaru ee naati vidyavantulu.
2: Giving up truth and righteousness in the name of protecting the country, we are simply destroying and swallowing the country itself.
1: Vidyalu nechinanta maatramane vivekulu kaaru.
2: By merely book learning, people cannot become wise.
1: Kevalam jeevanopadhi nimittamai vidyalanu abhyasistunnare kaani jeevita paramavadhi aneetundi satyanni vismaristunnaru.
2: For the sake of eking out a livelihood, education is undertaken, but the goal of life is given up.
1: Jeevita paramavadhini kudanu lakshyamunu nunchukovali.
2: It is necessary to remember the goal of life. జీవిత పరమావధి.
1: గొప్ప చదువులుండి గుణము లేకున్నను విలువ ఏమి వాని ఫలమదేమి, పంట పండని భూమి పది ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.

0: గొప్ప విద్యావంతుడు అవుతుంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు.
1: వెల్త్ రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గమును నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి.
1: వీ షుడ్ బికమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐడియల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్చ్యూ అండ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ.
0: లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు.
1: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ హూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దెమ్సెల్స్ హావ్ గివెన్ అప్ ద గ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ ఫాలోయింగ్ ద వెస్ట్రన్ మోడర్న్ కల్చర్.
0: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపైన ఉంటుందా? ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్ విల్ ది కాఫ్ ల్యాగ్ బిహైండ్.
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కరలేదు.
1: ఇఫ్ ది ఎల్డర్స్ దెమ్సెల్వ్స్ గో ద రాంగ్ వే కెన్ యూ ఎక్స్పెక్ట్ ది యంగ్స్టర్స్ టు గో ఆన్ ద రైట్ వే?
0: నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరి అయినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: లీడర్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హోల్డ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద చిల్డ్రన్.
0: మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణమేమిటి? వారి ధార్మిక వృత్తి.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అటైనింగ్ ది హైయెస్ట్ హైట్స్ ఆఫ్ రెప్యుటేషన్ బై అవర్ యాన్సెస్టర్స్? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ రైచియస్నెస్.
0: చాతుర్వేద పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతి యువకుల యందు తల తోక లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ విచ్ హెస్ నైదర్ ది హెడ్ నార్ టెయిల్.
0: ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు.
1: ద 4 గోల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు.
1: దే హావ్ గివెన్ అప్ రైచియస్నెస్ విచ్ మే బి కంపేర్డ్ టు ఫీట్ అండ్ మోక్ష లిబరేషన్ విచ్ మే బి కంపేర్డ్ టు ద హెడ్ అండ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ అండ్ అర్థ అండ్ కామ.
0: సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది.
1: ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ పీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్.
0: శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే.
1: ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అండ్ స్ట్రైఫ్ ఆర్ గివింగ్ అప్
0: ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే.
1: వాట్ హ్యాస్ టు ఎమర్జ్ ఇన్ మ్యాన్ ఈజ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్,
0: మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ అప్ అవర్ ఏన్షియంట్ కల్చర్.
0: అది ఏ భారతీయుని యొక్క ప్రాణము.
1: దట్ ఈస్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఆఫ్ భారతీయ.
0: ప్రాచీన కాలము నుండి దేశమునిగా కాక అనేక దేశములకు ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయ యొక్క రత్నములు.
1: ద ప్రిన్సిపల్స్ ఆర్ జెమ్స్ ఆఫ్ భారతీయస్ విచ్ హ్యావ్ ఆఫర్డ్ దెమ్సెల్స్ అస్ ఎగ్జాంపుల్స్ నాట్ మెర్లీ ఫర్ అవర్ కంట్రీ, ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది.
1: ద కంట్రీ హ్యాస్ డిజనరేటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ స్టేట్ బికాస్ వీ హ్యావ్ డెవలప్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇమిటేషన్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ helping themselves to manifest divinity which is latent in them.
0: గడిచిన 50 సంవత్సరములకు పూర్వము
1: 50 ఇయర్స్ ఎగో
0: యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ వర్ ఫాలోయింగ్ అండ్ హ్యావింగ్ పేట్రియాటిజం అండ్ లవ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్. దేర్ ఫార్ దేవర్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి దేశ నాయకులు గురువులు పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్ ద పేరెంట్స్ ద టీచర్స్ దేవర్ ఆల్ ఎగ్జాంప్లరీ.
0: వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు.
1: దేర్ వాజ్ యూనిటీ బిట్వీన్ దేర్ వర్డ్ అండ్ థాట్.
0: త్రికరణ శుద్ధితో కార్యమును ఆచరిస్తూ వచ్చారు.
1: దే ఆల్వేస్ కండక్టెడ్ దింసెల్వ్స్ విత్ ది ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
0: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది రీజన్ వై ద యూత్ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది లీడర్స్ అండ్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వమును చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు డెకొరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్డ్ దెమ్ ఫాలోడ్ ది రైట్ పాత్.
0: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు గాని కనిపించటం లేదు.
1: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంప్లరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
0: వారు చెప్పినది ఒకటి చేయనిది మరొకటి.
1: దే టెల్ సంథింగ్ అండ్ డూ ది ఆపోజిట్.
0: అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణ దిగజారుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ద యూత్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎల్డర్స్.
0: ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు.
1: టుడే ఇన్ ద రూమ్స్ ఆఫ్ ది యూత్ యూ కెన్ ఫైండ్ ద సినిమా యాక్టర్స్ ఫోటోస్ యాజ్ ద గ్రేట్ ఐడల్స్.
0: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
0: కేవలం భారతీయ సంస్కృతి యందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
1: ది రీజన్ ఈస్ that there is lack of leaders who have firm faith in Indian culture and who have been practicing that Indian culture.
0: Bharatiya yokka sanskruti
1: Indian culture
0: desha bhashala yende kaaka
1: not merely restricted to
0: aachara vicharamulu yende kaaka
1: and not also merely
0: adugaduguna kudanu tellavari modalu ratri varaku kudanu manaku kanipincheetundi danta kudanu bharatiya sanskruti.
1: Whatever you come across in the daily routine from the dawn to the dusk is full of Indian culture.
0: Samskruti ante emito gurtinchaleinatundi vyaktulu aneka mandi untunnaru ee naadu Bharatadesamulandu.
1: In today's India there are innumerable number of people who do not know the meaning of Indian culture.
0: Ee yokka samskrutiye lekundina manava jeevitame ledu.
1: If there is no culture there is no human life whatsoever.
0: It is a way of life.
1: It is a way of life.
0: ఈ విధమైనటువంటి మార్గమనే మనము ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రతకు దూరం అయిపోతున్నాము.
1: యాజ్ వీఆర్ గివింగ్ అప్ ద వే ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ వీఆర్ లూజింగ్ బోత్ సేఫ్టీ
0: ప్రతి వ్యక్తి సుఖము సుఖము సుఖము సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ కంఫర్ట్.
0: ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ కంఫర్ట్.
0: దినములకు 4 పర్యాయములు భుజించటము,
1: ఈటింగ్ 4 times a day,
0: చక్కగా నిద్రించటము,
1: స్లీపింగ్ కంఫర్టబ్లీ,
0: 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము,
1: సీయింగ్ 3 or 4 times either the cinemas or the television,
0: ప్రపంచాన్ని మర్చి ఉండటము సుఖంగా భావిస్తున్నారు.
1: Forgetting the world is considered to be
0: tinatamu dragatamu nidrinchadamu prapanchanni marchatamu manavudiga puttavalsochinda.
1: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
0: Pachipachi mrugadulu kudanu tinatam leda nidrinchatam leda prapanchanni marchatam leda?
1: Are not animals, birds and beasts sleeping, eating, drinking?
0: Inta matraniki manavudiga janminchavalsina avasaram em untundi?
1: For the sake of this should a person be born as a human being at all?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్.
0: అతి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: We are forgetting such sacred nature of human life.
0: కనుకని మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి యందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం అది.
1: దేర్ ఆర్ ఎక్స్ట్రాడినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ relating to the world and achieving the object of the world and object of the other world and the transcendent world in Indian culture.
0: Samskrutam, samskruti.
1: The one which can be transformed, that is real culture.
0: Ee samskruti samskrutam nundi kudanu aavirbhavinchinatundi.
1: The word samskruti has taken its birth from the root word
0: samskrutam. Sahajanga aavirbhavinchinatundi prati padarthamunu kudanu samskarinchi anubhavinchinatundi de samskruti.
1: Samskruti really refers to the process of transforming everything which is raw into a refined thing and enjoying it.
0: Chinna udaharanam.
1: Here is a small example.
0: Manam nityamu biyamunu bhujistunnam.
1: We partake rice every day.
0: Aithe ee bhujinchadaniki ee saayiki raavadaniki purvam enni vidhamaina samskaramulu pondindi.
1: How many types of processes the rice had to undergo before it is
0: gaddito undinatvanti vaddanu వేరు చేయటము.
1: ఫస్ట్ థింగ్ ఈజ్ రిమూవింగ్ ప్యాడీ ఫ్రమ్ ద గ్రాస్.
0: ఆ వడ్ల పైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము.
1: రిమూవింగ్ ద చాఫ్ ఫ్రమ్ ద గ్రీన్.
0: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టటము.
1: అండ్ దెన్ ది రైస్ ఇట్సెల్ఫ్ ఇస్ బీయింగ్ కుక్డ్.
0: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
1: అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఇస్ బీయింగ్ పార్టేకన్.
0: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే సంస్కారములు జరగటం చేతనే మనం భుజించుటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
0: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ సంస్కార ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్రీజెస్ ది వాల్యూ.
0: ఒక నూట వడ్లు ఉంటుంటే ఒక 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము.
1: ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ ఇట్ మైట్ కాస్ట్ అబౌట్ 100 రూపాయలు.
0: సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించలేనటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే ఒక్క మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి.
1: బట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ మేడ్ పాలిష్ రైస్ ఎట్సెట్రా ఇట్ కాస్ట్ 600 రూపీస్ పర్ బ్యాగ్.
0: ఒక్క మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు ఒక్క మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రైస్ from 100 rupees to 600 rupees value.
0: సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ విచ్ దిస్ ప్యాడీ.
0: మన చేతియందు ఒక గడియారం కట్టుకుంటుంటాం.
1: వి వేర్ ఎ వాచ్.
0: ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
1: ఇఫ్ యు బర్న్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ స్టెయిన్లెస్ స్టీల్ ఇట్ ఇస్ వర్త్ ఇస్.
0: కానీ ఆ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం?
1: What is it that makes its value 1,000 rupees?
0: Samskarame deeniki karanam.
1: It is this kind of process.
0: Dini sariyaina sthitilo manam anubhavinchetuvanti yogyataga teerchididdaru. Boards, nuts, spoons, pins, gantanu annitini sakramanga davarinchatam chetane idi samskaranga marindi. Ide viluvanu periyadam.
1: The processing and the transformation has made the article so very useful. Its value has grown and it is then worth 1,000 rupees in one.
0: Ide vidhamgane bharatiyulu ప్రాచీన కాలము నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయస్ యూజ్ టు గివ్ దిస్ ప్రాసెసింగ్ అండ్ యూజ్ టు ఎంజాయ్.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాడ్ టు అండర్గో టు బికమ్ క్లాత్
0: ఉంటుంది.
1: ఫస్ట్ ఇట్ వాస్ కాటన్.
0: తదుపరి నూలుగా మారి
1: దెన్ ఇట్ బికెమ్ థ్రెడ్.
0: ఈ నూలు నేయటం చేత
1: దెన్ ఆఫ్టర్ ఇట్
0: వస్త్రంగా తీర్చిద్దాం.
1: దెన్ ఓన్లీ ఇట్ హాస్ బికమ్ ఎ క్లాత్.
0: కనుక పత్తిని ప్రతిగానే మనం అనుభవించడం లేదు.
1: వీఆర్ నాట్ ఎంజాయింగ్ క్లోత్ ఇన్ ది రా ఫార్మ్.
0: అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
1: వీఆర్ వేరింగ్ ది క్లోత్ ఆఫ్టర్ కాటన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్.
0: అదే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించడం వ్యర్థం.
1: ఇన్ ది సేమ్ వే A man should not remain in the raw state the way that he was born.
0: మానవాతీతమైనటువంటి దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: ఇట్ ఇస్ నెసెసరీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్సెల్స్ ఇంటూ డివినిటీ.
0: ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చెయ్యాలి.
1: వీ షుడ్ అండర్టేక్ టు డూ ఎఫర్ట్స్ టు బికమ్ డివైన్.
0: కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు
1: టుడే స్టూడెంట్స్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్
0: వివేకము
1: డిస్క్రిమినేషన్
0: వివేకంతో పాటు వినయము
1: హ్యూమిలిటీ
0: వినయంతో పాటు విచక్షణ
1: అండ్ అలాంగ్ విత్ దాట్
0: ఈ రకమైనటువంటి సంస్కారం చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది
1: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యూమానిటీ కెన్ బికమ్ డివినిటీ
0: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే
1: ఈ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్ ఉదాహరణ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్
0: ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం
1: వి సో ఎ సీడ్ ఇంటూ ఆర్
0: నాటినటువంటి విత్తనము చిన్నగా రెండు ఆకులతో మొక్క బయలుదేరుతుంది
1: అండ్ దిస్ సీడ్ బికమ్స్ ఎ సీడ్లింగ్
0: ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది
1: దెన్ ఇట్ బికమ్స్ ఇన్ ఎ స్మాల్ సాప్లింగ్ అండ్
0: ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది
1: ఇట్ గివ్స్ ఫ్రూట్స్ లేటర్ ఆన్
0: ఇది విత్తనం యొక్క పరిపూర్ణత్వం
1: అండ్ దిస్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ అండ్ గ్రోత్
0: కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది
1: హ్యూమన్ బీయింగ్స్ వి కంపేర్ ఇట్ టు
0: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది
1: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్ దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ఎ ట్రీ ఆఫ్ హ్యూమానిటీ
0: తదుపరి బ్రాంచెస్ ఆఫ్ శాంతి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది
1: దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్
0: అది మానవుని యొక్క పరిపూర్ణత
1: దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్
0: ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు
1: లవ్ విచ్ ఈస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు
0: ఈ ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి
1: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ద యానిమల్స్ అండ్ బర్డ్స్
0: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి
1: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్
0: మైండెడ్నెస్ విస్మరించి
1: గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్
0: విశాల భావాన్ని అభివృద్ధి పరిచి
1: హూ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్
0: తనకు తాను అనుభవించి
1: హీ షుడ్ ఎంజాయ్ హిమ్సెల్ఫ్
0: 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు
1: హీ షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ద లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్
0: వివరింపజేసినటువంటి వేదములు
1: సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు
0: ఈ ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి
1: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది

0: அறகலது.
1: He should be able to distribute the love and fruits of love among ten others. Then only he can become a true human being.
0: వివరింప చేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ డూ నాట్ హేట్ ఎనీవన్, వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్?
0: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి, దానివల్ల మనం అంత ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు లెర్న్ దిస్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఇట్ ది ట్రూ ఇండియన్ కల్చర్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: ఈనాటి మానవత్వంలో జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు.
1: యు నో ద స్టేట్ ఇన్ విచ్ హ్యూమానిటీ ఈజ్ సఫరింగ్ టుడే.
0: మానవుడు వేసే ప్రతి అడుగును ధర్మం తప్పుతున్నది.
1: ఎవ్రీ స్టెప్ దట్ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ రైచియస్.
0: ప్రతి పలుకులో కూడా సత్యం సడలిపోతుండాలి.
1: ఎవ్రీ వర్డ్ దట్ హి అటర్స్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ట్రూత్.
0: ప్రతి ఆలోచన ఎందుకు కూడా దురదృష్టి నశించిపోతుండాలి.
1: ఎవ్రీ థాట్ ఈజ్ కన్ఫైన్ టు నారో మైండ్.
0: ప్రతి దృష్టి ఎందుకు ప్రేమ తరిగిపోతుండాలి.
1: దేర్ ఇస్ నో లవ్ ఇన్ హిస్ విజన్.
0: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
1: అండ్ ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఆర్ నాట్ టు బి సీన్.
0: ఆధ్యాత్మం ఆశాస్పదమైపోతుండాలి.
1: స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ రిడిక్యులస్. ఇట్ ఇస్ బీయింగ్ రిడిక్యూల్డ్.
0: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
1: హేట్రేడ్ బిట్వీన్ రిలీజియన్ రిలీజియన్ క్యాస్ట్ అండ్ క్యాస్ట్
0: అభిమానములు
1: రీజనల్
0: స్వార్థ ప్రయోజనమైనటువంటిది వెర్రితనలు వేసి తిరుగుతుండాలి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్.
0: మానవుని ఎందు చైతన్యం చల్లబడిపోతుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఈజ్ లూజనింగ్ ఇట్స్.
0: ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి.
1: ఎవ్రీ థాట్ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
0: దీనికంత కారణమేమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
0: కారణాన్ని మనం విచారించడం లేదు.
1: We are not searching for the reason.
0: ఈ కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are only concentrating in trying to understand the external world and the external objects.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి.
1: We are following the sinful path bereft of the fear of sin.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి.
1: అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అప్ లవ్ ఫర్ గాడ్.
0: మానవత్వం అడిగే మానవులందున.
1: దేర్ ఫార్ హ్యూమానిటీ ఈజ్ హిడన్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
0: విశ్వ శాంతికి ఇది ఏ విప్లవము.
1: అండ్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ది రెవల్యూషనరీ.
0: ఈనాడు విశ్వశాంతికి అంత విప్లవం సంభవిస్తుండదంటే కారణం ఏమిటి?
1: If you say today the entire peace of the world is disturbed, what is the cause?
0: Papa bhiti daiva priti sangha niti ni kulupoyina.
1: We have given up fear of sin, love for God and societal morality.
0: Kevalam manavudu manavudani aakara manavatvamtone manam jeevisthunnam.
1: We are satisfying ourselves by remaining humans only in form.
0: Itti aakara manavuni valla lokaniki emathram kodunu manchi cheyaledu.
1: Human beings in form alone can never do any good for the world.
0: ఆచార విచార మానవుడిగా రూపొందాలి.
1: We have to transform ourselves into human being in our own actions and in our own thoughts.
0: ఆచార విచారములు లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
1: It is the great danger which has befallen the society on the account of the humans in form and not in their deeds and not in their thoughts. They are students.
0: మీరు చదువుతో పాటు
1: along with education
0: desam yokka vishwasamunu
1: develop faith in our own nation.
0: Desha kalyanamunu
1: the welfare of the country
0: drishti andinchukovali.
1: Keep in your view these two things.
0: Mana prachina kalam nundi aindava sampradayamu loka samasta sukino bhavantu. Andaru sukhamga undalane antundi mana bharatiyuni yokka aindava sampradayamu.
1: Our Indian tradition and culture is right from ancient days that everyone should be happy and have welfare.
0: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల
1: ఫ్రమ్ స్పిరిచువల్
0: వెల్త్ ఈ దేశంలో సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
1: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ అన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వాజ్ ఏబుల్ టు స్ప్రెడ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ.
0: వేదము
1: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ భారతీయ కల్చర్.
0: ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర.
1: ది ఫస్ట్
0: సత్యమును ఉచ్చరించు ధర్మమును ఆచరించు.
1: ది ఫస్ట్ లెసన్ ప్రపౌండెడ్ బై వేద ఈజ్ స్పీక్ ద

0: ట్రూత్
1: ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు.
0: టుడే అన్ఫార్చునేట్లీ పీపుల్ డు నాట్ స్పీక్ ట్రూత్.
1: ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు.
0: దే ఓన్లీ స్పీక్ రైచియస్నెస్ బట్ డు నాట్ ఫాలో రైచియస్నెస్.
1: ధర్మమును ఆచరించాలి.
0: Righteousness has to be followed.
1: Dharmo rakshati rakshitaha. Dharmame manam rakshinchetundi.
0: It is the righteousness which protects the people who follow that.
1: Ee dharmam ante emiti?
0: What do you mean by righteousness?
1: Kevalam mana aacharalu mana sampradayalu ee maatrame kaadu.
0: It is not these external habits and traditions.
1: Manasyekam vachasyekam karman ekam. Ide manavuni yokka dharmam.
0: The true dharma of man is to bring about unity between his thought,
1: the
0: word and deed.
1: Of mankind is man.
0: The proper study of mankind is man.
1: ఈ మూడింటిని ఏకత్వం గావించాలి.
0: There is a need for unifying these three things.
1: అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది.
0: Then only there will be purity of three instruments of man.
1: త్రికరణ మన ధర్మం.
0: And that త్రికరణ శుద్ధి, purity of three instruments is our dharma.
1: ఈనాడు మాటలు ఎందు వేరు, తలంపులు ఎందు వేరు, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మం క్షీణించిపోయింది.
0: Today righteousness has declined because there is difference between one's thinking, one's talking and one's actions.
1: Kanaka veda dharmamu satyam vada dharmam chera.
0: The declaration of Vedas is speak the truth, follow righteousness.
1: Satyanna pravadhavyam elanti paristhitulu endaina kodanu neevu satyanni vadalavaddu. Dharmanna pratidham pravadhavyam anaga dharmanni neevu vadala pettavaddu.
0: Upanishads have declared that under any trying circumstances do not give up speaking truth.
1: Yelanti paristhiti endu prana payam sambhavinchina samayam nandu kani dharmamunu matram mararadu.
0: Even if you have to lose your life and under even such circumstances
1: Satya Harishchandrudu sadinchinatuvanti vratam,
0: that is the vow which Satya Harishchandra has achieved and practiced.
1: Yelanti pavitramainatuvanti yokka upanishattulu kodanu manavuniki paruvaru bodhistu vachayi.
0: Sacred upanishads have taught great lessons to the man.
1: Satyamunake vijayamu.
0: Truth always triumphs.
1: Ilanti vijayanni sadhinchavalasinatundi vaadu dharmanni anusarinchali.
0: If anyone wants to have that kind of
1: Dhritarashtrudu Sanjayunni prashnistunnadu.
0: Dhritarashtra questions Sanjaya.
1: Sanjaya, Pandavulu Kauravulu iruvulu kudanu yuddhabhoomilo cheraru. Vaaru em chestunnaru ippudu?
0: He questions Sanjaya. Sanjaya, Pandavas and Kauravas who have come to the battlefield, what are they doing?
1: Yuddhamunaku poyinatuvanti vaaru yuddham chestaru kaani dinnaranu chustu vastuntara?
0: When they go to the battlefield, they fight a war, they wage a war. Will they be taking a dinner in the battlefield?
1: Maharaja, yuddham sambhavinchindi, yuddham chestunnaru ani cheptadu.
0: Sanjaya told, O king, there is war now.
1: Nee uddesham vijayam evariki sambhavistundani unnadi అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న,
0: ద సెకండ్ క్వశ్చన్ దట్ వాస్ పుట్ టు సంజయ్ వాస్ హూ వుడ్ బి విక్టోరియస్.
1: సంజయుడు, సంజయుడునిగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడే సంజయుడు.
0: సంజయ మీన్స్ ద వన్ హూ హాస్ కంట్రోల్ ఆఫ్ వన్స్ ఓన్ సెన్సెస్.
1: యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థోదనుత్తర

0: वो महाराजा यत्र योगीश्वर कृष्ण ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మరుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఓ కింగ్, వేర్ ఎవర్ దర్ ఈస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేర్ ఎవర్ దర్ ఈస్ అర్జున హూ ఫాలోస్ ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. హి ఆల్సో టోల్డ్ that it is only the grace which can help this kind of truth.
1: Inka puranam em cheptu vachai,
0: what have the epics told?
1: Puranamulu kodunu ee satya dharmamune prabodhisthu vachai.
0: Epics also have expounded truth and righteousness.
1: Satyanna sthi paro dharmaha, dharmam anetundi satyam paina aadharapadi untundali.
0: It is declared that righteousness depends upon truth.
1: Deenikante minchinatundi ledu.
0: There is nothing greater truth than this.
1: ఇంత భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ,
0: ఇన్ భాగవత ఏ నంబర్ ఆఫ్ లెసన్స్ హవ్ బీన్ టాట్.
1: పలికి బొంకుట కన్న పాపమున్న, పలికి బొంకుట కన్న పాపమున్న, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: Can there be a greater sin than giving a word and going back upon it? And that proves the greatness of truth.
1: Anuka satyame ee jagattunu kaapaadutunnadi.
0: It is a truth which protects the world.
1: Dharmame ee satyamunu aashrayinchinatundi.
0: Righteousness takes shelter under
1: satya dharmamlo rendu kudunu avinabhava sambandhamu anyonyasayamu.
0: There is mutual relationship between truth and righteousness. They are interdependent.
1: భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, చిల్డ్రన్ ఆఫ్ భారత్, యు ఫర్మ్లీ బిలీవ్ దట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.
1: చదువులని చదివి కాల వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: The dull-headed ones have studied so much, but they do not know who they really are.
1: Yanta chaduvu chadivi yeniti unnanu teenuni gunambu manaledu.
0: Whatever learning, great learning one may have, a mean fellow can never give up his mean nature.

0: leads to argumentation and one would never get full wisdom.
1: Chaduvu chadivi chadivi chavanganetiki.
0: What is the use of studying such education?
1: Chavu lemi chaduvu chaduvavalayu.
0: One should acquire education which can confer immortality.
1: Adiye satya chaduvu.
0: That is true education.
1: Adiye dharma chaduvu.
0: That is dharmic education.
1: Aa dharmamu satyame. Satpurushulu chenta untundadi.
0: And this dharma and the truth, it will always be with
1: ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారో.
0: Whoever goes in search of truth,
1: ఎవరు సత్యవ్రతులుగా ఉంటారో.
0: Whoever has followed the path,
1: ఎవరియందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో.
0: In whomsoever great virtues shine,
1: సన్నిధి ఎందే ఉంటుంటాది సత్యం.
0: And truth always will be at their very feet.
1: కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు.
0: That is the reason why another name for truth is
1: ee atma nityamainatundi kanukane deeniki satya ani pilustu vacharu.
0: Another name for atma is truth. As truth is permanent, atma is permanent, that name is given to it.
1: Sarvula yandu undinatundi adi okkate.
0: This is common and
1: anni yugulu maarpu chendunave.
0: Everything else undergoes modification and change.
1: Vishayamu kaani padartham kaani kadili poyye meghamule.
0: Be it a person, be it an object, be it anything, these are all undergoing
1: changes.
0: I don't mean to say that you should not study those things.
1: Ee chaduvulato paatu
0: along with this kind of learning,
1: chaduvunu kuda manamu chadavadaniki tagina krushi cheyali.
0: We should also make efforts to learn the real education also.
1: Enta mandi enni chaduvulu chadavaledu.
0: How many people have acquired
1: chaduvulu pondaledu.
0: So many people also got great education and good name. For how long did they have it?
1: అవన్నీ కూడా నువ్వు క్షణభంగురమైనటువంటివి.
0: దే వర్ ఆల్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్.
1: దేహమే అస్థిరమైనటువంటిది.
0: వెన్ ది హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్
1: అయితే దేహము నశించినా కూడా మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి.
0: ఈవెన్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అవర్ సంస్కారస్ హ్యావ్ ఎ పర్మనెంట్
1: ప్లేస్. ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్, రికగ్నైజ్ ది ట్రూత్ that you should live for an ideal, not for the sake of ego.
1: Adarsham shashvatamainatundi.
0: Ideals are always permanent.
1: Iti uttama adarsham cheta enta mandaina kodunu munmundu abhivruddhi gaagalanu.
0: By yourself holding a good ideal, you will be helping so many people to become ideals.
1: Kaaki vaguchu kalakalamu tiruvaka hamsavai chadame aadumuga.
0: Instead of
1: manam adarshamantamainatundi vidyarthuluga oka 10 samvatsaralu bratikina manam chaalu.
0: Instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year, it is good. Even for 10 years, if you can be good ideal students, that is good enough.
1: Kanuka manam adarshavantamaina jeevithanni manam anubhavinchadaniki desha abhimanamu atma abhimanamu atyavasaram.
0: If you want to

0: enjoy an ideal life, love for Atma and love of the nation are
1: essential.
0: Every human being who is born first recognizes mother and then father.
1: నా దేశం అంటే ఎలాంటిది?
0: What is my nation?
1: ఎంత పవిత్రమైన దేశము.
0: How sacred
1: ఎంత దివ్యమైన దేశము.
0: How divine my nation is.
1: ఎలాంటి ఆదర్శవంతమైన దేశము.
0: How ideal my nation is.
1: ఎంతటి ప్రేమపూరితమైన దేశము.
0: How love filled my nation is.
1: ఎంతటి విశాలమైన దేశము.
0: How broad my nation is.
1: దేశం యొక్క విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
0: Every student should recognize this unique
1: భారతదేశం ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణం అనేవి వెళ్తున్నారు.
0: Considering Bharat as if it is a second-rate country, we are going abroad for education.
1: Bharate tanna Bharata. Bharat deshamlo lenatundi ye deshamlo kuda nu led.
0: What does not exist in Bharat does not exist in anywhere in the world.
1: Bhavya bhavalu kaligina Bharatiya.
0: Oh Bharatiya, who must be having magnificent ideas.
1: Divya samskruti tattvambu terisikonaga.
0: Learn the true meaning of your own divine culture.
1: Bharatiyude yatulpa nerarayiri.
0: Unfortunately, Indian themselves do not make any effort to learn their own culture.
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great
1: intakantenu daurbhagyamemi kaladu.
0: What great misfortune can there be than this state of affairs?
1: Ilanti karma bhumi tyaga bhumi yoga bhumi ainatundi Bharatadesham nundi puttinatundi yuvakulaina meeru భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని పండితులు కాని తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం.
0: దేర్ ఆర్ నో ఎల్డర్స్ స్కాలర్స్ ఆర్ టీచర్స్ హూ హావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ కరెక్ట్లీ వాట్ ఇండియన్ కల్చర్ ఈ
1: విద్యార్థి విద్యార్థిని ద్వారా
0: స్టూడెంట్స్ గర్ల్స్
1: ఈ 15 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని ఆధునికం యొక్క జీవితాన్ని రెండింటిని సమన్వయపరచి సత్యమార్గమును విడుక ధర్మ మార్గమును విసర్జించక న్యాయ మార్గం లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి.
0: డ్యూరింగ్ ది 15 డేస్ యు మస్ట్ ట్రై టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ అండ్ హౌ టు హార్మోనైజ్ ది ఓల్డ్ కల్చర్ విత్ ద మోడర్న్ ట్రెడిషన్స్.
1: మనకు అధికారం ప్రధానం కాదు.
0: We should not consider authority as very important and power.
1: కేవలం కదిలిపోయే మేఘములు.
0: Authority and power is something like a power.
1: దాని నిమిత్తమై మీరు గర్వించనక్కరలేదు.
0: You should never be proud of such things.

0: పర్వం.
1: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్, యవనం.
2: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్, సో మొమెంటరీ, విత్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
1: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
2: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
1: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాలి.
2: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
1: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
2: యూత్ ఈజ్ అ వెరీ సేక్రెడ్ టైం.
1: పవిత్రమైన కాలము.
2: Most sacred time this is.
1: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు.
2: We should not waste our time.
1: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
2: Even if you make efforts to sanctify the time which has gone by, you will not be able to succeed.
1: విద్యార్థులారా,
2: we are students.
1: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
2: Develop faith in your own culture.
1: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
2: Righteousness is not confined to a particular nation, to a particular time.
1: దేశ కాల పరిస్థితుల ప్రభావంలో అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి.
2: ఇండియన్ కల్చర్ ట్రాన్సెండ్స్ ఆల్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
2: We will make efforts to understand in all its fullness the Indian culture and its glory.
1: మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ, దీని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు.
2: Our vice chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma,
1: ee naadu nijamuga vidyarthulaku idi atyavasaram.
2: This is extremely necessary for the
1: anavaru telusukunaka baita prapanchanni telusukunataku prayatnistunnadu.
2: Today's student is trying to understand the external world without knowing who he really is.
1: తనను తాను తెలుసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
1: జగత్తుని జీవించువాడు మనుషుడు కావాలి మొదట.
2: ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ ఎర్త్ must first become a human being.
1: Danujula duskrutane nella pogadutundu vaade chavata.
2: He is a fool who goes on describing various other people.
1: Brahmagnanam nerchichita aatmagnanam telusukoruta.
2: After knowing brahmagnana you will be able to also understand the atmagnana.
1: Ee manava jeevitamunu raja baata.
2: This is the royal road to human life.
1: ఈ బాటను మొట్టమొదట మనం గుర్తించాలి.
2: We have to recognize and identify.
1: ఈ బాటను మనం నేర్చాలి.
2: We have to learn.
1: ఈ మాటలో మనం అంకితం కావాలి.
2: We have to become one with this particular thought.
1: ఈ పవిత్రమైన అన్నింటికీ సారమైనటువంటి వేద ఊటను మనం గ్రోలాలి.
2: We have to drink the nectar and sweetness and the root of everything in the Veda.
1: ఈ పవిత్రమైన కాలమును, పవిత్రమైన భావము చేత మన హృదయాలు నింపుకొని
2: during these 15 days we have to fill our hearts with sacred thoughts.
1: ఈ విద్యార్థి విద్యార్థిని అందరూ కూడాను విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
2: The students, both boys and girls, to undertake to spread the true meaning of the culture to the entire country.
1: అన్నింటికంటె ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం.
2: Devotion is the most important thing and the very basis of
1: daiva bhaktiye lekundina manam denini kudunu manam sadhinchalemu.
2: Without devotion to God you cannot achieve anything.
1: Nenu sadhistunnanu, nenu sadhi, idi kevalam ahankaram yokka vikara swaroopame.
2: Many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human thinking.
1: Atmavishwasanni manam avruddhi parchukovali.
2: You have to develop confidence in self.
1: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
2: Once you have self confidence, everything will be added unto you.

స్వాతంత్రమునుగొన్న సమరభూమి పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్య భూమి చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరతభూమి యందు జననముంది భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడా బాధ్యతంతయు.

తుప్పు పట్టినచ్చు దాని తులుపవచ్చు, పొట్టు గింజల నుండి పోగొట్టవచ్చు, పొట్టు

0: If anything gets rusted, it can be cleaned up. If there is husk on the seed, it can be removed. If there is ignorance and if you so desire, it can be driven out. But to correct a foolish person on this earth is impossible.
1: Prema Swarupulara. Manava Nirmanam e Vishwa Nirmanam.
0: Prema Swarupas, to be able to create good people is creating the good universe.
1: Manujudu Bhagu Padunapade Desham Bhagu Padutundi.
0: When the human beings can be well, the country will be well.
1: Vyakti Marinapade Samajam Kudanu Marutundi.
0: Only when the individual changes, the community will also change.
1: Aite Manavuni Yokka Parinamamu. ఈ పరిణామములో బాహ్యమైనటువంటి యొక్క స్థితులు మారినంత మాత్రమున జగత్తు బాగుపడలేదు.
0: బట్ విత్ రిగార్డ్ టు ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ చేంజెస్ అపియర్, ది వరల్డ్ కెనాట్ చేంజ్.
1: కేవలము తిండి వస్త్రముల చేతనే మానవుని యొక్క సమస్యలు తీరిపోవు.
0: జస్ట్ బై ఫుడ్ అండ్ క్లోదింగ్ మ్యాన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సాల్వ్.
1: రాజకీయ పరిణామము, విజ్ఞాన పరిణామము, భౌతిక పరిణామము, సాంఘిక పరిణామము, ఆర్థిక పరిణామములతో పాటు మానసిక పరిణామం కూడాను అత్యవసరం.
0: అలాంగ్ విత్ పొలిటికల్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్, అలాంగ్ విత్ సైంటిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్, అలాంగ్ విత్ వరల్డ్లీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలాంగ్ విత్ ఎకనామిక్ చేంజెస్, మెంటల్ చేంజెస్, చేంజెస్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆర్ ఆల్సో నెసెసరీ.
1: మానసిక పరివర్తన లేక ఎన్ని పరిణామములు జగత్తునందు జరిగినప్పటికీ ఇవి మానవత్వాన్ని కొంతవరకు నిలబెట్టేటువంటి పరిస్థితుల్లో పూనుకొనవు.
0: వితౌట్ ఎ చేంజ్ ఇన్ ది మెంటల్ యాటిట్యూడ్స్, వాట్ ఎవర్ చేంజెస్ మే కమ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్రొడ్యూస్ లాస్టింగ్ రిజల్ట్.
1: మానవ జీవితమునకు నడతయే ప్రధాన సూత్రము.
0: Conduct is the main thing for man's life.
1: దీనికి గుణము కూడాను అత్యవసరము.
0: For this, character is also essential.
1: మానవుడు మరణించిన తర్వాత కూడాను తన యొక్క మంచితనము జగత్తునందు నిలిచి ఉంటుంటాది.
0: After an individual passes away, his goodness still remains in this world.
1: ఏతావాత మానవత్వంలో ఉన్నటువంటి గుణమే బ్రతుకు అనేటువంటి యొక్క సత్యమును నిరూపిస్తూ వస్తుంది.
0: Be that as it may, the good quality that is present in man's life is counted as living, as true life.
1: Aneka mandi jagattunandu gnanamunaku minchina balamu ledani cheppuchunduru.
0: Many people say that in this world there is no power greater than the power of knowledge.
1: Kaadu kaadu,
0: that is not so.
1: Gunamunaku minchina balamu marokati ledu.
0: There is no strength greater than the strength of good quality.
1: Ee gunamu mundu ధనము కాని, విద్య కాని, విజ్ఞానము కాని, బలము కాని నిరర్థకమైనటువంటిది.
0: ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సచ్ గుడ్ క్వాలిటీ, వెల్త్, ఎడ్యుకేషన్ ఆర్ సైంటిఫిక్ నాలెడ్జ్, దే ఆర్ యూస్లెస్.
1: కనుకనే మానవత్వములో దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించుటకు ఐకమత్యమే మానవుని ప్రధాన సూత్రము.
0: This is why in human life, if you want to experience divinity, unity and oneness is very essential.
1: Samujika krushine manava abhiruddhiki margamu.
0: It is the combined effort towards progress is responsible for the progress of human beings.
1: 70 kota bharatiyulu yendu okarikokaru aikamatyamu leka anyonyata leka sahana bhavamu leka ప్రేమతత్వం లేక ప్రవర్తిస్తుండటం చేతనే మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోతున్నారు.
0: Amongst the 70 crores of citizens of India, since there is no unity, since there is no forbearance, and since there is no love between one and another, they are unable to progress and do any good.
1: ఏను ఏతో హెచ్చిస్తే ఏ 2 అవుతుంది.
0: If A is multiplied by A, it becomes A raised to the power of 2.
1: అదే విధముగానే 70 కోట్ల మంది భారతీయులు ఎందు ఒక్కొక్క భారతీయునికి మధ్యలో ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ అని హెచ్చించుకుంటూ పోతే భారతదేశమే కాక యావత్ ప్రపంచం కూడాను సాధించవలసినటువంటి యొక్క బాధ్యతను అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతారు.
0: Thus, if amongst the 70 crores of the citizens of Bharat, if we go on adding plus plus from one to another, we will be able to acquire strength by which not only improve this country, but also be helpful to the whole world.
1: ఈనాటి మానవత్వము నందు స్వార్థము అహంకారము అసూయ ఈ మూడు పైశాచికమైనటువంటి యొక్క ప్రవర్తులు శిరస్సునందు చేరి మానవత్వాన్ని మంటగలుపుతున్నవి.
0: In human life today, demoniac qualities like selfishness, ego and jealousy entering their conduct and their head, they are ruining the very human life.
1: మానవుడు స్వార్థరహితమైనటువంటి యొక్క సేవయందు తన యొక్క కాయమును తన యొక్క కర్మను తన యొక్క కాలమును కూడాను సార్థకంగా ఉంచుకోవాలి.
0: Man should be able to sanctify in his selfless work his body, his work and his thought.
1: దేశమనగా కేవలము మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: A country is not just the soil and the earth of the country which cannot speak to us.
1: మనకు ప్రత్యక్షముగా సజీవమైనటువంటి సమాజమే దేశము.
0: What is evident to us as a living community is the country.
1: సమాజము యొక్క క్షేమమునందే మన యొక్క క్షేమం ఇమిడి ఉంటున్నది.
0: Our own welfare is contained in the welfare of the community.
1: నా యొక్క శక్తిని నా యొక్క బుద్ధిని నా యొక్క యావత్ పవిత్రమైనటువంటి భావములను తన నిమిత్తమే కాకుండా సమాజ నిమిత్తం కూడాను దారబోస్తున్నాననేటువంటి సత్యాన్ని గుర్తించటము మానవుని ప్రధాన కర్తవ్యం.
0: Man's primary duty is to recognize that his strength, his wisdom and his sacredness are being used for the purpose of others and the community as well.
1: ఉపయోగించకుండా పోయినప్పుడు ఒక యంత్రమైనా తుప్పు పట్టిపోతుంది.
0: When it is not used, even a machine gets rusted.
1: మానవుడు కర్మలను ఆచరించక సమాజ సేవలు చేయక కేవలము సుఖముతో సోమ్మేరిపోతూ వలె కూర్చోవటం చేత వాడు కేవలము తుప్పుబట్టిన జీవుడనే చెప్పవచ్చు.
0: Man, if he does not work, if he does not do service to the community, if he is lazy and sits idle, we can compare him to a rusted machine.
1: నాడి ఆడినంత మాత్రమే బ్రతికి ఉండినట్టుగా మనం భావించరాదు.
0: Just because the pulse is beating, we should not think that we are alive.
1: కర్మలు ఆచరించినటువంటి వాడే బ్రతికినటువంటి మానవుడు.
0: Only one who does his work is a living person.
1: కేవలము లోడింగ్ అన్లోడింగ్ తినటము బ్రతకటము ఇంత మాత్రమే ఉండటం చేత మానవత్వము నిర్జీవమైనటువంటి జీవతత్వమే.
0: Eating and living, loading and unloading, if that is all what we do, human life is as if it is lifeless.
1: లేక పరులను చూచి అసూయపడటము మానవత్వమా?
0: On the other hand, looking at others' prosperity to feel jealous, is it human?
1: లేక ఇతరులను చూచి దూషించటము ఇది మానవత్వమా?
0: Looking at other people and blaming them, is that human nature?
1: స్వార్థము మానవత్వమా?
0: Is selfishness a human quality?
1: అహంకారము మానవత్వమా?
0: Is ego a human quality?
1: క్రోధము మానవత్వమా?
0: Is anger a human quality?
1: కాదు కాదు, ఇవి పశు లక్షణములు.
0: These are animal quality.
1: మానవ లక్షణములనగా కరుణ సానుభూతి త్యాగము ఇవి పవిత్రమైనటువంటి మానవుని యొక్క గుణములు.
0: Human qualities, compassion and ability to help and kindness and forbearance, sacrifice, these are human qualities.
1: కనుకనే మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను ఈనాడు వెలిబిప్పు చేయటానికి తగిన ప్రయత్నము చేయాలి మానవుడు.
0: So, in order to bring forth these divine qualities which are present in a human being, one should make every attempt.
1: పవిత్రమైనటువంటి హృదయాత్మ స్వరూపులారా, ముఖ్యముగా జీవితము చాలా విలువైనటువంటిది.
0: Sacred devotees, importantly, life is a very valuable thing.
1: ఈ జీవితములకు ఆధారమైనటువంటిది ప్రాణము.
0: The basis for this life is the living force in us.
1: ఇది మరింత విలువైనటువంటిది.
0: This living force is even more valuable.
1: కానీ మన జీవితములో లక్ష్యమును సాధించే నిమిత్తమై అనేక విధములుగా కూడా జీవితమును త్యాగము చేయవలసి వస్తుంటాది.
0: In our life, in order to attain the objective, in many ways we will have to sacrifice our life.
1: కేవలం ఒక్కదాన్ని సాధించినంత మాత్రమే తృప్తి పొందేటువంటి ఒక స్వభావం కాదు మానవత్వము.
0: Man's nature should not be one that he is satisfied by attaining just one Man usually has the ambition to attain more and more and more than he has actually attained.
1: Asantruptiye manavuniki santrupti.
0: Dissatisfaction is man's satisfaction.
1: Kanuka, ee manavattamlo manamu konni vidhamainatundi tyagamu unnainatundi dani manamu abhivruddhi gavinchukovali.
0: In this human life, we shall have to promote what we may call sacrifice.
1: Sekarincheetundi swabhavame kaligineetundi samudramu kudanu attadugna padi untuntadi.
0: The ocean, which has the nature of acquiring more and more, will always be at the lowest level.
1: త్యాగ భావము కలిగినటువంటి యొక్క మేఘములే పైకి పోయి గర్జించుతూ ఉంటాయి.
0: The clouds which have the feeling nature of sacrificing, they go high up and they make sounds.
1: కనుక మనలో త్యాగ భావము ఏనాడు మనలో అభివృద్ధి అవుతుందో ఆనాడే మనం ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులైపుతాం.
0: In that comparison, only when we have the feeling of sacrifice, we will be able to rise high like the cloud.
1: కొంగ తన ముక్కుతో తన పొట్టను మాత్రమే నింపుకున్నట్టుగా మానవుడు కేవలం తన సుఖమునకు మాత్రమే, తన ఆనందమునకు మాత్రమే, తన యొక్క సౌఖ్యమునకు మాత్రమే తాను పాటు పడకూడదు.
0: మ్యాన్ లైక్ ఫిల్లింగ్ హిజ్ ఓన్ స్టమక్ త్రూ హిస్ మౌత్, హీ షుడ్ నాట్ ఆల్ ది టైమ్ బి వర్కింగ్ ఫర్ హిజ్ ఓన్ హ్యాపీనెస్ అండ్ ఫర్ హిజ్ ఓన్ కంఫర్ట్.
1: తన వలన అనేక మంది సుఖపడేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతికి కనుక్కొని దాన్ని ఆచరించాలి.
0: ఈచ్ వన్ షుడ్ ఫైండ్ అవుట్ ది పాత్ త్రూ విచ్ by him others will be benefited and others will be happy.
1: Manaviki manaviki madhyanunna sambandha bandhavyanni gurtinchi vartinchadaniki prayatninchali.
0: One should make an attempt to recognize the connection between one man and another and conduct himself according to that.
1: Kani ee naadi manavattamlo krutagnata aneetvantide manaku kanti kanipinchatam ledu.
0: Today in human lives we do not find gratitude at all.
1: Ee vyakti dwara manam aanandanni anubhavistunnamo, ఏ వ్యక్తి ద్వారా మనం సుఖాన్ని అనుభవిస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని ఈనాడు మర్చిపోతున్నాం.
0: బై విచ్ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ హ్యాపీనెస్, బై విచ్ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ సాటిస్ఫాక్షన్, వీఆర్ అన్గ్రేట్ఫుల్ అండ్ వీ ఫర్గెట్ హిమ్.
1: కృతజ్ఞత లేకుండా పోవటము క్రూర మృగముల లక్షణం.
0: విదౌట్ హ్యావింగ్ ఎనీ గ్రాటిట్యూడ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ క్రూయల్ యానిమల్స్.
1: క్రూర మృగములు నిరంతరం కూడా చంచలత్వంతోనే ఉంటుంటాయి.
0: క్రూయల్ యానిమల్స్ ఆర్ ఆల్వేస్ షేకింగ్ అండ్ ఫర్గెటింగ్.
1: పిల్లి, కోతి, చిరుత, పులి ఇలాంటివి ముందు మూడు అడుగులు వేసి వెనుక తిరిగి చూస్తూ ఉంటాయి.
0: క్యాట్, మంకీ, చీతా, టైగర్, దే ఆల్ మూవ్ ఫార్వర్డ్ త్రీ
1: అండ్
0: లుక్ బ్యాక్. వాట్ ఇస్ ది రీజన్?
1: తనలో క్రూరత్వం అనేటువంటిది ఉండటం చేతనే స్థిరత్వం అనేటువంటిది కానీ నిశ్చలత్వం అనేటువంటిది కానీ శూన్యమైపోతుండాలి తమయందు.
0: బికాస్ ఇన్ సచ్ యానిమల్స్ దేర్ ఇస్ క్రూయల్టీ, neither steadfastness nor being steady is present in them.
1: కనుకనే ఈనాడు మానవత్వం కూడాను అనేక విధములయందు అనేక రంగములయందు మానవుడు పాల్గొంటూ కూడాను నిరంతరము అశాంతి అశాంతి అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: This is the reason why today human beings, while participating in several spheres of activity, yet he is always subjected to lack of peace.
1: శాంతి లేకపోవటం కారణం ఏమిటి?
0: What is the reason for this absence of peace?
1: Tanu nirantaramu progu chesukuneetundi margamunande tana jeevithamunu ankitam chestunnadu kani tyagam chesetundi dani yendu e maatram kuda nu munde cheppeyatam ledu.
0: The reason for this is he is dedicating his life all the time for acquiring things and keeping them with him. He is not trying to sacrifice and give up what he has.
1: Mana marchent cheppinattuga nirantaramu kuda nu progu chesi ధనమును ఆర్జించి అనే విధములుగా కూడబెట్టినప్పటికి పోయేటమేలో ఒక్క కాసైనా కూడా తన వెంట రాదు.
0: యాజ్ అవర్ మర్చెంట్ హెస్ సెడ్, ఆల్ ది టైమ్ అక్వైరింగ్, కలెక్టింగ్ అండ్ ఎర్నింగ్ మనీ, నాట్ ఈవెన్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, నాట్ ఈవెన్ ఎ పైసా ఆఫ్ ఇట్ విల్ కమ్ విత్.
1: తల్లి గర్భము నుండి ధనము తేరెవ్వడు, వెళ్లిపోయేడు నాడు వెంట రాదు.
0: On the day when he leaves this world, he does not take the wealth with him.
1: Lakshadikaraina lavana anname kani merugu bangarambu bringabodu.
0: Even a millionaire will eat his food with salt, but he is not going to eat gold.
1: Vitta marjana chesi virravi gute kani koodabettina sommu todaradu.
0: You can earn money and feel proud of it, but what you have earned will not come with you when you leave.
1: Munduga morugaina bhoomi lopala petti దాన ధర్మము లేక దాచి దాచి దాచి
0: without gifting and without giving for the benefit of others, keep it in the earth and close it and protect it and
1: protect.
0: In the end, whether that money will be taken by the government or will be stolen by the thieves, one does not know.
1: Tene junti galiyava tiruvarulaku. Tene yokka igalu aneka pushpamulu nundi kudanu progu chesukotu vachi tana tenenu okka chotu progu chesi kattakadapatiki ఎవరో దానిని చంపిపోతుంటారు.
0: ది హనీ బీ విచ్ కలెక్ట్స్ ది హనీ ఫ్రమ్ వేరియస్ ఫ్లవర్స్ అండ్ గ్యాదర్స్ ఇట్ ఇన్ వన్ ప్లేస్, సంబడి ఎల్స్ టేక్స్ ఇట్ అవే ఫ్రమ్ ది హనీ బీ అండ్ ఎంజాయ్స్ ది హనీ.
1: తీరి కోసం కాదు మనం ధనం ఆర్జించటం.
0: ఇట్ ఈస్ నాట్
1: త్యాగము త్యాగము త్యాగము. త్యాగేనైకే అమృతత్వ మానసు. త్యాగములోనే అమృతత్వం మనకు ఉంటుండాలి.
0: It is not to follow this path that we should earn money. It is for sacrifice and for sacrifice.
1: విశాల భావాన్ని మనము విజృంభింప చేసుకోవాలి.
0: ఇన్ సాక్రిఫైస్ దేర్ లైజ్ ఇమ్మార్టాలిటీ.
1: నిరంతరము జీవితము సంకుచితము సంకుచితము సంకుచితంలో మనము కృళ్ళిపోరాదు.
0: అట్ ఆల్ టైమ్స్ వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ లైఫ్ ఇన్ నారో మైండెడ్నెస్. వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్.
1: కనుకని మానవత్వం అనగా కేవలము పవిత్రమైనటువంటి యొక్క కరుణ సానుభూతుల యొక్క లక్షణములే మానవత్వం సరి అయిన నేత్రములు.
0: The correct and true eyes for human life are the two qualities, forbearance and sacrifice.
1: Nijamuga ikkada bhagavantudu evaru?
0: Truly, who is God here?
1: Pratyakshamainatvanti yokka prakrutiye bhagavantuni yokka swaroopam.
0: What appears to us directly as creation, as nature, that is God.
1: Ee prakruti anetvantidi nirantaramu nirvirama krishi cheta tana yokka kartavyanni nirvartinchukuntu త్యాగము గావిస్తూ ఉంటుంది.
0: దిస్ క్రియేటెడ్ వరల్డ్ ఎట్ ఆల్ టైమ్స్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ అండ్ ఫుల్ఫిలింగ్ ఇట్స్ డ్యూటీ ఈజ్ సాక్రిఫైసింగ్ ఇట్ ఎవ్రీ మోమెంట్.
1: ఒక్క చిన్న ఉదాహరణ.
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: గంటకు 1000 మైళ్ళ వేగముచే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుండాలి.
0: ది ఎర్త్ ఈజ్ రొటేటింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 1000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా చుట్టడం చేత ఎవరికి సుఖం కలుగుతుంది?
0: బై రొటేటింగ్ ఇన్ దట్ మేనర్ హూ ఈస్ బీయింగ్ బెనిఫిటెడ్?
1: రాత్రి పగళ్లు ఏర్పడుతుండాలి.
0: వీ గెట్ ది నైట్ అండ్ డే అవుట్ ఆఫ్ సచ్ రొటేషన్.
1: ఈ రాత్రి పగలు చేత మానవుడు దానిని సుఖపడుతున్నాడు.
0: బై ది ఫార్మేషన్ ఆఫ్ ది నైట్ అండ్ డే మ్యాన్ ఈస్ బీయింగ్ బెనిఫిటెడ్.
1: ఎంత త్యాగమైనటువంటి కర్మలు ఆచరిస్తుండాలి భూదేవి.
0: వాట్ ఈస్ సాక్రిఫైసింగ్ వర్క్ ది ఎర్త్ ఈస్ డూయింగ్.
1: ఇంతేకాదు తన చుట్టూ తాను తిరుగుతూ కూడాను గంటకు 66,000 మైళ్ళ వేగంతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి.
0: నాట్ ఓన్లీ దిస్, ఇన్ అడిషన్ టు రివాల్వింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ గోయింగ్ రౌండ్ ది సన్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 66,000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతూ ఉన్నాయి.
0: బై సచ్ మోషన్ ఆఫ్ ది ఎర్త్ వీఆర్ గెటింగ్ సీజన్స్.
1: ఈ ఋతువుల వల్ల వర్షం కురుగుతూ ఉండాలి.
0: బై దీస్ సీజన్స్ వీ గెట్ రెయిన్.
1: ఈ వర్షము చేత పంటలు పండుతున్నాయి.
0: త్రూ ది రెయిన్ వి గెట్ అవర్ హార్వెస్ట్.
1: ఈ పంటల చేత పొట్టలు నిండుతున్నాయి.
0: త్రూ అవర్ హార్వెస్ట్ వి ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: ఈ భూమి చేసినటువంటి యొక్క త్యాగము ఎంత గొప్ప త్యాగముగా ఉంటుండాలి.
0: ది సాక్రిఫైస్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై దిస్ ఎర్త్
1: తన చుట్టూ తాను తిరగటం చేత కాని లేక తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత కాని తనకు వచ్చిన ఫలితం ఏమాత్రమూ లేదు.
0: By going round itself or by going round the sun, the earth itself does not benefit itself in any way.
1: అదే విధముగానే ఆ భూమాత అయినటువంటి యొక్క ప్రకృతిని ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి యొక్క పార్థులు అందరు కూడాను పృథ్వీ పుత్రులైనటువంటి మీరందరూ కూడాను ఆమెను అనుసరించడానికి ప్రయత్నిస్తారు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ యూ హు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ టు ఫాలో దిస్ కాండక్ట్ ఆఫ్ మదర్ ఎర్త్ ఇన్ ఎ సాక్రిఫైసింగ్ వర్క్.
1: ఈ విధమైనటువంటి దీనిని మనం ప్రకృతిలో పుట్టినందుకు దీని యొక్క త్యాగాన్ని మనం అనుభవించి ఆచరించి ఆనందించినప్పుడే మన మానవత్వం సార్థకమవుతుంది.
0: హావింగ్ బోర్న్ ఇన్ దిస్ క్రియేషన్ ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ టేక్ ది లెసన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ మదర్ ఎర్త్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ అవర్ లైఫ్ విల్ బికమ్.
1: కానీ ఈనాడు చెప్పటం కృష్ణార్పణం కృష్ణార్పణం.
0: బట్ టుడే వీ సే ఇన్ వర్డ్స్ దట్ వీఆర్ గివింగ్ ఆఫరింగ్ టు కృష్ణ.
1: అనుభవించడం తృష్ణార్పణం తృష్ణార్పణం.
0: ఇన్ ప్రాక్టీస్ వీ సింప్లీ ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: మన క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ చెప్పాడు, చక్కగా జోక్ చేశాడు.
0: అవర్ క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ సెడ్ ఇన్ ఎ వెరీ నైస్ జోక్.
1: దేవాలయముకు పోయినప్పుడు కూడాను కుడి చెయ్యి పర్సు పైన, ఎడమ చెయ్యి తన బిడ్డలను ఎత్తుకోవడం.
0: ఈవెన్
1: నిరంతరము కూడాను ధన చింత, ధన చింత, ధన చింత, ధన చింత.
0: ఈవెన్ వెన్ యు
1: దైవం దగ్గరికి పోయి కూడాను ధన చింతతోనే మనం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
0: వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ. ఈవెన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, పుటింగ్ ది హ్యాండ్ ఆన్ ది పర్స్. One hand on the purse a day, we say in words that we are giving offering to Krishna.
1: Anubhavinchadam trishna arpanam, trishna arpanam.
0: In practice, we simply feed ourselves.

0: God, we are always thinking of money, putting the hand on the purse, one hand on the purse and the other hand with your children.
1: Dhanam kavali.
0: We want money.
1: Kani enta varaku anta avasaram.
0: But to the extent to which it is essential.
1: Mitimirina dharamu mati hani kaligistundi.
0: Too much wealth is going to ruin your mind.
1: ఈనాడు మానవత్వంలో అహంకారానికి మూల కారణము ధనమే.
0: The main reason for ego in human life today is wealth.
1: ఈ యొక్క అహంకారం అనేటువంటిది కేవలము మృగ లక్షణాలుగా రూపొందుతున్నాయి.
0: This ego and pride are taking the form of animal
1: humble, humble. వినయ విధేయతలు మానవుని యొక్క ప్రధానమైన గుణములు.
0: Humility and obedience are important qualities for man.
1: ఈ వినయ విధేయతలే ఈనాడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
0: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఆర్ నాట్ టు బి ఫౌండ్ ఎనీవేర్ టుడే.
1: తండ్రిని చూస్తే కుమారునకు వినయం లేదు.
0: వెన్ హీ లుక్స్ ఎట్ హిస్ ఫాదర్ ది సన్ ఈజ్ నాట్ హంబుల్.
1: భర్తను చూస్తే భార్యకు లేదు, గురువును చూస్తే శిష్యునికి లేదు.
0: ది వైఫ్ హాజ్ నాట్ ది హ్యూమిలిటీ వెన్ షీ లుక్స్ ఎట్ ది హస్బెండ్. ది స్టూడెంట్ హాజ్ నాట్ ది హ్యూమిలిటీ వెన్ హీ లుక్స్ ఎట్ ది టీచర్.
1: నిరంతరము కూడాను అశాంతి అశాంతి అశాంతి అనేటువంటి దీని లోపల జీవితం అనేది దాన్ని వ్యర్థం గావిస్తున్నారు.
0: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్ లైవ్స్ ఆర్ బీయింగ్ వేస్టెడ్.
1: సారము లేని ఎట్టి భవసాగరమందున మునిగి తేలుచు దారియు తెన్నియు గనక తత్తరముందడి మానసంబా.
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ వేర్ దేర్ ఇస్ నో ఎసెన్స్ యు ఆర్ స్విమ్మింగ్ విదౌట్ నోయింగ్ యువర్ ఆబ్జెక్టివ్ ఓ మైండ్ ఇన్ ఎ టెరిబుల్
1: నీ ఓరిమి ఇంచుకంత భగవంతుని భక్తిని గొలుతువేని శ్రీకారుడు ప్రేమరూపుడు నిను అంచగా వచ్చేది నా ఒక అంతరే.
0: ఇఫ్ యువర్ బోట్ విత్ లిటిల్ డివోషన్ థింక్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ కమ్ టు యువర్ హెల్ప్ అండ్ విల్ పుట్ యూ ఇన్ ది డైరెక్ట్.
1: సర్వుల యందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
0: డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ పీపుల్.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించి సర్వులను మనం గౌరవించాలి.
0: రికగ్నైజింగ్ సచ్ ట్రూత్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్.
1: ఒక్క చిన్న ఉదాహరణము భగవద్గీత యందు.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ భగవద్గీత.
1: భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు.
0: ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఐ ఆమ్ ది సీడ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఒక్క విత్తనము, ఒక్క మామిడి విత్తనము భూమిలో పాతినాము.
0: వన్ సీడ్, వన్ మ్యాంగో సీడ్ వీ పుట్ ఇట్ ఇన్ ది ఎర్త్.
1: ఒక 10 సంవత్సరములకు పెద్ద వృక్షమైంది.
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇట్ బికమ్స్ ఎ బిగ్ ట్రీ.
1: కొన్ని 100 కాయలు అందులో కాచాయి.
0: దేర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆన్ దట్ ట్రీ.
1: అన్ని కాయలు కోసి పండించాము.
0: వి కట్ ఆల్ ది ఫ్రూట్ ఫ్రమ్ ది ట్రీ అండ్ మేక్ ఇట్ రైప్.
1: ఒక్కొక్క పండు లోపల కూడా తిరిగి ఒక్కొక్క విత్తనం పోయి చేరి.
0: ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ దేర్ ఇస్ అగైన్ వన్ సీడ్.
1: పాతినది ఒకే విత్తనము.
0: వాట్ యు హావ్ పుట్ ఇన్ ది సాయిల్ ఇస్ వన్ సీడ్.
1: కానీ ఇన్ని ఫలములలో ఇన్ని విత్తనాలు ఏ రీతిగా పోయి చేరినాయి?
0: బట్ ఇన్ సో మెనీ ఫ్రూట్స్ సో మెనీ సీడ్స్ హౌ డిడ్ దే కమ్.
1: అదే విధముగానే దైవము అనేటువంటిది ఒక్క విత్తనం నుంచి విశ్వము అనేటువంటిది పెద్ద వృక్షమైంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ గాడ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఎ బిగ్ ట్రీ.
1: ఈ వృక్షమునందు మానవత్వం అనేటువంటి జీవరాశులు అన్ని కూడా కాయలుగా తయారైనాయి.
0: ఇన్ దిస్ ట్రీ ఆఫ్ క్రియేషన్ వాట్ వీ కాల్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్ ఫ్రూట్స్.
1: ఒక్కొక్క మానవత్వంలో కూడాను దైవత్వం అనే విత్తనం పోయి చేరి ఉంది.
0: ఇన్ ఈచ్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ ది సీడ్ ఆఫ్ డివినిటీ ప్రెసెంట్.
1: కేవలము ఒకడు బీదవాడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు.
0: వన్ మే బి ఎ పూర్ మ్యాన్, అనదర్ మే బి ఎ మిలియనేర్.
1: ఏ చిన్న కాయ కావచ్చు, పెద్ద కాయ కావచ్చు.
0: ఇట్ మే బి ఎ స్మాల్ ఫ్రూట్, ఇట్ మే బి ఎ బిగ్.
1: ఏ సైజులు వ్యత్యాసమైనప్పటికీ జాతి ఒకే విత్తనమే చేరిపోయింది.
0: వాట్ ఎవర్ ది సైజ్ మే బి, ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెన్స్ వన్ కామన్ సీడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుకనే రిలిజన్ ఆఫ్ లవ్ అని.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ రిలిజన్ ఆఫ్ లవ్.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని.
0: వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈ రెండింటిని మనము చక్కగా నడుచుకోవాలి.
0: వీ షుడ్ ఫాలో దీస్ టూ స్టేట్మెంట్స్.
1: అనేక మంది ధనవంతులు ఉంటున్నారు జగత్తులో.
0: దేర్ మెనీ వెల్తీ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది విద్యావంతులు ఉంటున్నారు.
0: దేర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది బలవంతులు ఉంటున్నారు.
0: దేర్ మెనీ స్ట్రాంగ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది గుణవంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ గుడ్ క్వాలిటీ.
1: కానీ శాంతిని మాత్రం నోచుకోలేకపోతున్నారు.
0: బట్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: నడతలో ఉండినటువంటి దోషమే.
0: It is the blemish that is present in their conduct. And
1: vaadu manavudiga pravartinchatam ledu.
0: He is not conducting himself as a human being.
1: Dhanam unnadi kada ani cheppani kannulu paina pettukoni nadustunnadu.
0: He thinks he is wealthy and he has his eyes.
1: Nenu vidyavantunni kada ani cheppani ahankaramto pravartistunnadu.
0: He feels he is an educated man and is proud.
1: నేను బలవంతుణ్ణి కదా అని చెప్పిన తన బలం పైననే పశుబలాన్ని ఉపయోగపెడుతున్నాడు.
0: He feels he is physically strong and behaves like an animal.
1: ఇవన్నీ ఎంత కాలం?
0: How long will they last?
1: ఇవన్నీ

0: పాసింగ్ క్లౌడ్స్.
1: దీస్ ఆర్ ఆల్ పాసింగ్.
0: కదిలిపోయే మేఘములే.
1: దీస్ ఆర్ మూవింగ్ క్లౌడ్.
0: స్థిరమైనటువంటివి కాదు.
1: దే ఆర్ నాట్ స్టేషనరీ.
0: కనుకనే అనేక లక్షల మంది నా దగ్గరికి అంతా వచ్చి, స్వామి స్వామి స్వామి, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్.
1: దిస్ ఈస్ వై మిలియన్స్ ఆఫ్ పీపుల్ కమ్ టు మీ అండ్ సే, స్వామి స్వామి, ఐ వాంట్ పీస్.
0: నేను చెప్తుంటాను, నీ ప్రశ్నలోనే ఉంటుండది ఆన్సర్ అంటాను.
1: ఐ టెల్ దెమ్, ఇన్ యువర్ క్వశ్చన్ లైస్ ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్.
0: ఇక్కడ ఐ వాంట్ పీస్ ఎన్ని ఉన్నాయి? మూడు పదములు ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ త్రీ వర్డ్స్ హియర్. ఐ వాంట్ పీస్.
0: ఐ వాంట్ పీస్ మూడు పదములు.
1: దెర్ త్రీ వర్డ్స్. ఐ వాంట్ పీస్.
0: ఐ ఈగో.
1: ఐ ఈస్ ది ఈగో.
0: వాంట్ డిజైర్.
1: వాంట్ ఈస్ ది డిజైర్.
0: ఈ రెండింటిని తుంచి వేస్తే పీస్ నిలుస్తుంది.
1: రిమూవ్ ది ఈగో అండ్ ది డిజైర్, పీస్ విల్ రిమైన్.
0: ఈనాడు ఈగో కావలసినంత పెట్టుకుని, డిజైర్స్ తల నిండుకు నింపుకొని, పీస్ పీస్ పీస్ ఎక్కడుంచి ఇంత పీసెస్ పీసెస్.
1: టుడే విత్ సో మచ్ ఈగో అండ్ విత్ ది డిజైర్ ఫుల్ ఆఫ్ యువర్ హెడ్, యూ వాంట్ పీస్. హౌ కెన్ యూ గెట్ పీస్? ఇట్స్ ఆల్
0: కావలసినంత మాత్రమే మానవునికి అత్యవసరం.
1: వాట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ ఇస్ ఎసెన్షియల్ ఈస్ నీడెడ్ బై మ్యాన్.
0: ఈనాడు మితిమీరినటువంటి ప్రోగు చేసుకోవటం చేతనే జగత్తంతా కూడా చాలా పూర్తి అశాంతితో నిండిపోయింటుంది.
1: బికాస్ అక్వైరింగ్ థింగ్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ అండ్ నీడ్ ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: మానవత్వం కలిగినటువంటి వాడు మాత్రమే దైవత్వాన్ని తెలుసుకోవడానికి అర్హుడవుతాడు.
1: వన్ హూ హ్యాస్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ హిమ్ అలోన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: మ్యాన్ కైండ్ అలోన్ కెన్ థింక్ అబౌట్ గాడ్.
1: మ్యాన్ కైండ్ అలోన్ కెన్ థింక్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు మానవత్వం అనేటువంటిది మనలో లేకుండా దైవత్వాన్ని తెలుసుకోవటానికి పోతే వానికి ఏం తెలుస్తుంది? దయ్యమే తెలుస్తుంది, కానీ దైవం తెలియదు.
1: Without human qualities in us, if we go to find out and experience divinity, how can he understand? He will only know the demon.
0: కనుకని ఈనాడు మానవత్వంలో ప్రేమ ప్రేమ ప్రేమ.
1: Today in human life, what is needed is love.
0: సహనం కావాలి.
1: Forbearance is needed.
0: సానుభూతి ఉండాలి.
1: Understanding is needed.
0: ఒక కష్టపడేటువంటి వ్యక్తిని చూసి జాలిపోవడం.
1: A man in trouble should create compassion in
0: him. ఈనాడు జాలి అనేటువంటిది ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు.
1: Today, kindness and compassion for the suffering is not present.
0: మన కంటి ఎదురుగా అనేక అవస్థలకు గురి అవుతున్నటువంటి వ్యక్తిని చూసి విసుగు చెందుతున్నాము.
1: In your direct presence, if there is one who is suffering in many ways, we simply get...
0: నీ గతి ముందుకు ఏ రీతిగా వస్తుందో.
1: What will be your future?
0: ఈనాడు మనం ఒకరిని ఆనందపరిచినప్పుడే, సానుభూతి చూపినప్పుడే రేపు తిరిగి మనకు అట్టి సానుభూతి లభిస్తుంది.
1: When we can show happiness to another person and tolerate him, then only in future you will be tolerated.
0: ప్రతి యొక్క యాక్షన్ కూడాను రియాక్షన్ ఉంటుండాలి.
1: For every action there is a reaction.
0: ప్రతి సౌండ్ కూడాను రీసౌండ్ ఉంటుండాలి.
1: For every sound there is a resound.
0: కనుకని ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం అనేటువంటిది ఉంటుండాలి.
1: For every work there is a result.
0: ప్రేమ స్వరూపులారా, ఏదో మీరు చేస్తున్నాము ఎవరికీ తెలియకుండా మేము అనుభవిస్తున్నాము అని మీరు అనుకోవచ్చును.
1: ప్రేమ స్వరూపస్, యూ మే థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్.
0: ఇతరుల కన్నులు మీరు కట్టవచ్చును.
1: యూ మే బ్లైండ్ ది అదర్ పీపుల్.
0: సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని కన్నులు కట్టలేరు.
1: బట్ యూ కెనాట్ క్లోజ్ ది ఐస్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది అనుభవించినా వాటి రియాక్షన్లు నీకు తప్పవు.
1: Whatever you do, whatever you experience and whatever you say, you can
0: see Bhagavad Gita yandu karma phalamu annaru.
1: This has been termed in Bhagavad Gita as the fruit of your work.
0: Ee karma phalam anetundi danini nastika yastika aastika aastika nastika etuvanti sthayi ayinattu vaadaina kudanu deenini anusarinchaka tappadu.
1: It is inevitable that the result of your own work should be experienced, whether you are a believer or a non-believer or a believing non-believer.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is one small example.
0: ఒక అద్దము ముందు పోయి నీవు చక్కగా నమస్కరించు నగుముఖంతో.
1: You go in front of a mirror and say namaskar with a smiling face.
0: ఈ నమస్కారం ఎవరికి వస్తుంది? అద్దము నుంచి తిరిగి నీకే వస్తుండాలి.
1: Who will get this namaskar? The mirror will give it back to you.
0: లేక అద్దము ముందరికి పోయి కోపంగా దానిని దూషించు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అండ్ బీ యాంగ్రీ అండ్ బ్లేమ్ ది మిర్రర్.
0: తిరిగి ఆ యొక్క యాక్షన్ తిరిగి నీకే వస్తుంటుండాలి.
1: ది రిటర్న్ బ్లేమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ ది మిర్రర్.
0: అదే విధంగానే ఈ ప్రకృతి అద్దము వంటిది.
1: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ క్రియేషన్ ఈజ్ లైక్ ఎ మిర్రర్.
0: ఈ ప్రకృతి అనేటువంటి అద్దము ముందు నీవు ఎట్టి కర్మలు ఆచరిస్తున్నావో తిరిగి వాటిని యొక్క రియాక్షన్ నీకు వస్తుంటాయి, తత్ఫలితము నీవు అనుభవిస్తావు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ మిర్రర్ ఆఫ్ క్రియేషన్ ది కైండ్ ఆఫ్ వర్క్ యూ డూ,
0: ఏడు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఇంకా 10 సంవత్సరములకైనా ఇవి తప్పినది కాదు.
1: ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టుడే టుమారో అట్లీస్ట్ 10 ఇయర్స్ లేటర్ దిస్ ఈస్ ఇన్ఎస్కేపబుల్.
0: కనుకనే మనము ఈ యొక్క వర్తమానం నుండి బి గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఈస్ ది వే టు.
1: సో అట్ ది ప్రెసెంట్ టైమ్, ఇన్ ది ప్రెసెంట్ టైమ్ బి గుడ్, డూ గుడ్, సీ గుడ్, దట్ ఈస్ ది వే టు గాడ్.
0: ఈ విధమైనటువంటి కర్మల్లో మనం ఒక విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
1: ఇన్ డూయింగ్ సచ్ వర్క్ వీ హావ్ టు డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: ఈ విశ్వాసం అనేటువంటి దానిని మనం ఒక విధమైనటువంటి త్యాగభావములో దీనిని ప్రవేశపెట్టాలి.
1: We should enter and promote this faith with a feeling of sacrifice.
0: ఇది మనకు నిజమైనటువంటి శాంతి.
1: This is true peace for us.
0: ఒక గడియారం టైం పీస్ ఉంటుంటది.
1: We look at a clock.
0: ఇందులో ఎప్పుడు చూసినా టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అని పిల్లలు నడుస్తూ ఉంటుంది.
1: In this clock the hand will be moving all the time producing the sound of.
0: ఎవరైనా దీనిని ప్రశ్న వేసినప్పుడు అయ్యా ఈ గడియారానికి ఏమైనా విశ్రాంతి ఉందా అనేది, అబ్బే విశ్రాంతి లేదంటాం.
1: If anyone asks a question, has this clock got any rest? We say, no, the clock has no rest.
0: చాలా పొరపాటు.
1: This is very wrong.
0: నిరంతరము నిర్విరామ కృషి ఆచరించుతున్నటువంటి యొక్క ఈ గడియారము ఎంత పని చేస్తుండదో అంతకాలం దానికి రెస్ట్ కూడా ఉంటుంది.
1: The time which this clock spends in doing work is also the time for which it has rest.
0: ఎట్లా?
1: How is this possible?
0: టిక్ టిక్ టిక్ టిక్ రెండు టిక్కులకు మధ్యలో ఒక విశ్రాంతి కాలం ఉంటుండాలి.
1: బిట్వీన్ వన్ టిక్ అండ్ ది సక్సీడింగ్ టిక్ దేర్ ఇస్ అన్ ఇంటర్వల్ విచ్ ఇస్ అ టైమ్ ఆఫ్ రెస్ట్ ఫర్ ది క్లాక్.
0: ఒక టిక్ ఈ టిక్ అనేటువంటి దానికి ఆ విశ్రాంతి చాలదా?
1: వన్ టిక్ అనదర్ టిక్ బిట్వీన్ ది టూ ఈస్ నాట్ ది టైమ్ సఫిషియంట్ ఫర్ ఇట్ టు గెట్ రెస్ట్.
0: అదే దానికి విశ్రాంతి,
1: దట్ ఈస్ ఇట్స్ రెస్ట్.
0: అదే విధంగానే మనం పరలోక చేసేటువంటి ఒక ఉపకారమైనటువంటి కర్మలే మనకు విశ్రాంతి.
1: ఇన్ ది సేమ్ మేనర్ The good work that we do to help others is our rest.
0: ఇది నిజమైన సమాజ సేవ.
1: This is true service to the community.
0: ఈ సమాజ సేవని ఈనాడు కోల్పోవటం చేతనే సరియైనటువంటి మానవత్వం మనకు లభించటం లేదు.
1: Because we have lost the sense of such service to the community, we are unable to enjoy the human nature.
0: ఉత్తమ భావములచే,
1: with great ideas,
0: ఆదర్శవంతమైనటువంటి ఒక గుణములచే,
1: with exemplary qualities,
0: ప్రవర్తించేటువంటి మానవుడు ఈనాడు కరువైపోయాడు.
1: Man who conducts himself in that manner is very rare today.
0: 10 mandito koodi aacharinchinatundi panulu endi manaku aanandam labhistuntundali.
1: We get our happiness in the work that we do.
0: Kashtamunu marchipothunnamu.
1: We forget our troubles.
0: Deeniki chinna udaharanamu.
1: There is an example for this.
0: Oka nadi odduna leka samudram odduna manam oka 5 mailu walk chesamu.
1: On the bank of a river or on a seashore we walk 5 miles.
0: Ontariga manam 5 mailu prayanam chesinappudu kaala noppulu vastayi. చాలా విసుగు చేస్తుంది.
1: When we walk 5 miles alone, our legs will begin to pain and we get tired.
0: అదే 5 మైళ్ళు అదే కాళ్ళు 10 మందితో చేరి నడుచు.
1: The same 5 miles with the same legs you walk with 10 other people in company.
0: కాళ్ళు నొప్పి రాదు.
1: You won't get your legs in pain.
0: ఆనందంతో శ్రమను మర్చిపోతావు.
1: With happiness you forget the trouble.
0: కనుకనే 10 మందితో చేరి కూడినటువంటి ఒక సమాజ సేవ యందు మనకు దుఃఖములు కాని విచారములు కాని కష్టములు కాని మర్చిపోతాం.
1: సో ది సర్వీస్ యూ డూ టు ది కమ్యూనిటీ ఇన్ ది కంపెనీ ఆఫ్ 10 అదర్ పీపుల్.
0: ఈనాడు మానవుడు పవిత్రమైనటువంటి యొక్క మంచి మార్గమును అనుకరించటం లేదు.
1: మ్యాన్ టుడే ఈస్ నాట్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ గుడ్.
0: ఎక్కడ చెడ్డవి, ఎక్కడ అన్యాయంవి, ఎక్కడ అక్రమంవి, ఎక్కడ అనాచారంవి జరుగుతుందో దాన్ని సులభంగా ఆచరించడానికి ప్రయత్నిస్తాడు.
1: వేర్ దర్ ఇస్ ఇన్జస్టిస్, వేర్ దర్ ఇస్ అన్ట్రూత్ అండ్ వేర్ దర్ ఇస్ హార్మ్, man takes to that path very easily.
0: Enni manchi matalu manam vinatam ledu.
1: Are we not hearing many good words?
0: Ivanni manam anukaranalo pettunnama?
1: Are we putting them into practice?
0: Edaina oka chedda mata vintime aa dani nammutam.
1: The moment we hear something bad we immediately believe it.
0: Deeniki karanam emiti?
1: The reason for this,
0: neevu parama chedda vaadu galakane chedda matanu neevu anusaristunnavu.
1: The reason is you are very bad person and so you follow bad.
0: Kanukane manalo manchive untunte tappaka manchini manam anusaristam.
1: If there is good in us, we will follow good at once.
0: Oka chinna udaharanamu.
1: There is an example.
0: Oka vittanamu mattilo pettamu.
1: We put a seed in the earth.
0: Daniki nee eruvu vesamu.
1: We give it manure.
0: Neeru posamu.
1: We give water.
0: Gaali chakkaga vachetattuga anukoola parichamu.
1: We also give it sufficient breeze.
0: Aithe aa vittanamu mattiga maarutundada?
1: Is that seed changing itself into the earth?
0: లేక గాలిగా మారుతుండదా?
1: ఆర్ ఇస్ ఇట్ చేంజింగ్ ఇన్ టు బ్రీజ్?
0: లేక నీరుగా మారుతుండదా?
1: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ వాటర్?
0: లేక ఎరువుగా మారుతుండదా?
1: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ మెన్యూర్?
0: లేదు లేదు.
1: నో,
0: మట్టిలో ఉన్న సారాన్ని తీసుకుంటుంది.
1: ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టింగ్ ది
0: నీటిలో ఉన్న బలాన్ని తీసుకుంటుంది.
1: ఇట్ ఇస్ టేకింగ్ ది స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది వాటర్.
0: ఎరువులో ఉన్నటువంటి శక్తిని తీసుకుంటుంది.
1: ఇట్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది మెన్యూర్.
0: గాలిలో ఉన్న ప్రాణవాయువు తీసుకుంటుంది.
1: ఇట్ టేక్స్ ది లైఫ్.
0: తన స్వభావాన్ని తాను అభివృద్ధి పరచుకుంటుంది.
1: ఇట్ ప్రమోట్స్ ఇట్స్ ఓన్ నేచురల్ క్వాలిటీ.
0: అదే విధంగా మనం ఎటువంటి సంఘములో పోయినా కానీ వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం తీసుకుని మన స్వభావాన్ని మనం పెంచుకోవాలి. అంతేకాని వాడికి నీవు బారిసు కాకూడదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ వాట్ ఎవర్ కంపెనీ యూ మే గో, యూ షుడ్ అబ్సార్బ్ ది గుడ్ ఇన్ దట్ కంపెనీ అండ్ ప్రమోట్ విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ గుడ్ వాట్ ఈజ్ ఇన్
0: యు. అనుకరణ అనుకరణ అనుకరణ, వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు.
1: టుడే ఇమిటేషన్ ఇమిటేషన్, లుకింగ్ ఇట్ అనదర్ మ్యాన్ హీ ఇమిటేట్స్, లుకింగ్ ఇట్ అ థర్డ్ మ్యాన్.
0: వాడెవడో కొంచెం గడ్డం పెట్టుకున్నా అంటే వీడు గడ్డం పెట్టుకోవాలి.
1: ఇఫ్ సమ్వన్ ఎల్స్ హస్ గాట్ ఎ బియర్డ్, యూ ఆల్సో వాంట్ టు గ్రో ఎ బియర్డ్.
0: ఇంకోడెవడో బెల్ బాటం వేసుకున్నా అంటే వీడు బెల్ బాటం వేసుకోవాలి.
1: ఇఫ్ అనదర్ పర్సన్ ఈస్ వేరింగ్ బెల్ బాటమ్స్, యూ ఆల్సో వాంట్ టు వేర్ బెల్ బాటమ్.
0: ఇంకోడెవడో సైడ్ బర్న్స్ బర్న్స్ పెట్టుకున్నా అంటే వీడు పెట్టుకోవాలి.
1: ఇఫ్ వన్ అదర్ పర్సన్ హెస్ సైడ్ బర్న్స్, యూ ఆల్సో వాంట్ టు హ్యావ్ సైడ్ బర్న్స్.
0: బలహీనత ఎంత పిరికితనమా!
1: వాట్ వీక్నెస్, వాట్ కవర్డిస్.
0: ఇది ఆ మానవత్వం యొక్క లక్షణాలు.
1: ఇస్ దిస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్?
0: నీ స్వభావాన్ని నీవు పెంచుకో.
1: ప్రమోట్ యువర్ ఓన్ నేచర్.
0: నీ గుణాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: ప్రమోట్ యువర్ క్వాలిటీ.
0: నీ త్యాగభావాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: యూ బ్రాడెన్ యువర్
0: ప్రేమ తత్వంలో విశాలమైన హృదయాన్ని చేసుకో.
1: హ్యావ్ ఎ బ్రాడ్ హార్ట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో మనం ఏనాడు అభివృద్ధి చెందుతామో ఆనాడే మన భారతదేశము తిరిగి యథాస్థితి లోపల ఆదర్శవంతమైన దేశంగా తయారవుతుంది.
1: That day when we can promote our human qualities in this manner, again our country Bharat will become an ideal country.

0: forbearance is our beauty in this sacred land of Bharat.
1: Pratamula nitiyandu vanne gaantina yetti gana satya silame kadina tapamu.
0: Amongst all the vratas known to this country, adherence to truth is the greatest vrata which has been given.
1: Madhura bhavam vedi mana desa mandanna matru bhavamu kanna manyameddi.
0: What is the sweetest idea in our country? The sweetest idea is no greater than the
1: pranambu kantenu manam beganamanu mana dese neetini mantagalpi.
0: The moral code of our country, which tells us that more than life, our own honor is greater, that kind of conduct. We have borrowed the moral conduct from other countries. Wanting to have the so-called freedom. How shall I describe the rule of this country?
1: ఏను గెట్టుల తన బలం ఎరుగలేదో.
0: లైక్ ది ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: సో హ్యావ్ బికమ్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ టుడే.
1: మన యొక్క శక్తిని మనం నమ్మలేకపోతున్నాం.
0: వీఆర్ అనేబుల్ టు బిలీవ్ ది స్ట్రెంగ్త్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
1: వరుని మాటను నమ్ముతున్నాం.
0: వి బిలీవ్ అదర్స్ వర్డ్.
1: ఇదే మానవత్వము.
0: ఇస్ దిస్ హ్యూమన్ క్వాలిటీ?
1: చెవులు కోసి పారవి.
0: కట్ అవే యువర్ ఇయర్స్.
1: పరులు చూసినటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు. నీ కన్నులు ఎందుకు పుచ్చుకొని చంపుకో.
0: యు ఆర్ బిలీవింగ్ ఇన్ వాట్ అదర్స్ హావ్ సీన్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ ఐస్?
1: నీ కన్నులతో నీవు చూడు.
0: లుక్ ఎట్ ఇట్ విత్
1: యువర్ ఓన్ ఐస్. నీవు విను.
0: లిసన్ విత్ యువర్ ఇయర్.
1: నీ హృదయంతో నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ విత్ యువర్ హార్ట్.
1: ఇది నీ మానవత్వం.
0: దిస్ ఈస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అంతేకాని పిరికి పందవలే ఇతరులు మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
0: బట్ లైక్ ఎ కవర్డ్ వీ షుడ్ నాట్ ట్రై అండ్ ఇమిటేట్ అదర్స్.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి బలహీనతని.
0: దిస్ ఈస్ ఎ వీక్నెస్.
1: మానవుడు మానవుడు మానవుడు మా నా వా.
0: దేర్ ఆర్ త్రీ లెటర్స్ డిస్క్రైబింగ్ ఎ మ్యాన్. మా నా వా.
1: మా అజ్ఞానము.
0: మా ఇస్ ఇగ్నోరెంట్.
1: నా లేకుండా.
0: నా వితౌట్.
1: వా వర్తించటం.
0: వా కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: అజ్ఞానము లేకుండా వర్తించినటువంటి వాడు మానవుడు.
0: వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్ ఇస్ మ్యాన్.
1: ఇది నిజమైనటువంటి మానవత్వం.
0: దిస్ ఈస్ ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఒక విధమైనటువంటి దురాశకు మనం లోబడిపోతున్నాము.
0: We are submitting ourselves.
1: దుర్భావములో మునిగిపోతున్నాము.
0: We are immersing in bad ideas.
1: దుర్హంకారంలో తేలిపోతున్నాము.
0: In ego we are floating.
1: కనుకనే మంచి కూడాను చెడ్డగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: So good appears as bad to us.
1: కనుకనే మంచి పవిత్రమైన హృదయం కలిగినటువంటి వాడు నిరంతరము పైచూపులో ఉంటాడు.
0: One who has a sacred heart will always be looking up.
1: ఆహా నక్షత్రాలు సూర్యచంద్రాదులు ఎంత ప్రకాశంగా ఉంటున్నాయి.
0: How beautiful the sun and the moon are.
1: కేవలము స్వార్థపరుడు.
0: A selfish person.
1: క్రింద చూపులో ఉంటాడు.
0: Will always be looking down.
1: ఎప్పుడు చీకటే వాడికి.
0: He is always seeing darkness.
1: ఎప్పుడు మట్టే కనపడుతుంటాడు.
0: He always looks at dirt.
1: పవిత్రమైన హృదయములో ఉండినటువంటి వాడికి గులాబీ పుష్పాన్ని చూస్తుంటాడు.
0: One who has a sacred heart looks at the flower, the rose flower.
1: నిరాశపరుడు దాని క్రింద ఉన్నటువంటి ముండను మాత్రమే చూస్తుంటాడు.
0: One who has no hope looks at the thorn, at the rose flower.
1: ఆశపరుడు ఇది టంబ్లర్ లో హాఫ్ నీరు ఉంటుండాలి. అర్థం నీరు ఉంటుండాలి.
0: దేర్ ఈస్ వాటర్ హాఫ్ ఫుల్ ఆఫ్ ది టంబ్లర్.
1: దీనిలో స్వార్థరహితమైనటువంటి వాడు అర్థం నీరు ఉంటుండాలి అని అనుకుంటాడు.
0: వన్ హూ ఇస్ సెల్ఫ్ లెస్ సేస్ దేర్ ఈస్ హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: స్వార్థపరుడు ఏమంటాడు? అర్థం ఖాళీగా ఉంది అంటాడు.
0: వన్ హూ ఇస్ సెల్ఫిష్ సేస్ దిస్ టంబ్లర్ ఇస్ హాఫ్ ఎంప్టీ.
1: వాడికి ఖాళీనే కనపడుతుంది కానీ నీరు కనపడదు.
0: He sees only the emptiness but not the
1: water. ఇక్కడ వ్యత్యాసం.
0: This is the difference.
1: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థమునకు నిస్వార్థమునకు ఉండేటువంటి భేదము ఈ విధమైనటువంటి రీతిగా ఉంటుంది.
0: This difference between selfishness and selflessness is in this manner.
1: కనుక selfishness. Self, self, self, self. ఏది నిజమైన self?
0: What is the true self when you talk of selfishness?
1: Selflessness self is real self.
0: Selfless self is real self.
1: మన self, self, self. సెల్ఫ్ లో వచ్చినటువంటి ఫలితం ఏమి?
0: వాట్ ఈస్ ది ఫ్రూట్ వి గెట్?
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
0: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
0: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: ఈ స్వార్థం అనేటువంటిది నిజంగా మానవుని యందు పూర్తిగా ఉండకూడదు. కొంతవరకు ఉండాలి.
0: This quality of selfishness should not be totally present in man. It may be present to some extent.
1: నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నా యొక్క బంధువులు బాగుండాలి, జగత్తు సుఖంగా, ఇంత మాత్రం స్వార్థం తప్పదు.
0: I want to live. My family wants to live. My relation should be well.
1: నేను తినాలి, నేను ఉండాలి, ఇంతవరకు ఉండొచ్చు.
0: I should eat, I should live. To that extent it is tolerable.
1: కానీ మితిమీరినటువంటి ఆసక్తి పోతే ఈ స్వార్థం కూడా పెడమార్గం పడుతుంది.
0: But selfish desires beyond all limit will take the wrong path.
1: ఒక పశువు లేక ఒక మృగమునకైనా కూడాను ఒక సీజన్, ఒక రీజన్ ఉంటుండాలి.
0: An animal or a cattle has got some reason and some season.
1: కానీ మనిషికి ఈనాడు no reason, no season.
0: But man today has no reason, has no season.
1: ఎక్కడ ఉంది mankind?
0: Where is mankind?
1: మానవత్వం, మానవత్వం, మానవత్వం అంటుంటారు. మనం ఎక్కడ మానవత్వం కనపడుతుంటుందని?
0: We talk of human nature. Human nature. Where is human nature? Where do we find human nature?
1: Human nature. Human nature antaru gaani edi human nature anipudu kodanu vaallaku teliyatam ledu.
0: They keep on uttering the words human nature, but they do not know what human nature is.
1: Daanini manam artham chesukovatam katte nadichi choopinchatam chaala avasaram.
0: Better than trying to understand it is better to show it in practice.
1: Manalo undinatvanti oka divyatvam jantunam narajalma durlabham.
0: Of all the animals that are born, to be born a human being is the most difficult.
1: మానవుడు ఇంత చదువుతున్నాడు.
0: Man is acquiring so much
1: knowledge. ఇంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానముతో నిండి ఉంటున్నాడు.
0: He is full of knowledge and wisdom.
1: కానీ ఒక మృగము కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు.
0: But he is conducting himself worse than an animal.
1: ఇక మానవత్వం ఎక్కడ? రూపం మానవత్వమే కానీ గుణములో మానవత్వం లేదు.
0: Form is of a human being, but qualities are not of a human being.
1: కనుకనే ఈనాడు ఉన్నత విద్యా సంస్థలు స్థాపించి అందులో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క క్వాలిటీ మానవుని యొక్క దివ్యమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి పరచాలనేటువంటిది సాయి సంకల్పం.
0: సో సాయి సంకల్ప టుడే ఈస్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రమోట్ వాట్ ఆర్ కాల్డ్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ దట్ ఎడ్యుకేషన్.
1: కేవలం కొంతమందికి అవి విరుద్ధంగా కనిపిస్తుంటాయి.
0: ఫర్ సమ్ పీపుల్ దే అపియర్ యాజ్ ఇఫ్ దే ఆర్ కాంట్రడిక్ట్.
1: కారణం తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క పరిస్థితిలో ప్రగతి.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ హిస్ ఓన్ బ్యాక్గ్రౌండ్ హ్యాస్ టేకన్ సచ్ ఎ పాత్.
1: మంచి కూడా వారికి చెడ్డగా కనిపిస్తుంటాది.
0: టు దెమ్ గుడ్ ఆల్సో అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్.
1: దీనికి మేము లెక్క చేయము.
0: వీ డు నాట్ కేర్ ఫర్ దిస్.
1: కానీ మా యొక్క సంస్థల యొక్క డిసిప్లిన్ ఈ క్రమశిక్షణ తూచా పాటించాలి.
0: బట్ ది డిసిప్లిన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ టు బి ఫాలోడ్.
1: దీనికి కొంత కఠినమైన చర్యలే దీనికి అందించాలి.
0: We have to give some harsh
1: padarthamunaku taginatvanti prayogam acharinchali.
0: We will have to apply what is suitable to the matter.
1: Vennanu vreelito kodte tunugutundi.
0: Butter can be broken with your finger.
1: Kaani inumunu sutitone kottali.
0: But an iron has to be beaten with the hammer to break.
1: Kanukani kramashiksha tappipoyinappudu deeniki oka vidhamainatvanti oka చర్య తీసుకోవాల్సి వస్తుంది.
0: సో ఇఫ్ వన్ ట్రాన్స్గ్రెసెస్ డిసిప్లిన్ వీ హ్యావ్ టు టేక్
1: సమ్ సాయి సంస్థలు ఎందు డిసిప్లిన్ డివోషన్ అండ్ డ్యూటీ.
0: ఇన్ ది సత్య సాయి ఆర్గనైజేషన్స్ వీ గివ్ వాల్యూ టు డిసిప్లిన్ డివోషన్.
1: దేనిపైన డివోషన్?
0: డివోషన్ ఆన్ వాట్?
1: నీ డ్యూటీ పైన డివోషన్.
0: డివోషన్ ఆన్ యువర్ డ్యూటీ.
1: నీ డ్యూటీ పైన డిసిప్లిన్.
0: డిసిప్లిన్ ఆన్ యువర్ డ్యూటీ.
1: కానీ డ్యూటీనే లేకపోతే డివోషన్ ఎక్కడ వచ్చింది?
0: బట్ ఇఫ్ దేర్ ఇస్ నో డ్యూటీ ఇట్ సెల్ఫ్ దేర్ ఇస్
1: డీప్ ఓషన్.
0: ఇట్స్ ఓన్లీ ఎ డీప్ ఓషన్.
1: మనం డివైన్ డివైన్ డివైన్ డివైన్ అంటున్నాం. ఎక్కడ డివైన్? చెప్పేదంత డివైన్ డీప్ వైన్ లో కూర్చోవటం.
0: వీ టాక్ ఆఫ్ డివైన్ డివైన్ డివైన్. వేర్ ఇస్ ది డివైన్? ఇట్ ఈస్ ఇన్ డీప్ వైన్ యూస్ ఇట్.
1: ఇది ఆ నిజమైనటువంటి డివైన్ కు లక్షణాలు.
0: ఇస్ దిస్ ది ట్రూ క్వాలిటీ?
1: ఇది ఆ మానవత్వానికి తగిన గుణాలు.
0: ఆర్ దీస్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యూమన్?
1: కాదు కాదు కాదు. కనుక పెద్దలను చూసి గౌరవించాలి.
0: We should respect when we look at
1: చిక్కులేనటువంటి వారిని తీరును చూసి ఆదరించాలి.
0: We should help and give help to people who are
1: బాధపడేటువంటి వారికి సహకారం అందించాలి.
0: People who are suffering should be helped.
1: ఇంకే విధమైన దుఃఖంతో ఉండేటువంటి వారికి సానుభూతిని తెలపాలి.
0: People who are in some other sorrow should be shown tolerance.
1: సర్వుల యొక్క సుఖాన్ని మనం కోరాలి.
0: We should desire the happiness of all people.
1: కనుకనే లోకస్తమస్త సుఖినో భవంతు అనేది వేదాంతం.
0: దట్ ఈస్ వై వేదాంత హెస్ సెట్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: కానీ ఈనాడు భక్త కోటి ఎందుకు కూడాను చెప్పేది భక్తి.
0: బట్ టుడే ఈవెన్ అమంగ్స్ ది డివోటీస్ దే ప్రీచ్
1: చేసే పనులంతా భక్తి.
0: ది వర్క్ దే డూ ఇస్
1: హృదయం ఎందుకు రక్తి.
0: సింప్లీ టు ఫీడ్ దెమ్ సెల్వ్స్ అండ్ హ్యావ్
1: ప్లెజర్ చెప్పేది విరక్తి.
0: బట్ దే టీచ్ డిటాచ్మెంట్.
1: కాదు కాదు కాదు
0: మనం
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్
1: మన యొక్క భావములు మన యొక్క పలుకులు మన యొక్క చర్యలు మూడు ఏకమైపోవాలి
0: అవర్ థాట్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ డీడ్స్ షుడ్ ఆల్ బి హార్మోనైజ్
1: దీనినే వేదాంతము మనస్ ఏకం వచస్ ఏకం కర్మణ్ ఏకం మహాత్మనం అన్న
0: దిస్ ఈస్ వాట్ ది వేదాంత హెస్ సెడ్ ఇఫ్ యువర్ థాట్ ఈస్ వన్ యాజ్ ది సేమ్ యాజ్ ది వర్డ్
1: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్ అన్యత్ దురాత్మనం
0: ఇఫ్ యువర్ థాట్ ఈస్ డిఫరెంట్ ఇఫ్ యువర్ వర్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ ఇఫ్ యువర్ యాక్షన్ ఈస్ స్టిల్ డిఫరెంట్ యు ఆర్ కాల్డ్ దురాత్మన
1: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ పరిస్థితుల్లోనే ఉంటుంది
0: టుడే ది హోల్ వరల్డ్ ఈస్ ఇన్ దిస్ సిచ్యువేషన్
1: దివ్యాత్మ స్వరూపులారా కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి మానవత్వంలో ఉండేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోండి
0: దివ్యాత్మ స్వరూప రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ దట్ ఇస్
1: దివ్యత్వాన్ని కూడా కొంతవరకు మీరు అర్థం చేసుకోండి
0: టు సమ్ ఎక్స్టెంట్ అండర్స్టాండ్ డివినిటీ
1: కేవలము నేను నీవు మానవుడు మానవుడిగా బ్రతుకు చాలు
0: యు జస్ట్ లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ ఎనఫ్
1: నీవు మానవత్వం నుంచి దిగజారనక్కర్లేదు
0: డూ నాట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్
1: మన నడవడికల లోపల మన పవిత్రతను నిరూపించాలి
0: వీ షుడ్ ఎస్టాబ్లిష్ సీక్రెట్నెస్ ఇన్ అవర్ కాండక్ట్
1: కేవలం మాటలతో చెప్పి ప్రయోజనం లేదు
0: నో యూస్ సింప్లీ అథరింగ్
1: ఈనాడు ప్రపంచం అంతా మాటల్లో హీరోస్ క్రియల్లో జీరోస్
0: ది హోల్ వరల్డ్ టుడే ఆర్ హీరోస్ ఇన్ దర్ వర్డ్స్ బట్ ఇన్ యాక్షన్ దే ఆర్ జీరోస్
1: ఈనాడు మనము యాక్షన్ లోపల హీరోస్ కావాలి
0: టుడే వీ షుడ్ బికమ్ హీరోస్ ఇన్ అవర్ యాక్షన్
1: మాటలు మాట్లాడేటువంటి వాడు పని చెయ్యడు
0: వన్ హూ సింప్లీ స్పీక్స్ డస్ నాట్ వర్క్
1: పని చేసేటువంటి వాడు మాట్లాడే టైం ఏమి ఉండదు
0: వన్ హూ వర్క్స్ హ్యాస్ నో టైమ్ టు స్పీక్
1: కనుకని ఈనాడు మనము పనులు చేయటం లోపల మనం అంతా కూడా ముందజ్జ వేసుకుని నడుముగట్టి సమాజంలో దిగాలి
0: సో టుడే ఇన్ డూయింగ్ వర్క్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ అ ఫార్వర్డ్ స్టెప్ అండ్ ఎంటర్ ది కమ్యూనిటీ
1: మన ఎముకలు అరిగేటట్టుగా మనం పని చేస్తే దంతములు అరిగేటట్టుగా తినవచ్చు
0: If we work so hard that our bones will get sharpened, then we can eat so much, so well that our teeth will
1: Bhagavantudu rendu chetulu andichadu.
0: God has given us two hands.
1: Rendu chetulu matram mudichukoni naaku potta nindali ante ekkada nunchi vastundi.
0: Holding both your hands and keeping them idle. If
1: rendu chetulato neevu baaga pani chesthe okka potta nindada.
0: If you work well with two hands, can you not feed one stomach?
1: Neevu pani cheyatam ledu kabatte potta nindatam ledu.
0: Since you are not doing the work, you are...
1: ఈనాడు లోకములో పని చేయనటువంటి వాళ్ళు అధికమైపోతున్నారు.
0: Today, people who do not work are many in the world. పొట్ట
1: నింపుకునేటువంటి వాళ్ళు చాలా పెరిగిపోతున్నారు.
0: Those who want to fill their stomachs are many.
1: అందువలననే ఇక్కడ ఆర్థికంగా కూడా దేశం దిగజారిపోతుంది.
0: This is the reason why economically the country is going down.
1: కనుకనే ప్రతి మానవుడు కూడా కష్టపడి పని చేయడానికి ప్రయత్నించాలి.
0: Every human being should work hard.
1: ఆ విధమైన యొక్క చెమటాచి మనం పని చేసినప్పుడే మనం జీవితాన్ని సుఖంగా అనుభవించగలం
0: ఇఫ్ యూ కెన్ వర్క్ విత్ స్వెట్ ఆన్ యువర్ బ్రౌ యూ కెన్ ఎంజాయ్
1: ఎవరెవరి పని వారికి తగినట్టుగా మనం తీసుకోవాలి
0: వాట్ ఎవర్ వర్క్ ఈస్ ఆర్డైన్ ఫర్ ఈచ్ పర్సన్
1: సత్యసాయి సంస్థలు వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్
0: దిస్ ఈస్ వై సత్యసాయి ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ టోల్డ్ దట్ వర్క్ ఈస్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్
1: అంతేకాని కేవలం నీ యొక్క మనసు తెలియనట్టంతా నీవు పోకూడదు
0: ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ నాట్ మూవ్ అబౌట్ యాజ్ యువర్ మైండ్ గైడ్స్ యూ
1: నీ విచారణాశక్తితో నీవు కొంతవరకు క్రియలు ఆచరించు
0: యూ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు డిస్టింగ్విష్ అండ్ విత్ దట్ ఎబిలిటీ టు ఎంక్వైర్ డూ యువర్
1: మనం ఆర్జించినటువంటి ధనాన్ని కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి
0: ది వెల్త్ విచ్ యూ హ్యావ్ ఎర్న్ పుట్ ఇట్ ఇన్ సమ్ సీక్రెట్ పాత్
1: దయ ధర్మము త్యాగము ఇవి మానవునికి సరి అయిన కీటుదాయి
0: కైండ్నెస్ గివింగ్ గిఫ్ట్ and sacrifice are the three essential qualities for man
1: anyayamu akramamu swarthamu ahankaramu asuya ivanni kudunu lobhi yokka lakshanalu
0: injustice causing hurt to others ego and pride these are the qualities of a greedy person
1: parunu eppudu kudunu manam nindinchakoodadu idi maha paapam
0: we should never blame others this is the greatest sin
1: neelo unnatundi durgunalu neevu chakkadidduko
0: You correct the bad qualities which are present in you.
1: నీకు కావాల్సినటువంటి దుర్గుణాలు పెట్టుకొని ఇతరులను అనేటువంటి అధికారం నీకు ఎక్కడ ఉంది
0: విత్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ వాట్ రైట్ హ్యావ్ యూ టు ఫైండ్ బ్లేమ్ ఇన్ అదర్స్
1: నీ యొక్క దుర్గుణాలు నీవు చక్క చేసుకుని నీ మంచి గుణాలు నీవు అభివృద్ధి పరచుకో
0: కరెక్ట్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ప్రమోట్ యువర్ గుడ్ క్వాలిటీ
1: అప్పుడే మానవత్వం అభివృద్ధి నొందుతుంది
0: దెన్ హ్యూమన్ నేచర్ ఇన్ యూ కెన్ ప్రాస్పర్
1: ప్రేమ ప్రేమ ప్రేమ సత్యసాయి సంస్థల్లో ప్రేమనే ప్రధానమైన ప్రాణం.
0: ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ లవ్ ఇస్ ది ఎసెన్షియల్.
1: ప్రేమనే ఒక భగవత్ స్వరూపము.
0: లవ్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్
1: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం నందు కూడా ప్రేమ అనేటువంటి ఫలం పండుతూ ఉండాలి.
0: ఇన్ ది ట్రీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ ది ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈస్ ప్రెసెంట్.
1: ఈ ప్రేమ అనేటువంటి ఫలం పైన కొంత తృష్ణ అనేటువంటి చర్మం కప్పబడి ఉంది.
0: ఆన్ దిస్ ఫ్రూట్ ఆఫ్ లైఫ్ దేర్ ఇస్ ఎ స్కిన్ విచ్ వీ మే కాల్ ది డిజైర్.
1: ఈ డిజైర్ అనేటువంటి చర్మము తీసివేయాలి.
0: వీ విల్ హావ్ టు రిమూవ్ ది స్కిన్ ఆఫ్ డిజైర్.
1: కొంత లోపలికి పోతానే అక్కడ అసూయ, అహంకారము, కోరిక అనేటువంటి కొన్ని విధమైన విత్తనాలు కూడా ఉంటాయి.
0: వెన్ వీ గో ఇన్సైడ్ ది ఫ్రూట్ దేర్ వీ ఫైండ్ jealousy and ego in the form of seed.
1: ఈ పైన ఉన్నటువంటి డిజైర్ అనేటువంటి చర్మమును లోపల ఉన్నటువంటి జలసి అహంకారము అనేటువంటి ఒక విత్తనాన్ని తీసివేస్తుగా ఆ రసాన్ని ఆనందంగా గ్రోన్.
0: When you remove the skin of desire and when you remove the seeds of ego and pride,
1: దీనిని ఉపనిషత్తునందు రసోవై సహాన్.
0: It's only then that you can enjoy the rasa, the juice in it. This has been called in the Upanishads రసోవైసహ.
1: ఈ రసమును మనం ఆరగించినప్పుడే మానవత్వం అనేటువంటిది ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
0: When we can enjoy this rasa, this juice, then human nature can be promoted to any extent in us.
1: దివ్యాత్మ స్వరూపులారా, దేశములో అనేక విధములైనటువంటి అశాంతులకు, అక్రమాలకు, అన్యాయములకు గురి అయినటువంటి ఈ సమయమునందు భక్తులైనటువంటి వారు, త్యాగులైనటువంటి వారు, మానవత్వాన్ని కలిగినటువంటి వారు ఈ దివ్య భావములను చూచుకొని అర్థము చేసుకుని చక్కగా ప్రవర్తించి అతి శీఘ్ర కాలమునందే భారతదేశమును పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను.
0: ది కంట్రీ విచ్ ఇస్ టుడే ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్జస్టిస్ అండ్ అన్ట్రూత్ వేర్ ఎవర్ యూ గో, ఐఎమ్ హోపింగ్ దట్ ది డివోటీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది సత్సాయి ఆర్గనైజేషన్స్ will be able to remove these things and experience.
1: ఎప్పుడు మనం రిటైర్డ్ అయిన తర్వాత మనం పని చేసుకుందాము, సమాజ సేవ చేసుకుందాము, ఈ చిన్న వయసు లోపల సమాజ సేవ మనకెందుకు అని ఈ పిచ్చి భావంలో మీరు మునగకండి.
0: Do not immerse yourself in the foolish idea that we will do service to the community sometime when we retire, sometime later. Why while we are young?
1: ఆ రిటైర్ అయిన తర్వాత ఏమి చేస్తావు నువ్వు? నీకు ఇంకొకరితో సర్వీస్ చేయించుకోవాలి.
0: After retiring, what is the service you can do? You will have to get service from others.
1: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
0: When the messengers of death come to you and say, come along, your time is over, come, and when they drag you out.
1: బంధువులు దబదబ బయట పెట్టుడి నీకు లాభము లేదని చెప్పు వేళ.
0: When your relations say that there is no further use, this man is going to die, put him outside the
1: house. బిడ్డలు లబలబ ఏడ్చు వేళ.
0: When your wife and children cry loudly.
1: అప్పుడు నీవు తరమా హరినామము నోటను బల్కయీధరం.
0: Then is it possible for you to utter the name of Hari?
1: No. సరే అయినటువంటిది కాదు. శారీరకంగా, మానసికంగా అన్ని విధములైనటువంటి యొక్క దృఢత్వంతో ఉండినప్పుడే మనం సర్వీస్ చేయాలి.
0: This is not possible. When your body is strong, when your mind is strong, we should do service.
1: మన ఇంద్రియాలను నిగ్రహపరచుకోవాలి.
0: We should control our organs.
1: మన యొక్క శక్తినంతా కూడా సమాజ సేవలో దారబోయాలి.
0: వీ షుడ్ యూజ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ ఇన్ ది సర్వీస్ టు ది కమ్యూనిటీ.
1: కనుకని సత్యసాయి సేవల యందు మానవ సేవనే మాధవ సేవ అని ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ సర్వీస్ అనేటువంటి దాన్ని నియమిస్తూ వస్తున్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇన్ ది బిలీఫ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్.
1: ఈ సర్వీస్ అనేటువంటి దాంట్లో మన యొక్క బంధుత్వం పెరిగిపోతుంది.
0: ఇన్ సచ్ సర్వీస్ అవర్ రిలేషన్షిప్ will be promoted.
1: మానవత్వం అనేటువంటి దాని కూడా ఏకత్వంగా కూడుతుంది.
0: హ్యూమన్ నేచర్ ఆల్సో విల్ బికమ్ వన్ సింగిల్ హ్యూమన్.
1: అనేకత్వంగా ఉండేటువంటి దానిని ఏకత్వంగా దర్శిస్తాం.
0: వాట్ వీ సీ ఇన్ డైవర్సిటీ వీ విల్ ఫీల్ ఇట్ యాజ్ యూనిటీ వన్.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వం.
0: దిస్ ఈస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: ఒకదాన్ని అనేకంగా మనం చించకూడదు.
0: వీ షుడ్ నాట్ డైవర్సిఫై అండ్ మేక్ వన్ థింగ్ ఇన్ టు సో మెనీ పీసెస్.
1: కనుకని నేటి నుండి అయినా కూడాను శాంతి భావంతో, సత్య భావంతో, అనురాగ భావంతో, సమరస భావంతో మానవత్వం అనేటువంటి దాన్ని దివ్యత్వంగా అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
0: సో అట్లీస్ట్ ఫ్రమ్ టుడే విత్ పీస్ ఇన్ యువర్ మైండ్ అండ్ విత్ ఫర్మ్నెస్ అండ్ విత్ ఫర్బేరెన్స్ ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఇన్ ది కమ్యూనిటీ and I am blessing you and I am bringing this discourse to a close.

தெளிவினை தர்வமுனு காஞ்சு திரஷ்டனேனு మిగుల నాకంటే అన్యమేదిలు లేదు.

0: I am not punyam, any meritorious deed, nor am I a sin. There is no happiness and there is no sorrow. There is no friend and there is no enemy. I am the food, the enjoyer, and the one who really partakes it. I am Sachidananda Swarupa, Advaitam, and Satyam, Sivam, Sundaram, Truth, Auspiciousness, and Beauty.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Antar Bahichya Tassarvavyaptya Narayana Sthitaha. Lopula, Velupula, Sarvatra Untunnatuvanti Yokka Paramapurushatvanni Ekkada Vetakatam.
0: Where do you search for the Paramapurusha, the Supreme Person, when he is inside, outside, and all pervasive? When he is everywhere, where do you search for him?
1: Mahini sarvambu Ishvara mayamuganuka nadiyanu abhimanambu anakkambu. Mahini sarvambu Ishvara mayamu kanuka nadiyanu abhimanambu anartham.
0: In the world, everything is full of Ishvara, and in such being the case, it is futile and meaningless to say that this is mine and this is not mine.
1: Itti sarvavyapakatvo ayinatuvanti yokka pavitramaina purnatvanni telisukonutaku margam emiti.
0: What is the way to find out such phenomena which is all pervasive, found everywhere, and is saturating everything on earth?
1: Poni sadhana cheta daivatvanni pondadaniki veelavutunda?
0: Is it possible to attain Godhead by sadhana?
1: Aneka vidhamulainatuvanti yokka sakarmala cheta daivatvanni pondutaku sadhyamavutunda?
0: Is it possible again by good deeds to attain God?
1: Kaadu kaadu.
0: It is not possible at all.
1: Yajna yagadi kratula cheta kani?
0: It is by performing yajnas, yagas and svachada.
1: Dana dharmadi karmala cheta kani?
0: By doing some good deeds and performing
1: samadhamadi satkarmala cheta kani?
0: By following the path of the samadhama.
1: Yama nimadri sadhana cheta kani?
0: By sadhanas of yama and niyama.
1: Bhajana pujadulu cheta kani?
0: And by searching for God outside.
1: Daivani evvarukunu pondaleru pondaleru.
0: No one can attain God by any one of these things.
1: Adi ye Bhagavad Gita yandu.
0: This is
1: 11th adhyayamunandu 58.
0: This has been told in Bhagavad Gita in chapter 11 and
1: ee vishayanni spashtamga vivarincharu Krishnudu.
0: This has been explained extremely clearly by Krishna.
1: Aite chese sadhanalu deni nimittamai?
0: That being so, what is the purpose of doing all these sadhanas?
1: Sarva satyanni gurtinchinatvanti panditulu mahaneelu aneka mandi aneka sadhanalu salputunnaru. దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ బై గ్రేట్ సోల్స్ హూ హావ్ బీన్ డూయింగ్ దీస్ థింగ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్?
1: దైవాన్ని దర్శించడానికి సాధ్యము కానటువంటి సాధనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ సాధనాస్ విచ్ కెనాట్ హెల్ప్ వన్ టు అటైన్ గాడ్?
1: అయితే ఈ సాధనలన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రాగద్వేషాది మాలిన్యమును పోగొట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ మెంట్ టు బి అండర్టేకన్ టు ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ రాగ ద్వేష లైక్స్ అటాచ్మెంట్ అండ్ డిస్లైక్స్.
1: తన జీవితత్వాన్ని తాను తొలగించుకొని తాను తానుగా జీవించడానికి ప్రయత్నించడమే సాధనల యొక్క అంతరాత్మ.
0: The inner significance and the purpose of all sadhanas is to free oneself from the attachment to the body and to live as a real being.
1: Manavudu sahajamugane sachidananda swarupudu.
0: That naturally and in the natural course is the very embodiment of sachidananda.
1: Tat anaga trikalamula cheta badimbabadaka.
0: Tat refers to a state and an experience which is not affected by the three times.
1: Nirantaramu ekanga nilabettetuvanti tattvame.
0: That is the principle which can make a person experience the transcendental truth in a steady way.
1: Chittaraga.
0: Chit refers to
1: bahir antaryamjunde 20 yokka samastamanukulanu gurtinchetuvanti yokka medha shaktiye.
0: That is that supreme intelligence which can bring awareness in the man about the thing which is common both internal and external.
1: Anandamanaga nityamai nirupadikamai nirmalamai ye sukhamaithe unnado aa sukham yokka swaroopame aanandam.
0: Ananda refers to that particular bliss which is pure, full of peace and full of joy.
1: Aithe tat chit aanandamayu భిన్న భిన్న రూపముల చేత భిన్న భిన్న ఫలితముల చేత కూడి ఉండటం చేత ఈ మూడు కూడా ఏకత్వాన్ని ఏ రీతిగా మనం భావించగలము.
0: వెన్ ది సత్ చిత్ అండ్ ఆనంద్ ఆర్ సపోజ్ టు బి త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, హౌ డు యూ యూనిఫై దెమ్?
1: భిన్న భేదములు కనిపించినప్పటికి ఇందులో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటి సత్యత్వాన్ని నిరూపించడానికి ఒక చిన్న ఆదర్శం.
0: Differences are apparent, but if you want to really understand the inner unity, here is an example.
1: Deepamunaku ushnamu velugu erranti rangu.
0: For the light, there are three characteristics. One is heat, it gives illumination, and it has got red color.
1: Ee moodu kudanu binna bhedamuluga kanipinchinappudigini deepamu yokka swabhavam ee moodinti yokka cherikane.
0: These three are different, but these three together become and form the light.
1: Aithe itti anantamainatundi sachidananda swaroopamunu manavattam pondutaku taginatundi yokka sadhana enti?
0: What is the sadhana or what is the spiritual exercise which can help man to attain this sachidananda state?
1: Ee anantamunaku alpattamunaku ye vidhamaina sannidhi sambandha bandhavyam yerpadutundi?
0: How can there be a relationship between the infinity and infinitesimal?
1: Idi sadhyama ani manamu sandehinchavachchu.
0: We may get a doubt whether such a thing is possible at all.
1: Kani itti sandehamulaku balaheenulu kaaravu.
0: But we should not become weak minded and give room for this kind of doubt.
1: Anantamaina samudramulo
0: in a vast infinite ocean
1: challadanamu తెల్లదనము తడి ఈ మూడు గుణములు సహజంగా ఉంటాయి.
0: ది కూల్నెస్ అండ్ ద వైట్నెస్ అండ్ ద వెట్నెస్ దిస్ ఆర్ ఆల్ కామన్.
1: కానీ ఈ అనంతమైన సముద్రం నుండి ఆవిర్భవించినటువంటి అలలు ఎందు కూడాను ఈ మూడు గుణములు సమంగానే ఉంటున్నవి.
0: దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్ ఈవెన్ ఇన్ ద వేవ్స్ దట్ ఎమినేట్ ఫ్రమ్ ఓషన్.
1: అదే విధముగానే అనంతమైన సచ్చిదానంద స్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఈ జీవతత్వమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందం అనేటువంటి యొక్క నిత్య సత్యమును ప్రకాశిస్తూనే ఉన్నవి.
0: సిమిలర్లీ ద ఇండివిజువల్ సోల్ హూ హాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద స్వరూప హీ ఆల్సో హ్యావ్ దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్.
1: ఈ అల్పత్వమని కాని అధికత్వం అనేటువంటి కాని భేదములకు మనము గురి కారాదు.
0: We should not be subjected to thinking that there is this kind of difference between the great and the supreme and the
1: sarvatra nindinatvanti yokka divyattamu ee sachidananda swaroopame.
0: It is sachidananda swaroopa which is divinity, which is all pervasive.
1: Deenine daivattam ani kudanu nirupistu vachindi.
0: This has also been described as divinity.
1: Daiva anetvanti padamunaku samasti ani artham.
0: For the word daiva, the togetherness or the totalness, the
1: samasthi anaga dushikalpitamainatundi prakrutiye daiva.
0: Daiva therefore refers to the world which can be seen by the external eye.
1: ఈ ప్రకృతి అంతా కూడాను దైవమయమే.
0: The entire creation is full of divinity.
1: ప్రతి పదార్థమునందు కూడాను ఈ సత్యచిత్ ఆనందమైనటువంటి యొక్క దివ్య శక్తి అంతర్భూతమై ఉంటున్నది.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ ది సచ్చిత్ ఆనంద.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కేవలము శుద్ధ చైతన్యముతో కూడి ఉంటున్నది.
0: ద క్రియేషన్ అండ్ ద నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ప్యూర్
1: ఈ శుద్ధ చైతన్యం లేక ప్రకృతి ఏర్పడటకు వీలు కాదు.
0: ఇన్ దిస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఎనీ డర్ట్ ఆర్ ఎనీ స్టెయిన్.
1: కనుక ప్రతి పదార్థమునందు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే ఈ సచ్చిదానంద తత్వము.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దిస్ సచ్చిదానంద స్వరూప ఈజ్ సోన్ ఆర్ సీన్.
1: అంటే దైవం అనగా ప్రకృతి, ఈ యొక్క సచ్చిదానంద తత్వమే, ఈ రెండింటి యొక్క చేరికనే ఈ యొక్క దైవత్వం యొక్క తగినటువంటి అర్థము.
0: ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డివినిటీ ఆర్ గాడ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ దిస్ సచ్చిదానంద అండ్ ఆల్సో ది
1: సచ్చిదానందం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, నిరంతరము ఉండునటువంటిది.
0: దిస్ సచ్చిదానంద ఈజ్ అ పర్మనెంట్ ఫినామిన, ఇట్ డజంట్ చేంజ్.
1: కనుక దైవం అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్ అని.
0: గాడ్ రెఫర్స్
1: దివ్య శక్తియే ఈ సచ్చిదానంద తత్వము.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దిస్ సచ్చిదానంద స్వరూప ఈజ్ సోన్ ఆర్ సీన్.
1: అంటే దైవం అనగా ప్రకృతి,

0: God refers to matter plus being. ఇలాంటి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి తగిన కృషి చెయ్యాలి. వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ సుప్రీం అండ్ డివైన్ ఫెనామెనా. అయితే ఇట్టి పరతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములైనటువంటి ప్రతిబంధకాలు ఉంటుంటాయి. టు అండర్స్టాండ్ దిస్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ అండ్ డివినిటీ దేర్ ఈస్ ఏ పర్టికులర్ మెథడ్. ఇందులో ప్రధానమైనటువంటి ప్రతిబంధకాలు నాలుగు. There are four obstacles which come in the way of understanding this.
1: Avidya prativandamu. Okati. Avidya prativandamu.
0: One is the obstacle of ignorance. Avidya prativandamu is one obstacle.
1: Rendavadi pragna prativandamu.
0: The second obstacle is pragna prativandamu.
1: Moodavadi kutarka prativandamu.
0: The third one is ivecha prativandamu.
1: నాలుగవది వివర్య తుర్య అవస్థ.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ వివర్య తుర్య అవస్థ.
1: దీన్ని వివర్య దురాగ్రహం అని కూడా చెప్పవచ్చును.
0: ది సేమ్ థింగ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ వివర్య తుర్య ఆల్సో.
1: అవిద్య ప్రతిబంధం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అవిద్య ప్రతిబంధం?
1: అనగా తనలేందు నేను ఒక జీవితత్వాన్ని, నేను సర్వస్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను అనేటువంటి బలహీన భావమే.
0: దట్ వీక్ ఫీలింగ్ విచ్ మేక్స్ మ్యాన్ ఫీల్ దట్ హీస్ వీక్లింగ్ అండ్ హీస్ డిపెండెంట్, హీఈస్ నాట్ ఆల్ పవర్ఫుల్. దిస్ ఈజ్ అవిద్యా ప్రతిబంధం.
1: ఈ బలహీనత ఉండినంత వరకు కూడాను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దిస్ వీక్నెస్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియాలిటీ.
1: ఇంకా ప్రజ్ఞా ప్రతిబంధకం, ప్రజ్ఞా ప్రతిబంధకం.
0: సెకండ్ వన్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధకం.
1: అనగా ఇతను ఏ పెద్దలు చెప్పినప్పటికీ, ఏ మహనీయులు బోధించినప్పటికీ పవిత్రమైనటువంటి భావములను తన చెవులకు చేర్చుకున్నటకు ఏమాత్రము అంగీకరించడు.
0: ద సెకండ్ ఆబ్స్టికల్ రెఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్రిపేర్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు లిసన్ టు ద గుడ్ టీచింగ్స్ బై people who are wise, who are sages, saints.
1: ఇతరులు చెప్పిన మాటలు వినుటకు ఏమాత్రము తాను మనస్కరించడు.
0: He is not prepared to listen to good things told to be which are told to him by others.
1: దీనిని ప్రజ్ఞామాంధ్యం అని కూడా చెప్పవచ్చు.
0: This also may be described as ప్రజ్ఞామాంధ్యం.
1: మూడవది కుతర్కము.
0: The third one is
1: కుతర్కము.
0: కుతర్క
1: అనగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క విరుద్ధమైన అర్థమును తీసుకోవటం.
0: ది మీనింగ్ ఈజ్ దాట్ వాట్ ఎవర్ ఎల్డర్స్ ఆర్ టోల్డ్ ఆర్ రాంగ్లీ అండర్స్టూడ్ అండ్ ఇంటర్ప్రిటెడ్.
1: దీనికి విపరీత అర్థమును గావించటం.
0: గివింగ్ సమ్ రాంగ్ మీనింగ్ ఫర్ దాట్.
1: వివర్య దురాగ్రహం అనగా
0: వివరణ దురా ప్రతిబంధకం రెఫర్
1: సర్వము తెలుసు.
0: ఫీలింగ్ దాట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
1: నాకు ఒకరు చెప్పనక్కర్లేదు.
0: దెర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎనీ వన్ టు టెల్ మీ.
1: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
0: దెర్ ఇస్ నో వన్ హూ హాస్ గాట్ ది అథారిటీ టు టెల్ మీ.
1: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరచి కేవలం దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నించడు.
0: ఫర్గెటింగ్ హీస్ రియల్ హ్యూమన్ క్వాలిటీస్ he is not prepared to understand the divine aspect at all on account of such a wrong feeling.
1: Ee karanam emiti?
0: What is the cause and what is responsible for this?
1: Pashyame yogam ashcharyam annar. Anaga jagat antai kudanu oka maya prabhavame.
0: What is the cause for this? The cause is that the external world is full of maya, delusion.
1: Maya anaga లేనిది ఉండినట్టుగా, ఉన్నది లేనట్టుగా, అద్దమునో చూచిన ప్రతిబింబం వలె కుడి ఎడమగా, ఎడమ కుడిమగా కనిపిస్తుంది.
0: మాయా రెఫర్స్ టు ఎ ఫీలింగ్ దట్ హీ థింక్స్ దట్ ఎ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ యాజ్ నాట్ ఎగ్జిస్టింగ్, ఎ థింగ్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్.
1: ఇట్ ఈస్ అజ్ఞాన ప్రభావం యొక్క చిహ్నము.
0: దిస్ ఈస్ ద సింబుల్ అండ్ సింబుల్ ఆఫ్ ది అజ్ఞాన ప్రతిబంధకం.
1: ఇట్టివారు జగత్తును జగత్తుగానే చూస్తురు,

0: are not prepared to look the world, they look the world only as an external
1: world. అంతతత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు జగత్తును జగదీశ్వరునిగా భావించరు.
0: Those people who have understood the inner significance consider the world as God himself.
1: కనుక జగత్తు జగదీశ్వరి యొక్క ఆకారమే తప్ప అన్యము కాదు.
0: జగత్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ గాడ్, నథింగ్ ఎల్స్.
1: మ్యాటర్ కంటెయిన్స్ ఎనర్జీ అని.
0: మ్యాటర్ కంటెయిన్స్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ, ఈ శక్తి లేకుండా ఈ జగత్ అనేటువంటి ఒక పదార్థం నిల్చుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ద వరల్డ్ వితౌట్ దిస్ ఎనర్జీ.
1: కనుకని ఈ జ్ఞానాజ్ఞానముల యొక్క దృశ్యమును ప్రదర్శించేటువంటి యొక్క ప్రవీణులే ఈ ప్రహ్లాద హిరణ్యకశ్యపుడు.
0: దిస్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశ్యప రిప్రజెంట్ ది విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: హిరణ్యకశ్యపుడు స్తంభమును స్తంభముగానే చూచాడు.
0: హిరణ్యకశ్యప కన్సిడర్డ్ ఎ పిల్లర్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్.
1: ప్రహ్లాదుడు స్తంభమును కూడాను నారాయణుడుగా చూచాడు.
0: Prahlada was able to see even a pillar as the form of Narayana himself.
1: Kanuka ee divyattamulo nundinatvanti okka anarthanni gurtincheetvanti ajnanulu ee naadu adhikamaipoyaru.
0: These days those ignorant ones who are full of this kind of ignorance, they are growing.
1: Ee ajnanam povalanna idi pratyekamainatvanti oka padarthamu kaadu.
0: If you want to remove you ignorance from you, you should not consider ignorance as a separate thing.
1: దైవత్వాన్ని పొందుటకు ప్రత్యేకించినటువంటి ఒక సాధనను చేయనక్కరలేదు.
0: There is no separate sadhana which has to be performed to attain God.
1: ఈ చేసేటువంటి సాధనలన్నీ కూడాను దైవ నిమిత్తమే ఆచరించేటువంటివి కాదు.
0: All these things which are performed are not for the sake of attaining God.
1: తన నిమిత్తమే తాను ఆచరించేటువంటిది.
0: Everything is done for his own sake.
1: దైవమునకు ఎట్టి కర్మలను ఆచరించనక్కరలేదు.
0: For the sake of God there is no need for performing.
1: దైవము ప్రత్యేకముగా కనిపించడు.
0: God cannot be seen as a separate entity from
1: తాను తానే అయి ఉండి
0: he remains himself.
1: తనను ఆవరించినటువంటి ఈ రాగద్వేషాది మాలిన్యమును పరిహారము గావించుకున్నప్పుడు తాను తానుగానే ప్రకాశిస్తాడు.
0: ఇఫ్ ఎ పర్సన్ రిమైన్స్ హిమ్సెల్ఫ్ అండ్ రిమూవ్స్ దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎన్వలప్డ్ హిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దెన్ హీ విల్ రిమైన్ ఇన్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
1: కనుక సమస్త కర్మలు కూడాను ఈ యొక్క మానసిక మాలిన్యమును నిర్మూలము గావించేటువంటి ప్రక్రియలే.
0: ఆల్ ది యాక్షన్స్ ఆర్ మెంట్ టు రిమూవ్ ద డర్ట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
1: ప్రతి మానవుని ఎందు కూడాను మాయత్వము బ్రహ్మత్వము రెండింటి యొక్క చేరికగా ఉంటున్నది.
0: In every man there is a combination of the delusion and also knowledge and brahmatattva.
1: ee mayattvam anetundi lekapothe brahmatvanni gurtinchutaku veeley kaadu.
0: Without there being the mayatattva the brahmatva cannot be recognized at all.
1: Brahmatvame lekapothe mayaya prabhavam indulo panike raadu.
0: Without having brahmatattva the influence and the impact of maya cannot also exist.
1: ee anantamaina samudramulo alalu prarambhamavutunnayi.
0: In the infinite ocean there are waves.
1: ఈ అలలకు ఏదో ఒక కారణం ఉండాలి, కానీ కారణం లేకుండా ఈ అలలు ప్రారంభించుకో వీలు కాదు.
0: There should be some cause behind these waves, otherwise these waves cannot come at all.
1: జలమునందు వాయుత్వం కూడా ఏకము కావటం చేతనే ఈ అల అనేటువంటి స్వరూపము ప్రారంభమవుతుంది.
0: When the wind joins with the water there forms a wave.
1: ఈ వాయువు యొక్క ఒత్తిడి చేతనే జలం అలగా మారిపోతుంది. అది
0: అన్ అకౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద బ్రీజ్ ఫ్రమ్ ద విండ్ ది వేవ్
1: వాయువే లేకుండా జలం అలగా మారదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ బ్రీజ్ వాటర్ కెనాట్ బికమ్ ఎ వేవ్.
1: కనుక ఈ వాయువే మాయ.
0: దిస్ ఎయిర్ మే బి కంపేర్డ్ టు డెల్యూషన్.
1: మాయ యొక్క జలమే ఒక అనంతమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపము.
0: The water may be compared to the Satchidananda Swarupa which is
1: అన్నమునికి ప్రారంభమైనటువంటి అలలే అంత్యముతో కూడినటువంటి అలలే ఈ జీవతత్వము.
0: This జీవతత్వం ఆర్ ఇండివిజువల్ సోల్ may be compared to the wave which is
1: జీవతత్వమునకు అంతయి కూడాను ఈ మాయా అనేటువంటి యొక్క వాయువే ప్రధానమైనటువంటిది.
0: For the individual soul to come into existence it is maya which is the cause.
1: ఈ అలలు కేవలము ప్రతిబింబ స్వరూపములే కాని బింబాకారములు కావు.
0: All these waves are only a reflection, they are not the real object.
1: Enta varaku manaku pratibimbam.
0: How long will you have the image?
1: Addam undinanta varake manaku pratibimbam.
0: రిఫ్లెక్షన్ విల్ బి దేర్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ మిర్రర్.
1: అద్దము వేరు చేసిన ప్రతిబింబం కూడా వేరవుతున్నది.
0: ఇఫ్ యూ రిమూవ్ ది మిర్రర్ దేర్ ఇస్ నో రిఫ్లెక్షన్ అండ్ నో ఇమేజ్.
1: కానీ బింబం ఎప్పటికీ ఉంటున్నది.
0: బట్ ది ఆబ్జెక్ట్ రిమైన్స్ త్రూ అవుట్ వెదర్ దేర్ ఇస్ మిర్రర్.
1: మన దేహమే అద్దము.
0: అవర్ బాడీ మే బి కంపేర్డ్
1: ఈ దేహం ఉండినంత వరకే ఇందులోని ప్రతిబింబం అనేటువంటి జీవతత్వం మనకు గోచరం అవుతుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఫిజికల్ ఫార్మ్ అండ్ బాడీ యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్.
1: ఈ దేహం అనే అద్దముతో జీవితత్వం అనేటువంటి ప్రతిబింబం కూడా పోయినప్పుడు బింబం అనేటువంటి యొక్క దివ్యత్వం నిరంతరం కూడా ఉంటున్నది.
0: వన్స్ ది బాడీ గోస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది జీవతత్వ గోస్ ది రియాలిటీ అండ్ ది పరబ్రహ్మ స్వరూప అలోన్ విల్ రిమైన్.
1: కనుక జగత్తంతా కూడాను మాయా స్వరూపంతో కూడినటువంటిది.
0: The entire world, therefore, is full of maya.
1: ఇది కేవలం జగత్తంతయును క్రీడనే కాని పీడ కాదు.
0: The entire creation is only a play.
1: ఇందులో మనము వ్యవహారములు ఆచరించవచ్చునే కాని అందులో మనము తగులుకొనరాదు.
0: We can carry on the activity, but we should not get entangled by them.
1: సంసారమును మనం ప్రేమించవలసిందే కాని పెట్టుకోదగినటువంటిది కాదు.
0: We can have affection for the samsara, for the family, but we should not get too much attached and involved.
1: Bandhu mitra chota maitri kavachune kani mamattam anetundi penchukotaginatundi kaadu.
0: You can have friendship with relatives and friends, but you should not develop attachment to them.
1: Not relationship of action, but realization of inaction.
0: It is not realization of action, but it is realization of
1: renunciation.
0: It is not renunciation of action, but it is renunciation of inaction.
1: Renunciation in action.
0: Renunciation in inaction.
1: Manamu karmalanu vimarchinchukovatamu karmalanu tejinchatamu kaadu manam cheyavalsinatundi.
0: It is not renouncing of our activity and actions which is important.
1: Karma yandali doshamulanu manam nirmoolam gaavinchukovali.
0: We have to remove the defects involved in action.
1: మనం చేయవలసిన కర్మలు మనం చేయాలి.
0: వీ హావ్ టు క్యారీ ఆన్ అవర్ డ్యూటీ యాజ్ ఆల్ ది
1: హరాని. ఈ కర్మల యందు ఉండినటువంటి యొక్క దోషములను పరిహారం గావించుకుంటూ ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ యాక్షన్.
1: అది ఏ చిత్తస్య శుద్ధయే కర్మ.
0: ఇట్ ఇస్
1: ఈ కర్మల వల్ల మానసిక శుద్ధికి ఏర్పడుతుంది.
0: బై పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ అండ్ యాక్షన్స్ దెర్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: మంచి కర్మలకు కాని చెడ్డ కర్మలకు కాని మనసే ఆధారం.
0: బి గుడ్ యాక్షన్స్ ఆర్ ఈవిల్ డీడ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ కాజ్ ఫర్ దెమ్.
1: మనసు యొక్క మాలిన్యమును మనం పరిహారం గావించుకోవటమే మనం చేయవలసినటువంటి ప్రధాన సాధన.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన విచ్ యూ హావ్ టు డూ ఇస్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: కప్పబడినటువంటి తెరను మనం విడిదించుకున్నప్పుడు స్వస్వరూపం స్వస్వరూపంగానే ఉంటుంటుంది.
0: వన్స్ ది డర్ట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మైండ్ దెన్ దేర్ ఇస్ స్వస్వరూపం విచ్ ఇస్ నేచురల్.
1: కనుక నీవు ఈనాడు గురు పూర్ణిమ. పూర్ణిమ అనగా చంద్రుడి యందు 16 కలర్లతో కూడినటువంటి యొక్క పూర్ణత్వం.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గురు పూర్ణిమ.
1: ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనసు. మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మైండ్ అండ్ మూన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ వన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: మనము కూడాను పరిపూర్ణత్వాన్ని మనం పొందవలనన్నా మన ఎందుండినటువంటి యొక్క 16 కలలను మనం త్యజించాలి.
0: ఇఫ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఫుల్నెస్ ఇన్ అస్ దెన్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ విల్ హావ్ టు బి రినౌన్స్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: కులబదం.
0: వన్ ఈస్ ది ప్రైడ్ ఆఫ్
1: బలమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
1: యవ్వనమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ యూత్.
1: సుందర మదం,
0: ద ప్రైడ్ ఆఫ్ బ్యూటీ.
1: విద్యామదము,
0: ద ప్రైడ్ ఆఫ్
1: ధనమదము,
0: ద ప్రైడ్ ఆఫ్ వెల్త్.
1: తపస్మదము,
0: ద ప్రైడ్ అరైజింగ్
1: రాజ్య మదము,
0: ద ప్రైడ్.
1: ఇవి అష్ట మదములు ఉంటున్నాయి
0: ఆఫ్ ది అథారిటీ. దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్.
1: ఇంకా అరిషద్వత్కములు 6, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం.
0: దేర్ ఆర్ ద 6 ఇన్నర్ ఎనిమీస్, ద డిజైర్, ద యాంగర్.
1: 14.
0: టోటల్ దే ఆర్ 14.
1: రజోగుణ తమో గుణములు ఈ అన్నీ చేరితే 16. ఈ 16 గుణములు కూడాను మన యందు ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే మనం పరిపూర్ణనవుతాం.
0: దెన్ దేర్ ఆర్ దీస్ టూ క్వాలిటీస్, రజోగుణ అండ్ తమోగుణ. అలాంగ్ విత్ దీస్ టూ and 14, it becomes 16. That day when we renounce these 16, then we get our fullness.
1: ఆహారు కళలు మానవుని ఎందు చేరటం చేతనే తాను కళాశూన్యుడైపోయినాడు, కళాహీనుడైపోతున్నాడు.
0: As these 16 aspects have come and established themselves in man, he is losing his
1: Brahmatattvaniki.
0: All these things are coming in the way of his really experiencing his Brahmatattva, which he really is.
1: Chandrudu tana yokka kalannanta penchukuntu poyadu.
0: He has started developing these qualities.
1: This ani mana yokka kalanu manam poorthi tejinchadaniki prayatninchali.
0: We have to give up all these 16 aspects and shed them from us.
1: Kanuka manavattvamundu ee vidhamainatvanti yokka dosha bhavamunu abhrutiki avatam chetane తాను తానుగా ప్రకాశించలేకపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ హిస్ రియల్ గ్లోరీ బికాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆర్ డామినేటింగ్ హిమ్.
1: దీనికి 5 విధములైనటువంటి క్లేశములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ క్లేశాస్.
1: క్లేశములు అనగా బాధలు, అనగా అడ్డులు.
0: దీస్ ఆర్ అబ్స్టికల్స్, దీస్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ గ్రీఫ్.
1: ఇది మొట్టమొదటి అవిద్యా క్లేశము.
0: The first one is avidya klesha.
1: Rendavadi abhinava kleshamu.
0: The second one is abhinava klesha.
1: Moodavadi asthita kleshamu.
0: The third one is asthitik klesha.
1: Nalugavadi raga kleshamu.
0: The fourth one is raga klesha.
1: Aidavadi dvesha kleshamu.
0: The fifth one is dvesha klesha.
1: Avidya anaga tirigi adiye. Nenu jeevudanu. Nenu devudanu kaadu. Nenu swatantrudanu kaadu. Nenu paratantrudanu. బలహీనుడను అనేటువంటి యొక్క భావమే.
0: దిస్ అవిద్య రెఫర్స్ టు ద ఫీలింగ్ ఇన్ ద మ్యాన్ దట్ హీఈస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ గాడ్.
1: ఇది మానవుని క్రమక్రమేణా కూడా బలహీనుడు భావిస్తూ వస్తుంది.
0: గ్రాడ్యువలీ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ బికమ్స్ మ్యాన్.
1: అభినవ క్లేశమనగా ఈ సంసారములకు హేతువైనటువంటి యొక్క ఈ మనస్సును త్యజించుకోలేనటువంటి బలహీనుడుగా ఉండటం.
0: The second type of weakness, abhinava klesha, refers to the weakness which makes him feel that he cannot come out.
1: Manase mana sarva bandhamulakudu moola karanam hetu.
0: Mind is responsible for all the bondages of man.
1: Itti manasattvani manam tejinchukoleinatundi balahinuliga untunnam.
0: We have not been able to give up this kind of bondage and attachment associated with the mind.
1: కనుకనే మనం అనేక విధములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాం.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వీఆర్ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ మిజరీస్.
1: మూడవది అస్థిత క్లేశము.
0: ద థర్డ్ వన్ ఈస్ అస్థిత క్లేశ.
1: సర్వ విషయమును కూడాను, సర్వ సుఖమును కూడాను అనుభవించాలి అనేటువంటి ఒక దురాశే అస్థితం.
0: This refers to the greed in the man which makes him feel that he should go on enjoying in an unlimited way all the types of
1: happiness. Vihalamaitima lobham prarambhamavutundi.
0: If you are defeated in attaining and satisfying in this greed, then you develop miserliness.
1: Deenini phalimpa chesukuntima ahankaram prarambhamavutundi.
0: Suppose you succeed in your effort in this, then you develop egotism.
1: కనుక దీని జయాపజయముల వల్ల మానవత్వం క్రమక్రమేణ కుసించిపోతుందే కాని, క్షీణించిపోతుందే కాని దీని పవిత్రత ఏమాత్రం కూడా పెరగదు.
0: సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ గోయింగ్ టు మేక్ యూ ష్రింక్ అండ్ సింక్ రాదర్ దాన్ అటైన్ సక్సెస్.
1: రాగక్లేశము. తన కనుక వస్తువాహనాదులు లభించాలని అభిలషించటం.
0: ద ఫోర్త్ వన్ ఈస్ రాగద్వేష. ఇట్ ఈస్ డిజైర్ టు అక్వైర్ వెల్త్, vehicles, properties and such other things.
1: ఈ విధమైనటువంటి క్లేశములు మానవుని అనేక విధములుగా కొంత వెనుకం జవేపిస్తున్నవి.
0: This kind of klesha makes a man not make good progress.
1: ద్వేష క్లేశము. ఐదవది.
0: The fifth one is ద్వేష క్లేశ.
1: ఉదర పోషణ నిమిత్తమై ఇతరులను ఆశ్రయించి తాను ఆశించినటువంటి ఫలము దక్కకపోవటం చేత వారిని దూషించటం.
0: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ మ్యాన్ అప్రోచ్ ఎస్ ఎ పర్సన్ అండ్ ఇఫ్ హి డజంట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ వాట్ హీ వాంట్స్ హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ హిమ్ అండ్ అబ్యూజింగ్ హిమ్.
1: ఇది మానవుని మరింత హీన స్థితికి కొనిపోతున్నది.
0: దిస్ అగెయిన్ మేక్స్ ఎ మ్యాన్ గో డౌన్ టు ఎ వెరీ లో అండ్ మీన్ లెవెల్.
1: ఇదే ద్వేష క్లేశము.
0: దిస్ ఈస్ ద్వేష క్లేశ.
1: ఈ ద్వేష క్లేశమనేటువంటిది మానవుని పరిపూర్ణత్వం నుంచి హీనత్వానికి దింపుతున్నది.
0: దిస్ మేక్స్ ఎ పర్సన్ స్లైడ్ డౌన్ ఫ్రమ్ ద హైట్స్ ఆఫ్ గ్లోరీ టు ద లోయెస్ట్ లెవెల్.
1: శాస్త్రములందు పక్షులలో కాకి చాలా హీనమైనటువంటిది అన్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ ఇస్ సెడ్ క్రో ఈస్ ద మీన్.
1: చాలా నీచమైనటువంటిదిగా చూస్తూ వచ్చారు.
0: Everyone has looked down with a sense of meanness associated
1: with it. గాడిదని మాత్రం చాలా హీనంగా చూస్తూ వచ్చారు.
0: Similarly among the animals, donkey is considered as a very mean.
1: కారణమేమనగా కాకి పరిపక్వమైనటువంటి ఫలములు ఏమాత్రం కూడా ఆశించదు.
0: The reason is
1: ఎడిన పదార్థములనే తాను రుచి చూస్తూ వస్తుంది.
0: Crow goes on liking such things which are rotten, not the ones which are ripe.
1: గాడిది అశుద్ధమైనటువంటి భారాన్నే మోస్తూ ఉంటుంది.
0: Donkey similarly will be carrying only
1: అది మలినమైనటువంటి వస్తువులను మోస్తూ ఉంటుంది.
0: It carries only dirty clothes.
1: కనుకనే మృగముల లోపల గాడిది చాలా నీచమైనటువంటిది అన్నారు.
0: Among the animals, donkey is considered as
1: మనుషులలో ఎవరు నీచమైనటువంటి వారంటే నిరంతరం పరులను దూషించేటువంటి వాడు పరమ నీచమైనటువంటి వాడు అన్నారు.
0: Among the human beings, who is the meanest? The one who goes on criticizing, commenting adversely against others and abusing, he is the meanest.
1: Kanuka pakshulalo kaaki, pashuvula lopala gaadida, manushula lopala dushinchetuvanti vaadu.
0: Among the birds it is the crow, among the animals it is the donkey, among the
1: manam emanega sarvulu yendu undinatuvanti okka sachidananda swaroopuni gurtinchukolaleka vyaktiga bhavinchi మాలిన్యమైనటువంటి మనస్సుతో రాగద్వేషాలతో ఈ దివ్యత్వాన్ని విమర్శించడమే మహాపర పాపం.
0: ద రీజన్ యాస్ టు వై సచ్ ఎ పర్సన్ ఈస్ ది మీనెస్ట్ పర్సన్ ఈస్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ ద సచ్చిదానంద స్వరూప ఆఫ్ ద ఇన్ డ్వెలర్. హీ లుక్స్ అట్ ది ఫిజికల్ బాడీ ఓన్లీ. హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అండ్ కామెంటింగ్. దేర్ ఫోర్ హీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద మీనెస్ట్ పర్సన్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఒక అపవిత్రమైనటువంటిది అని కానీ లేక హీనస్థితిలో కూడినటువంటిది అని కానీ బలహీనమైనటువంటిది కానీ మనం భావించరాదు.
0: వి షుడ్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ యాజ్ వన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వీక్నెస్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫెక్ట్స్. అండ్
1: మానవుడు సచ్చిదానంద స్వరూపుడు.
0: మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ ద ఎంబాడిమెంట్ ఆఫ్
1: తాను నిరంతరము కూడాను ఆనందముతోనే ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: హీ ఆల్వేస్ ఈజ్ షైనింగ్ with full of bliss and joy.
1: కానీ దానికి అడ్డు అయినటువంటి ఒక భావములను మనము అనేక విధములుగా పెంచుకోవటం చేత తాను మనకు కనిపించుకోలేకపోతుండాలి.
0: We have not been able to enjoy that bliss because we are constantly developed these four of
1: దైవం ప్రత్యేకంగా లేడు.
0: God doesn't exist.
1: తానే దైవము.
0: We are sir
1: తాను తానే ఉండి కూడాను
0: a person remaining himself.
1: ఈ రాగద్వేషాది మాలిన్యము చేత కప్పబడటం చేత
0: as he is covered with this kind of
1: tananu taanu telisukolekapothunnadu.
0: He has not been able to recognize his real nature.
1: Tananu taanu telisukovatame teriyinatvanti tattvam.
0: The real tattva refers to recognizing one's own
1: manam neenaru cheseetundi samasta sadhanalu kudalu.
0: All the sadhanas which we undertake and perform
1: ee teranu tappinchukuneetvanti tappincheetvanti margamule.
0: All these are meant to remove this screen which is hiding our real nature from us.
1: దానిని మనం తప్పించుకుంటే తాను తానుగానే ఉంటున్నాడు.
0: If we can free ourselves from this screen, we remain ourselves full of bliss.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize this truth.
1: ఎన్ని సంవత్సరాలు మనం సాధన చేసినప్పటికీ,
0: whatever number of years we may perform sadhana,
1: ఎన్ని వేదాంతములు మనం చదివినప్పటికీ,
0: whatever scriptures and vedanta we study,
1: మనసు యొక్క మాలిన్యమే మనం తొలగించుకోనుకుంటున్నా,
0: ఇఫ్ వి కెనాట్ ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ ద
1: ఇవన్నీ ఇప్పుడు కాలంను వ్యర్థముగా ఇచ్చినటువంటివిగానే ఉంటాయి.
0: ఆల్ ది ఎక్సర్సైజెస్ వుడ్ బికమ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్.
1: గ్రంథములన్నీ కాలించి చూచిన
0: ఇఫ్ యూ సర్చ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ది టెక్స్ట్
1: సత్య సాయి బాట సత్య మాట.
0: The only truth that you conclude is that the word of Sai is the real truth.
1: Vedamulanniyu vetiki chuchina gaani,
0: even if you search all the Vedas,
1: satya sai paata satya maata.
0: The path laid down by satya sai is the true path.
1: సకల శాస్త్రములన్నీ చదివి చూచిన గాని
0: ఈవెన్ ఇఫ్ యు రీడ్ ఆల్ ద స్క్రిప్చర్స్ టు ఫైండ్
1: సత్య సాయి మాట సత్య బాట
0: ద వర్డ్ ఆఫ్ సత్య సాయి ఈజ్ ది ట్రూ
1: గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన
0: ఈవెన్ ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ ది గాయత్రి మంత్ర ఇన్ ఎ
1: సత్య సాయి మాట సత్య మాట
0: The word of Satya Sai alone is the true path.
1: Manasulandunna malinyam atte unchi.
0: If you allow the dirt in your mind remain as it is.
1: Yemi chesina parame emi verri manasu ani.
0: What is the use of your doing, whatever work you are doing?
1: Mana yokka manasu malinyanni manam enaadu manam dooram gaavinchukunnamo. ఆనాడి మనము సరి అయిన దృష్టిని మనం అభివృద్ధిగా ఉంచుకోగలం.
0: ఓన్లీ వెన్ వీ క్లీన్స్ అవర్ మైండ్ దెన్ వీ విల్ బి ఏబుల్ టు మేక్
1: భగవద్గీత యందు నాకు నీవు శరణగామని చెప్పని చెప్పలేదు.
0: దట్ ఈస్ వై ఇన్
1: భగవంజేవ శరణంగచ్చ అన్నాడు. అనగా నీకు నీవు శరణాగతుడుక.
0: దట్ ఈస్ వై ఇన్ భగవద్గీత ఇట్ హాస్ నాట్ బీన్ సెడ్ దట్ వన్ షుడ్ హీ షుడ్ సరెండర్ టు కృష్ణ.
1: నీవంటే ఎవరు?
0: You should surrender to yourself, he said.
1: Asatyane manam gurtinchali.
0: What do you understand by the real you?
1: Shlokamlo cheptam. Tvameva mata cha pita tvameva. Neeve tallivi, neeve tandrivi, neeve gurudavu, neeve naa friend, anni antam.
0: In our prayers we say that you are my mother, you are my father, you are my preceptor, you are my everything.
1: Neeve talli.
0: You are mother.
1: Neeve tandri.
0: You are father.
1: Neeve guruvu.
0: You are preceptor.
1: Neeve mitrudu.
0: You are my friend.
1: Kaani kadaku neevu anetundi migilipothundadi.
0: But you are the word you that remains unanswered around.
1: Neevu tallivi. Talli kavachu. Neeve evaru?
0: When you say you are mother, mother is okay, but who are you?
1: Neeve tandri.
0: You again.
1: Tandri kavachu. Neeve evaru?
0: Who are you when you say you are father?
1: Kanuka neeve talli, neeve tandri, neeve daivamo ani anetundi daniki neeve nenante cheeripothundi.
0: Instead of telling you are mother, you are father, you are friend, if you say you are I,
1: neeve nenu anetundi sthitiki raavali.
0: We have to reach a stage wherein we say you are I.
1: Ide sarva tattvam yokka saram.
0: This is the essence of
1: sarva shastramulu yokka moolamu.
0: This is the root of all
1: samasta vedamulu yokka gamyamu.
0: This is the goal of all the scriptures.
1: Sarva matamulu yokka saramu idiye.
0: This is the essence of all the religions.
1: Kanuka neeye nenu.
0: You are I.
1: Nenu veru neevu veru kaadu.
0: I am not the
1: tandri, tandri, guruvu, daivam. Anavasaranga ivanni bandhakalu enduku penchukovatam?
0: Why do you go on telling father, mother, everything?
1: నిన్న తల్లి చూడటం లేదు కానీ నీవే తండ్రి, ఇంక నన్ను కూడా చూడకుండా పోవటమా?
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఫాదర్ బట్ యు వాంట్ టు జస్ట్ సీ.
1: ఈ బంధనాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: గ్రాడ్యువల్లీ వి షుడ్ రిడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ బాండేజెస్.
1: కనుక ఇద్దరి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు డెవలప్ అండ్ అండర్స్టాండ్ ద యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కేవలం ఇద్దరి యొక్క ఏకత్వమే కాదు, సర్వముందు ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించాలి.
0: ఇట్ ఈస్ నాట్ ది యూనిటీ ఆఫ్ ది టూ అలోన్ బట్ ది యూనిటీ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ, ఆత్మతత్వం ఒక్కటియే.
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వన్ ఆత్మ విచ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఎవరు నీవారు?
2: Sir, how long will there be this relationship, Chana Banguram?
3: It is temporary, matter of minutes.
2: Yanta karana ilapudu nu shashvatanga undetundi atma tattvam.
3: It is
2: manu navar.
3: It is only the principle of atma which is permanent and
2: unchanging. Shashvatamaina sambandhanni manu kalpinchukonukunda
3: without developing this kind of true relationship,
2: Chana Banguram anukunti yokka ee neeti mudaga vanti yokka deha sambandha bandhavyanni manu avruddhi parchukotam, idi kevalamu maya yokka prabhavam.
3: If we are developing the temporary and transient relationship based upon the relationship body-body, this is the influence of delusion, maya.
2: Anni manaku telusu.
3: We know everything.
2: Anta chadivinamu.
3: We have read everything.
2: Kani ee cheekati gadilone chindulu dokkutunnamu.
3: But we are only groping in the dark.
2: Ee indulo dabbalu tagale tappadu.
3: We are bound to get hurt.
2: ఆ చీకటిని మనం దూరం చేసుకోవాలి.
3: వీ హావ్ టు రిమూవ్ ది ఇగ్నోరెన్స్ అండ్ ద డార్క్నెస్.
2: వెలుగును మనం పెంచుకోవాలి.
3: వీ హావ్ టు డెవలప్ ది లైట్ అండ్ ఇల్యూమినేషన్.
2: మనకు బాధలు తీరుతుంటాయి.
3: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద
2: చీకటి. ఎంతకాలం జీవించగలవు అంతకాలం నీకు దెబ్బలు తక్కినవి.
3: యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డార్క్ రూమ్, యు ఆర్ బౌండ్ టు గెట్ యువర్ సెల్ఫ్ హర్ట్.
2: అదే సత్యత్వాన్ని గుర్తించాలి.
3: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ట్రూత్.
2: మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, అందరి ఎందు కూడా నా అంశమే అనేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
3: వీ హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇట్ ద సేమ్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్.
2: లేదు, దే ఆన్సర్ కాదు, నీవు
3: యు ఆర్ నాట్ ది హ్యూమన్.
2: నీవు అంశం కాదు.
3: యు ఆర్ నాట్ ఈవెన్
2: జనరూత అంశం కాదు.
3: యు ఆర్ నాట్ ఈవెన్
2: మమాంసే, నా యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యమైన వాక్యం మనం విశ్వసించాలి.
3: వీ హ్యావ్ టు డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్.
2: లేకుండా మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
3: వితౌట్ హ్యావింగ్ దట్ ఫర్మ్ ఫెయిత్, వాట్ ఎవర్ సాధనాస్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ యూజ్లెస్.
2: సాధనల చేత దైవత్వాన్ని ఏ నాటికి మనం సాక్షాత్కరించుకోవాలి?
3: సాధనాస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ యూఆర్ నాట్ గోయింగ్ టు అటైన్.
2: మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసినప్పుడే మనకు తమకు తామే సాక్షాత్కారం అవుతుంది.
3: ఓన్లీ వెన్ యు క్లీన్స్ యువర్ మైండ్ యూ బి ఏబుల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్.
2: తన్ను తాను తెలుసుకోగలిగినటువంటి మానవుడుకు మొట్టమొదటి మనసులందు మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి.
3: ఎ పర్సన్ హూ వాంట్స్ టు రియలైజ్ హిమ్సెల్ఫ్ హస్ టు క్లీన్స్ హిస్ మైండ్ ఇన్ ది
2: వేష భావాన్ని నిర్మూలం గావించాలి.
3: హీ హాస్ టు డిస్ట్రాయ్ ద బాడీ కాన్షియస్నెస్,
2: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
3: హీ హాస్ టు డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
2: అది ఏ నిజమైనటువంటి ఈనాడు దేశంలోకి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బలము.
3: దిస్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ విచ్ ది కంట్రీ నీడ్స్ టుడే.
2: భాషాభిమానము, దేశాభిమానము, ప్రాంతీయ అభిమానము, కులాభిమానము, మతాభిమానము, ఈ తుచ్చమైనటువంటి అభిమానాల్లో మనం మునిగిపోవటం చేతనే ఆత్మాభిమానానికి దూరం అయిపోతున్నాం.
3: ఆన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ది అటాచ్మెంట్ ఇన్ మెయిన్ వే సచ్ ఆస్ ద అటాచ్మెంట్ టు ద ల్యాండ్ బేస్ టు ద రీజన్ టు ద క్యాస్ట్,
2: మనం పెంచుకోదగినటువంటిది ఆత్మాభిమానమే.
3: వీ హావ్ టు డెవలప్ ది అటాచ్మెంట్ ఓన్లీ టు ఆత్మ.
2: ఆ యొక్క తత్వము సర్వులు ఎందుకు ఉన్నది ఒక్కటే.
3: అండ్ దిస్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
2: సాక్షాత్కారం అనగా ఏదో సాధన చేత లభించేటువంటి ప్రసాదం కాదు.
3: రియలైజేషన్ డజంట్ రిఫర్ టు అటైనింగ్ బై స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
2: తాను తానుగానే ఉన్నాడు.
3: హీ ఆల్వేస్ రిమైన్స్ హిమ్సెల్ఫ్.
2: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
3: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హావ్ టోల్డ్ యు.
2: మన హృదయాన్ని మనం దర్శించాలంటే,
3: if you want to really have a vision of your own heart, what should you do?
2: నేను ఇట్లు చూసుకుంటే నా పైన ఉన్నటువంటి యొక్క వస్త్రం కనిపిస్తుంది, కానీ నా హృదయం నాకు కనిపించదు.
3: When you look at yourself, you can only look at your the cloth which is the external garment.
2: కప్పబడినటువంటి వస్త్రం తీసివేసినప్పుడే కదా హృదయం చూడవచ్చు.
3: Only when you remove the garment which is covering your body, you will be able to just get the.
2: కానీ ఈనాటి మానవుడు ఈ జగత్ అనేటువంటి చలిబాధకు ఓర్చుకోలేక మూడు దట్టమైన వస్త్రాలు కప్పుకున్నాడు.
3: Today's man, not being able to bear the chill of the world, he has covered himself with three types of
2: ఆయన దట్టమైన మందమైన కోటు.
3: The upper garment is the thick
2: లోపల దాంట్లో షర్టు.
3: Inside that there is a shirt.
2: అందులో నేతనే నిట్టి ఒక బనీన్.
3: And inside that there is a
2: ఈ మూడు కప్పబడటం చేతనే మన హృదయం మనకు కనిపించటం లేదు.
3: As we have covered ourselves with these three garments, we are not being able to
2: get the body. This is the tamoguna.
3: The thick coat refers to the tamoguna.
2: Lopala unnatundi shirt is rajoguna.
3: The shirt may be compared to rajoguna.
2: Aa yokka terikiga undinatundi oka baniyane sattikamu.
3: The thin baniyan may be compared to
2: ee mooditini teesesinappude mana hrudayam manaku kanipistundi.
3: Remove all these things, you can get a vision of yourself.
2: Kanaka neevu gunatheetudu ainappude neevu sachit aananda swaroopuga rupanditavu.
3: Only when you transcend these three gunas, you'll be able to live as sachit aananda.
2: Ee gunamunu neelo pettukoni sachit aanandam labhinchalante etta labhistundi?
3: Allowing these three qualities to remain in you,
2: ee sachit aananda anitundi sachira kanipinchadu.
3: Even if you die, you will not be able to get this Sachidananda experience with these
2: gunas. మనం నిర్మూలం గావించాలి.
3: Destroy these three gunas.
2: దోషాలను తుడిచిపెట్టాలి.
3: Remove all the defects in you.
2: అప్పుడే మన స్వరూపాన్ని మనం దర్శించగలం.
3: Then only you can get a realization and experience of your true nature.
2: సచ్చిదానంద స్వరూపులారా,
3: embodiments of
2: Sachidananda. ఎంత కాలమైనప్పటికీ మనం శ్రవణం చేయటమే మనం కాలమును వ్యర్థం చేయటం.
3: For how long can we go on wasting listening
2: to the dani maranam cheyandi?
3: Whatever you are here, you should
2: maranam dani nitityasalo unchandi.
3: After you reflect over it, you should just
2: anaga maranam konta aacharanalo pettadaniki prayatninchali.
3: After you reflect over it, you should practice this to some extent at
2: least. Kevalam vinnatundi vishayamulu chilukalavale palukutunname tappa chilukalavale dari ruchi chuttam ledu.
3: Whatever you have heard, you are repeating like parrots. బట్ యు ఆర్ నాట్
2: మనం అంతా భక్తులుగానే రూపొందుతున్నాము.
3: వీ హావ్ టు
2: భక్తులుగానే కనిపిస్తున్నాము.
3: వీఆర్ ఆల్ అపేరింగ్ యాజ్ డివోటీస్.
2: కానీ భక్తి తత్వం ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
3: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్
2: భక్తి ఏమిటి,
3: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డివోషన్.
2: ధ్యానం చేయటమా,
3: ఇస్ ఇట్
2: భజన చేయటమా,
3: ఇస్ ఇట్ పర్ఫార్మింగ్ భజన,
2: ఏ విధమైనటువంటి జపము చేయటమా,
3: ఇస్ ఇట్
2: యజ్ఞయాగాది కతువులు చేయటమా,
3: ఇస్ ఇట్ పర్ఫార్మింగ్,
2: ఇవన్నీ కూడా నువ్వు భక్తికి లక్షణములే కావు.
3: దీస్ ఆర్ ఆల్ నాట్ ది క్వాలిటీస్ ఆఫ్ ట్రూ డివోషన్ ఎట్ ఆల్.
2: కేవలం ఉత్సాహం వాడు చేసేటువంటి పనులు.
3: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ డన్.
2: అనగా ఏమిటి, వస్త్రములన్నింటినీ ఉతికి ఉతికి ఉతికి ఉతికి పరిశుద్ధం చేస్తున్నాడు.
3: వాట్ డస్ ఎ వాష్మన్ డూ? హీ గోస్ ఆన్
2: శ్రవణం మననం కీర్తనం నితిధ్యాస, శ్రవణం కీర్తనం స్మరణం విష్ణుస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మనివేదం, ఇవన్నీ కూడాను మన మనసును పరిశుద్ధం చేయటం కోసమే.
3: ఆల్ ది టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఆల్ ది 9 టైప్స్ ఆఫ్ డివోషన్, ఆల్ దీస్ ఆర్ మెంట్ టు క్లీన్ అవర్ ఓన్ మైండ్.
2: వస్త్రాలు శుభ్రం చేసుకుంటున్నాం,
3: వీఆర్ క్లీన్సింగ్ అవర్ క్లోత్,
2: కానీ ధరించటం లేదు,
3: వీఆర్ నాట్ వేరింగ్ దెమ్.
2: అదే మనలో పెద్ద లోభం, మాత్రమే లోభంగా మారిపోతుంది అది.
3: దిస్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్ ఈస్ బికమింగ్
2: పరిశుద్ధం చేయాలి, పరిశుద్ధమైన మనసును ధరించాలి.
3: వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ వేర్ దట్ మైండ్ ఫర్ అవర్ ఓన్ విషన్.
2: అప్పుడే నీ స్వరూపం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
3: దెన్ ఓన్లీ యూ కెన్ రికగ్నైజ్,
2: నిలవగలవు.
3: యూ కెన్ లివ్
2: మానవుడు కాదు,
3: యూఆర్ నాట్ మ్యాన్.
2: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా,
3: కెన్ ఎవ్రీ గ్రీన్ బర్డ్ సింగ్ లైక్ ఎ ప్యారెట్,
2: పువ్వులపై పారాడు పురుగులు తుండగలవునా,
3: ఆల్ దోస్ వర్మ్స్ విచ్ మూవ్ ఆన్ ఎ ఫ్లవర్, కెన్ దే బి బీస్,
2: పురి చర్మము కప్పినట్టు గాడిదా పురియగునా,
3: కెన్ ఎ డాంకీ విచ్ కవర్స్ ఇట్సెల్ఫ్ విత్ ది టైగర్ స్కిన్ కెన్ బి ఎ టైగర్.
2: అయ్యా, ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవుతుందయ్యా,
3: కెన్ ఎ పిగ్ విత్ హవర్ ఫ్యాట్ బి కెన్ ఇట్ బి ఎన్ ఎలిఫెంట్.
2: కనుక మనకు మనిషి రూపంగా ధరించినాము,
3: వీ హావ్ పుట్ ఆన్ దిస్
2: రూపాన్ని ధరించినంత మాత్రం మనం మనుషులు కాము.
3: జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫామ్ వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్.
2: మానవత్వాన్ని పొందినప్పుడే మనం మనుషులు అవుతాం.
3: ఓన్లీ వెన్ వీ రియలీ అటైన్ ది హ్యూమన్ నేచర్
2: అంతా మానవులుగానే ఉంటున్నాము.
3: The world is full of human beings.
2: కానీ మానవతా గుణం అనేటువంటిది కనిపించడం లేదు.
3: బట్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్.
2: కొన్ని లక్షల సంవత్సరం నుంచినే మానవత్వం ప్రారంభమైంది.
3: ఇట్ ఈస్ ఫ్రమ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ దేర్ ఇస్ ఎన్ ఎవల్యూషన్ ఇన్ టు హ్యూమన్.
2: కానీ మానవత్వం ఇంకా పురిటి పాదంలోనే మునిగి ఉంది.
3: బట్ దిస్ హ్యూమన్ నేచర్ ఇస్ రిమైనింగ్ ఇన్ ది గ్రాస్.
2: దానికి ఇంకా బర్త్ రాలేదు.
3: ఇట్ హాజంట్ టేకన్ ఇట్స్ రియల్
2: బర్త్. మానవుడు పుట్టాడు కానీ మానవత్వం ఇంకా పుట్టలేదు.
3: Human being is born, but human qualities are
2: not born. ఏనాడు మన యందు మానవత్వం మనం పుట్టించుకోగలమో ఆనాడే నీవు మానవుడు.
3: That day when human qualities are born in you,
2: ఆ మానవత్వమే దైవత్వం.
3: That human quality itself is the divine quality.
2: అదే సత్య స్వరూపం.
3: That is the very
2: form. అదే ధర్మ స్వరూపం.
3: That is the very
2: form. అదే ప్రేమ స్వరూపం.
3: That is the very
2: form. అదే శాంతి స్వరూపం.
3: That is the very form of peace.
2: ఇలాంటి స్వరూపాన్ని మనం ధరించినప్పుడే మనము మానవులము మానవులము అని చెప్పుకునేటువంటి అధికారం ఉంటుంది.
3: దట్ డే వెన్ వి వేర్ దిస్ పర్టికులర్ ఫారం అండ్ ద రియల్ ఫారం, కెన్ వి కాల్ అవర్ సెల్వ్స్ అస్ హ్యూమన్ బీయింగ్స్?
2: ఆ మానవత్వాన్ని మనం పొందితే చాలు.
3: వీ హావ్ టు అటైన్ దట్ హ్యూమన్ నేచర్.
2: అదే దివ్యత్వము, అదే పవిత్రము.
3: దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివినిటీ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేక్రెడ్నెస్.
2: గురువు గురువు అంటే ఈ లౌకికమైనటువంటి గురువు గురువు కాదు.
3: When you refer to guru, it doesn't refer to
2: gurulu. Enemidi vidhamainati gurulu untunnaru.
3: There are 8 types of gurus and preceptors.
2: Bodha guru,
3: one is bodha guru.
2: Veda guru,
3: the second one is veda guru.
2: Nishiddha guru,
3: the third one is nishiddha
2: kamya guru.
3: Fourth one is kamya
2: guru. Suchaka guru,
3: suchaka
2: vachaka guru.
3: Vachaka
2: karana guru, vihita guru.
3: Karana guru is next one, vihita guru is the last.
2: Ee ashta vidhamainati gurulu lopala విహిత గురువు ఒక్కడు మాత్రమే సరైనటువంటి వాడు.
3: అలాంగ్ దీస్ 8 టైప్స్ ఆఫ్ గురు, ఇట్ ఇస్ ద విహిత గురు హూ ఇస్ ద రియల్ గురు.
2: కొందరు శాస్త్రాన్ని బోధించవచ్చు,
3: సమ్ పీపుల్ మే ప్రీచ్ స్క్రిప్చర్,
2: తత్వాన్ని విచారణ సలపవచ్చు,
3: సమ్ పీపుల్ మే ఎంక్వైరీ,
2: యమనీవాది సాధనలు బోధించవచ్చు,
3: దే మే ఆల్సో ప్రీచ్ అండ్ టీచ్ డిఫరెంట్
2: వికారములైనటువంటి యొక్క తత్వములను మనకు తెలుపవచ్చు,
3: దే మే బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సచ్చిదానంద
2: శమనవాది సద్గుణములు బోధించవచ్చు,
3: దే మే ఆల్సో టీచ్
2: అభిష్టమైన కార్యములకు తగినటువంటి పూజలు గావించవచ్చు,
3: దే మే ఆల్సో
2: వ్రతములు చేయించవచ్చు,
3: దే మే హెల్ప్ అస్ టు పర్ఫార్మ్ వ్రతాస్ ఆల్సో.
2: కానీ మానవుని ఎందు ఉండినటువంటి సందేహములు నిర్మూలన భావించి స్వస్వరూపాన్ని సందర్శింపజేసేటువంటి వాడు ఒక్క విహిత గురువు మాత్రమే.
3: ఇట్ ఈస్ ఓన్లీ విహిత గురు హూ కెన్ రిమూవ్ ది డౌట్స్ ఇన్ మ్యాన్. until him the experience of his own real nature.
2: ఆ విహిత గురువు దైవం ఒక్కటప్ప ఇతరులు కాదు.
3: God alone is that విహిత గురు and no one else can be that విహిత గురు.
2: కనుక ఈనాడు గురు పూర్ణిమనగా గురువులకు పూజలు చేయటము, దక్షిణలు సమర్పించడము, ఇంకే విధమైనటువంటి కానుకలు వేయటం, ఇది కాదు నిజమైనటువంటి గురు పూజ.
3: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ అండ్ గురు పూజ ఈ డస్ నాట్ రెఫర్ టు గివింగ్ దక్షిణ టు ది పీపుల్, వర్షిపింగ్ దెమ్, వాషింగ్ ద ఫీట్.
2: నిజమైనటువంటి గురువు గుకారో అంధకారం, అంధకారమైనటువంటి దాన్ని నిర్మూలం గావించాలి.
3: ద రియల్ గురు ఈజ్ వన్ హూ డిస్ట్రాయ్స్ ద డార్క్నెస్,
2: ప్రకాశాన్ని ప్రేదీప్యమానంగా వెలిగించాలి.
3: హీ కెన్ మేక్ ఇల్యూమినేషన్ షైన్ ఇన్ మ్యాన్.
2: గుకారమనగా గుణాతీతుడుగా ఉండాలి.
3: He should remain a
2: transcendent rupavachitudu kavali.
3: He should also be free from the body consciousness and the
2: anaga roopa naamamulu lenetundi tattumu daivattam okkate.
3: It is only divinity which is free from the name and the form.
2: Oka chinna udaharanamu,
3: here is a small example.
2: Bhasmani istuntadu
3: స్వామి గివ్స్
2: అనేక మంది భస్మాన్ని ధరిస్తుంటారు.
3: మెనీ పీపుల్ వేర్ దిస్ భస్మ.
2: అంతరార్థం ఏమిటి?
3: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
2: రూపనామములతో చేరినటువంటి ఒక పదార్థాన్ని కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది.
3: వెన్ యు బర్న్ ఎ వెరీ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ హస్ ద నేమ్ అండ్ ఫామ్, ఇట్ బికమ్స్ ద యాష్.
2: ఈ భస్మం రూపరామరహితమైపోతుంది.
3: దిస్ యాష్ డస్ నాట్ హ్యావ్ ద నేమ్ అండ్ ఫామ్.
2: అట్టి రూపరామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం.
3: And that kind of bhasma or the ash is associated with
2: the Advaita. Nee advaitudu kaamane neeku bhasma nandinchatam.
3: Ash is given to you with a message.
2: Nee roopanamam anetundi garini kotta varaku ahankara nirmulam gaavinchukomane ee bhasmani andinchatam.
3: You should free yourself from the attachment to the name and the form.
2: Ee bhasma kaaranam vachindi.
3: From where did this ash come?
2: Oka roopanamamu dharinchinatundi vastuvu yokka chira sthitiye.
3: This ash comes from an object which has got the name.
2: Aa roopanamanni manam nirmoolam gaavinchinappude bhasmanga tayarayindi.
3: Once you destroy the name and form, then you get the
2: anaga roopamunandunnatundi ahankaramu.
3: That means
2: ee naamamunandunnatundi oka mamattamu,
3: the attachment to the form,
2: nirmoolam cheyali.
3: You have to destroy this attachment.
2: Ee naadu advaitam advaitam ani manam cheptunnamu. జీవితమంతా ద్వైతంలోనే మనం గడుపుతున్నాము.
3: టుడే వీఆర్ ఓన్లీ టెలింగ్ అద్వైత ద నాన్ డ్యూయలిజం, బట్ వీఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ డ్యూయలిస్టిక్ వరల్డ్.
2: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
3: వీ టెల్ సంథింగ్ అండ్ వీ
2: ఇందులోనే మానవత్వం క్షీణించిపోతుండాలి.
3: ఇన్ దిస్ వే వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ హ్యూమన్ నేచర్. వీ మస్ట్ డూ వాట్ యు టెల్.
2: చెప్పు,
3: వాట్ ఎవర్ వీ యు టెల్.
2: రెండింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించాలి.
3: You should experience the unity of your word and deed.
2: ఇలాంటి గురువులు ఈనాడు కరువైపోయారు.
3: Such gurus are becoming rarer these days.
2: కనుక ఈ గురుత్వానికి మనం ప్రాకులాడనక్కర్లేదు.
3: We need not go in search of this kind of.
2: మనలో ఒక గురి ఉంటుండాలి.
3: There is a goal in us.
2: ఆ గురియే మన యొక్క నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
3: That goal is ఆత్మతత్వం.
2: దానినే సాక్షిభూతుడు అంటారు.
3: That is described as witness.
2: No, consciousness. ఇలాంటి ఒక కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
3: వీ హావ్ టు ఫాలో దట్ కాన్షియస్.
2: నీ ఆత్మ సాక్షిగా నీవు ఈ కర్మలో ప్రవేశించు.
3: వెన్ ఎవర్ యూ ఎంటర్ ఇన్ టు యాక్షన్, యు టేక్ కాన్షియస్ యాజ్ ద విట్నెస్.
2: ఇక్కడ మూడు విధములైన మాయలు ఉంటున్నాయి.
3: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్
2: స్వేచ్ఛ, పరేచ్ఛ, అయేచ్ఛ.
3: దే ఆర్ స్వేచ్ఛ, పరేచ్ఛ అండ్ అయేచ్ఛ.
2: ఈ స్వేచ్ఛ అనగా తాను సంకల్పించుకుని, తాను సంకల్పించుకున్నటువంటి కార్యములో కలిగినటువంటి సుఖదుఖములు తాను అన్ని విధాలా అనుభవించటకు సిద్ధముగా ఉంటాయి.
3: దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ ఇన్ ద యాక్షన్ విచ్ హీ పర్ఫార్మ్స్.
2: పరేచ్ఛలుగా ఇతరుల యొక్క ఉత్సాహముల చేత ఒక కార్యంలో ప్రవేశించి తద్వారా జరిగినటువంటి యొక్క సుఖము దుఃఖములను తాను నోరు మూసుకుని అనుభవించటం.
3: Parecha refers to entering into an activity and undertaking an activity inspired by other people's words.
2: Anichcha anaga em tinda daivetchaga maratam.
3: Avichcha refers to following the will of God.
2: Sukham jaragani adi daivetchane.
3: If good happens to you and if
2: you get joy, adi daivetchane.
3: Joy or sorrow,
2: nashtam kalugani adi daivetchane.
3: If you are put to loss, it is ayam
2: rani, adi daivechane.
3: If you get profit, it is also the will of God.
2: Rendintini kuda nu daivechiga bhavinchukotame nijamainatundi ichcha.
3: Considering joy and sorrow,
2: swechcha ante swechchaku artham emiti?
3: When you say swechcha, what is the real meaning of this word swechcha?
2: Ishtanusaram kukkalu tirinattu telugatama swechcha?
3: Is it living an unbridled, unlicensed, in a licensed
2: manavatvanni veedu sancharinchatame na swechcha?
3: Is it living like an ordinary human being?
2: Divyatvaniki dooramai danavatvanni anubhavinchatame na swechcha?
3: Becoming distant to divinity and living the life of a devil.
2: Deeniki ee raadiku oka vidhamainatundi antarathani kuda meeku cheppalani chalchukunnanu.
3: Today I have decided to give the inner
2: yugamu, dwapara yugamu, kali yugamu, moodu yugamulu manam chustunnam.
3: We have been hearing three yugas, treta, dwapara and kali.
2: Treta yugamulopala దేవతలంతా ఒకవైపు నుండినారు, దానవులంతా మరొక వైపు నుండినారు.
3: ఇన్ ది ఏజ్ ఆఫ్ త్రేత ది గాడ్స్ వర్ ఆన్ వన్ సైడ్ అండ్ ఇన్ వన్ రీజన్ అండ్ డెమన్స్ వర్
2: శ్రీరాముని కాలము లోపల దేవతలందరి కూడాను అయోధ్యలో కిష్కిందలో జీవిస్తూ వచ్చారు.
3: డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ శ్రీరామ గాడ్స్ వర్ లివింగ్ ఇన్ అయోధ్య.
2: రాక్షసులందరూ కూడా దండకారణ్యంలో జీవిస్తూ వచ్చారు.
3: The demons were living in the forest
2: of lokallo jeevistu vacharu rashtralo anaga rajyamullo
3: and in other states they were different states they were living
2: kanuka ramudu swayangane taanu yuddhamulo praveshinchi dandakaranyamulo praveshinchi rakshasulandarni hatamartu vachadu.
3: Therefore Rama had to personally go to Dandaka forest and destroy the demons.
2: Devatulu rakshistu vachadani deeni yokka antaratham.
3: The meaning of this is that he protected the
2: Dwapara yugamulopala devatulu rakshasulu irumulu kudunu oke rajyamlo nivasistu vacharu.
3: When we come to the Dwapara age, in the same kingdom both gods and demons
2: anaka pandavulu kauravulu oke rajyaniki adhikaram.
3: For the same kingdom పాండవాస్ అండ్ కౌరవాస్
2: ఇలాంటి ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సన్యాసి అయి పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు, యుద్ధము చేయలేదు.
3: వెన్ గాడ్స్ అండ్ డెమన్స్ ఫర్ లివింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ కింగ్డమ్ లైక్ దాట్ కృష్ణ వాట్ డి కృష్ణ డు? కృష్ణ గేవ్ హిస్ ఎంటైర్ ఆర్మీ.
2: కలియుగంలో ఈ రాక్షసుల దేవతలు ఎక్కడున్నారంటే ఒకే దేహంలోనే ఉన్నారు.
3: When it comes to the Kali age, the gods and demons are living in the same body.
2: Treta yugamulo rakshasul lokam veru, devatul lokam veru.
3: During Treta age, the world of demons was different and the country of
2: Dwapara yugamulo rakshasulni devatulni oke lokamu.
3: And in Dwapara age, gods and demons were living in the
2: Kali yugamulo rakshasulni devatulni oke desamu.
3: And in the Kali age, the gods and demons are living in the same body.
2: ఈ త్రేతాయుగంలో స్వయంగా తాను యుద్ధం చేస్తూ వచ్చాడు.
3: ఇన్ త్రేతాయుగ్ పర్సనలీ గాడ్ అండర్టుక్ టు
2: ద్వాపర యుగంలో తాను యుద్ధం చేయకుండా సాక్షిభూతుడిగా నిమిత్త మాత్రుడిగా కూర్చున్నాడు.
3: వెన్ ఇట్ కేమ్ టు ద్వాపర యుగ్ ది లార్డ్
2: ప్రవేశించాడు.
3: హీ ఎంటర్డ్ ఇంటు ద వార్ బట్ డిడ్ నాట్
2: పార్టిసిపేట్. కలియుగంలో రెండు కూడా ఒకే దేహంలో ఉండటం వల్ల భగవంతుడు కేవలం తటస్థుడిగా ఉంటుంటాడు.
3: వెన్ ఇట్ కమ్స్ టు కలి యుగ్, as gods and demons are living in the same body, God is remaining neutral. He is not
2: ee yokka vicharana shakti manavudu manavudu gaane gurtinchukovali.
3: Man has to recognize this particular fact.
2: Ee yokka baadhyata manavuniki andinchadu.
3: This responsibility is handed over to man.
2: Tanalo undinatundi danavatvanni tana vicharana cheta dooram gaavinchukovali.
3: By proper inquiry, man
2: devatvanni tana vicharana cheta dani poshinchukuntu raavali.
3: He has to develop divinity in him and destroy demonic nature.
2: Kalukane manavuniki swatantramaneetundi dani andistu vachadu.
3: Full independence and freedom is given to the man in Kali age.
2: Alanti swatantrani pondinatundi manavudu,
3: that person who is having
2: daru em cheyalo em cheyakoodadu,
3: what should he do and what should he
2: avoid? Danavatvanni penchukovadam, దైవత్వాన్ని విమర్శించుకోవటం జరుగుతూ వస్తుంటాడు.
3: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ హీఈస్ డెవలపింగ్ డెమోనిక్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ డిస్ట్రాయింగ్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్.
2: ఇదే కలియుగం యొక్క ప్రభావం.
3: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్.
2: ఈ కలి యొక్క ప్రభావం నందు దానవత్వాన్ని మనము మనకు మనమే మనం సంహరించాలి.
3: under the influence of Kali Age, what we have to do is, we have to destroy the demonic
2: nature. The
3: moment we completely destroy demonic nature in us, the divine nature will automatically
2: develop. మనలో ఉండినటువంటి మానసిక మాలిన్యాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నంగానే మనం విశ్వసించాలి.
3: ఆల్ ది సాధనాస్ విచ్ యు అండర్టేక్ దేర్ ఫోర్ ఇస్ ఓన్లీ టు క్లీన్స్ అవర్ మైండ్ అండ్ ప్యూరిఫై అవర్ మైండ్.
2: ప్రేమ స్వరూపులారా, దైవత్వాన్ని మనం చూడాలనుకుంటే, దైవత్వాన్ని సంధించాలనుకుంటే మనం ప్రత్యేకించినటువంటి సాధన చేయనక్కర్లేదు.
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. If you want to get a vision of God, there is no need for undertaking separate sadhanas as such.
2: Mana kunnatundi malinyanni kaliginchukodaniki chesetundi prakriyalanni ikkunu oka vidhamaina sadhanaga bhavisthunnam.
3: All that activity which helps us to purify our mind must be considered as sadhanas.
2: Avi kevalamu malinyanni nirmoolam gavincheetundivi kaani madhavatvanni srushtincheetundivi kaadu.
3: All those activities can only destroy the dirt, but they cannot give you the divinity automatically.
2: Madhavatvam anetundi srushtimpabadinatundi kaadu.
3: This madhavatvam or divinity
2: sahajanga prakashinchetundi.
3: It is not created, it is self-resplendent.
2: అది స్వయం ప్రకాశంగానే ఉంటుండాలి.
3: సెల్ఫ్ ఇల్యూమినేటింగ్,
2: స్వస్వరూపకంగానే ఉంటుండాలి.
3: ఇట్ ఈస్ ఆల్వేస్ ఇట్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ ఇట్స్ ఓన్ రియల్ నేచర్.
2: హద్దును మాత్రం మనం తీయాలి.
3: ఆల్ దట్ వి హావ్ టు డు ఇస్ రిమూవ్ ది హబ్స్.
2: ఒక శిల్పి,
3: ఎ స్కల్ప్టర్,
2: ఒక శిలను,
3: హి టేక్స్ ఎ స్టోన్,
2: అనేక విధములుగా మలచి
3: హి
2: ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు.
3: హి క్రియేట్స్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ద స్టోన్.
2: కానీ ఈ శిల్పి ఆ శిల నుండి ఒక విగ్రహాన్ని తీలేదు.
3: హి హస్ నాట్ క్రియేటెడ్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ఎ స్టోన్.
2: ఈ శిల్పి, ఈ విగ్రహము ఆ శిలలోనే పురమే ఉంటుండాలి.
3: దిస్ పర్టికులర్ form was already a part of the stone inside of
2: it. Chesina pani em kitte daniki back nanta teesesadu aa vigraham vigranga vachindi.
3: All that the sculptor has done is the extra stone which was not wanted is removed and it has got its real form.
2: Ee vigrahanu taavu tayar chesindi kaadu.
3: He has not created
2: ee vigraham purame silalone untundali.
3: This particular form was a part of the stone already.
2: Ee back ni teesivesetappudiki sila sila roopamlo mari dharinchindi.
3: Once this unnecessary unwanted stone is removed, the real form is gone.
2: Ee back kudanu dantho chernatundide.
3: The form is packed with the stone. It is a part of the stone.
2: Chakkari udaharanam.
3: One small beautiful example for this.
2: Oka kondalo pedda gundu untundadi.
3: There is a stone in a big hill.
2: Silipi aa gundu paina kurchoni అనేక విధములుగా మలిచి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ ముక్కలంతా కొండలోనే పాడవేశాడు.
3: హి సిట్స్ ఆన్ ఏ స్టోన్ అండ్ హి టేక్స్ అనదర్ స్టోన్, హి స్కల్ప్స్ ఏ బ్యూటిఫుల్ ఐడల్ అవుట్ ఆఫ్ దాట్ అండ్ హి త్రోస్ దోస్ రెమినెంట్స్ ఆఫ్ ద స్టోన్.
2: ఒకే గుండుగా ఉండినటువంటిది.
3: Earlier, before this idol was prepared, the entire
2: stone was అనేక ముక్కలుగా తయారైపోయినాయి.
3: Now the small pieces of stone are removed from the
2: mukkallo oka pedda mukkalu krishnuduga tayar chesi devalayamlo pratishtha chesadu.
3: One small part of that particular stone is transformed into a beautiful idol of Krishna.
2: Ee vigrahaniki ikkada sodasopacharamulu jarugutunnavi.
3: For this idol in the temple, the 16
2: kari mukkallo maatadichetunte vaaru leru kondalo.
3: But the other small pieces of stone which are left there, no one is bothering about them.
2: Yavaru maatadichetunte vaaru lekapoyinappudiki aa mukkalu cheptunnayi tattvam asi aa devalayamlo pratishthainatunte okka vigraham meme antunnayi.
3: Although there is no one who is caring for those small pieces of stone there, they say we and that idol, we are the same.
2: అనగా అన్ని ఏకస్వరూపంగానే ఉండినాయి.
3: బేసికలీ ఆల్ దిస్ వర్ టుగెదర్.
2: ఒక దేవాలయంలో కూర్చోవచ్చు,
3: వన్ పీస్ వెంట్ అండ్ స్టూడ్
2: కట్టడంలో కూర్చోవచ్చు,
3: అండ్ అనదర్ పీస్ మైట్ హావ్ గాన్ ఎల్స్వేర్.
2: ఇంకొక ముక్క ఏదో ఒక పరికరంగా ఉపయోగపెట్టుకోవచ్చు.
3: ది థర్డ్ పీస్ మైట్ హావ్ బీన్ యూజ్డ్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
2: కానీ ఈ ముక్కల యొక్క ప్రభావము, ముక్కల యొక్క పరికరములు వేరువేరుగా ఉండినంత మాత్రమున రాయి రాయే కదా.
3: ది ఫారం మే బి డిఫరెంట్, the purpose for which they are put may be different, the stone is the stone all the same.
2: Kaluka aa mooladharamaina tattvanni manam gurtinchali.
3: We have to recognize this basic truth.
2: Kalukane tokkedi rai, mokkedi rai, kattedi rai, kottedi rai.
3: It is the same stone which you tread upon, it is the same stone which you worship in the temple, it is the same stone which is
2: mooladharamaina rai tattvam okkate.
3: It is the ది బేసిక్ ట్రూత్ ఈస్
2: ప్రతి పదార్థమునందు కూడాను సచ్చిదానంద స్వరూపం అదే అస్థి భాతి ప్రియమన్నారు.
3: సిమిలర్లీ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ దీస్ త్రీ థింగ్స్ సచ్చిదానంద అస్థి భాతి ప్రియం.
2: సత్ చిత్ ఆనందం ఈ మూడు కూడా దైవ స్వరూపమే.
3: సత్ చిత్ ఆనంద ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్
2: దీనికి మనం రూపము నామము యాడ్ చేస్తాం కలుపుతూ వచ్చాం.
3: When we add the name and form, then it becomes an object.
2: Satya, Chitta, Anandam, Rupam, Namam. This panchakanga mari poyidai.
3: When this Satya, Chitta, Ananda are put together with the name and form, they becomes panchakam and that itself is the world, creation.
2: Rupanamam teesivesthe ade daivattvam.
3: Remove the name and form, you get divinity.
2: Rupanamam unte ide prapanchamu.
3: Add name and form, you get the world.
2: కనుక మన దృష్టిని మార్చుకోవాలి కానీ సృష్టిని మార్చడానికి వీలు.
3: All that you have to do is you have to transform your vision. You can't change the creation.
2: రూపనామము పైన మన దృష్టిని మార్చుకోండి.
3: You have to change your vision on the name and form.
2: సత్యనిత్య నిర్మలమైన యొక్క సచ్చిదానంద పైన దృష్టిని పెంచుకోండి.
3: You have to develop your vision and your look in
2: ఏది చేసినా దైవం యొక్క సేవ గాని.
3: Whatever work you do, consider that as a service done to the Lord.
2: ఏది చూసినా దైవం గానే దర్శించదు.
3: వాట్ ఎవర్ యు సీ అండ్ టేక్ లుక్ అట్ యు కన్సిడర్
2: కారణం ఏంటి సర్వములు ఎందుకూడను దైవత్వం ఒక్కటే.
3: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ది రీజన్ ఈస్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ యు గెట్ గాడ్ అలోన్.
2: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
3: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
2: ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతములందే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
3: For any length of time, let us know, don't waste your life in this kind of...
2: మనం చేసిన సాధన యొక్క ఫలితం ఏమిటి?
3: What is the object and purpose of all this sadhana?
2: ఇంతకాలం మనం చేసినటువంటి పూజల యొక్క ఫలితం ఏమిటి?
3: What is the purpose and what is the result of all this?
2: ఇంతకాలం మీరు శ్రవణం చేసినటువంటి బోధల యొక్క ఫలితం ఏమిటి?
3: What is the result of all that you have listened so far?
2: ఏమీ ప్రయోజనం లేదు.
3: Absolutely useless.
2: ఏ కించిత్ మాత్రమైనా కూడా ఉన్నత స్థాయికి పోవడానికి మనం ప్రయత్నించాలి.
3: We should make an effort at least to go up in the ladder.
2: Vaitam nunchi visishtamlo praveshinchandi.
3: We have to go from
2: visishtam nunchi advaitaniki prakandi.
3: The visishta advaita the quality
2: of jeevitamanta kuda nu kammadi purugu maadri ekkada vesindi akkade undatam prayojanam ledu.
3: There is no use in remaining where we are like a worm.
2: Kanuka mana vinnanduku mana sadhanalu chesinanduku gandharu chadivinanduku peddalanu darshinchinanduku vaari vakyamulu shravanam chesinanduku తగినటువంటి ఫలితాన్ని మనం అనుభూతిలో మనం తెప్పించాలి.
3: దేర్ ఫార్ దెర్ ఇస్ నీడ్ ఫార్ బ్రింగింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ వీ హర్డ్ వాట్ వీ హావ్ రెడ్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ టేకన్ ది దర్శన్ ఆఫ్ గ్రేట్ సోల్స్ అండ్ ఆఫ్టర్
2: ఎస్ఆర్ఎం

ഈ ചട്ടമെരുകി ജന്മമുണ്ടെന്ന സത്യസാരമു

తామరత్వము కాడు చేసి నీ మనిష్టలు నెప్పి నిలిపి తామరత్వము పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా? సత్యసారము తెలిసి

ಪಿತಾ ಬಂಧು ಸಖ ಸಭಗಿ ರಾಮನಾ.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం కంసనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం

0: like a drop of water on the lotus leaf, which shines forth, which sparkles, but which is not steady all the same. Life is like that, which is very unsteady and which is full of attachments. And life is also full of fear, sorrow, and there is a screen which is covering the reality in the world. Hari Govinda, Hari Govinda.
1: Vidyarthulara, Vidyarthinilara.
0: Dear students, boys and girls.
1: Adhyatmikam ante emito? వ్యక్తిగతమైన స్వాతంత్రం అంటే ఏమిటో, ఈ రెండింటి యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తించటం సామాన్య మానవులకు సాధ్యం కాదు.
0: ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ ఇండివిజువల్స్ టు అండర్స్టాండ్ ది రియల్ నేచర్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ and the individual freedom.
1: ఈ ఆధ్యాత్మికం అనగా కేవలము ఒంటరితనమని కాని ఏకాకి జీవితమని కాని భావించరాదు.
0: When you say it is spirituality, it doesn't mean that it is something of a solitary life or a lonely life.
1: యావత్ మానవ జీవితం మధ్య ప్రేమ బీజములు నాటి,
0: ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ హ్యూమానిటీ సోయింగ్ ద
1: శాంతి ప్రసూనములు వికరింపచేసి,
0: అవేకనింగ్ పేషెన్స్ పర్సివరెన్స్ అండ్ సచ్ గ్రేట్ వర్చ్యూ,
1: పవిత్ర ప్రేమను ప్రజలకు అందించటమే ఈ యొక్క ఆధ్యాత్మికం యొక్క అంతరార్థం.
0: ఆఫరింగ్ సేక్రెడ్ లవ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ అమంగ్ ద మెన్, దాట్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఇందులో ప్రత్యేకమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విచారించినప్పుడు, ఇక్కడ ఆధ్యాత్మికమని కాని వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రమని కాని రెండు లేవు.
0: ఇఫ్ యూ వర్ టు జస్ట్ ఎగ్జామిన్ దిస్ ఇన్ ఎ డివైన్ వే అండ్ ఫ్యాషన్, దెర్ ఈస్ నథింగ్ లైక్ సపరేట్ స్పిరిచువాలిటీ అండ్ ఇండివిజువల్.
1: ఇంతవరకు జరిగినటువంటి యొక్క డిబెట్ కేవలం టిబెట్ మాదిరి ఉంటుండాలి. అనగా హృదయం అంటే ఏమిటో వాళ్ళు గుర్తించి వర్తించలేదు.
0: ద డిబేట్ దట్ వాజ్ క్యారీడ్ ఆన్ వాజ్ నాట్ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ థ్రోయింగ్ లైట్.
1: స్వాతంత్రం అనేటువంటిది వేదిక పైన ఒక్కొక్క వ్యక్తి తమ యొక్క భావములను ప్రకటించడమే స్వాతంత్రం అని భావించారు.
0: దే ఎక్స్ప్రెస్ ది ఫీలింగ్ దట్ గివింగ్ ఎక్స్ప్రెషన్స్ టు వన్స్ ఓన్ ఫీలింగ్స్ ఈజ్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రం అన్నది ఈ జగత్తునందు ఎవ్వరికీ లేదు.
0: నో వన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఫ్రీడమ్.
1: కానీ రాజకీయంగా స్వాతంత్రమని ఒక పేరు వచ్చింది.
0: But politically, it is possible to obtain freedom.
1: ఈ స్వాతంత్రం అనగా ఏమిటి? విదేశీయుల పరిపాలన నుండి వారిని పంపి స్వదేశీయుల పరిపాలన స్వీకరించటము స్వాతంత్రం అని భావించారు.
0: It is considered that getting release from the foreign rule and having our own independent rule is obtaining freedom.
1: ఇది వ్యక్తిగతమైన ఫ్రీడము కాదు, ఫండమెంటల్ స్వాతంత్రము కాదు.
0: ఇట్ ఈజ్ నైదర్ ఇండివిజువల్ ఫ్రీడమ్ నార్ ఫండమెంటల్ ఫ్రీడమ్.
1: కేవలము అహంకార తత్వాన్ని ప్రకటించే నిమిత్తమై కొన్ని ఆచరించినటువంటి చర్యలు మాత్రమే.
0: ఆల్ దీస్ యాక్షన్స్ ఆర్ ఓన్లీ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో.
1: విదేశీయులు పోయిన తర్వాత స్వదేశీయులు స్వాతంత్రాన్ని పొందినామనుకున్నాం, ఎందులో స్వాతంత్రాన్ని పొందాం?
0: ఆఫ్టర్ ది ఫారినర్స్ హ్యావ్ లెఫ్ట్ దిస్ కంట్రీ We said that we have got the freedom.
1: కేవలం స్వాతంత్రం స్వాతంత్రం అన్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ మెన్షనింగ్ ఫ్రీడమ్,
1: ఐక్యతను సాధించినప్పుడే స్వాతంత్రము ప్రయోజనం అవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ గెట్ యూనిటీ దెన్ వీ కెన్ సే దట్ వీ హావ్ ఫ్రీడమ్.
1: ఐక్యతను సాధించక స్వాతంత్రం స్వాతంత్రం అనుకుంటే ఇది కేవలము పదము యొక్క స్వాతంత్రమే కాని జీవి యొక్క స్వాతంత్రం కాదు.
0: Without getting unity, if we say we have got freedom, it is freedom only in words, not freedom.
1: స్వాతంత్రం అనేది హృదయ స్థాయి నుండి ఏర్పడాలి.
0: Freedom should emerge and emanate from the heart.
1: హృదయం అంటే ఏమిటి?
0: What do you mean by heart?
1: కేవలం రక్త మాంసములతో కూడినటువంటి యొక్క ఈ గుండెకాయ కాదు.
0: It is not this physical heart which consists of blood circulation and muscles.
1: హృదయం అనగా ఒక స్థానమునకు కాని, ఒక కాలమునకు కాని, ఒక వ్యక్తికి కాని, ఒక దేశమునకు కాని సంబంధించినటువంటిది కాదు.
0: When you say heart, it is not with reference to a particular state, a particular time, a particular individual or a particular country.
1: సర్వత్రా సర్వకాలములయందు కూడాను, సర్వదేశములయందు కూడాను, సర్వ వ్యక్తులయందు కూడాను సమత్వంగా ఉండేటువంటి యొక్క దివ్య తత్వమే హృదయం.
0: Heart is such a divinity and divine principle which is all pervasive and obtained in every place and at all times, in every country. And
1: ee hrudayamunaku roopamu ledu.
0: There is no form for this heart.
1: Kaani manavuni yokka dehamulandu deenini manam hrudayamuga bhavistunnamo adi madhyalo vachi madhyalo poyyetvantidi.
0: What you consider the physical heart of man as heart, it comes in the middle and disappears also.
1: దేనిని గుర్తిస్తే సర్వమును గుర్తించినటువంటి వాడవుతాడో అలాంటి యొక్క దివ్యతత్వాన్ని గుర్తించడమే ఇదే నిజమైనటువంటి స్వాతంత్రం.
0: బై రికగ్నైజింగ్ విచ్ పర్టికులర్ ప్రిన్సిపల్ వన్ వుడ్ హావ్ రికగ్నైజ్డ్ అండ్ రియలైజ్ ఎవరీ అదర్ ప్రిన్సిపల్, ఈ వన్ రియలైజ్ సచ్ డివినిటీ దెన్ ఓన్లీ వన్.
1: యదా అండా అంటే తథా బ్రహ్మాండే అన్నారు. అనగా అండాండమనగా వ్యక్తిగతమైనటువంటిది.
0: వెన్ యు సే అండాండ, ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్.
1: బ్రహ్మాండమనగా సమష్టి స్వరూపము.
0: బ్రహ్మాండ రెఫర్స్ టు ది కాస్మాస్.
1: తనను తాను గుర్తించుకున్నటువంటి వ్యక్తి సర్వమును గుర్తించగలడు.
0: ద వన్ హూ హాజ్ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్ హాజ్ రియలైజ్డ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అయితే తానంటే ఎవరు?
0: When you say he, who is the
1: two? ఈనాటి మానవుడు ప్రపంచములో సర్వమును తెలుసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is trying to know everything.
1: సర్వమును తెలియనని విర్రవీగుతున్నాడు.
0: He also feels proud that he knows everything.
1: ఒకవేళ తెలియకపోతే తెలుసుకొనుటకును ప్రయత్నిస్తున్నాడు.
0: If he does not know, he is also making efforts to know.
1: కాని మానవుడు తానెవరో, తన తత్వమేమిటో తనను తాను తెలుసుకోనకుండా సర్వమును తెలుసుకున్నట్టుగా ప్రయత్నిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ట్రైంగ్ టు నో హూ హీ రియలీ ఈజ్, వాట్ హిస్ ప్రిన్సిపల్ ఈజ్. వితౌట్ దిస్ ఈజ్ ట్రైంగ్ టు నో ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఉపనిషత్తునందు ఉద్ధాలకుడు అనేటువంటి మహాపండితుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతుని విద్యాభ్యాస నిమిత్తమై పంపినాడు ఇంకొక గురువు దగ్గరికి.
0: In Upanishads, there is an instance wherein Uddalaka sent his son Swetaketu to another master for studies.
1: 12 samvatsaramulu chakkaga sarva vidyanu kudanu grahinchadu.
0: He spent 12 years learning all types of education.
1: Kani anniyu telusinani verravigi verrivadai tana daggariki tana dandi daggariki vachi nanna nenu sarva vidyanu nerchinanu annadu.
0: Feeling with a sense of conceit and pride, he came to his father and told him that he has learned everything.
1: అప్పుడు నాన్న ప్రశ్నించాడు, నాన్న ఏమి తెలిసినా సర్వమును తెలిసినట్టు అవుతుందో దానిని నీవేమైనా చదువుకున్నావా అన్నాడు.
0: Father questioned him, well child, have you learned that thing by learning which you would have learned everything else?
1: ఈ యొక్క కుమారుడు శ్వేతకేతుడు కొంత అహంకారం నుంచి క్రింద దిగాడు.
0: హీ వాజ్ ఎ లిటిల్ He brought, got down from his conceit and ego a little.
1: అన్నింటికంటే కూడాను విద్యాహంకారము చాలా వెర్రితనం వేస్తూ ఉంటుంటాడు.
0: Among all the types of pride and vanity, pride of education has a very high place.
1: అప్పుడు లోక జ్ఞానము కంటే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అత్యవసరమని ఉద్ధారకుడు తన కుమారుడైన శ్వేతకేతునికి చక్కగా బోధించాడు.
0: Then he taught his son that without having the general knowledge and common sense, his education is incomplete and useless.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: one small example.
1: ఎవరైనా మనం చూచినప్పుడు కొత్త వారిని మీరెవరండి అని ప్రశ్నించడానికి పోయినప్పుడు అతను నేనెవరో నాకు తెలియదు అంటే మనం ఏమని భావిస్తాం? అతను ఒక పిచ్చివాడని భావిస్తాం.
0: యూ కమ్ అక్రాస్ ఎ స్ట్రేంజర్ లెట్ అస్ అస్యూమ్ యూ ఆస్క్ హిమ్ మే ఐ నో హూ యు ఆర్ ఇఫ్ హి టెల్స్ యూ ఐ డు నాట్ నో హూ ఐ ఆమ్ యూ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ మ్యాడ్ పర్సన్
1: అదే విధముగా నీవెవరో నీకు తెలియనప్పుడు ఇతరమైనటువంటి దానిని తెలుసుకున్నట్టుగా ప్రయత్నించినప్పుడు నీవు కూడా ఆ పిచ్చివాడి కంటే పెద్దవాడు కాదు కదా.
0: సిమిలర్ ఈజ్ యువర్ కేస్ ఇఫ్ ఎనీవన్ ఆస్క్ హూ యు ఆర్ ఇఫ్ యూ రియలీ డు నాట్ నో హూ యు ఆర్ అండ్ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఎవ్రీవన్ ఎల్స్ ఆర్ యూ నాట్ వర్స్ దాన్ దట్ మ్యాడ్ పర్సన్
1: కనుక మొట్టమొదట తనను తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్